فبكوا وليهم

శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకెనాల్లో ఏప్రిల్ 17వ తేదీన స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

చిత్త శుద్ధి లేని రిత్త మానవులకు ఆత్మతత్వమెట్టు లబ్బునకు. ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే

0: మాట తెలుపుచున్న మాట.
1: ప్రేమ స్వరూపులారా, ఈనాడు దేశము ఎచ్చర చూచినను అశాంతితో కుమిలిపోవచ్చున్నది. శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించటం లేదు. కారణమేమిటి? అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే. తలంపుల యొక్క చేరికనే మనస్సు. ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది. ఇది ఒక వస్త్రము. ఈ వస్త్రములకు అనేక దారములు చేరికన్నాయి. ఈ దారములు ఒకదానికోటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు. కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ మైండ్. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ప్రెజర్. ఈ వాంఛలను క్రమక్రమేణ మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ది అవుతుంది. ఈ వాంఛల చేతనే ఈనాటి ప్రతి మానవుడు కూడాను, ప్రతి దేశమునందు కూడాను నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికము అనేటువంటి మూడు స్థానములను మర్చిపోతున్నాడు. నైతికమనగా ఏమిటి? మనిషి జీవితంలో మానవుడు సత్యమార్గం అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి. దీనిని వేదము సత్యం బ్రూజాత్, నీవు సత్యమునే పలుకు, పలికిన సత్యమునే ఆచరణ ఎందుంచు, ఉంచినటువంటి సత్యమునే వాక్కు చేత ప్రచారం చేయి. కనుక సత్యం బ్రూజాత్, ఇది నైతికం యొక్క ధర్మం. ఇంకా ధార్మికమంటే ఏమిటి? న బ్రూజాత్ సత్యం అప్రియం, ఇది ప్రియమైనటువంటిది కదా అని అసత్యము చెప్పవద్దు. ఇంతే కాక ఈ సత్యమునకు విరుద్ధమైనటువంటి యొక్క అసత్యమును మనము ప్రచారంలో ప్రవేశపెట్టకు. సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి. ప్రియమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు. అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది. ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తే. సత్యమనేటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు. కనుక సత్యమని కూడాను నీవు కొంత ప్రియముగా ఉండాలి, కానీ అప్రియమైనటువంటి సత్యాన్ని కూడాను నీవు చెప్పకూడదు. ఏ ధర్మము? ఇంకా ఆధ్యాత్మికమనగా ఏమిటి? సత్యం బ్రూయాత్ నైతికం, బ్రూయాత్ సత్యం అప్రియం. ఇంకా ధర్మం అనేటువంటి ఈ విధమైనటువంటి మార్గంలో ఉన్నప్పుడు దీనికి ఆదర్శమైనటువంటిదే ఆధ్యాత్మికము. ఈ ఆధ్యాత్మికమనగా ఏమిటి? ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం. ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? సర్వత్రా ఉన్నది. అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం, మరింత కష్టము. కనుకనే ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహమును గురి అవుతున్నారు. ఈ ఆత్మిక తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది కంటికి కనిపించదు, ఇది పట్టడానికి రూపం లేదు. మన చుట్టూ గాలి ఉన్నది, గాలియే లేకుండా మనం బ్రతకలేము. కాని ఆ గాలి మన కంటికి కనిపిస్తున్నదా? ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు? కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి. మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది, పంచకోశముల యొక్క ఆధారమున్నది, పంచభూత యొక్క తత్వం ఉన్నది. ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి. మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవుని యందు: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస. ఈ ఐదు కూడాను మానవుని యందున్నటువంటి యొక్క మానవతా విలువలు. మానవతా విలువలు అంటే ఏమిటి? మానవుడై పుట్టి ఎంతకాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండా అతని మానవాకారుడే కాదు. కేవలం లోధము, ఒక అద్వేషము, ఇట్లాంటివంతా కూడా మానవతా గుణములు కాదు. ఇవన్నీను పశుగుణములే. ఇలాంటి పశుగుణములను మనం పెంచుకొని మానవతా గుణములను తగ్గించుకొని కేవలం ఈనాడు పశువుగా జీవిస్తున్నాడు మానవుడు. సంకల్పముల చేత దుఃఖితుడగు, సత్య సంకల్పముల చేత సాధువగు. సకల సంకల్పరహితుడే శాంతి నొందు. శాంతి లేకుండా పోవడానికి కారణమేమిటి? సకల సంకల్పరహితుడే సాధువగును అనే శాంతి నొందు. శాంతికి మూల కారణమేమిటి? సంకల్పముల చేతనే శాంతి లేకపోతున్నది. రహితుడే శాంతి నొందు. కనుక శాంతికి ఏది మూల కారణము? సంకల్పమును అరికట్టుకోవాలి. ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము. సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది. ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువలో రెండు భాగములు వ్యర్థమైంది. ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా మానవతా విలువలు మూడు విలువలు కనుక ఈ విధంగా ఒక్కొక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుంది. సత్యము అనేటువంటిది ప్రథమ విలువ. ఈ ప్రథమ విలువైనటువంటి సత్యాన్ని ఈనాడు మనం కోల్పోతున్నాము. సత్యతే మన వ్యాపారం జరగదు, మన ఉద్యోగం చిక్కదు, ముందుకు పోలేము. కనుక ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందు కూడాను ఈ సత్యమును కోల్పోయినా వాడిక జీవించలేడు. పరిస్థితి ఎందు సత్యమును కోల్పోవటం వల్లనే తాను జీవిస్తున్నానని భ్రమిస్తున్నాడు. ఈ విధంగా సత్యమును కోల్పోయి మానవతా విలువను కూడా కోల్పోతున్నాడు. మొట్టమొదటిది సత్యము, అదే మానవుని యొక్క శిరస్సు. ఈనాడు శిరస్సు లేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు. కారణమేమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు. ధర్మము, అది మన భుజములు. సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే. ధర్మాన్ని మనం కోల్పోయినా మన భుజములనే కోల్పోయినటువంటి వారమవుతాం. శాంతిని మనం కోల్పోయినా మన కడుపే కోల్పోయినటువంటి వారమవుతాం. స్టమక్ లేనప్పుడు దీనికి భుజించేది ఎట్లా, ఈ దేహమును కాపాడుకునేది ఎట్లా? కనుక దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు. ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం. ఈ మూడింటిని కోల్పోవటం చేతనే ప్రేమలేని మానవుడుగా జీవిస్తున్నాడు. ప్రేమనే లేకుండినా జీవితమే లేదు. ప్రతి మానవునికి కూడాను ప్రేమనే ప్రాణము. ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం. అన్నింటికి కూడాను ద్వేషము, ద్వేషము, ద్వేషము. మన హృదయము ఒక సింగిల్ చైర్, నాట్ డబుల్ సోఫా, నాట్ మ్యూజికల్ చైర్. ప్రేమతో నింపబడినటువంటిది ఈ హృదయము. కానీ ఈనాటి ప్రేమ లేకపోతున్నది. ఈ ప్రేమ లేకపోవటం చేత యూనిటీ అనేటువంటిది దూరం అయిపోతున్నది. యూనిటీ కోల్పోవటం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు. ప్యూరిటీ కోల్పోవటం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు. సంపాదిస్తున్నాడు ఈ మానవుడు కమ్యూనిటీ, ఎనిమిటి, ఈ రెండింటిని హార్ట్ లో చేర్చుకున్నాడు. ఈ ఎనిమిటి మితిమీరిపోతున్నది. హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటి అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది. ఎనిమిటి అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్నా భిన్నమైపోతుండాలి. ప్రేమనే ఉంటే చిన్నా భిన్నం కావడానికి దేశం అవకాశం లేదు. కానీ లోపల ఎనిమిటి, బయట ప్రేమ చూసినట్టుగా హలో హలో హలో హలో అని వాక్కు. ఇది హలో అనేటువంటిది కేవలం లో, కానీ హలోతో మనం పెంచుకోలేము. ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి. ప్లస్ ప్రేమ, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్ చేసుకుంటూ పోతే ప్రేమ అమితమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది. అమితమైనప్పుడు ఏకం సత్ విప్రా బహుధా వదంతి, మనుషుల యొక్క భేదమే ఉండదు, అందరూ ఒక్కటైపోతారు. ఈ ఒక్కటైనప్పుడు ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందుకు కూడా ఒకే ఆత్మ ఉంటుంటుంది, ప్రేమ స్వరూపమై. కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే కోల్పోయినటువంటి వారమైపోతున్నాం. కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమని. ప్రేమ అనేటువంటిది వాక్కులో చేరినప్పుడు సత్యమవుతుంది. ఈ అనేటువంటిది ఆచరణలో చేరినప్పుడు అదే ధర్మం అవుతుంది. ఈ ప్రేమ అనేటువంటిది మన యొక్క థాట్ లో చేరినప్పుడు అదే శాంతి అవుతుంది. కనుక ఈ ప్రేమ చేతనే సత్యము, ధర్మము, శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం. ప్రేమ స్వరూపులారా, తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటుపడుతున్నాం. అంగురమైనటువంటిది ఇదంతా ఒక క్షణంలో పోతుంటాది. మనము ఒక క్షణంలో పోతుంటాది.

గర్వం అటువంటిది యవ్వనము, ధనంలో పోయేటువంటిది ధనము, ఒక ధనంలో ఒక క్షణంలో పోయేటువంటిది కీర్తి. ఇప్పుడు నువ్వు కదిలిపోయేటువంటి మేఘములే, ఏది శాశ్వతం కాదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం కీర్తి స్థిరం స్థిరం. మనం మంచి పేరును సంపాదించుకోవాలి, మనం ఆ మంచి పేరుతోనే మన కీర్తిని సంపాదించుకోవాలి. ఎట్లా మనకు మంచి పేరు వస్తుంది? నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు. నీవు మంచినే మాట్లాడు, నీ చెవులను మంచినే విను, నీ చేతులు మంచి పనినే చేయి, నీ హృదయమును మంచి తాటతోనే నింపుకో, అంతా మంచిగా మారుతుంది. సీ నో ఈ విల్ సీ వాట్ ఈస్ గుడ్, టాక్ నో ఈ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్, థింక్ నో ఈ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్, డూ నో ఈ విల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఇస్ ది వే టు గాడ్. కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది? రాత్రి పరుగునంత వరకు కూడాను మనము చెడ్డను వినటము, చెడ్డను మాట్లాడటము, చెడ్డను చూడటము, చెడ్డను చేయటము, చెడ్డను థింకించటము ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి, ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ రూపాన్ని పొందిపోతావు. బికమ్ బ్యాడ్. కనుక ఈ బ్యాడ్ ఎక్కడి నుంచి వస్తుండాలి? మన చూపు నుంచి కలుగుతుండాలి, శ్రవణం నుంచి కలుగుతుండాలి, మన వాక్కు నుంచి కలుగుతుండాలి, మన థాట్స్ నుంచి కలుగుతుండాలి, మన యాక్షన్ నుంచి కలుగుతుంది. కనుకనే మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకుని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ ఐదు కూడా అనగా ఐదు సెన్సెస్ ను కూడాను సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి. కనుక మొట్టమొదట మనము ధ్యానము జపము యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటి గుడ్ వర్క్స్. ఇది పవిత్రమైన కర్మలే, కానీ నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే మొట్టమొదటి ఈ ఫైవ్ సెన్సెస్ ను నీ పవిత్రం చేసుకోవాలి. దీనిని పురస్కరించుకుని దీనికోసమని ఐదు సెన్స్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేశాడు. 28 సంవత్సరముల వరకు అనేక గ్రంథాలు చదివాడు, అనేక మంది మహనీయులను దర్శించాడు, అనేక ప్రబోధనలు విన్నాడు, కానీ అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు. దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి? మనకు ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను, కానీ విన్నది వెళ్లిపోతున్నారు. అనేక పెద్దలు దర్శిస్తున్నాను నేత్రముల చేత, కానీ చర్మ శిష్యులే గాని జ్ఞాన శిష్యులు కాదు. చూచినటువంటిది చర్మ శిష్యులతోనే పోతుండాలి. ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది, నేను నిర్వాణం చెందాలి అప్పుడు అనుకున్నాడు, యోచించాడు. అప్పుడు ఎంఏఎన్ మ్యాన్ అన్నారు. తాను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు, అనగా మాయా, ఆ మాయను నీ వశం చేసుకో. ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో. మాయను వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు. అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే సరుగుతుంది అని సత్యాన్ని గుర్తించి నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం. సమ్యక్ దృష్టి, సమ్యక్ శ్రవణం, సమ్యక్ వాక్కు, సమ్యక్ థాట్ వర్క్. కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి, చెవులను పవిత్రం చేసుకోవాలి, సమ్యక్ థాట్ దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి, వాక్ మన పదములు సరైనట్టుగా ఉండాలి. కనుక ఈనాటి మానవుడు చేసే సాధనలన్నీ కూడాను కేవలం భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి. ఇంద్రియాన్ని అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం? కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకో. ఈ కంట్రోల్ తో సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సగినటువంటి ఒక స్థానం మనం పొందగలం. ఈనాటి మానవుడు సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు. కేవలము చేతులతో చేసేటువంటి పనులు, కన్నులతో చూసేటువంటి చూపులు, మనస్తో తలచేటువంటి తలపులుతోనే మనం జీవితాన్ని వ్యంతం చేసుకుంటాం. ఇది కాదు మన యొక్క జీవితము. మనం మానవుడము. ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి. ఎట్ట ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి? అందరికీ తెలుసు నువ్వు, కానీ తెలిసి కూడా నువ్వు దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు. ఏమిటి ఈ ఆత్మతత్వం? ఈ ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు. అసత్యం చెడ్డదేని మనకు తెలుసును, కానీ తాత్కాలికమైనటువంటి చిక్కును తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం. తాత్కాలిక కష్టమును మాత్రం తప్పించుకుంటున్నాం, కానీ చాలామంది కష్టాన్ని పెంచుకుంటున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి. ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము. పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చు, క్రమక్రమేణ నీ యొక్క కీర్తిని అభివృద్ది కావచ్చు. అతను సత్యస్వరూపుడురా, సత్య హరిశ్చంద్రుడు. తన యొక్క మాట నిమిత్తం నిలిపించుకునే నిమిత్తమై సత్యం కోసం సర్వ అవస్థలకు గురి అయ్యాడు. విధంగా తన భార్యను కూడా అమ్ముకున్నాడు, చంపుకున్నాడు, తానే అమ్ముకోబడ్డాడు, కాటి కాపరిగా జీవించాడు, సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు. అదే చెప్పాడు విశ్వామిత్రుడు, ఓ చక్రవర్తి, నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యం అని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు కష్టమే ఉండవన్నాడు. నా ప్రాణమైన ఇస్తాను, కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు. తన సతి అయినటువంటి చంద్రమతి కూడాను పాములు పట్టి ప్రార్థించింది, ప్రభు మీరు ఇన్ని కష్టములు పడ్డప్పటికీ
ఏ చింతను లేదు. కానీ సత్పాటుతో వచ్చారు, నిగులు సిరి నేను మీకును మీరు నాకు, కనుక ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకున్ను. నన్ను నమ్ముకోనైనా కూడాను నీ యొక్క కష్టం తీర్చుకోగాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు. అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రం ప్రాణంగా తీసుకున్నాడు. దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత మరణించిన కుమారుడు కూడా బ్రతికాడు, రాజ్యం కూడా తిరిగి వచ్చి భార్య కూడా చేరింది. ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు. పూర్వం కేవలము హరిశ్చంద్రుడనే పేరు మాత్రమే ఉండేటువంటి ఆనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అనే సత్య హరిశ్చంద్ర పేరు సార్థకంగా నిలిచిపోయింది. ప్రేమస్వరూపులారా, అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును, కానీ సత్యం చెప్తే తమ పనులు జరగవని, తమ కొన్ని చిక్కులు కలుగుతాయని, అవస్థకు గురి అయిపోతామని భయపడి భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం. ఎందుకు ఈ భయం? ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి? భయం ఎప్పుడొస్తుంది? తప్పు చేసినప్పుడే భయం వస్తుంది. కనుక తప్పే లేకపోతే భయమే రాదు. ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం భయం భయం బ్రతుకు భయం అన్నా దయం దయం బ్రతుకు భయం కష్టాలే జీవితమా కండే జీవితమా కష్టాలే జీవితమా కడగండే జీవితమా ఈ కఠోర నరకమైనటువంటిది ఇంకా అనుభవించలేము. మనకు వద్దు వద్దు వద్దు వద్దు. కనుక మనం సత్యాన్ని సాధించాలి, ధర్మాన్ని నడుచుకోవాలి, సంపాదించుకోవాలి. ఈ మూడింటిని సంపాదించుకుంటే మన జీవితం పూర్ణ జీవితంగా మారిపోతుంది. కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే సాధ్యమైనంత వరకు కూడాను సత్యమాడకుండా చూసుకోవాలి. ఒకవేళ అసత్యమైనటువంటిది పలకవలసి వచ్చిందా, అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు, నీవు క్వైట్ గా ఉంటు. సత్య స్వరూపుడైనటువంటి మహర్షి అంతరము సత్యం కోసం పాట పడుతూ వచ్చాడు. అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై జింకను తరుముకుని వచ్చాడు. అతను హంటర్ కాదు, అతను ఈశ్వరుడు. తపస్సు చేస్తున్నటువంటి వాడి కంటి ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోడుకొని వచ్చాడు. చూచాడు ఈ ఋషి, ఆ హంటర్ వచ్చాడు. ఋషి అనియ జింకను తరుముకొని వచ్చారు, మీరు చూచారా? చూడలేదు అంటే అసత్యము, చూచిది అంటే అపకారము. పాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు, సత్యాన్ని లూజ్ చేయకూడదు. రెండు రెండు నేత్రముల వంటివి కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు. ఉపయోగము ఉపకారము ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే. ప్రార్థించాడు, నా సత్యము తప్పకుండా సుఖము అపకారము జరగకుండా భావం అందించి నన్ను రక్షించమన్నాడు. ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేతో చెప్తున్నాడు ఈ ఋషి, పలుకలు ఏది పలుకును అది చూడలేదు. ఏ వందు భువి, చూచిండేది కన్నులు కానీ కన్నులకు నోరు లేదు. చెప్పగలిగేటువంటిది నోరు చూడలేదు. నేనేం చేస్తా? చూచిందో అది చెప్పాలి, చెప్తుందో అది చూడాలి. చూచిండేది కన్నులు, చెప్పేది నోరు, కనుక ఇది సత్యం కాదు అని ఈశ్వరుడు ప్రత్యక్షమై నిజానికి నువ్వు సాధించావు, త్వరలోపలి నీకు మోక్షప్రాప్తి కలుగుగా కానీ ఆశీర్వదించి వెళ్లాడు. సత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం అవద్దు సత్యం అవద్దు, నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు. అంతేకాని అపకారం జరగటానికి ఒక అవకాశం చిక్కింది కదా అని నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు. ఇటువంటి యొక్క ఒక ఉపయోగము ఉపకారము యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది. సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి. ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి? సత్యమే దైవము, ట్రూత్ ఈజ్ గాడ్. ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ సత్యంలో మనం జీవించాలి, అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది. దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు? చేయనటువంటి సాధనలు లేవు, చదవనటువంటి గ్రంథములు లేవు, బుద్ధుడు చూడనటువంటి మహనీయుడు లేరు. అందరినీ చూచాడు, అన్ని విన్నాడు, కానీ కట్ట కడపటికి ఏమనుకున్నాడు? దైవత్వమైనటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనమే. ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది. ఈ యొక్క మంకీ అయినటువంటి మైండే మనం ఇన్ని పవిత్రమైన మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి. 6 సంవత్సరాలంతా కూడాను దైవాన్ని దూరం చేసి పెట్టింది. మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడా సిద్ధిని పొందలేదు. మనసును ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటిని హీనమై పతనమవు. దీని ఆధారముగా చేసుకున్న బుద్ధజనుడు వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు, కానీ జ్ఞానిగా కాడు. కనుక నీవు మనస్సును చాలా సారజ్యమంత వరకు దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈనాడు మనసును కేంద్రంగా తీసుకుని మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము. మనసుకు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు. మ్యాడ్ మంకీ, లైక్ వాటర్ బబుల్, ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ, ఫాలో ది కాన్షియన్స్. అది ఏ నీ యొక్క లక్ష్యము, అది ఏ నీ ఆత్మతత్వము. కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు భద్రంగా తీసుకో. ఇప్పుడప్పుడు నేను చెప్తుంటాను, ఎఫ్స్ ఎఫ్ ఎఫ్ ఎఫ్. ఫస్ట్ ఎఫ్, ఫాలో ది మాస్టర్. ఎవరిని మాస్టర్? గురువు ఏదో ఒక గురువు కాదు, కాన్షియన్స్ ఏ నీ యొక్క గురువు. కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి. కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్. సెకండ్ ఎఫ్ ది డెవిల్.
థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్, ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్. విధమైన గేమ్ ను పూర్తి చేసుకోవాలి. ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గంను వదిలిపెట్టి మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి కష్టములే అనుభవిస్తున్నాము. కష్టము ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము, ఎక్కడ పోయినా కష్టమే. అప్పుడు ఈనాడు సంతోషమైనటువంటి శాంతి అనేటువంటిది ఎట్టిదో ఏమాత్రం గుర్తెరుగు లేకుండా పోతుంది. సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ పిక్చర్ లావ్, పిక్చర్ లావ్. ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నాడు కానీ లోపల నుంచి రాలేదు. ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడే కానీ ఆనందం లేదు. ఎక్కడ శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు. ఎక్కడ ఆర్టిఫిషియల్ లైఫ్ గా మారిపోయింది. నో హార్ట్, ఓన్లీ ఆర్ట్. ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపే కవుతుంది. కనుక ఆర్ట్ ను దూరం చేయండి, ఫాలో చేయండి. అదే నిజమైనటువంటి ఆత్మతత్వం. నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని నువ్వు అనుసరించు. అదే నీ కాన్షియన్స్, కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి. ఈ కాన్షియన్స్ ఫాలో చేస్తే కాన్షియస్నెస్ లోపల చేరిపోతాం మనం. ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు. కాన్షియస్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుండాలి. కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆ సర్వత్రా వ్యాపించినటువంటి గాలి లోపల ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి ఈ ఇది పదిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది. కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరిండేది ఎట్లా చేరింది? మన ప్రాణము ఊది ఊది ఊది పెట్టాము, కానీ అది అర్థం వరకు మాత్రమే ఊది పెట్టాము. తిరిగి ఈ విశాలమైనటువంటి గాలి లోపల కాన్షియస్నెస్ లోపల లీనం కావడానికి అవకాశం లేదు. ఎట్ట ఈ విశాలమైనటువంటి ఒక కాన్షియస్నెస్ లో మనం లీనం కావాలి అని విచారిస్తున్నాడు నాయన. ఇది చాలా సులభమైనటువంటి మార్గము. నీవు ఎట్ట ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి ఊదుతూ ఊదుతూ రా, క్రమక్రమేణ ఆ బెలూన్ తిన్నైపోతుంది. తిన్నైపోతే ఒక్కతోటి పట్టలు పగిలిపోతుంది. ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఎయిర్ ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోత్యము అన్నారు. సాహిత్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాను ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుధ్యం. లేక మోక్షం అనేటువంటి కానీ లేక లిబరేషన్ అనేటువంటిది కానీ చాలా సులభమైన మార్గం. కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలు గురి అయిపోతాయి. ఒక్క ప్రేమ చేతనే సర్వావస్థలు కూడా దూరం చేసుకోవచ్చు. కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి. హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి. స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫీల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. ఇది ఈ విధమైనటువంటి దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్పబద్ధత లిబరేషన్ పొందుతుంది. కనుక అన్నిటికీ సులభమైన మార్గం ప్రేమ ఒక్కటే. ప్రేమనే వాక్కులో ఉపయోగపెట్టండి. మన దగ్గర చక్కెర ఉంటుండాలి. ఈ చక్కెర యొక్క రుచి ఎట్టింటిది? టీ చక్కెరను నీళ్లలో కలుపు పానకమైపోతుంది. కాఫీలో కలుపు తీయగా ఉంటుంది, టీలో కలుపు తీయగా ఉంటుంది, పాయసంలో కలుపు తీయగానే ఉంటుంది. కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి. ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ ప్రేమనే మధురమైనటువంటి స్వీట్ షుగర్. ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు, ఇప్పుడు అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటాయి. శ్రవణం మధురం, చర్యల్ మధురం, తలంపు మధురం, మధురాధిపతే మధురం మధురం మధురం. కనుక అన్ని మధురంగానే మారిపోతాయి. ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ప్రేమ పెంచుకోండి. ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి, మనలో ప్రవేశపెట్టండి. పీస్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్, సత్యము అనేటువంటిది ఒక వాల్, ధర్మము అనేటువంటిది రూఫ్. దీంట్లో మన నివాసంగా ఉంటున్నాం మనం. ఈ పునాదే లేకపోతే గోడ నిలచదు, లేకపోతే రూఫ్ వేయటానికి వీలు లేదు. నాస్తి పరో ధర్మ అన్నారు. సత్యం అనేటువంటి దానికి పునాదిపైనే ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడదు. కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు, లేకపోతే సత్యం ఉండలేదు. కానీ సత్యమే ప్రమాణము, సత్యమే ప్రధానము. దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది. ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుండాలి. కానీ ఈ ప్రేమను భార్యపైన, పిల్లలపైన, బంధువులపైన, మిత్రులపైన, వీటిపైనంతా ప్రవేశపెడుతున్నాం. చేయవలసిన పెంచుకోనక్కర్లేదు. ఆ ఆహారం పెట్టి దీన్ని అభివృద్ధి గావించనక్కర్లేదు. బాధలు లేకుండా డైవర్ట్ చేయాలంతే. నీ ప్రపంచంపైన ఉన్నటువంటి ప్రేమను భగవంతుని వైపును మరచు. వాహనం పైన ఉన్నటువంటి ప్రేమను భగవంతుని వైపు మరచు. నీ యొక్క వృత్తిపైన ఉన్నటువంటి ప్రేమను భగవంతుని వైపు మరచు. డైవర్ట్ చేయటమే ఉండేది. డైవర్ట్ చేస్తే చాలు, అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి. మరి నేను బిజినెస్ చేస్తున్నానే, దీనిపైన ఇంకొక విధంగా మార్పు చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు. భగవంతుని ఒక్కరీతిగా స్మరించు. భగవంతుడా, ఏ హృదయం మునసతికి ఈసె నాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి, వేరేమిదెత్తు నీ పాద అర్చనకును తెలికిందు అందుకోవయ్య నీవు అని అర్పితం. నాది కాదు ఈ హార్ట్, ఇచ్చినటువంటిది నీవే తీసుకో. నాది కాదు కూడా నీవు ఇచ్చినటువంటిది, ఇచ్చింది నీకే అర్పితము. అన్ని కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది. మరి సేవకు చేయనక్కర్లేదు. ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా ప్రేమగానే ఉంటుంటాడు. కనుకనే ప్రేమ లేనటువంటిది ఫలితం కోసం చేయటము, ప్రేమటువంటిది సేవగా మారటము. ప్రేమతో చేసిన అంతా సేవనే. ఇప్పుడు చేసినటువంటి కఠినమైన చర్యలు అయినప్పటికీ అది ఫలితం కోసమే చేయటం. భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు. గృహస్థుడున్నాడు, ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు, పెద్ద గార్డెన్ పెట్టుకున్నాడు, లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నాడు, ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు. కానీ దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతుంది. 6 మంత్స్ ఒక టూర్ వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటుంది. కానీ మంత్స్లో ఉన్నటువంటి భార్య మంత్స్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది, జీతం ఇవ్వండి నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా? పని చేస్తున్నారు ఈ బిడ్డలు కూడా. నువ్వు తండ్రిని ఏమాత్రం కోసం చేయటము, ప్రేమటువంటిది సేవగా మారటము, ప్రేమతో చేసింది అంతా సేవనే. ఇప్పుడు చేసినటువంటి కఠినమైన చర్యలు అయినప్పటికీ అది ఫలితం కోసమే చేయటం. మంత్రికి నీవు సొంతం వాడు కావాలి.

0: నీవు అడుగుతుండదా?
1: పనిచేస్తున్నారు
0: ఈ బిడ్డను కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు. మీరు వర్ణించకండి, రైట్ తో మీరు ఫైట్ చేయండి. భగవంతుడా, నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ పోతే ఏమైంది? కొత్తవాడైపోతాడు భగవంతుడు మనకు. అతను కొత్తవాడైపోతాడు. దైవం మన కొత్తవాడు కాదు, కొత్తవాడే. జన్మల నుంచి కూడా వస్తున్నాం, చూస్తున్నాము. పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని, కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు. కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? నిత్య జీవితం నువ్వు యోచించవచ్చు, దయచేయండి కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చాపలు వేస్తాం, వాళ్లకు మర్యాదలంతా అందిస్తాం. కానీ అదే పాత ఫ్రెండ్, ఏ రారా కూర్చోరా పోరా అని కాబట్టి భగవంతుని వదించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం. న్యూ ఫ్రెండ్, ఓల్డ్ ఫ్రెండ్, గోల్డ్ అతనే గాడ్. ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేస్తుంటారు భక్తులు. ఇదంతా కేవలము అతని మనసును కరిగించాలని అనుకుంటున్నారు. అతని మనసు ఈ విధంగా వర్ణంతో కరగదు, అతనే కరుగుతుంది. ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పొందావేశముతో మలదులు ప్రవహింపగమురళి గణము సేయగదే కృష్ణ గానము సేయగది. అంతా ప్రేమతోనే ఉండి దుర్గుణాలు ప్రేమతోనే పంపించాలి. నాటవలసినటువంటి ప్రేమ విజయంలే నాటాలి. విషమే కురుస్తుంది ఉంది, ఆ ప్రేమలో వచ్చినటువంటి ప్రేమ రిజల్ట్ గానే మారుతుంది. ప్రేమ స్వరూపులారా, అందరూ ప్రేమ స్వరూపులే. ఏది లేకపోయినా కానీ ప్రేమ మాత్రం ఉంటుండాలి. వాడు ఒక్కడైనా లేడు ఇక్కడ. ప్రపంచమంతా వెతికినప్పటికీ ప్రేమ లేదని ఎవరు చెప్పలేదు. పైన ధనం పైన ప్రేమ ఉంటుంది. ఈ విధంగా డైవర్ట్ చేసుకున్నాడు కానీ ప్రేమ లేకుండా పోలేదు. అందరూ ప్రేమ స్వరూపులే, దైవ స్వరూపులే. దైవాన్ని దైవము ఆశించడం అనేటువంటిది ఏమో మాత్రం అక్కర్లేదు. అయితే నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి. గాడ్ అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఇస్ గాడ్. ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్. కనుక నీవు వేరే వాడు కాదు, ఒక్కటే ఒక్కటే. సత్ విప్రా బహుదా వదంత. కనుక ప్రేమ స్వరూపులారా, అందరు కూడాను ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను ప్రేమను మాత్రం మీరు వదలకండి. ప్రేమను మరొక మార్గంలో పంపకండి, ప్రేమ చేతనే అనుభవించండి. కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు, ప్రేమను మీరు అనుభవిస్తారు, ప్రేమ స్వరూపులైపోతారు. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే తత్వాన్ని మనం తెలుసుకోవాలి. సత్యము, ధర్మము, శాంతి సర్వం కూడా ఏర్పడుతుండాలి. కనుక సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి. విత్తనం తెచ్చి టిన్లో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే విత్తనం కుళ్లిపోతుంది. ఈ విత్తనము రావాలనుకుంటే భూమిలోనే నాటాలి. భూమిలోనే నాటి నీరు పోయి తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది. ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి? చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు, కాలుపైన పెట్టుకుంటే మొక్క రాదు, హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారు. అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది. కనుక ప్రేమతత్వాన్ని అనుభవించండి. అదే జ్ఞానతత్వము, అదే సత్యతత్వము, అదే ధర్మతత్వం.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఆధునిక చదువులు ఆనాటి కానాడు అధ్వానంగా మారిపోతున్నాయి. నీతి నిజాయితీలకు దూరమైన ఈ చదువులలో డొనేషన్లు, లంచగొండితనం, కులమత భేదాలు, అహంకారము చోటు చేసుకోవడం వల్ల విద్యార్థుల మనసులు కలుషితమైపోతున్నాయి. ఎంత చదువు చదివితే, ఎంత పెద్ద పదవులు లభిస్తే అంత మానసిక కాలుష్యానికి గురి అవుతున్నారు. శాంతి సౌఖ్యాలను పొందలేకపోతున్నారు. కారణమేమిటి? ఈ చదువుల వల్ల ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోలేకపోవటం వల్ల. అందరిలోనూ ఆత్మస్వరూపుడుగా భగవంతుడున్నాడనే సత్యాన్ని త్రికరణ శుద్ధిగా విశ్వసించినప్పుడు ఈ కాలుష్యం దరిచేరదు. దైవానుగ్రహానికి చేరువవుతారు. జీవిత లక్ష్యం గ్రహించి సుఖశాంతులు పొందుతారు. నేను ఈ శరీరాన్ని కాను, ఆత్మస్వరూపుడను, అందరూ ఆత్మస్వరూపులే అన్న ఈ ఒక్క సూక్ష్మ సత్యాన్ని గ్రహిస్తే జీవితంలో సుఖశాంతులు పొందగలరు.

ఇంతవరకు 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకెనాల్లో ఏప్రిల్ 17వ తేదీన స్వామి ప్రసారించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. దైవశక్తి కన్నా కూడా సూది పొడుపులనే విశ్వసించి ఆమోదించే వారి కోసరం స్వామి ప్రశాంతి నిలయంలో ఒక వైద్యశాలను నిర్మించటంలోని ముఖ్య కారణం అని చెప్తారు. అయితే ఇది కొద్దిమంది మానసిక పరిపక్వమును అనుసరించి కొన్ని కొన్ని సందర్భాలకే వర్తిస్తుంది, కాని పూర్తిగా నిజం మాత్రం కాజాలదు. ఈ వ్యావహారిక ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో కార్యములలాగానే ప్రశాంతి నిలయంలో కూడా ఒక వైద్యశాల నిర్మించటానికి స్వామి అంగీకరించారనే చెప్పాలి. ఇక్కడ ముఖ్యోద్దేశము వ్యావహారిక ధర్మములను అనుసరించడం అనే కర్తవ్యాచరణమే అని చెప్పవలసి వస్తుంది. ఇది ఒక ఆదర్శాత్మకమని కూడా చెప్పచ్చు. వైద్యులకే వైద్యము గరిపే స్వామికి నిజంగా ఒక వైద్యశాల అవసరమా? మన నమ్మకములను విశ్వాసాలని తృప్తిపరిచేందుకే ఇటువంటి ఏర్పాట్లు. అంతేకాని ఇవి ఎన్నటికీ స్వామి అఖండ శక్తితో పోటీ పడలేవు. బాహ్య దృష్టికి సామాన్య పద్ధతైన వైద్యం జరుగుతున్నట్టుగా గోచరమైనప్పటికీ నిజానికి అందులో స్వామి శక్తి అంతర్భూతమయ్యుండి రోగ నివారణం జరగటము కత్తు. ఇంతకు పూర్వం మనం విన్నట్టు మొదట్లో డాక్టర్ రంగారావు గారు ఆపరేషన్ చేయటానికి సంశయించినప్పటికీ చివరికి స్వామి ప్రేరేపణ వల్ల తానే ఆపరేషన్ చేయటానికి సంసిద్ధులయ్యారు. శస్త్రచికిత్స వైద్యశాస్త్ర రీతిన జరిగినప్పటికీ నిజానికి రోగి నివారణం మాత్రం స్వామి అనుగ్రహం వల్లనే జరిగింది. ఇంకొక ఉదాహరణ విన్నాం. ఒత్తపాలెం కళాశాలకు ప్రథమోపాధ్యాయులైన శ్రీ జిపి పిళ్ళై ఒక తీవ్రమైన నేత్ర వ్యాధికి గురయ్యారు. కంటి లోపలి భాగంలో ఉండే ఒక ముఖ్యమైన పొర విడిపోవటం వల్ల దృష్టికి లోపం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఈ రకం వ్యాధికి అప్పట్లో మన దేశంలో తగినటువంటి చికిత్సా సౌకర్యం లేదని చెప్పచ్చు. అందువల్ల వీరు పశ్చిమ జర్మనీకో లేక అమెరికాకో వెళ్లగలిగితే తప్ప కంటి చూపు రావటానికి మరొక మార్గం లేదని నేత్ర వైద్యులు శ్రీ టిటి రామలింగం గారు చెప్పారు. అయితే తదుపరి స్వామి ప్రసాదించిన మనోధైర్యము ఆత్మబలం వల్ల ఈ విధంగా చెప్పినటువంటి డాక్టరే శ్రీ పిల్లైకు మెడ్రాస్లో అతి సున్నితమైన ఆపరేషన్ని విజయవంతంగా చేశారు. 1963 జూలై 27వ తేదీన పూర్తిగా 3.5 గంటల సేపు ఆపరేషన్ జరిగింది. డాక్టర్సే ఆశ్చర్యపోయేటంత జయప్రదంగా ఈ శస్త్రచికిత్స జరిగింది. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం కలగచ్చు. స్వామి పిళ్ళయ్య గారి వ్యాధిని తమ సంకల్పమాత్రం చేతనే కుదిర్చి ఉండవచ్చు కదా, లేక ఏ విభూతి ప్రసాదమో మల్లె పుష్పములనో ఇదివరిలో కళ్ళక్కట్టి రోగ నివారణ చేశారు కదా, అలాగో ఉపయోగించి ఉండొచ్చు కదా. కాని స్వామి ఈ విధంగా సంకల్పించలేదు. దీనికి కారణం వెతకటం ఎవరితరం? అనేక రకాలుగా చిత్ర విచిత్రాలైన లీలా నాటకాలను ప్రదర్శించి రోగపీడితులను ఆరోగ్యవంతులుగా చేస్తున్నారన్న ఒక్క సత్యమే మన ఊహకి అందుతుంది. అది చాలు మనకి.

నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా పేదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిమ్మందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం. 91 నవంబర్ 22 ఇది ప్రారంభోత్సవం చేస్తాం.

శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశ ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్ అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది. అందరూ క్షేమంగా ఉన్నారు.

పుట్టపర్తిలో స్వామి స్వయంగా నిర్మించి నడుపుతున్న ఆసుపత్రిని గురించి తలపునకు తెచ్చుకుంటే డాక్టర్ వి బ్రహ్మం, డాక్టర్ బి సీతారామయ్య గారు, డాక్టర్ విజయలక్ష్మి మొదలైన వారిని కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞప్తికి తెచ్చుకోవాలి. వీళ్లంతా కేవలం నిమిత్తమాత్రులని, వారి బాధ్యతలన్నీ కూడా తామే వహిస్తున్నానని స్వామి వీరితో చెప్పారట. అందువల్లనే విదేశాలకో గొప్ప గొప్ప వైద్యశాలల్లో వైద్యం పొంది కూడా తీరనటువంటి వ్యాధులు ప్రశాంతి నిలయంలో గుణం కాగలుగుతున్నాయి. లీలానాటక సూత్రధారి అయిన స్వామి తమ లీలలతో చిత్ర విచిత్రములను ప్రదర్శించవలసి ఉందేమో. ఇక్కడున్న వైద్యులందరినీ ఒక ఆట ఆడించి చివరకు తమ విభూతి మూలంగానే వ్యాధిగ్రస్తులను ఎందరినో ఆరోగ్యవంతుల్ని చేస్తున్నారు స్వామి. ఇంకా విచిత్రమేంటంటే ఆ విభూతి కూడా ఉపయోగించకుండానే ప్రశాంతి నిలయంలోని డాక్టర్లు ఎక్స్రే మూలంగా గాల్ బ్లాడర్లో చిన్న చిన్న గుళకలు ఏర్పడ్డాయి అని తెలుసుకున్నప్పటికీ, ఆ అదంతా ఏమీ లేదు, అంతా మీ కల్పనా సృష్టి అని స్వామి పలకగానే ఆ రోగి శరీరంలో గుళకలన్నీ వెంటనే కరిగిపోయాయిట. ఈ అద్భుతాన్ని అతి మధురంగా ఎంత వివరంగా వర్ణిస్తున్నారో డాక్టర్ బి సీతారామయ్య గారు. రాతిగుండె కరగటం అటుంచి ఇక్కడ రాళ్లే కరిగేటట్టు చేశారు స్వామి. అందువల్లనే ప్రశాంతి నిలయంలోని డాక్టర్స్ ఇక్కడ ఆసుపత్రి నిర్మించడంలో స్వామి ముఖ్యోద్దేశము మాబోటి వైద్యులు ఎంతమంది ఉన్నప్పటికీ నిజానికి రోగ నివారణము స్వామి అనుగ్రహం వల్లనే జరుగుతున్నదన్న నగ్న సత్యాన్ని నిరూపించటానికే అంటారు. ఒకవైపు లోకరీతిని వైద్య నైపుణ్యము, మరొకవైపు స్వామి దైవీక శక్తి మిళితమై ప్రశాంతి నిలయంలోని వైద్యశాలలో రోగ నివారణం జరుగుతుందనడానికి ఇది ఒక చక్కని తార్కాణం. దీనికే సాయిరాం పౌడర్ అని స్వామి ఈ పేరు పెట్టారు. ఇంగ్లీష్ మందుల్ని కొన్నింటిని చేర్చి ఈ పొడిని తయారు చేసే పద్ధతి అక్కడి వైద్యులకు వివరించారు స్వామి. సాధారణంగా కలిగేటువంటి పలు రకాల వ్యాధులకు దీనిని ఔషధంగా ఇస్తారు నిలయంలో. అయితే సాధారణపు వ్యాధులని మాత్రమే చెప్పక్కర్లేదు, అసాధారణంగానే ఈ పొడిని ఉపయోగించి గొంతుకలో పుట్టిన క్యాన్సర్ ని నిర్మూలించగలిగినట్టుగా సీతారామయ్య గారు చెప్పారు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఒక పెద్ద ఆసుపత్రి ప్రశాంతి నిలయంలో నిర్మించి తమ లీలా విభూతులను ఒక్కొక్కటి చేర్చి అద్భుత మాలను తయారు చేసే స్వామి ఒక్కొక్కప్పుడు మాత్రం కొంతమంది భక్తులను ఈ ఆసుపత్రికి వెళ్లవద్దని కూడా ఆదేశించారట. అక్కడికి వెళ్లనవసరం లేకుండానే వీళ్ల వ్యాధులు నయమైన సంగతి. అది స్వామి లీలా వినోదంలో ఒకటి. అబ్బా, స్వామి మనల్ని ఎంత ఆట పట్టించేస్తారో. వారి అనంత లీలా వినోదాల్లో మనం కేవలం పావులం మాత్రమే. ఆడిస్తే ఆడేటువంటి తోలుబొమ్మలమే కదా మనం. ఇంకొక చక్కటి ఉదాహరణ ఉపశమింపచేయడం అన్నది అతి ప్రశంసనీయంగా వివరించబడుతుంది. ఈ విషయంలో సాయి పురాణం ఒక అంతులేని సాగరం అని చెప్పచ్చు. అయినా ఒక్క రోగ నివారణమే ముగింపు కాదని, జర మృత్యు వ్యాధి భయమే లేకుండా చేయడమే స్వామి మన యందు చూపే విశేషానుగ్రహమని మనమందరం గ్రహించాలి.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియో సాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జీఎన్ మూర్తి గారితో పరిచయం వింటారు. 13 భాగాల శీర్షికగా రేడియో సాయి మీకందిస్తున్న ఈ కార్యక్రమంలోని 5వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్యానుగ్రహ ఆశీర్వాదములతో స్వామివారి శిరకాల భక్తులైన శ్రీ జిఎన్ మూర్తిగారితో పరిచయ కార్యక్రమం కొనసాగిస్తూ, వారు స్వామివారు వారికి అందించిన మధురానుభూతులు మరికొన్ని వారు వివరించగా విందాం.
1: తప్పకుండానండి. 1986లో దసరా ఉత్సవాలకి పుట్టపతి వచ్చాము మొత్తం కుటుంబంతో. మొదటిసారి కుటుంబంతో రావడం అదే మొదటిసారి. వచ్చినప్పుడు సోదరుడు అనిల్ కుమారు ఆయన ఉంటున్నటువంటి నివాస స్థలంలోనే మాకు కూడా ఏర్పాటు చేయడం వల్ల అనేక చోట్లకి స్వామి యొక్క భక్తుల దగ్గరికి ప్రధానమైనటువంటి సత్యసాయి దివ్యోద్యమంలో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తుల్ని పరిచయం చేయడం జరిగింది. దివ్యానుభూతులన్నింటినీ ముట్టగట్టుకుని స్వామి యొక్క దివ్య ప్రసంగాలని బాగా అవగాహన చేసుకుని ఆకలింపు చేసుకుని అట్నుంచి తిరిగి గుంటూరు వచ్చిన వెంటనే ఆ ప్రసంగాల సారాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్కు పంపించారు మొట్టమొదటిసారి. యథాతథంగా ఎక్స్ప్రెస్లో ప్రచురణ కావడం అన్నది స్వచ్ఛసాయి యొక్క అనుగ్రహంగా భావించాను. సాధారణంగా కళాశాలలో, మా హిందూ కళాశాలలో పుట్టపర్తి నుంచి వెళ్లి వచ్చిన వెంటనే నన్ను వాళ్ళు అడుగుతుండేవారు. అదే మొదట్లో కూడా కదా, మేమెవరూ వెళ్లలేదు, మీరు మొదటిసారి వెళ్లి వచ్చారు ఇక్కడి నుంచి, ఏమిటి మీకు మీ అనుభవాలు ఏమిటని, బాబాను మీరు ఏ విధంగా భావిస్తున్నారు అని ఆ అనుభవాలని చెప్పినప్పుడు చాలా పరవశంతో వాళ్ళు విన్నారు. ఇప్పుడు ఈ ప్రసంగాల్లో పూర్వ ప్రసంగాలు వేరు, స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత జరిగే ప్రసంగాలు వేరు. ఈ ప్రసంగాల్లో స్వామి యొక్క అనుగ్రహం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉంటుంది. స్వామి పలికిస్తే పలకడమే అనేటువంటి నిర్ధారణకు వచ్చేసేపుడే సాధారణంగా ఈ ఇంతకుముందు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ, అంటే శాతం తగ్గించుకుని స్వామి కార్యక్రమాలకి 70% అయితే మిగిలిన 30% మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. కళాశాల అధ్యాపకులు ఇలా 2-3 సార్లు వెళ్లి వచ్చాక అనుభవాలు విని వాళ్లంతా గ్రూప్ గా 2-3 సార్లు స్వామి దగ్గరకు వచ్చారు. అంతకుముందు వాళ్ల ఉద్దేశం ఏంటంటే ఈ ఎంట్రన్స్ పరీక్షలకి వాటికి కోచింగ్ ఇవ్వడంలో నిష్ణాతులు, చాలా తక్కువ సమయంలో ఎక్కువ ధనాన్ని సంపాదించిన వాళ్ళు. అటువంటి వాళ్లకి మానసికంగా సంతృప్తి కలగడం లేదు. వాళ్లు స్వామి దగ్గరకు వచ్చి స్వామి యొక్క దర్శనంతో ఒక రకమైనటువంటి ప్రశాంతతని పాదుకొల్పుకుని తిరిగి వెళ్లారు.
0: అయితే మరి వాళ్లలో ఎవరైనా స్వామివారితో కలిగిన అనుభవాలు మీతో పంచుకోవడం జరిగిందా?
1: అంటే స్వామి చూశారు వాళ్ళు, వాళ్ళు ఇక్కడికి వచ్చింది 2 రోజులు టైం తీసుకుని, అలాగే 2 రోజులు వ్యవధిలోనే వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ అనిల్ కుమార్ కూడా తెలుసు వాళ్ళందరూ. తెలియడం వల్ల ఇక్కడ కూర్చొని స్వామి దగ్గర నుంచి చూసే అవకాశం మాత్రం కలిగింది. చూసిన తర్వాత చెప్పలేని ఒక పరవశం. మళ్లీ వాళ్ళు తిరిగి అక్కడికి వచ్చిన తర్వాత ఈ పరవశాన్ని, ఆనందాన్ని పంచుకుని స్వామి ఫోటోని వాళ్ళ రూమ్ లో పెట్టుకోవడం, వాళ్ళకి ప్రిపేర్ అయ్యేటువంటి టేబుల్ ఉంటాయో దాని మీద పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ మిగిలినటువంటి దాంట్లో అనుభవాలకి, మిగిలిన దాంట్లో స్వామితో ప్రయాణం సాగించడానికి మాత్రం ఎక్కువ వాళ్ళు ఆసక్తి చూపలేదు.
0: అంటే మరి వాడు తిరుగు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ల నడవడికలో, వాళ్ల జీవన విధానంలో ఏదైనా మార్పులు కనిపించాయి?
1: మార్పులు కల్పించుంటారు. ఎందుకంటే ధనం శాశ్వతం కాదు అని అల్టిమేట్ గా తెలుసుకునేటువంటి ఒక సత్యం దగ్గరలోకి వచ్చారు కొందరు. ధనం కావాల్సిందే, ధనమే కాదు అని చెప్పి స్వామి చెప్పినటువంటి ఒక మాట ఆ రోజు వాళ్ళకి లక్కీగా వచ్చినట్టు. స్వామి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఆ ఉపన్యాసంలో ఏది కావాలనుకుంటారో అది లభిస్తూ ఉంటుంది. అది నేను గ్రహించింది, వాళ్ళు కూడా వాళ్ళు అలాగే గ్రహించారు. స్వామి ధనం కావాల్సిందే, అది చెప్పులాంటిది, కాలుకేసుకునే చెప్పులాంటిది. ఎక్కువైతే నడవడం కష్టం అవుతుంది, తక్కువ మామూలుగా ఇలాగుంటే, ఇరుగ్గా ఉంటే నడవలేవు, కాబట్టి సమానంగా ఉండాలి. జీవితాన్ని సక్రమంగా సాగించేందుకు కావలసినటువంటి ధనాన్ని మాత్రమే సంపాదించి మంచిది అన్నారు. అది కొంతమంది మీద పనిచేసింది. స్వామి వల్ల ప్రభావం పొందడమే కాదు, మొన్న ఒక అతను స్పోర్ట్స్ లో చాలా నేషనల్ లెవెల్లో బాస్కెట్బాల్ ప్లేయరే కాకుండా ఎంపైర్, స్పోర్ట్స్ జర్నలిస్ట్ గా కూడా పరిణితి చెందాడు. అతను అమెరికా వెళ్తున్నాడు మొదటిసారి వాళ్ళ అబ్బాయి ఉన్నాడని నాకు ఫోన్ చేసి స్వామి యొక్క ఆశీస్సులతో కూడినటువంటి ప్రసాదాన్ని నాకు పంపించండి అన్నాడు. ఆ రోజు ఇక్కడ ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, నేను కవర్ లో పంపించాను, వాళ్ళందరూ మొత్తం షేర్ చేసుకున్నామని చెప్పి, మీరు బాబావారు నన్ను దీవించినట్టుగా బాబావారికి నా ప్రణామాలు అందజేస్తూ నేను ఎలాగా ప్రార్థన చేసుకుంటాను మీరు కూడా ప్రార్థన చేయండి, అలా చేస్తే నా జీవితం బాగుంటుంది అన్నాడు. సో స్వామి దగ్గర నుంచి వెళ్లి స్వామి మాటలు విన్నవాళ్ళు ఎవరు, ఏదో రకమైనటువంటి మార్పు,
0: అదే ముఖ్యం.
1: మార్పు అన్నది ఇనెవిటబుల్ చూస్తున్నాను నేను, అంటే తక్కువ ఎక్కువ అనడానికి కాదు, కానీ జీవితంలో దైనందిన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి డైవర్షన్ డీవియేషన్ టువర్డ్స్ గాడ్ అది స్పష్టంగా కనపడింది. అది ఎందుకంటే వాళ్ళు అంతకుముందు చాలా పటిష్టంగా ఏదైనా ఒక అంశం మీద వాదోపవాదాలు చేయవలసి వచ్చినప్పుడు నన్ను ఎంచుకునేవారు. అలా నేను ఇది వరకు వాదించే పద్దతి వేరు. ఇప్పుడు స్వామి దగ్గర నుంచి వెళ్లి వచ్చిన తర్వాత ప్రజెంట్ చేసే దానిలో సరళంగా హృదయానికి హత్తుకునేటట్టు ఇతడు భగవంతుడే. ఏ సమావేశంలో అయినా ఇంకొకటి స్వామి దగ్గర వచ్చి ఆశీస్సులు పొందిన తర్వాత వచ్చినటువంటి విశ్వాసానికి చెప్తున్నా, ఏ సభ ఏదైనా కానివ్వండి, ఎటువంటి సభ అయినా సరే దాంట్లో ఆలోచన లేకుండా స్పష్టంగా ఓం శ్రీ సాయిరామన్ సభలో ప్రారంభించి బూది పెట్టుకుని వెళ్లి సభలో ప్రారంభించడం జరిగేది. చాలా మంది మొదట్లో హెకిల్ చేశారు, పట్టించుకోలేదు, ఇది ఎందువల్లనంటే ఇది నా విశ్వాసం అని చెప్పే ప్రకటనలో కూడా. ఇంకొక సన్నివేశం మీకు చెప్తున్నా, ఇట్లాగే అంటే మీరు ఎందుకంటే స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్వామి దర్శనం పొందిన తర్వాత ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకంగా వాళ్ళు కనబడింది మనం మాట్లాడితే దానికి ఎలా స్పందన పొందారు అనేటువంటిదే ప్రధానం. వెళ్తే జయేంద్ర సరస్వతి వారు వచ్చారు గుంటూరులో మీటింగ్ కి, ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను మాట్లాడమని పిలిచారు. యువతకు ఆదర్శాలు అది సబ్జెక్టు, వెళ్లాను. అందులో చాలా మంది దగ్గర దగ్గర 2-3 వేల మంది వచ్చారు. వచ్చినటువంటి దాంట్లో సత్యసాయి భక్తులు కూడా ఉన్నారు. జయేంద్ర శాస్త్రి వారు మాట్లాడారు. ఆయన మాట్లాడడం అయిపోయిన తర్వాత ఆయన వేదాంత సారాన్ని వేదసారాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగం ఆయన చేశాడు. అయిపోయి ఆయన కూర్చున్న తర్వాత యూజువల్ గా ఆయన వెళ్ళిపోతాడు, ఆయన ఉండడు, మీరు ప్రసంగం కొనసాగించండి అని నన్ను పిలిచారు. సరే ఏదైతే నన్ను నేను మాట్లాడేది మాత్రం అంతా బాబా గురించే అని చెప్పాను స్పష్టంగా. మీకు ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే రాను నేను, నేను మాట్లాడితే బాబా గురించి తప్ప ఇంకోటి మాట్లాడినాన్ని. సరే రమ్మన్నారు. వెళ్లిన తర్వాత ఆయన కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉన్నప్పుడు మొట్టమొదట ఇన్వోకేషన్ స్వామి యొక్క ఆశీస్సుల కోసం చేసిన ప్రార్థనలోనే ఆయన చూశాడు. తర్వాత పక్కనే ఉన్నారు కదా, ఆ డిస్టింక్షన్, ఒకడు పరమాత్మని, రెండో ఆయనేమో సనాతన ధర్మ ప్రచారం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన హిజ్ హోలీనెస్ శంకరాచార్య ఆఫ్ కాంచి అని చెప్పి వారికి నమస్కారాలు అయిపోయి స్వామి చెప్పిన మొత్తం చెప్పారు. యువత గురించి చెప్పారు, యువత గురించి చెప్పినటువంటి అంశాలని అనేకం చెప్పారు. ప్రత్యేకంగా ఒకటే అతనికి కూడా హత్తుకున్నది, మంచితనమునందు మానవత్వమునందు నీతి ఎందు నిన్ను నిజమునందు ఆచరించి చూపు ఆచరించి చెప్పు ఆదర్శముల. అతడే యువత, ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ నాకు, ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ నీకు అది చెప్పినప్పుడే వాడు చప్పట్లు మారిపోయి, కారణం ఏంటంటే హృదయానికి హత్తుకుంటున్నది. తర్వాత ఆ సన్నివేశాలు చెప్పిన అయిపోయింది, 45 మినిట్స్ విన్నాడు ఆయన. చాలా అంశాలన్నీ స్వామి చెప్పారు, డైరెక్ట్ స్వామి అని చెప్పాను. నేను చెప్పదలుచుకున్న దాంట్లో ఇది నా విశ్వాసం అని చెప్పి నేను చెప్పాను. అయిపోయిన తర్వాత ఆయన పిలిచి 116 కవర్లో పెట్టి కంచి కామాక్షి ఫోటో, తర్వాత కుంకుము ప్రసాదం అవన్నీ ఇచ్చి చాలా గడుసుగా మాట్లాడేవరా అన్నాడు అని అలాగే మాట్లాడన్నారు. అంటే నేను బాబాని గురించే మాట్లాడతానని వాళ్ళు చెప్పారు, అలాగే మాట్లాడన్నాడు. అంటే నేను అనుకున్నది ఏంటంటే ఒక వేవ్ లెంత్ మీద వాళ్ళంతా మహాపురుషులు, వీళ్ళందరూ దే ఆర్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్,
0: స్వామితో లింక్ అయి ఉన్నారు,
1: లింక్ అయి ఉన్నారు. చెప్పినట్టుగా ఆ వేవ్ లెంత్ మీద లింక్ అయినటువంటి క్రియేషన్ వాళ్ళు, మనకన్నా ఎన్నో వందల రెట్లు ఆధ్యాత్మిక పథంలో ముందున్నవారు అలా గ్రహించాను. అలా ఈ స్వామి యొక్క అనుగ్రహాన్ని అలా పంచుకోవడం జరుగుతుంది. తెనాలి వెళ్ళాము, తెనాలిలో సమావేశం.
0: ఏ సంవత్సరం అండి?
1: 1987, అంటే దసరా నుంచి వెళ్ళిన తర్వాత 87 ఆగస్టు 15. ఆ సమావేశానికి అనిల్ కుమార్ తో చెప్పాను, నేను మార్నింగే మాక్ పార్లమెంట్ పెట్టారు గుంటూరులో, పెద్ద పెద్ద వాళ్ళందరూ మొత్తం జడ్జెస్ దగ్గర నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు, నన్ను స్పీకర్ గా ఉండమన్నారు, నేను నిర్వహించాలి ఈ ఛాలెంజ్ కింద చెప్పాను. అంటే ముందే ప్రోగ్రామ్ అది ఫిక్స్ అయిందంటే నేను చెప్పాను, ఇది అయిపోయిన వెంటనే వాళ్ళు వెంటనే మిమ్మల్ని కారులో అయినా తీసుకెళ్లి తెనాల్లో మీ ప్లేస్ దగ్గర దించుతామని హామీ ఇచ్చారు వాళ్ళు. ఇది అయ్యాక అక్కడికి వెంటనే వెళ్ళా, కార్యక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ కూడా యువత గురించి మాట్లాడమన్నాడు. లోకల్ కాలేజీ వాళ్ళని పిలిచారు, లోకల్ కాలేజీ వాళ్ళని పిలిచి అనిల్ కుమారు అద్భుతంగా మాట్లాడతాడన్న సంగతి స్వామి ఫోల్లో ఈ ఉద్యమంలో రాకముందు నుంచి జనానికి తెలుసు. ఇందులోకి వచ్చి ఒక పరిణితి చెందాడు. ఎందుకంటే ఒక ప్రసంగంలో ఆయన చెప్పిన మాటలు చెప్తున్నా, స్వామి మాట్లాడుతూ నా వాణ్ణి నీకు ఇచ్చాను, నా రూపం నీకు ఇచ్చాను, ఇంకా ఏం కావాలి నీకు అన్నారని అనిల్ కుమార్తో. అంచేత అనిల్ కుమార్ వాణి పరిణితి చెందింది స్వామి దగ్గరికి వచ్చాక, మహాద్భుతం అని. నాకు ఆ తెనాల్లో కూడా అతను గొప్పతనం ఎక్కడంటే అందరి చేత మాట్లాడించి చివరిలో ఆయన మాట్లాడతాడు, పిలిచిన వాళ్ళందరినీ మాట్లాడించి అవకాశం ఇచ్చి ప్రోత్సహించి యువతను కూడా చెప్పి, నేను కొత్తగా వచ్చిన వాడిని, చాలా కొత్తగా వచ్చిన వాడిని, ఆ స్టేట్ లో ఉన్న లీడర్స్ కూడా నాకు తెలియదు, వాళ్ళందరినీ పరిచయం చేశాడు, స్వామికి చిరకాల భక్తులు ఉన్నారు అందరూ, వాళ్ళందరినీ చూడడం అంటే స్వామి లక్ష్యం అదే అనుకున్నాను, అందుకు పంపిస్తున్నారు నన్ను ఇక్కడికి, వీళ్ళందరినీ ముందు పరిచయం పొందు, నా భక్తుల్ని నువ్వు
0: తెలుసుకో.
1: ఎందుకంటే డీవియేషన్ కాకుండా స్వామి ఆపరేషన్ అయ్యాక 2003 ఒకసారి గుర్తు చేసుకుందామని, 2003 ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే స్వామి గదిలో నడక ప్రాక్టీస్ చేస్తున్నారట, పక్కనే నరసింహమూర్తి గారు ఉన్నారు. చూశావా నరసింహమూర్తి, స్వామి ఎట్టి ఆధారము లేకుండా ఎట్లా నడుస్తున్నారో అన్నారట. స్వామి సర్వులకు ఆధారమైన మీకు ఆధారం ఏమిటి స్వామి అన్నారు నరసింహమూర్తి గారు. అంటే వెంటనే స్వామి, కాదు కాదు, భక్తులే నాకు ఆధారము, నేను భక్తులకు ఆధారం,
0: ఇరువురి అన్యోన్య సంబంధం, అది
1: సంబంధం. భక్తుణ్ణి హయ్యెస్ట్ పెడెస్టల్ ఆఫ్ గ్లోరీ మీద పెట్టారు. అంచేత మనం వీ ఆల్వేస్ ట్రై టు డిజర్వ్ దాట్. అది నా తర్వాత సంబంధం. అంచేత స్వామి అందుకు పంపించారేమో అనే దృష్టితో ఉండేటువంటి దాంట్లో ప్రతి ఒక్కరితోని పరిచయం చేయడం మాట్లాడుకోవడం జరిగింది. ఈ స్వామి చెప్పినటువంటి యువతకి చెప్పినటువంటి అంశాల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఆ అంశాలు గట్టిగా ఉన్నటువంటి అంశాలు కొన్ని చెప్పారు. అవి హృదయానికి బాగా హత్తుకున్నాయి యువతని. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే ప్రజల్లో అప్పటికి ఇంకా యువతల్లో సత్యసాయిబాబా అంటే ఏవో ఉంగరాలు వాచీలు గొలుసులు ఇచ్చారు అనుకుంటున్నారు. వాచీలు గొలుసులు ఉంగరాలు అవన్నీ కానీ కాదు, దే ఆర్ ఓన్లీ విజిటింగ్ కార్డ్స్ అండ్ మస్కిటోస్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ అన్నారని చెప్పారు వాళ్ళకి. అది కాదు బాబా, బాబా దగ్గర ఉన్నటువంటిది నేను చూసినటువంటిది, మీలాగే నేను కూడా అనుకున్నాను, అనుకోవడంలో తప్పు లేదు, కానీ అలా అనుకోవడం తప్పుని ఎప్పుడు అనిపిస్తుందంటే చూసిన మరుక్షణం అనిపిస్తుంది. ఆ ప్రేమ ప్రవాహాన్ని మీరు చూసుకోవాలి. స్వామి దగ్గర తరగని ధనం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కూడా అందని ధనం, స్వామి చెప్పింది ప్రేమ ధనం అని, అది యువతకి వాళ్ళు కావాలి అనేటువంటి దృష్టితో చెప్పి ఎగ్జాంపుల్స్ తో చెప్పాను. బాగా అరికట్టుకుంది, అక్కడే మిగిలినటువంటి జిల్లాలకి రమ్మనమని అప్పుడే పిలవడం ప్రారంభమైందని అనిల్ కుమార్ చివరిలో ప్రసంగిస్తూ అంత చెప్పాడు. అంత అయిపోయిందని తెనాలి ప్రసంగం చాలా ఆనందాన్ని కలిగించింది, ఎంతో మందిని కలిశాను, అది మెయిన్.
0: సత్సంగం కలిగింది మీకు
1: బాగా, ఒక స్పందనకి అవకాశం వచ్చింది, ఆ స్పందనని కంటిన్యూ చేయడానికి అవకాశం వచ్చింది అది. తర్వాత మరొక వారంలో మచిలీపట్నంలో మరో స్టేట్మెంట్ పెట్టాడు. ఎట్లాంటిదంటే మచిలీపట్నంలో కొమరగిరి కృష్ణమోహన్ రావు గారు స్వామి దగ్గర 35 రోజులు అంటూ ఉంటే దాదాపు రోజు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రేమజ్యోతి అయిన పుస్తకం రాశాడు, అద్భుతం ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నవాడు, మంచి స్ఫురద్రూపి మనిషి కూడా వచ్చేస్తు ఉన్నవాడు. శ్రీవాణి పత్రిక కూడా శ్రీవాణి నావాణి స్వామి అన్నారు అన్నట్టుగా మంచి బాగా నడుపుతున్నాడు, ఇప్పటివరకు అడ్వర్టైజ్మెంట్ కూడా లేకుండా ఆయన. అతను వక్త అక్కడ, ఇంకెవరో 3-4 మంది పరిచయం చేశాడు. పరిచయం అయ్యాక నేను నాకన్నీ స్వామితో స్వీయమైనటువంటి అనుభవాలు చెప్పండి అన్నారు. స్వీయ అనుభవాలు ఎక్కడొస్తాయి, ఇంకా దగ్గరలో ఉన్నా కదా, కానీ నాలో వచ్చినటువంటి మార్పుకి నన్ను ఒక పథంలోకి నడిపించడానికి ఆ మిగిలినటువంటి సమావేశాలు అవన్నీ అర్థం నీకు వేస్ట్ సుమా, నీకేం ఆనందం ఇవ్వవు. ఆనందం అన్నది ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ నో వన్ కెన్ మేక్ యూ అన్హ్యాపీ, ఇఫ్ యూ వాంట్ టు బి అన్హ్యాపీ నో వన్ కెన్ మేక్ యూ హ్యాపీ అన్నారు స్వామి. అది మనసులో బాగా నాటుకుపోయింది. అంచేత అని చెప్పి అక్కడ ప్రసంగం చేసిన దగ్గర భక్తుల గురించి భిన్నమైనటువంటి వాళ్ళ వైవిధ్యం కలిగినటువంటి అనుభూతుల గురించి చెప్పాను. అందులో కీటింగ్ అని అమెరికా రాయబారు ఇండియాకి, అతనికి స్వామి వాచి ఇస్తే తీసుకుని సృష్టించి వాచి ఇస్తే తీసుకుని వెళ్లి ఆ వాచి అదంతా కూడా చూసి, బిల్లు అది లేదు కదా దాని మీద నెంబర్ ఇవన్నీ వెనకతరం ఇవన్నీ చూసి అమెరికా ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే వాడు అక్కడ అవును ఒక ఆయన ఇలాగా తీసుకొచ్చారు, రసీదు ఇచ్చాను, అవును తీసుకున్నారు నా దగ్గర కొన్నారు, సరిగ్గా ఇతనికి ప్రజెంట్ చేసిన టైంలోనే ఆ వాచి ఇచ్చారు, ఇలాగా క్రౌన్ ఆఫ్ ఎయిర్ అది ఉంటుంది, హీ సీమ్స్ టు బి ఎన్ ఇండియన్ లాగా ఉన్నారు అని చెప్పి కాషాయ బట్టలు వేసుకున్నారని స్వామిని డిస్క్రైబ్ చేశాడు. అది వీడు వెరిఫై చేసి తెలుసుకున్న తర్వాత స్వామి దగ్గర ఏమైంది, మళ్లీ నెక్స్ట్ కలిసినప్పుడు ఏమైంది అనుమానం తీరిందా అన్నారు స్వామి. ఇది ఒక రాయబారి పొందినటువంటి అనుభూతి. ఇదే కాకుండా ఇంకా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒకసారి గుంటూరు వచ్చి ఫ్రాంక్ మోరేస్ మాట్లాడాడు. స్వామి ఢిల్లీ మొదటిసారి వెళ్ళినప్పుడు, వన్ మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఎ గాడ్ మ్యాన్ బాబా హ్యాస్ కాంకర్డ్ ది ఇండియన్ స్పిరిచువల్ మూవ్మెంట్ అని స్పిరిచువాలిటీ ఏదో అన్నాడు. భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రపంచాన్ని జయించిన వ్యక్తి బాబా అని. అతను నాస్తికుడు, అతను స్వామి దగ్గరికి వెళ్ళాడు, వెళ్తే అతను ఉంగరం ఇస్తే ఉంగరం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అంత చూసి తిప్పి చేశాడు. ఆ వేలుకు సరిపోలేదు, సరిపోయేటట్టు సరిపోతుంది చూసి పెట్టుకోమంటే పెట్టుకున్నారని. అతను చూసినటువంటిది ఏంటంటే చేంజ్, ఆయన చూస్తే ఆయన ఆ బాబాని నేను కలిసిన సమయంలో ఉన్నప్పుడు నాలోకి వ్యాపించినటువంటి కాస్మిక్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ అవి నేను వర్ణించలేనన్నాడు. ఆ సమావేశం అద్భుతం అన్నాడు. అందువల్ల స్వామి అటువంటి మహనీయుల్లో, జయప్రకాశ్ నారాయణ్ అది కూడా చదివాను నేను, అతను గుంటూరులో చెప్పాడు, అతను ఎవరు ఈ ప్రాంక్ జయప్రకాశ్ నారాయణ్ మొదటిసారి ఫ్యామిలీతో వాళ్ళందరూ వచ్చారు చూశారు, ఆయన చూశాడు, చూసి ఇతను సాక్షాత్తు భగవంతుడు అని నమ్మడానికి ఈజ్ కన్సర్న్డ్ విత్ మ్యాన్ అండ్ ది డెవలప్మెంట్ అండ్ ది గ్లోరీ ఆఫ్ మ్యాన్. మానవుణ్ణి, మానవుల్లో ఉండేటువంటి దానవుణ్ణి నిర్మూలించి, దానవత్వాన్ని నిర్మూలించి, మానవత్వాన్ని పెంపొందించి దైవత్వం వైపు నడిపించేటువంటి ఒక మహత్తర శక్తి బాబా అన్నాడు. ఇవి హృదయంలో బాగా చెరగడ ముద్ర వేసుకుంటున్నాయి. ఆ అనుభవాలు చదువున్నాం కాబట్టి అవి చెప్తున్నా నేను. స్వీయ అనుభవాలు చెప్పండి ఏంటంటే, ఇదంతా నేను అనుభవించాను కాబట్టి స్వీయమే అవుతుంది. ఇఫ్ ఐ లోపటికి అవన్నీ అవగాహన చేసుకుని, ఆస్వాదించి అవగాహన చేసుకుని లోపల పదిలిపరుచుకున్నప్పుడు అవుతాయి అనే ఉద్దేశంతో అయింది మచిలీపట్నం సమావేశం. అట్లా కొంతమంది వ్యక్తులతో బాగా ఇంకా కలవడానికి యువతతో ఎక్కువ. అనిల్ కుమార్ నన్ను ఏర్పాటు చేసిన సమావేశాలు అన్నింటిలో ప్రత్యేకం ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ ని వాళ్ళని పిలిపించి, అంటే కాలేజ్ స్టూడెంట్స్ ని ఇదివరకు చాలా ఈజీగా మీట్ చేయడానికి కానీ మాట్లాడడం కానీ, ఇప్పుడు మరీ స్వామి గురించి చెప్తూ ఉంటే సులభమైన.
0: మరి ఈ ఉపన్యాసాలన్నీ ఇస్తున్న సమయంలో మీరు తరువాత మళ్లీ ఎప్పుడు పుట్టపర్తి రావడం జరిగింది, స్వామితో భేటీ మళ్లీ ఎప్పుడు జరిగింది, ఆ విషయం మాట్లాడుకుందాం.
1: ఇది అయిన తర్వాత దసరా అయిపోయిందండి, పుట్టినరోజుకొచ్చాం.
0: 87లో
1: పుట్టినరోజుకొచ్చాం.
0: దసరా ఉత్సవానికి కూడా వచ్చారా మీరు?
1: దసరాకే వచ్చాం. దసరాలోనే ఇవన్నీ జరిగాయి. వీళ్ళందరినీ కలవడం తీసుకొచ్చి చూపించారు. ఆ ప్రోక్షణ జలం అంతా కూడా తీసుకొచ్చి స్వామి స్వయంగా ఆ దళ ఆల్మోస్ట్ నేను తడిచిపోయాను. అంటే నాకు ప్రధానంగా ఏంటంటే రిచువల్స్ మీద నమ్మకం లేదు మొదటి నుంచి. వ్యతిరేకం కాను, నాకు పెద్ద పట్టింపు లేదు దాని మీద. కానీ స్వామి గతంలోనే ఒకసారి చెప్పాను, గుంటూరులో స్వామి ప్రసంగం విన్నాడే నేను ఆ స్పెల్ నుంచి బయటకు రాలేకపోయాను. అందువల్ల స్వామిని చూడడం నీ చూపు చాలదా స్వామి అని ఆ ప్రసంగం, ఆ రెండు కూడా నన్ను కట్టుబడేశాయి. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు పుట్టపర్తి వెళ్దామని, ఎక్కడికి వెళ్లడం లేదు. నా ఎర్నల్ లీవు, క్యాజువల్ లీవు, మొత్తం ఉండేటువంటి మెడికల్ లీవు మొత్తం దీనికోసం వాడాను స్వామి దగ్గరికి వెళ్ళడానికి. ఆ తర్వాత వచ్చాము, పుట్టినరోజుకి వచ్చాను. ఇంకెవరో మిత్రులు వచ్చారు ఇద్దరు. దీక్షితని మొన్న ఈ మధ్య లాస్ట్ టైం దసరాలో మాట్లాడాడు, సాంస్క్రిట్ లెక్చరర్ గుంటూరు కాన్ఫరెన్స్. అతను నాతో వచ్చాడు. అప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. అప్పుడు వచ్చినప్పుడు దగ్గర కూర్చుని దగ్గర నుంచి స్వామి ప్రసంగం అది విన్నాం. వింటే ఆ ప్రసంగానికి ఆ ప్రసంగమే ఒక విద్వత్ ఔషధం. విద్వత్ ఔషధమే అది. నిన్న మాట్లాడిన దాంట్లో సంగతి వేరు, ఇవాళ మాట్లాడింది వేరు. స్వామి ఎప్పటికప్పుడే కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. చదివింది కూడా ఇదివరకు చదివితే స్ఫురించినటువంటి అర్థం ఇవాళ మరి కొత్త అర్థం వస్తుంది. అది ఒక భగవంతుడికే సాధ్యం అనేటువంటి దృష్టాంతంలోకి వస్తున్నా. సరే ఆ సారు అప్పుడు వచ్చాం, ఫ్యామిలీతో రాలేదు, నేను ఒక్కడనే వచ్చాను, ఫ్రెండ్స్ తో వచ్చాం. చాలా బాగా జరిగింది, వెళ్లి ఆనందం. వెంటనే మళ్లీ ఇక్కడి నుంచి వెళ్లడం ఏమిటి, సమావేశాలే ఇంకొక ఆలోచన. ఆ సంవత్సరం ఉగాదికి కూడా వచ్చాం, ఇలా వరుసే వచ్చినప్పుడల్లా ఈ ఇక్కడ చూసినటువంటి సన్నివేశాలు గాని సంఘటనలు గాని నాకు ఎక్కువగా ఆకర్షించేటువంటిది స్వామి స్పీచే. తర్వాత భజన, నేను చాలా ఇదివరకు ఏమిటో భజనలే ఏమైనా అనుకునేవాడిని. ఇవాళ భజన అసలు నిజంగా హృదయాన్ని కట్టి పడేస్తుందండి. అంటే నిజంగా ఏదైనా జీవితంలో ఒక ఆనందం ఉంటే అని నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఖాయం చేసుకున్న అర్ధరాత్రి ఇప్పుడు వచ్చినప్పుడు వస్తే ఎక్స్పీరియన్స్ భజన విన్నాక స్వామి దగ్గర స్వామి పాట భజనలో విన్నాకని స్వరము స్వరము కలిస్తే రాగం అవుతుంది, మనసు మనసు కలిస్తే అనురాగం అవుతుంది, రాగము అనురాగము కలిస్తే సత్యసాయి సరాగం అవుతుంది.
0: అద్భుతం
1: ఆ భజన. అటువంటి ముద్ర వేసుకుంటున్నాను. అందువల్ల భజన మీద కూడా నేను ఎప్పుడు మాట్లాడిన స్వామి చెప్పిన ఆ చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని వినేవాడిని. ఒకసారి ఘంటసాల గురించి కోట్ చేశారు స్వామి. ఒక స్టూడెంట్ బృందావనంలో ఉంటున్నప్పుడు ఇంపార్టెంట్ పీపుల్ ను పిలిస్తే ఆ ఏర్పాట్లు చేయడానికి అతన్ని పెట్టారు. అతను గ్లాస్ మంచినీళ్లు తీసుకునే దానిలో ఆ హడావిడిలో ఏమో స్వామిని చూసి హడావిడిలో దాని మీద వంపేశాడు. వంపేస్తే దెబ్బలాడారు. దెబ్బలాడిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు. స్వామి రూమ్లో అంతా సర్వీస్ చేస్తుండేవాడు చదువుకుంటూ. ఇతను స్వామి వాడు భోజనం మానేసి ఏడుస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే ఆ రూమ్లో అయిపోయి వాడు పాటలు బాగా పాడతాడు, భజన గ్రూప్కు చెందినవాడు. ఆ రూమ్లో ఉన్నాడు ఉంటే సబ్బుతో మొహమ్మది కడుక్కుంటూ ఘంటసాల పాట పాడుకుంటున్నాడు. నన్ను అనరించే వేళాయే నా స్వామి నన్ను చూడడాయే ఆ పాట అది పాడుతున్నాడు. పాడుతూ ఉంటే స్వామి వెనక నుంచే వచ్చి వాడితో చెప్పారట. వాడితో వాడు భోజనం మానేశాడు, నేను కూడా భోజనం చేయలేదు, వాడితో ఆ మాట చెప్పు, అలరించే వేళనే వచ్చా నేను అని చెప్పని చెప్పారట. ఇది వాడు గ్రహించాడు. ఇది అయిన రెండు రోజులకి జస్ట్ ఈ ఉగాది కోసమని రిహార్సల్ జరుపుతున్నారు. జరుపుతూ ఒక్కొక్కరిని ఏం పాట పాడతారని అడుగుతున్నారు. ఇతను వచ్చి నువ్వు ఏ పాట పాడతావునంటే ఈ ఘంటసాల పాట ఎన్నుకున్నాడని అప్పుడు స్వామి చెప్పారు. రికార్డెడ్ వెర్షన్ అది. నెల్లూరులో స్వామి ఉన్నప్పుడు ఘంటసాల వెళ్ళేట.
0: మీరు ఆ ఉగాదికి ఉన్నారు ఇక్కడ?
1: ఉన్నాను. ఘంటసాల నెల్లూరు వెళ్ళేట. నెల్లూరు వెళ్ళినప్పుడు స్వామి అక్కడ ఉన్నారట. ఉంటే నేను గంధర్వ గానం అని ఘంటసాలది జగమెరిగిన సత్యం కదా, బహుశా అలా అనుకున్నాడేమో నాకు తెలీదు, మనకు కూడా అది ఆలోచన లేక వెళ్ళాడు స్వామి దగ్గర. ఓ 5-6 రోజులు ఉండతో ఉన్నట్ట స్వామి చూడలేదు. చూడకపోతే షడ్ అది వెళ్ళిపోయి ఇచ్చిన రూమ్ లో కూర్చుని అక్కడ ఆర్తి ఆర్ద్రతో పాడుతాడు ఈ పాట. ఈ పాట పాడిన తర్వాత స్వామి నడుచుకుంటూ అక్కడికి వెళ్లి ఇదిగో వచ్చాను కదా అని చెప్పి అతన్ని దీవించి ఆశీర్వదించారు. అదైన మరుక్షణం ఎంత హాయి ఎంత హాయి ఇది ఆ పాట పాడి స్వందహాసవదనంతో పలకరించినాడు పాడారు. ఇది స్వామి చెప్పారు. చెప్పి ఈ పాట ఎలా పాడాలో ఈ ఇన్సిడెంట్ చెప్పి ఆ కుర్రవాడికి ఆ రోజు ట్రైనింగ్ ఇచ్చారు. అంటే స్వామి శిక్షణ ఇస్తున్నప్పుడు స్వామి చెప్పారు. అందుకే నేను అప్పటి ఆ మాటలు వినే గ్రహించాను. స్వామి నేను మీరు ముందుంటారు కదా పాట పాడినప్పుడు, మీకు కనపడరు, మీరు నా పక్క చూస్తూ ఉంటారు, అంచేత మీకు ఆడియన్స్ కనపడరు, నేనేమో మిమ్మల్ని చూస్తాను, ఇక్కడి నుంచి ఆడియన్స్ ని చూస్తాను, అంచేత మీ పాటకి ఎలా ఉంటుందో రెస్పాన్స్ అని. అంచేత బాగా భారంగా ఉన్నవి స్వామి నన్ను సేవ్ చేయి నాకు అది చేయి చేయని కోరికలు ఉంటాయే, ఈ పాట బాత్రూమ్ లో పాడుకోండి స్వయంగా మీరు ఒక్కొక్కరు, అక్కడ నేను మీ కోరికలు తీరుస్తాను, ఇక్కడ హృదయాలను రంజింపజేసేటువంటి పాటలు పాడండి అన్నారు. అది బాగా నాటుకుపోయి ఉన్న నాకు. ఎందుకంటే ఇది మనం భజన గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పవలసి వచ్చినప్పుడు ఈ స్వామి చెప్పినటువంటి దాని మీద ప్రభావం ఎట్లా ఉన్నది. అందుకే ఇప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు పాడేవాళ్ళేమో స్వామి ఫోటోకి ఎదురుకుండా కూర్చుంటారు, పాడిందే మళ్లీ పాడతారు మళ్లీ పాడతారు, అయినా రిపిటేషన్ ఆనందిస్తారు. మాట్లాడేవాడు వెనకాత స్వామి ఉంటారు, ముందు ఆడియన్స్ ఉంటారు. అంటే నేనున్నా పర్వాలేదు మీకు మాట్లాడండి అని మమ్మల్ని స్వామి ఉత్సాహపరుస్తున్నారు. మీరు డైరెక్ట్ గా స్వామితో ఉండే కాన్వర్సేషన్ విత్ గాడ్, భజన అంటే అదే కదా, అదే తేడా అని. కానీ అందరినీ స్వామి రక్షిస్తున్నారని మనం గ్రహించుకోవాలి.
0: ఉగాది
1: అది జరిగింది సార్. ఆ ఏడాది ఉగాది.
0: ఆ తర్వాత ఏం జరిగింది సార్?
1: ఆ తర్వాత మళ్ళీ తిరిగి వెళ్తున్నాము. వెళ్లిన తర్వాత మా అమ్మాయి ఎంఎస్సీ చదువుతోంది ఆంధ్ర యూనివర్సిటీలో. ఆయాడదే చేరింది, గోల్డ్ మెడలిస్ట్, యుజీసీ స్కాలర్షిప్, అన్ని స్వామి దైవలే. ఆమె నమ్మకం పరిపూర్ణ నమ్మకం, డ్రీమ్స్ వస్తాయి, నాకేమో డ్రీమ్స్ మీద అప్పట్లో నమ్మకం లేదు, స్వామి క్లారిఫై చేసే వరకు. డ్రీమ్స్ అవి వస్తుంటాయి, అవన్నీ చెప్తూ ఉండేది. రూమ్ లో ఫోటో ఉంటే ఫోటో నుంచి తేనె ఇవన్నీ వస్తున్నాయి, ఇది నాకు ఇన్ఫార్మ్ చేసింది. రహస్యంగా ఓ 10 మంది గ్రూప్ ఉన్నారు, వాళ్ళంతా కలిసి గురువారాలు ఆదివారాలు భజన చేసుకునేవారు ఆంధ్ర యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో. ఇది ఈనాడు పేపర్ వాడికి స్థానికంగా యూనివర్సిటీ రిపోర్టర్ ఉంటాడు, వాడు వచ్చి మొత్తం ఫోటో తీసుకుని మేము రాస్తాం అన్నట్టు. అంటే అలా కాదు, ఉండండి ఉండండి, మా ఫాదర్ నే కాంటాక్ట్ చేయాలని నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ప్రెస్ లేదు ఏం చెప్పకు, ఓ ఉత్తరం స్వామికి రాసి ఊరుకో నువ్వు, ఇది ఎవరికి చెప్పకు, ఇదేదో మా పర్సనల్, మేమే చూసుకుంటామను, వాడు అడదడ్డంగా ఏదో రాస్తారు అని చెప్పాను. నేను స్వామికి లెటర్ రాసింది, స్వామి అనిల్ కుమార్ తో కోట్ చేశారు. ఏమి నీ ఫ్రెండ్ కుమార్తె రాసింది అంటే, అవును స్వామి మాకు ఫ్యామిలీ ఫ్రెండే తెలుసు చేస్తుంది అని. ఇది అయిన తర్వాత యూనివర్సిటీలో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పింది.
0: చెప్పండి.
1: అక్కడ ఆమెకేంటంటే ఒక కళ వచ్చిందని, కళ్ళలో స్వామి కనపడ్డారు, మీరు స్వామి దగ్గర పిలిచి మీ నాన్న ఏడారు అడిగారు, అడిగి పిలిచేది మీ నాన్న మాట్లాడించాలన్నారు, ఏదో మాట్లాడమన్నారని చెప్పింది. చెప్పి ఒక శాలువా తీసుకొచ్చి కప్పారంది. నా స్వామికి రాసి ఊరుకో నువ్వు, ఇది ఎవరికి చెప్పకు, ఇదేదో మా పర్సనల్, మేమే చూసుకుంటామను, వాడు అడదడ్డంగా ఏదో రాస్తారు అని చెప్పాను. నేను స్వామికి లెటర్ రాసింది, స్వామి అనిల్ కుమార్ తో కోట్ చేశారు.

0: చెప్పింది. చెప్పి ఒక శాలువా తీసుకొచ్చి కప్పారంది. నాకేమో ఈ కళ్ళలో వచ్చినవి వాటి మీద ఇంకా నమ్మకం అసలు అసలు లేదు కదా. శాలువా కప్పడం ఏంటి, నేనేమే కవిరా పండితుడినా, నాకు శాలువా కప్పడం ఏంటి అసలు అనేటువంటి దృష్టిలో ఉన్నా కాదని చెప్పింది. ఇది తర్వాత నిజమైంది. ఎప్పుడు? ఆ రోజు ఆమె చెప్పినటువంటి మాట 93లో నిజమైంది. ఇట్ హ్యాపెండ్ ఇన్ 88.
1: ఏ విధంగా అయింది చెప్పండి.
0: ఏ విధంగా అంటే సత్యసాయి 93లో నాకు ఇన్సిడెంట్ ఏమైందంటే, చీపురుపల్లిలో మందిరం ఇనాగరేషన్, దానికేమో 2000 మంది వస్తారని చెప్పి మీరు రండి అని చెప్పారు. నేను స్వామికి టెలిగ్రామ్ ఇచ్చి సామాన్ తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్లాను. ఎదురుగుండా ట్రైన్ ఉందని ఆ హడావిడిలో దిగబోయి కింద రాయిమీ పడిపోయాను పెద్ద ఎత్తు నుంచి. ఈ రిబ్స్ అన్ని విరిగిపోయాయి. అయినా కూడా స్వామిది కదా నేను అనుకుంటూ ఆ ట్రైన్లోనే ప్రయాణం వెళ్ళి మేము కష్టపడి వెళ్లాను, తీసి విభూతి రాసేసుకున్నాను. ఒక బాల వికాస్ దానిలో ఒక డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఎవరు అనుకుంటాను ఆమె వెళ్తూ కనపడి స్వామి సంగతులు చెప్పండి అంది. స్వామి సంగతులు అనగానే సర్వం మర్చిపోవడం అనేటువంటిది సర్వసామాన్యం అందరికీ. అందులో నాకు కొత్తగా వచ్చా కాబట్టి ఇంకా మరీ ఎక్కువగా ఉంది. సరే ఆమెతో మాట్లాడుతున్నాను, ఈ పెయిన్ తెలియలేదు. ఆమె ఆ ట్రైన్ అయిపోయి విజయవాడ వచ్చాను, కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాను. అప్పుడు బాధ మొదలైంది. అసలు కథలు లేకుండా ఉన్నాను, ఊపిరి తీసుకోలేను, తర్వాత భోజనం చేయడానికి అవకాశం లేదు. అలా బెత్త లోవర్ బెత్త పడుకుంటే పైవాడు చూసి విశాఖపట్నం వస్తాను. ఏది మీ జీఎన్ మూర్తి గారు కదండి, ఎంవీపీ కాలనీలో వచ్చినప్పుడు ఉపన్యాసం విన్నానంటే అవునండి అన్నాను. ఏమిటన్నాడు, ఏమిటందంటే ఇవన్నీ ఏమి దెబ్బలు తగిలేయండి, ఏమైందో తెలియదు అన్నా. నెక్స్ట్ డే దిగాను. ఇలాగే కష్టం, చాలా కష్టమైంది, భోజనం లేదు ఏం లేదు. దిగాను, అక్కడ పోలారావు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిసీవ్ చేసుకున్నాడు. భక్తులు పాపారావు గారు వచ్చారు, అదంతా పక్కన పెట్టి కైలాసరావు దగ్గర తీసుకెళ్లారు. ఆర్థోపెడిక్ ఆయన కైలాసరావు గారు, ఈసారి జీఎన్ మూర్తి గారు వస్తే మా ఇంటికి బ్రేక్ఫాస్ట్ కు తీసుకురా అన్నారు. ఇట్ హ్యాపెండ్ ఆన్ 13th of March
1: 1993.
0: అయితే ఆ ఇంటికి తీసుకుని నన్ను తీసుకుని వెళ్లాడు. మనం 15వ తారీఖు కదా అనుకున్నాం బ్రేక్ఫాస్ట్ అని అన్నాడు ఆయనతో. నీ బ్రేక్ఫాస్ట్ రాలేదండి, ఐ కేమేజ్ పేషెంట్ అన్నాను. అంటే చూశాడు, ఎక్స్రే తీయించాడు, తీసి మొత్తం బ్యాండేజ్ వేసేసాడు. వేసేసి మీరు రెస్ట్ తీసుకోవాలి, వారం రోజులు ఇక్కడి నుంచి ఎక్కడికి కదలడానికి వీల్లేదు అన్నాడు. అంటే సాయంత్రం మరి సమావేశం ఉందండి అన్నాడు. ఈ స్వామి రక్షించాలి మిమ్మల్ని అన్నాడు, ఇలా నమస్కారం పెట్టి. ఆ రోజు పాపారావు గారు వచ్చి, ఏం పర్వాలేదు మూర్తి గారు, అంతా స్వామి చూసుకుంటారు పదండి అన్నాడు. ఆ బస్సులో ముందు మీరు వెళ్ళండి అని చెప్పి నా వెనకాతర ఇంకొక ఆయన వచ్చాడు. బస్సులో వెళ్ళే టాప్ మీద కూడా జనం ఉంటారంత బస్సులో. అలాంటిది ఆ రోజు ఎవరు లేరు. రోజు బస్సులో ఒక 80 మంది 100 మంది ఉంటారంటే ఎవరు లేరు, 6 ఉన్నారు. తీసుకెళ్లారు చీపురుపల్లిలో మాట్లాడడం. చీపురుపల్లిలో గంట 10 నిమిషాలు మాట్లాడాలి, గంటన్నర 90 నిమిషాలు. 90 నిమిషాలు మాట్లాడడానికి ఊపిరి, ఇక్కడి నుంచి బ్యాండేజ్ ఉంది, చాలా నొప్పి, ఎత్తలేకపోతున్నాను. సరే మాట్లాడాను అంటే స్వామి నమస్కారం పెట్టుకుని టెలిగ్రాము స్వామికి అనిల్ కుమార్ కి ఇచ్చాను. ఇట్లా అయింది స్వామి వెళ్తున్నామని. ఆ టెలిగ్రామ్ అందుకుని అనిల్ కుమార్ తో స్వామి అన్నట్ట, ఏమి నీ ఫ్రెండ్ టెలిగ్రామ్ ఇచ్చినాడే అని. అవును స్వామి, నీ కార్యం మీదే వెళ్ళాడు, వెళ్తే ఎముకలు అని ఇరిగిపోయినా, నీకు చెప్పక ఎవరికి చెప్తాడు అన్నట్ట, నేను చూసుకుంటానుగా అన్నారట. 5 గంటన్నర అయ్యాక హారతి ఇస్తావా అని అడిగారు. స్వామికి హారతి ఇస్తావా అంటే ఏమంటాం, ఎవరు ఎవడైనా అంటాడా ప్రాణం అని. ఇలా చేయొత్తాను, ఇక్కడ ఇదంతా ఇది లూజ్ అయిపోయింది, దాని నుంచి ఊజింగ్. సో అది కార్యక్రమం ముగిసిన తర్వాత దెన్ ఐ వెంట విజయనగరం, వెంట పార్వతీపురం. పార్వతీపురంలో ఇంకొక విశేషం, అద్భుతమైన విశేషం ఏంటంటే, ఇప్పుడు తీసుకొచ్చిన గిరిజనులాగే ఒక బాల వికాస్ టీచర్ గుమలక్ష్మీపురం అనేటువంటి ఊరు నుంచి హాఫ్ నేకడ్ ఉండేటువంటి వాళ్ళని ఒక 50 నుంచి 60 వరకు తీసుకొచ్చింది, ట్రైబల్ పీపుల్ని. వాళ్ళని మీరు అడ్రస్ చేయండి అని. నేను వాళ్ళని అడ్రస్ చేస్తూ వాళ్ళకి ఫోటోలు ఇస్తే, స్వామి ఫోటోలు, స్వామి గారు చెప్పారు విషయం, ఫోటోలు ఇస్తే ఆ ఫోటోలు ముద్దు పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని అక్కడ పెట్టుకుని తాదంతా చేసి నిమిరి నమస్కారాలు పెట్టుకుని డాన్స్ చేశారు ఆ గిరిజనులు. వాళ్ళు ఎప్పుడూ స్వామిని చూడలేదు, స్వామిని గురించి వినలేదు. ఈమె కొత్తగా చెప్పి మీకు చూపిస్తాను తీసుకొచ్చింది ఇక్కడికి. ఆ విషయం స్వామి గారు చెప్పారు తర్వాత వచ్చినప్పుడు.
2: ఇంతవరకు మీరు శ్రీ జీఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని 5వ భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

రామ చింతనే చాలు రామనామే మేలుగా, రామ చింతనే చాలు రామనామే మేలుగా.

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಝರಿ ಸಾಯೀಶ್ವರಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರಂಗా ವೈವಿಧ್ಯಮైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మముల చెంత శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.

0: సనాతనమైన మన భారతీయ సంస్కృతిలో విద్యాభ్యాస స్థాయి, విద్యార్థి దశ ఉన్నతమైనవి. మనిషి జీవితంలో పిల్లవాని దశ నుండి యువత స్థాయికి తీసుకువెళ్లి మనిషికి ఒక నిర్దిష్ట రూపాన్ని అందించే ఈ ప్రయాణం మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది. మన పురాతన కాలంతో పోల్చుకుంటే నాటి విద్య యొక్క పరమావధి, నేటి విద్యాభ్యాసం యొక్క పరిస్థితి, విద్యార్థి జీవితం అన్నీ తారుమారుగా ఉన్నాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఏం చెప్పారంటే, సా విద్య యా విముక్తయే, ముక్తి కోసమే విద్యను నేర్వాలి, అదియే జీవిత గమ్యము. సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి, భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనములు, నేర్పునదే విద్య, విద్యార్థి నేర్వవలయు అన్నారు స్వామి. అయితే తెలియని వారు అనుకోవచ్చు, విద్యార్థులంతా ఇవి నేర్చుకుంటూ పోతే మరి వారి ఉపాధి జీవితం ఎలా గడుస్తాయి అని. అయితే శ్రోతలందరికీ తెలిసిన విషయమే స్వామి చెప్పిన విషయం. ఈ లోకంలో సుఖంగా జీవించడానికి భౌతిక విద్య, పరలోకంలో ఆనందాన్ని అందించడానికి ఆత్మవిద్య రెండూ మనిషికి అవసరమే. అయితే నేటి కాల పరిస్థితిలో సద్గుణాలు, క్రమశిక్షణ, భక్తి వంటి విషయాలు విద్యార్థులకు చెప్పటానికి ముందుగా పెద్దవాళ్లకే వాటి గురించి ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇక నేటి విద్యార్థి చదువు, జీవితం అన్నీ కూడా కేవలం ఉపాధి కోసం మాత్రమే రూపుదిద్దుకొని ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన స్వామి శ్రీ సత్యసాయి విద్యా సంస్థలను స్థాపించి లౌకిక విద్యతో పాటు పారమార్థిక విద్యను అందిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమంలో పరిశుద్ధత, పరిపూర్ణతలను సాధించుటే విద్య లక్ష్యము అని స్వామి చెప్పిన ఈ అంశంపై చర్చించుకునేందుకు స్వామి చింత విద్యాభ్యాసం చేస్తున్న ఇద్దరు సీనియర్ విద్యార్థులు ఈరోజు మనతో పాటు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారితో జరిగే ఈ సంభాషణలో ఈ అంశంపై కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. సాయిరాం బ్రదర్స్, మీరిద్దరూ స్వామి చింత సుమారు 10 సంవత్సరాల నుండి విద్యాభ్యాసం చేస్తున్నారు కదా. మొట్టమొదట మీరు విద్యా సంస్థల్లో చేరే ముందు ఇక్కడ విద్యాభ్యాసంపై మీ మనోభావాలు ఎలా ఉండేవి కాస్త చెప్తారా?
1: సాయి ప్రసాద్, నేను 2003లో స్వామి దగ్గర డిగ్రీ కాలేజీలో చేరడానికి వచ్చాను బృందావన్లో. అంతకుముందు నేను హైదరాబాద్ లో ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి బాల వికాస్ లో పార్టిసిపేట్ చేయడం, ఎవ్రీ సండే అక్కడికి వెళ్లి శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలని అవన్నీ నేర్చుకుని శివంకి వెళ్లి భజన్స్ లో పార్టిసిపేట్ చేసి అలా నన్ను పెంచారు మా పేరెంట్స్. సో అండ్ ఎప్పుడు మేము పుట్టపర్తి వచ్చిన స్వామి విద్యార్థులతో చేసే ఇంటరాక్షన్స్ అవన్నీ చూసి మా నాన్నగారు, మా అమ్మగారు ఎప్పుడు నువ్వు కూడా ఇక్కడ ఒకరోజు స్టూడెంట్ అవ్వాలి అని అంటూ ఉండేవారు. అండ్ నేను కూడా చూసింది స్వామికి దగ్గర అవ్వాలనే చిన్నప్పటి నుంచి. అండ్ మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాయని కూడా విన్నాను. చిన్నప్పటి నుంచి అదే ఏం కింద పెట్టుకుని స్వామి దగ్గర చేరాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎలాగైనా మనం సీట్ సంపాదించాలి అన్న ఒక్క ఏమితో వచ్చాను. కాకపోతే ఒక ఆనందం ఏంటంటే స్వామి దగ్గర ఉంటాం, ఆ స్వామితో ఇంటరాక్షన్స్, స్వామితో మాట్లాడచ్చు, స్వామిని ముట్టుకోవచ్చు, స్వామి దర్శనం రోజు చేసుకోవచ్చు అనే తపన ఎక్కువ ఉండేది. ఆ విధంగా ఇక్కడికి రావాల్సి వచ్చింది నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం స్వామి ఇచ్చే విద్య హై క్వాలిటీ ఎడ్యుకేషనే ఇక్కడ, ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ లేదు. అండ్ స్వామితో దర్శనం, స్వామితో మాట్లాడటం అవన్నీ కూడా బాగానే దొరికేవి. కానీ అదొక్కటే కాదు అని మాత్రం వెంటనే తెలుసుకున్నాను. ఒక 2 నెలల్లోనే మొత్తం స్వామి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత బాగా డిజైన్ చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక్కడ లైఫ్ ఎక్స్పీరియన్స్. సో అలా ఒక భావన, ఓన్లీ స్వామి కోసం అంటూ వచ్చి స్వామితో టైం స్పెండ్ చేయాలని వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి స్వామి ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడంగానే అదొక్కటే కాదు, స్వామి మనకి ఈ డిగ్రీలతో పాటు ఇంకా ఏదో ఇవ్వడానికి మన ఇక్కడ తీసుకొచ్చారని మాత్రం నాకు అర్థమైంది.
0: అవును, ఏమంటారు అభిలాష్?
2: తప్పకుండా నేను కూడా విశ్వేశ్వరతో అగ్రి అవుతాను. నేను ఇక్కడ జాయిన్ అవ్వక ముందు నాకు విద్య గురించి తెలిసింది ఏంటంటే రాత్రింబవళ్ళు పుస్తకాలతో ఉండి మంచి మార్క్స్ తెచ్చుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, అదే నా ఉద్దేశం విద్య అంటే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు తెలిసింది ఇక్కడ చదువుతో పాటు భజనలు మిగతా అన్నీ ఉంటాయి, చదవడానికి ఓన్లీ 2 గంటలు మాత్రమే చదువుతాము అని తెలిసిన తర్వాత నాకు కొంచెం భయం వేసింది. ముందైతే 24 గంటలు చదివేవాడిని, ఇప్పుడు 2 గంటల్లో చదవగలనా అనే ఫీలింగ్ వచ్చింది. సో ఇక్కడ జాయిన్ అవ్వక ముందు బాగా చదువుకొని గొప్ప వాళ్ళు అయిపోవాలి అని అనుకునేవాడిని. సో తర్వాత తెలిసింది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న తర్వాత బాగా చదువుకొని మంచి వాళ్ళని అవ్వాలి అనే ఆలోచన కలిగింది. మంచి వాళ్ళని అయితే ఆటోమేటిక్ గా గొప్పతనం వస్తుంది అనే ఫీలింగ్ అనే భావం స్వామి మాకు కల్పించారు. అది ఎలా కల్పించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
0: అవును బ్రదర్స్, మీరు చెప్పినట్లుగా మనందరం స్వామిచే ఆకర్షితులమై లేదా భౌతికంగా అందించబడే డిగ్రీలను చూసి వచ్చిన వాళ్ళమే. అయితే మన స్వామి చెప్పారు, ఈ కళాశాలలు స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు కేవలం డిగ్రీలు అందించడానికి కాదు, దీని ముఖ్య ఉద్దేశం ఆత్మజ్ఞానాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకుని తద్వారా త్యాగభావాన్ని పొంది ఆత్మసాక్షాత్కారాన్ని సాధించడానికి అని. అయితే మనందరం కూడా అలా మామూలు విద్యను చూసే వచ్చాము. అదే స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కదా, నేనంతా ఈ భౌతిక విద్యలనే వెన్నను చేతిలో పట్టుకుని వెనకాల మీకు అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక విద్యను అందించడానికి ఒక స్టిక్ రూపంలో దాచిపెట్టి ఉంచాను అని. సో మనం ఇక్కడ నేర్చుకున్న వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మన జీవితం 3 ప్రదేశాల్లో నడుస్తుంటుంది. ఒకటి హాస్టల్, తర్వాత కాలేజ్, తర్వాత మందిర్. మన హాస్టల్ విషయానికి వస్తే మనందరం ఎంతో ప్రేమించే హాస్టల్ దానికి ఒక ప్రత్యేకత ఉంది మిగతా వాటితో పోల్చుకుంటే. దాని గురించి మీరేమంటారు?
1: సాయిప్రసాద్, నువ్వు చెప్పినట్టు ఇక్కడికి వచ్చే ముందు స్వామి చెప్పింది మాకు తెలియదు, స్వామి కోసం అంటూ వచ్చాని చెప్పాను కదా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాటలు, స్వామి చెప్పిన మాటలు విని బుక్స్ లో చదివి ఇవన్నీ నా వల్ల సాధ్యం అవుతాయా? ఎందుకంటే ఇవన్నీ చిన్నప్పుడు ఏవో పెద్దవాళ్ళు ముసలివాళ్ళు మాట్లాడుకుంటారని తెలుసు, కానీ సెల్ఫ్ రియలైజేషన్ నాకెందుకు అని నేను ఎప్పుడు నాకు అవసరం అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇవన్నీ ఏదో మనిషి మంచిగా ఉండాలి, మంచిగా బతకాలని మాత్రమే తెలుసు తప్ప ఇలాంటివి ఉంటాయని అస్సలు తెలియదు. కానీ యూనివర్సిటీలో చేరిన తర్వాత ఫస్ట్ థింగ్ మేము తెలుసుకుంది ఏంటంటే స్వామికి కావాల్సింది ఇది, సెల్ఫ్ రియలైజేషన్ రావాలి. అది ఎలా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, సెల్ఫ్ నాలెడ్జ్ పెంచుకుని సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తే సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. ఇవన్నీ చాలా పెద్ద వర్డ్స్ నాకు. సో ఇవి నా వల్ల అవుతాయా అని ఒక రకంగా నేను బెంబేలెత్తిపోయాను లోపల. అప్పుడు కానీ ఒక్కసారి చేరిన తర్వాత స్వామి సిస్టంలో కొన్ని రోజులు గడిచేసరికి చూస్తే చాలా బ్యూటిఫుల్ గా స్వామి అరేంజ్ చేశారు సిస్టమ్ ని. ఒక హాస్టల్, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నిజంగా అవి ఫ్యాక్టరీస్ మన స్టూడెంట్స్ ని ఇన్వాల్వ్ చేయడానికి.
0: అవును,
1: కరెక్ట్. ఒక హాస్టల్, తర్వాత దానికి ఒక ఇన్స్టిట్యూట్, మందిరం, ఈ 3 పిల్లర్స్ కింద తీసుకుని ఒక బ్యూటిఫుల్ వేలో స్వామి మనని మౌల్డ్ చేయడం మొదలు పెడతారు. ఎస్పెషల్లీ రాగానే, ఫస్ట్ చేరంగానే హాస్టల్లో, బయట హాస్టల్స్ లో వెళ్ళంగానే ఎవరికి వాళ్ళు ఒకటో ఒక రూమ్ లో మేబీ 3 4 లేదా చాలా హాస్టల్స్ లో 1 2 మాత్రమే ఉంటారు. అదే ఈ హాస్టల్లో లోపలికి వెళ్తూనే ప్రతి రూమ్ కి 12 ఉంటారు, దానిలో 2 రూమ్ మానిటర్స్ మనకి సీనియర్స్ ఉంటారు. వెళ్ళంగానే ఇంకోటి ఏంటంటే వెళ్ళంగానే ఎవరు మనని రిసీవ్ చేసుకుంటారని. బయట హాస్టల్స్ లో నువ్వు వెళ్ళడం, ఫీజు కట్టడం, జాయిన్ అయిపోవడం, నీ రూమ్ నీది, బెల్ కొట్టినప్పుడు వెళ్ళడం, బోన్ చేయడం, వచ్చేయడం. ఈ హాస్టల్లో వెళ్తూనే మా సీనియర్స్ నన్ను రిసీవ్ చేసుకున్నారు. నా లగేజ్ అంతా వాళ్ళు తీసుకుని రూమ్ లో పెట్టడం, నాకేం కావాలని అడగడం. ఒక ఫస్ట్ 10-15 డేస్ మాత్రం ఒక చిన్న పిల్లవాడిని చూసుకున్నట్టు వాళ్ళు జాగ్రత్తగా నాకు ఏం కావాలని అడిగి మరీ చేసేవారు. నాకు కావాల్సిన అవసరం, అది ఫస్ట్ ఇంప్రెషన్ హాస్టల్లో. అంటే స్వామి ప్లేస్ బాగుంటుందని తెలుసు, కానీ ఇంత బాగుంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట హాస్టల్స్ లో మా కజిన్స్ వాళ్ళందరూ చదివినప్పుడు వింటూ ఉండేవాడిని, హాస్టల్స్ లో ర్యాగింగ్ ఉంటుంది స్కూల్ ఇదంతా. కానీ మన ఇన్స్టిట్యూట్ లో ర్యాగింగ్ ఉండకపోవచ్చు అని అనుకున్నాను, కానీ ఎప్పుడైనా చెడు లేకపోవడం ఒకటి, మంచితనం ఉండడం ఇంకోటి, ఇంకా గొప్ప విషయం. అలాంటి ఇది చూడంగానే ఫస్ట్ నాకు ఫస్ట్ వచ్చిన ఇంప్రెషన్, ఈ ప్లేస్ చాలా డిఫరెంట్ అని అప్పుడే అర్థమైపోయింది. అలా మెల్లిగా హాస్టల్ లైఫ్ లోకి వెళ్తున్న కొద్దీ హాస్టల్లో చేసే పనులు, తర్వాత మొత్తం స్వామి పెట్టిన టైం టేబుల్, హాస్టల్ నుంచి ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ నుంచి మళ్ళీ హాస్టల్, తర్వాత మందిర్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్తే ఎక్కడికక్కడ మనకి టైమింగ్ భలే పెట్టారు స్వామి.
0: అదే పద్ధతిలో మన దినచర్య హాస్టల్లో అది నిజంగా ఒక యూనిక్ అని చెప్పొచ్చు, అంటే అంత ప్రత్యేకంగా మరెక్కడ మనకి కనిపించదు. దాని గురించి కాస్త వివరిస్తారా?
1: దినచర్య అంటే మార్నింగ్ 5 సుప్రభాతానికి లేవాలి, అండ్ 5 లేచిన తర్వాత 5:30 సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. సో రెడీ అయిపోయి సుప్రభాతానికి వెళ్ళాం, 6:30 నుంచి 7 వరకు జాగింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, తర్వాత 7:30 నుంచి 8 వరకు మాకు బ్రేక్ఫాస్ట్ టైం, 8:45 నుంచి కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి 1 వరకు లంచ్ టైం, 1 నుంచి సాయంత్రం 3:30 వరకు మళ్ళీ ఆఫ్టర్నూన్ కాలేజ్, సాయంత్రం రావడం టీ ఉంటుంది 4:00-4:30, మళ్ళీ వెంటనే 4:30 నుంచి మందిర్కి బయలుదేరిపోవడం మొదలెడతారు పిల్లలు, సాయంత్రం మళ్ళీ మేము వచ్చేసరికి 6:30 అయిపోతుంది, 7 డిన్నర్ బెల్, 8:00 కి స్టడీ అవర్స్, 8:00 to 9:30, 9:45, ఆ తర్వాత మిల్క్ బెల్ ఉంటుంది, నైట్ ప్రేయర్ 9:10. టిపికల్ గా హాస్టల్ షెడ్యూల్ ఇది. ఇవన్నీ యాక్చువల్ గా మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా మనం బయట ఉన్నప్పుడు ఇంట్లో ఇళ్లలో 7 లేకపోతే మా హాయితే కొంతమంది బాగా ఎర్లీగా లేచామంటే 6:30 లేచామని చెప్పుకుంటాం బయట. ఇక్కడ 5 అనేసరికి మన చుట్టాలు మన పేరెంట్స్ కూడా 5 లేస్తున్నావా అని వాళ్ళే ఆశ్చర్యపోతారు. మేము కూడా ఫస్ట్ లో జాయిన్ అయినప్పుడు మేము అదే ఫీల్ అయ్యేవాళ్ళం, ఎందుకు పొద్దున ఎందుకు లేవాలి, కొంచెం టైం ఇవ్వచ్చు కదా, లేదా ప్రతిరోజు ఎందుకు లేవాలి, వారానికి 5 లేద్దాం, 2 సెలవు ఉంటే బాగుండేది అని మాలో మేము చిన్నపిల్లలో మాకు తెలియదు. ఇదంతా చేరినప్పుడు అనిపించేది, కానీ స్వామి పెట్టిన రూల్స్ అని నేర్చుకున్నాం కాబట్టి తప్పదు అన్నట్టు మేము చేసేవాళ్ళం. కానీ ఒకరోజు ఏమైందంటే ఒక స్వామి త్రయీ బృందావన్లో పిల్లలతో ఇంటరాక్ట్ చేసేవారు స్వామి రెసిడెన్స్ లో. అలాంటి ఇంటరాక్షన్ వీడియోస్ ఒకటి మాకు చూపించారు. ఆ వీడియోస్ లో స్వామి ఇలాగే మనం అనుకున్నట్టే సుప్రభాతం కోసం వాళ్ళ కోసం మాట్లాడడం మొదలెట్టారు. మాట్లాడుతూ చెప్పారు మొత్తం రోజులో 24 ఉంటాయి, దాన్ని 3 కాంపనెంట్స్ కింద డివైడ్ చేశారు స్వామి. ఒకటి సాత్వికం, ఒకటి రాజసికం, ఒకటి తామసికం. ఆ టైమింగ్స్ తర్వాత ఏ టైమింగ్ లో ఏంటో కూడా వివరంగా చెప్పారన్నమాట. పొద్దున్న 4 నుంచి 8 వరకు సాత్విక కాలం, తర్వాత 8 నుంచి సాయంత్రం మళ్లీ 4 వరకు రాజసిక కాలం, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు మళ్లీ సాత్విక కాలం, రాత్రి 8 పొద్దున్న 4 వరకు తామసిక కాలం. ఇప్పుడు నేను చెప్పిన టైం టేబుల్ ప్రకారం చూస్తే స్వామి సెట్ చేసిన టైం టేబుల్ ఎగ్జాక్ట్ గా అలాగే ఫిట్ అవుతుంది. మార్నింగ్ పొద్దున్న లేస్తాం, 8 వరకు మా పొద్దున సుప్రభాతంతో ప్రేయర్ తో మొదలెడతాం. మా జాగింగ్ వెళ్ళినప్పుడు కూడా ప్రేయర్ తో స్టార్ట్ అవుతుంది జాగింగ్. మా డైనింగ్ హాల్ సెషన్ బ్రేక్ఫాస్ట్ లో మళ్ళీ ప్రేయర్ బ్రహ్మార్పణం చెప్పుకుని స్టార్ట్ చేస్తాం. మళ్ళీ పొద్దునే కాలేజ్కి వెళ్లేసరికి అక్కడ ప్రేయర్ తో స్టార్ట్ అవుతుంది పొద్దున 15. అలా చూస్తే ఆ టైంలో ప్రేయర్ చేస్తున్నాం. మళ్ళీ పొద్దున 8 సాయంత్రం 4 వరకు కాలేజ్ లో ఉంటాం, ఫుల్ ఆఫ్ యాక్టివిటీ, పనులు చేస్తూ ఉంటాం, క్లాసులు అటెండ్ అవ్వాలి, నోట్స్లు రాసుకోవాలి, లైబ్రరీకి వెళ్ళాలి, యాక్టివిటీ, రాజసిక కాలం సెట్ అయిపోయింది. సాయంత్రం 4 వస్తాం, టీ తాగి రిలాక్స్ అయిన తర్వాత వెంటనే మందిరికి వెళ్ళాలి, మళ్ళీ సాత్విక కాలం ఆ టైంలో అది చేసుకున్నాం. రాత్రి 8 నుంచి 9:30 వరకు స్టడీ అవర్స్, 10 నుంచి పొద్దున మళ్ళీ 5 వరకు పడుకోవడం తామసిక కాలం. సో స్వామి షెడ్యూల్ చూస్తే దీని ప్రకారం పెట్టారు, అండ్ ఎగ్జాక్ట్ గా అది సెట్ అవుతుంది. ఇది ఒక్కసారి నేను విన్న తర్వాత మానేశాను సిస్టమ్ని ఎందుకు అని క్వశ్చన్ చేయడం. అంటే ఎంత స్వామి కూడా ఏదో చెప్పారు గుడ్డిగా పాటించకుండా మనం, స్వామి కూడా లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పొద్దున 4 నుంచి 5 వరకు ఉండే వైబ్రేషన్స్ మనకి మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మలు, తాతయ్యలు కూడా చెప్పుంటారు పొద్దునే లేచి చదువుకుంటే బాగా ఇంకుతుందని. కానీ ఎప్పుడు మనం వాళ్ళ మాట వినడం చాలా తక్కువ. ఎప్పుడో 10th క్లాస్ లో ఎగ్జామ్స్ ఉంటే తప్ప మనం అలా చేసి ఉండకపోవచ్చు చాలా మంది. కానీ వాళ్ళు కూడా అప్పుడు అది చెప్పారు. ఇప్పుడు స్వామి దానికి లాజికల్ గా మనకి కరెక్ట్ గా చెప్పేసరికి అది మనకి నిజమని కరెక్ట్ సెట్ అవుతుంది మనకి మైండ్ లో. ఇలా స్వామి షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇది ఒక మోల్డింగ్. ఈ షెడ్యూల్లో స్టూడెంట్ కి టైం అంటూ ఉండదు. అంటే ఒక కొటేషన్ ఉంది ఇంగ్లీష్ లో, ఐడియల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అని. ఐడియల్ మైండ్ అంటే ఖాళీగా ఉంటే మన మనస్సు పిచ్చి పిచ్చిగా ఉంటుందని స్వామి అసలు దానికి ఖాళీ అనే ఇవ్వరు. పొద్దు నుంచి సాయంత్రం వరకు పరుగులు ఉరుకులతోనే సరిపోతుంది.
0: అదే మీరు చెప్తున్నప్పుడు నాకు అభిలాష్ చెప్పిన ఆ చదువుకోవడానికి 2 గంటలే అన్నవి కనిపించాయి. అంటే బయట ఉన్నప్పుడు చదివే 10 గంటలు రోజంతా చదవడం, పొద్దున సాయంత్రం చదవడం కాకుండా నిజానికి చూసుకుంటే ఆ స్కెడ్యూల్ విన్నప్పుడు 2 గంటలు చదువుకోవడానికి ఉన్నాయి. అభిలాష్ మీరేమంటారు?
2: ఒక విధంగా చెప్పాలంటే హాస్టల్ ఇస్ లైక్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. అంటే మన ఇల్లు కన్నా ఇంకా ప్రేమ అన్నలాగలతో ఉంటుంది. మన పేరెంట్స్ ని మిస్ అవ్వచ్చు కానీ స్వామి హాస్టల్లో చాలా మంది టీచర్స్ ని ఇచ్చారనమాట. వాళ్ళు మన పేరెంట్స్ కన్నా బాగా ప్రేమగా చూసుకునేవాళ్ళు. మన బ్రదర్స్ మిస్ అవ్వచ్చు కానీ హాస్టల్లో మనతో పాటు చాలా మంది జూనియర్ సీనియర్స్ అందరూ మన సొంత బ్రదర్స్ గా మనం చూసుకుంటారు. సో బేసికల్ మనం కాలేజ్ లో బుక్స్ ద్వారా లెసన్స్ నేర్చుకుంటాం. అవి లెసన్స్ ఫర్ లివింగ్ అనుకుంటే లెసన్స్ ఫర్ లైఫ్ అనేది మనం మెయిన్ గా హాస్టల్ నేర్చుకుంటాం. సో ఏ విధంగా అంటే హాస్టల్లో మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే హాస్టల్లో ప్రతి ఒక్క కార్యక్రమం మొత్తం అంతా స్టూడెంట్స్ చూసుకుంటారు.
0: అది యూనిక్ చాలా.
2: మొదటి నుంచి ప్రభాతం బెల్ కొట్టడం నుంచి నైట్ ప్రేయర్ బెల్ కొట్టే వరకు అంతా స్టూడెంట్స్ చూసుకుంటారు. డిపార్ట్మెంట్స్ లైక్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్స్ లో ఏం చేస్తారంటే కార్పెంటరీ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, ఫ్యాన్ రిపేర్స్, ట్యూబ్లైట్ రిపేర్స్, కబోర్డ్ రిపేర్స్, వెల్డింగ్, ఆడియో రికార్డింగ్, ఏవైనా మొత్తం అన్ని నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకుని వాళ్ళే చేస్తారు. హాస్టల్ కి ఏ ప్రాబ్లం వచ్చినా బయట వాళ్ళు ఎవరు పిల్లరు, మొత్తం అంతా స్టూడెంట్స్ చూసుకుంటారు. అదేవిధంగా ఒక డాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది, బ్యాండ్ ఉంటుంది,
0: డిస్పెన్సరీ
2: ఉంటుంది, సిక్ వార్డన్ ఉంటుంది, జనరల్ స్టోర్స్ ఉంటుంది, అన్ని స్టూడెంట్స్ చూసుకుంటారు. సో దీనివల్ల స్వామి ఏమి చేయాలనుకున్నారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే ఒక ఆస్పెక్ట్ ని డెవలప్ చేస్తున్నారు స్వామి. ఏంటంటే మనల్ని మనలో ఉన్న లోపల టాలెంట్ ని బయటకు తీసుకొస్తున్నారు. సో మనల్ని చెప్తున్నారు నువ్వు ఇది చేయగలవు, నువ్వు ఏదైనా చేయగలవు, కార్పెంటరీ చేయగలవు, ఎలక్ట్రికల్ వర్క్ చేయగలవు, మ్యూజిక్ చేయగలవు, ఏమైనా చేయగలవు, అలాంటి ఆపర్చునిటీస్ మనకి ఇస్తున్నారు. సో కాన్ఫిడెన్స్ రావడం వల్ల మనలో మనకు ఒక విశ్వాసం వస్తుంది అనమాట, మేము ఏదైనా చేయగలము అని. ఎందుకంటే ప్రతి మనిషిలోని ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమంది విద్యలో బాగా చేస్తారు, కొంతమంది స్పోర్ట్స్ లో బాగుంటారు, కొంతమంది మ్యూజిక్ లో బాగుంటారు, కొంతమంది ఆర్టిస్టింగ్ పెయింట్స్. సో మనం ఒక్క విద్యనే కాన్సన్ట్రేట్ చేస్తే అందరికీ అది దారి చూపదు. సో మా హాస్టల్లో కాలేజ్లో అన్నిటికీ సరిపడేటట్లుగా ఆపర్చునిటీస్ ఇస్తే ఎంకరేజ్ చేస్తారు. సో ఒక అబ్బాయి విద్యలో ఎగ్జాంపుల్ గా మా జూనియర్ ఒక అబ్బాయి స్టడీస్ లో కొంచెం పూర్ గా ఉండేవాడు. కొత్త జాయిన్ అయిన తర్వాత చాలా సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు కూడా. సో చాలా డిప్రెషన్ లో ఉండేవాడు అనమాట. నేను బాగా చదవలేకపోతున్నాను, అబ్బాయి గేమ్స్ లో కూడా అంత బాగా ఆడలేకపోతున్నాడు. సో అందరితో పోల్చి చూస్తే అబ్బాయి కొంచెం లోగా ఉన్నాడని తన ఫీలింగ్ అనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంది. సో అబ్బాయి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అబ్బాయికి ఏం చెప్పామంటే ఈ డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వు, ఈ వర్క్ చేయ అని చెప్పాం. సో అబ్బాయికి ఏమంటే ఎలక్ట్రికల్ వర్క్, ఎలక్ట్రానిక్ వర్క్ అని చాలా ఇంట్రెస్టింగ్ గా చేసేవాడు, చాలా క్రియేటివ్ గా చేసేవాడు, బాగా చేసేవాడు. సో అందరు టీచర్స్ బాగా పొగిడారు అనమాట, చాలా బాగా చేస్తున్నాడు ఈ అబ్బాయి అని. సో దానివల్ల అబ్బాయికి ఏమంటుందంటే నేను కూడా చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడం వెంటనే స్టడీస్ లో ఇంప్రూవ్ అయ్యాడు చాలా. ఒకసారి అయితే 5.5 వచ్చాయన్నమాట, 100% వచ్చింది. సో దీన్ని బట్టి స్వామి ఏం చెప్తున్నారంటే నిన్ను నువ్వు గుర్తించుకో, అంటే ఎడ్యుకేటర్ అంటారు. నీలో ఉన్న టాలెంట్ ని నువ్వు గుర్తించుకో, అది గుర్తించుకుంటే నువ్వు ఏదైనా సాధించగలవు. సో దీన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని వస్తే అది ఫస్ట్ స్టెప్ అనమాట. తర్వాత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, మనం ఏం చేస్తున్నామో హాస్టల్ కి అనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. తర్వాత సెల్ఫ్ సాక్రిఫైస్, మనం ఏమైనా సాక్రిఫైస్ చేస్తేనే మనం ఏదైనా చేయగలం. ఎగ్జాంపుల్ ట్రీ ఉంటుంది, ట్రీ పళ్ళని ఇస్తుంది కానీ అది తన కోసం కాదు, మిగతాల కోసం. అదే విధంగా మేము హాస్టల్ చేసే ప్రతి పని కూడా మా కోసం కాకుండా హాస్టల్ కోసం, మిగతా స్టూడెంట్స్ కోసం చేస్తున్నాం, ఆ ఫీలింగ్స్ చేస్తున్నాం. అది కాకుండా మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రతి యాక్టివిటీని స్వామి కోసం చేస్తున్నాము అనే ఫీలింగ్ తో చేస్తుంటాం అన్నమాట. సో స్వామి ఇలా చేస్తే బాగుంటుందా, స్వామి నచ్చుతుందా, స్వామి నచ్చదా అయితే ఇలా చేయకూడదు, స్వామి నచ్చే విధంగా చేయాలి అనే ఫీలింగ్ తో ప్రతిదీ స్టార్ట్ చేసిన ముందు కూడా ప్రేయర్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏదైనా మ్యాచ్ ఆడినా, గేమ్స్ ఆడినా, క్రికెట్ ఆడినా కూడా స్వామి ప్రే చేసుకుని సాయి సురాయి విద్మయ చెప్పి మ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఎండింగ్ లో కూడా సాయి సురాయి విద్మయ చేస్తాం. సో ప్రతి యాక్టివిటీ కూడా అది వరల్డ్ యాక్టివిటీ అయినా కూడా దాన్ని స్పిరిచువల్ కాంపోనెంట్ యాడ్ చేస్తూ స్వామిని ఫోకస్ చేసుకుంటూ చేస్తాం. కాబట్టి ఆటోమేటిక్ గా దయప్రీతి అనే అంశం, లవ్ ఫర్ గాడ్ అనేది మాకు మాలో పెరుగుతూ వస్తుంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, గణేష్ చతుర్థి టైంలో వీల్ మేక్ చారియట్స్ స్వామి దగ్గర తీసుకెళ్ళడానికి. సో దానికోసం 4 డేస్ అలాగా మేము రాత్రి పౌరులు పనిచేస్తూ ఉంటాం అన్నమాట. చేసినప్పుడల్లా మెయిన్ ఫోకస్ అంటే స్వామి నచ్చాలి, స్వామి చూస్తారనమాట ఒక చారియట్ బాగుంది అని చెప్పాలని. సో అందులో ఒక అబ్బాయి ఏమో ఆర్టిస్ట్, చాలా మంచి పెయింటర్, రేపు స్వామి దగ్గర తీసుకెళ్తున్నానుగా ఆ రోజు రాత్రి ఫైనల్ గా పెయింట్ చేస్తున్నాడు అనమాట. పెయింట్ చేస్తున్నాడు, బాగా వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత చివరి చూశాడు అనమాట, అందరు చూస్తున్నారే అంత బాగా వచ్చింది అన్నాడు. కానీ ఆ అబ్బాయి కనిపించిన చివరిలో చిన్న ప్లేస్ లో కలర్ సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు అన్నాడు. అనిపించి అటు తన అవును కొంచెం బాగాలేదు, పర్లేదు స్వామి చూడరు చిన్న ప్లేస్ కదా అనుకున్నాడు. కానీ అబ్బాయి అన్నాడు లేదు లేదు స్వామి కనిపిస్తున్నాము, అనిపిస్తే అంతా పెర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పి మొత్తం ఆ పెయింటింగ్ అంతా చెరిపేసి మళ్ళీ రాత్రి అంతా కూర్చొని మళ్ళీ వేశాడు ఫుల్ పెయింటింగ్ పడుకోకుండా. పర్ఫెక్షన్ ఉండాలని, స్వామికి ఏదైనా చేస్తే పర్ఫెక్షన్ గా చేయాలని. సో నెక్స్ట్ రోజు స్వామి తీసుకున్న తర్వాత స్వామి వెంటనే ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి పక్కన నించుని ఫోటో తీసుకున్నారు. ఫోటో తీసుకుని చాలా బాగా చేసావు అన్నారు
0: తనతో.
2: సో స్వామి ఇలా ఎంకరేజ్ చేస్తుంటారనమాట. సో దీన్ని బట్టి స్టూడెంట్స్ అందరికి ఏం వస్తుంది, మనం ఏం చేసినా స్వామి కోసం చేయాలి, ఇంకెవరి కోసం చేయకూడదు అనే ఫీలింగ్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు జాబ్ చేస్తున్నా ఎక్కడ చేసినా ఆ జాబ్ కూడా మేము స్వామి కోసం చేస్తున్నాం సార్, పర్ఫెక్ట్ గా చేయాలి, ఆ బాస్ ఏమనుకున్నా పర్లేదు కానీ స్వామి కోసం చేస్తున్నాం,
0: అది కరెక్ట్ గా ఉండాలి.
2: ఆ ఫీలింగ్ డెవలప్ అవుతుంది ఆటోమేటిక్ గా.
0: చాలా బాగా చెప్పావు అభిలాష్. సర్వకార్యం భగవత్ ప్రీత్యర్థం అన్నట్టు ప్రతిదీ ఏది చేసినా భగవంతుడు మన ఎయిమ్ అయినప్పుడు అది అంటే అనుకోకుండా సక్రమ మార్గంలో వెళ్తుంది. నువ్వు ఇంతకుముందు చెప్పావు ఏది చేసినప్పుడు కూడా ఇది భగవంతుడికి నచ్చుతుందా, స్వామికి నచ్చుతుందా, ఇలా చేయొచ్చా లేదా అని. అది ఎప్పుడైతే ప్రతి ఒక్కరు ఆలోచించగలుగుతారో వాడు తెలియకుండా, వాడికి తెలియకుండానే సక్రమమైన మార్గంలో వెళ్తుంటాడు. సో మన హాస్టల్లో జరిగే ప్రతి పని కూడా అలానే ఉంటుంది. ఏమంటారు విశేష?
1: ఇది హాస్టల్ లెవెల్లో తను చెప్పిన సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ లో ఈ కమిట్మెంట్, సాక్రిఫైస్, పర్ఫెక్షన్ అనేది జరుగుతుంది కదా. కానీ మన సొసైటీలోకి వెళ్లేసరికి స్వామి ఇంకోటి ఏం చెప్తారంటే సొసైటీ నుంచి మనం తీసుకుంటున్నాం, సో సొసైటీకి కూడా ఏదైనా ఇవ్వాలి. అంటే ఆ సర్వీస్ మోటివ్ అనేది ప్రతి స్టూడెంట్ లో రావాలి అనే ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ద్వారా కొంచెం వస్తుంది ప్రతి స్టూడెంట్ కి. ఇదే మోటివ్ ని ఇంకొంచెం అందించడానికి స్టూడెంట్స్ కి స్వామి యూనివర్సిటీలో స్పెషాలిటీ స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఎవ్రీ ఇయర్ గ్రామ సేవ టైంలో, ఎవ్రీ ఇయర్ దసరా టైంలో గ్రామ సేవ అని ఒక మహాయజ్ఞాన్ని స్వామి కండక్ట్ చేస్తారు. అంటే యజ్ఞం అంటే పూర్ణచంద్ర ఆడిటోరియంలో చేసేది ఒక యజ్ఞం, ఇది చేసేది సేవా యజ్ఞం కింద కన్సిడర్ చేస్తారు. దీనిలో బేసికల్ గా వర్క్ ఏంటంటే పుట్టపర్తిలో చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకి ప్రతిరోజు ఒక్కొక్క రోజు వెళ్లి ప్రసాదాన్ని, స్వామి ప్రసాదాన్ని వెళ్లి అందిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లడం, ఎంతమంది ఉన్నారో అంతమందికి ప్రసాదం ఇవ్వడం, ఇంట్లో పెద్దవాళ్ళకి బట్టలు పెట్టేసి రావడం. బయట వాళ్ళు అనుకోవచ్చు ఒక్కరోజు ఇలా వెళ్లి సంవత్సరానికి ఒక రోజు వెళ్లి ఆ ఊళ్ళో బట్టలు ఇచ్చి ఒక రోజు ప్రసాదం పెడితే వాళ్ళకి కడుపు నిండుతుందా, ఏమైనా ఉపయోగం ఉంటుందా. కానీ అది మనం నిజంగా చూస్తే అది వాళ్ళకి అంటే మేము వెళ్ళి చూసి వచ్చాం కాబట్టి చెప్తున్నాం. అక్కడ విలేజర్స్ ఊళ్ళో వాళ్ళకి ఎలా ఉంటుందంటే అరే మన కోసం ఎవరు ఆలోచించే వ్యక్తి ఒక్కడైనా ఉన్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇవన్నీ మనం చూస్తే ఎలక్షన్స్ వచ్చే టైంలో వాళ్ళు రోడ్లు వేయడం, మనకి స్ట్రీట్ లైట్లు అదంతా పెట్టడం అదంతా బాగుంటుంది, కానీ వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఏమి చేయరు. కానీ మన స్వామి మాత్రం నేను ఉన్నాను మీకు అనే ఒక గుర్తింపు కింద వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. ఇంకా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ కి ఆ ఇండియన్ రూరల్ సైడ్ ని వాళ్ళు చూస్తారు,
0: గ్రామీణ ప్రదేశాలు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయని మనకు నేర్పించడానికి స్వామి పంపిస్తారు.
1: వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ రాగానే వీళ్ళు బయటకు వెళ్లి ఉద్యోగాలు అవన్నీ చేసుకునేటప్పుడు వీళ్ళు గ్రామ ఆర్గనైజేషన్ చేసే గ్రామ సేవల్లో కానీ వీళ్ళ యాక్టివిటీస్ లో కానీ పాల్గొనే ఆ తపన ఒక సార్ట్ ఆఫ్ ఇన్సెంటివ్ వాళ్ళకి దొరుకుతుంది. అయ్యో మనం చూసాం కాబట్టి, వాళ్ళకి చూసారు కాబట్టి వాళ్ళకి తెలుసు
0: పరిస్థితి ఎలా ఉంది అని.
1: అప్పుడు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడానికి, సర్వీస్ చేయడానికి అది ఒక మోటివేషన్ కింద తయారవుతుంది. సో గ్రామ సేవ అది ఇంకో కాంపోనెంట్ మా ఇన్స్టిట్యూట్ లో స్పెషాలిటీ. ఇది ఏ యూనివర్సిటీలో ఉండదు, రూరల్ ఎక్స్పోజర్ అసలు వాళ్ళకి రాదు. మహా అయితే ఎక్స్కర్షన్స్ వెళ్తారు తప్ప ఇలాంటి సర్వీస్ యాక్టివిటీ వాళ్ళు తీసుకోరు. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ మా యూనివర్సిటీలో, మన యూనివర్సిటీలో. ఇక్కడ
0: హాస్టల్ లైఫ్, తర్వాత గ్రామ సేవ అని చెప్పారు. ఇంకా అలాంటివి గుర్తు చేసుకోవాలంటే స్పోర్ట్స్ మీట్ కూడా మనకి చాలా ముఖ్యమైనది. అది చాలా, అది కూడా ఒక పెద్ద యజ్ఞం అని చెప్పొచ్చు. దానికోసం ఎన్నో రోజులు మనం ప్రాక్టీస్ అని, మార్చ్ ఫాస్ట్ అని, పొద్దున్నే లేవడం, ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. వాటి గురించి ఏమంటారు?
1: బేసికల్ గా స్పోర్ట్స్ మీట్ వరకు వచ్చేస్తే మనం మన కమిట్మెంట్ లెవెల్స్ ని స్వామి ఛాలెంజ్ చేస్తారు స్పోర్ట్స్ మీట్ టైంలో. ఇదివరకు నెల రోజులు ప్రాక్టీస్ ఉంటుంది, మార్చ్ పాస్ట్ కానీ ఈవెంట్స్ ప్రాక్టీసులు కానీ అవన్నీ. అది కూడా ప్రతిదీ మనం చేసేది 2-3 నిమిషాలు అయి ఉంటుంది స్వామి ముందు ఆ టైంలో. కానీ ఆ 3 నిమిషాల కోసం మనం 30 రోజులు కష్టపడాలి, శరీరాన్ని వంచాలి, ఎక్సర్సైజులు చేయాలి. అందులో అది చలికాలంలో వస్తుంది. సో పొద్దునే లేవాలి, మనం బలవంతంగా, అది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఆ స్వామి మొహంలో ఒక స్మైల్ వస్తే చాలు అన్న ఇది ఫీలింగ్ వస్తుంది.
0: తపన కోసం,
1: తపన కోసం పిల్లలు చేయడం మొదలెడతారు. ఇక్కడ చిన్న యూకేజీ పిల్లల నుంచి పిహెచ్డి చేసే వాళ్ళ వరకు ప్రతిరోజు దాని ఆ ఒక్క రోజు కోసం చాలా కష్టపడతారు. దానిలో ఏంటంటే గ్రూప్ కమిట్మెంట్, యాజ్ ఎ గ్రూప్ మన గ్రూప్ డైనమిక్స్ పెరుగుతాయి
0: కలిసి పనిచేయడం.
1: చాలా మంది పిల్లలు ఉంటారు కాబట్టి ప్రతి ఈవెంట్స్ లో కలిసి పనిచేయడం అనేది చాలా కష్టం. బయటకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక మెంటాలిటీ ఉంటుంది. అది సేమ్ థింగ్ హాస్టల్లో మనం ఏదైతే నేర్చుకున్నామో ఇన్నాళ్ళు ఉండి అలా ఆ నేర్చుకున్నది ప్రాక్టికల్ గా స్పోర్ట్స్ మీట్ లో అప్లికేషన్ కింద ఉపయోగపడుతుంది. అందరితో కలిసి ఉండడం, అందరితో కలిసి పనిచేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ స్పోర్ట్స్ మీట్ లో. అది మార్చ్ ఫస్ట్ వన్ మెయిన్ డైరెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మార్చ్ ఫస్ట్ అందరి చేతిలో ఒకేసారి వెళ్ళాలి, అందరి చేతులు అందరి కాళ్ళు ఒకేసారి లేవాలి, ముందరికి సాగాలి అంటే అప్పుడే అందరూ ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. ఆ కమిట్మెంట్ యాజ్ అ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ స్పోర్ట్స్ మీట్ లో. అది ఇంపార్టెంట్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైం మన సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ లో చేసినట్టు ఇక్కడ కూడా సాక్రిఫైస్ చేయాలి, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. కొంతమంది అందరూ అందరిలాగా పికప్ చేసుకోలేరు, కొంతమంది టాలెంటెడ్ ఉంటారు, కొంత చేస్తారు. అప్పుడు స్పోర్ట్స్ మీట్ లో మేము చూసింది ఏంటంటే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి నేర్పించడం మొదలెడతారు. బేసిక్ ట్రైనింగ్ అయిపోతుంది, ప్రాక్టీస్ సెషన్ అయిపోయిన తర్వాత సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూనియర్స్ కి వచ్చి పాపం హెల్ప్ చేస్తారు ఎవరైతే చేయలేకపోతున్నారు. ఫైనల్ డే మీరు చూస్తే అందరూ ఒకేలాగా పర్ఫెక్ట్ గా చేస్తారు.
0: చాలా బాగా చెప్పారు. ఇవి పోను ఒక్కొక్క ఈవెంట్ కోసం, అంటే ఆ ఫైనల్ డే రోజు నిజానికి ప్రతి ఈవెంట్ ఒక 2 నిమిషాలు మాక్సిమం 5 నిమిషాలు స్వామి ముందు మనం చూపిస్తాం, కానీ దాని ప్రాక్టీస్ మాత్రం చాలా కష్టతరంగా సాగుతుంటుంది. ఏమంటారు అభిలాష్? మీరు
2: ఇప్పుడు విశేష చెప్పినట్లుగా స్పోర్ట్స్ మీట్ కూడా బేసికలీ స్వామిని ఆనందపరచడానికి. సో ప్రతి ఒక్క ఈవెంట్ ఇన్ హాస్టల్ కాలేజ్ ఈ సెంటర్డ్ అరౌండ్ స్వామి అనమాట, స్వామిని సంతృప్తి పెట్టాలి అని. సో ఆ మొత్తితోనే స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు, చాలా కష్టపడతారు, ఫైనల్ గా స్వామి ఆనంద పెడితే ఆ కష్టాన్నంతా మర్చిపోతారు, ఇంకా మళ్ళీ స్టడీస్ లోకి వెళ్ళిపోతారు. సో అటాచ్మెంట్ అనేది ఉండదు అనమాట. సో మీరు చేసాము స్వామి ఆనందపడ్డారు అంతే అయిపోయింది,
0: అక్కడికి
2: అయిపోయింది. సో డిటాచ్మెంట్ అనేది కూడా నేర్చుకుంటాము, గ్రూప్ ఎఫర్ట్స్, మ్యాన్ మేనేజ్మెంట్, నువ్వు చేస్తున్న ఐటెంలో నీ సీనియర్స్ ఉంటారు జూనియర్స్ ఉంటారు, సో వాళ్ళతో కలిపి చేయాలి, వాళ్ళని హర్ట్ చేయకూడదు, మిగతా హర్ట్ చేయకుండా చేయాలి. సో వాళ్ళ యొక్క మైండ్ ని మెంటాలిటీని అర్థం చేసుకుని
0: వాళ్ళతో
2: పాటు ఎలాగా నడుచుకోవాలి అనేది. సో ఇవన్నీ స్వామి మాకు అందించిన చాలా గిఫ్ట్స్ అని అనుకోవాలంతే. మా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఇవన్నీ చాలా ఎంతో ఉపయోగపడతాయి. సో ఇవన్నీ చేస్తున్నాం కానీ స్టడీస్ మాత్రం ఏమాత్రం
0: నెగ్లెక్ట్ చేయట్లేదు.
2: స్వామి చెప్తారు నా దృష్టిలో 75% పాస్ మార్క్ అని, 75% జనరల్ 35% అనుకుంటాం కానీ స్వామి స్టాండర్డ్స్ ఏంటంటే 75%. 75% కన్నా తక్కువ వస్తే అందరూ ఫెయిలే. సో అంత హ్యాండ్ స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట. అకాడమిక్స్ లో కూడా ఏ మాత్రం తగ్గినకుండా చూస్తున్నారు స్వామి. గేట్స్ లో ర్యాంక్స్, ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా తెచ్చుకున్నట్టుగా మా టీచర్స్ అందరూ చెప్తుంటారు. సో ఎంకరేజ్ చేయడానికి స్వామి వాళ్ళకి, ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా మంచి గిఫ్ట్స్ ఇవ్వడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అలా చేయడం వల్ల స్టూడెంట్స్ కూడా చదువును కూడా ఓకే మనం చదువుతున్నాం ఎందుకంటే స్వామిని ఆనందపరచాలి,
0: అది కూడా
2: స్వామి ఇన్స్టిట్యూట్ కి మంచి పేరు రావాలి. సో ఆ చదువు కూడా బేసికల్ గా ట్యూన్ టువర్డ్స్ దైవప్రీతి. చదువు, హాస్టల్, స్పోర్ట్స్ మీట్, గ్రామ సేవ అన్ని కూడా స్వామిని ఆనందపరచడం కోసం.
1: కాలేజ్ కానీ హాస్టల్లో కానీ ఏ పని చేసినా స్వామి కోసం, చదువు స్వామి కోసం, రీసెర్చ్ స్వామి కోసం, ఒక టీచర్ వచ్చి మాకు క్లాస్ తీసుకుంటే అది కూడా స్వామి కోసం. అంటే ప్రతిదీ ఏ పని చేసినా, అంటే మనం ఇంకా కొంచెం వెళ్తే మన చిన్నప్పుడు మనకి బాల వికాసంలో నేర్పించింది ఏదంటే ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని స్వామికి నచ్చుతుందా అనే ఒక ఆలోచనతో చేస్తే మనం ఎప్పుడు మంచి పనులు చేస్తామని మాకు చెప్పేవారు. అది ఇక్కడ ప్రాక్టికల్ గా మాకు మోర్ చేయడానికి చాలా ఈజీ ఇక్కడ, ఎందుకంటే మనకి డైరెక్ట్ గా తెలిసిపోతుంది స్వామికి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అని. అది చేసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్ గా దేవుణ్ణి సాటిస్ఫై చేస్తే మనం అందరినీ సాటిస్ఫై చేస్తాం. ఆ డైరెక్షన్ లో వెళ్తే ప్రతి చిన్న పని ఇక్కడ చేసేది హాస్టల్లో కానీ మందిర్లో కానీ, మందిర్లో మేము చేసే ప్రోగ్రామ్స్ కానీ, మందిర్లో పాడే భజన్స్ కానీ, మందిర్లో చెప్పే వేదం కానీ, ఇలా ఏ చిన్న ఆస్పెక్ట్ తీసుకున్నా ప్రతిది స్వామి వైపు డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఒకటి కమిట్మెంట్ లెవెల్స్ పెరుగుతాయి. స్వామికి కోసం చేయాలంటే పర్ఫెక్ట్ గా చేయాలి, రెండు స్వామి కోసం చేయాలంటే మనం ఒక్కొక్కసారి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో అదొకటి. అండ్ మూడోదేమో పర్ఫెక్ట్ గా చేయాలి, అది కరెక్ట్ గా రావాలి అంటే. సో మీరు స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేసుకుని చెప్పాను కదా స్వామి యూజ్ చేసిన పెద్ద పెద్ద వర్డ్స్ సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ రియలైజేషన్, ఇవన్నీ ఇప్పుడు చూస్తుంటే నేను ఫస్ట్ యూజీలో చూసింది ఇప్పుడు చూసింది నా పర్స్పెక్టివ్ అంతా మారిపోయింది.
0: అవును, మన హాస్టల్ గురించి ఇంకొక విషయం గుర్తొస్తుంటుంది. ఎప్పుడు నాకు యాక్చువల్గా పెద్దగా అర్థమయ్యేది కూడా కాదు అది విన్నప్పుడు, కానీ తర్వాత అర్థమైంది. ఈచ్ వన్ లీవ్ ఫర్ అదర్, ఆల్ లీవ్ ఫర్ గాడ్ అని. సో మనం చేసే ప్రతి పని కూడా స్వామి కోసం. అంటే ఎప్పుడైతే మనం స్వామి కోసం అని చేస్తామో దాంట్లో అన్ని ఇన్వాల్వ్ అయిపోతాయి
1: రావాలి అంటే. సో మీరు స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేసుకుని చెప్పాను కదా స్వామి యూజ్ చేసిన సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ రియలైజేషన్, ఇవన్నీ ఇప్పుడు చూస్తుంటే నేను ఫస్ట్ యూజీలో చూసింది ఇప్పుడు చూసింది నా పర్స్పెక్టివ్ అంతా మారిపోయింది.
0: అవును, మన హాస్టల్ గురించి ఇంకొక విషయం గుర్తు.

0: హాస్టల్ కాలేజ్ తర్వాత అతి ముఖ్యమైన కాంపోనెంట్ ఏంటంటే మందిర్.
1: అవును,
0: ప్రతి స్టూడెంట్ ఎవ్రీడే 1 అవర్ మందిర్లో టైం స్పెండ్ చేస్తారు. ఆ మందిర్లో స్పెండ్ చేసే టైం ఎంత పవర్ఫుల్ అంటే, అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలు ఆ వైబ్రేషన్స్ అన్ని మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ని ఆటోమేటిక్ గా తీసేసి మంచిని నింపుతాయి. ప్రత్యేకంగా మనం ఎఫర్ట్ పెట్టక్కర్లే, ఆ ప్లేస్ ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఆ ప్లేస్ అంతా స్వామి వైబ్రేషన్స్ తో నిండిపోయి ఉంది కాబట్టి మనం ప్రతి రోజు ఒక 1/2 అవర్ అక్కడ స్పెండ్ చేస్తే ఆటోమేటిక్ గా మన స్పిరిచువల్ గ్రోత్ కూడా బాగుంటుంది.
1: ఇంకా మందిర్ విషయానికి వస్తే విద్యార్థులు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే అందరికి ప్రసాదం పంచడం ఒకటి. అది చూసినప్పుడు అసలు అనిపిస్తుంది, అమ్మ ఎన్ని వేల మందికి ప్రసాదం పంచాలంటే పాపం అది కరెక్ట్ గా వెళ్తుందా, అందరికి అందుతుందా, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఏ అనుమానం లేకుండా ఆ చివరిలో ఉన్న వాడికి కూడా ప్రసాదం చేరుతుంది. ఇదంతా స్వామి చెప్పిన క్రమశిక్షణ వల్లే వచ్చిందని నేను అనుకుంటాను. విశ్వేశ్వర్, మీరు ప్రసాదం ఇన్ఛార్జిగా కూడా చేశారు, దానికి
2: క్రమశిక్షణ అన్నారు కాబట్టి ఒకటి చెప్తాను. కొన్నేళ్ల క్రితం ఇట్లాగే స్వామి ప్రసాదాన్ని బ్లెస్ చేస్తారు. అంటే ఫస్ట్ ప్రసాదం ఇవ్వాలి అంటే స్వామి ముట్టుకుని బ్లెస్ చేసి అదేం ప్రసాదం అంతా కనుక్కుని మాట్లాడి అందరికి పంచమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే అప్పుడు అందరికి పంచడం మొదలు పెడతాం. అలాగే ఒక అబ్బాయి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు ఆ డిస్ట్రిబ్యూషన్ లో. ఆ రోజు వాళ్ళ ఊరు నుంచి ఎవరో భక్తులు కొంతమంది వచ్చారు, ఈ అబ్బాయికి వాళ్ళంతా తెలుసు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం ఇచ్చేటప్పుడు అక్కడ తెలిసిన అంకుల్ కి ఇతను ఒకటికి బదులు 2 ప్రసాదాలు ఇచ్చి మా ఇంట్లో కూడా ఇచ్చేసి రండి అని చెప్పేసి డిస్ట్రిబ్యూషన్ చేసేసాడు, వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత స్వామి ఈ అబ్బాయిని పిలిచారు, పిలిచి అడిగారు, ఏరా నీ వాళ్ళతే నువ్వు 2 ఇస్తావు, మీ వాళ్ళు కాకపోతే 1 ఇస్తావా అని. అంటే ఇది మనకి కొంచెం చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ దీనిలో స్వామి చెప్పే లెసన్ చాలా పెద్దది. అంటే మనకి ఎప్పుడు ఒక సార్ట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఉంటుంది లైఫ్ లో, మన ఈ వీళ్ళు మన వాళ్ళు, వాళ్ళు మన వాళ్ళు కాదు అని. అక్కడ స్వామి చెప్పేది ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒకటే నీకు. అది ఇప్పుడు హాస్టల్లో చెప్పినట్టు అందరూ మా అన్నదమ్ముల్లాగే మేము అక్కడ బతుకుతాం. ఎందుకంటే మాకు ఉన్న అన్నదమ్ములందరూ ఇంట్లోనే ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ సాయి బ్రదర్స్ కింద కలిసిపోయి హాస్టల్లో ఒకటే ఫ్యామిలీ కింద బతుకుతాం. ఆ ఆస్పెక్ట్ ని స్వామి ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ కానీ చాలా ప్రొఫౌండ్ లెసన్ స్వామి చెప్పేది. అంటే అందరూ మన వాళ్లే, మరి వాళ్ళ ఒక్కళ్ళకే నువ్వు ఎందుకు అంత స్పెషాలిటీ ఇవ్వాలి అని స్వామి అడిగిన క్వశ్చన్ అది. సో ఇలాంటివి చాలా జరుగుతూ వచ్చాయి లైఫ్ లో. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఉంది, ప్రైమరీ స్కూల్ పిల్లలతో స్వామి ఇదివరకు బాగా మాట్లాడేవారు. సో ఒక పిల్లవాడిని ఇలాగే పిలిచారు, పిలిచినప్పుడు హూ ఆర్ యువర్ బ్రదర్స్ అని అడిగారు తన్ని. వీళ్ళు అన్నాడు ఒకడినే చూపించాడు. దెన్ స్వామి అన్నారు వీళ్ళందరూ నీ బ్రదర్స్ అన్నారు. తర్వాత ఇంకో వీళ్ళ అమ్మాయిని చూపిస్తే వీళ్ళు ఎవరు వేరే చేయాలి సిస్టర్ అంటే ఒక అమ్మాయిని చూపించారు, లేదు వీళ్ళందరూ మీ సిస్టర్స్ అని చెప్పారు. ఫన్నీగా అంటే లైటర్ నోట్ లో ఇవి ఆ అబ్బాయి ఇంకో అబ్బాయిని పిలిచి వేరే చేయర్ వైఫ్ అని అడిగారు. సో ఆ అబ్బాయికి ఏం చెప్పారో అర్థం కాలేదు. సో బేసికల్ గా ఈ దీనిలో ఏంటంటే మళ్ళీ ఆ వసుదైక కుటుంబకం అన్న ఫీలింగ్ ని ఆ చిన్నప్పటి నుంచి స్వామి దాన్ని ఇన్కార్పొరేట్ చేయడం మొదలెట్టు.
1: ఎగ్జాక్ట్ గా నేను ఇదే ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నాను, నువ్వు చెప్పావు. ఆ తర్వాత స్వామి ఇలా కూడా అన్నారు, యాక్చువల్గా హూ ఇస్ యువర్ ఫ్రెండ్ అని కూడా అడిగారు. అప్పుడు వెంటనే అబ్బాయి అనుకున్నాడు అందరు బ్రదర్స్ అన్నారు, స్వామి అందరు సిస్టర్స్ అన్నారు, సో ఫ్రెండ్స్ కూడా అందరని చెప్పేసేలా అని చెప్పేసి స్వామి ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ అనేసాడు. స్వామి ఇక్కడ చక్కగా చెప్పారు, లేదు లేదు భగవంతుడు ఒక్కడే నీ స్నేహితుడు అని. సో ఇవన్నీ చిన్నపిల్లలతో మాట్లాడే చిన్న చిన్న సంభాషణలు కావచ్చు, ప్రసాదం పంచిపెట్టే విద్యార్థికి ఒక జోక్ వేశారు అనుకోవచ్చు, కానీ ఇందులో ఎంతో అంతరార్థం ఉంటుంది. నిజానికి స్వామి విద్యార్థుల్ని మార్చే విధానం కూడా ఇంత సులభంగా ఉంటుంది కానీ ఎంతో స్థాయికి తీసుకువెళ్తుంది. ఇలా నిజానికి ఈ అంశాలపైన మనం చెప్పాలంటే ఎంతైనా చెప్పచ్చు, ఈ సమయం కూడా సరిపోదు. స్వామి ఇలాంటి విద్యా సంస్థలు స్థాపించి మనందరినీ ట్రైన్ చేయడం అనేది ఒక అదృష్టం. యాక్చువల్లీ ఇవన్నీ విన్నప్పుడు మనకు చక్కగా తెలుస్తుంది కదా శ్రోతలారా, ప్రతి విద్యార్థి ఈ విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు అన్నీ నేర్చుకుని పరిపూర్ణతను, అవి క్రమశిక్షణతో నేర్చుకునే పయనంలో పరిశుద్ధతను, వారికి

తెలియకుండానే పొందుతున్నారు. ఈ విధంగా రూపుదిద్దుకోబడిన జీవితం సంఘనీతిని పాటిస్తూ సంఘసేవకై తోడ్పడుతుంది. స్వామిచింత విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులు బయటికి వెళ్లే ముందు స్వామికి కృతజ్ఞతతో వారి భావాలను పాటల ద్వారా పద్యాల ద్వారా వ్యక్తపరిచినప్పుడు స్వామి తల్లి ప్రేమతో ఇలా చెప్తారు, విద్యార్థులారా, మీరు ఇక్కడ నేర్చుకున్న ప్రతి మంచి విషయాన్ని బయటకి తీసుకువెళ్లినప్పుడు ఆచరించి చూపించాలి. దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతితో మెలగాలి. మీరు ప్రపంచంలో ఏ నలుమూలలా ఉన్నా మీ ఇంట వెంట జంట కంటనే ఉంటాను అని అభయ ముసగి మరీ పంపిస్తారు. శ్రోతలందరూ ఒక్క విషయాన్ని గమనించాలి, స్వామి నిర్దేశించిన మార్గంలో పయనించే ప్రతి వ్యక్తి స్వామి విద్యార్థియే. ఈ విశ్వమే మన కళాశాల. సాక్షాత్తు సత్యసాయి భగవానుడు మన గురువు. ఆయన చెప్పిన పాఠాలను నేర్చుకుని పాటించగలిగినప్పుడు ప్రతి ఒక్కరూ పరిపూర్ణత, పరిశుద్ధతను పొందుతారు. తద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలరు. ఈనాటి మన ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో విలువైన వారి సమయాన్ని మనతో వెచ్చించిన స్వామి విద్యార్థులు శ్రీ విశ్వేశ్వర్, శ్రీ అభిలాషులకు మా శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చివరిగా స్వామి విద్యార్థులు స్వామి కోసం పాడిన ఒక చక్కని పాటను మీ అందరికీ అందిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయ్యుండండి. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారు నిర్వహించిన ఒక సత్సంగ కార్యక్రమంలో శ్రీ విద్యాశేఖర్ అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు, సకల చరాచర జగత్తులకి ఆధారభూతులు, సృష్టికర్త, మనందరికీ మాతపిత, గురుదైవములు, మన సర్వస్వం, మన ప్రాణమైనటువంటి మన ప్రీతమ భగవానులకి, దివ్య చరణారవిందాలకి వినమ్ర ప్రణామములు అర్పిస్తూ, దాదాపు గత 2 దశాబ్దాలుగా అకుంఠిత దీక్షతో నిర్విఘ్నంగా, నిర్విరామంగా సాయి సాహితీ సాంస్కృతుల సేవా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి మరియు స్టడీ సర్కిల్ వారి ఈ ప్రాంగణంలోకి వచ్చి మాట్లాడిన అనేక మంది మేధావులు, గొప్పవాళ్లు, పండితులు, విద్వన్మణులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు అయినటువంటి గొప్పవాళ్ల సరసన నిలబడి ఈ గొప్ప వేదిక మీద మీ ముందు నిలబడి మాట్లాడటానికి సాహసిస్తున్నాను. అందుకు ముందుగా నా ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులైనటువంటి సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలండి. ఇందాక మన మాటలలో సోదరి అన్నారు, మన జీవితాలు సాయి సేవలో అంకితం అవటం మన ధన్యతకి గుర్తని. సరిగ్గా ఆ టాపిక్ గురించే ఇవాళ నేను మాట్లాడుతున్నానండి. భగవాన్ శ్రీ సత్యసాయి అవతారంలో అవతారమూర్తికి సేవా సంస్థలకి మధ్య గల అపురూప అవినాభావ సంబంధం గురించి తెలుసుకున్నట్లయితే, మనం ఈ సంస్థలో ఏమిటి, ఈ సంస్థ ఏమిటి, వారెవరు, మనమెవరు అని తలుచుకున్నట్టయితే, మనకొక్కసారి వారికి మనకి గల మధ్య చక్కటి అనుబంధాన్ని స్వామి ఈ రకంగా ఒక పద్యంలో చెప్పారు. ఆ నందబాలుడే ఆనందబాలుడై తనవారి గుర్తింప తరలివచ్చే, ఆ రామచంద్రుడే ఆరామచంద్రుడై ప్రశాంతి నిలై ఆరామచంద్రుడై తన బంటులను కనుగొనగ వచ్చే, ఆ ఈసుడే బాల సాయీసుడై తన గుంపులతో ఆడుకొనగ వచ్చే, ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై తన ఆయుధములు చేకొనగ వచ్చే, అట్టి పరమాత్మయను బొమ్మలాటగాడు తాను జీవుల రంగస్థలాన నిలిపి ఆడు ఆనాటి ఈనాటి ఆటదూచి సుంత వర్ణించి కొంత సంతసముగనుడీ. ఎంత బాగా చెప్పారు స్వామి. నేను ఆనాటి శ్రీకృష్ణుడను, నా నందగోకులంలోని గోపగోపీ జనాల్ని నన్ను మళ్ళీ గుర్తింప, మీ అందరినీ గుర్తించి మీలో పికప్ చేయడానికి వచ్చాను. ఆనాటి రామచంద్రుణ్ణి నేను నా బంటులైనటువంటి వానరసేనల్ని, మునులని మళ్లీ కనుగొని మీ అందరికీ తలకు పడివ్వటానికి తన బంటులను కనుగొనగవచ్చాను. అలాగే బాలసాయీసుడై తన గుంపుతో ఆడుకొనగవచ్చే, తన గుంపెవరు, ఈశ్వరుడి యొక్క గుంపెవరండి, ప్రమదగణాలు, గణాధిప గణేశ్వరుడు, కుమారస్వామి, ఇలాంటి నంది, ఇలాంటి వాళ్ళందరితో, అంటే తనకి పనులు ఎక్కడెక్కడుండి చెయ్యాలనేటువంటిది, వీళ్లతో కలిసి ఆడుకోవటానికి వచ్చాను. ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై తన ఆయుధములు చేకరుగా వచ్చే, చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆయుధాలు శంఖ చక్ర గదా దండములు, కాని ఈ మహావిష్ణువు, ఈ మహీవిష్ణువు ప్రేమావతారి, సంస్కరణావతారి, సేవావతారి. ఈ సేవావతారి తాను సేవ చేయటానికి కావలసిన పరికరాలుగా, మనందరినీ ఉపకరణాలుగా, ఆయుధాలుగా ఏర్కోవడానికి వచ్చారు. సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటి 4 ఆధారాలను చేసుకుని వాటి మీద మనందరినీ ఒక బ్రిడ్జిలాగా నిలిపారన్నమాట స్వామి. ఇది చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే స్వామి ఇలా చెప్పడం మనం విన్నామా, ఒక్కొక్కసారి మనం చెవులు పనిచేయవు, మనసు కూడా పనిచేయదు, మర్చిపోతుంటాం. అందుకని అప్పుడప్పుడు మళ్లీ స్వామి గురి చేస్తుంటారు. 1960s 1970s అంటే 1960s 1970s దశకాల్లో డికేడ్స్ లో స్వామి హైదరాబాద్ వచ్చినప్పుడు సేవాదళాలు చాలా తక్కువ ఉండేవారు కొత్తల్లో, కాబట్టి
వాళ్ళతో స్వామి చాలా చనువుగా ఉండేది. ఎందుకంటే వాళ్ళతో చాలా కాలంగా స్వామి పర్సనల్ అనుబంధం ఉండటం వల్ల వాళ్ళతో కూర్చుని భోంచేసేవాళ్ళు. స్వామి ఎప్పుడు వచ్చినా గానీ అందరితో కూర్చుని డిన్నరో లంచో కలిసి చేసేవాళ్ళు. చేసి వాళ్ళకు వడ్డిచ్చేవాళ్ళు, వాళ్ళని తినమనేవాళ్ళు, వాళ్ళతో మధ్య తిరుగుతుండేవాళ్ళు. అంతా అయిన తర్వాత దగ్గర చుట్టూ కూర్చోపెట్టుకుని చక్కగా మాట్లాడుతుండేవాళ్ళు. అలాంటి ఒక సందర్భంలో స్వామి అక్కడున్న సేవాదళ్ళందరినీ ఒక ప్రశ్న వేశారు, ఇక్కడున్న మీరంతా మీ ప్రయత్నంతోనే సేవాదళ్ళుగా చేరారా అని. మనం ఏం చెప్తామండి? మౌనమే శరణం. అందరూ మౌనం వహించారు. అప్పుడు ఆ మౌనాన్ని ఛేదిస్తూ భగవాన్ బాబావారు చేసిన సత్య ప్రకటన శ్రీ సత్యసాయి సేవా సంస్థలోని సభ్యులందరికీ కూడా వర్తించేలాగా ఉంది. అప్పుడు స్వామివారు మనోహర సుందర దరహాస్వదనంతో ప్రకటించిన సత్యం ఆయన మాటలోనే విన్నాం. బంగారు, మీరందరూ ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇది కేవలం రెండు అవతారాల్లో మాత్రమే జరిగింది, శ్రద్దగా వినండి. రామావతార సమయంలో విష్ణుమూర్తి తనకు కావలసిన వారిని అందరినీ ముందుగానే గుర్తించి వివిధ దేవతలకు వారి వారి అంశాలలో వానరులుగా నరులుగా తన అవతార కార్యక్రమానికి కావలసిన ఉపకరణాలుగా అన్ని సమకూర్చుకున్న తర్వాత శ్రీరాముడిగా అవతరించాడు. మళ్లీ ఇప్పుడు ఈ సాయి అవతార సమయంలో స్వామికి కావలసిన ఉపకరణాలుగా మిమ్మల్ని అందరినీ రూపొందించుకుని నా వద్దకు రప్పించుకున్నాను. ఇది మీ బహుజన్మల పుణ్యఫలం, అందరికీ లభించదు. కనుక వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోండి. మీరెవ్వరూ మీ ప్రతిభ వల్లనో, తెలివితేటల వల్లనో, మరో కారణం వల్లనో సేవాదళాల్లోకి రాలేదు. కేవలం స్వామి సంకల్పంతోనే వచ్చారు. ఈ విషయం గ్రహించి ఈ అవతార లక్ష్య సాధనలో ఉపకరణాలుగా మారి మీ జీవితాలను పునీతం చేసుకోండి. మీరు తరించండి, మీతో ఉన్నవారిని తరింపజేయండి. ఎంతటి సత్యవాక్కు, స్వామివాక్కు. ఈ 50 ఏళ్ల తర్వాత ఇది వెనక్కి తిరిగి చూసుకుంటే 50 ఏళ్లుగా స్వామితో మనం అందరం ఉన్నాము, కాని ఆ ఎరుకు ప్రతిక్షణం మనలో ఉంటే ఎంత బాగుంటుందని అనుకోవటానికి దానికేంటంటే ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే తన అవతారంలో తాను వచ్చింది ధర్మ పునఃస్థాపనకి, వేద ఉద్ధరణకి, సనాతన ధర్మ పునరుద్ధరణకి, తర్వాత భక్త రక్షణకి, ధర్మ సంరక్షణకి, ఈ నాలుగుగా వచ్చారు స్వామి. అయితే ఈ పనులన్నీ ఆయన చేస్తూ తను చేసుకోవచ్చు కదా, తను చేసుకుంటుంటే ఆ క్రెడిట్ అంతా మనకిచ్చేందుకు ముందు మనం నిలబెడుతున్నారు. ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, ఉదాహరణకి చాలా వెనక్కి వెళ్దాం, పాత మందిరం ఓపెనింగ్ అండి. అది ఎప్పుడంటే 1945 డిసెంబర్ 14వ తారీఖు, అది శుక్రవారం వైకుంఠ ఏకాదశి పార్థివనామ సంవత్సరం కార్తీక మాసం. పుట్టపర్తి గ్రామంలో ఆ వెలిసిన తొలి మందిరం, అది పాత మందిరం అంటాం ఇప్పుడు దాన్ని. ఆ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక చూస్తే మనము దానిలో ఏముంటుందంటే శ్రీ శ్రీ భక్త బాబా భక్త మండలి అనే పేరుతో ఆ ఆహ్వానం ముద్రించారు. అంటే చూడండి, 1945లో అంటే మన సంస్థ 65లో పుడితే, 1965లో పుడితే 45లోనే మనకి స్వామి ఆ ఒక కౌన్సిల్ గా భక్త మండలి అన్నారు, అంటే కౌన్సిల్ గా మనకి ఒక స్టేటస్ కల్పించారు చూడండి. అలాగే 1950లో నవంబర్ 23వ తారీఖున గురువారం విక్రాంతి నామ సంవత్సరం కార్తీక శుద్ధ చతుర్దశి నాడు స్వామిచే ప్రారంభించబడిన ప్రశాంతి నిలయ ఆ ప్రశాంతి నిలయాన్ని ఎలా పూర్తిగా పిలవాలి, శ్రీ భగవాన్ సత్యసాయి ప్రశాంతి నిలయం నూతన మందిర ప్రారంభోత్సవానికి వేసినటువంటి ఇన్విటేషన్ కార్డులో 6 రోజుల ప్రోగ్రాంలు వేశారండి. అయితే ఆ ప్రోగ్రాంలన్నీ వేరే వేరే ఉన్నాయి, కానీ స్వామి ఏమి హైలైట్ చేశారని చూసుకుంటే ప్రారంభించిన మరునాడు స్వామి చేసిన కార్యక్రమం 24వ తారీఖున ఏం చేశారు, మొట్టమొదటి కార్యక్రమం బెంగళూరు భక్తులచే అఖండ భజన. మనతో స్వామి ఏం చేస్తున్నారు చూడండి, ఎట్లా చేస్తున్నారు, ఫస్ట్ ఆయన వెనకండి మన ముందుకు నెడుతున్నారు. తర్వాత 28వ తారీఖున మంగళవారం నాడు పేదలకు, కుంటివారికి, గుడ్డివారికి, అవిటివారికి, అవసరార్థులకు వస్త్రదానం అనే ప్రత్యేక ప్రముఖంగా కార్యక్రమం నిలిచి ఆ రోజంతా చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా తమ అవతార కార్యక్రమాన్ని భజన నారాయణ సేవలతో ప్రారంభించారు స్వామి. ఆ సేవల్లో పాల్గొనే భాగ్యం మనకిచ్చారు, ఆ క్రెడిట్ కూడా మనకిచ్చి వీరు చేశారు, వారు చేశారు అని మనకి ఆ కితాబులన్నీ మనకి ఇస్తున్నారు స్వామి. అలాగే 1954లో మధురైలో ఫస్ట్ భక్తులంతా కలిసి చిన్న భజన మండలి పెట్టుకున్నారండి. ఆ భజన మండలికి వారు పెట్టుకున్న పేరు గమ్మత్తుగా ఉంది, స్వామి యొక్క అనుమతితో పెట్టుకున్నారు. ఇది శ్రీ సత్యసాయి సమాజం అన్నారు దీన్ని. చూడండి, అప్పుడే సమాజం ఏర్పడిపోయింది.
సత్యసాయి అవతారం ప్రకటించారు, తన కార్యక్రమం వదిలాడు, మందిరం పెట్టారు, ఒక చిన్న ఇంకా భజన మండలి కూడా ప్రారంభం కాలేదు ప్రశాంతి మందిరంలో. ఇంకా భజన మండలి కూడా ప్రారంభం కాలేదు, భజనలు జరుగుతున్నాయి అట్లా మధురైలో వాళ్ళు పెట్టుకున్నారు. అది చూసి దేశం అంతటా అక్కడక్కడక్కడక్కడ ఈ భజన మండళ్ళు ఏర్పడ్డాయన్నమాట. భజన సమాజ్ సత్యసాయి సమాజం అని పేరు పిలిచేవాళ్ళనమాట అండి. అయితే ఇంకా విచిత్రాలు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ అవతారం ఎంత కేర్ఫుల్ గా తన యొక్క ప్లాన్ చేసుకుంది, తన జీవిత మొత్తం ఈ 86 ఏళ్ల ప్లాన్ ని ముందే తయారు చేసుకొచ్చేసారు స్వామి. ఊరికే జస్ట్ అలాగే ఇంప్లిమెంట్ చేస్తూ వారు వెనుకుంటూ మన ముందు నడిపిస్తున్నారనమాట. మనం గుర్రాలం వారు సారథిలాగా. ఆ నడిపిస్తున్నప్పుడు 1956లో ఏప్రిల్ 19వ తేదీన మద్రాసులో పెరంబూర్ అనే సబర్బ్ ఉందండి, అక్కడ సత్యసాయి భజన గ్రూప్ అని వాళ్ళు ఏర్పడి వాళ్ళ గ్రూప్ లో వాళ్ళు భజన చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక మందిరం స్వామి యొక్క ఆశీస్సులతో కట్టుకోవాలని పెట్టి శంకుస్థాపనకు పిలిచినప్పుడు 1958 మార్చి 23వ తేదీన ఆ మందిర భవనానికి శంకుస్థాపన చేస్తూ, స్వామి ఇది భజన గ్రూప్ కాదు, దీని పేరు మార్చండి, శ్రీ సత్యసాయి సేవ సమాజము అని స్వామి దాని పేరు అర్పించారు. అంటే 1956-58లోనే స్వామి దీని ముందు తన ముందు రాబోయే ప్రణాళికలకి సత్యసాయి సేవ సంస్థలన్నిటికీ ముందే ఒక రకమైనటువంటి భవిష్య స్వరూపాన్ని సమగ్ర స్వరూపానికి లీలామాత్రంగా ఆ సంకేతంగా మనకి అప్పుడే తెలియజేశారన్నమాట అండి. తర్వాత ఈ సేవావతారి ఆయన జీవితం అంతా సేవ సేవ సేవ, ఇంకో మాట లేదు. సేవకి సేవ అనేటువంటిది ప్రేమకి ఒక ఒక ప్రకటన రూపమైనటువంటి ఆచరణ రూపమైనటువంటి వ్యవస్థ. అది నాకు ప్రేమ ఉందని చెప్తే ఎలా తెలియాలి, భగవాన్ ప్రేమమూర్తి అని ఎలా తెలియాలి, వారు అనంతమైన ప్రేమలోంచి వచ్చేదే ఆ సేవనే తత్వం అని. ఆ సేవని తన జీవితాంతం నిలుపుకుంటూ తనకి తోడుగా మనని తెచ్చుకున్నారు కాబట్టి అందరికీ ఇంతో అంతో రోల్ ఇచ్చి చేస్తున్నారు. అలాగే 1956 అక్టోబర్ 4న ప్రశాంతి నిలయం పైన కొండ మీద చిన్న హాస్పిటల్ కట్టారండి. ఆ ఆసుపత్రి ప్రారంభంతో అది ఆసుపత్రికి లో పనిచేసేందుకు తన భక్తులకే, వాళ్ళు క్వాలిఫై లేదు, ఈ డాక్టర్ చారి గారని ఇలాంటి వాళ్ళు, జయలక్ష్మి గారు లాంటి వాళ్ళు, డాక్టర్ శాంత, బిక్కిన సీతారామయ్య గారు, బ్రహ్మం గారు, వీళ్ళందరూ పెద్ద క్వాలిఫైడ్ కాదు వాళ్ళు. కానీ మీ క్వాలిఫికేషన్ కాదు ఇక్కడ కావాల్సింది, మీ యొక్క ఆర్తీ సేవ చేయాలి, ఇది అవతారంలో పాల్గొవాలని ఇస్తూ ఈ రోగులకి సేవ చేసేందుకు తన సేవకులకే తన భక్తులకే అవకాశం ఇచ్చారు స్వామి. అందులో ఈ బిక్కిన నాగమణి గారు లాంటి వాళ్ళు, అంటే ఆ బిక్కిన సీతారామయ్య గారు మనవరాలు ఆవిడ, ఇలాంటి వాళ్ళకి చక్కగా సేవలు అప్పటి నుంచి ఇప్పటిదాకా అవుతున్నాయి. ఆ సేవలు అప్పుడు మొదలెట్టిన సేవలు ఇప్పుడు చూడండి ఎంత విస్తృతమయ్యాయంటే, ఇప్పుడు మనం చూద్దాం, జనరల్ హాస్పిటల్ ఉంది, ప్రశాంతి గ్రామంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. సార్ నాకు కొద్దిగా చెప్పండి, ముందుగాను చెయ్యి ఎత్తితే నేను ఆపేస్తాను, ఎందుకంటే బికాజ్ ఐ మే నాట్ ఫాలో ది టైం. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, బెంగళూరులో హాస్పిటల్ ఉంది, వీటన్నిటిలో కూడా మెయింటెనెన్స్ సేవలు ఎవరు చేస్తున్నారండి? మన సంస్థ సేవకులే కదా, దేశంలో అన్ని చోట్ల నుంచి వచ్చి క్యూలో నిలబడతారు మాకు సేవా అవకాశాలు ఇవ్వండి అని, అద్దంలాగా తుడిచేస్తారు దాన్ని, ఎంత చూడటానికి కూడా ఒక ప్రశాంతమైన మందిరంలాగా చేస్తున్నారు. అంతేకాదు చూడండి, స్వామి తన దగ్గరకు వచ్చి హార్ట్ ఆపరేషన్ చేయించుకుని ఇళ్లకు వెళ్లిన తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారు, పేదవాళ్ళు కదా, ఖరీదైన మందులుంటాయి కదా, మళ్ళీ వాళ్ళు మార్చాల్సి వస్తుందేమో కదా, వాళ్ళకి ఎప్పటికప్పుడు మందులు ఇవ్వాలి కదా అని చెప్పి ఏం చేశారండి స్వామి, మీరు ఎస్ఆర్పి అంటే స్టేట్ ఐ మీన్ రీప్రాసెసింగ్ ఇది అనమాట ప్రోగ్రామ్, అది ఏంటంటే రీహాబిలిటేషన్. ఒక పేషెంట్ మనం తీసుకున్నామంటే అతన్ని ఫాలో అప్ చేయాల్సిందే, ఏ ఊర్లో ఉన్నారో అతను, కొంతమందికి ఫోన్ నెంబర్లు కూడా ఉండవు, ఆ ఊరి వాళ్ళని కనుక్కుని, ఆ దగ్గరున్న సంస్థలు కనుక్కుని వాళ్ళని వెతికి పట్టుకుంటే పేషెంట్ని, వాళ్ళకి ఫాలో అప్ ట్రీట్మెంట్లు ఇళ్లకెళ్లి డాక్టర్లు, తర్వాత మన సేవాదళ వాళ్ళు వెళ్లి మందులు, ఇంజక్షన్లు, వాల్వులు, తర్వాత వాళ్ళకి కావాలన్న ఆహార పదార్థాలు, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వెళ్లి వాళ్ళని సత్కరించటాలు, వాళ్ళతో ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకోవడాలు చేస్తున్నారండి. అంటే సేవ అనేది ఎలా ఉండాలంటే అల్టిమేట్, ఇక మనం చేశాం వదిలేశామని కాకుండా ఒకటి పట్టుకున్నామంటే దాన్ని అతనికి తీవ్రంగా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా అతనిలో ఒక రకమైనటువంటి ఆనందం కలిగించడమే వారికి ఆహారం. ఆ దానికి వారు మనని పట్టుకుని ఒక ఉపరణాలుగా పట్టుకుని మనం చేసుకుంటున్నారండి. తర్వాత 1960
3లో మార్చి 18వ తారీఖున ప్రశాంతి నిలయంలో మొట్టమొదటి శ్రీ సత్యసాయి భజన కేంద్రము భజన మండలి అఫీషియల్ గా అధికారికమైనటువంటి భజన మండలి ఏర్పడింది. ప్రశాంతి నిలయంలో స్వామి పనుపున అది ఏర్పడిందండి. ఆ తర్వాత రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు ఇవి చూసి అంతా స్వామి ఏమనుకున్నారంటే ఇదేంటి ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే వీడికి పద్ధతి ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎలా చేసుకోవాలి, సభిత ఎలా నిర్వహించుకోవాలి, ఒక కేంద్రం ఎలా నిర్వహించుకోవాలి అని చెప్పేసి 1965లో ఇందులాల్ షా గారి నేతృత్వంలో వారే శ్రీ ఇందులాల్ షా గారే మన సంస్థకి ఆర్కిటెక్ట్ ఈ విషయం స్వామి స్వయంగా ఆయన్ని ఒక సభలో సన్మానిస్తూ చెప్పారు. ఈ శ్రీ సత్యసాయి సేవా సంస్థల యొక్క నిర్మాణ శిల్పి అన్నారు ఆయన, ఆర్కిటెక్ట్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఆయన అండి యాక్చువల్లీ. అలాగే ఎడ్యుకేషన్ కి గోకక్ గారు, అట్లా ఒక్కొక్కరికి మెడికల్ కి ఇంకోళ్ళు, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కళ్ళని తీసుకున్నారండి హెడ్ తీసుకుని. వారేం చేశారంటే దానికి కొన్ని పద్ధతులు రాసుకుని ప్రతి ఊళ్ళో సమితులు రిజిస్టర్ చేసుకోమన్నారు ముందు. అప్పుడు చాలా విచిత్రం అండి, ఈ ప్రేమమూర్తి ఎంత ప్రేమమూర్తి అంటే నా పిల్లలు ఎలా ఉన్నారో అని కొన్ని కొన్ని విలేజెస్ కొన్ని కొన్ని టౌన్స్ నేను చెప్తాను, విజయవాడ తర్వాత రాజమండ్రి గుంటూరు నెల్లూరు ఇలాంటి ఊళ్ళకి వెళ్లి స్వామి స్వయంగా నువ్వు ట్రెషరర్గా ఉండు, నువ్వు సెక్రటరీగా ఉండు, నువ్వు ప్రెసిడెంట్గా ఉండు, నువ్వేం మీరందరూ 9 మంది సభ్యులుగా ఉండండి, ఇదిగో రాసుకోండి రిజిస్టర్ చేయించండి అని స్వయంగా రాసి ఇచ్చిన పేపర్లు ఈ రోజు కూడా ఆయా సమితుల్లో ఉన్నాయి. విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, ఇంకా నెల్లూరులో ఉంది. ఇట్లాంటి వాటి చోట అవి మనం భద్రంగా భద్రపరుచుకోవాలి. ఎందుకంటే అవతారమూర్తి ఇలా ఇది ఎలాంటి అవతారం అనేది అది వేరే టాపిక్, వేరే సందర్భం వచ్చినప్పుడు దాని గురించి తప్పకుండా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. మనకి స్వామి ఇచ్చినటువంటి ఏ హోదా ఇచ్చారు, ఏ ఇది మంచినీళ్ళు తాగండి మా పాపం పాపం సఫరవుతున్నారు కూర్చోండి స్వామి సాయిరాం. ఈ 60 ఏళ్ళు ఏం చేశారంటే ఆల్ ఇండియా మొత్తం భారతదేశం మొత్తం అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా కేంద్రాలు సమితులు అని కాస్పడి సమితి యొక్క ఫార్మేషన్ పూర్తిగా రాలేదు కాబట్టి ఒక జరిగింది. అందులో స్వామి మళ్లీ మనందరికీ మన యొక్క ధన్యతను గుర్తు చేస్తూ వర్షపు చినుకులన్నీ సముద్రంలో చేరదాలవు, ఆ వర్షపు నీటి బిందువుల్లో కొన్ని మాత్రమే ఒక ప్రవాహముగా ఏర్పడి వాగులు నదులుగా ప్రవహించి చివరకు సముద్రంలో చేరగలవు, తమ ఆవిర్భావానికి మూలస్థానము మరియు తాము చేరవలసిన అంత్యగమ్యము రెండూ ఒకటే అయిన సముద్రాన్ని ఆ నీటి బిందువులు ఆశ్రయించి ఉంటాయి. ఆ ప్రకారంగానే ఆనందమనే మహాసముద్రంలో చేరే వర్షపు చినుకులు నీటి బిందువుల వంటి వారు భగవద్భక్తులు కాబట్టి తమ మూలస్థానము తిరిగి చేరటానికి భక్తులైన వారు వాగులుగా నదులుగా ఒకచోట ముందుకు కలిసి సాగాలి. జాతి మత వర్ణ కుల భాషా అంతరాలతో సంబంధం లేకుండా వాటికి అతీతంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులను ఒకచోట చేర్చే ప్రవాహమే శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ప్రతి ఒక్క సాయి సేవకుడికి వారి వారి మూలస్థానమునకు మరియు పరమ గమ్యము అయినటువంటి దివ్యత్వమునకు చేర్చేది శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ఇది భగవాన్ ఫస్ట్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ లో అందరికీ గుర్తు చేశారు. మీరు ఊరికే ఏదో రా గాలి కొట్టుకు రాలేదు, ఆ నీటి బిందువును కూడా నేను ఎన్నుకున్నాను అని చెప్తున్నారు స్వామి. ఆ తర్వాత స్వామి 1968లో మే 12 నుండి 19వ తారీఖు వరకు మన సంస్థ యొక్క ప్రప్రథమ ప్రపంచ మహాసభలు జరిగినాయండి. ఆ మహాసమ్మేళనంలో వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు తర్వాత ప్రముఖులు ఆహ్వానితులు అయినటువంటి పెద్ద పెద్ద ప్రముఖులు కె మున్షీ గారు లాంటి వాళ్ళు వాళ్ళందరి ముందు కూడా స్వామి చేసిన ప్రకటన అత్యద్భుతమైనది. ఏమంటే మానవుడు సృష్ట్యాది నుండి భగవంతుని ఏ దేవీ దేవతా నామరూపాలతో ఆరాధిస్తూ వస్తున్నాడో ఆయా సర్వ దేవీ దేవతా స్వరూపాలన్నీ ఈ తమ ఉపాధిలోనే దివ్య ఉపాధిలో నిక్షిప్తమయ్యున్నాయి అని స్వామి చెప్పారు. అంటే ఏం చెప్పారు, ఈ సంస్థలో మీరేదో సభ్యులు అనుకుంటున్నారు, మీరు ఎవరికి సేవ చేస్తున్నారు, సాక్షాత్ సర్వదేవతాతీత స్వరూపుడైనటువంటి ఈ దివ్యశక్తి యొక్క నీడలో ఆయన ఒడిలో కూర్చుని మీరు చక్కగా ఆ ప్రేమానందాన్ని అనుభవిస్తూ ఆ ప్రేమను సేవ రూపంలో ప్రపంచానికి అందిస్తున్నారు, ఇది మీ యొక్క మహద్భాగ్యమని మనకి ఆ పద సన్నిధిలో ఉండేందుకు అనుగ్రహిస్తున్నానని చెప్పి ప్రపంచానికి ప్రకటించారు స్వామి. తర్వాత ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే స్వామి ఏది చేసినా విచిత్రంగా ఉంటుందండి. ఈ రోజున ప్రపంచంలో భారతదేశం బయట
అత్యధికంగా సాయి కేంద్రాలు ఉన్నటువంటి దేశం ఖండం ఆఫ్రికా ఖండం అండి. చూడండి విచిత్రం చూడండి, నల్లజాతి వాళ్ళు మనం కూడా ఆల్మోస్ట్ అంతే. స్వామి మరి అనుగ్రహాలు ఎందుకు వస్తాయి అనేది వారికే తెలియాలి, దానికి కారణాలుంటాయి, దాని తర్వాత ఫలితాలు కూడా ఉంటాయి. ఈ మహాసభ అయింది 1968 మేలో, 1968 జూన్ 30వ తారీఖున స్వామి విమానం ఎక్కారు. స్వామి భౌతికంగా ఈ దేశాన్ని వదిలి ఎప్పుడు వెళ్లలేదు, వెళ్లింది ఒకేసారి అది ఉగాండా, టాంజానియా, కీన్యా అనే దేశాలు మాత్రం, ఆఫ్రికాలో ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న దేశాలకి వెళ్లారండి. ఆ దేశాల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ స్వామిని చూచి వాళ్ళు ఒక జీసస్ క్రైస్ట్ చూసినట్టు, వాళ్ళ యొక్క దేవతలు చూసినట్టు కొన్ని లక్షల రూపాల్లో లక్షలాదిగా వచ్చి ఆ విమానాశ్రయంలో కూడా పార్కింగ్ కూడా స్థలం లేకుండా అంత పట్టేంత 15 రోజుల పాటు ఉంటే స్వామిని వాళ్ళు ప్రార్థిస్తే గురు పూర్ణిమ కూడా అక్కడే ఉండిపోయారు. స్వామి ఇక్కడ టెలిగ్రామ్ పంపించారు, గురు పూర్ణిమ కార్యక్రమాలు మీరు చేసేసుకోండి అని చెప్పేశారన్నమాట. ఆ సందర్భంగా ఒకటి గుర్తు చేసుకుందామండి, సేవలు ఎవరు, సేవ అంటే స్వామికి ఎంత ఇష్టం సేవలు చేసేదంటే. అప్పుడు స్వామి వెళ్లిన సందర్భంలో ఉగాండాని పరిపాలిస్తున్నది జనరల్ ఇది అమీన్ అనేటువంటి ఒక అతను డిక్టేటర్. ఈ డిక్టేటర్ నియంత, ఈ సైనిక నియంత, యాక్చువల్లీ సైనిక అధికారి పాలన ఉంది, సైనిక పాలన ఉంది. ఇతను ఎలాంటి వాడంటే పచ్చి నరహంతకుడు, నరమాంస భక్షకుడు, ఏమి అందులో సందేహం ఏమీ లేదు. తర్వాత ఎంత భయంకరుడంటే వాడి పాలన అంటే వణిగిపోవాల్సింది అందరూ. అలాంటి వాడు స్వామి ఏం చేసి ఉన్న డాక్టర్ సిజీ పటేల్ గారు అనే వారింటికి వచ్చి స్వామి తమ గృహానికి ఆహ్వానించాడు, 30 భార్యలు 30 మంది పిల్లలతో. స్వామి అంగీకరించారు. వాడింట్లో వండే మాంసాలన్నీ, ఫ్రిజ్లో ఉన్న నరమాంసాలన్నీ పక్కన పెట్టివాడు స్వామి వస్తున్నారని బంగారు పళ్ళాలు తెప్పించి చక్కగా మొత్తం డిన్నర్ సెట్ చేసి ఇండియన్స్ చేత వండించి తాను తన భార్యలు స్వామికి స్వయంగా వడ్డించి సేవ చేస్తే చాలా మెచ్చుకుని వాళ్ళని ఆశీర్వదించారు స్వామి. ఎందుకు ఇలా చేసి అప్ చేశారంటే స్వామి ఆ వెళ్ళటానికి కారణం చూడండి. ఆ తర్వాత డాక్టర్ సిజీ పటేల్ గారికి స్వామి చెప్తారు, ఆ మిగిలిన వాళ్ళకు కూడా చెప్తారు, ఇక్కడున్న భారతీయ సంతతి ఆసియా వాసులందరినీ వీడు ఇంకొక 6 నెలల్లో మొత్తం లేపేస్తాడు, మీ ఆస్తులన్నీ సొంతం చేసుకుంటాడు, మిమ్మల్ని ఒక్కళ్ళని మిగల్చడు, మీరు వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోండి అని చెప్పారు. స్వామి మాట విని చాలా మంది వెళ్లారు, వాళ్ళు ప్రాణాలు దక్కించుకున్నారు. కొంతమంది వాళ్ళ వాళ్ళ కారణాల వల్ల వెళ్ళలేని ధనమాన ప్రాణాలు నష్టం పోయి చాలా ప్రాబ్లంలో పడ్డారండి. చూడండి ఇలాంటి కిరాతకుడింటికి తను వెళ్లి భోంచేశారు, కానీ వాళ్ళకి మాత్రం మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఈ అవతారం యొక్క లీలా వైభవం చూశారా, గమ్మత్తు కదా. దీనికి కారణం ఏమిటని చాలా కాలం ఆలోచిస్తున్నాను నేను. ఒకరోజు ఈ సాయి పుస్తకం చదువుకుంటూ నా రూమ్లో ప్రశాంతిలలో పడుకున్నాను. నేను పడుకున్నప్పుడు ఒక పుస్తకంలో స్వామి ఆ ముగ్గురు భార్యతో అతను దిగిన ఫోటో ఉంది చూసుకున్నాను. ఏంటి అనుకున్నా, మధ్యాహ్నం స్వామి మందిరంలో ప్రసంగించారు. ఆ మందిరంలో ప్రసంగంలో స్వామి ఏం చెప్పారంటే, ఈతడు ఎంత మహాక్రూరుడైనప్పటికీ ముదుసలి వయసులో ఉన్న తన తల్లికి మంచంలో పడి ఉన్న మలమూత్రాలు కడిగి శుభ్రం చేసి తల్లిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆ తల్లి మీద అతను చూపించిన ప్రేమ ఈ తల్లిని అతని దగ్గరికి చేర్చిందని చెప్పి స్వామి చెప్పారండి. స్వామికి చప్పట్లు కొట్టండి, మీరు మేల్కొన్నారని తెలిసేందుకు స్వామికి నివాళిగాను. ఎందుకంటే మనం ఉన్న నలుగురమే, కానీ ఆనందాన్ని పంచుకోవడానికి ఎంతమంది అయినా సరిపోతుంది. సో ఇది స్వామి అక్కడ ఎంతమంది భక్తులు ఏర్పడ్డారంటే ఆఫ్రికా ఖండమంతా కూడా భారతదేశం తర్వాత అత్యధికంగా సాయి సెంటర్లు కలిగినటువంటి ఏకైక ఖండం అది. ఎందుకు చెప్తున్నానంటే, పైగా చూడండి, భారతదేశం వెలుపల ఏర్పడినటువంటి మొట్టమొదటి శ్రీ సత్యసాయి విద్యాలయం ఎక్కడో తెలుసా అండి? జాంబియాలో ఎండోలా అనేటువంటి ఒక పట్టణంలో ఏర్పడింది. అది మిరకిల్ స్కూల్గా ఏర్పడింది. రోడ్డు మీద పనికిరాని పిల్లలు, వదిలివేసిన పిల్లలు, ఎందుకు పనికిరాని అనుకున్న వాళ్ళని వీళ్ళ దగ్గరికి తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మొత్తం దేశంలోనే ఫస్ట్ వచ్చారు.
అన్ని అన్ని పరీక్షల్లో వరుసగా అన్ని అన్ని సంవత్సరాలు కూడా 9 సంవత్సరాల పాటు వచ్చేది గవర్నమెంట్లు గుర్తించి మిరకిల్ స్కూల్ అని దానికి ఇచ్చారు. వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళు కూడా ఆ స్కూల్ యొక్క వ్యవస్థాపకులైనటువంటి విక్టర్ కాను గెనెవోవ కాను అనేటువంటి ఇద్దరు వాళ్ళిద్దరూ తమ సొంత ఆస్తులు నమ్ముకుని కార్లు నమ్ముకుని వెళ్లి పెట్టారు. స్వామిని అడిగితే స్వామి చెప్పారు, జీసస్ క్రైస్ట్ అంటాడు, ప్రభు నేను నీ మార్గంలో ప్రయాణించాలంటే నా దారి ఏదంటే నీకున్న ఆస్తి అమ్ముకుని నా వెంటరా అంటారు జీసస్. వాడు వెంటనే ధనికుడు కావడం వల్ల ఈయన ఇటు వెళ్ళాడు ఆయన తెలిపాడు. కానీ ఈ విక్టర్ కాను అలా చేయలేదండి. తన ఉన్నవని స్వామి చెప్పారు. ఎలా స్వామి, మా దగ్గర డబ్బులు లేదండి ఆవిడ, ఈతరకు భయం అంటే. అప్పుడు విక్టర్ కాను చెప్తాడు, స్వామి మా వల్ల అవుతుందంటే ఎట్లా అంటే మీ ఇల్లు అమ్మేసేయండి, కార్లు కూడా అమ్మేసేయండి, అవసరమైతే బ్యాంకు లోన్ తీసుకోండి అని చెప్తారు. వాళ్ళు సర్వస్వామి తెలియని ఊరు, వాళ్ళ దేశం కాదది, వాళ్ళ ఊరు కాదు. అక్కడికి వెళ్ళి ఆ యొక్క పరిసరాలు చూసుకుని పేదవాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుని పట్టణంలో ఇస్తామంటారు గవర్నమెంట్ కొద్దు, మాకు పేదవాళ్ళు ఉన్న కాలనీలు కావాలని చేస్తే అక్కడ ఉన్నటువంటి పనికిరాని పిల్లల్ని వజ్రాలుగా తయారు చేసినటువంటి ఈ మాతృమూర్తి ఎంత గొప్ప విషయం అంటే సేవ అనేటువంటిది ఈ అవతారంలో ముఖ్యం. కాబట్టి సేవకులకి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం గుర్తు చేసుకుంటే మనం ఎంత, ఇందాక సోదరు చెప్పినట్టుగా ఎంత ధన్యులమో ఇలాంటి గుర్తు చేసుకుంటే మనకు ఆనందం చేస్తుంటుంది. అంటే ఈ సేవలు చేయించడంలో ఇక మనం ముందుకొచ్చేస్తాము. 1985లో మన స్వామి యొక్క 60వ జన్మదినోత్సవం చేసుకున్నామండి. అప్పుడు ఏమనుకున్నారంటే మన సంస్థ వాళ్ళు, స్వామి ఈ ఇలాంటి అవతార పురుషుడు నభూతోన భవిష్యతి, ఇంతకు ముందు యుగాల్లో లేడు, ఇక ముందు యుగాల్లో రాడు, ఇలాంటి అవతారం పైగా సాయిత్రయీ అవతారం అనేటువంటిది, దీనికి మనం చేసుకోవడానికి ఒక రోజు ఒక వారం కాదు, దీన్ని 3 సంవత్సరాల పాటు చేసుకుందామని ముందుగా 82లో ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ వారు కొన్ని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకున్న ప్రకారం ఏంటంటే ఒక పేద గ్రామాలని దత్తత తీసుకోవడం, గ్రామ సేవలు చేయాలని అప్పుడే స్టార్ట్ అయిందండి. స్వామి అనుగ్రహం తీసుకుని 3 ఏళ్ల పాటు చేశాము. తర్వాత కోరికలపై అదుపుని కూడా అప్పుడే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఆ కోరికలపై అదుపుని ఎలా చేయాలంటే మనం పర్సనల్ గా బ్యాంకుల్లో అకౌంట్లు ఇచ్చారు, మనందరికి తెలుసది. ఆ బ్యాంకుల్లో మనం ఏదో ఉన్న సిగరెట్ తాగే అలవాటు లేదా కాఫీ తాగే అలవాటు ఇలాంటి వేరే అలవాట్లు మానుకుని లేకపోతే అధికంగా తీసుకోవడం మానేసి అవన్నీ బ్యాంకులో జమ చేసుకుని అవన్నీ ఒక చోట చేర్చుకుంటే మంచి కార్యక్రమాలకు వాడుకోవచ్చు అనేటువంటి విషయం ఈ రెండు చేసుకున్నాము. చేసుకునేటప్పుడు ఈ 3 ఏళ్ల పాటు గ్రామాలు అనేక దేశం మొత్తం మీద 6,000 గ్రామాలు మనం దత్తత తీసుకున్నామని మనం అనుకుని స్వామికి చెప్పాము. స్వామి యొక్క జడ్జిమెంట్స్ వేరే ఉంటాయండి. స్వామి 84 జనవరిలో తమిళనాడు వెళ్లాడండి. తమిళనాడు వాళ్ళు 300 గ్రామాలు దత్తత తీసుకున్నారండి. స్వామిని ప్రతి గ్రామాన్ని తీసుకెళ్లారండి వాళ్ళు. ఎంత ఆనంద పరవశుడైపోయాడంటే ఈ సేవా అవతార మూర్తి, ప్రేమామృత మూర్తి ఎంత ఆనందించాడంటే ఈయన అప్పటికప్పుడు కూర్చుని రాగానే నరసింహమూర్తి గారికి, ఆయన కన్నడిగుడు, తెలుగులో రాశారు, అది ఇంగ్లీష్లో పుస్తకంలో సత్యం శివం సుందరం పార్ట్5లో మీకు అది కనిపిస్తుందండి, చదవండి, చదివితే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ రికార్డ్స్ మనకి తర్వాత దొరికే అవతారం కాదు కదా ఇది. అందులో స్వామి రాస్తారు, ఆ లెటర్ చాలా పెద్ద ఉంది. అందులో మనకు సంబంధించిన మద్రాసు రాష్ట్రంలో 300 గ్రామాలు దత్తత తీసుకున్నారు, అన్ని గ్రామాలకు వెళ్లి తిని అందరినీ ఆనంద పరిచితిని, 30 ఐ క్యాంపులు, 900,000 మందికి ఆపరేషన్లు, వారందరికీ చీరలు పంచెలు ఆయా క్యాంపుల్లో ఉన్న సమితుల వారు ఇచ్చిరి. ఆ దృశ్యము చూడవలసిందే గాని వ్రాయుట వీలు కాదు. డిసిప్లిన్ ఆదర్శవంతంగా ఉంది అది. భజనలు కర్ణానందము, దృశ్యము కన్నుల పండుగ, హృదయమా కరిగి కదిలి ప్రవహించినది, ఏర్పాట్లు చాలా అద్భుతము. ఇది స్వామి రాసిన ఎంత తన పిల్లలు చేస్తున్నారని ఎంత ఆనందించింది ఆ తల్లి హృదయం అనేటువంటిది. అదే స్వామి అదే సంవత్సరం 1984 మే 20వ తారీఖున ఇక్కడ శివంలో హైదరాబాద్ లో వచ్చారు. వచ్చి ఏం చెప్పారంటే, ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో స్టేట్ మీటింగ్లు జరుగుతున్నాయి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికే వచ్చాను. మీరేమిటో 200 గ్రామాలు దత్తత తీసుకున్నాం అంటున్నారు, దత్తత తీసుకోవటం లిస్టులు రాసుకోవటమును ఊడ్చి రావటము కాదు నాయన అని చక్కటి సలహాలు చెప్పారు ఏం చేయాలో అని చెప్తూ, నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వచ్చానంటే తల్లికి వికలాంగుడైన తన
పిల్లడి మీదే కదా ఎక్కువ ప్రేమ ఉండేది అని అందుకు వచ్చానని చెప్పారండి. అంటే అక్కడేమో అంత ఆనందంతో ఉబ్బి తబ్బిపోయి లెటర్ రాసేశారు, ఇక్కడికి వచ్చి మనకు మాత్రం రహస్యంగా మీరు చక్కగా చేయాలి తండ్రి అని చెప్పారు మనకి. చూడండి ఎంతటి ఈ సేవామూర్తి, ఈ అవతార తత్వంలో ఇలాంటి అంశాలు తీసుకుంటే అనేక సహస్రాంశాలు సహస్రాధిక అంశాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పార్శ్వం తీసుకుంటే ఒక డైమండ్ కున్న కట్స్ డిఫరెంట్ కట్స్ చూస్తే అలాగ దాన్ని జడ్జి చేయగలమా లేదా అనేటువంటిది మనకి తెలియదు. అంతేకాదండి, స్వామి 1985లో తన బర్త్డే ఇయర్లో బర్త్ ఇయర్లో 60th ఇయర్లో May 26th వంద మంది పిల్లల్ని తీసుకుని తను చిన్నప్పుడు తిరిగినటువంటి ఆ పరిసరాల గ్రామాల్లో నుంచి ఎన్నిక చేసినటువంటి కొన్ని గ్రామాల్లో భాగంగా అమ్మగొండపాలెం, కమ్మవారి పల్లె అంటి ఈ ఇలాంటి 3-4 చోట్లలో స్వయంగా వెళ్లి స్వామి గ్రామ సేవలలో పాల్గొన్నారు, వెటర్నరీ క్యాంపుల్లో పాల్గొన్నారు, పిల్లల చేత పనులు చేయించారు. ఆ ఫోటోలు మన దగ్గర ఉన్నాయి ఆర్కైవ్స్ లో, ఇవన్నీ చూసుకోవాలి మనం. చూసుకోకపోవడం మన తప్పది యాక్చువల్లీ, చక్కగా ఉన్నాయి. స్వామి స్వయంగా చేసి చెప్పు అంటారు కదా స్వామి. అంటే సేవ అనేది వారు వచ్చినదే సేవ చేయడానికి. ఎలాంటి సేవ? మనసుకి, శరీరానికి, ఆత్మకి, విశ్వానికి. ఈ విశ్వాత్మకుడైనటువంటి ఆయనలో ఉండే ఏ కణము కూడా అశాంతితో గాని అశుభ్రతతో గాని బాధపడటానికి వీల్లేదని పరిపూర్ణతతో మనందరినీ పునీతుల్ని చేయడానికి వచ్చినటువంటి అత్యద్భుత అవతారం ఇది, అపూర్వ అవతారం ఇది యాక్చువల్లీ. సో స్వయంగా ఆ గ్రామాల్లో ఏం చేశారంటే దేవాలయాలు కట్టించారు, కళ్యాణ మండపాలు కట్టించారు, వాళ్లకు ఊరి వాళ్ళకి ఇచ్చేశారు. ఇలా ఎవరు చేస్తారండి ఈ అవతారం తప్ప? ఇవన్నీ మళ్ళీ క్రెడిట్ చూసుకుంటే మనకెందుకు వస్తాయి అకౌంట్స్ అన్ని? ఈ ఫలానా సమితి వాళ్ళు ఇది చేశారు, ఫలానా రాష్ట్రం వాళ్ళు ఇది చేశారు, ఇది చేశారు, ఇది చేశారు అన్న ఎవరు చేసింది? అన్ని అవే. తర్వాత ప్రపంచ మానవాళిలో సమైక్యత సమగ్రత సాధించటమే మన సమస్త యొక్క ముఖ్య లక్షణంగా ఉండాలని చెప్పి తన 60వ జన్మదినోత్సవం సందర్భంగా జరిగినటువంటి మన సంస్థ యొక్క 4వ ప్రపంచ మహాసభలో ముఖ్య తీర్మానాల్లో అది ఒకటిగా చేసుకుని అక్కడి నుంచి ఏం చేశారంటే సర్వమానవ స్వభావృతము, ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ లేకుండా సేవలు చేసుకుంటే ప్రయోజనం చేశాం, వచ్చాం, వెళ్ళామంటే కాదు కదమ్మా అది, అదేనమాట. ఆ సమస్త చేస్తే అదే సందర్భంలో మాట్లాడినటువంటి ఆ సమ్మేళనం మాట్లాడినటువంటి మన ఇందులాల్ షా గారు చెప్తారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవాన్ బాబా వారి అవతారోద్యమంలో కేవలం ఒక భాగం మాత్రమే. వారు అవతారాన్ని అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చి ఉంటారు, కానీ మనము అందులో ఒక భాగం మాత్రమే. ఆ సందర్భంలో ఆ 4వ ప్రపంచ సమ్మేళనంలో తన 60th బర్త్డే సందర్భంగా ప్రారంభ మహా సభలో తన ఉపన్యాసం ఇస్తూ స్వామి మనని ఒకసారి మేల్కొల్పారు. మళ్ళీ మనకు ఎంత చేసినా గానీ మిట్ట మధ్యాహ్నం లంచ్ టైమ్, ఆఫీసులో వదులుకుని వచ్చాం, ఒక నిద్ర వస్తూ ఉంటుంది, ఆకలి వేస్తూ ఉంటుంది, సహజం. తల్లి కదండి వారికి ప్రేమ, అందుకు కొద్దిగా మేలుకొలుపుతుంటారు. భక్తులు ఒక మూల కూర్చుని ఊపిరి బిగబెట్టి సోహం సోహం అంటూ జపిస్తూ కూర్చోమని ప్రోత్సహించటం సాయితత్వం కాదు. ఓ సాధకుడా లేచి నడుం బిగించు, సమాజ సేవలో ప్రవేశించు అన్నదే సాయి సందేశం. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని సమాజ సేవలో ప్రవేశించండి. సేవాభావం లేని జీవితం చీకటి గుడి వంటిది, అక్కడ దైవం కాదు, దయ్యాలు దేవులాడతాయి. ఇది స్వామి ఆ తన యొక్క, ఎక్కడ చూసినా సేవ సేవ సేవ. ఈ అసలు ఆయన ఊపిరే సేవేమో, ఆయన పుట్టిందే సేవ కోసం. ఇతర అవతారాలతో పోలిస్తే ఇతర అవతారాలు మార్చడానికి వచ్చాయి, ప్రేమ మార్గం చూపించడానికి వచ్చాయి, ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాయి, సత్యాన్ని నిలబెట్టడానికి వచ్చాయి, ప్రేమ పంచడానికి వచ్చాయి. కానీ సేవ అనేటువంటిది ప్రాక్టికల్ గా చేసింది మాత్రం యుద్ధంలో కృష్ణుడు ఆయనకి బోధలు చేసి ఉండొచ్చు. ఈయన మనందరి అక్కడ సైన్యంలో ఎంతమంది ఉన్నారో అంత సైన్యాన్ని కూడా సేవలుగా మార్చేసి ఆ అక్షౌహీనులన్నింటి కూడా ఈరోజు ఈ యుగంలో మన ఒక కర్మ యోగంలో పెట్టి అదే యుద్ధంగా చేయమంటున్నారు. మీ యుద్ధం ఏంటి? మీ మీద మీరు మీ యొక్క మీ మీద అదుపు తెచ్చుకుంటూ యుద్ధం చేసుకుంటూ మీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని ప్రపంచానికి పనికొచ్చే వీడిగా పనిగా మీ తోటి వాడిని ప్రేమించండి, వాళ్ళని తరింపజేయండి అని చెప్తున్నారు ఈ స్వామి. ఇక 2000 వచ్చిందండి. ఇది చాలా అత్యద్భుతమైన మార్పు. మిలినియం, కొత్త సహస్రాబ్ది. స్వామి ఎలాంటి విషయాల మీద వారు ఎప్పుడు వారి జీవితం అంతా ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారనేటువంటిది
మనం చూసుకున్నట్టయితే 2006 అక్టోబర్ 6వ తారీఖున తన విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని అధ్యాపకులందరినీ పిలిపించి స్వామి ఒక చోట చేర్చి వాళ్ళను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నేను ఈరోజు పేపర్లో ఒక వార్త దుర్వార్త చూశాను, నేను ఎప్పుడు పేపర్లు చదవను, ఎవరో తెచ్చిపెట్టినది కట్టి తెచ్చిన వాటిలో చూశాను, దానిలో ఏముందంటే ఒక తల్లి తన 3 పిల్లలకి అన్నం పెట్టలేక, వాళ్ళని పస్తులుంటూ చూడలేక, వాళ్ల బాధలు చూడలేక వాళ్ళ 3కి ఇంత విషం పెట్టి తను కూడా విషం తీసుకుంది అనేటువంటి వార్త చూశాను. ఈ విషయం నన్ను ఎంతో కలచివేసింది. స్వామి కళ్ళల్లో నీళ్లు ఉబ్బుకు వచ్చాయండి. ఆ ప్రేమమూర్తి అగ్నిపర్వతం వల్లే ఒక బద్దలైంది ఆయన హృదయం. చాలా క్రోధంగా ఉన్నారు. ఇది ధర్మభూమి, యోగభూమి, పుణ్యభూమి అంటున్నాం. ఈ భూమిలో ఒక పేదరాలికి పట్టెడన్నం దొరకకుండా చేసిన సమాజం, ఇది ఒక సమాజమా, మన అందరం మనుషులమా, పాషాణాలయ్యాయా మన హృదయాలు? ఇలాగ మాట్లాడు, సేమ్ వర్డ్స్ స్వామి స్వామి, మన హృదయాలు పాషాణాలయ్యాయా? లేండి, మీరందరూ ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు, రేపటి నుంచి బయలుదేరదాం. మన చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తలుపు కొట్టి మనం వాళ్ళకి ఆహారము, బట్టలు, వాళ్ల పిల్లలకు కావాలని బొమ్మలు ఇద్దామని ఆ రకంగా స్టార్ట్ అయింది శ్రీ సత్యసాయి గ్రామ సేవ అనేటువంటి ఒక కార్యక్రమం అండి. ఇలాగా ఇంటింటికి వెళ్లి ఇవ్వడం అనేటువంటిది ఏ సంస్థలోనూ ఏ చరిత్రలోనూ మనం ఎక్కడా వినలేదు, ఈ స్థాయిలో ఈ స్కేల్లో వినలేదండి. దీనికి ఇంకా తన కొనసాగింపు తను నేను కూడా చెయ్యాలి కదా, మరి తల్లిదండ్రులు లేని పిల్లలు ఇలా చచ్చిపోతారేమో, వాళ్ళు ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి 63 పిల్లల్ని తల్లి తండ్రి లేని వాళ్ళు, లేక తండ్రి లేని వాళ్ళు తల్లి ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూసుకుని 63 పిల్లల్ని ఎంపిక చేసి వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు తీసుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చి దినజనోద్ధరణ పథకం కింద శ్రీ సత్యసాయి దినజనోద్ధరణ పథకం వాళ్ళకు ఒక కాలనీ కట్టించి ఆ తల్లులతో సహా వాళ్ళని అక్కడ ఉంచి వాళ్ళకు చదువులు చెప్పించడానికి తన కాలేజీ లెక్చరర్స్ ని, విద్యార్థులను ఉపయోగించి వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఏ సంస్కారాల నుంచి ఏ మూలాల నుంచి వస్తారో, వాళ్ళ యొక్క నేపథ్యాలు ఎలా ఉన్నాయో తెలియదు కదా, వాళ్ళని గ్రూమ్ చేయడానికి ఎంతకాలం పడుతుంది చూడండి. ఇప్పుడు ఆ పిల్లలందరూ రత్నాల్లాగా తయారై ఉన్నారు. అదే తను చేసి చూపించడం వల్ల ఇప్పుడు భారతదేశం అంతా ఎంతమంది చేస్తున్నారో మనకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో 34 కేంద్రాలున్నాయి. దాదాపు 400 మంది పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు కాలేదు, ఇంజనీర్లు, తర్వాత పై చదువులు చదువుకున్న వాళ్ళు, చక్కగా కంప్యూటర్ సైన్స్ లో చాలా నిష్ణాతులైన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇందులో. సో ఇలాంటి మనకి ప్రేరణ కలిగించడానికి ఆ అవతారమూర్తి తన యొక్క అవతారం కాలం సమీపిస్తోందని వారికి తెలుసు, మనకు తెలీదు. 96 86లో వెళ్ళిపోయారనేది అది అయిపోయిందండి. సో ఈ తను చేసే ఏ కార్యక్రమం, అది తాగునీటి కార్యక్రమం అనండి. ఇప్పుడు సపోజ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో దాదాపు 500 గ్రామాలకు స్వామి అంటే అక్కడ సేవకులను వెళ్లి మీరు ఆ గ్రామాల్లో ముందు సర్వే చేసి చక్కగా మీరు వాళ్ళకి కావాల్సిన వనరులు కూర్చుంటే అక్కడ వాళ్ళు 50 గ్రామాలు దత్తత తీసుకుని ఎస్ఎస్ఎస్ విఐపిగా 2007 ఉగాది రోజున స్వామి ఇచ్చిన పిలుపు ఏంటంటే గ్రామానికి ఇంటింటికి వెళ్లి మీరందరూ ఆ గ్రామాలని పూర్తిగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చేట్టుగా ఉండాలని చెప్పి. ఈ రకంగా తన అవతార సమాప్తి వరకు కూడా, సమాప్తి రోజును కూడా, అంటే 85వ జన్మదినోత్సవం రోజు కూడా స్వామి శాశ్వతంగా ఉండేటువంటి విద్యావాహిని కార్యక్రమానికి, అంటే పల్లెటూళ్లలో పిల్లలకి విద్యా విలువలతో కూడిన విద్యను నేర్పించేందుకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని దానికి ఒక ప్రణాళిక చేసి టాటా కన్సల్టెన్సీ వారు, దానికి ఒక టీసీఎస్ వారు తయారు చేసినటువంటి దాన్ని ఇనాగురేట్ చేసి ఆ వేదిక మీద నుంచే మన మెడికల్ సర్వీసెస్ జరుగుతున్నటువంటి గ్రామాల్లో 10:30 లోపల భోజనం వెళ్ళిపోవాలి అక్కడికి. 10:30-11 లోపల వాళ్ళకి అందరికి భోజనాలు పెట్టాలంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా ఒక వ్యాన్ వెళ్లి వాళ్ళకి భోజనాలు ఇస్తున్నారండి. ఆ సర్వీస్ లో సుందర గారు ఉన్నారు, బాగా చేస్తున్నారు. అంటే చూడండి, ఇన్స్పైరింగ్, ప్రేరణావతారం కూడా అనొచ్చు, స్ఫూర్తినిచ్చే అవతారం అని కూడా అనొచ్చు. ఇలాంటి అవతారం యొక్క ఆయన యొక్క నీడలు, సంరక్షణలు, ఆయన యొక్క ఆశీస్సులతో మనం పనిచేస్తున్నాం అనేటువంటి ఎరుక మనకి ఎంతో 1000 రెట్లు శక్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం నా మనసుకి తీరా మరి తగినటువంటి వాతావరణాన్ని కల్పించి నాకు ఇక్కడ ప్రసంగించడానికి అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ బాబా వారికి
కోటి సమితి కన్వీనర్ గారైనటువంటి శ్రీ పివి శాస్త్రి గారికి, ఇక్కడ చేరిన సోదర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ జై సాయిరామండి.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితిలో జరిగిన ఒక సత్సంగ కార్యక్రమంలో శ్రీ విద్యాశేఖర్ అందించిన ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరామ్. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికి ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. స్వామి విద్యాసంస్థల్లో చదువుకోవటం తమపై ఎటువంటి ప్రభావాన్ని చూపించిందో అనంతపురం కళాశాల ప్రస్తుత విద్యార్థుల అనుభవాలను జూలై 21వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

0: స్వామి విద్యాసంస్థలో చదువుకోవటం తమపై ఎటువంటి ప్రభావం చూపించిందో ఇప్పుడు కొందరు విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో మాట్లాడటం కోసం బి కౌసల్యసాయి, ఎస్ హర్షిణి మనతో రేడియో సాయి స్టూడియోస్లో ఉన్నారు. వీరు ఇద్దరూ అనంతపురం మహిళా కళాశాలలో ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మరి వారితో పరిచయ కార్యక్రమం మొదలు పెడదాము. కౌసల్య, మీ పరిచయాన్ని మన శ్రోతలకి వినిపిస్తారా?
1: తప్పకుండా మ్యామ్. మొట్టమొదటగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మలకు నా నమస్కారాలు. నా పేరు కౌసల్య సాయి. నేను ఫస్ట్ ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్ అనంతపూర్లో చదువుతున్నాను. మాది నేను పుట్టపర్తికి దగ్గరైన బుక్కపట్నం నుంచి వచ్చాను. నేను ఈ అనంతపూర్ క్యాంపస్కి ఎలా వచ్చాను అంటే అది ఒక కోయిన్సిడెన్స్. నేను 2014 నా ఇంటర్మీడియట్లో ఒకరోజు చదువుకుంటూ ఉంటున్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అక్క వచ్చి ఏం చదువుతున్నావు అని అడగ నేను మెడిసిన్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాను. ఆ అక్క వచ్చి నువ్వు స్వామి ఇన్స్టిట్యూట్కి ఎందుకు ట్రై చేయకూడదు అని అడిగారు. నేను అన్నాను నాకు దైవం మీద అంత ఎక్కువ నమ్మకం లేదు, అందులో భజన్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళను అని చెప్పాను. అక్క అన్నారు అలా ఏం ఉండదు, అక్కడ మంచి ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్ నేర్పిస్తారు, ఒకసారి రాసి చూడు అని అక్క సజెస్ట్ చేశారు. నేను డిసింట్రెస్టెడ్గానే వెళ్లి ఎగ్జామ్ రాశాను. అందులో చూడంగానే మొదటి పేరు నాదే ఉండింది. నేను మళ్ళీ కాలేజ్కి వెళ్లిన తర్వాత చిట్ పిక్ చేయగానే అక్కడ నువ్వు ఇక్కడికి రావడం నీ విల్ కాదు నా విల్, అక్క వచ్చి ఏం చదువుతున్నావు అని అడగ నేను మెడిసిన్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాను. అక్క వచ్చి నువ్వు స్వామి ఇన్స్టిట్యూట్కి ఎందుకు ట్రై చేయకూడదు అని అడిగారు. నేను అన్నాను

0: చాలా బాగుంది కౌసల్య, నువ్వు కోయిన్సిడెన్స్ అన్నప్పుడే నాకు ఒక సెంటెన్స్ గుర్తొచ్చింది, వెన్ వీ కెనాట్ సీ గాడ్ వీ కాల్ ఇట్ ఏ కోయిన్సిడెన్స్ అని. భగవంతుడు కనిపించినప్పుడు అది కోయిన్సిడెన్స్ అని అనుకుంటూ ఉంటాంట మనం. అదే స్వామి నీకు మెసేజ్ గా కూడా ఇచ్చారనమాట జాయిన్ అయిన ఫస్ట్ డే.
1: అవును,
0: వెరీ నైస్. మరి హర్షిణి ఎలా వచ్చిందో కూడా విందామా.
1: ఓం శ్రీ సాయిరామ్. యాక్చువల్లీ నాది ఎలా అంటే మేడం, సేమ్ యాక్చువల్లీ మా డాడీ ఫ్రెండ్ ఒకరు ఇక ప్రశాంతంలో పనిచేస్తున్నారు. సో ఆయన మా డాడీకి చెప్పారు, మీ కూతురు 12th అలాగా కంప్లీట్ అయింది కదా, స్వామి ఇన్స్టిట్యూట్లో ఎందుకు ట్రై చేయకూడదు అంటే. మా డాడీ ఓకే సార్ అప్లికేషన్ వేద్దాము అని చెప్పారు. నేను ఒకే ఆన్సర్ చెప్పాను మా డాడీకి, డాడీ నాకు మెడికల్ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, సో నేను బీఎస్సీ కోర్స్ చేయను అని చెప్పాను. మరి జస్ట్ ఒక అటెంప్ట్ చేయమని చెప్పారు. నేను సరే ఓకే అని చెప్పాను. అలా మేము ఫస్ట్ టైం భర్తీకి వచ్చాము. నా ఎంట్రన్సే ఫస్ట్ టైం మేము భర్తీకి వచ్చింది, ఫస్ట్ టైం మేము ఎక్స్పోజ్ అయింది భర్తీ బాబాకి. యాక్చువల్లీ మేము షిర్డి బాబా డివోటీస్ మా పేరెంట్స్. తర్వాత ఎగ్జామ్ రానికి వచ్చాము. ఇక్కడ యాక్చువల్లీ మిరాకల్ మ్యామ్. ఏమైందంటే ఎగ్జామ్ రానికి మెయిన్ గా హాల్ టికెట్ కావాలి. నేనేమనుకున్నాను, మా డాడీ తీసుకొని వచ్చారు హాల్ టికెట్ అని అనుకున్నాను. మా డాడీ నేను తెచ్చాను అనుకున్నారు. సో హాల్ టికెట్ రూమ్ లోనే ఎండిపోయింది. తర్వాత ఇంకేంటి, వచ్చిన తర్వాత ఇంకేం ఎగ్జామ్ హాల్లే కలో చేస్తున్నారు. అప్పుడు రియలైజ్ అయ్యాను నా దగ్గర హాల్ టికెట్ లేదని. తర్వాత ఎలాగో హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు అనేసి నేను రిటర్న్ వచ్చేస్తున్నాను. అప్పుడే ఒక బ్రదర్ వచ్చారు. అతని ఫేస్ నాకు గుర్తులేదు, కానీ హీ వాజ్ ఇన్ వైట్ అండ్ వైట్. సో ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎఫ్ఎస్ఎన్ అని అడిగారు. అవును అని చెప్పాను. ఎవరిదో హాల్ టికెట్ పడిపోయింది చూడండి అని చెప్పారు. చూస్తే అది నా హాల్ టికెటే. తర్వాత నాకు ఒక డౌట్ అలాగే ఉండిపోయింది మేడం. ఎగ్జామ్ రాశాను, ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాను, ఇంకా నాకు ఆ డౌట్ అలాగే ఉన్నింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ బ్రదర్ ఏం చెప్పారంటే హాల్ టికెట్ పడిపోయింది అని చెప్పారు. బేసికల్ హాల్ టికెట్ తీసుకురాలేదు. మా ఫాదర్ చెప్పారు నేను హాల్ టికెట్ తీసుకెళ్లదు, సో నేను తీసుకెళ్లదు, సో పడిపోయే అవకాశం లేదు. సో వెంటనే ఎగ్జామ్ అయిన వెంటనే లాడ్జ్కి వెళ్ళి చూసాము. బ్యాగ్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ అక్కడ హాల్ టికెట్ కనపడింది. సో తర్వాత వెళ్లి వెతికాను ఎవరా బ్రదర్ అని. సో మా డాడీ చెప్పారు ఒక పర్పస్ ఉంది నీకు, అందుకని స్వామి అరూపంలో వచ్చి నీకు హాల్ టికెట్ ఇచ్చారు అని. సో అలా నేను ఫస్ట్ స్వామి ఫోల్డ్ లేక్ అనేది వచ్చాను.
0: చాలా బాగుంది. పూర్వావతారం భక్తులు ప్రస్తుతావతారానికి ఆయన రప్పించుకున్నారనమాట స్వామి. మనకి మన స్వామి అవతారంలో ఇలాంటివి చాలా వింటూ చూస్తూ ఉంటాం కదా, మీకు కూడా ఎన్నో తెలుసుంటాయి కాలేజ్లో. సరే, మరి ఇప్పుడు ఇలా అడ్మిషన్ జరిగింది. ఇద్దరు కూడా హర్షిణి షిరిడి సాయి డివోషన్ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తే, కౌసల్య స్వామి అంటే తెలియని ఫ్యామిలీ నుంచి వచ్చింది. పైగా నాకు దేవుడన్నా భజనలన్నా పెద్దగా నచ్చదని చెప్పి కూడా వచ్చింది. మరి వీరిద్దరూ కాలేజ్లోకి వచ్చాక, అడ్మిషన్ అయ్యాక, హాస్టల్లో జాయిన్ అయ్యాక మీ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా గడిచింది అది చెప్తారా?
2: మ్యామ్, ఫస్ట్ నేను హాస్టల్లోకి ఎంటర్ అయిన తర్వాత సీనియర్స్ రోల్ చాలా బాగా నచ్చింది మ్యామ్. దే మేడ్ దట్ హాస్టల్ లైక్ ఎ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీగా మార్చేశారు మొత్తం అంతా. చాలా రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేశారు, బట్ స్టిల్ నాకు ఆ ఫీలింగ్ లేదు ఉండాలి అని. నేను ఒకసారి మా సీనియర్ చెప్పాను, టుమారో మై ఫాదర్ ఈస్ కమింగ్ టు టేక్ మీ, వచ్చేస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను అక్క అని. అక్క నింది జస్ట్ ఒక 5 డేస్ ఉండి చూడు, నీకు వెళ్ళాలి అనిపిస్తే 5 డేస్ తర్వాత వెళ్ళిపో అని. సో ఫస్ట్ రోజు మా ఫస్ట్ డే ఇన్ అనంతపూర్ భజన్స్ లో కూర్చున్నాను. అందరూ భజన్స్ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. నాకు చప్పట్లు కొట్టాలని లేదు, ఫోటో వైపు చూడాలని కూడా లేదు. సో మా ఫ్రెండ్స్ ఇది దే అబ్జర్వ్ మీ అండ్ వాళ్ళు అబ్జర్వ్ చేసి నన్ను క్లాస్లో అడిగారు, ఎందుకు నువ్వు అంత మొండిగా ఉంటావు దేవుడి పట్ల? అలా లేదు, ఫస్ట్ నువ్వు ఆ ఫీలింగ్ పెంచుకుంటేనే దేవుడు కూడా నీ దగ్గరకు వస్తారు అన్నారు. నేను అన్నాను, నాకు ఈ ఫిలాసఫీ అంతా చెప్పకండి, నాకు నేను ఒకరు నమ్మాలంటే అది ప్రూఫ్, ఖచ్చితంగా ప్రూఫ్ ఉండాలి అని చెప్పాను. సో నెక్స్ట్ రోజు మాకు బ్లాక్స్ ఉంటాయి, ఎంఎస్ఆర్ బ్లాక్ ఒక సైడ్ ఉంటుంది, స్టూడెంట్స్ అంతా ఒక సైడ్ కూర్చుంటారు. సో సడన్ గా నాకు స్వామి ఫోటో వైపు చూశాను. చూసిన తర్వాత ఒక సీనియర్, షీ వాజ్ ప్లేయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ తబలా. సో ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ అబౌట్ లైక్ ద వే షీ ప్లేడ్, నాకు చాలా నచ్చింది ఆ ఇన్స్ట్రుమెంట్. సో నేను అప్పుడు స్వామి ఫోటో వైపు చూసి, ఓకే ఒక డీల్ స్వామి, ఒక డీల్, ఇప్పుడు మేము మిమ్మల్ని నమ్మాలి అంటే, నేను ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్ లో సెలెక్ట్ అవ్వాలి. అది ఏవేనో నాకు తెలీదు. ఇక్కడ ఇంకొకటి ఇదేంటంటే, ఒకటి ట్రిక్ ఏంటంటే, ఆల్రెడీ సెలెక్షన్స్ అయిపోయాయి. ఒక్కసారి ఆడిషన్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని రీప్లేస్ చేసేకుండదు. సో నేను అన్నాను స్వామికి, ఎలానో హౌ వాట్ ఎవర్ ఇట్ మే బి సెలెక్షన్స్ గాట్ ఓవర్, బట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ మీ, ఐ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద ఇన్స్ట్రుమెంట్ అండ్ ప్లే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఎస్పెషలీ ఇన్ పర్తి.

0: సో నేను స్వామికి అంటూనే ఉన్నాను, స్వామి ప్లీజ్ ఎలాగైనా కానీ. సో నేను వెళ్ళి సీనియర్స్ ని కనుక్కున్నాను, వాళ్ళు ఇదే ఆన్సర్ చెప్పారు, ఆల్రెడీ సెలక్షన్స్ అయిపోయాయి, కుదరదు, తీసుకోవడం కుదరదు అన్నారు. బట్ నాకు ఆ ఫోర్స్, ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ డివైన్ ఫోర్స్ అన్నట్టు, బట్ దట్ ఫోర్స్ ఆ ఫీలింగ్ నాలో స్ట్రాంగ్ చేసింది. అంటే నీకు వస్తుంది ఖచ్చితంగా, నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావని ఆ ఫీలింగ్ అలానే ఉండిపోయింది నాలో. వన్ ఇయర్ మొత్తం అంతా అలానే ఉండిపోయింది, బట్ స్టిల్ నేను ఆ ఫీలింగ్ వదిలేదు, ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవుతాను అని. మా ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళంతా వదిలే ఇంకా సెలెక్ట్ అవ్వవు అన్నారు. నేను అన్నాను, లేదు నా కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను, నాకు ఆ ఫీలింగ్ ఉంది అనేది ఫోర్స్, ఆ వెనుక నుంచో ఏదో ఒక ఫోర్స్ చేస్తుంది అని. సో నెక్స్ట్ ఇయర్ వెన్ ఐ వాజ్ ఇన్ సెకండ్ ఇయర్ దే కాల్ మీ one of the girl, she got back pain, so we want another girl to replace her. Basically it never happens that replacing a girl. So nenu happy feel ayanu, inkokati ippude ante nenu select avvadam inkokati. So nenu naato paatu oka 3 members ellamu, వాళ్ళందరూ ఆడిషన్స్ తీసుకున్నారు. అక్క అన్నారు, నువ్వు చాలా బాగా క్లాప్ చేసావు, మ్యూజిక్ సెన్స్ ఉంది, సో నిన్ను సెలెక్ట్ చేస్తున్నాం అని. ఆ రోజు చిట్ తీసి యువర్ మై ఇన్స్ట్రుమెంట్ ఇన్ యూస్, నా కళ్ళలో నిజంగా ఏడుపు వచ్చేసింది. నాకు అసలు దేవుడు అంటే నమ్మకం లేదు, నాలో దైవంని పెంచిన స్వామికి నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను. దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ద ఫస్ట్ కనెక్షన్ టు గాడ్. త్రూ దిస్ ఎక్స్పీరియన్స్ ఐ కనెక్టెడ్ టు హిమ్ అలాట్.
1: చాలా బాగుంది, బ్యూటిఫుల్. మరి హర్షిణి కూడా ఎలా కనెక్ట్ అయింది స్వామికి? హర్షిణి ఎక్స్పీరియన్స్ ఏంటి కాలేజ్ లో, తన ఇంప్రెషన్స్ ఏంటి, ఇవి కూడా విందాం.
2: ఎస్ మ్యామ్, యాక్చువల్లీ మ్యామ్ అడ్మిషన్స్ అయిపోయాయి, సో ఇంకా హాస్టల్కి వెళ్తున్నాము. వెళ్ళిన వెంటనే నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ని చూశాను మ్యామ్, ఒక్కొక్కరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సో నేను అప్పుడు కొంచెం ఇంగ్లీష్ లో చాలా పువర్ గా ఉండేదాన్ని మ్యామ్. సో అంతా నార్త్ వాళ్ళు, తర్వాత డార్జిలింగ్ గర్ల్స్ చాలా మంది వచ్చారు. కాస్త భయం వేసింది నాకు, అడ్జస్ట్ అవుతానా, ఉండగలుగుతానా ఇక్కడ అని నాకు చాలా భయం వేసింది. కానీ తర్వాత ఓకే యూఆర్ ఇన్ A16, ఒక రూమ్ నెంబర్ చెప్పారు నాకు. ఫస్ట్ నన్ను ఒక సీనియర్ వెల్కమ్ టు హోమ్ సిస్టర్ అన్నారు. సో అది కొంచెం నాకు ఇంప్రెషన్, చాలా మంచి ఇంప్రెషన్ ఇలా కూడా వెల్కమ్ చేస్తాను. తర్వాత యాజ్ డేస్ పాస్, నాకు సీనియర్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో మారిపోయారు. ఎనీ ప్రాబ్లం, ఎనీ టైం ఏదైనా కానీ, డోంట్ వరీ, స్వామి ఇస్ దేర్, హీల్ టేక్ కేర్, జస్ట్ నువ్వు నీ వరీస్ చెప్పా ఆయనకి, అంతా ఆయన చూసుకుంటారు. ఈ ప్రాబ్లమే కాదు మ్యామ్, ఏదైనా చెప్పినా కానీ మంచి రెస్పాన్స్. తర్వాత నన్ను వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మ్యామ్, అది ఇవే అవే అని కాదు, అన్ని విషయాలు ఏం అడిగినా బాగా హెల్ప్ చేయడం. కానీ తర్వాత ఇక్కడ రూల్స్, మన హాస్టల్ రూల్స్ కంప్లీట్ డిఫరెంట్ మ్యామ్ కంపేర్ టు అదర్ హాస్టల్. అండ్ ఇక్కడ రూల్స్ ఏంటి, దాన్ని ఎలా ఫాలో చేయాలి, తర్వాత టైం మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత ఇక్కడ షెడ్యూల్ ఎలా ఉంటుంది, సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్స్, తర్వాత నువ్వు నేను కండక్ట్ ఎలా చేసుకోవాలి, తర్వాత ఏదే ప్రాబ్లం రాని భయపడకు, జస్ట్ యూ హ్యావ్ వన్ సోర్స్, జస్ట్ గో అండ్ అప్రోచ్ హిమ్. అలా చేసి నన్ను చాలా స్ట్రాంగ్ గా బిల్డప్ చేశారు. సో ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై సీనియర్స్. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ థ్యాంక్ఫుల్ టు స్వామి, అంత మంచి సీనియర్స్ నాకు ఇచ్చినందుకు. అండ్ దేవర్ ఈక్వల్ టు మై పేరెంట్స్ మ్యామ్ అనే విషయంలో.
1: హర్షిణి, ఇప్పుడే నువ్వు అన్నావు ఎలా హ్యాండిల్ చేయాలి, ఏమైనా ప్రాబ్లం వచ్చినా భయపడకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అన్ని సీనియర్స్ నుంచి సజెషన్స్ నీకు చాలా నచ్చాయి అని. వీటి వల్ల ఈ స్వామి కాలేజ్లో జాయిన్ అయ్యాక మీ ఇద్దరిలో, ఇద్దరిని అడుగుతున్నాను సేమ్ క్వశ్చన్, మీ ఇద్దరిలో మీకు తెలిసి వచ్చిన పర్సనల్ చేంజెస్, ఒక్కసారి స్వామి మన లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక మనం మారిపోతాం, అది మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కసారి ఆ మార్పు మనకు తెలుస్తుంది, ఇంకొకసారి మన చుట్టుపక్కల ఉన్న వాళ్లకి మనలో మార్పు తెలుస్తుంది. అటువంటి పాజిటివ్ చేంజ్ మీలో పర్సనల్ గా వచ్చిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే అది మీరెలా తెలుసుకున్నారు, మీ తల్లిదండ్రులు ఎలా తెలుసుకున్నారు, దాని రియాక్షన్ ఎలా ఉంది చెప్తారా?
0: ఎస్ మ్యామ్. మ్యామ్ యాక్చువల్లీ నేను ఎలాంటి స్టూడెంట్ అంటే ఎక్కడున్నా కూడా నాయిస్ చేస్తాను మ్యామ్, ఎక్కడున్నా చాలా ఇండిసిప్లైన్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ఇన్ ద మేకింగ్ నాయిస్ అన్నారు. లైక్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు మేక్ నాయిస్, మేక్ ఫన్ ఎవ్రీ టైమ్. సో ఒక్కసారి భజన్స్ లో ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత, నా ఇన్స్ట్రుమెంట్ ఎక్స్పీరియన్స్ తర్వాత, నేను భజన్స్ కనెక్ట్ అవ్వడం, స్వామి కనెక్ట్ అవ్వడం ఓన్లీ త్రూ భజన్స్ మెడిటేషన్. సో నేను భజన్స్ చప్పట్లు చాలా మారిపోయాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చాలా మాట్లాడడం తగ్గించేసేసాను. మా మమ్మీ అన్నారు, ఎందుకు ఎప్పుడు ఎక్కువ అలర్ట్ చేస్తుంటావు, ఇంట్లో ఎప్పుడు మాట్లాడుతుంటావు, ఏం మాట్లాడట్లేదు అంటే. నేను అన్నాను, త్రూ డిసిప్లైన్ ఐ మెయింటైనింగ్ దట్ పీస్. మా మమ్మీ ఒకేసారి షాక్ లో ఉంది, నువ్వు ఇంత అల్లర్ చేస్తావు, అసలు ఎలా అంత సైలెంట్ అయిపోయావు అన్నారు మా మమ్మీ. నేను అన్నాను, లేదు నాకు అక్కడ చాలా నేర్పించారు, ఆ హాస్టల్ చాలా నేర్పించింది, స్వామి చాలా నేర్పించారు. డిసిప్లైన్ విషయానికి వస్తే ఫుల్ డిసిప్లైనరీ గా చాలా మారిపోయాము. ఇంకొకటి ఏంటంటే హార్డ్ వర్క్. బిఫోర్ వీ నెవర్ ఐ నెవర్ యూస్ టు డూ హార్డ్ వర్క్ లైక్ వెన్ ఐ కేమ్ ఇన్ టు దట్ హాస్టల్ ఐ లర్న్ సో మెనీ థింగ్స్ అబౌట్ స్టడీస్ ఎవ్రీథింగ్ హౌ టు మెయింటైన్ ద టైమ్ మేనేజ్మెంట్ ఎస్పెషల్లీ అట్ హోమ్ ఈవెన్ ఇన్స్టిట్యూట్ హాస్టల్లో ఎప్పుడు 5 o'clock లేపుతుంది నేను ఇంటి దగ్గర కూడా ఇప్పుడు 5 o'clock లేయడం స్టార్ట్ చేశాను మ్యామ్ ఆ అలవాటు అయిపోయింది మొత్తం సో 5 o'clock లేయడం నా టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ టైం వేస్ట్ చేయకూడదు మమ్మీకి హెల్ప్ చేయాలి మొత్తం అన్ని వాల్యూస్ నేర్పించింది
2: యాక్చువల్లీ నా లైఫ్ లో కూడా సిమిలరే మ్యామ్ యాక్చువల్లీ ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ పూజ అంతా చేస్తూ ఉంటారు మా ఇంట్లో ఎలా అంటే షిడి బాబాకి షేజారతి అలా టైం ఇంటర్వెల్స్ పెట్టి హారతి ఇస్తూ ఉంటారు అప్పుడు నేను అంతా పట్టించుకునే దాన్ని కాదు మేడం అంటే బిఫోర్ కమింగ్ టు ఏటీపీ మమ్మీ అలా పూజ చేస్తుంటే వచ్చి కూర్చోవచ్చు కదా అంటే కూడా లేదు మమ్మీ నువ్వు చేసుకో పూజ అని చెప్పి టీవీ వాల్యూమ్ పెట్టేది సిస్టర్తో ఫైటింగ్ అలా అంతా చేసేదాన్ని అండ్ మార్నింగ్ 8 తర్వాత లేచేదాన్ని అలా అంతా చేసేదాన్ని తర్వాత ఈసారి ఫస్ట్ వెకేషన్స్ కి ఇంటికి వెళ్ళినప్పుడు అందరికంటే ముందు ఫస్ట్ లేసి అండ్ రెగ్యులర్ యాక్టివిటీస్ అంతా కంప్లీట్ చేసుకుని స్వీపింగ్ అంతా చేసిన తర్వాత మా మమ్మీ ఇంకా స్వీపింగ్ చేయాలంటే మా డాడీ ఆల్రెడీ హర్షిని చేసేసింది అని తర్వాత పూజ చేస్తూ ఉంటే టీవీ ఆఫ్ చేసి వచ్చి మమ్మీ పక్కన కూర్చొని హారతిస్తుంటే క్యాంఫర్ ఇవ్వడము ఏదైనా బుక్స్ ఇవ్వడము తర్వాత మమ్మీ ఒకరే కుక్ చేసేటప్పుడు వెళ్ళి హెల్ప్ ఎందు చూసి మా పేరెంట్స్ ఫుల్ షాక్ తర్వాత సిస్టర్ అనుకున్నారు నా సిస్టర్ అనుకుంది ఎలాగో ఇదంతా హెల్ప్ అంతా చేస్తుంది మా అక్క కానీ నాతో గొడవ పడడం మాత్రం మానద్దు అని సో మేము చాలా గొడవ పడంటే మొబైల్ అండ్ రిమోట్ మ్యామ్ అప్పుడు సో తను ఛానల్ పెట్టుకుంది ఇంకా నాతో గొడవ పడుతుంది అనుకుంది సో నాకు నచ్చిన ఛానల్ ఏదో పెట్టింది ఇట్స్ ఓకే నువ్వు చూసుకుంటే నా సిస్టర్ కూడా షాక్ నీలో ఇంత చేంజా ఫస్ట్ వీక్ జస్ట్ 6 months కే ఇంత చేంజా మా డాడీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మ్యామ్ బయట గర్ల్స్ ఎలా ఉన్నారు కానీ నువ్వు ఇలా ఉండేదాం ఇప్పుడు ఇలా అయ్యావు దే వర్ రియల్లీ హ్యాపీ ఆఫ్టర్ సీన్ ఈవెన్ మా రిలేటివ్స్ కూడా అంతే మా పిల్లలు ఎంత అల్లర్ చేస్తారు కానీ హర్షిని కొంచెం స్మార్ట్ గా బిహేవ్ చేస్తుంది అప్పటికి ఇప్పటికి అంత హెల్ప్ చేయడం కానీ అందరినీ బాగా చూసుకోవడం మ్యామ్ మా గ్రాండ్ మాకి ఎవరు టాబ్లెట్స్ ఇచ్చేవారు కాదు మ్యామ్ సో నేను వెళ్ళి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటే ఆమె కూడా ఏడ్చేది మ్యామ్ చూడు ఎంత నాకు ఇంతమంది ఉన్నారు నీకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఎవరు నాకు అడదు కానీ నువ్వు ఇంత మార్పు సో ఎవ్రీవన్ ఐ కంప్లీట్లీ హ్యాపీ మ్యామ్ అలా చూసాను
0: మెయిన్ గా చెప్పాలంటే హాస్టల్ హౌ టు అడ్జస్ట్ విత్ అదర్స్ అడ్జస్ట్మెంట్ చాలా నేర్పిస్తున్నాం ఈ అడ్జస్ట్మెంటే మనల్ని లైఫ్ ముందుకు తీసుకెళ్తుంది అడ్జస్ట్మెంట్ మ్యాటర్కి వస్తే ఏటీపీ హాస్టల్ తప్పితే ఇంకేది ఉండదు
2: ఇన్ ద సేమ్ వే డిసిప్లిన్ మ్యామ్ ఏ మేబీ వేరే కాలేజ్ లో ఎడ్యుకేషన్ కొన్ని ఇన్స్టిట్యూట్ లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్ గా ఉండొచ్చు మ్యామ్ కానీ మన ఇన్స్టిట్యూట్ ఎలా డిఫరెంట్ అంటే విత్ అట్ ద సేమ్ టైం స్టాండర్డ్ ఎడ్యుకేషన్ తో పాటు హ్యూమన్ వాల్యూస్ కూడా నేర్పిస్తున్నాం ఇది ఎక్కడ ఉండదు మ్యామ్ ఇన్ దట్ కేస్ వీఆర్ రియల్లీ లక్కీ మ్యామ్
1: డిసిప్లిన్ ని ఫాలో అయ్యే విధానంలో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది హర్షిని ఎక్కడైనా చూస్తే డిసిప్లిన్ ఎందుకు ఫాలో అవుతారు స్టూడెంట్స్ అంటే అయి తీరాలి కాబట్టి వారికి వాళ్ళకి వేరే అవ్వకపోతే పనిష్మెంట్ వస్తుందనే భయంతో బట్ వేరే అనంతపురంలో డిసిప్లిన్ ఎందుకు ఫాలో అవుతారంటే స్వామికి ఇష్టం కాబట్టి మీరు ప్రేమతో చేస్తున్నారు కాబట్టి చేస్తున్నందుకు మీకు కష్టం అనిపించదు దాని ఎఫెక్ట్ కూడా 100 times బెటర్ గా ఉంటుంది ఇప్పుడు ఇంకొక ఇప్పుడే మీ లెక్చరర్స్ అనంతపురం లెక్చరర్స్ వచ్చి రేడియో సాయి వాళ్ళతో మాతో కొంచెం టైం స్పెండ్ చేసి అద్భుతమైన అనుభవాల్ని మాతో షేర్ చేసుకున్నారు మన శ్రోతలందరితో అటువంటి గురువుల దగ్గర చదువుకుంటున్న మీరు ఇలా మాట్లాడటం నాకు ఏమి ఆశ్చర్యంగా అనిపించడంలా బహుశా వాళ్ళకంటే ముందర మిమ్మల్ని కలిసి ఉంటే ఆశ్చర్యపోయేదాన్నేమో ఇప్పుడైతే అలా అనిపించట్లేదు మీ గురువుల ఇన్ఫ్లుయెన్స్ మీ జీవితంలో కానీ మీరు జీవించే పద్ధతిలో కానీ మీ ఆలోచన ధోరణిలో కానీ ద లైన్ ఆఫ్ థాట్ ద వే యూ థింక్ ద వే యూ లివ్ యువర్ లైఫ్ వీటిల్లో ఎంత మట్టుకు ఉంది వాళ్ల ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంది అనేది చెప్పగలరా
0: తప్పకుండా మ్యామ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మ్యామ్ యాక్చువల్లీ ఒకసారి మా టీచర్ వన్ ఆఫ్ మై టీచర్ షీ కేమ్ టు ద క్లాస్ అండ్ వీ ఆల్ వర్ మేకింగ్ నాయిస్ అండ్ వీ ఆల్ ఆర్ వేస్టింగ్ టైమ్ ఆల్సో సో మ్యామ్ వచ్చారు మ్యామ్ అన్నారు మీరు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు కదా స్వామి ఒకసారి ఏమన్నారు తెలుసా అన్నారు మ్యామ్ మేము అన్నాం మాకేం తెలియదు మ్యామ్ అన్నారు ఒకసారి ఒక టీచర్ లేట్ గా రావడం స్వామి గమనించారు సో స్వామి ఆ టీచర్ దగ్గరికి వెళ్లి ఎందుకు లేట్ గా వచ్చావని అడిగితే ఆమె అన్నారు స్వామి ఓన్లీ 5 minutes కదా లేట్ గా వచ్చామన్నారు స్వామి అన్నారు క్లాస్ స్ట్రెంగ్త్ ఎంత అని అడిగారు స్వామి 15 members అంటే ఓకే 15 x 5 చెయ్యి అన్నాను 75 minutes వేస్ట్ అయింది నీ వల్ల మొత్తం స్టూడెంట్స్ అందరికి అని సో మ్యామ్ ఈ ఇన్సిడెంట్ చెప్పిన వెంటనే మేము వీకేం అవతార్ అలాంటి స్వామి టైం గురించి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ మేము ఎంత వేస్ట్ చేసాం టైం ని అనిపించింది. చాలా రిగ్రెట్ అయ్యాం మేము ఆ రోజు నుంచి. ఆ రోజు నుంచి టిల్ నౌ ఈ రోజు దాకా ఏదో ఒక పని చేస్తుంటాం మేము, టైం మాత్రం వేస్ట్ చేయం. ఈవెన్ ఇఫ్ వి గెట్ లీజర్ టైమ్ ఆల్సో విల్ బి సింగింగ్ భజన్స్, విల్ బి చాంటింగ్ సాయిరామ్ అండ్ ఆల్, విల్ బి టెల్లింగ్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ టు అదర్ ఫ్రెండ్స్ అండ్ విల్ టెల్ దెమ్, విల్ ఆస్క్ దెమ్ యూఆర్ ఫ్రమ్ స్వామి బ్యాక్గ్రౌండ్ ఆర్ నాట్, విల్ బి డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇఫ్ వి గెట్ లీజర్ టైమ్. సో టీచర్స్ రోల్ చాలా ఉంది మ్యామ్, నిజంగా చెప్పాలంటే టీచర్స్ ఆర్ లైక్ దే ఆర్ లైక్ మదర్స్.
2: మ్యామ్ నా లైఫ్ లో ఎలా అంటే, యాక్చువల్లీ మ్యామ్ మాకు వచ్చే ఈచ్ టీచర్ మ్యామ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు తర్వాత ఎండ్ చేసే ముందు మాకు ఎన్నో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు మ్యామ్. యాక్చువల్లీ మా టీచర్స్ మాకు ఎలా చెప్తున్నారో అలా వాళ్ళు స్వామి ద్వారా విన్నారు. సో ఇది వాళ్ళ లైఫ్ లో చాలా ఇంప్లిమెంట్ అయింది మ్యామ్. సో స్టార్టింగ్ గర్ల్స్ ప్లీజ్ మైండ్ సైలెన్స్ మెయింటైన్ చేయండి, డిసిప్లిన్ ఫాలో అవ్వండి అంటే మాకందరికీ అంత తెలిసేది కాదు మ్యామ్. ఎందుకు ఎప్పుడు సైలెంట్ సైలెంట్ అంటారు అని అనుకునేవాళ్ళం. కానీ తర్వాత సి గర్ల్స్ స్వామి లైక్ సైలెంట్, ఆయన ఎలా నడిచేవారంటే సౌండ్ కూడా వచ్చేది కాదు. తర్వాత ఆయనకి డైనింగ్ హాల్, స్వామికి డైనింగ్ హాల్ సైలెంట్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే ఈ పని స్వామికి నచ్చుతుంది అని చెప్తారో మ్యామ్ అప్పుడు స్ట్రిక్ట్లీ మేము ఫాలో అయిపోతాం మ్యామ్. కొన్ని యాక్చువల్లీ అంటారు మ్యామ్ రూల్స్ ఫాలో అవ్వడం చాలా డిఫికల్ట్ అని, బట్ ఎనీథింగ్ వి డూ విత్ లవ్ ఇట్స్ ఈజీ మ్యామ్, ఏది డిఫికల్ట్ కాదు మ్యామ్. ఒకసారి మేము లవ్ తో చేస్తున్నామంటే అందులోనూ ఇంకా స్వామి పైన లవ్ ఉంది మనకు, ఆ తర్వాత ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఎప్పుడు మనకు డిఫికల్ట్ కాదు మ్యామ్. తర్వాత ఒకసారి మా మ్యామ్ చెప్పారు మ్యామ్, యాక్చువల్గా ఒక చైనీస్ డివోటీ మ్యామ్, ఇది యాక్చువల్లీ విభూతి స్పెషల్. నాకు ఎప్పుడు మా సీనియర్ చెప్పారు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, జస్ట్ స్వామికి చెప్పేసెళ్ళు, ఆయన స్వామి అని కన్సిడర్ చేయకు, మనలో ఒక మెంబర్ అని కన్సిడర్ చేసి ప్రతిదీ ఆయనకు చెప్పేసి వెళ్ళు అని చెప్పారు మ్యామ్. సో నేను అనుకున్నాను ఏం ప్రతిసారి ఎందుకు విభూతి అంత పెట్టుకోవాలి అని. సో అది అలాగే థింక్ చేస్తూ క్లాస్కి వెళ్ళాను. నెక్స్ట్ క్లాస్ అవేర్నెస్ క్లాస్ ఉండింది మ్యామ్. సో అక్కడ అవేర్నెస్ చేస్తూ మ్యామ్ చెప్పారు, ఓకే ఇంకా క్లాస్ 5 మినిట్స్లో అయిపోతుంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానన్నాను. ఒక చైనీస్ డివోటీ మ్యామ్, అక్కడ ఏదో సంథింగ్ అప్పుడేదో వార్ జరుగుతుండేది మ్యామ్, ఇది అప్పటి కాలంది. సో ఆయన వార్ చేస్తున్నారు, ఫ్యామిలీ మొత్తం ఇంట్లో ఉన్నారు మ్యామ్. సో ఒక్క బాంబ్ పడితే ఆ సరౌండింగ్స్ మొత్తం డెమాలిష్ అయిపోతున్నాం, మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఆయన వార్ చేస్తూ భయపడ్డారు నా ఫ్యామిలీకి ఏమైపోతుంది అని. తర్వాత ఆయన అనుకున్నారంట ఏం కాదు, నా ఫ్యామిలీ స్వామి ప్రొటెక్షన్ లో ఉంది అని. తర్వాత వాళ్ళ వైఫ్ అండ్ కిడ్ ఇంట్లోనే ఉన్నారు, వార్ జరుగుతుంది లోపల వాళ్ళు భయపడుతూ ఉన్నారు మేడం. తర్వాత ఏమైంది, ఎవరో ఒక ఆయన వచ్చి సంథింగ్ వైట్ పౌడర్ ఏదో ఇచ్చారంట. ఆమె అడిగింది ఎందుకు ఈ వైట్ పౌడర్ అని చెప్పారు. ఎందుకు నేను తర్వాత మీకు అవన్నీ చెప్తాను డీటెయిల్స్. జస్ట్ ఈ వైట్ పౌడర్ ని మీ ఇంటి చుట్టూ వేసి మీరు లోపల ఉండండి అని చెప్పారంట మ్యామ్. తర్వాత ఆమె ఎందుకు చెప్పారో తెలియదు, అలా చేసి ఆమె వెళ్ళిపోయింది. తర్వాత కాసేపు తర్వాత బయటకు వచ్చారు మ్యామ్, సరౌండింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది మ్యామ్. ఈవెన్ ఆ సింగిల్ హట్ కూడా లేదు, ఒక హౌస్ కూడా లేదు, కానీ వీల్ది మాత్రం ఈవెన్ రూఫ్ కూడా షేక్ కాకుండా అలాగే ఉంది. సో నాకు అసలు నేను అడగలేదు మ్యామ్ ని క్వశ్చన్, జస్ట్ అనుకున్నాను అంతే. సో స్వామి నా క్వశ్చన్ అనుకుని అలా మ్యామ్ ద్వారా నాకు ఆన్సర్ ఇచ్చారు. సో ఇలాగే ప్రతిసారి మా క్వశ్చన్స్ అంతా టీచర్స్ చెప్పకుండా ముందే స్వామి అర్థం చేసుకుని అండ్ అవేర్నెస్ క్లాస్ ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీ క్లాసెస్ ఏదో ఒక రూపంలో మాకు వచ్చి ఆన్సర్స్ చెప్పాం. ఇలా మాకు టీచర్స్ చాలా హెల్ప్ఫుల్ గా, అండ్ టీచర్స్ కి స్టూడెంట్ కి బయట బాండ్ ఎలా నాకు తెలుసు మ్యామ్, ఇక్కడ మాత్రం ఒక మదర్ అండ్ డాటర్ మ్యామ్, ఐ కెన్ టెల్ స్ట్రాంగ్ బాండ్ మ్యామ్ యాక్చువల్గా. సో ఎనీ ప్రాబ్లమ్ వచ్చినా వీఆర్ వెరీ ఫ్రీ టు ఆస్క్ టీచర్స్ అండ్ ఈవెన్ దే ఆర్ వెరీ ఆల్వేస్ రెడీ టు సాల్వ్ అవర్ క్వశ్చన్స్.
1: అంటే ఏదైనా సరే ఒకసారి మనం చేసి చూపిస్తే దాని ఇన్ఫ్లుయెన్స్ ఎదుటి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుందంటారు. మరి మీకున్న గురువులందరూ కూడా స్వామి దగ్గర నుంచి స్వయంగా నేర్చుకున్న విలువల్ని వాళ్ళ జీవితాంతం ఆచరిస్తూ వస్తున్న వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళని చూస్తూ వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉన్న మీలో ఇంత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళది ఉండడంలో పెద్దగా అదేమి దట్స్ నాట్ స్ట్రేంజ్, విశేషమేమీ కాదేమో. సీనియర్ స్టూడెంట్స్ అంటూ చాలాసార్లు చెప్పారు ఇద్దరు మీరు, సీనియర్స్ వల్ల మేము చాలా నేర్చుకున్నామని, వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారని. సో సింపుల్ గా ఇన్ వన్ సెంటెన్స్ చెప్పగలిగితే మీరు, ఇఫ్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ సెంటెన్స్, మీ సీనియర్స్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి, ఒక్క విషయం చెప్పండి. మీరిద్దరు మీ సీనియర్స్ నుంచి నేర్చుకున్న ఒక విషయం.
0: హెల్ప్ మ్యామ్, హెల్పింగ్ అదర్స్
2: మ్యామ్, లవింగ్ అండ్ హెల్పింగ్
0: మ్యామ్. ఇఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బయట యూనివర్సిటీ హాస్టల్స్ లో ఒక అమ్మాయికి బాగలేదు అంటే పట్టించుకునే రోజులు కావు మ్యామ్ ఇవి, ఎవరు పని వాళ్ళు చూసుకునే రోజులు ఇవి. కమింగ్ టు ఏటీపీ, ఒక అమ్మాయి సిక్ అయిందంటే నువ్వు ఫ్యామిలీ గురించి కూడా యాక్చువల్లీ మనం ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా మమ్మీ మమ్మీ ఉంటే బాగుంటుంది, డాడీ ఉంటే బాగుంటుంది, అస్సలు ఆ థాట్ కూడా రాదు మ్యామ్. అంత లవ్ ద సీనియర్స్ చూసుకుంటారు మ్యామ్, అంత టేక్ కేర్ ఆఫ్, చాలా కేర్ తీసుకుంటారు మ్యామ్. అది క్యూర్ అయ్యేదాకా వాళ్ళు మాతోనే ఉంటారు మ్యామ్. ఎంత సపోర్ట్ ఇస్తారు, ఎంత పెద్ద డిసీజ్ అయినా సరే వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది మ్యామ్.
2: యాక్చువల్లీ మ్యామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నాం మ్యామ్, సో ఇప్పుడు బేబీకి బాగలేదు, అప్పుడు మదర్ ఏం చేస్తారు, ఓ బేబీకి ఏ ప్రాబ్లం వచ్చి అని చెప్పేసి ఫాదర్కి ఫోన్ చేసి జస్ట్ మెడిసిన్స్ ఇవ్వమంటారు. ఇక్కడ మా సీనియర్స్ ఎలా అంటే మ్యామ్, ఓకే ఈరోజు మన జూనియర్ సిక్ ఉంది, నువ్వు మెడిసిన్స్ తీసుకురా, నువ్వు ఫుడ్ తీసుకురా, అలా అక్కడ అప్పుడప్పుడు ఆర్గనైజ్ అయిపోతున్నాం. నువ్వు తిన్నావా, మెడిసిన్స్ వేసుకున్నావా, ఈచ్ అవర్ ఏమో లీజర్ అవర్ వస్తే చాలు మ్యామ్, వచ్చేసి ఎలా ఉన్నావు ఎలా మ్యామ్, ఎవరైనా బాగాలేకపోతే జస్ట్ ఒక మాట చాలు మ్యామ్, మెడిసిన్స్ కూడా వర్క్ చేస్తా నాకు తెలియదు కానీ ఎలా ఉన్నావు సరిపోతుంది ఏం కాదు, ఇలా కొంచెం ధైర్యం మాటలే చాలు మ్యామ్, అదే క్యూర్ చేసేస్తుంది. అండ్ తర్వాత ఇంకా మా సీనియర్స్ ఎలా అంటే మ్యామ్, యాక్చువల్గా అది యాక్చువల్ చెప్పలేను మ్యామ్, ఏదైనా కానీ హెల్ప్ కావాలంటే ఫస్ట్ రెడీగా ఉండేవారు మ్యామ్, ఇంక్లూడింగ్ రూమ్ మేట్స్ ఎవ్రీ వన్ మ్యామ్. సో జస్ట్ మీరు అడగాలంటే దే ఆర్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. అండ్ తర్వాత ఇది బయట కాలేజ్ ఎలా డిఫరెంట్ అంటే, ఒక కొత్త జూనియర్ వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ లో 3 మెంబర్స్ ఉన్నారు మ్యామ్, కొత్త జూనియర్ వస్తే తను ఎలా ర్యాగింగ్ చేయాలని చూస్తారు బయట కాలేజ్. మనది డిఫరెంట్ మ్యామ్, ఇట్స్ ఈక్వల్ టు కేరింగ్ మ్యామ్. అక్కడ ర్యాగింగ్ ఉంటే మన దాంట్లో ఫుల్ కేరింగ్ అండ్ లవింగ్ ఉంటుంది.
0: దే విల్ ర్యాగ్ మ్యామ్ విత్ లవ్. మ్యామ్ వన్ మోర్ థింగ్, ఒక 1% స్ట్రాంగ్ అయ్యారు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ స్వామి, దట్స్ ద ఫస్ట్ రీజన్. అండ్ ద సెకండ్ రీజన్, ఇఫ్ అ గర్ల్ ఈస్ బికమింగ్ స్ట్రాంగ్ మీన్స్ ఇట్స్ బికాస్ ఆఫ్ సీనియర్స్, దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ లైక్ దాట్ మ్యామ్.
1: వెరీ నైస్, చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ వింటుంటే. ఇద్దరు కూడా స్వామి అంటే ఎక్కువగా తెలియని కుటుంబాల నుంచి, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మరి ఈ రోజు 2015 లో జాయిన్ అయ్యారు కదా మీరు, ఇప్పుడు ఇది 2018, మూడు సంవత్సరాలు జరిగింది. ఈ రోజు మీ జీవితంలో స్వామి పాత్ర ఏంటి? వాట్ ఈస్ ద రోల్ దట్ స్వామి ఈస్ ప్లేయింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే? 3 సంవత్సరాల క్రితం స్వామి అంటే ఎవరో తెలియకుండా అనంతపురంలో జాయిన్ అయిన మీరిద్దరూ, స్వామికి ఈ రోజు మీ జీవితంలో ఏ, వాట్ ఈస్ ద ప్లేస్ దట్ యు హెడ్ గివెన్ టు స్వామి ఇన్ యువర్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ద రోల్ హీ ఈస్ ప్లేయింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే?
0: మ్యామ్ రోల్ మీన్స్ ఐ కెనాట్ గివ్ అ రోల్ టు స్వామి మ్యామ్, బికాస్ స్వామి అండ్ మై సెల్ఫ్ బికమ్ దట్ మచ్ క్లోజ్ దట్ నన్ ఆఫ్ అస్ కెన్ సపరేట్, ఇట్స్ అన్డివైడబుల్ మ్యామ్. ఇట్స్ రియలీ రోల్ అంటూ పర్టికులర్ గా ఇవ్వలేను మ్యామ్ నిజంగా, ఎందుకంటే ఆ రోల్ కి మించి స్వామి రోల్ ఉంది, ఆ రోల్ కి మించి స్వామి ప్లే నా హార్ట్ లో ప్లేస్ ఉంది మ్యామ్. రోల్ అయితే సపరేట్ గా ఇవ్వలేను మ్యామ్. నేను స్వామికి రోల్ ఇవ్వాలి అంటే ప్రతి దాంట్లోనే స్వామిని తలుచుకుంటా, నా ఫ్రెండ్ స్వామి, మదర్, ఫాదర్, సిస్టర్, ఎవ్రీథింగ్. సో పర్టికులర్ గా రోల్ అంటే ఎలా చెప్పలేను మ్యామ్.
2: మ్యామ్ ఇంక నా విషయంలో అయితే ఒకప్పుడు స్వామి అంటే ఏమో తెలీదు, కానీ ఇప్పుడు స్వామే నాకు అన్ని. తర్వాత హీఈస్ మై రోల్ మోడల్ మ్యామ్, అండ్ హీఈస్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ యాక్చువల్లీ ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుందంటే మ్యామ్, సెల్ఫ్లెస్ లవ్ మ్యామ్. ఎంతమంది డాటర్స్ కి అయినా ఫాదర్ లా ఉన్నారు మ్యామ్, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆయన ద్వారా నేర్చుకుందంటే మనం కూడా అలా లవ్ అందరినీ లవ్ చేయాలి, అందరికీ సర్వ్ చేయాలి అనేది మ్యామ్. ఆయన ఎంత పెద్ద వ్యక్తి కానీ ఒకసారి కానీ మన లెవెల్ లో థింక్ చేసి అందరినీ డాటర్స్ లా, మనం ఒకవేళ ఎవరైనా డివోటీ స్వామిని ప్రేమించకపోయినా ఆయన త్రూ లవ్ వాళ్ళని ఇచ్చేసుకునేవారు. సో స్వామి చెప్తున్నారంటే వెల్కమ్ ఎవ్రీ వన్ విత్ లవ్. తర్వాత హ్యావ్ పేషెన్స్, ఎవరిని హర్ట్ చేయకండి, ఎల్లప్పుడూ హెల్ప్ చేస్తూ ఉండండి అని.
0: స్వామిస్ లవ్ ఇస్ ఆఫ్ 1000 మదర్స్, లైక్ ఆఫ్ 1000 మదర్స్.
2: తర్వాత ఇంకా నా లైఫ్ లో అయితే ఫస్ట్ పొజిషన్ ఎప్పుడు స్వామికి. ఒకప్పుడు పేరెంట్స్ ఉండేవారు మ్యామ్, ఇప్పుడు పేరెంట్స్ కంటే ముందు ఫస్ట్ స్వామి, తర్వాత పేరెంట్స్. అలాగే డేస్ పాస్ అయ్యే కొద్దికి స్వామి నా పేరెంట్స్ అయిపోయారు.
1: సూపర్, చాలా బాగుంది. స్వామి ఎన్నోసార్లు అంటూ ఉంటారు, మీ జీవితాలు నా సందేశాలుగా మారాలి, యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అని అంటారు స్వామి. మరి స్వామి కాలేజ్లో జాయిన్ అయ్యి, స్వామి కాలేజ్లో చదువుకుని, ఆయన నేర్పినవి అన్ని 3 ఏళ్లలో చక్కగా చకచకా నేర్చుకున్నారు ముగ్గురు, ఇద్దరు స్వామి గురించి, స్వామిని ఇంతగా ప్రేమిస్తున్నారు ఇద్దరు. మీరు ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్లాక, బయట ప్రపంచంలోకి వెళ్లాక ఈ విలువల్ని ఎలా పాటించాలనుకుంటున్నారు, బయట సొసైటీకి, అంటే స్వామి కూడా చెప్తారు కదా సామాజిక బాధ్యత మనందరికీ ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మీరు బయటికి వెళ్లి మీరు జీవించే విధానాన్ని బట్టి ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వాట్ ఎవర్ యూ హ్యాడ్ లెర్న్డ్ హియర్, హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్స్ వన్స్ యూ స్టెప్ అవుట్ ఇన్ టు ది వరల్డ్?
0: మ్యామ్, బయటికి వెళ్లి పాటించాల్సిన అవసరం లేదు మ్యామ్. యాక్చువల్లీ చెప్పాలంటే ద వే యూ కండక్ట్, నువ్వు నీ బిహేవియర్ బాగుంది, ద వే యూ కండక్ట్, ద వే యూ వాక్, ద వే యూ బిహేవ్ యువర్ సెల్ఫ్, ఇట్ డస్ మ్యాటర్ మ్యామ్. నీ వే ఆఫ్ కండక్ట్, నీ వే ఆఫ్ బిహేవియర్ చూసే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. బికాస్ మ్యామ్, లాస్ట్ టైం ఏమైందంటే నేను ఇంటికి వెళ్ళాను లాస్ట్ వెకేషన్ కి. ఇంటికి వెళ్ళినప్పుడు నేను చాలా డిసిప్లిన్ గా ఉండడం, ఫుల్ చేంజ్ మొత్తం బిహేవియర్, ఇన్ చేంజ్ ఇన్ బిహేవియర్ చాలా మంది చూశారు. చూసి అందరు అడిగారు, నువ్వు ఏ యూనివర్సిటీ, అంటే ఏ కాలేజ్ నుంచి, ఏ కాలేజ్ నుంచి అని. నేను చెప్పాను స్వామి ఇన్స్టిట్యూట్ అంటే. స్వామి ఇన్స్టిట్యూట్ అంటే అలా ఉంటుందా అంత, అంటే అంత డిసిప్లినరీగా ఉంటారు, ప్లస్ ద వే ఇప్పుడు మాకు ఏటీపీలో కూడా శారీస్ ఉంది, పళ్ళు కవర్ చేసుకోవడం. ఒకప్పుడు అనుకునేదాన్ని ఏంటి శారీస్, ఏంటి బిందీస్ అని, కానీ ఇవన్నీ ఇప్పుడు చూస్తే ఎంత మ్యాటర్ చేస్తాయి మ్యామ్ నిజంగా. అంటే ఇప్పుడు మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు, ఒక గర్ల్ నడుచుకుంటూ వెళ్తుంది, ఆ గర్ల్ షీఈ్ వేరింగ్ అన్ జీన్స్, షీఈ్ వేరింగ్ జీన్స్. ఆ వే ఆఫ్ లుకింగ్, ద బాయ్స్ హౌ దే లుక్ అట్ దట్ గర్ల్ విల్ బి డిఫరెంట్. అండ్ ద అనదర్ గర్ల్, ఇఫ్ షీ వేర్స్ ఎనీ డ్రెస్ బట్ విత్ మోడెస్టీ, ద వే దే గివ్, ద వే దే గివ్ రెస్పెక్ట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. సో ద వే యూ కండక్ట్, మెయిన్లీ హౌ యుల్ బిహేవ్, ద వే యూ బిహేవ్ విత్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ, దట్ మచ్ ఈజ్ ఓన్లీ ఎనఫ్ మ్యామ్ వెన్ యూ గో అవుట్ సైడ్.
2: మ్యామ్, ఫస్ట్ బయట మనం చెప్పాలంటే ఫస్ట్ మనలో చేంజ్ ఉండాలి మ్యామ్. మన మీద చెప్తున్నాము, ఫస్ట్ మనం అది పాటించాలి మ్యామ్. సో ఇక్కడ ఎఫర్ట్స్ బోత్ ద సైడ్ నుండి ఉండాలి. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ సైలెంట్ అని చెప్పాలి, స్వామి లైక్ సైలెంట్, సో మీరు సైలెంట్ గా ఉండాలంటే ఫస్ట్ మనం సైలెంట్ గా ఉండాలి, అప్పుడే మనం వాళ్ళకి చెప్పగలము. అండ్ సరౌండింగ్స్ ఆల్సో మ్యాటర్స్ అ లాట్ మ్యామ్. నిజంగా యాక్చువల్లీ ఎక్కడో ఉండి ఇలా ఫాలో చేయండి అంటే ఎవరు వినరు మ్యామ్. అదే ఒక సరౌండింగ్స్ మార్చి, ఇప్పుడు నేను కనుక బయట ఉండి అక్కడ శారీ టైట్ చేసుకోవాలి ఇది అంటే మేబీ చేయలేకపోవచ్చేమో, కానీ ఇప్పుడు మొత్తం నా సరౌండింగ్స్ కూడా మారింది. సో నేను ఒక్కరిని చూసి నేర్చుకుంటాను. సో ఫస్ట్ మనం మన కండక్ట్ బాగా మన బిహేవియర్ బాగుండి మనల్ని మనం బాగా కండక్ట్ చేస్తున్నామంటే ఆబ్వియస్ గా మ్యామ్ వాళ్ళు ఫాలో అయిపోతారు. అండ్ కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి మ్యామ్, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. బికాజ్ ఒక నాన్ డివోటిక్ చెప్పాలంటే మ్యామ్, ఫస్ట్ మనం ఒక గుడ్ లిజనర్ అయి ఉండాలి. వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగి పేషెన్స్ గా విని పొలైట్ గా ఆన్సర్ చెప్తూ ఉంటే స్టార్టింగ్ కొద్ది రోజులు క్వశ్చన్స్ గ్రాడ్యువల్ గా తగ్గుతాయి. తర్వాత వాళ్ళు ఒక్కసారి మనం ఇంప్లిమెంట్ చేస్తే ఏమైపోతుంది అనుకుంటారు, స్లోగా ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత ఒకసారి మనం పాటిస్తే ఏమైపోతుంది అనుకుంటారు, స్లోగా యాక్షన్ లెక్క తెచ్చి అలాగే వాళ్ళు ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు.
0: మ్యామ్, యాక్చువల్లీ నేను నా ద్వారా ఒక మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వింటున్న వాళ్ళందరికీ, ఈవెన్ దే ఆర్ నాన్ డివోటీస్, దే విల్ బి థింకింగ్ దట్ హౌ విల్ కనెక్ట్ టు గాడ్. ఇట్స్ నాట్ అబౌట్ యూ చాంట్ వేద, యూ చాంట్ సాయిశ్వర, దెన్ ఓన్లీ విల్ కనెక్ట్. ఇట్స్ నాట్ లైక్ దట్ మ్యామ్. ఫస్ట్ ఈజ్, ఇప్పుడు వాళ్ళు స్వామి కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ దట్ సాప్లింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ యూ. ఓకే, ఆ ఫీలింగ్ ఉండాలి, నేను స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఆ ఫీలింగ్ ఉంటేనే స్వామి కూడా నీ దగ్గరకు వస్తారు మ్యామ్. దైవత్వం నీలో పెరగాలి అంటే ఫస్ట్ నీకు ఆ భావం ఉండాలి, దెన్ ఓన్లీ స్వామి విల్ కమ్ టు యూ. దెన్ అదే మొక్క విస్తరిస్తుంది మ్యామ్, అది నీ లైఫ్ ని కాపాడుతుంది.
2: నేను యాక్చువల్లీ స్వామి కూడా ఒక విషయం చెప్పాను మ్యామ్, ఇఫ్ యూ టేక్ వన్ స్టెప్ టువర్డ్స్ మెల్టింగ్ దెన్ ఓన్లీ స్వామి
0: విల్ కమ్ అండ్ హెల్ప్ యూ.
2: సో ఎఫర్ట్ మన వైపు కూడా ఉండను, ఓన్లీ స్వామి అంటే అవ్వదు, మనం ఎఫర్ట్ పెట్టు. ఫస్ట్ యూ డూ యువర్ బెస్ట్, దెన్ హీల్ డూ యువర్ బెస్ట్.
0: మ్యామ్, వన్ మోర్ థింగ్, ఇప్పుడు స్వామి ఒక్కసారి మనం స్వామిని ప్రే చేసి స్వామి ప్లీజ్ నా లైఫ్ లోకి ఎంటర్ అవ్వండి అని అడిగాం అనుకో, వస్తారు, ఖచ్చితంగా వస్తారు స్వామి. నువ్వు ఇంకొకసారి స్వామి ప్లీజ్ నాకు వద్దు అంటే స్వామి వదిలిపెట్టారు మ్యామ్. స్వామి ఇస్ లైక్ దాట్, వదిలిపెట్టారు మ్యామ్. మీరు లైఫ్ లో ఇంకా స్వామి చేయి పట్టుకునే ఉంటారు, లైక్ ఎ ఫాదర్ అండ్ డాటర్.
1: నువ్వు చెప్పింది కరెక్ట్ హర్షిత, ఒక స్టెప్ నువ్వు ముందర వేయి, నేను 100 వేస్తాను. స్వామి కూడా అదే చెప్పారు కదా, మానవ ప్రయత్నం దైవ సంకల్పం అంటారు. ముందు మనిషి ప్రయత్నాన్నే ముందు పెట్టారు ఆయన, ఎందుకు అది గొప్పదని కాదు, నువ్వు ఒక చిన్న స్టెప్ తీసుకో తర్వాత నేను కొండంత అండగా నేనుంటానని దైవ సంకల్పాన్ని మనిషి ప్రయత్నం వెనకాల పెట్టి అదే రకంగా చెప్తారు మనకి. అలాగే కౌసల్య, నువ్వు చెప్పింది కూడా చాలా కరెక్ట్. ఒక్కొక్కసారి స్వామి నువ్వు ఇన్ని రూల్స్ పెడుతున్నావు, ఇవన్నీ ఫాలో అవటం ఎలా అన్నా కూడా ఆయన మటుకు వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తి అయితే ఉండదు. ఒక్కసారి చేయి పట్టుకున్నారంటే అది కూడా స్వామి చెప్పారు కదా,
0: ఐ షల్ నెవర్ వన్స్ ఇఫ్ యూ హోల్డ్ మై హ్యాండ్ ఐ షల్ నెవర్ లీవ్ యూ.
1: సో చాలా సంతోషంగా ఉందా మా మిమ్మల్ని ఇద్దరిని కలిసి ఇలా మాట్లాడుతున్నందుకు. ఇటువంటి విద్యార్థుల్ని తయారు చేస్తున్న కాలేజ్ స్వామి స్థాపించిన కాలేజీలోనే ఇలా జరుగుతుందేమో అని ఒక భావన, బట్ ప్రతి కాలేజీలో ఇలాంటి విద్యార్థులు తయారవ్వాలని మనం స్వామికి ప్రే చేస్తాము. అండ్ ఇంత సమయాన్ని ఈరోజు మనకి వచ్చి రేడియో సాయి స్టూడియోస్కి వచ్చి మీరు ఇద్దరు మాతో మాట్లాడినందుకు మీకు మా ధన్యవాదాలు. మన శ్రోతలందరి తరఫున, రేడియో సాయి తరఫున థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్.
2: సాయిరామ్.

అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.

0: శ్రోతలు ఇంతవరకు అనంతపురం కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలని వింటున్నారు. కళాశాలలోని ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న మరికొందరి విద్యార్థినుల అనుభవాలను మీకు అందిస్తున్నాం.
1: సాయిరామ్, నా పేరు సంధ్య. నేను థర్డ్ బీఎస్ఎఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్ చదువుతున్నాను. నేను ఈ కాలేజ్కి రాకముందు నేను ఒక నాన్ డివోటీని, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు స్వామిని చూడకుండా అసలు ఉండలేను. నేను యాక్చువల్గా కాలేజ్కి ఎలా జాయిన్ అయ్యానంటే, నేను తిరుపతిలో చదివేదాన్ని. ఒకసారి నాన్న ఫోన్ చేసి చెప్పారు, ఇలా సత్యసాయి కాలేజ్ ఉంది పుట్టపర్తికి, సో నేను అప్లై చేశాను, నువ్వు ఎంసెట్కి ముందు రాయాలి అది అన్నారు అనమాట. నేను అంటే నాకు ఇష్టం లేదు, యాక్చువల్లీ నాకు డాక్టర్ అవ్వాలని ఇష్టం అనమాట. సో నాన్నగారికి చెప్పాను, ఇంకా వాళ్ళకి ఆపోజిట్గా మనం వెళ్ళలేం కదా, సో ఓకే అన్నాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తనకి తెలుసు అనమాట కాలేజ్ గురించి. తను చెప్పింది, ఇక్కడ అంతా శారీస్ వేసుకుంటారు, ఇలా ఉంటారు, అలా ఉంటారు అని. నాకు నచ్చలేదనమాట. బేసిక్గా నేను కొంచెం మోడర్న్ డ్రెస్లు వేసే అమ్మాయిని, ఇవన్నీ అసలు అలవాట్లేదు. ఇంకా ఆరోజు సండే నేను వెళ్ళాను. రోజు చదివేదానికంటే ఈ కాలేజ్కి రాకూడదని ఆ రోజు ఎంసెట్కి ఇంకా ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. అలా 12 వరకు చదివాను ఆ రోజు సండే. ఇంకా తర్వాత పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేవగానే, యాక్చువల్లీ 6:00 అంతా క్లాస్కి వెళ్ళాలన్నమాట, నేను లేచాను, నా బెడ్ మీద స్వామి ఫోటో ఉంది. నేను నాకు అసలు ఇప్పుడు నాకు వండర్ అవుతుంది, ఇదంతా ఒక ప్లాన్ స్వామి చేసింది అంటే. అప్పుడు నాకు హింట్ ఇస్తున్నారు ఇండైరెక్ట్ గాను నా కాలేజ్కే వస్తావు అని. నా బెడ్ పైన స్వామి ఫోటో ఉంది. నేను ఎక్కువ నేనేం ఎక్కువ కేర్ చేయలేదన్నమాట. ఈయన ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది, అసలు ఎవరు పెట్టారు, నాకు ఇప్పుడు కూడా తెలియదు ఆ ఫోటో ఎలా వచ్చింది అనేసి తీసి బ్యాగ్ లో పెట్టాను, నేను వెళ్ళిపోయానమాట. అలా ఎగ్జామ్ రాశాను. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా రాసిందనమాట. యాక్చువల్లీ వాళ్ళ నాన్న ద్వారానే మేము ఈ కాలేజ్ గురించి తెలుసుకున్నాము. ఆ అమ్మాయికి సీట్ రాలేదు, నాకు వచ్చింది. నేను ఎగ్జామ్ రాసే ముందు స్వామి దర్శన్కి వెళ్ళామన్నమాట. స్వామి దగ్గరికి వెళ్ళి చెప్తాను, ఏదో క్యాజువల్ గా మాట్లాడాను నేను, చూడు బాబా నాకు అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, ఏదో ఇంకా మా నాన్న ఫోర్స్ కోసం నేను రాస్తున్నాను, నిజంగా నేను నీకు ఇష్టమైతే నువ్వు స్టూడెంట్ గా నేను రావాలనుకుంటే ఓకే, లేదంటే ఇవ్వద్దు, నేను ఎంసెట్ లో తెచ్చుకుంటాను. ఇంకా అలా ఎగ్జామ్ రాసే ముందు కూడా నేను రాయాలని రాయలేదు, ఏదో ఎంసెట్ పేపర్ కి ప్రాక్టీస్ గా ఉంటుందని రాశానన్నమాట. అయిపోయింది, ఇంకా బయటికి రాగానే మా డాడీ ఎలా రాసావు అని అన్నారనమాట. నేను బాగానే రాశాను అన్నారనమాట. ఇంకా తర్వాత నేను అనుకున్నా నాకు రాదులే ఇవ్వరు, ఎందుకంటే నేను డెవోటీ కాదు, ఆబ్వియస్లీ నాకు రాదు అనుకున్నాను. నెక్స్ట్ డే రిజల్ట్స్ అనమాట. ఫోన్ చేశారు, ఫోన్ చేయంగానే ఇంకొక అమ్మాయి పేరు లేదు, నా పేరు ఉంది అక్కడ. నెక్స్ట్ డే మేము బస్ లో వెళ్తున్నాం అనమాట ఇంటర్వ్యూకి. వెళ్తుంటే ఆ బస్ పెనుకొండ దగ్గర ఆపేశారు అనమాట. సో నాన్న వెళ్ళి డ్రైవర్ తో చెప్పారు, ఇలా ఇంటర్వ్యూ వెళ్తుంది అమ్మాయి, కొంచెం త్వరగా తీసుకెళ్ళండి అనేసి. ఆయన ఏం రెస్పాన్స్ కాలేదన్నమాట. ఇంకా మేము అలా కూర్చొని ఉన్నామా. తర్వాత పర్తికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నారు, మీ పాప కోసం నేను త్వరగా వచ్చాను అనేసి. ఒక అంకుల్ అనమాట బస్ లో, అంకుల్ అడిగారు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావా అని. అవునంటే నాకు అసలు బస్ లో ఎవరని కూడా తెలీదు. అవునాను, చాలా లక్కీ, ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారు అనమాట. ఓకే నేను వెళ్ళాను. అలా ఎంటర్ అయ్యానో లేదో, మాది ఫస్ట్ బ్యాచ్ అనమాట ఇంటర్వ్యూకి, వెళ్ళిపోతున్నారు. సో ఇంకా నాన్నకు చెప్పి పరిగెత్తాను అనమాట. అప్పుడు నాన్న అన్నారు, చూడు అన్ని మన అనుకూలంగా జరుగుతున్నాయి, సో నిజంగా నువ్వు ఈ కాలేజ్ లోనే చదువుతావు అనేసి. యాక్చువల్లీ ఇంగ్లీష్ అంతగా రాదు నాకు, ఎలా మాట్లాడాలని కూడా తెలియదు. ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ లో మాట్లాడాను, అండ్ వాళ్ళు డెవోటీ అని అడిగితే నేను హా డెవోటీ అని చెప్పాను. ఇంకా స్వామి వాటర్ ప్రాజెక్ట్, అది మా ఊర్లో అంతా వాటర్ ఉంది, హిందూపూర్, అది అంతా చెప్పాను. ఇంకా మ్యామ్ అందరూ, ఓకే నువ్వు ఎంసెట్ ఒకవేళ రాసి నువ్వు వేరే కాలేజ్కి వెళ్తావా అంటే నేను వెళ్ళానని కూడా చెప్పేశాను. ఎలా మాట్లాడారు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇదంతా ఒక ప్లాన్ స్వామి, నిజంగా నాలో మాట్లాడారు అని. తర్వాత ఇంకా కాలేజ్కి వచ్చాను, అంత మొత్తం చేంజ్ అయిపోయింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్వామి మీద ఎలా నమ్మకం కలిగింది అంటే, నేను కెమిస్ట్రీలో చాలా వీక్ అన్నమాట. ఫస్ట్ టైం నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి. ఇంకా మా మ్యామ్ చాలా స్ట్రిక్ట్, క్లాసులో నిలబెట్టి మీరు ఫెయిల్ అయిపోతారు, మీరు రెడ్ జోన్ లో ఉన్నారు, అది ఇది. ఇంకా ఫుల్ ఏడ్చేశాను నేను వచ్చింది ఏంటి, ఇలా చదవకపోవడం ఏంటి, అది ఇది అనేసి. లెటర్ రాశాను స్వామికి, ఇంత ప్రాబ్లం ఉంది నువ్వు నాకు హెల్ప్ చేయి అనేసి. ఆ రోజు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ అప్పుడు, ఆ రోజు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ వరకు చదువుతూనే ఉన్నా కెమిస్ట్రీ, ఫుడ్ కూడా తినకుండా చదువుతున్నా. ఇంకా తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత గ్రామ సేవకి వెళ్ళాం అనమాట. గ్రామ సేవకి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ మొత్తం ప్యాక్ చేసి రూమ్ కి వెళ్ళి పడుకున్నాం. స్వామి డ్రీమ్ లో వచ్చారు. సేమ్ మేము ఏ షెడ్ లో ప్యాక్ చేశామో ఆ షెడ్ లోనే స్వామి చైర్ లో కూర్చొని ఉన్నారన్నమాట. అమ్మ పక్కన ఉన్నారు, ఎవరు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇంకా స్వామిని చూడంగానే నేను పరిగెత్తానమాట. అమ్మ కూడా ఉన్నారు కదా, సో వెళ్ళంగానే స్వామి చేయి పట్టుకున్నారు. చేయి పట్టుకుని, నువ్వు కెమిస్ట్రీ బా రాసావు కానీ అక్కడక్కడ కొన్ని తప్పులు చేశావు అన్నారు. అలా చెప్పంగానే నేను వెళ్ళిపోయానమాట. ఏంటి స్వామి ఇప్పుడు కూడా ఇలా చెప్తున్నారు అనేసి. మిగతా వాళ్ళందరూ స్వామి చుట్టూ కూర్చున్నారు. స్వామి కూర్చున్న వాళ్ళకి నా గురించి ఏదో చెప్తున్నారనమాట. నేనంత ఇది చేయలేదు, నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను రాగానే స్వామి చెప్తున్నారు, చెప్పానా వస్తుందని నా దగ్గరకు మళ్ళీ అని. అది డ్రీమ్. ఇంకా తర్వాత మార్నింగ్ ఇంకా ఫుల్ షాక్ నేను అసలు. ఇప్పుడు నాకు చాలా నచ్చింది. ఇంకా బెస్ట్ పార్ట్ అంటే సర్వీస్, నాకు చాలా ఇష్టం అసలు. చాలా అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ నాకు చాలా ఇష్టం ఈ స్వామి సర్వీస్. చేసినవన్నీ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను జాబ్ చేసిన తర్వాత కూడా నేను ఆ సర్వీస్ అనేది పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోవాలి. అండ్ గోల్డెన్ జూబ్లీ, సో 2 డేస్ ఆఫ్టర్ సిఐఈ 2 డేస్ నుంచి జరుగుతున్నాయన్నమాట. అందరూ బిజీగా ఉన్నారు, నేను మాత్రం చూస్తున్నాను. నేను మాత్రం బిజీగా లేను, నేను ఏ దాంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో నేను నా ఫ్రెండ్ అనుకుంటున్నాం అన్నమాట. నేను అన్నాను, ఏంటిది అందరూ బిజీగా ఉన్నారు, నేను మాత్రం అసలు బిజీగా లేను, ఏంటి ఒక్క పనిలో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు. స్వామి ఏంటిది, నువ్వు ఏదో ఒకటి నాకు పని ఇవ్వచ్చు కదా అనేసి. మేము అలా వెళ్ళి వస్తున్నాము. మ్యామ్ అడిగారు, ఏ నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటున్నావు అని. ఎస్ మ్యామ్. ఇప్పుడు మొత్తం ఇక్కడ పెయింట్ వేసామన్నమాట. అది ఎంత అంటే మొత్తం పెయింటింగ్ నేనే వేశాను, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా రావలేదు, అంత పనిలో పెట్టారు నన్ను. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నాకు నచ్చింది ఏంటంటే, నాకు స్వామి రూమ్ క్లీనింగ్ ఇన్ఛార్జ్షిప్ రావడం. థర్స్డే వెళ్ళి స్వామి రూమ్ ని క్లీన్ చేయడం, స్వామి టచ్ చేసినవన్నీ నేను మళ్ళీ క్లీన్ చేసి టచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు మార్నింగ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కదా, సో ఇంకా సుప్రభాతం ఎప్పుడు ఇక్కడ పాడతాము కానీ మ్యామ్ పిలిచి మనమందరం వెళ్ళి స్వామి రూమ్ లో సుప్రభాతం పాడతాం. ఎవరు లేదు, సమ్ 6-7 మెంబర్స్ మాత్రమే స్వామి రూమ్ లో వెళ్ళి సుప్రభాతం పాడుతున్నాం అన్నమాట. స్వామి దీనికి దండ వేశారు, పూల దండ. అది అలా స్వింగ్ అయ్యి అయ్యి అయ్యి కింద పడిపోయింది. అప్పుడు మ్యామ్ అన్నారు, నిజంగా స్వామి వచ్చారు ఇక్కడ అని. అప్పుడు నాకైతే చాలా సంతోషం వేసింది. యాక్చువల్లీ స్వామి డోర్ ఓపెన్ లో ఉన్నింది. మ్యామ్ అన్నారు, ప్రొసెషన్ స్టార్ట్ అయ్యే వరకు ఇక్కడ స్వామి రూమ్ ముందు ఒక గార్డ్ చేయాలి, సో మీరు టర్న్స్ తీసుకుని ఇక్కడ ఉండండి అనేసి. నాది 8-9 స్వామి రూమ్ గార్డ్ చేయడానికి కూర్చొని ఉన్నానమాట. స్వామి డోర్ పక్కనే కూర్చొని ఉన్నారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ లాక్డ్, జస్ట్ ఊరికే అలా. తర్వాత మ్యామ్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ మ్యామ్ చెప్పింది గుర్తుందనమాట. మ్యామ్ ప్రే చేస్తున్నప్పుడు స్వామి సేమ్ అదే రూమ్ లోనే డోర్ ఓపెన్ చేసి మ్యామ్ తో మాట్లాడి పాద నమస్కారం ఇచ్చినట్టు నాకు అది గుర్తొచ్చి, స్వామి డోర్ చూసి నేను మాట్లాడుతున్నాను అనమాట. స్వామి ప్లీజ్ ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి, ఒక్కసారి ఓపెన్ చేయవా, చాలా సార్లు అడిగాను, ప్లీజ్ ఒక్కసారి ఓపెన్ చేయి అనేసి. ఇక మామూలుగా నేనుంటే సడన్ గా ఓపెన్ అయిపోయింది డోర్. నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు, కానీ భయం వేసింది. సడన్ గా ఓపెన్ అయిపోయింది డోర్, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. లోపల స్వామి బెడ్ అంతా కనిపిస్తుంది. అలా చూస్తుండిపోయాను, క్లోజ్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఏడ్చాను నేను, స్వామి నేను జోక్గా అడిగితే నువ్వు నిజంగా నువ్వు ఓపెన్ చేసి చూపించేస్తావు, అందులో నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇక్కడ ఎవరు లేరు, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. ఇంకా తర్వాత కలశం మొత్తం అంతా నేనే డెకరేట్ చేశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా స్వామిని కలశం తీసుకెళ్తున్నప్పుడు అయితే ఇంకా చాలా ఏడ్చాను. ఫైనల్ ఇయర్ లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులోనూ స్వామి రూమ్ ని డెకరేట్ చేసి క్లీన్ చేసి అంతా చేయడం నాకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. బెస్ట్ పార్ట్ స్వామి స్టూడెంట్ అని నాకు ఇంకా చాలా ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సాయిరామ్.
2: నా పేరు చిన్మయ్, నేను సెకండ్ ఎఫ్ఎన్ఎస్ చదువుతున్నాను, ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్. నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అంటే 5 ఏళ్ళప్పటి నుంచి స్వామి ఇన్స్టిట్యూషన్స్ లోనే ఉంటున్నాను. ఫస్ట్ స్టాండర్డ్ లో ప్రైమరీ స్కూల్లో చేరాను. అది కూడా అమ్మ చాలా ప్రే చేసేవారు స్వామికి. అప్పుడు నేను చాలా అల్లరి పిల్లని, అసలు స్వామి కారుస్తుంటే చాలా ఎగ్జైట్ అయిపోయి పరిగెత్తి అలా చేసేదాన్ని మందిరంలో. కానీ అమ్మకి నేను కొంచెం సైలెంట్ గా ఉంటే అప్పుడు స్కూల్లో సీట్ వస్తుందేమో అని అమ్మ టెలిగ్రామ్ రోజు స్వామికి ఫ్యాక్స్ పెట్టేవాళ్ళనమాట. అప్లై చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత, అప్పుడు ఎగ్జామ్ ఉండేది, ఇంకా ప్రతిరోజు అమ్మ పెట్టేవారు ఫ్యాక్స్ స్వామికి, స్వామి చిన్మయకి సీట్ ఇవ్వండి, చిన్మయకి సీట్ ఇవ్వండి అని. 40వ రోజు ఫ్యాక్స్ పెట్టినప్పుడు ఆ ఫ్యాక్స్ ఆయన ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారో ఆయన పుట్టపర్తిలో ఉండేవారు. ఆయన అమ్మకి కాల్ చేసి చెప్పారు మీ అమ్మాయికి సీట్ వచ్చేసిందని. అప్పుడు అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మ కన్నా హ్యాపీగా నేను ఉండేదాన్ని, ఎందుకంటే ఎప్పుడన్నా పుట్టపర్తికి వచ్చినప్పుడు అమ్మని అడిగేదాన్ని, అమ్మ స్వామి ఫోన్ నంబర్ ఏంటో చెప్పండి, నేను స్వామికి కాల్ చేసి నాకు సీట్ ఇవ్వండి అని చెప్పేస్తాను అని. కానీ అందరికీ కొంచెం వింతగా అనిపించేది, ఇంకా చిన్నపిల్లలే ఏదో మాట్లాడుతుందని అనిపించేది. కానీ దాని తర్వాత స్వామి స్కూల్ వచ్చిన తర్వాత అసలు స్వామికి ఫోన్ నంబర్ అవన్నీ అవసరం లేదు, మాట్లాడితే స్వామి వింటారు అని తెలిసిపోయింది.
3: మరి అలాగా మాట్లాడితే లేకపోతే ప్రే చేస్తే స్వామి వింటారు అన్న దానికి ఎప్పుడైనా నీకు ఏదైనా సంఘటన జరిగిందా?
2: అంటే చిన్నప్పుడు స్వామి దేవుడు అని రోజు శివం ఎవ్రీ సండే శివం భజన్స్ కి అలా తీసుకెళ్లే వాళ్ళు. ఇంకా బాల వికాస్ కూడా నేను ఫస్ట్ ఇయర్ ఒకటి అయిపోయింది, దాని తర్వాత స్కూల్లో చేరాను. కానీ స్కూల్లో చేరే ముందర 2004లో నాకు అసలు గ్రాండ్ పేరెంట్స్ లేరు. ఇప్పుడు అమ్మమ్మ నాకు లాస్ట్ గ్రాండ్ పేరెంట్ అనమాట. 2004లో స్వామిలో మెర్జ్ అయ్యారు. దాని తర్వాత నాకు ఏంటో లాకింగ్ గా అనిపించేది, మీన్స్ అందరూ హాలిడేస్ అప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్తూ ఉండేవాళ్ళు. నాకు అది కొంచెం ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ దట్ నేను ఎక్కడికి వెళ్ళలేను అనేసి. కానీ స్కూల్లో చేరిన తర్వాత స్వామి నాకిప్పుడు అమ్మమ్మ లేరు, బామ్మ లేరు, తాతయ్య లేరు. సో హీ హాజ్ యాక్చువల్లీ కమ్ ఇన్ టు మై లైఫ్ ఇన్ ది హీస్ లైక్ అ ఫిల్లింగ్ ఇన్ మై లైఫ్. యాక్చువల్గా అమ్మేమంటారు నేను దాని అమ్మేమంటారు అలానే చేసేస్తాను, లేకపోతే నానేమన్నా లైక్ వాళ్ళేమంటే నేను అది చేయడానికి తయారు, లైక్ ఐఎమ్ రెడీ టు డూ దాట్. కానీ నాకు పెద్దవాళ్ళు ఇచ్చే ప్రేమ అనేది తెలియదు. కానీ స్వామి హ్యాస్ షవర్డ్ సో మచ్ లవ్. అంటే అసలు చాలా సార్లు అయ్యేది, ఫస్ట్ స్టాండర్డ్ లో అసలు పొద్దున దర్శనానికి వెళ్ళేవాళ్ళము, థర్స్డే సండే వెళ్ళేవాళ్ళము పొద్దున సాయంత్రం. కానీ పొద్దున వెళ్తే దర్శనానికి స్వామి విల్ ఆల్వేస్ కమ్ ఫర్ దర్శన్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్. అండ్ ద టైమ్ ఇన్ విచ్ స్వామి వస్తారో అది మనకు తెలీదు. అందుకని 4 o'clock కి మొత్తం స్కూల్ అంతా తయారైపోయి సుప్రభాతం చెప్పేసేవాళ్ళు. దాని తర్వాత అందరం వరుసగా బ్రేక్ఫాస్ట్ తినేసి ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళు పడుకునే వాళ్ళము. దాని తర్వాత స్వామి వస్తున్నారని సిగ్నల్ స్కూల్ కి రాగానే అందరం తొందరగా దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళము. అండ్ స్వామి వస్తారు అండ్ దర్శనం చాలా బాగా అవుతుంది. ఇంకా లాస్ట్ లైన్ లో ఉండే వాళ్ళు కూడా ఫస్ట్ లైన్ కి వచ్చేస్తారు స్వామిని చూడ్డానికి. అండ్ స్వామి తిరిగి చాలా సార్లు నవ్వేవాళ్ళు. అండ్ చాలా పురుష సూక్తం చాంట్ చేస్తున్నప్పుడు ఒకసారి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత అని చాంట్ చేస్తున్నప్పుడు స్వామి వాజ్ షోయింగ్ ఇన్ హిస్ లైక్ ఇన్ హిస్ ఫార్మ్ బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత అని హీ వాజ్ షోయింగ్ హిస్ ఓన్ బాడీ పార్ట్స్ సేయింగ్ దట్ లైక్ స్వామి అండ్ పురుష వన్ అండ్ ద సేమ్ అలా చెప్పడానికి. అండ్ స్వామి ఎవ్రీ థర్స్డే సండే మార్నింగ్ దర్శన్కి వస్తారు. సో స్వామి దర్శన్కి వస్తే ఈవినింగ్ మేము ఎందుకు వెళ్ళాలి అన్నట్టు మేము వెళ్లే వాళ్ళం కాదు. అండ్ స్కూల్లోనే భజన్స్ అయ్యేవి లైక్ రెగ్యులర్లీ. కానీ ఏమైనా డ్రామా అయినా ఏమైనా అలా ఉంటే స్వామి సెండ్ ఇన్విటేషన్ అనమాట, స్కూల్ డ్రామా ఉంది వాళ్ళ స్కూల్ పిల్లల్ని తీసుకురండి అంటే అప్పుడు మేము వచ్చేవాళ్ళము. సో అది కొంచెం తగ్గింది సెకండ్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికి. అంటే పొద్దున పూట స్వామి రావచ్చు రాకపోవచ్చు అలాగయ్యేది. సో ఒకసారి మేము కూర్చున్నప్పుడు మేము కూర్చున్నామన్నమాట పొద్దున దర్శన్కి, స్వామి రాలేదు. దాని తర్వాత మేము ఆంటీ అన్నారు స్వామి రాలేదు వెళ్ళిపోదామా అన్నట్టు అనుకుంటే లేదు మేము కూర్చుంటామన్నట్టు మేము ఇక్కడే అక్కడే కూర్చున్నాము. మొత్తం మందిర్ అంతా ఎంటీ అయిపోయింది. మేము ఒకళ్ళమే అక్కడ కూర్చున్నాము. ఇంకా కూర్చుంటూనే ఉన్నాము అన్నమాట, అది థర్స్డే అనుకుంటా. సో అక్కడ క్లాసెస్ అవన్నీ ఏమయ్యాయో తెలీదు, కానీ మేము అక్కడే కూర్చున్నాము. మందిర్ మొత్తం ఎంటీ, సేవాదల్స్ కూడా లేరే, మొత్తం ఎంటీగా ఉంది. చాలా సేపు తర్వాత స్వామి వచ్చారు. అంటే అందరికీ ఫస్ట్ లైన్ దర్శనం వచ్చినప్పుడు అండ్ స్వామి ఎంత అంటే ఇట్స్ నాట్ ఈవెన్ అ ఫుట్ అపార్ట్, అంటే స్వామిని ఇలా ముట్టుకోవచ్చన్నట్టు. అండ్ స్వామి అందరినీ చూస్తూ వెళ్లారు. అప్పుడు మేమే మొత్తం ప్రైమరీ స్కూల్ వాస్ చాంటింగ్ లౌడ్లీ వేదాస్. దాని తర్వాత పాటలు పాడాము. అప్పుడు కనుల ముందర పాడాము, హమ్కో తుమ్సే ప్యార్ కిత్నా పాడాము. దెన్ స్వామి అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యేవారు. అండ్ అప్పుడు నాకు అనిపించాను ఎందుకు స్వామి అంత ఎమోషనల్ అవుతున్నారు, లైక్ హీ షుడెంట్ బికమ్ హీస్ గాడ్ అన్నట్టు. కానీ దాని తర్వాత అనిపించేది స్వామి నా కోసం, అంటే నాకు గ్రాండ్ పేరెంట్స్ గా మారితే డోంట్ మై గ్రాండ్ పేరెంట్స్ హ్యావ్ ఎమోషన్స్, వాళ్ళకున్నాయి. సో నౌ స్వామి ఈజ్ మై గ్రాండ్ పేరెంట్ అండ్ నాట్ గాడ్. సో ద రిలేషన్ బిట్వీన్ మీ అండ్ స్వామి అది దేవుడు భక్తురాలు కన్నా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతగారు ఇంకా మన్వరాలు లాగా మారిపోయింది.
3: చాలా బాగుంది. సో స్వామి ఫోన్ నెంబర్ నీకు డైరెక్ట్ గా తెలిసిపోయింది. సో విత్ యువర్ ఇంటెన్షన్ ప్రేయర్స్ తోటి నువ్వు స్వామిని ఏది అడిగితే స్వామి వాజ్ డూయింగ్ దట్ టైమ్. చాలా బాగుంది. మరి తర్వాత నువ్వు స్వామి చక్కగా దర్శనాలు ఇచ్చిన టైం నుంచి 2011 తర్వాత మన కళ్ళకు కనిపించని స్వామిని, స్వామి భౌతికంగా మన దగ్గర లేరు, ఆ తర్వాత నీ జర్నీలోని ఎలాగ ఎఫెక్ట్ అయింది, లేకపోతే స్వామితో నీ బంధం ఎలా ముందు సాగింది?
2: 2011 లో మా తాతగారిది 100th బర్త్డే, అంటే ఆయన పుట్టినరోజు ఇంకా హిస్ డెత్ యానివర్సరీ కోయిన్సైడెడ్ ఆన్ ది సేమ్ డేట్. అందుకని ఆ రోజు తాతగారి 100th బర్త్డే అని ఆయన పెద్ద కవి కేఆర్కే మూర్తి గారు, కమ్మంపాటి రాధాకృష్ణమూర్తి గారు, ఆయన రమణ మహర్షితో చాలా దగ్గరగా ఉండేవారు. రమణ మహర్షి గారు సంస్కృతంలో ఏమేం చెప్పారు, తమిళ్లో ఏమేం రాశారు, అవన్నీ ఆయన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని ఒక బుక్ కృపావిలాసం అని పేరు పెట్టి రాశారన్నమాట. మరి తాతగారికి అది ట్రిబ్యూట్ గా నాన్న అమ్మ 100th బర్త్డేకి చాలా కాపీస్ ప్రింట్ చేయించి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ రోజు కూడా ఒక థర్స్డే అయింది. ఇంకా నా పుట్టినరోజు హాలిడేస్ లో వస్తుందని ఎవరి పుట్ అది 2010 లో అయింది. 2010 అక్టోబర్ లో అది ఒక థర్స్డే అయితే వాళ్ళు అన్నారు మీ పుట్టినరోజు ఇంట్లో ఉంటే మీరు కూడా వెళ్ళి అక్షంతులు వేయించుకోవచ్చు అనేసి. సో నేను ఆ రోజు నేను ఇంకో అమ్మాయి వైట్ కలర్ ట్యూనిక్ వేసుకుని కూర్చున్నాము. ఇంకా ముగ్గురు అక్కలు హాఫ్ సారీ కట్టుకుని కూర్చున్నారు. ఇంకా స్వామి కారులో వస్తే అక్షంతులు వేయలేరు, అందుకని చైర్లో రావాలని మేమందరం చాలా ప్రే చేస్తూ కూర్చున్నామన్నమాట. ఆ రోజే అంటే అమ్మ వాళ్ళు పుట్టపర్తిలో అక్కడ లేరు నన్ను చూడడానికి. కానీ ఆ రోజు స్వామి వచ్చి స్వామి చైర్లో వచ్చారు. ఇంకా స్వామికి ఒక అక్క అక్షంతులు చూపిస్తే స్వామి మా అందరి మీద వేశారు. దాని తర్వాత నాకు విభూతి ప్యాకెట్ ఇచ్చారు ఆ రోజే. అంటే నాకు ముందు అనిపించలేదు ఎందుకు స్వామి ఆ రోజే నాకు ఇచ్చారు అని. దాని తర్వాత చాలా ఆలోచించిన తర్వాత ముందర అమ్మ వాళ్ళు నాకు ఇది చెప్పలేదు, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట తాతగారిది అయింది అనేసి. అప్పుడు అనుకున్నాను తాతగారే నాకు ఇలాగా విభూతి ఇచ్చారు అనేసి. అంటే తాతగారికి శివుడు అంటే చాలా ఇష్టం, లైక్ రమణ మహర్షి గారు నాచలమ్మ అవన్నీ, అండ్ విభూతి ఇస్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ శివ, సో ఇట్ గాట్ మోర్ ఎన్ఫోర్స్డ్ ఇన్ టు మీ. దాని తర్వాత 2011 సెవెంత్ స్టాండర్డ్ లో, అంటే హాఫ్ విత్ స్వామి అండ్ హాఫ్ ఆమ్నీ ప్రెసెంట్ స్వామి, అప్పుడు మొత్తం క్లోజ్ చేసేసారు. సో వి వుడ్ ఓన్లీ క్రీమ్ కలర్ షీట్స్ యూస్ టు బి సీన్ అంతే. అండ్ మేం భజన్స్ చేసేవాళ్ళము, గురు పూర్ణిమకు ఓపెన్ చేస్తామన్నారు. సో గురు పూర్ణిమకు ఓపెన్ చేసేటప్పటికి లైక్ కర్టన్స్ ఓపెన్ చేసి అదంతా చూసాము, లైక్ దే హడ్ బిల్ట్ అ మార్బుల్ స్ట్రక్చర్ అదంతా. దాని తర్వాత అనిపించింది స్వామి ఉన్నప్పుడు కూడా ఇలానే ఉంది, కానీ చుట్టూ తిరిగి చూస్తే చాలా మంది ఏడుస్తున్నారు, నాకెప్పుడు ఏడుపు రాలేదు. ఆ మూడు రోజులు అవన్నీ కూడా నాకెప్పుడు ఏడుపు రాలేదు. నేను అమ్మతో అన్నాను స్వామి ఇక్కడే ఉన్నారు కదమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అని చాలాసార్లు అడిగాను. కానీ అమ్మ ఏమనేవాళ్ళంటే నీకు స్వామి నీలో ఆల్రెడీ హీ హాస్ ఆల్రెడీ సంక్ ఇన్ టు యూ, సో స్వామి నీలో ఉన్నట్టు నీకు ఆల్వేస్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా నేను స్వామి చూసినప్పుడు ఆనంద బాష్పాలే వస్తాయి, కానీ ఐ విల్ నెవర్ మిస్ స్వామి. కానీ ఇవాళ సడన్ గా ఏంటో అయింది, అంటే డ్రామా అయిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట టోకెన్స్ ఆఫ్ లవ్ లాగా. అప్పుడు కూడా నాకేమనిపించలేదు, చాలా బాగైంది సెలబ్రేషన్ అదంతా. దాని తర్వాత నా పక్కన ఒక అక్క ఉన్నారనమాట, ఆ అక్క కూర్చొని నాతో క్యాషువల్ గా అన్నారు స్వామి ఉన్నప్పుడు కూడా ఇలానే చేసేవారు కదా అన్నారు. సడన్ గా మొత్తం వెనక్కి వచ్చేసింది అనమాట. నేను సెకండ్ స్టాండర్డ్ నుంచి లేడీస్ డే లో పార్టిసిపేట్ చేస్తున్నాను, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ ఇయర్స్ అంతా పార్టిసిపేట్ చేశాను. ఇంకా మేము చిన్నప్పుడు అయితే స్వామి పర్సనల్ గా ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లి పిల్లలకి ఏమివ్వాలో యాజ్ అ టోకన్ ఆఫ్ లవ్ స్వామే సెలెక్ట్ చేసి ఎంతమంది ఉన్నారో అవి బయటికి తీసుకొచ్చి అన్ని బ్లెస్ చేసి దాని తర్వాత మాకు డిస్ట్రిబ్యూట్ చేయించేవాళ్ళు. అదంతా ఒక్కసారి రివైండ్ అయిపోయి స్వామి నేను అక్కడ కూర్చొని స్వామి నాకు ఇచ్చేటట్టు, లైక్ స్వామి బ్లెస్ చేసి మాకు ఇస్తున్నట్టు అదంతా మొత్తం వచ్చేసరికి నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. దాని తర్వాత అనుకున్నాను స్వామి నాకు ఆల్రెడీ చాలా ఇచ్చారు, ఇప్పుడు చాలా మందికి ఇవ్వలేకపోయారు అందుకని ఇప్పుడు ఇస్తున్నారు, నాకు ఇచ్చినందుకు ఐ షుడ్ బి ఏబుల్ టు ఫీల్ మోర్ హ్యాపీ, ఐ షుడ్ నాట్ ఫీల్ సాడ్ అనేసి నాకు అనిపించింది. ఇంకా స్వామి ఉన్నప్పుడు హీ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు పుట్టపర్తి. అండ్ ఇంకా మేము చిన్నప్పుడు అయితే కొంతమంది ఏడ్చేవారు హోమ్ సిక్నెస్ అని, లేకపోతే కొట్టుకొని ఏడ్చేవాళ్ళము, కొన్నిసార్లు అవుతాయి కదా. మరి అలా అయినప్పుడు టీచర్స్ అన్న సీనియర్స్ అన్న అప్పుడు అనేవాళ్ళు మీరు ఏడిస్తే స్వామి ఆ రోజు వచ్చేసరికి నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. దాని తర్వాత అనుకున్నాను స్వామి నాకు ఆల్రెడీ చాలా ఇచ్చారు, ఇప్పుడు చాలా మందికి ఇవ్వలేకపోయారు అందుకని ఇప్పుడు

0: సీనియర్స్ అన్నప్పుడు అనేవాళ్ళు మీరు ఏడిస్తే స్వామి ఆ రోజు లైక్ ఇఫ్ యూ క్రై ఇన్ ది ఆఫ్టర్నూన్ స్వామి ఆ రోజు లంచ్ తినరని అలా చెప్పేవాళ్ళు, అంటే మేము ఏడకుండా ఉండాలనేసి. కానీ అంటే సిక్స్ స్టాండర్డ్ తర్వాత లైక్ లేటర్ ఆన్ వెన్ వీ గ్రూ అప్ స్వామి బికేమ్స్ స్వామి ఇస్ సచ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ అన్నమాట. లైక్ స్వామి స్టిల్ హియరింగ్, స్వామి అలానే ఉన్నారు. ఇట్స్ జస్ట్ దట్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి స్వామిని. మనం స్వామితో మాట్లాడితే స్వామి మనతో మాట్లాడతారు. స్వామి ఇస్ యాక్చువల్లీ లిసనింగ్, కానీ మనం మాట్లాడడం మొదలు పెడితేనే స్వామి వింటారు.
1: చాలా బాగుంది, ఎంతో మందికి ఆన్సర్ కూడా లభించి ఉంటుంది నువ్వు చెప్పిన విషయాల్లోని. మరి ప్రైమరీ స్కూల్లో ట్వెల్త్ అయిన తర్వాత డిగ్రీలోని జాయిన్ అవడానికి స్వామి ఇన్స్టిట్యూట్ లోనే ఇంకా కంటిన్యూ అవడానికి ఏంటి నీ స్ట్రాంగ్ ఫీలింగ్?
0: స్వామి ఇస్ నాట్ స్ట్రాంగ్ ఫీలింగ్, అంటే స్వామి నేను స్కూల్లో జాయిన్ అవడం కూడా స్వామి వెళ్ళే. నేను 11th స్టాండర్డ్ లో కూడా నేను బయటకు వచ్చేసి ఉండాల్సింది. ఐ మీన్ స్వామి కూడా మేడ్ ద సిచ్యువేషన్ లైక్ దట్. కానీ స్వామి ఇస్ ఒక మ్యాగ్నెట్. మనం అందరం అయన్ ఫీలింగ్స్ లాంటి వాళ్ళము. ఆ మ్యాగ్నెట్ మన సరౌండింగ్స్ ఉన్నప్పుడు మనం పారిపోలేము. ఎంత ట్రై చేసినా వీ కాంట్ గో. స్వామి అట్రాక్ట్ అస్, స్వామి హోల్డ్ అస్. అంటే మనం ఎప్పటి వరకు అంటే వీ టర్న్ ఇన్ టు మ్యాగ్నెట్స్ టు అట్రాక్ట్ ద క్రౌడ్ అండ్ టెల్ దెమ్ అబౌట్ స్వామి. స్వామి స్టిల్ క్లింగ్ ఆన్ టు అస్ అండ్ స్వామి మేక్ అస్ ఆల్సో ఇన్ టు మ్యాగ్నెట్స్. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకా నాదస్వరం నేను వాయించాను ఇవాళ పొద్దున. అంటే స్వామికి నాదస్వరం అంటే చాలా ఇష్టమని అక్క వాళ్ళు చెప్తుండేవాళ్ళు. చిన్నప్పుడు కూడా మేము చాలా సార్లు చూసాము వాళ్ళు. స్వామి రాగానే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళదే ఫస్ట్ తాళం వినిపిస్తుంది, శృతి వినిపిస్తుంది, నాదస్వరం వాయిస్తారు. అలాంటిది మొదటిసారి వాయించాను ఇవాళ. స్వామి నిజంగా నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్వామిని లీడ్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఫార్చ్యూన్. కానీ దీనికి ఈ ఫార్చ్యూన్ రావాలంటే చాలా ప్రాక్టీస్ కూడా చేయించాలి. అండ్ స్వామి మాకు అంత టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా డివైడ్ చేశారు, అంత టైం అలాట్ చేశారు నాదస్వరం రోజు వాయించి ప్రాక్టీస్ చేయడానికి. అండ్ స్వామికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ పర్ఫెక్షన్ లెవెల్ కి రావడానికి కూడా మాకు చాలా రిసోర్సెస్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు స్వామి మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. సారా
2: సాయిరామ్, నా పేరు జయశ్రీ. నేను ఇప్పుడు ఎంఎస్సీ బయోసైన్స్ చేస్తున్నాను, సెకండ్ ఇయర్. నేను 11th స్టాండర్డ్ లో ప్రైమరీ స్కూల్ జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఇక్కడ బీఎస్సీ చదువుకున్నాను, తర్వాత ఎంఎస్సీ ఇప్పుడు చేస్తున్నాను ఫైనల్ ఇయర్. నేను చిన్నప్పటి నుంచి బాల్యకాయకి వెళ్లేదాన్ని. ప్రతి సంవత్సరం భర్తీయాత్ర కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళం. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి డాన్స్ కూడా నేర్చుకుంటున్నాను. 6th స్టాండర్డ్ నుంచి భర్తీయాత్రలో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాం. అంటే ఇక్కడ డిసెంబర్లో మా జిల్లా వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు భర్తీయాత్రకి. అప్పుడు నేను డ్రామా గ్రూప్ లో ఉండేదాన్ని, అందులో డాన్స్. 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు 7th లో, 8th లో, 9th లో నాకు ఛాన్స్ దొరికింది స్వామి దగ్గర డాన్స్ చేయడానికి.
1: స్వామితోటి పొందిన ఒక మంచి అనుభూతి మా అందరితో షేర్ చేసుకుంటావా?
2: అనుభూతి అంటే నాకు పెద్ద మిరకల్స్ ఏమీ జరగలేదు లైఫ్ లో. మేబీ అంటే మిరకల్స్ అంటే విజిటింగ్ కార్డ్స్ అని చెప్తారు స్వామివి. నాకు ఆల్రెడీ విజిటింగ్ కార్డ్ అంటే ఓన్లీ పేరెంట్సే చెప్పేసారు స్వామి అంటే భగవంతుడు స్వామి ఇంకా అంతా అని. ఎక్స్పీరియన్సెస్ అంటే 10th వరకు నేను హాస్టల్లో లేను. తర్వాత 11th లో సడన్ గా ఇక్కడ ఆనంద్పూర్ డిస్ట్రిక్ట్ అదే పర్తి వచ్చి పర్తి మేము ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళం, కానీ అమ్మానంత వచ్చేవాళ్ళం. కానీ నాకు ఒక్కసారి ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయిన వెంటనే కొంచెం భయం అనిపించింది. అంటే అమ్మా నాన్న ఉండరు, అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. అందుకని కానీ స్వామితో మాట్లాడడం నాకు చాలా అలవాటు. ఒకసారి నేను ప్రేయర్ హాల్కి వెళ్ళాను స్కూల్లో. స్వామితో చెప్పాను ఇక్కడ అమ్మా నాన్న లేరు, మీరే నన్ను చూసుకోవాలి, ఎప్పుడు నాతో ఉంటానని ప్రామిస్ చేయని స్వామిని అడిగాను. జస్ట్ ఇలా అన్నానో లేదు, అక్కడ మా ప్రేయర్ హాల్లో ఒక మధ్యలో ఒక పెద్ద ఫోటోలా ఉంటుంది, దానికి ఒక గార్లాండ్ కట్టు ఉంటుంది. అప్పుడు నేను అడిగిన వెంటనే రెండు వైపుల నుంచి గార్లెండ్ ఊడి కింద నిలబడింది అనమాట. అప్పటి నుంచి స్వామి నాకు అష్యూరెన్స్ ఇచ్చాను, నేను నీ జీవితం మొత్తం చూసుకుంటానని అన్నట్టు. అప్పటి నుంచి ఇంకా ఆ నమ్మకం వస్తుంది. అందుకే ఇంకా స్కూల్ నుంచి దాని తర్వాత ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకంటే ఒక్కసారి స్వామి అంటే నేను చెప్పాలంటే ఐఎమ్ రీబోర్న్ అస్ అ సాయి స్టూడెంట్. అంటే నిజంగా ఇంకొక మనిషిలా మారా అనిపించింది అక్కడికి వచ్చిన తర్వాత. చాలా మార్పులు వచ్చాయి నాకు.
1: మరి 10th క్లాస్ వరకు బయట చదువుకున్న నీకు స్వామి సిస్టంలోకి వచ్చిన తర్వాత

0: ఇక్కడికి ఇక్కడికి తేడా ఏమనిపించింది?
1: తేడా అంటే బయట అసలు బాగాలేదని చెప్పలేను నేను, ఎందుకంటే అక్కడ అక్కడ ఇచ్చిన ఎడ్యుకేషన్ ద్వారానే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను అది అది చెడు అని చెప్పలేను. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆర్గనైజ్డ్ వే అంటే వర్క్ షెడ్యూల్ ఒక ఎలా ఆర్గనైజ్డ్ గా ఉండాలో అది నేర్చుకున్నాను అనమాట. అంటే ఉదయాన్నే లేచి సుప్రభాతం చేసి దాని తర్వాత ప్రతిరోజు అదే షెడ్యూల్, అదే బయట ఉన్నప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు మనకి, ఈ రోజు ఎంతకు లేస్తే రేపు ఎంతకు లేస్తానో తెలియదు. కానీ ఇలా ప్రతిదీ మన బాడీ మొత్తం ఒక ఒక టైం షెడ్యూల్కి అలవాటు అయిపోతుంది సిస్టమాటిక్ వే. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నేను ఎప్పుడు తొందరగా లేచేదాన్ని కదా ఇంట్లో ఉన్నప్పుడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తొందరగా లేవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నాను అనమాట. అంటే ఒక రోజు ఒక గంట ముందు లేచానంటే ఈ రోజు ఒక గంట, అలాంటిది వారానికి నాకు 7 గంటలు ఎక్స్ట్రా, అంటే నా లైఫ్ లో 7 గంటలు ఎక్స్ట్రా. అదే బయట ఉండుంటే ఈ 7 గంటలు కూడా ఉండేవి కదా. అంటే వారానికి 7 గంటలు అంటే అలాంటిది ఇంకొక నెలకి 7x4 అన్ని ఎక్స్ట్రా గంటలు అనమాట. సో అలా ప్రతిదీ లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ప్రతిదీ ఒక ఆర్గనైజ్డ్ వేలో చేయడం వల్ల మనలో ఒక కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అలవాటు అయిపోవచ్చు అనే నమ్మకం వచ్చేసింది లైఫ్ లో. సో ఎలాంటి సిచ్యువేషన్స్ లైఫ్ లో వచ్చినా కూడా ఫేస్ చేయగలనన్న నమ్మకం.
0: చాలా బాగుంది. మరి స్వామి దగ్గరికి వచ్చి ఇన్ని సంవత్సరాలు స్వామి అంబ్రెల్లాలో ఉండి స్వామి క్యాంపస్ లో చదువుకుంటూ బాగా నచ్చింది ఏంటి? స్వామి చెప్పిన దాంట్లో టీచింగ్స్ లో ఏది జీవితాంతం తప్పకుండా పాటించాలనుకుంటున్నావు?
1: నాకు అంటే పాటించాలి అనుకుంటున్నాను అని చెప్పాలనుకున్నాను. ఏంటంటే స్వామి ఇంత చేస్తున్నారు ప్రతి ఒక్కరికి, కానీ స్వామి మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడిగితే నాకు మీ అందరి నుంచి కావాల్సింది ఒకటే అని చెప్పారు, మీరందరూ మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకుని రావాలి. అంటే ఇంత చేస్తున్నారు, దాని తర్వాత మళ్ళీ మన నుంచి స్వామికి ఏం కావాలని కోరుకోవట్లేదు, మన తల్లిదండ్రులకే మళ్ళీ ఏదైనా చేయాలని కోరుకుంటున్నారు. అంటే అంత సెల్ఫ్లెస్నెస్ ఎవరికి ఉంటుంది? అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు. కానీ అంటే ఇంత ఇచ్చి కూడా ఏం తిరిగి ఆశించట్లేదు. అది ఎవరైనా చేయగలరు? మన సొంత తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనకి ఏదైనా చేస్తున్నారంటే రేపు పొద్దున మనం ముసలైతే వాళ్ళు మనల్ని చూసుకుంటారు. అలాంటిది స్వామి నేనెవరో తెలియదు, తనెవరో తెలియదు, అంటే ఇంతమంది పేర్లు కూడా తెలియదు. కానీ ఎంత తెలియకుండా కూడా అందరూ నా ప్రాపర్టీ, అంటే ఎవరు జాయిన్ అయ్యారో ఎవరు అదంతా స్వామికి తెలుసు. కానీ మనం ఎలాంటి వాళ్ళమో మనకి తెలుసు, స్వామికి తెలుసు. అలాంటి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసి అందరూ నా ప్రాపర్టీ, అందరూ నా ప్రాపర్టీ అంటున్నారు. అంటే ఎవరినైనా సెల్ఫ్లెస్ గా అంటే యాక్సెప్టెన్స్ ఉంది స్వామికి. అంత అంటే 1000 తల్లులు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అదే అర్థమైంది. ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మకైనా చెప్పుకుంటాం, నాన్నకైనా చెప్తాం, ఇప్పుడు మాకు దొరికిన 10 మినిట్స్ ఫోన్ కాల్ లో ఏం చెప్తాం, అది కూడా ఈ ఏజ్ వచ్చిన తర్వాత అమ్మ నాన్నకి వాళ్ళకి బాధపడడం ఎందుకు అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామితో ఎలా కనెక్ట్ అవుతున్నావు అంటే నేను లెటర్స్ రాస్తూ ఉంటాను స్వామికి ప్రతిరోజు ఈవినింగ్ భజన్స్ లో. 6 o'clock కి మాకు భజన్ బెల్ అవుతుంది, సో 15 మినిట్స్ అటెండెన్స్ అవుతుంది అనమాట. సో నేను 15 మినిట్స్ నేను కూర్చుని ఒక లెటర్ రాస్తాను భజన్ వెంటనే. అది మాకు ప్రేయర్ హాల్ లో ఒక పోస్ట్ బాక్స్ లాంటిది ఉంటుంది, అందులో పోస్ట్ చేస్తాను అనమాట. అది రాసిన వెంటనే నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, దాని గురించి రోజంతా ఎంత బాధపడినా కూడా, ఒక్కసారి అది ఆ పేపర్ లో రాసి పోస్ట్ చేసిన వెంటనే ఇంకా నాకేం గుర్తుండదు. అంటే నాకు తెలుసు ఒక్కసారి ఇంకా స్వామికి చెప్తానంటే స్వామి చూసుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే లైఫ్ లో అంటే స్వామి లైఫ్ నుంచి నేను నేర్చుకునే లెసన్ ఏంటంటే సర్వీస్. అన్నిటికైనా స్వామి చేసింది అదే. నేను ఇక్కడ కూడా కొన్నిసార్లు ఎంత బిజీ షెడ్యూల్ లో కూడా నా మైండ్ డైవర్ట్ అవ్వాలంటే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ సర్వింగ్ అది చేయడానికి వెళ్తూ ఉంటాను. అది అది ఇచ్చిన హ్యాపీనెస్ ఏమో మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. అంటే ఆ కొంచెం టైం స్పెండ్ చేసినా కూడా అది చాలా, ఇక్కడ చిన్న స్కేల్ లో చేస్తున్నామేమో మోస్ట్లీ. అంటే రేపు పొద్దున మేము జాబ్ చేయడానికి కూడా, నేను ఏదైనా జాబ్ చేయాలనుకున్నా కూడా అది మేము కూడా ఇప్పుడు సొసైటీ నుంచి ఎంత పొందుతున్నామో సేమ్ అదే వెనక్కి ఇవ్వాలనుకున్నా, వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. అందుకని ఎంత వీలైతే అంత సర్వీస్ చేయాలని, మాకు దొరికిన నాకు వీలైనంత స్వామి ఎంత ఇవ్వగలిగితే అంత సర్వీస్ నేను చేయాలనుకుంటున్నాను.
0: చాలా బాగుంది. మరి గోల్డెన్ జూబ్లీ ఈ సంవత్సరం మీరు ఇక్కడ చదువుకోవడం, స్వామి దగ్గర ఉండడం ఎంతో అదృష్టం. ఈ సందర్భంలో మీ అనుభూతిని మన శ్రోతలతో పంచుకుంటారా?
1: స్వామి ఈ కళాశాలను స్థాపించి 50 సంవత్సరాలు అయిపోయిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అంటే ఈ బిల్డింగ్ ఇప్పటికీ చూసినా ఎంత బ్రాండ్ న్యూ బిల్డింగ్ లాగా అనిపిస్తుంది నాకు. ఇంకా 50 సంవత్సరాలు ఓల్డ్ ఈ బిల్డింగ్ అని యాక్చువల్లీ షాకింగ్ నాకు అది చూసిన వెంటనే. ఈ రోజు అనిపిస్తుంది అంత బాగా డెకరేట్ చేసిన తర్వాత చూసిన వెంటనే ఈ బిల్డింగ్ కి 50 సంవత్సరాలు అయిపోయాయి అప్పుడే అనిపించింది. అంత న్యూ లుక్ ఉంది ఆ బిల్డింగ్ కి. అంతేకాకుండా నేను వారం రోజుల నుంచి చూస్తున్నాను మా టీచర్స్ అందరూ ఎంత ఓల్డ్, అందరూ 60-70 ఇయర్స్ లో ఉన్నారు. వాళ్ళు కూడా పైకి కిందకి అటు ఇటు తిరుగుతూ అంత ఎంత ఆనందంతో సెలబ్రేట్ చేస్తుంటే నాకు నిజంగా హాస్టల్ ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ జస్ట్ ఇప్పుడే అయ్యాయి, సిఐఈస్ ఒక రెండు రోజులే అయ్యాయంతే. ఆ ఎగ్జామ్స్ అయిన తర్వాత రెండు రోజులు కూడా అందరూ వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే ఈ ప్రోగ్రామ్ లో అందరూ చాలా ఎంజాయ్ చేశారంటే నిజంగానే స్వామి వస్తున్నారు, నిజంగానే స్వామి వస్తే ఎంత గ్రాండ్ గా ఉండాలో నిజంగా అందరూ హార్ట్ అండ్ సోల్ పెట్టి నిజంగా అంత వర్క్ చేశారు. వాళ్ళు పెట్టిన రంగోలీస్ గానీ, డెకరేషన్ చేయడం, ప్రతి చిన్నది చూసుకుని, పువ్వులు అన్ని చిన్న చిన్న వస్తువులు కూడా చూసుకుంటూ నేను డాన్స్ చేశాను. ఆ డాన్స్ ఇందాక మీకు చెప్పాను కదా, 6th, 7th, 8th, 9th లో పర్త్యాత్రపు నాకు ఛాన్స్ వచ్చిందని. ఆ రోజు స్వామి మాకు శారీస్ ఇవ్వడం, పాద నమస్కారం ఇవ్వడం, అవన్నీ అంటే నాకు ఎంత అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండదో ఈ రోజు కూడా నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది. అంటే నిజంగానే స్వామి అక్కడ వచ్చి కూర్చున్నారు, స్వామి మాతో ఫోటో తీసుకుంటున్నారు, అలా అనిపించింది స్టేజ్. దాని తర్వాత అంతా అయిన తర్వాత కూడా మీరందరూ క్యాంపస్ చుట్టూ, మా ఎక్స్టెండెంట్స్ అందరూ వచ్చి క్యాంపస్ చుట్టూ తిరిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని రికలెక్ట్ చేసుకుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ రోజంతా.
2: సాయిరామ్, నా పేరు రేష్మ, నేను ఇప్పుడు 2nd MBA చేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ మేజర్ ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడ ఎంబీఏకి ఎలా వచ్చానంటే, నేను యాక్చువల్గా ప్రైమరీ స్కూల్లో 1st స్టాండర్డ్ నుంచి జాయిన్ అయ్యాను. కానీ నాకు అప్పుడు స్వామి ఎవరున్నారు అది ఏం తెలీదు. నాన్న నాకు యాక్చువల్గా ఏం చెప్పారంటే, నువ్వు స్కూల్కి వెళ్ళు, యాక్చువల్లీ అది డే స్కాలరు, నీకు కావాలంటే ప్రతిరోజు నీకు వచ్చి ఇంటికి తీసుకుని వెళ్తామని, లేకపోతే అక్కడే ఏం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, నీకు ఇష్టం అంటే అక్కడే ఉండని చెప్పారు. అది అయిన తర్వాత ఇక్కడ ఆ ఫ్లోలోనే వెళ్ళాం. నేను నార్మల్ గా స్వామి ఎవరున్నారు, వాళ్ళు గాడ్ ఎవరు అని ఏం తెలియదు. ఫస్ట్ హ్యాండ్ నుంచి మైండ్ లో ఏమైనా ఐడియా ఉంటే ఆ ఐడియాతోనే వచ్చాను. కానీ ఇక్కడ బీబీఎం అయిన తర్వాత 2014లో ఇన్ మై మైండ్ అది ఒక థాట్ జరిగిపోయిందనమాట. కానీ ఎలా అంటే, స్వామి ఊరికే నార్మల్ గా నేను ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నాను కదా, నాకు ఎంబీఏ కూడా సీట్ ఇస్తారులే అలా ఐ థింక్ నేను ఐ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నాకు సీట్ ఇస్తారని. నేను ఎగ్జామ్ కి అంత బాగా ప్రిపేర్ అవ్వలేదు, ఊరికే అలా వచ్చేసాను. ఎందుకంటే చాలా మంది చెప్పారు, నువ్వు ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నావు, ఇప్పటివరకు స్వామి నీకు వదిలే, ఐ మీన్ హీ డిడ్ంట్ లీవ్ యూ, ఇప్పుడు కూడా మీకు సీట్ ఇస్తారని చెప్పారు. అది నేను టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుని పర్తీకి వచ్చాను. చాలా ప్రిపరేషన్ చేయలేదు కానీ పర్తీకి వచ్చి ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ 2014లో యాక్చువల్లీ ఎంబీఏ స్టార్ట్ అయింది మన ఇన్స్టిట్యూట్ లో, అనంతపూర్ క్యాంపస్ లో. అది లిస్ట్ చూసిన తర్వాత నేను చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే నా పేరు లిస్ట్ లో లేదనమాట. అప్పుడు షాక్ అయ్యి చాలా, మా నాన్న కూడా చాలా బాధ పెట్టారు. వాళ్ళు చెప్పారు, ఏంటిది నువ్వు బాగా ప్రిపేర్ చేయలేదు అందుకే స్వామి నీకు సీట్ ఇవ్వలేదని. అప్పుడు కూడా నేను రియలైజ్ చేయలేదు. 2nd ఇయర్లో కూడా 2015 కూడా నేను అప్లై చేశాను ఎంబీఏకి, అప్పుడు కూడా నా పేరు రాలేదు లిస్ట్ లో. అప్పుడు నాకు అర్థమైంది, స్వామి ఇది ఎందుకు ఇది రిపీట్ చేస్తున్నారు. నార్మల్ గా నాకేంటంటే, స్వామి ఎవ్రీ టైమ్ హీ గివ్స్ యూ ఎన్ ఎక్స్పీరియన్స్, అది సిమిలర్ గా ఉంటే వాళ్ళు మీకు ఒక లెసన్ నేర్పించాలని ఉంది, అలా నా ఫీలింగ్ ఉండింది. అందుకే 2nd టైంలో కూడా అది రాలేదంటే నేను ఇంట్రోస్పెక్ట్ చేశాను. స్వామి ఎందుకు ఇప్పుడు సీట్ ఇవ్వలేదు, బీబీఎం కూడా వచ్చినప్పుడు నేను చాలా బాగా ప్రిపేర్ అవ్వలేదు కానీ నాకు సీట్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని ఐ ఇంట్రోస్పెక్టెడ్. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఎందుకంటే ఐ టేకన్ ది సీట్ ఫర్ గ్రాంటెడ్ నాకంటే అది ఐ నెవర్ రియలైజ్ దట్ ఇది స్వామి ఇన్స్టిట్యూట్ లో సెలెక్షన్ ఎగ్జామ్ మార్క్స్ మీద కాదు, స్వామియే పిక్ చేస్తారు వాళ్ళ స్టూడెంట్స్ అని అప్పుడు నాకు రియలైజ్ అయింది. 3rd ఇయర్లో కూడా నేను స్వామికి చెప్పాను, స్వామి చూడండి నేను ఐ అక్సెప్టెడ్ మై మిస్టేక్ అని, కానీ ఇఫ్ యూ వాంట్ టు గివ్ మీ అ సీట్ మీరు ఇవ్వండి, లేకపోతే పర్వాలేదు మీ ప్లాన్ మీరే, యూ ఓన్లీ ఎగ్జిక్యూటెడ్ అని అదే నాకు థాట్ వచ్చింది. 3rd ఇయర్లో కూడా నేను ట్రై చేశాను కానీ అప్పుడు కూడా రాలేదు. అయిన తర్వాత నేను నాన్నకు చెప్పేశాను, నాన్న ఇప్పుడు మరి ట్రై చేయను, మరి చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ఎన్నిసార్లు ట్రై చేస్తావు, వెళ్ళు బయటకెళ్ళి ఏమైనా పని చేయి ఇది అది అని చెప్పారు. కానీ నాకు ఉండాలని ఉంది, నేను పీజీ ఇక్కడే చేయాలని. ఎందుకంటే కిండర్ గార్డెన్ నుంచి స్వామి ఇన్స్టిట్యూట్ లో చదివిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా, ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నామని ఆ ఫీలింగ్ అందరికీ లైక్ కమ్యూనికేట్ చేయాలని ఉంది. తర్వాత ఫోర్త్ ఇయర్ లో యాక్చువల్ గా నాన్న చాలా ఫోర్స్ చేశారనమాట, వెళ్ళి ట్రై చేయి అని. నేను నాన్నతో చాలా ఆర్గ్యూ చేశాను, నాన్న నాకు వద్దు, ఇప్పుడు నేను ఎప్పుడు ట్రై చేయను అని చెప్పాను. కానీ March 11th లాస్ట్ డే ఉన్నింది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. నాన్న నాకు చెప్పారు, చూడు అప్లికేషన్ వచ్చింది నువ్వు ఫిల్ చేయని. కానీ నాకు ఇష్టం లేదని నేను ఫిల్ చేయలేదు. నాన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో ఒక ఫోన్ చేసి అప్లికేషన్ అడిగారు. అది అప్లికేషన్ March 12th వచ్చింది. నేను నాన్నకు చెప్పాను, అన్న నాన్న ఇప్పుడు చూడండి, మీరు లాస్ట్ డే అయిపోయింది, ఇప్పుడు అప్లికేషన్ పంపిస్తే కూడా కాల్ లెటర్ రాదు. అది అయిన తర్వాత నా నాన్నమ్మ నాకు చెప్పారు, చూడు పెద్ద మెరకలు అవుతుంది ఈ ఇయర్, నీకు వస్తాయి సీట్ అని అలా చెప్పారు. నేను నాన్నమ్మకు ఛాలెంజ్ ఇచ్చాను. నేను చెప్పాను, నేను MBA హాల్ టికెట్ వచ్చినప్పుడు లైక్ టిల్ ఇట్ కమ్స్ ఐ విల్ నాట్ బిలీవ్ దట్ స్వామి ఈజ్ వర్కింగ్ త్రూ మీ, అలా చెప్పాను. తర్వాత March 13th కి మేము అప్లికేషన్ పోస్ట్ చేశాము. నేను గ్యారంటీ అయిపోయాను ఇప్పుడు రాదని కాల్ లెటర్. అది ఒక్క వీక్ తర్వాత కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ వచ్చిన తర్వాత నాన్నమ్మ నాకు చెప్పారు, చూడు ఇప్పుడు కాల్ లెటర్ వచ్చింది, ఇప్పుడు కూడా నమ్మవా అని. నేను చెప్పాను, నేను నమ్మను అన్లెస్ అండ్ అంటిల్ నాకు MBA ఫామ్ అది వస్తుంది, అది సెంటెన్స్ నేను చూడాలి, మిస్ రేష్మ ఇస్ అడ్మిటెడ్ ఫర్ MBA, అప్పుడు నేను నమ్మను అని చెప్పాను. నాకు చాలా ఇది బాధగా ఉన్నింది, ఎందుకంటే 3 ఇయర్స్ వెయిట్ చేశాను కానీ స్వామి సీట్ ఇవ్వలేదని. అప్పుడు నాన్నమ్మ నాకు ఒక బుక్ ఇచ్చారు, దాంట్లో వెయిటింగ్ బాయ్స్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నింది. వెయిటింగ్ బాయ్స్ ఎవరంటే నార్మల్ గా బాయ్స్ క్యాంపస్ లో అది ఎడ్యుకేషన్ అయిన తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట స్వామి వాళ్ళకి ఏం ఫర్దర్ గైడెన్స్ ఎలా ఇస్తారు, ఏం చెప్తారు చేయడానికి, అవన్నీ ఇస్తారంట. అది ఆ వెయిటింగ్ పీరియడ్ చాలా లాంగ్ ఉంటుంది నార్మల్ గా. అది ఎండ్ లో లైక్ సో మెనీ పీపుల్ మధ్యలో అది వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ మధ్యలో ఎవరైనా ఉంటే లైక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఎవరైనా ఉంటే బెస్ట్ ఆపర్చునిటీ వాళ్ళకి దొరుకుతుంది అనమాట. అది చేసిన తర్వాత నాకు చాలా హోప్ వచ్చింది, నాకు కూడా అలాగే స్వామి అలా టెస్ట్ చేస్తున్నారనమాట. అప్పుడు అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, పర్తీకి వచ్చాను ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామ్ రాయడానికి కూడా నేను చాలా లైట్ తీసుకున్నాను. నేను స్వామికి చెప్పాను, స్వామి ఈ ఇయర్ కూడా నేను ప్రిపేర్ చేయను, 3 ఇయర్స్ నేను ప్రిపేర్ చేస్తాను కానీ మీకు సీట్ ఇవ్వలేదు, ఇప్పుడు నేను ప్రిపేర్ చేయను, మీకు సీట్ ఇవ్వాలంటే ఇవ్వండి లేకపోతే నేను వెళ్ళిపోతా అలా చెప్పేసి సాయర్పణం చెప్పేసి వెళ్ళిపోయా ఎగ్జామ్కి. ఎగ్జామ్లో ఏం రాసాను ఎలా రాసాను నాకు తెలీదు. నార్మల్గా ఎగ్జామ్లో ఆ 3 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత నార్మల్గా నేను సెక్షన్ చూస్ చేసి స్టార్ట్ చేశాను అనమాట. ఆ ఇయర్ నాకు ఆల్రెడీ ఐడియా ఉండింది స్వామి నాకు ఇవ్వలే, హీ విల్ నాట్ గివ్ మీ అని, ఊరికే అటెంప్ట్ చేశాను ఆన్సర్స్. అది చేసిన తర్వాత ఈవినింగ్ 5 o'clock రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. నాకు 4 ఫోన్ కాల్స్ వచ్చాయి, అందరూ నాకు చెప్తున్నారు అక్క మీ రిజల్ట్స్ ఉన్నాయి అక్కడ, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, కానీ నేను నమ్మలేదు. తర్వాత నా తమ్ముడు వెళ్ళి ఆ లిస్ట్ లో ఫోటో తీసుకుని అది నాకు చూపించారు. అది చూసిన తర్వాత కూడా నేను వెళ్ళలేదు లిస్ట్ చూడడానికి, ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ నా పేరు లిస్ట్ లో ఉందని. అది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత చాలా మంది నాకు చెప్పారు, మీకు ఎందుకు స్వామి ఇంత లేట్ గా ఎందుకు జాయిన్ అవ్వ అంటే, యాక్చువల్ గా చాలా మందికి నాతో ఇన్స్పిరేషన్ వచ్చిందనమాట. 3 ఇయర్స్ ఎవరు వెయిట్ చేస్తారు, ఇప్పుడు స్వామి ఫామ్ ఫిజికల్ ఫామ్ లేదు, ఫిజికల్ ఫామ్ అట్లీస్ట్ ఉంటే అందరికి అష్యూరెన్స్ ఉంటుంది, ఇప్పుడు దర్శనంకి వస్తారు స్వామి మనకు చెప్తారు ఇది అది అని. కానీ ఇప్పుడు ఫిజికల్ ఫామ్ కూడా లేదు, మరి నువ్వు అందరూ నాకు చెప్పారు నువ్వు ఎలా వెయిట్ చేస్తావు, 3 ఇయర్స్ వెయిట్ చేస్తావు, దట్ టు లైక్ బీయింగ్ అ గర్ల్ యూ వెయిటెడ్ ఫర్ 3 ఇయర్స్ అండ్. అది చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. నాకు ఇంకొక లైక్ ఆ ఫీలింగ్ ఉన్నింది అని, నేను స్వామి చెప్తారు కదా మేము వెన్ వీ స్పీక్ వీ డోంట్ కన్వే ఎనీథింగ్ బట్ బై అవర్ యాక్షన్స్ వీ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్, అలా అని నేను ఏం ఎవరికి చెప్పలేదు, కానీ అందరికి తెలిసింది. నేను 3 ఇయర్స్ వెయిట్ చేశాను, 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. అది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా జూనియర్స్ సీనియర్స్ టీచర్స్ కూడా చెప్పారు నాకు, నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యావు. అదే నాకు ఒక చాలా ప్రౌడ్ గా ఫీల్ అయింది, ఎందుకంటే స్వామి నాకు ఇన్స్ట్రుమెంట్ లాగా యూజ్ చేసి చాలా మందికి ఇన్స్పైర్ చేశారు. ఇది ఒకటి. ఇలా నేను ఎంబీఏకి వచ్చాను, నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఈ 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత నాకు ఈ కాలేజ్ యాక్చువల్ వాల్యూ తెలిసింది. తర్వాత ఐ వుడ్ లైక్ టు టెల్, అది ఒక లైక్ వన్ బిలీఫ్ దట్ ఐ హ్యావ్. స్వామి ఏం చెప్తారంటే, ఏదో చేయండి పర్వాలేదు, సర్వీస్ చేయండి, లేకపోతే టాక్ టు సంబడీ స్వీట్లీ సాఫ్ట్లీ, ఏమైనా చేస్తే ఫస్ట్ థాట్ దట్ షుడ్ కమ్ ఇన్ టు అవర్ మైండ్స్ ఇస్ స్వామికి ఇది ఎలా ఫీల్ అవుతుంది. అది ఆ థాట్ మేము ఒక్క లైక్ ఎనీ యాక్షన్ చేసిన ముందు ఆ థాట్ ఒకసారి వస్తే అది మన జస్టిఫికేషన్ వస్తుంది, స్వామి ఇది ఇష్టమా లేదా అని. స్వామికి ఇష్టం అంటే మేము చేయొచ్చు, స్వామి ఇష్టం లేకపోతే అది చేయం. అలా ఐ ప్రామిస్ టు ప్రాక్టీస్ దిస్ త్రూ అవుట్ మై లైఫ్. నేను ఏదో యాక్షన్ చేయముందా, ఏదో డెసిషన్ తీసుకోన ముందా, ఐ విల్ ఆల్వేస్ థింక్ ఇది స్వామికి ఇష్టం ఉంటుందా లేదా. ఐ నో స్వామి నాకు కన్వే చేస్తారు, వాళ్ళు ఇష్టం అంటే నేను చేస్తాను, లేకపోతే నేను చేయను. 3 ఇయర్స్ వేస్ట్ చేసిన తర్వాత నేను ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ అవర్ క్యాంపస్. అది నాకు చాలా లక్కీ ఫీల్ అయిందనమాట. ఎందుకంటే మేబీ ఇఫ్ ఐ వుడెంట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దోస్ 3 ఇయర్స్, ఐ వుడెంట్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్. థ్యాంక్ యూ సాయిరామ్.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 6వ ఆఖరి భాగం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటక దేహో దేవాలయః. ఈ నాటకాన్ని శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ డాక్టర్లు సాయి కుల్వన్ సభామండపంలో భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో ప్రదర్శించి ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా నాటకం

0: ఓం శ్రీ సాయిరాం. సర్వహృదయవాసిని శ్రీ సాయి జగన్మాత, నీ తొలి మానసపుత్రికైన శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ నీ పాదాల చెంత ప్రేమతో మోకరిల్లుతోంది. తన 57వ వార్షికోత్సవ శుభ సందర్భాన ఓ నాటక కుసుమాన్ని భక్తితో నీకు సమర్పిస్తోంది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. మోక్ష సాధనకై ఆరోగ్యవంతమైన శరీరం ఎంత అవసరమో నీవు ఏనాడో నొక్కి చెప్పావు. కాని నీ మాటలను విస్మరించిన మానవాళి గతి తప్పిన తమ జీవన విధానంతో కష్టాలను చేజేతులా కొనిదెచ్చుకుంటోంది. నీవు బోధించిన ఆధ్యాత్మిక తత్వాలు మరియు ఆరోగ్య సూత్రాల ఆధారంగా నిర్మితమైన దేహో దేవాలయః అను ఈ నాటకం ఆపత్ సమయంలో మానవాళికొక మేల్కొలుపు కాగలదని ఆశిస్తున్నాం. దయతో ఈ నాటకాన్ని తిలకించి అందులోని సందేశాన్ని మా హృదయస్థం గావించి మమ్మాశీర్వదింప ప్రార్థన.
1: ఓం శ్రీ సాయిరాం. వి ద స్టాఫ్ ఆఫ్ శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రశాంతి నిలయం ఆఫర్ అవర్ హార్ట్ ఫెల్ట్ ప్రణామ్స్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ డివైన్ హీలర్ who frees man from the malady of endless birth and death. Human body is the vehicle to achieve the highest goal of life, the boat to sail across the Bhava Sagara. On the occasion of 57th anniversary of our hospital, we humbly present a drama entitled Deho Devalayah as a wake-up call for man to patch his leaky boat and row swiftly to the shore of enlightenment. Jai Sai Ram.
2: Sai Ram Dr. Garu.
3: Sai Ram Subhash.
2: Sai Ram sir.
3: Yem Rajesh, ela unnav? Kadupulo manta tagginda?
2: మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ తో ఇప్పుడు నా కడుపు కాశ్మీర్ హిమాలయాల్లా కూల్ గా ఉంది సార్.
3: చాలా సంతోషం.
2: అవును సార్, నిన్న రాత్రి 3 మిరపకాయ బజ్జీలు తిన్నా మంట పొడితే ఒట్టు.
3: అంటే నువ్వింకా నీ అలవాట్లు మార్చుకోలేదన్నమాట?
2: చేచే, అదేం లేదు సార్. సినిమా థియేటర్ లో ఏదో ఫ్రెండ్స్ కి కంపెనీ ఇద్దామని తిన్నాను.
3: నువ్వు సినిమాలు కూడా ఇంకా వదలలేదన్నమాట?
2: బాగా తగ్గించాను సార్. ఏదో వారానికి ఒక్కటో రెండో మించి చూడట్లేదు.
3: అంతేనా?
2: మరేం చేస్తాం సార్, లైఫ్ లో అసలు తీరికన్నది దొరికితే కదా. ఉదయాన్నే జీమెయిల్, ఆఫీస్ బ్రేక్ లో ఆర్కుట్, సాయంత్రం ఫేస్బుక్, రాత్రి స్కైప్, ఇంకా మధ్య మధ్యలో ఎస్ఎంఎస్లు, ఫోన్ కాల్స్, అబ్బబ్బబ్బా, ఇన్ని పనుల మధ్య అసలు ఖాళీ దొరక్క బుర్ర వేడెక్కిపోతుంది సార్.
3: జంక్ ఫుడ్, సినిమా, ఇంటర్నెట్, మొబైల్, పరుగులు పెట్టే జీవన విధానం, యాంగ్జైటీ అండ్ టెన్షన్. ఆధునిక మానవుడిని చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది
4: సార్. తన లైఫ్ స్టైల్ మార్చుకోమని రాజేష్ కి ఎన్నో సార్లు చెప్పాను, ఎప్పటికప్పుడే దానిని తను వాయిదా వేస్తూ వచ్చాడు. ఈరోజు ఎలాగైనా మీరే తన్ని ఇన్స్పైర్ చేయాలి.
5: సాయిరామ్, డాక్టర్ విశ్వనాథం గారు.
3: ఓ డాక్టర్ గారా, స్వాగతం. వీరు సుభాష్, రాజేష్.
4: సైరామ్ సార్.
3: నా మిత్రుడు డాక్టర్ కామేశ్వరరావు చిరకాలంగా స్వామి భక్తులు. సాయి యువతకు వీరు ఎన్నో ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించిన వారు. డాక్టర్ గారు, నేటి ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు, వాటిని ఎలా అధిగమించాలో మీరే మన యంగ్ ఫ్రెండ్స్ కి హితబోధ చేయాలి.
5: ఫ్రెండ్స్, నేడు మనం ఎదుర్కొంటున్న సమస్యలకి కారణమేమిటో తెలుసా?
4: ఇల్లిటరసీ, పాలిటిక్స్, అన్హెల్దీ లైఫ్ స్టైల్,
5: ఇవేవీ కావు. అన్ని శారీరక, మానసిక, సామాజిక సమస్యలకి కారణం మనలో ఆధ్యాత్మిక దృక్పథం లోపించడమే.
2: ఒక కామన్ మ్యాన్ గా అటువంటి దృక్పథం అలవరుచుకోవడం కష్టం కదా సార్?
5: లేదు, అది చాలా తేలిక.
4: ఎలా?
5: నీ ప్రశ్నకు సమాధానం నీలోనే ఉంది. నీ దేహాన్నే ఒక్కసారి శ్రద్ధగా గమనించు, అదే నీకు గురువై నడిపిస్తుంది.
2: ఇంకాస్త వివరంగా చెప్పండి.
5: స్వామి అన్నారు, ప్రకృతి నుండి పాఠాలు ఓర్పుగా నేర్పుగా నేర్వండి అని. పంచభూతాలతో నిర్మితమైన మన శరీరం కూడా ప్రకృతిలో ఒక భాగమే. జాగ్రత్తగా గమనిస్తే మన శరీరం మనకు బోధించని ఆధ్యాత్మిక తత్వం గాని ఆరోగ్య సూత్రం కాని లేవు. రండి, మన దేహం బోధించే నిగూఢమైన సత్యాలేంటో తెలుసుకుందాం. ఇది అందరం కాసేపు ఏకాగ్రతతో కూర్చుని దిశానిర్దేశం చేయమని స్వామిని ప్రార్థిద్దాం.

0: సుభాష్, సుభాష్ అటు చూడు అప్పా.
1: ఏం తేజస్సు, చూస్తుంటే మానవ మాతృనిలా అనిపించడం లేదు. ఏ దివ్య పురుషుడో కాదు కదా?
0: అతన్నే అడుగుదాం. అయ్యా, ఎవరు మీరు?
2: భగవత్ సృష్టిలోని అందాలని నిన్ను ఆస్వాదింపచేస్తూ నీ జీవితంలో వెలుగులు నింపే నీ కంటిని నేను.
0: కన్నా, యు మీన్ ఐ?
2: అవును.
0: సుభాష్, మనమేమీ కలగనడం లేదు కదా? ఏది, ఓసారి నన్ను గిల్లు.
2: అవసరం లేదు, మీరు చూస్తున్నది వాస్తవమే. మానవ జాతిని జరగబోయే విపత్తు నుండి కాపాడడానికి భగవదాజ్ఞ మేరకు కొన్ని సందేశాలతో మీ ముందుకొచ్చాను.
1: సందేశమా?
2: అవును. ఐస్ ఆర్ ద విండోస్ ఆఫ్ ద మైండ్ అన్నారు. మనసులో ఏ ఆలోచనలున్నాయో కళ్ళు ఆ భావాలనే వ్యక్తపరుస్తాయి. స్వార్థం, స్వలాభం, కపటం, ఒత్తిడి వంటి అలజడులతో మనస్సు అల్ల కల్లోలమవడం వల్ల ఆధునిక మానవుని కళ్ళు కాంతిహీనమైన గాజుబొమ్మలని తలపిస్తుంది. అసలు కళ్ళనేవి ఎలాగుండాలో తెలుసా?
3: కరుణార్ద్రపూరితమైన స్వామి నేత్రకమలాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.

0: భగవంతుడు నాకు అమోఘమైన శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. కాని ఈనాడు మీరు నన్ను అనేక విధాల దుర్వినియోగపరుస్తూ నిర్వీర్యుణ్ణి చేస్తున్నారు.
1: మేమా?
0: అవును, పవిత్రత లేని చూపు నాకు ఆయుక్షీణం కలిగిస్తుంది. ఈనాడు మీరు టీవీలని, సినిమాలని, మొబైల్స్ అని, కంప్యూటర్స్ అని అనేక విధాలుగా నాకు కష్టం కలిగిస్తూ నన్ను శక్తిహీనుణ్ణి చేస్తున్నారు.
1: అయ్యా, టీవీ సినిమాలనైతే మేము ప్రయత్నం చేసి విడిచిపెట్టగలము, కాని కంప్యూటర్ లేనిదే మాకు రోజు గడవదు.
0: రోజుకి 3 గంటలకు పైగా కంప్యూటర్ ముందు పనిచేస్తున్న వారిలో 90% మంది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధికి గురవుతున్నారు. వైద్య మహాశయులారా, ఈ వ్యాధి నుండి నన్ను రక్షించే మార్గాన్ని నేటి తరానికి మీరే తెలియచేయాలి.
2: తప్పకుండా, అది మా కర్తవ్యం.
0: ఇక టెలివిజన్గా స్వామి వర్ణించే టీవీ ప్రతి ఇంటా తిష్టవేసింది. ఈ టీవీ విష ప్రభావం వల్ల బాల్యం నుండే నా పతనం మొదలవుతుంది. పట్టుమని 10 ఏళ్లు కూడా రాకముందే కళ్లద్దాలకు పరిమితమయ్యే ముసలివాడినవుతున్నానయ్యా. ఈ పాపం టీవీ చూస్తున్న పిల్లలదా, లేక వారిని వారించని తల్లిదండ్రులదా? మీరే ఆలోచించండి.
2: మమ్మల్ని మన్నించండి. ఇకపైన ఈ టీవీ బారి నుండి మమ్మల్ని, మా పిల్లల్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం.
0: సహృదయులైన భక్తులారా, నవ నాగరికత పేరిట వేళ్లూనుకున్న ఈ టీవీ కంప్యూటర్ల విష సంస్కృతి నుండి నన్ను కాపాడండి. మరొక్క విషయం, నేను శక్తివంతంగా ఉండాలంటే నాకు సరైన ఆహారం కూడా అందించాలి. విటమిన్ ఏ నాకు ప్రాణాధారం. క్యారెట్, బొప్పాయి, ఆకుకూరలు, పాల పదార్థాలలో ఇది సమృద్ధిగా లభిస్తుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి నిత్యం తొక్కతీసిన ఒక క్యారెట్ను తినిపిస్తే భవిష్యత్తులో నాకు రేచీకటి, దృష్టిలోపాల వంటి సమస్యలు అస్సలు ఉండవు. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. నన్ను శ్రద్ధగా కాపాడుకునే ప్రయత్నం చేస్తారని స్వామి సమక్షంలో మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను.
1: తప్పకుండా చేస్తాం, అది మా విధి.
0: ధన్యవాదాలు. నాకిప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంతోష సమయంలో ఒక్కసారి పుడమినీలు ప్రభువైన మన బంగారు స్వామిని కీర్తించుదామా?

0: ఎంత అమూల్యమైన విషయాలను తెలుసుకున్నాం.
1: నిజంగా కళ్ళు తెరిపించిందిరా కన్ను.
0: ఇంకెవరో వస్తున్నారే.
1: అయ్యా, మీరెవరు?
2: శ్వాసకు ఆశ్రయమిస్తూ వాయువులో ఉన్న ప్రాణవాయువు ద్వారా మీ ప్రాణాన్ని నిలిపే ఊపిరితిత్తిని నేను.
1: అంటే లంగ్ అన్నమాట.
0: మీరు కూడా మాకేవైనా సందేశం తెచ్చారా?
2: అవును, నేను మీకు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను.
0: తప్పకుండా సార్.
2: దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతనః. దేహమే దేవాలయం, నీవే దైవం. ఇదే సత్యాన్ని సోహం సోహం అనే నా శ్వాస ద్వారా రోజుకి 21,600 సార్లు మీకు బోధపరుస్తున్నాను. మీరు ఏ జప ధ్యానాలు చేయకపోయినా పర్వాలేదు, నిత్యం మీ శ్వాసను ఏకాగ్రతతో గమనిస్తే చాలు, మీ ఆధ్యాత్మిక పురోగతి అత్యంత వేగవంతంగా గమ్యం వైపు పయనిస్తుంది.
0: బ్రెత్ మాస్టరీ ఈజ్ సెల్ఫ్ మాస్టరీ అన్న నానుడిని మాకు గుర్తు చేశారు.
2: ఇక రెండో విషయం, శ్వాస ప్రక్రియలో భాగంగా మొత్తం గాలిని నేను ఒక్కటిగా పీల్చినా అందులో ప్రాణాధారమైన ఆక్సిజన్ను మాత్రమే స్వీకరించి తక్కిన గాలిని త్యజిస్తాను. అదేవిధంగా దృశ్యకల్పితమైన ఈ జగత్తులోన మీ ఆధ్యాత్మిక పురోగతికి పనికి వచ్చే వాటిని మాత్రమే స్వీకరించి మాయాకల్పితమౌ ఇంద్రియ భోగాలను విషయవాంఛలను త్యజించండి.
0: ఆజ్ఞ.
2: చివరగా, ఏ విధంగా నేను ఎప్పటికప్పుడే శరీరంలో తయారవుతున్న కార్బన్ డయాక్సైడ్ను విసర్జిస్తానో అదేవిధంగా ఎప్పటికప్పుడే మీరు మదిలోని మాలిన్యాలను విసర్జించండి. తాత్సారం చేశారో, ఇంతింతై వటిడింతై అన్నట్టు ఆ దురాలోచనలు పెరిగి పెరిగి మీ ఆధ్యాత్మిక సౌధాన్ని మీలపాలు చేస్తాయి.
3: బ్యూటిఫుల్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: నాయనా, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పావు, కానీ మీ మానవజాతి విపరీతాల వల్ల నా మనుగడకే నేడు ముప్పు వాటిల్లింది. నా భర్త శత్రువును చేరదీసి అక్కున చేర్చుకున్న మీరు నా బ్రతుకుని మసిబార్చారు.
3: మీ శత్రువా? ఎవరు?

0: ఎవరు నువ్వు?
1: పదును దేరిన చాకు మీ గుండెల్లో పిడిబాకు, నాతో బహుపరాకు, నా పేరు పొగాకు.
0: యు మీన్ టొబాకో?
1: అవును. ఓ ఊపిరి తిత్తి ఇక్కడే ఉన్నాడే.
0: నీ చూడా, నా నుండి దూరంగా పో.
1: తప్పు తప్పు, మనిషి నన్ను ఆహ్వానించి నెత్తిన పెట్టుకుని 2000 సంవత్సరాలు దాటింది. నా మత్తుకు చిత్తైన మనిషి ఇప్పుడు నా బానిస. నన్ను వెళ్ళగొట్టే దమ్మెవరిది?
0: చిన్న ఇంటికే కన్నం వేసే ధూర్తుడా, అమాయకంగా నీ పాలపడ్డవారి ప్రాణాలతో చెలగాటమాడుకుంటావు. నీ వలన శరీరంలో చెడని అవయవం లేదు, రాని జబ్బు లేదు.
1: అన్నట్టు నీకీ విషయం తెలుసా? ప్రపంచంలో ఈనాడు 110 కోట్ల మంది ధూమపాన ప్రియులున్నారు.
0: వారిలో ఏటా 4 లక్షల మంది నీ వల్లనే మరణిస్తున్నారు.
1: దివిను, భూమండలంపై ప్రతి నిమిషానికి 1 కోటి సిగరెట్లు అమ్ముడవుతున్నాయి.
0: కాల్చిన ప్రతి సిగరెట్టుకి మనిషి ఆయుర్దాయంలో 6 నిమిషాలు ఆవిరవుతున్నాయి.
1: అన్నట్టు అబ్బి, నాకు మీ దేశమంటే మహాగౌరవం. ఎందుకని అడగవే? ఏ విషయంలో ఎలాగున్నా పొగ తాగడంలో మాత్రం ప్రపంచంలో మీదే 3వ ర్యాంకు.
0: ప్రజలారా, భక్తులారా, భారతీయులారా, వేదభూమి అయిన భారతావనికి ఏలై దుస్థితి, ఇకనైనా మేల్కొనండి. పొగాకు, మద్యం వంటి దురలవాట్లకు దాసోహమైన మానవుడు దానవుడిగా మిగులుతాడే తప్ప ఏనాటికీ తనలోని దైవత్వాన్ని తెలుసుకోలేడు. ఈ దురలవాట్లని తక్షణమే వదిలేయండి. మనల్ని ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన సాయి మన నుంచి ఏ పూజలు పునస్కారాలు కోరలేదు. మంచితనం వైపుకు మనలో వచ్చే మార్పే మన స్వామికి మహానైవేద్యమయ్యా, స్వామికి మహానైవేద్యం.
2: ఊపిరితిత్తి చెప్పినంత పరమసత్యం.
3: అంతేకాదు, రోజుకి 15 సిగరెట్ల చొప్పున 20 ఏళ్లు కాలిస్తే అక్షరాల 1.5 కిలోల బరువైన తారు శ్వాసకోశాలలో పేరుకుపోతుంది.
4: నడు, నీ సంగతేటో ఇవాళ తేలాల్సిందే.
5: నువ్వు ఎయ్యిసేపు లచ్చసేపు నాకే రోగం లేదనన్నా?
4: నీ ఇలాంటి సోమరిపోతాడిని ఏడ చూసింది లేదు. అందుకే డాక్టర్ బాబు దగ్గరికి నిన్ను తెత్తన్నా, దెబ్బకు నువ్వు దెయ్యం వదిలిపోద్ది.
2: ఏం సుబ్బయ్య, ఏంటా హడావిడి?
6: వీడు నా కొడుకు చంద్రమయ్యా.
4: వీడికి వల్లమాలిన బద్ధకం, 3 పూటల మేత, 3 పొద్దుల పడక, ఇది వీడి జీవితం. కూలిసేసి 4 డబ్బులు తేరా అంటే
5: ఇంతేనా?
2: చంద్రం, దీనికి నీ సమాధానమేంటి?
5: నేనే వట్టాటోణ్ణి కాదు సార్. ఇదిగో వచ్చే సంక్రాంతి నుండి చూడండి, పలుగు పారా అట్టుకొని పొలంలో బంగారం పండించేను.
4: ఆహా, మరి ఈ 3 నెలలు ఏడు చేస్తావు? దిష్టి బొమ్మల వాకిడి నిల్చుంటావా? డాక్టర్ బాబు, ఈడి బద్ధకం వదిలేలా మంచి మందు రాయండి.
5: సార్, మా నాన్నకే బీపి అయిందానికి కానిదానికి తోక తొక్కిన తాచులా రింగ్ అని పైకి లేస్తాడు. ముందు తన బీపీ తగ్గడానికే మందు రాయండి.
3: చంద్రం, వాడకుండా వదిలేసిన ఇనుము తుప్పు పట్టినట్లే పనిలేని శరీరం కూడా పనికి రాకుండా పోతుంది.
7: అవును, రెస్ట్ ఈజ్ రస్ట్ అండ్ డస్ట్ అని స్వామి చెప్పారు కదూ.
5: ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పండి సార్.
8: సార్, మీరు
5: పగలు ఎనక రాత్రి ఎనక అలు పెరగక అలుసటనక గతి తప్పక విధి వీడక క్షణక్షణము స్పందించే నిత్యకర్మ యోగి నేను, మీ అందరి గుండె నేను.
8: గుండె? ఓ ఆ స్వీట్ హార్ట్, మీరు రావడం మాకు చాలా సంతోషం.
5: చంద్రం,
9: దొరా,
5: నువ్వు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే మొదలైన నా కర్మ నీ తుదిశ్వాస వరకు ఆగదు. శరీరంలో ఏ అవయవమైనా విశ్రాంతి తీసుకుంటుందేమో కాని నాకు విశ్రాంతి లేదు. కర్మలోనే నాకు శాంతి, కర్మే నా విశ్రాంతి. కాని నిన్ను చూస్తుంటే నాకు కూడా పనిమాని కాసేపు విశ్రాంతి తీసుకుందామా అనిపిస్తుంది. ఏ కాసేపు ఆగమంటావా?
9: అయ్యో బాబోయ్, వద్దురా, అంత పని చేయకండి, నాకు బుద్ధి వచ్చింది, ఇక నుండి నేను కూడా కష్టపడి పనిచేస్తాను.
5: చాలా సంతోషం. భక్తులారా, కర్మే మానవుని ధర్మము, కర్తవ్యపాలనే కైవల్య మార్గము. ప్రేమతో చేసే ఏ చిన్న పనైనా స్వామి పాదాలనలంకరించే పూజాకుసుమంగా మారుతుంది. కర్మలోని మర్మాన్ని కమనీయంగా మనకు ఆచరించి చూపిన స్వామిని గమనించండి. భక్తులకి దర్శనమొసగడం తమ విధిగా భావించిన స్వామి తమ అలసటని మరుగుపరచి చెరగని చిరునవ్వుతో దర్శనమిచ్చిన సందర్భాలు కోకొల్లలు. 106 డిగ్రీల జ్వరమైనా విరిగిన తుంటి ఎముకైనా స్వామి కర్తవ్య పాలనా దక్షత ముందు సిగ్గుతో తలవంచుకున్నాయి. స్వామికది ఎలా సాధ్యమో తెలుసా? జవాబు ఒక్కటే. స్వామి గుండె నిండుగా పొంగులు వారే చల్లని తీయని తేనెల ప్రేమ.

0: సుబ్బయ్య, నాదొక విన్నపం.
1: విన్నపం ఏంటి ద్వారా?
2: మీరు చెప్పాలా, మేము చేసి తీరాలా?
0: నీ ప్రాణం నిలిపేది నేనే అయినా నా బాగోగులు చూసుకోవాల్సింది నువ్వే.
1: ద్వారా?
0: అవును. అనవసరమైన భావోద్వేగాలు, ఎడతెగని ఆలోచనలు, నిన్న గురించి, నేటి గురించి, రేపటి గురించిన చింత, తప్పుడు ఆహారం, వీటన్నింటి వల్ల మీరు తెచ్చుకుంటున్న బీపీ జబ్బు నన్ను బలహీనం గావిస్తోంది. నా విన్నపం ఇదే, ప్రతిరోజు అరగంటైనా వాకింగ్ చెయ్యండి, ఆహారంలో ఉప్పుని తగ్గించండి, మానసిక ప్రశాంతత కొరకు నిత్యం 15 నిమిషాలైనా ధ్యానం చెయ్యండి, వీలు చిక్కినప్పుడల్లా సాయినామస్మరణ చేయండి. తేలికైన ఈ కొద్దిపాటి చర్యల వలన నిండు 100 ఏళ్లు మీకు నేను సమర్థవంతంగా సేవలు చేయగలను.

0: నా పేరు ఉప్పు, నేను లేని వంటకు దక్కదు మెప్పు, నన్ను ఇష్టపడని వారెవరు చెప్పు.
1: నా పేరు కారం, నేనంటే ప్రజలకు అబ్బో మమకారం, ఆహారానికిస్తా సరైన ఆకారం.
2: నశాళానికి అంటే మషాళాని నేను, విశాల విశ్వంలో వీధి వీధిలో నున్నాను. పెళ్లైనా పార్టీ అయినా విందైనా వినోదమైనా మొదలు నేను తుదిలో నేను.
3: నా పేరు మందు, శతనామాలు నాకు లోక మందు, సారాయను విస్కీయను కళ్ళుయను బీరుయను, పల్లెలనక పట్నమనక అన్నింటా దొరుకుతాను, తీయని మత్తుల మనిషిని నిలువెల్లా ముంచుతాను.
4: నన్నెరుగని వాడు లేడు, వైద్యంలో నేను రేడు, నొప్పి మాత్ర నా పేరు, నా అవసరం లేనిదెవరు.
3: నొప్పి మాత్ర నీ గురించి నాకు బాగా తెలుసు, నొప్పి తగ్గిస్తాననే మిషతో పొట్టలోకి చేరుతావు, కసితీరా కడుపంతా కొరికి కొరికి పెడతావు. నీ నిజస్వరూపం తెలియక నిన్ను తరచుగా మింగిన వారికి కడుపేమిటి, చివరికి కిడ్నీలను కూడా బలి తీసుకుంటావు.
2: ఆహా, మద్యమైన నువ్వా మరొకరికి నీతులు చెప్పేది? మందు తాగిన వాడికి రాని జబ్బంటూ లోకంలో ఉందా? టూకీగా చెప్పాలంటే ఈసోఫాగైటిస్, గ్యాస్ట్రైటిస్, కొలైటిస్, పెంక్రియాటైటిస్, హెపటైటిస్సులతో ఆగక మయోపతి, న్యూరోపతి, ఎన్సెఫలోపతిలతో తృప్తి పడక లెక్కకు మిక్కిలి రకాలైన క్యాన్సర్లు తెచ్చిపెడతావు.
5: ఏంటి మసాలా అయినా మా బాగా నీతులు బోధించేది, నీ ఘనకార్యం ఎవరికి తెలియదు. ఈనాడు ప్రతి ముగ్గురిలో ఒకడు గ్యాస్ ట్రబుల్ తో గిలగిలలాడుతూ ఉన్నాడంటే అది తమరి చలవే. నీ ఘాటుకి నూనె కూడా జతయిందా? ఇక జీవుణ్ణి దేవుడే కాపాడాలా.
0: ఆగాగు మిస్టర్ కారం, నాకు తెలుసు నువ్వు తెచ్చే వికారం. కారం పొట్టలో వేసినా, మండే ఎర్రని బొగ్గు పొట్టలో వేసినా, ఒక్కటేనని తెలియని మొద్దు మానవులే నీ బారిన పడి అల్సర్లు తెచ్చుకుంటున్నారు. అయినా నువ్వు చేస్తున్న ప్రజాసేవ కూడా లేకపోలేదులే. ఈనాడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల ప్రాక్టీసు 3 జింటాక్లు 6 యాంటాసిడ్లుగా వర్ధిల్లుతోందంటే ఆ ఘనత నీదే కదా.
4: అయ్యయ్యో ఉప్పు, తప్పు తప్పు, కారాన్ని ఆడిపోసుకునే హక్కు నీకెక్కడిది? రుచి తెస్తాననే మాయ మాటలతో తిండికి జతగా పొట్టలో దిగిన నువ్వు కపటంతో రక్తంలో చేరి రక్తపోటును పెంచుతావు, గుండెకే ఎసరు పెడతావు. ఈ రోజుల్లో రామాలయం లేని పల్లెనా కనపడచ్చేమో గాని రక్తపోటు లేని ఇల్లు మాత్రం కనపడదు.
3: శాంతి శాంతి శాంతి. ఐకమత్యం మహాబలం, మనమైదుగురం చేతికున్న 5 వేళ్ల వంటి వారం.
2: పోల్చి చూస్తే పంచ పాండవులంతటి వాళ్ళం.
5: మన మధ్య గొడవలొద్దు,
0: మూర్ఖ మానవుడు మనలో ఎవ్వరికీ అడ్డు చెప్పడు, కనుక అందరం కలిసికట్టుగా పనిచేద్దాం.
4: అవును, మూకుమ్మడిగా కడుపు మీద దాడి చేద్దాం.
2: పదండి

0: is God. Work is worship. అన్న సత్యాన్ని హృదయంగా చెప్పింది కదూ హృదయం.
1: అవును స్వామి, మన కోసం ఇంకా ఏం వింతలు చూపనున్నారో అని నాకు కుతూహలంగా ఉంది.
0: తదాస్తు, అదిగో ఇంకెవరో వస్తున్నారు.
1: ఆయన వాలకం విచిత్రంగా ఉందే.
0: దేని గురించి భయపడుతున్నట్లున్నారు? మనం సహాయం చేయగలవేమో కనుక్కుందాం.
2: రక్షించండి, రక్షించండి, ఎవరైనా ఉన్నారా? హెల్ప్, హెల్ప్.
3: ఏయ్, అతన్ని వదలండి.
1: వదులుతారా లేదా?
0: వర్క్ ఈజ్ వర్షిప్ అన్న సత్యాన్ని హృదయంగా చెప్పింది కదూ హృదయం.
1: అవును స్వామి, మన కోసం ఇంకా ఏం వింతలు చూపనున్నారో అని నాకు కుతూహలంగా

0: అతను వదలండి.
1: వదులుతారా లేదా?
2: అయ్యా, ఎవరు మీరు?
3: దీనుడిని, శక్తిహీనుడిని అయిన మీ కడుపుని నేను.
1: హా, స్టమక్. రండి సార్, రండి. మీరు మాకు ఏం చెప్తారా అని కుతూహలంగా ఉంది.
3: నాయనలారా, సహనానికి మారు పేరు నేను. వేళా పాలా లేక మీరు పొట్టలోకి ఏమేమి తోస్తున్నా కిమ్మనక అన్నిటినీ అరిగించుకుంటున్నాను. అయితే ఇప్పుడు పరిస్థితి నా చేయి దాటిపోతుంది. నియమం, నిష్ట లేని జీవన విధానం, అడ్డు అదుపు లేని ఆహారపుటలవాట్లు నా కొంప ముంచుతున్నాయి. పొట్టలోని రక్షణ పొర దినదినానికి కరిగిపోతోంది. ఏ అల్సరో క్యాన్సరో వచ్చే రోజు ఎంతో దూరంలో లేదనే భయంతో బిక్కుబిక్కుమంటున్నాను.
4: వేళా పాళా రెండూ లేవు, నిష్టా నియమం అసలే లేవు.

0: మమ్మల్ని క్షమించండి, ఇకపై ఏం చెయ్యాలో చెప్తే అదే రీతిగా నడుచుకుంటాం.
1: మితాహారం హితాహారంలోనే నా క్షేమం ఇమిడి ఉంది. నాలుగు ముద్దలు ఇంకా తినగలిగి ఉండగానే భోజనం ముగించడం ఉత్తమం. రోజుకి 3 సార్లు సాత్విక ఆహారం హాయిగా భుజించండి, తప్పులేదు. అయితే వీటి మధ్యలో ఇంకా స్నాక్స్ అని టీ కాఫీలని నన్ను ఇబ్బంది పెట్టకండి. నాయనలారా, తక్కువ తినండి, ఎక్కువ పని చేయండి. మీరు తినే ఆహారం రోజు నిర్ణీత సమయాల్లో ఉండేలా చూసుకోండి. స్వామి చెప్పిన హర్రి వర్రి కర్రీల త్రయం నా పాలిట యమభాషం అన్న సంగతి మరువద్దు.
2: ఇదిగో మన మిత్రుడు కడుపు ఇక్కడే ఉన్నాడు.
3: ఇందాక నీ అర్థనాదాలు విని భయపడి నిన్ను వెతుక్కుంటూ వచ్చాం.
4: అంతా క్షేమమే కదా.
0: ఆహా, కన్ను ఊపిరితిత్తి హృదయం ఉదరం అందరూ ఒక్కచోట చేరారే.
5: మీ సందేశాల ద్వారా మాకు కనువిప్పు కలిగించినందుకు సదా మీకు కృతజ్ఞులం.

0: ಸನಾತನ ನಿಕೇತನ ನಿರಂಜನ ನಿತ್ಯ ಶುದ್ಧ ಬುದ್ಧ ಮುಕ್ತ ನಿರ್ಮಲ ಸ್ವರೂಪಿಣಂ ನಮಾಮ್ಯಹಂ.
1: అడుగుతున్నందుకు క్షమించండి. ఎవరు మీరు?
2: బిడ్డలారా, నేను ఆత్మను.
3: ఆత్మ?
1: ప్రణామం ప్రభు.
2: సుఖీభవ చిరంజీవులారా, మానవ జన్మ దుర్లభం. పవిత్రమైన మానవ దేహంతోనే ఆధ్యాత్మికతలో అత్యున్నత శిఖరాలను చేరుకునే అవకాశముంది. దేవతలు కూడా ఆశపడే సాధనం మానవ దేహం. శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్న ఆర్యోక్తి వినే ఉంటారు. ఇట్టి శరీరానికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే లేక అష్టైశ్వర్యాలకు ప్రయోజనం లేదు. ఆరోగ్యమే లేక సాధనకు అవకాశమే.

0: ఇట్టి దేహారోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి మానవుని ప్రథమ కర్తవ్యం.
1: స్వామి తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వైనం జగమెరిగిన అద్భుతం. ఏ సమయంలోనైనా తమ వయస్సుకి 20 ఏళ్లు తక్కువగానే కనపడేవారు మన స్వామి.
2: దీనికంతటికీ కారణం తమ దివ్యశక్తి కాదని, తమ చింతలలో చేతలలో ఉన్న పవిత్రతేనని స్వామి ఉద్ఘాటించారు.
0: మరొక విషయం కూడా ఉంది. ఒక రైలు పెట్టిని తీసుకుందాం. దానికి ఏసీ అని, ప్యానిట్రీ కార్ అని అన్ని వసతులు కల్పించినప్పటికీ ఆ రైలు కదలకుండా ఎప్పటికీ పట్టాలపైనే ఉంటే మనమర్చిన సౌకర్యాలు నిష్ప్రయోజనం. అదేవిధంగా ఆత్మ సాక్షాత్కార మార్గంలో పయనించకపోతే శరీరం పట్ల నువ్వు చూపిన శ్రద్ధంతా బూడిదిలో పోసిన పన్నీరే.
3: దేహంతో వేల కర్మలు ఆచరిస్తూనే స్వామి తాము దేహం కాదని, దేహి అని నిరూపించారు. మానవాళి కర్మ పరిహారార్థం తమ దేహంపైకి బాధలను స్వీకరించిన తరుణంలో శరీరం పట్ల స్వామి చూపించిన డిటాచ్మెంట్ అనితర సాధ్యం అనుసరణీయం.
4: మరో విషయం కూడా తెలుసుకోండి. మాత్రలకు లొంగని రోగాలున్నాయేమో కాని మనోబలానికి లొంగని జబ్బంటూ లేదు. మానవ సంకల్పం దృఢంగా ఉన్న చోట సర్వ రోగాలకు పరమౌషధమైన దైవానుగ్రహం తప్పక ఉంటుంది.
0: బిడ్డలారా, ఈ సందేశాన్ని సదా స్మరించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, రోగాలకు విరవకండి, సాధనను విడవకండి. మీలో జీవాత్మగా ఉన్న నన్ను అనుభవపూర్వకంగా తెలుసుకున్న నాడు మీరే పరమాత్మగా మారుతారు.
5: మహాత్మా, మీకు వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
6: స్వామి, ఆధునికత పేరిట విజృంభిస్తున్న అనాగరిక జీవన శైలి నుండి మాకు విముక్తి ప్రసాదించండి. దేహారోగ్యం కాపాడుకునే ఆసక్తిని, దేహభ్రాంతి నుండి విడిపడే వైరాగ్యాన్ని అనుగ్రహించండి.

ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ డాక్టర్లు స్వామివారి దివ్య సమక్షంలో ప్రదర్శించిన దేహో దేవాలయ నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి, సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆచార్య దేవోభవ మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి సుప్రభాత ఆహ్వానం. ఈనాడు శ్రోతలందరికీ ఒక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించే ప్రయత్నంలో ఉన్నాం. అసలు ఈ రోజు తాలూకా ప్రత్యేకత ఏంటో ముందు మన కార్యక్రమంలో మీకు తెలిపే ప్రయత్నం చేస్తాము. అంతకుముందుగా మన స్టూడియోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి వచ్చారు. సాయిరాం అక్క.
1: సాయిరాం గణేష్.
0: అంటే ఎప్పుడు రాంది సడన్ గా ఇట్లాగా మన స్టూడియోలోకి సడన్ గా వచ్చేసారేంటి మీరు?
1: ఇవాళ సెప్టెంబర్ 5వ తారీఖు కదా.
0: అవును,
1: టీచర్స్ డే. నాకు ఇవాళ చాలా ఇంపార్టెంట్ రోజు అనమాట. నా జీవితంలో చాలా విశేషమైన దినం ఈ రోజు. అందుకని జనరల్ గా ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 5వ తారీఖు పుట్టబర్తికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. స్వామి దయ వల్ల ఈ సంవత్సరం కూడా రాగలిగాను. సరే, మిమ్మల్ని ఒకసారి కలిసేసి వెళ్దామని చెప్పి ఇలా వచ్చానమాట.
0: మీరు టీచర్స్ అంటే నాకు ఏ రోజైతే గుర్తొస్తుందో, ఎవ్రీ కాన్వకేషన్ కి స్వామి మనందరి చేత, స్టూడెంట్స్ అందరి చేత అని శిక్షావల్లిలో ఒక లాస్ట్ పారాగ్రాఫ్ ఆ కాన్వకేషన్ ప్లెడ్జ్ లాగా చెప్పించేవారు అనమాట. ఆ ప్లెడ్జ్ ఏంటంటే, వేదమనోచ్యాచార్యో అంతే వాసినమను శాస్తి, సత్యం వద ధర్మం చర. అలా వెళ్తూ వెళ్తూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం వేదాల్ని శాసనాలు అంటాం. అంటే అది రాజశాసనం కింద. అంటే దే డోంట్ రిక్వెస్ట్ ఎనీథింగ్, దే ఆర్డర్ యూ టు డూ. సో దాంట్లో ఆ విద్యార్థులకి ఇచ్చే ఆర్డర్ ఏంటంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సో మీరు ఈరోజు టీచర్స్ డే అంటే నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చింది అదే. ఎందుకంటే స్వామి ఉపాధ్యాయులకి గాని, టీచర్స్ కి గాని, గురువులు గాని ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ఆ రోజు ఒకసారి మేము నెమరు వేసుకుని బయట ప్రపంచంలోకి అడుగు పెట్టే ముందు స్వామి పునః మనకి గుర్తు చేస్తారనమాట ఆ రోజు. అదే కాకుండా స్వామి 85th బర్త్డేకి స్వామి మొత్తం లైఫ్ మీద ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ చేశారు ఇక మన స్టూడెంట్స్ అంతా. ఆ స్టూడెంట్స్ లో ఆ స్టూడెంట్స్ చేసిన ప్రోగ్రామ్ లోని ఒక సాంగ్, అది 2వ సాంగ్ అనుకుంటా నేను, నాకు బాగా గుర్తున్నట్లయితే అది గురు బ్రహ్మ నీవే పరంజ్యోతి నీవే అని ఆ పాట వెళ్తుంది. అది ఆ పాటలో మొట్టమొదటి లైన్స్ మన బ్రదర్ రవికుమార్ సార్ పాడారనమాట. ఆ లైన్స్ ని స్వామి గురించి ఏం చెప్తారంటే, లౌకిక విద్యలు తల్లిదండ్రులు చెప్తారు, నేర్పిస్తారు. వేరేస్ ఆధ్యాత్మిక విద్య, అన్నిటికన్నా ఉత్తమమైన విద్య ఒక గురువు నేర్పిస్తాడు అని చెప్పి ఆ పాట తాలూకా ఎక్స్ప్లెనేషన్ అనమాట. సరే, అది గురువు గురించి మొత్తం పాట వెళ్తుంది. కానీ చివరిలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఒక ఆచార్యుడు ఏ విధంగా ఉండాలి అనే దానికి ఆ ఎక్స్ప్లెనేషన్ ఆ దీంట్లో ఉంటుంది. అది మేబీ కొంతసేపు పోయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. మొట్టమొదటిగా నాకు ఈ సెప్టెంబర్ 5th టీచర్స్ డే, రైట్? అసలు ఎందుకు ఈ టీచర్స్ డే జరుపుతారు, దాని వెనకాతలున్న ఆంతర్యం ఏంటో కొంచెం చెప్తారాక
1: గణేష్? మన మీరు చెప్పినట్టు మన అందరి జీవితాల్లో ఉపాధ్యాయులు చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తారు. మొట్టమొదటిసారిగా మనకి ఓనమాలు దిద్దించి, అల్ నేర్పించి విజ్ఞానాన్ని అందించేది ఉపాధ్యాయులే. మరి ఆ విజ్ఞానంతోనే మనం అంచెలంచెలుగా జీవితంలో పైకెదిగి జ్ఞాన సముపార్జనకు కూడా మనకి ఆ విజ్ఞానం చాలా ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. మరి అంత గొప్ప భూమికని మన జీవితాల్లో పోషిస్తున్న ఉపాధ్యాయులందరినీ ఒక్కసారి మనం ఆగి ఒకరోజు, సంవత్సరంలో ఒక్కరోజు వారందరినీ గుర్తు చేసుకుని వారికి మన కృతజ్ఞతలు సమర్పించుకునే అవకాశంకి ఈ రోజుని మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకు. చూడండి, మనకి ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి ఎంబీఏ దాకా ఎంత చదువుకున్నా చదువు నేర్పించడానికి ఒక ఉపాధ్యాయుడు అవసరం మనకి. సో అందుకని మనకి ఈ రోజును వారందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాము మన ఉపాధ్యాయుల్ని. మరి సెప్టెంబర్ 5వ తారీఖు మన దేశంలో ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలా ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసా మీకు?
0: ఒకసారి మీరు మనందరికీ చెప్తే మన శ్రోతలు కూడా నాతో పాటు వింటారు.
1: మనందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాము. మన భారతదేశంలో అత్యున్నతమైన ఉపాధ్యాయుల్లో కూడా ఉత్తములు, చాలా గొప్ప పండితులు, గొప్ప తత్వవేత్త, మన దేశానికి ఉపాధ్యక్షునిగానే కాకుండా అధ్యక్షునిగా కూడా సేవ చేసిన చాలా గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తారీఖు. సో ఈ రోజును మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం వారికి మనం ఇచ్చే గౌరవం కాదు, మనకి మనం ఇచ్చుకునే గౌరవం అంతే. అంత గొప్ప వ్యక్తికి మనం గుర్తు చేసుకుంటున్నామని. వారి గురించి కొన్ని విషయాలు చెప్తాను గణేష్.
0: తప్పకుండా తెలుసుకోవాలి.
1: వారు పుట్టినది 1888వ సంవత్సరంలో. ఆనాటి అవిభక్త మద్రాసు రాష్ట్రంలో పుట్టారనమాట. వారు పుట్టినప్పుడు వారి నాన్నగారికి ఆయన్ని పౌరోహిత్య వృత్తిలో ప్రవేశపెట్టాలని కోరుకుండేదిట. అందుకని ఆయనకి చాలా రోజులు స్కూల్కి పంపించడం, ఇంగ్లీష్ నేర్పించడం ఇటువంటివి కార్యక్రమాలు ఏవి ఆయన తలపెట్టలేదు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఐ థింక్ తిరుత్తణిలో అనుకుంటాను ఆయన మొట్టమొదటిసారిగా స్కూల్కి వెళ్ళింది. అలా మొదలైన ఆయన విద్యాభ్యాసం, ఆయన ఏది చదువుకున్నా అత్యున్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేవారట, అంటే ఈ డిస్టింక్షన్ లో పాస్ అయ్యేవారనమాట ప్రతి ఒక్కటి. అలా చదువుకుంటూ ఆయన మైసూరు యూనివర్సిటీలో, మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రానికి అధ్యాపకులుగా మొదటిసారిగా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు.
0: ఫిలాసఫీ,
1: లెక్చరర్ ఆఫ్ ఫిలాసఫీ అనుకుందాం. ఎంత గొప్పగా ఆయన చెప్పేవారంటే ఆ సబ్జెక్ట్ ని, స్టూడెంట్స్ అసలు అక్కడి నుంచి కదిలేవారు కాదుట. ఆ క్లాస్ కోసం ఎదురు చూసేవారట, ఆయన క్లాస్ ఎప్పుడు వస్తుందా అని. చూడండి మరి ఎంత బాగా ఆయన వివరించి చెప్పేవారు. ఎంత అంటే ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే, డెడికేషన్ కమిట్మెంట్ లేకపోతే ఎక్సలెన్స్ రాదు గణేష్ ఎందులోనూ కూడా. ఇంకా అక్కడి నుంచి ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయనకి కలకత్తా యూనివర్సిటీలో ఫిలాసఫీకే సేమ్ సబ్జెక్ట్ కి ప్రొఫెసర్ కింద ప్రమోషన్ వచ్చిందనమాట. మరి ఆ పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ఆయన మైసూరు నుండి బయలుదేరి వెళ్లినప్పుడు ఆయన విద్యార్థులందరూ కలిసి ఒక గుర్రపు బగ్గీని చక్కగా అలంకరించి దాన్ని వారు స్వయంగా లాగుతూ తీసుకొచ్చారట.
0: అంటే ఎంత గౌరవం ఆయనకి ఇచ్చారో చూడండి.
1: చూడండి మరి ఆయన విద్యార్థుల దగ్గర నుంచి ఎంత గౌరవం, అభిమానం, ప్రేమ సంపాదించుకున్నారు. అలా లాగుతూ తీసుకొచ్చి మైసూరు రైల్వే స్టేషన్ లో ఆయన్ని ట్రైన్ ఎక్కించి వెళ్లారట ఆయన విద్యార్థులందరూ. మరి గురువుకి అంతకంటే గొప్ప గౌరవం ఏం దొరుకుతుంది గణేష్? విద్యార్థుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం కంటే గొప్ప గౌరవం ఒక గురువుకి ఏముంటుంది చెప్పండి. ఆ తర్వాత ఆయన ఇంగ్లండ్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చర్స్ ఇవ్వడానికి, అంటే ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్లేవారట ఆనరీ గెస్ట్ కింద అనమాట, గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి. 1926లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలన్నీ 1927వ సంవత్సరంలో ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం కింద ప్రచురించడం జరిగింది. అలాగే 1929లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలని An Idealist View of Life అని ఇంకొక పుస్తకం కింద పబ్లిష్ చేశారు. ఆ రెండు పుస్తకాలు ఇప్పటికి కూడా ఎంతో ఫేమస్. ఇక విద్యారంగంలో వారు చేసిన సేవలకు గుర్తింపు కింద జార్జ్ ఫైబ్ ఆయనకి 1931వ సంవత్సరంలో నైట్హుడ్ ఇచ్చారంట. అంటే ఆయనకి సర్ అనే బిరుదుని ఇవ్వడం జరిగిందనమాట.
0: చాలా అత్యుత్తమమైనటువంటి బిరుదు అనమాట.
1: ఇప్పటికి కూడా అదే, ఇప్పటికి కూడా యూకేలో, యునైటెడ్ కింగ్డమ్ లో అత్యున్నతమైన గౌరవం ఏమిటంటే నైట్హుడ్ అనమాట. కానీ మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947వ సంవత్సరం నుంచి ఆయన తమ దేశానికి ఇచ్చే గౌరవానికి సూచనగా ఆ సర్ అనే బిరుదుని తొలగించి విద్యారంగంలో తను సాధించిన విజయాలకు ప్రతీకగా తనకు లభించిన డాక్టర్ అనే బిరుదును తన పేరు ముందర ఉంచుకున్నారు.
0: చాలా బాగుంది.
1: అప్పటి నుంచి ఆయన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అనే మనందరికీ గుర్తుంటారు.
0: అయితే మరి బ్రిటిష్ వాళ్ళు రాధాకృష్ణన్ గారిని సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని పిలుస్తారేమో.
1: అయి ఉండొచ్చు, ఇప్పటికి కూడా అలాగే పిలుస్తూ ఉండుండొచ్చు వారు. ఇంకా మీకు మన శ్రోతల్లో కూడా చాలా మందికి ఈయన తెలిసే ఉంటారు, బెర్ట్రాండ్ రస్సెల్ అని చెప్పి. ఆయన చాలా గొప్ప తత్వవేత్త, తార్కికవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు, చాలా ఫీల్డ్స్ లో ఆయన చాలా అనుభవజ్ఞులు అనమాట. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో ఎంతగా ప్రభావితం అయ్యారంటే, ఆయన ఒకసారి అన్నారట, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గనక భారతదేశానికి అధ్యక్షులైతే అది తత్వశాస్త్రానికే ఒక గొప్ప గౌరవం అవుతుంది అని. అంటే ఇట్ ఈస్ అన్ ఆనర్ టు ఫిలాసఫీ అని చెప్పారట. ఆయన కోరికకి తగినట్టే వారు 1952 నుంచి 62 దాకా వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే 62 నుంచి 1967 దాకా దేశాధ్యక్షునిగా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా తన దేశానికి సేవ చేసుకున్నారు. మరి ఇవి మన రాధాకృష్ణన్ గారి గురించి చాలా కొన్ని విషయాలన్నమాట.
0: అంటే మీరు చెప్తున్నప్పుడు నాకు రాధాకృష్ణన్ గారి గురించి ఇంకొన్ని పాయింట్స్ ఏమి గుర్తొస్తున్నాయంటే, వాళ్ళ నాన్నగారు రాధాకృష్ణన్ గారు పౌరోహిత్యం చేయాలి అన్న ఉద్దేశం ఉండేదన్నమాట ఆయనకి. కానీ మనం జాగ్రత్తగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్క్స్ మనం ఎప్పుడైతే చదివామో, ఆయన వర్క్స్ అన్ని కామెంటరీస్ ఆన్ ది వేదాస్, కామెంటరీస్ ఆన్ ది ఉపనిషద్స్. అంటే ఒక పురోహితుడు ఏమైతే చెయ్యాలో అవన్నీ ఆయన యాజ్ అ ఫిలాసఫర్ అవన్నీ సంపూర్తి చేశారనమాట.
1: వారి నాన్నగారి కోరికను కూడా తీర్చారు,
0: అన్ని తప్పకుండా తీర్చారు, ఏమాత్రం డౌట్ లేకుండా. అండ్ ఇంకొక పాయింట్ నాకు ఏం గుర్తొస్తుందంటే, స్వామి ఎప్పుడు చెప్తారు ఈ టీచర్ అనేది ఒక సెకండ్ రేటెడ్ జాబ్ కాకూడదు అని స్వామి ఎప్పుడు అనేవారు అనమాట. అంటే బై మిస్టేక్ ఇంకేవి జాబ్స్ దొరకక నువ్వు టీచింగ్ లో టీచింగ్ ప్రొఫెషన్ లో జాయిన్ అవ్వకూడదు. ఆ టీచింగ్ కి ఒక ప్యాషన్ ఉండాలన్నమాట. ఆ పిల్లలకి ఏదన్నా మంచి నేర్పాలి అన్న ఒక సదుద్దేశం, ఒక ఫైర్ ఉండాలి లోపల అలా విద్యని ఇవ్వటానికి. సో అప్పుడే నువ్వు ఒక మంచి ఉపాధ్యాయుడు గాని టీచర్ అధ్యాపకుడు గాని కావచ్చని స్వామి చెప్పారు. సో మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే విద్యార్థులందరూ ఆయన్ని ఒక రథం పట్టి తీసుకొచ్చారు అనటానికి ఇది ఒక చక్కని ఉదాహరణ అనమాట. ఎంత ప్రభావితం చేసుకుంటారో ఆ విద్యార్థులని మనకి అర్థమవుతోంది ఇప్పుడు.
1: అవును అవును గణేష్, ఒక ఉపాధ్యాయుడి ప్రభావం విద్యార్థుల మీద కేవలం తాను ఆ విద్యార్థులకి టీచ్ చేసే సబ్జెక్టు దాకానే పరిమితం కాదు, ఆ ఒక్క సంవత్సరం 2 పరిమితం కాదు, జీవితాంతం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ విద్యార్థుల మీద ఉంటుంది. ఒక రకంగా చూస్తే వారు పౌరుల్ని తీర్చిదిద్దుతున్నారు. మనం దేశ పౌరులనని కూడా అనుకోకర్లా, ఎందుకంటే ఈ రోజుల్లో ద వరల్డ్ ఈజ్ అ బిగ్ ఫ్యామిలీ. సో మనందరం ఈ ప్రపంచానికి పౌరులం. అటువంటి వారిని తీర్చిదిద్దే కెపాసిటీ కానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పవర్ కానీ టీచర్స్ కి చాలా ఎక్కువగా ఉంటుంది.
0: అందుకే స్వామి తరచూ ఏం చెప్పేవారంటే, ఒక స్టూడెంట్ బాగాలేకపోతే ఒక స్టూడెంటే బాగోడు, కాకపోతే ఒక టీచర్ ఎప్పుడైతే బాగోలేడో అతని ప్రవర్తన గాని అతని నియమావళి గాని ఎప్పుడు బాగోదో, ఒక సిరీస్ ఆఫ్ బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్, ఒక జనరేషన్ జనరేషన్ అంతా అది ఎఫెక్ట్ అవుతుందని స్వామి చెప్తారు. సో పాజిటివ్ గాని నెగిటివ్ గాని టీచర్ అంత ప్రభావం చూపించగలనమాట ఈ పిల్లల మీద గాని ఒక జనరేషన్ మీద గాని.
1: మరి అందుకనే మనం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఇంత గౌరవంగా జరుపుకుంటున్నాము, వారందరినీ గుర్తు చేసుకుంటున్నాము.
0: మరి మన దేశంలో అయితే September 5 ని ఈ టీచర్స్ డే అనేది జరుపుకుంటున్నాం. కాకపోతే ఆబ్వియస్ గా మనం ప్రపంచం అంతటా మనకి టీచర్స్ ఉంటారు కాబట్టి మనం ఇలా పౌరులుగా తీర్చిదిద్దబడినటువంటి పౌరులుగా ఉండగలుగుతున్నాము. ఒక స్టూడెంటే ఒక పౌరుడిగా తయారవుతాడు కాబట్టి ప్రపంచం నలుమూలలు కూడా ఈ టీచర్స్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఎందుకంటే యునైటెడ్ కింగ్డమ్ లో 9 ఈ టీచర్స్ ని రెస్పెక్ట్ చేస్తూ ఆ దేశంలో చేస్తారనమాట. అది యునైటెడ్ స్టేట్స్ లోని టీచర్స్ అప్రిసియేషన్ వీక్ May 1 మొత్తం అంతా సరే మొత్తం అంతా ఈ టీచర్స్ ని రెస్పెక్ట్ చేయడము, వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్పటము, వాళ్ళని ఇట్లాగా గెట్ టుగెదర్స్ కి పిలవటము, ఇట్లా ఆనర్ చేయటం అనమాట.
1: వారం అంతా
0: అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తర్వాత ఆస్ట్రేలియాలో మనం చూసినట్లయితే లాస్ట్ ఫ్రైడే అక్టోబర్ లోని అది వాళ్ళకి టీచర్స్ డే. మనం చైనా అన్నిటికన్నా పెద్ద దేశం అది, దాంట్లోకి మనం వెళ్లి చూస్తే 10 సెప్టెంబర్, ఇంకొక 5 ఉంది ఇప్పటికి, 10 సెప్టెంబర్ ని టీచర్స్ డేగా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారనమాట.
1: సో ప్రపంచం మొత్తం మీద ఏదో ఒక రోజు ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారి కోసమని ఒక స్పెషల్ డేని కేటాయించడం,
0: తప్పకుండా
1: వాళ్ళని ఆనర్ చేయడం జరుగుతూ వస్తున్నది.
0: అవును, మరి ఆనర్ చేస్తున్నారు సరే, ఇలా ప్రపంచం అంతా ఆనర్ చేస్తున్నారు, మరి స్వామి ఎప్పుడు ఒకసారి నేను ఒక అనుభవం చెప్పాలనుకుంటున్నాను ఈ టైంలోని, ఎందుకంటే వెంటనే స్ఫురిస్తుంది. మనం ఏం చేసినా ప్రపంచంలో ఏం ఆలోచించినా ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా చివరికి రావాల్సింది స్వామి దగ్గరికి. ఎందుకంటే మేము 3rd ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ లో మా స్టడీస్ ఫినిష్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ కి ఎంటర్ అవుతున్నాము, అది అవుట్ గోయింగ్ బ్యాచ్ అవుతుంది అనమాట. మేమంతా స్వామి దగ్గర గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము, అది ఒక ఆనవాయితీ మాకు అవుట్ గోయింగ్ బ్యాచ్ చేయటము. సో మేము పాటలు దెన్ కొన్ని కార్డ్స్ తయారు చేయటము అవన్నీ చేసి స్వామికి ఆఫర్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ లో పాటుగాని దయచేత ధన్యులు కావాలరా అని ఒక పాట పాడుతున్నాం అనమాట. పాడుతుంటే స్వామి చక్కగా హాయిగా వింటున్నారు పాట అంతని. ఆ చివరిలో ఒక లైన్ వస్తుంది, అది పుడమియంతయు తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అని. దాంట్లో ఒక లైన్,
1: చాలా అద్భుతంగా ఉంటుంది,
0: ఇది స్వయంగా స్వామి రాసినటువంటి పాట ఇది. సో స్వామి ఆ పాట వింటున్నారు ఈ లైన్ వచ్చేసరికి పుడమియంతయు తిరిగిన కాని అనగానే స్వామి కళ్ళు మూసుకుని ఒక దీర్ఘమైనటువంటి ఆలోచనలోకి వెళ్లి ధ్యానంలోకి వెళ్లి ఇలా వేలు చుట్టూరా తిప్పుతున్నారనమాట. పుడమియంతయు తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అనగానే స్వామి తన పాదాల వైపు ఇట్లా చూపించి అప్పుడు కళ్ళు ఓపెన్ చేసి మా వైపు చూశారు. సో అది ఇప్పటికి కూడా ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందంటే ఆ మూమెంట్ ఎంత ప్రెషస్. ఒకసారి ఆలోచించండి స్వామి చెప్పినటువంటిది. సో ప్రపంచం అంతా ఇలా టీచర్స్ గురించి చెప్తుంటే మనం స్వామి టీచర్స్ గురించి తన టీచర్స్ గురించి ఎందుకు గొప్పగా చెప్పుకోరు అని ఆలోచన రావచ్చు. సో ఏ మాత్రం తక్కువ తీసుకోలేదు స్వామి మనకి, ఎందుకంటే హీ లీడ్స్ బై ఎగ్జాంపుల్ ఆల్వేస్. ఇది కొడైకెనాల్ 2005 లో స్వామి ఏదో పిల్లలందరితో ఒక క్లోజ్డ్ సెషన్ లో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక కాన్వర్సేషన్ బాయ్స్ లెటర్స్ ఇస్తున్నారు స్వామికి, ఆబ్వియస్ గా హ్యాండ్ రిటన్ లెటర్స్ అన్నీ చదువుతూ సమ్ రైటింగ్ గురించి కామెంట్ చేస్తున్నారు. స్వామి చెప్తున్నారు ఇలా రాయాలి అలా రాయాలి, నీట్నెస్ మెయింటైన్ చేయాలి ఇది అంటుంటే, నేను కరెక్ట్ గా స్వామి ముక్కు కింద కూర్చున్నాను అనమాట, రైట్ అట్ హిస్ ఫీట్. సో స్వామి లెటర్స్ చదివేది నేను చూడగలుగుతున్నాను. సో ఆ మూమెంట్ లో నాకు అడగాలనిపించింది, స్వామి మీ రైటింగ్ చాలా బాగుంటుంది స్వామి అని అడిగాను. నేను అడిగితే స్వామి అన్నారు నువ్వెప్పుడు చూసావరా అని అడిగారు. అప్పుడు నేను అన్నాను, స్వామి అన్యదాశరణం నాస్తి పుస్తకం నేను చదివాను స్వామి, దాంట్లో స్వామి రాసిన ఉత్తరాలన్నీ హ్యాండ్ రిటన్ అయ్యి దాంట్లోంచి నేను చూశాను అని చెప్పాను. అయితే అప్పుడు స్వామి ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి హీ టుక్ ఓవర్ అనమాట. ఆ ఇంటరాక్షన్ లోనే మేము స్వామి టీచర్స్ గురించి కొంచెం అడిగాం. దెన్ స్వామి ఏమాత్రం సంకోచం లేకుండా మెహబూబ్ ఖాన్ గారి గురించి, కొండప్ప మాస్టర్ గారి గురించి, వీళ్ళందరి గురించి స్వామి ఆ మూమెంట్ లో గుర్తు చేసుకుని, అప్పటికే స్వామి 2005 అంటే స్వామికి 80 ఇయర్స్. ఇమాజిన్ స్వామి 8-9 ఇయర్స్ టైంలో చదువుకున్న టీచర్స్ ని అప్పటిదాకా స్వామి ఎట్లా గుర్తుపెట్టుకున్నారో ఒకసారి మనం, అసలు అది మనకి ఒక ఇన్స్పిరేషన్ అనమాట స్వామి. సో మెహబూబ్ ఖాన్ గారి గురించి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇలా కొండప్ప మాస్టర్ గారు ఒకసారి నన్ను పనిష్ చేశారు, పనిష్ చేస్తే నన్ను టేబుల్ ఎక్కి నిలబడమన్నారు. అప్పటికి పాపం బెల్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన లేవడానికి ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నిస్తుంటే లేవలేకపోతున్నారు పాపం. అప్పుడే పాస్ అవుతుంది. నెక్స్ట్ పీరియడ్ ఏమో మెహబూబ్ ఖాన్ గారిది, ఆయన చాలా బాగా ఇంగ్లీష్ నేర్పించేవారు. ఆయన క్లాస్లోకి వచ్చి కొండప్ప మాస్టర్ గారు చేసిన తప్పేంటో గ్రహించి ఆయనకి పక్కకు వచ్చి చెప్పారు, సత్యాన్ని కూర్చోమనగానే నేను కూర్చున్నాను, వెంటనే కొండప్ప మాస్టర్ గారు కుర్చీ నుంచి లేచారు అని స్వామి ఎంతో చక్కగా వివరించి ఇదంతా మెన్షన్ చేశారనమాట. సో అలాగా మనకి టీచర్స్ గురించి ఎందుకు స్వామి అంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ మూమెంట్ లో మాకు అర్థమైందనమాట.
1: బాగుంది గణేష్, మీరు చెప్తూ ఉంటే స్వామి చెప్తుంది వింటున్నట్టే అనిపించింది. మరి మీరన్నట్టు స్వామికి 80 సంవత్సరాల వయసులో, అంటే దాదాపు 70 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనల్ని స్వామి మీ దగ్గర చెప్పడం జరిగింది. అంటే ఆయన టీచర్స్ ని అన్ని సంవత్సరాలు స్వామి గుర్తుంచుకుని వాళ్ళని మెన్షన్ చేశారు. అలాగే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామా? మీరు చెప్పండి మీకు ఫేవరెట్ టీచర్ ఎవరు?
0: నాకు ఫేవరెట్ టీచరు నానాజీ సార్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మ్యాథ్స్ లెక్చర్ అనమాట, మాకు చాలా జోవియల్ గా చాలా ఫన్నీగా క్లాసెస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనమాట. అండ్ పిల్లలు ఎంత తప్పు చేసినా అదే భావాన్ని అదే కంపోజర్ ని క్లాస్ లో మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఆయన ఫస్ట్. ఆ తర్వాత నాకు డాన్స్ నేర్పించిన గురువు గారు, నేను జన్మజన్మలకి ఆయనకి కృతార్థుడను, ఎందుకంటే ఆ విద్య నేర్పించడం వల్లే స్వామి దగ్గరికి చేరువగలిగాను అని ఆయనకి నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈనాడు గుర్తు చేసుకుంటున్నాను ఆయన్ని.
1: బాగుంది గణేష్. నా గురించి చెప్పాలంటే, నాకు నేను 9th స్టాండర్డ్ లో ఉండగా అనుకుంటాను, ఒక మేడం ఉండేవారు, కేసీ మేడం అని చెప్పి. ఆవిడ సోషల్ స్టడీస్ టీచ్ చేసేవారు గణేష్. సోషల్ స్టడీస్ అంటే సబ్జెక్ట్ మీకు తెలుసు, జియోగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, అవి పేజీలు చదువుకుంటూ ఉండాలి. సో అదేంటంటే కొంచెం డ్రై సబ్జెక్ట్ అనమాట. కానీ ఆవిడ టీచ్ చేసే విధానం ఎలా ఉండేదంటే, వాటన్నింటినీ కాంటెంపరీగా రిలేట్ చేస్తూ చెప్పేవారనమాట. సివిక్స్ అంటే ఇలాగూ గవర్నెన్స్, బేసిక్ గా గవర్నెన్స్ ఇదంతా. సో దాన్ని ఆ ప్రెసెంట్ డే గవర్నమెంట్ కి రిలేట్ చేస్తూ ఏది ఎలా ఉంటుంది, ఫలానా వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయితే అతనికి ఏమేమి పవర్స్ ఉంటాయి, చూడండి ఇవాళ ఈ లా వచ్చింది అంటే దీని వెనకాల ఇది జరిగి ఉంటుంది, ఇలా చెప్పేవారనమాట. అలాగే జియోగ్రఫీ, ఎకనామిక్స్, ఎకనామిక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండేది కాదు, కానీ ఆవిడ చూడండి ఎకనామిక్స్ చదువుకుంటే మీకు మీ డే టు డే లైఫ్ లో ఎంతో ఉపయోగపడుతుంది, ఇలా చిన్న చిన్నగా మనం మీరు నేర్చుకుంటేనే పెద్దయ్యాక మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు అని మాకు ఉదాహరణలతో చెప్పేవారు అనమాట. ఇంకా జియోగ్రఫీ అయితే నేను ఐ వాజ్ వెరీ బ్యాడ్ అట్ మ్యాప్ పాయింటింగ్. మ్యాప్ పాయింటింగ్ అంటే అది ఎక్కడ ఢిల్లీ పెట్టమంటే మైసూర్ పెట్టేవాళ్ళం అనమాట, అలాగుండేది. అప్పుడు ఆవిడ చెప్పేవారు, ఈ ఎలా గుర్తుంచుకోవాలి, ఎక్కడో ఉంటుంది కెనడా, ఎక్కడో ఉంటుంది ఆఫ్రికా, ఎక్కడో ఉంటుంది, అందులో ఉండే సిటీస్ మనం ఇప్పుడు చూసి ఉండము, దాన్ని పాయింట్ చేయాలంటే ఇలా గుర్తుంచుకోవాలి అని. సో ఆవిడ ఎంత బాగా చెప్పేవారంటే, ఒక షేప్ పెట్టుకోండమ్మా, ఇది ఇలాగైతే ఈ నాలుగైతే ఒక స్క్వేర్ అవుతుంది, ఇలాగైతే ఒక రాబిట్ షేప్ లో ఉంటుంది, చూడండి రివర్స్ అన్నిటికీ ఒక షేప్, సో ఏ రివర్ రాబిట్ ఇయర్ లో ఈ రివర్ ఉంటుంది, అలా చెప్పేవారు అనమాట. అలాగే సోషల్ స్టడీస్ మీద నాకు ఇంట్రెస్ట్ రావడానికి, ఎకనామిక్స్ యాక్చువల్లీ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, దాని మీద అంత ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఆ మేడం. ఎంతో ఓర్పుగా చెప్పేవారు, ఎలాగ మేము ఎన్ని ప్రశ్నలు అడిగినా, ఎంత ఇరిటేట్ చేసినా పాపం చాలా పేషెంట్ గా ఉండేవారు అనమాట. ఇప్పటికి కూడా అందుకనే ఆవిడ నాకు బాగా గుర్తుండిపోయారు. మరి ఇంకొంతమందిని కూడా అడిగితే బాగుంటుందేమో.
0: తప్పకుండా తప్పకుండా.
2: సాయిరామ్.
3: సాయిరామ్.
2: మీ పేరు?
3: సుబ్రహ్మణ్యవరు ప్రసాద్ రావు అండి.
2: మీరు ఏం చేస్తుంటారు?
3: నేను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ గణేష్ గేట్ దగ్గర సర్వీస్ చేస్తున్నాను.
2: మీరు ఇంతకు ముందు ఏం చేసేవారు, ఏ ఊరు నుంచి వచ్చారు?
3: నేను విజయనగరం నుంచి వచ్చాను, ఆర్టీసీలో పనిచేస్తూ రిటైర్ అయ్యాను. మాది నేటివ్ ప్లేస్ అనకాపల్లి.
2: మరి మీరు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో మీకు అత్యంత ప్రియమైన టీచర్ పేరు మాకు చెప్తారా? దాని ఎందుకు మీకు అంత ఫేవరెట్ అయ్యారో చెప్పండి.
3: నా విద్యాభ్యాసం అంతా కూడా అనకాపల్లిలో జరిగింది. మొట్టమొదట కొండ మాస్టర్ గారి స్కూల్ అని చాలా ఫేమస్ స్కూల్ అన్నమాట అనకాపల్లి టౌన్ కి. కె నారాయణరావు గారు అని చెప్పి దానికి ముందు టీచర్ గా ఉన్నారు, ఆయన హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు. ఆయన నాకు అత్యంత నేను ఇష్టపడే గురువు గారు.
2: ఏ సంవత్సరంలో మీరు చదువుకున్నారు ఈయన దగ్గర?
3: 1960 నుంచి 66 వరకు చదివాను.
2: ఎందుకు మీకు ఆయన అంతే అంత అభిమానం?
3: ఆయన పిల్లలంటే చాలా అభిమానంగా చూసేవారు, ప్రేమతో పాఠాలు అవి చెప్పేవారు, పిల్లల్ని ప్రేమించేవారు స్టూడెంట్స్ అని. ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బాగుండాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు. అందరి చేత హిందీ, తెలుగు, ఇంగ్లీషు మూడు కూడా కాపీ రైటింగ్ చేయించేవారు. రాసిన కాపీ రైటింగ్ బుక్స్ ని ప్రతిరోజు అందరివి కూడా కరెక్షన్స్ చేసి ఎలాగ ఇంప్రూవ్ చేయాలో కూడా సలహా ఇచ్చేవారు. అదే కాకుండా పిల్లలకి ప్రతి వారానికి ఒకరోజు ప్రత్యేకంగా ప్రత్యేక క్లాస్ పెట్టేవారు. అంటే సబ్జెక్ట్స్ ని పక్కన పెట్టి జనరల్ నాలెడ్జ్ అని, పాటలని, ఫైన్ ఆర్ట్స్ అని అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆయనంతటా ఆయనే పాటలు పాడి, మీరందరూ ఇలాగ పాటలు పాడడం నేర్చుకోవాలా, పాడాలా, బాగుండాలా, ఆనందంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు ఆయన. అదే కాకుండా టీచింగ్ విషయంలో చాలా శ్రద్ధ, స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాఠాలు చెప్పేవారు. మ్యాథ్స్ అయితే బ్రహ్మాండంగా చెప్పేవారు అన్నమాట. బ్లాక్ బోర్డ్ మీద ప్రతి విషయం కూడా మా వైపు చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, బోర్డు వైపు చూస్తూ చాక్ పిస్తూ రాసి మాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు అన్నమాట. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ ఎక్సలెంట్ గా చెప్పేవారు. ఇంగ్లీష్ ఆయన మాట్లాడుతూ మాకు చెప్పేవారు అన్నమాట. తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడేవారు, తెలుగు అంటే చాలా అభిమానం ఆయనకి.
2: మరి ఈరోజు టీచర్స్ డే రోజు మీరు ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు?
3: ఆయనకి మా చేతులు జోడించి మా నా తరపున మా కుటుంబ సభ్యులందరి తరపున టీచర్స్ డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి కూడా.
2: సాయిరాం.
3: సాయిరాం.
1: చూసారా, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయనకి టీచర్ గారు గుర్తుండిపోయారు, ఆ మాస్టర్ గారు.
0: అవును,
1: 64 అని చెప్పారు కదా.
0: అవును, 60 నుంచి 66 వరకు,
1: 60 నుంచి 66 దాకా ఎన్ని ఏళ్ళు అయిందో చూడండి. అలాగే శ్రీదేవి గారు వాళ్ళ టీచర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఆవిడ కూడా పెద్ద పెద్దవారు. ఎప్పుడో చిన్నప్పుడు ఆవిడికి తెలుగు నేర్పించిన మాస్టర్ గారి గురించి ఆవిడ ఏం చెప్తున్నారు విందాం. సాయిరాం అమ్మా, అమ్మా మీరు చదువుకునే రోజుల్లో మీకు అందరికంటే నచ్చిన, అందరికంటే ఇష్టమైన టీచర్ గారు ఎవరు
4: ఉన్నారండి?
1: వారంటే మీకు అంటే ఇన్ని సంవత్సరాలు కూడా మీకు గుర్తున్నారంటే ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండి ఉంటుంది వారిలో. ఎందుకు మీకు వారు అంతగా నచ్చారు, ఈ విషయాలు చెప్తారా?
4: నాకు నచ్చింది తెలుగు మాస్టర్ అండి. ఆ మాస్టర్ పేరు డింగరి శ్రీ రంగాచార్యులు. చాలా పొడుగుగా పొట్టు పెట్టుకుని, మంచి ధోతి కట్టు, అంచు ధోతి కట్టు కట్టుకుని, కండువా వేసుకుని చక్కగా వచ్చేవారండి. స్కూల్కి వస్తూనే, ఎరా అందరు బాగున్నారా, ఏంటమ్మా, అయితే నా పేరు స్కూల్లో మా నాన్నగారు పెట్టిన పేరు త్రతుల్లై అండి, త్రతుల్లై. తర్వాత పేరు శ్రీదేవిగా మార్చబడింది. ఆ పేరుని ఎవరిని మా నాన్నగారిని అర్థం అడిగితే, ఏంటమ్మా గోదాదేవి త్రతుల్లై ఇద్దరు ఒకటే, అందుకని నేను గోదాదేవి కాబట్టి త్రతుల్లై అని పెట్టుకున్నాను. కృష్ణుని 16,000 మంది గోపికల్లో ఈవిడో కావిడ, అందుకే ఆవిడ రాధ ఎలాగైతే కృష్ణుని ధ్యానించి ధ్యానించి జీవితం గడుపుతుందో, త్రతుల్లై కూడా అలాగే కృష్ణుని ధ్యానించి చివరి దశలో కృష్ణుని ఒడిలో ఊపిరి ఆగిపోతుంది ఆవిడది. అందుకే ఇష్టంగా నేను పెట్టుకున్నాను, ఇంకా ఇంతకంటే అర్థమేం కావాలి అనేవాడు. సుమతి అంటే సు అంటే మంచి, మతి అంటే బుద్ధి, ఇది సుమతి అని ఇలా చెప్తాం కదా, అలా చెప్పేవారు కాదు మా నాన్నగారు. పెట్టుకున్నాను గోదాదేవి పేరు, ఇది కృష్ణుడి ప్రియురాలు, 16,000 మందిలో ఈవిడో కావిడ, అలా చెప్పేవారు. నాకు ఒక అసంతృప్తి ఉండేది, నాపై ఎవరు అడిగినా ఇదేం పేరు, త్రతులయ్యం పేరు అని నేను చెప్పలేకపోయేదాన్ని. ఇక టీచర్స్ భరించలేక డాక్టర్ ఆఫ్ కాంచనపల్లి రామచంద్ర రాజు అని పిలిచేవారు. త్రతులయ్యని పిలిచేవాళ్ళు కాదు వాళ్ళు, THRA, THULLLA ఇవన్నీ వాళ్ళకు ఏదో పేరు చూస్తేనే భయపడేవారు. ఆ తర్వాత డాక్టర్ ఆఫ్ కాంచనపల్లి రామచంద్ర రాజు ఇలా, అది అసంతృప్తి ఉండేదండి. అయితే ఈ తెలుగు మాస్టారు కొత్త క్లాస్కి వచ్చారా, 7th నుంచి 8th వచ్చాం, 8th లోకి వచ్చినాం, సారును చూస్తేనే బాగా ఏదో ఒక కల సారులో నేను వీళ్ళ పాఠాలు చెప్తాను, ఒక మంచి మార్గంలోకి వీళ్ళని పంపిస్తాను, సమాజంలోకి మంచి వ్యక్తులను తయారు చేస్తాను అనే ఆ ధైర్యమైన ముఖంలో మాకు కనబడేది. అట్లాంటి మాస్టర్ చూస్తున్నాం, ఆయన చూస్తూ ఒకరొక్కరిని పిల్లల్ని పరిచయం చేసుకుంటున్నాడు. ఎరా మన దేశం పేరేంటి అన్నాడు. భారతదేశం సార్. ఏంటి భారతదేశం సార్ చెప్పండి, అందరూ అలాగే చెప్తున్నారు. పల్లెటూరు స్కూలు పిల్లలు నా వంతు వచ్చేసింది. ఏమా చెప్పమ్మా, ఏంటి మేము భారతదేశం కరెక్ట్ చెప్తున్నాం కదా సార్, మళ్ళీ కొందరు హిందూ దేశం సార్ అంటున్నారు, అది భారతదేశం కాదేమో అని. నా వంతు వచ్చేసరికి నేను చెప్పాను, భారతదేశం వానొత్తి పలికాను, వేగుడు ఇలా చెప్పాలి, తెలుగులో స్పష్టంగా పలకాలి, ఒత్తులు సున్నాలు జట్కలు ఇట్లాంటివి తప్పకూడదు. అది అలాగా మాస్టర్ అంటే ఇష్టం ఏర్పడింది. ఏం పేరమ్మా అన్నారు. ఒకరొక్కరిని పరిచయం చేసుకుంటూ నా వంతు అయిపోయాను. నేను ఇదేం పేరు అంటారు, నేనేం జవాబు చెప్పాలి, అందరు పిల్లలు నా వైపు చూస్తున్నారు, ఇప్పుడు పేరు చెప్తుంది ఇదేంటి అని మాస్టర్ అంటారు, మేము నవ్వుకుంటాము. ఇలాగా నేను చెప్పాను, త్రతుల్లై, త్రతుల్లయ్య ఎంత మంచి పేరు పెట్టారమ్మా, త్రతుల్లై. త్రతుల్లైకి లక్ష్మి ఉంటుంది, లక్ష్మికి ప్రకృతి, దానికి లచ్చి వికృతి, అలాగే త్రతుల్లై అనే పేరుకు త్రతుల్లై ప్రకృతి, అత్తుల్లై వికృతి. మాస్టర్ చెప్పారు అత్తుల్లై అని కూడా పిలవచ్చమ్మా అని, పేరు లక్ష్మిని లచ్చి అని ఎలా పిలవచ్చో అలా. అత్తుల్లై అంటే ఎవరు, వైష్ణవత్వంలో రామానుజ స్వామి అందులో వైష్ణవత్వంలో చాలా గొప్ప భక్తురాలు అత్తుల్లై. ఎంతో మందిని మార్చింది, ఎంతో మందిని మంచి మనుషులుగా తీర్చిదిద్దింది, ఎన్నో నియమాలు పాటించింది. రామానుజ స్వామి చాలా ఇష్టపడే అత్యంత శిష్యురాలు ఆవిడ. ఇంత మంచి పేరు పెట్టడానికి ఎవరు పెట్టారమ్మా, నాకేదో ధైర్యం వచ్చేసింది, మా నాన్నగారు పెట్టారు సార్. ఓ మీ నాన్నగారు నాకు తెలుసు అమ్మా, కూర్చో కూర్చో, ఆయన బాగా తెలుగు బాగా తెలుసు, ఆయన చాలా మంచి పేరు. అలా అలా మాస్టర్ అంటే చాలా ఇష్టం ఏర్పడి పాఠాలు చెప్పేవాడు. సత్యభామ కృష్ణుణ్ణి కాలితో తన్నింది అలక, కృష్ణుని మీద అలిగి పారిజాత పుష్పం తీసుకురాకుంటే ఆవిడ కాలుతో తన్నినప్పుడు కృష్ణుడు, అయ్యో నన్ను కాలుతో తన్నవా, నా మోరటి శరీరం తాకి నీ కాలు ఎంత కందిపోయిందో అన్నాడట. ఎలా మీరు అలాగే చేస్తారా, పిల్లని అడిగేవాడు. అలాగే భార్యతో తనిచుకుంటారా కాదు అలాగే నవ్వించేవారు. పిల్లలందరూ అలాగే చూసేవారు. లేదు, ఆయన ఇళ్ళలో అర్థం ఉంది, చాలా గొప్పవాడు కృష్ణుడు, ఇళ్ళలో అర్థం ఉంది, మీరు అలా చేయకూడదు, ఏమ్మా అలా చేయకూడదు, మీరు కూడా ముందు ముందు ఇదే కదా తప్పు లేదు అని అనుకోకూడదు అని చెప్పింది. కానీ ఇళ్ళ అనంతము అని ఇలాంటి అనేక అనేక విషయాలు చెప్తూ నవ్వించేవాడు. దేశం గురించి చెప్పేవాడు, సాహిత్యం గురించి, సంగీతం గురించి, కళల గురించి అలా చెప్పినప్పుడు కాపీ కొట్టకూడదు పిల్లలు, ముఖ్యంగా చూసి రాయకూడదు. ఎగ్జామ్ అంటే అది ఎగ్జామే, కరెక్ట్ గా నిలబడి పరీక్ష రాయించేవాడు. అలా ఆ మాస్టర్ అలా గుర్తుండిపోయారు మాస్టర్ మాకు. ముఖ్యంగా ఆయన నా పేరు అర్థం చెప్పాడు కాబట్టి గుర్తుండిపోయారు.
0: అసలు ఎంత చక్కగా మన శ్రీదేవి ఆంటీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇది.
1: అవును అవును గణేష్, నా పేరుకి అర్థం చెప్పారు.
0: సో ఇప్పుడు శ్రీమతి అరుణ గారు ఏం చెప్తారు,
1: అరుణ ఏం చెప్తున్నారు కూడా విందాము.
5: సాయిరామ్, నా పేరు అరుణ అండి. నేను చెన్నైలో ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాను. నా ఫేవరెట్ టీచర్ నా స్కూల్లో 1993లో మా మ్యాథ్స్ టీచర్, ఆవిడ పేరు జయంతి మిస్. ఆవిడ ఇప్పటికీ నాకు గుర్తుండిపోవడానికి రీజన్, నాకు అప్పటి రోజుల్లో మిగతా సబ్జెక్ట్స్ లో వచ్చిన అన్ని మార్కులు మ్యాథ్స్ లో వచ్చేవి కాదు. నాకు చాలా భయంగా కూడా ఉండేది మ్యాథ్స్ అంటే, అందుకని నేను బట్టి పట్టి చేయడానికి ట్రై చేసేదాన్ని. జయంతి మిస్ వలన, కేవలం ఆవిడ వల్లనే మ్యాథ్స్ లో బ్రెయిన్ అప్లై చేసి చేయడం నేర్పించారు ఆవిడ నాకు. సోషల్ సైన్స్ లా కాకుండా చదువుకున్న దాన్ని వాళ్ళు ఒకవేళ క్వశ్చన్ మార్చి ఇచ్చిన దానిలో అప్లై చేసి ఎలా వాడాలి, ఆ ప్రిన్సిపల్స్ ని, ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి అనేది. 10 మందిలో ఒకవేళ ఆన్సర్ తప్పు చెప్పినా ఆవిడ ఎప్పుడు చిన్నగా మాట్లాడడం గానీ చిన్నగా చూడడం గానీ చేసేవారు కాదు. మిగతా కొంతమంది టీచర్స్ ట్యూషన్స్ చెప్పేవారు ఆవిడకి. అయితే ట్యూషన్స్ చెప్పి ఉండొచ్చు మా అందరికి, నాలాంటి వాళ్ళకి భయం ఉండి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి. కానీ ఆవిడ స్కూల్లోనే ఒక 1/2 hour 1 hour మా కోసం అని అదనంగా స్పెండ్ చేసి మాలాంటి వాళ్ళందరికీ ఎక్కువ టైం కేటాయించి మాలో కొంచెం కాన్ఫిడెన్స్ నింపి నేర్పించేవారు. ఆవిడకి ఇంట్లో పిల్లలు ఉండేవారు, కానీ మా కోసం అని ఆవిడ వెనకాల ఉండిపోయి మా అందరికీ స్పెషల్ క్లాసెస్ ఇచ్చేవారు. ఆవిడ వల్లనే కేవలం నేను 10th లో మంచి మార్క్స్, అంటే సైన్స్ సోషల్ లో వచ్చినంత మంచిగా మ్యాథ్స్ లో తెచ్చుకోగలిగాను. సార్,
0: మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సగం మందికి మ్యాథ్స్ టీచర్సే నచ్చుతారు.
1: ఎందుకంటే సగం మందికి మ్యాథ్స్ పాపం కొంచెం టఫ్ సబ్జెక్ట్,
0: ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళ టీచర్స్ గురించి చెప్పడం విన్నాము. మన స్వామి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ యూనివర్సిటీలో పనిచేస్తున్న భార్గవ్ మా క్లోజ్ ఫ్రెండ్ అసోసియేట్. తను అసలు తన టీచర్స్ గురించి ఏం చెప్తాడో ఒకసారి తెలుసుకుంటే మనకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అబౌట్ టీచర్స్ వస్తుందని నా అభిప్రాయము. తను ఏం చెప్తాడు ఒకసారి విందాం.
6: ఓం శ్రీ సాయిరాం. రేడు సాయి శ్రోతలకి సాయిరాం. నా పేరు కేవీఆర్కే భార్గవ్. నేను అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోని మన యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. ఇవాళ ఒక టాపిక్ ఏంటంటే టీచర్స్, అంటే టీచర్స్ విషయంలోని నా థాట్స్ షేర్ చేసుకోమన్నారు. మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం, చిన్నప్పుడు చదివాము టీచర్ అంటే ఎవరు అంటే, దాంట్లో ఒక చిన్న సేయింగ్ వస్తుంది ఇంగ్లీష్ లోనే, మీడియోకర్ టీచర్ టెల్స్, ఎ గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, ఎ సుపీరియర్ టీచర్ డెమాన్స్ట్రేట్స్, అండ్ ఎ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్. అంటే ఉత్తమమైన టీచర్ అంటే ఎవరంటే, గురువు అంటే ఎవరంటే, మనని మంచి మార్గం మీద ప్రయాణించడానికి ఇన్స్పైర్ చేస్తారు. అలాంటి వాళ్ళు నిజమైన మంచి టీచర్లని. సో నా అభిప్రాయంలోని స్వామి చెప్పినట్లాగా మన ఫస్ట్ టీచర్స్ మన అమ్మా నాన్నే. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జ్ఞాపకం వస్తున్నది, ఇది నాకు గుర్తున్నది ఇప్పుడు కూడాను, ఎందుకంటే నా 8th క్లాస్లోని, దగ్గర 15-20 ఇయర్స్ బ్యాక్ ఇట్ హ్యాపెండ్. నాకు ఇంకా గుర్తుందంటే ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఈవెంట్. ఒకసారి నేను మా అమ్మ మార్కెట్కి వెళ్ళి ఏదో తీసుకురామన్నది, నేను మార్కెట్కి వెళ్ళి రిటర్న్ సరుకులు తీసుకొస్తుంటే రోడ్డు మీద ఒక కట్ట నోట్లు, 100 రూపాయల నోట్లు పడి కనిపించాయి నాకు. అది చూసి ఏ భావం లేకుండా జస్ట్ ఇగ్నోర్ చేసి నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఆ నోట్లు చూసి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఊరికే చెప్తూ అమ్మ నాన్నకి ఇలాగా దొరికింది చూశాను కానీ నేను దాన్ని తాకలేదు ముట్టుకోలేదు వచ్చేసాను అన్నాను. అంటే పేరెంట్స్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, మంచి పని చేసావు ఎందుకంటే మన డబ్బు కాకపోతే మనం ముట్టుకోకూడదు అనే ఒక భావం నాలోని వాళ్ళు ఇన్కల్గేట్ చేశారు ముందర చిన్నప్పటి నుంచి. కానీ మీకు తెలుసు మంకీ మైండ్ అంటే ఎలా ఉంటుందో. అయితే అది దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ విషయం ఆలోచించేవాడిని, కరెక్టే కదా దాన్ని తీసి ఎవరికైనా ఇస్తే ఉపయోగపడుతుందేమో, పక్కన ఎవడో బెగ్గర్ ఉన్నాడు వాడి చేతిలో పెట్టచ్చు, లేకపోతే పోలీసు వాడికి ఇవ్వచ్చు, అది ఎవరో చుట్టుపక్కల అడగొచ్చు, అడిగితే వాళ్ళు దాన్ని రియల్ ఓనర్ ఎవడో వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు అనే థాట్స్ వచ్చేవి. కానీ పుట్టపర్తిలోని నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆ టైంలోని ఒకసారి ఒక శ్రీ రామకృష్ణ పరమహంసది ఒక పుస్తకం చదివాను, గాస్పిల్ ఆఫ్ రామకృష్ణ అని. దాంట్లోని నాకు ఆన్సర్ దొరికింది దీని విషయంలో. చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు ఆయన. ఒక భక్తుడు ఆయన దగ్గరికి వచ్చి, స్వామి నేను నా డబ్బులు నాకు కాకపోయి కింద పడి ఉంటే సేమ్ ఇన్సిడెంట్ ఇలాంటిదే సందర్భం ఇలాగే ఉండేది, డబ్బులు నాది కావు కింద పడుండేవి, నేను దాన్ని తీసి ఎవరికైనా హెల్ప్ చేస్తే అది మంచా కాదా అంటే, రామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే, నువ్వు ప్యూర్ వెజిటేరియన్ అనుకో, నువ్వు మాంసాహారం తినే చెయ్యవు, నువ్వు ప్యూర్ శాకాహారం తింటావు, అప్పుడు నువ్వు ఫిష్ మార్కెట్కి వెళ్ళి నేను ఫిష్ తిన్ను కానీ ఆ ఫిష్ ఎలా ఉంటుంది చూద్దాం, ముట్టుకుని చూసి ఎలా ఉందో చూస్తావా, చూడవు కదా. అలాగే నీ డబ్బు నీది కాకపోతే దాన్ని జోలికెళ్ళొద్దు, దాన్ని తాకొద్దు, అది నిజమైన త్యాగం అంటే. అంటే డబ్బు మీద మోహం లేదు అనే దానికి అది అది నిదర్శనం అని చెప్తారు. అది విన్న తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. ఏంటంటే చిన్నప్పుడే ఆ భావం మా పేరెంట్స్ నాలోని ఆటోమేటికలీ ఇన్కల్కేట్ చేశారు, ఏంటంటే డబ్బు చూసినా కూడా దాని వైపు వెళ్లకుండా డైరెక్ట్ వెళ్ళిపోవడం. అందుకు వాట్ ఐ ఫీల్ ఇస్ ఫాదర్ మదర్ ఆర్ ద ఫస్ట్ గురుస్, వాళ్ళు స్వామి అస్టిల్స్, వాళ్ళు మీకు గురువు అంటే మీ శిక్షకుల వైపు చూపిస్తారు, అండ్ దెన్ స్వామి టెల్స్ దే ఇన్ టర్న్ టేక్ యూ టు దైవం. అందుకు అకార్డింగ్ టు మీ ద బెస్ట్ టీచర్ ఈజ్ యువర్ ఫాదర్ అండ్ మదర్.
0: అసలు ఎంత అద్భుతంగా భార్గవ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఈ యొక్క అనుభవం ద్వారాని.
1: చాలా బాగా చెప్పారు గణేష్. గురువుల గురించి చెప్పారు భార్గవ్. ఉపాధ్యాయులు అనేవాళ్లు మనకి విజ్ఞానాన్ని అందిస్తే గురువులు జ్ఞానాన్ని పెంపొందిస్తారు, జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు. ఒకళ్ళు జీవించడానికి కావలసిన మార్గాన్ని చూపిస్తే ఒకళ్ళు ఇంకొకళ్ళు జీవితం అంటే ఏమిటి అనేది తెలుపుతారనమాట. మనకి సంస్కృతంలో గురువు అనే పదానికి, అఫ్కోర్స్ సంస్కృతంలో ప్రతి ఒక్క పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. గు అంటే అజ్ఞానం లేక అంధకారం అని, రు అంటే దానిని రిమూవ్ చేసేవాడు అంటే హరించేవాడని, అటువంటి వాడే గురువు అని చెప్తారట. గురి చూపించేవాడే గురువు అని స్వామి కూడా ఎన్నోసార్లు చెప్పడం మనం విన్నాం కదా. ఇంకా మనం స్వామి దగ్గరికి వస్తే స్వామి ప్రతిక్షణం మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. మన జీవితంలో అనుక్షణం స్వామి మనకి గురువు కిందే ఉంటారు. కస్తూరి గారు అంటారు, స్వామి తన భక్తుల ప్రగతి కోసం నిరంతరం శ్రమించే ఆధ్యాత్మిక గురువు. అసలు గురువు అనే పదానికి అర్థమే స్వామి, ఆయనకు ఒక్కరికే ఆ పదం వర్తిస్తుంది అని కస్తూరి గారు చెప్పేవారట. ఆ సందర్భంలో కస్తూరి గారు కొన్ని ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకున్నారట భక్తులతో. ఏమని, స్వామి ఎలాగూ మనకి అనుక్షణం ఏదో ఒకటి నేర్పించడానికి శ్రమపడుతూ ఉంటారు, తప్పిస్తూ ఉంటారనమాట. ఈ సందర్భంలో వీళ్ళకి నేను ఏం నేర్పించగలను, ఏ విలువ అందించగలను, ఆయన ధ్యాసంతా ఎప్పుడు ధ్యాస ధ్యానం ఏదైనా దానిమీదే ఉంటుంది. ఆ విషయం చెప్తూ కస్తూరి గారి జీవితంలోంచి రెండు సందర్భాలని గుర్తు చేసుకుందాము. ఒకసారి మన ప్రశాంతి నిలయం కన్స్ట్రక్షన్ జరుగుతున్నది రోజులవి, చాలా మంది భక్తులు ఆ కన్స్ట్రక్షన్ లో పాల్గొంటూ ఉండేవారట. ఇలాగే ఒకరోజు సాయంకాలం అంత పని అంతా జరిగిపోయింది, అందరూ ఫ్రీ అయ్యారు. అప్పుడు ఈ కస్తూరి గారు ఇంకొంతమంది పెద్దవారు భక్తులు అందరూ స్వామి చిత్రావతి తీరానికి తీసుకుని వెళ్తారు మనల్ని. అక్కడ ఇసుక తిన్నెల మీద కూర్చుని స్వామి మనకి బోల్డ్ అని అద్భుతాలు చూపిస్తారు, ఎన్నో మహిమలు చేస్తారు, మనందరం ఆనందించవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారనమాట. కానీ ఆ రోజు చూస్తే స్వామి అసలు కదిలే ప్రయత్నమే చేయటం లేదట. ఆయన ప్రపంచం డిఫరెంట్ గా ఉంది. సో కొద్దిగా ధైర్యం చేసి కస్తూరి గారు వెళ్లి స్వామి దగ్గర స్వామికి ప్రే చేసుకున్నారట, ప్రార్థించారట, స్వామి మనం పనంతా అయిపోయింది, అందరూ రెడీగా ఉన్నారు, మనం ఇలా చిత్రావతి తీరానికి వెళ్దామా స్వామి అని. అంటే స్వామి ఒకసారి ఆయన వైపు సీరియస్ గా చూసి, ఏ చిత్రావతి తీరానికి వెళ్తే గానీ నేను మహిమలు చేయలేనా అన్నారట. అంటే అప్పుడు అక్కడ కూర్చుని ఉన్న ఇంకొక పెద్దవారు భక్తులు ఆయన అన్నారట, లేదు స్వామి అలా కాదు, మీరు తలుచుకుంటే మనం ఈ నిర్మాణం జరుగుతోంది కదా అక్కడ, చాలా ఇసుక అవన్నీ తెప్పించి ఉంచుతారనమాట, ఇక్కడే మనం ఈ ఇసుక మీదే కూర్చోవచ్చు, స్వామి తలుచుకుంటే స్వామివారి దివ్యలీలలు ఎక్కడైనా జరుగుతాయి స్వామి అని ఎంతో భక్తిగా వినమ్రంగా మనవి చేసుకున్నారు. చేసుకుంటే స్వామి ఆయన వైపు కూడా ఒకసారి సీరియస్ గా చూసి, ఎంతసేపటికి అద్భుతాలు మహిమలు లీలలు ఇక్కడే ఉండిపోతారా, నేను చేసే అద్భుతంలోకెల్లా పరమాద్భుతాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు, మీ ఉనికే నేను చేస్తున్న పరమాద్భుతం అని చెప్పారట. అని చెప్తూ కస్తూరి గారు అన్నారట, ఆ ఒక్క మాటతో స్వామి మా అందరికీ విశ్వానికి సృష్టికర్తను నేనే, విశ్వ సంధాతను నేనే అనే విషయాన్ని ఎంత సింపుల్ గా చెప్పేశారో చూడండి అని కస్తూరి గారు పంచుకున్నారనమాట ఈ విషయాన్ని. అలాగే మన కస్తూరి గారు ప్రశాంతి నిలయానికి వచ్చినప్పుడు సెటిల్ అయిపోవడానికి, ఇక్కడికి వచ్చినప్పుడు స్వామివారు ఆయనకు ఒక గదిని కేటాయించడం జరిగింది. ఆ గది చాలా స్పెషల్ అనమాట, ఎందుకంటే ఆయన రూమ్ విండో ఓపెన్ చేస్తే స్వామి దర్శనానికి రావడం, అటు ఇటు తిరగడం కారిడార్ లో ఇవన్నీ కనిపించేవట. ఒకరోజు కస్తూరి గారిని పిలిచి స్వామి అడిగారట, కస్తూరి ఆ కిటికీ ఎంత విలువ చేస్తుంది అని. అంటే కస్తూరి గారు అన్నారట, స్వామి అది ఆ కర్ర టేకుది కూడా కాదు స్వామి, నార్మల్ కర్ర వాడారు, పెద్ద కొన్ని రూపాయలు విలువ చేస్తుంది స్వామి, పెద్దగా ఏమీ లేదు అంటే. అప్పుడు స్వామి చెప్పారట, తప్పు, ఆ కిటికీ విలువ నీకు తెలియటం లేదు, అది కొన్ని కోట్ల రూపాయల విలువ చేస్తుంది, ఎందుకంటే ఆ కిటికీ తెరిచి నువ్వు దేవుణ్ణి చూస్తున్నావు, భగవద్ దర్శనం కలుగుతుంది నీకు ఆ కిటికీలోంచి, మైసూరు మహారాజా వారు వచ్చి ఆయన ప్యాలెస్ నీకు రాసిస్తానన్నా కూడా నువ్వు ఈ కిటికీ వదలకూడదు అని చెప్పారట స్వామి. అది ఇది కనకన కిండి, కనకదాసు ఉడిపిలో కృష్ణుణ్ణి దర్శించుకున్న కిటికీతో సమానం ఇది అని చెప్పారట. అని చెప్తూ కస్తూరి గారు అంటారు, చూడండి మనం మానవ మాత్రులం కాబట్టి ఆ మరుపు మాయ సహజం కాబట్టి ఒక్క క్షణం మనం మర్చిపోతామేమో అని స్వామి తమ డివినిటీని ఎప్పుడు మనకి ఇలా గుర్తు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏ సందర్భంలో అయినా మనల్ని ఆ డివైన్ పాత్ లో పెట్టడానికి ఆయన ట్రై చేస్తుంటారు. మరి చూడండి ప్రతి ఒక్క క్షణం స్వామి మనకి ఏదో ఒకటి నేర్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాగే మనం నేర్చుకునే స్వామి ఇంకో మాట కూడా అంటారు గణేష్, మీకు నేర్చుకునే బుద్ధి కుశలత ఉండాలే కానీ ప్రకృతే మీకు పరమ గురువు అని చెప్తుంటారు, ప్రకృతిలో నుంచే మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అని. మరి మనకి జీవితానికి కావలసిన విషయాలని పాఠాలని నేర్పించేవారు ఎవరైనా కూడా వాళ్ళని మనం గురువుల కింద గౌరవించొచ్చేమో అనిపిస్తుంది ఆ ప్రకారం చూస్తే.
0: అంటే అనొచ్చు, కానీ మనం మొట్టమొదటి దానికన్నా ముందర ఎవరైనా గురువులు కావచ్చు అనే ఒక అంశాన్ని తాకే ముందు అసలు తల్లి ఒడే మనకి ప్రథమ బడి అన్న అంశం మనం మర్చిపోతున్నాము. ఒక ఎందుకంటే ఇది ఎప్పుడూ మనం నిరంతరం గుర్తు చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే స్వామి తల్లికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మనకందరికీ తెలిసిందే. ఉదాహరణకి స్వామివారి లైఫే తీసుకుందాం మనం. ఈశ్వరమ్మ గారికి ఆ రోజు ఒకరోజు సాయంకాలం పిల్లలందరూ వెళ్లి ఈశ్వరమ్మ గారి ముందు కూర్చునేవారంట, ఆవిడ చుట్టూను. స్కూల్ అయిపోయిన తర్వాత స్వామి చిన్ననాటి విషయం ఇది సత్య అన్నప్పుడు, అయితే ఆ రోజు స్కూల్లో జరిగిన విశేషాలన్నీ ఈశ్వరమ్మ గారు అడుగుతుండేవారట. అడిగినప్పుడు ఈ కొండప్ప మాస్టర్ గారికి జరిగిన ఇన్సిడెంట్ ని ఆ పిల్లలు ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తల్లికి, ఈశ్వరమ్మ గారికి. అప్పుడు ఈశ్వరమ్మ గారు, టీచర్ ఎప్పుడు తప్పు చేయడు, ఇది దీస్ ఆర్ ద వర్డ్స్ అనమాట. స్వామి స్వయంగా 2003లో స్వామి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట ఈశ్వరమ్మ డే నాడు. ఈశ్వరమ్మ గారు అన్నారు, టీచర్ ఎప్పుడు తప్పు చేయడు, సత్య ఏదో తప్పు చేసుకుంటాడు, అని చెప్పి మన స్వామిని బ్లేమ్ చేయడం మొదలెట్టారనమాట. అప్పుడు స్వామి తమ తప్పు ఒప్పుకొని, అవునమ్మా నాది తప్పు, నేను హోంవర్క్ క్లాస్ లో నోట్స్ రాయలేదు నేను, అందుకే కొండప్ప మాస్టర్ గారు నన్ను టేబుల్ మీద నించోబెట్టారు, అదే కాకుండా నేను ఇంకొక తప్పు చేశాను దానికి పైన. ఏంటి అంటే నేను టీచర్ కి ఎదురు ఒక సవాల్ విసిరాను, అంటే ఈ క్లాస్ లో ఉన్న ఎవరైనా మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పగలరా, నేను చెప్పగలను అని స్వామి చెప్తున్నారనమాట ఇట్లాగా. అప్పుడు ఈశ్వరమ్మ గారు చెప్పారు, మరి టీచర్ గారు కుర్చీకి అతుక్కుంటుపోయారు కదా, అది పాపం ఆయన్ని ఇన్సల్ట్ చేసినట్టే కదా, విషింగ్లీ ఆర్ అన్విలింగ్లీ అనమాట. అది అయిపోయింది అది ప్రోగ్రాము, స్వామి ప్లాన్. ఈశ్వరమ్మ గారు మరీ మరీ చెప్పారు, ఎప్పుడు టీచర్స్ ని అట్లాగా హర్ట్ చేయకూడదు, ఇన్సల్ట్ చేయకూడదు అని. టీచర్స్ అనే కాదు, ఎవరిని కూడా ఎప్పుడు ఇన్సల్ట్ చేయకూడదు, హర్ట్ చేయకూడదు అని స్వామికి స్వయంగా ఈశ్వరమ్మ గారు చెప్పిన ఆ లెసన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా స్వామి ఎవరిని హర్ట్ చేశాను అన్న దాఖలాలు మనకి ఎక్కడికి కనిపించవు. ఆ పనిష్మెంట్ కూడా అది ప్రేమతో ఇచ్చేదే గాని ఎప్పుడు ఇట్లాగా రివెంజ్ తీసుకోవడం అట్లాంటి ఏ కోసైనా మనకి స్వామిలో కనిపించవు. అది ఒక తల్లి నేర్పించినటువంటి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్, స్వామి కూడా ఎన్నోసార్లు మదాలస ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. మదాలస తన పిల్లలందరికీ డివైన్ నేమ్స్ పెట్టేవారట. అయితే రాజుకి పాపం చాలా కోపం కలిగింది, నలుగురు కుమారులు కలుగుతారు, నలుగురు కుమారులకి ఏవేవో పేర్లు పెడుతుందంట ఆవిడ. ఐదోసారి ఆవిడ కన్సీవ్ అయినప్పుడు కొడుకు పుట్టినప్పుడు వాళ్ళ హస్బెండ్ కింగ్ రాజు అడుగుతాడు, నువ్వు ఎందుకు వీళ్ళందరికీ ఇలాంటి ఆధ్యాత్మికమైన పేర్లు పెడుతున్నావు, నేనే పెడతాను ఈసారి అంటే, సరే పేరు ఏంటి అని అడిగితే వీడికి అలర్కుడు అని పేరు పెడతానన్నట్ట మదాలస. అలర్కుడు అంటే పిచ్చి కుక్క అని. అంటే కేవలం రాజ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, నేనే రాజ్యాధికారిని ఇవ్వాలి అనే వెంపర్లాట ఉండటం చాలా తప్పు ఒక రాజుకి. ఎలాగుండాలంటే తన సబ్జెక్ట్స్ తాలూకు ప్లేస్ లో తాను ఉండి వాళ్లు పడుతున్న బాధ ఏంటో అర్థం చేసుకుని రాజ్యాన్ని ఒక ఆధ్యాత్మికమైన పతనంలో నడిపించగలిగేవాడే అసలైన రాజు అని చెప్పిందంట ఆవిడ. అప్పుడు రాజు తన తప్పు గ్రహించి ఆ కొడుకు కూడా నువ్వే నామకరణం చెయ్యి అని చెప్పి తన చేతిలో పెడతాడనమాట. ఈ విధంగా అప్పటి రోజుల్లో ఆ తల్లులు అట్లా ఉండేవారు. మరి తల్లి మన భార్గవ చెప్పినట్టు తండ్రిని చూపిస్తుంది, తనే మీ తండ్రి అని. తండ్రి మనల్ని గురువుకి పరిచయం చేస్తాడు, గురువు తిరిగి మనల్ని మంచి మార్గంలో నడిపించి భగవంతుని చూపిస్తాడని మనకి స్వామి చెప్పే విషయము. చివరికి మనం మీరు ఇందాక చెప్తున్నారు ప్రతి ఒక్కరు మనకి టీచర్స్, చుట్టుపక్కల ఉండేవాళ్ళు అందరికీ మనకు నేర్పించేవాళ్లే. స్వామి ఒక 3-step ప్రాసెస్ చెప్తున్నారు. ఇది మొట్టమొదటిది ఒక టీచర్, అధ్యాపకుడు, రెండవది ఆచార్యుడు, మూడవది గురువు. సో ఈ 3 కేటగిరీస్ లో ఎవరైనా పడొచ్చు అనమాట. సో ప్రపంచం అంతా మనకి ఇందాక మీరు చెప్పినట్టు ఈ ప్రకృతి అంతా మనకి ఒక పాఠశాల వంటిది, అండ్ భగవంతుడు మనకి గురువు వంటి వాడు. సో ఇది మనకి
1: చాలా బాగుంది గణేష్. మీరు చెప్పింది వింటే మన గురువుల్ని ఎలా గౌరవించాలి అనేది జగద్గురువుకి వారి తల్లిగారు నేర్పించారనమాట. సో ఆవిడే ప్రథమ గురువు స్వామికి. ఎవరికైనా ఆ మాటకు వస్తే ఎవరికైనా కూడా తల్లే మొట్టమొదటి గురువు. మరి మన చుట్టూతా ఉండే ప్రపంచంలో నుంచి, మన చుట్టుపక్కల ఉండే సమాజం నుంచి, మన చుట్టూతా ఉండే మనుషుల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకునేవి ఒక్కొక్కసారి ఎలా ఉండాలి అనేది నేర్చుకోవచ్చు, ఇంకొకసారి ఎలా ఉండకూడదు అనేది కూడా నేర్చుకోవచ్చు.
0: ఎక్కువగా అదే నేర్చుకోవాలి మనం, ఎలా ఉండకూడదు అనేది.
1: అవును, అది నేర్పించేవారు కూడా ఎంతో మంది ఉంటారు. ఖలీల్ గిబ్రాన్ అని ఒక గొప్ప తత్వవేత్త గణేష్, మనకందరికీ తెలిసిన వారే. ఆయన పోయెట్ కూడా. ఆయన ఒకసారి అన్నారట, నేను ఎక్కువగా మాట్లాడేవారి నుంచి నిశ్శబ్దాన్ని, అసహనుల నుండి సహనాన్ని, నిర్దయుల నుండి దయను నేర్చుకున్నాను. అయినా అదేమిటో, అదేమి విచిత్రమో, ఈ గురువులకి నేను కృతజ్ఞత చూపించడం లేదు అని. సో మనము ఎలా ఉండకూడదు అనేది నేర్పించే వారి పట్ల కూడా ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. ఇంకొక విషయం ఆలోచిస్తే, ఈ నేర్పించేవారు గురువులనుకోండి, ఆచార్యులనండి, అధ్యాపకులనండి, ఎవరైనా కానీ, వారు చేస్తున్న పని ఏమిటి, వారు ఉన్న పదవి ఏమిటి, వారి ప్రొఫైల్ ఏమిటి, వాళ్ళ స్టేటస్ ఏమిటి, దీంతో సంబంధం లేకుండా ఎవరైనా మనకి ఏదైనా నేర్పించగలిగే పొజిషన్ లోనే ఉంటారు. అది మనం నేర్చుకోగలగాలన్నమాట. అది ఏమిటి అనేది తెలుసుకుని నేర్చుకోగలగాలే గాని మనం ఎవరి నుంచైనా ఏదైనా నేర్చుకోవచ్చు అని. అంటే జ్ఞానాన్ని అందించడానికి విద్యతో పదవితో నువ్వు చేసే పనితో సంబంధం లేదు అని మనకి మన పురాణాల్లో ఎప్పటి నుంచో చెప్తున్నదే.
0: అదే కాదు, చిన్న పెద్ద అన్న తారతమ్యం కూడా లేదు.
1: అంటే నిరక్షరాస్యుడు లేదు, విద్యావేత్త, వీటి అసలు ఏ ఫిల్టర్స్ లేవు అక్కడ. ధర్మవ్యాధుడి కథ మనకి భారతంలో వినిపిస్తుంది. ఆ కథను ఒక్కసారి గుర్తు చేసుకుందామా?
0: తప్పకుండా.
1: కౌశికుడు మహా ఎంతో గొప్ప ఋషి. ఆయనకి ఈ వేద విజ్ఞానాన్ని సంపాదించాలని ఒక కోరిక బయలుదేరిందట. మరి వేదాల్ని అభ్యసించాలన్నా, వేద విజ్ఞానాన్ని సాధించాలని, అంటే జ్ఞానాన్ని అందించడానికి విద్యతో పదవితో నువ్వు చేసే పనితో సంబంధం లేదు అని మనకి మన పురాణాల్లో

అభ్యసించాలన్నా వేద విజ్ఞానాన్ని సాధించాలన్నా దానికి ఎంతో సాధన తపస్సు అవసరం అవుతుంది. అందుకని ఒకరోజు వారు తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి అడిగారట, నేను ఇలాగూ ఈ సాధన కోసం బయలుదేరుతున్నాను, నాకు అనుమతినివ్వండి అంటే ఆయన తల్లి అన్నారట, మరి నువ్వు వెళ్లిపోతే మమ్మల్ని ఇద్దరిని ఎవరు చూసుకుంటారు, మేమిద్దరమే ఒంటరిగా ఉండాలి ఇక్కడ, ఉండరాదా మాతో అని. అంటే ఆయన నేను ఇలాగూ ఈ బంధాలన్నీ పెట్టుకుంటే నా సాధన ఏమైపోతుంది, నా ఆధ్యాత్మిక ప్రగతి నేను చూసుకోవాలి, ఈ భవబంధాలు నాకు వద్దు అని చెప్పి ఆయన వెళ్లి ఆయన తపస్సు ఆయన మొదలు పెట్టుకున్నారు. ఎంతో గొప్ప తపస్సు చేశారు, ఎంతో సాధించారు కూడా. సరే, ఒకరోజు ఆ తపస్సు వల్ల ఆయనకి ఎన్నో దివ్య శక్తులు కూడా కలిగాయట. ఒకరోజు ఇలాగే ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు ఒక చెట్టు మీద ఒక కొంగ వాలి ఉందంట. ఆ కొంగ పాపం ఒక తన కాలకృత్యాలు అది తీర్చుకుంటోంది. ఆ కొంగ వేసిన రెట్ట వచ్చి ఈయన మీద పడిందంట. ఈయనకి చాలా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి కోపంగా చూశారట ఆ పక్షి వైపు. వెంటనే ఆ పక్షి కాలి బూడిదైపోయింది. అది జరిగింది. తర్వాత ఆయన మరి వారు సన్యాసులు ఋషులు కాబట్టి ఆయనకి వెళ్లి భిక్ష తెచ్చుకుని భోజనం చెయ్యాలి. అలాగే భిక్ష కోసమని పక్కనున్న గ్రామానికి వెళ్లారట. వెళ్లి ఒక ఇంటి ముందర నుంచి భౌతిక భిక్షాందేహి అంటే ఆ ఇంటి ఇల్లాలు వచ్చి, స్వామి నేను ఇప్పుడే తీసుకొస్తున్నాను మీకు కావాల్సిన సంభారాలన్నీ, ఒక్క క్షణం ఎదురు చూడండి అని చెప్పి లోపలికి వెళ్ళింది. అప్పుడే కరెక్ట్ గా అదే టైంలో ఆమె భర్త కూడా వచ్చారట. రాగానే ఆమె తన భర్తని సేవించుకోవడంలో మునిగిపోయిందనమాట. ఆయనకి కాళ్లు కడుక్కోవడానికి నీరిచ్చి ఆయనకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చి ఇవన్నీ చేసి ఆవిడ బయటికి వచ్చింది. మళ్ళీ ఈ భిక్ష తీసుకుని వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఈయనకు మళ్ళీ కోపం వచ్చింది. కోపం వచ్చి ఆవిడ వైపు మళ్ళీ కోపంగా చూశారట, ఇంత ఆలస్యమా అని చెప్పి. అతిథి సేవ చేయడం నీకు తెలీదా, ఇంత ఆలస్యం చేస్తావా అని కోపడ్డారట. అంటే ఆవిడ ఆయనకి నమస్కరించి, స్వామి మీరు కోపంగా చూస్తే కాలి బూడిదైపోవడం నేను పక్షిని కాదు కదా అన్నారట. అంటే అప్పుడు ఈయనకి ఆశ్చర్యం వేసిందిట, ఎక్కడో జరిగిన సంగతి ఈవిడికి ఎలా తెలిసింది అని అడిగారట. అమ్మా నీకెలా తెలిసి ఈ విషయం అంటే ఆవిడ చెప్పిందిట, తపస్సులు సాధనలే అక్కర్లేదు స్వామి, మన బాధ్యతని మన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే అదే దైవ పూజతో సమానము. ఈ విషయాన్ని మీరు ఇంకా గ్రహించుకోలేకపోతున్నారు, మీకు ఈ విషయాన్ని కరెక్ట్ గా చెప్పగలిగే ఒక గురువు ఉన్నారు, మీరు వెళ్తానంటే చెప్తాను అని చెప్పమ్మా. అంటే మథురలో ధర్మవ్యాధుడనే ఒక వ్యక్తి ఉన్నారు, మీరు మధురకి వెళ్లి ఎవరిని అడిగినా అతను ఎక్కడున్నారో చెప్తారు, ఆయన్ని కలవండి స్వామి అని. ఈయన మరి బయలుదేరి మధురకి చేరుకున్నారు. చేరుకుని ధర్మవ్యాధుడు ఈయన అనుకున్నారు, ఓ ఎన్ని శాస్త్రాలు చదివారో ఆయన, ఎంత వేదాలను అభ్యసించారో, ఎంత సాధన చేశారో, ఇంత దూరంలో ఉన్న ఈ ఇళ్లలో ఆయన గురించి చెప్పి నన్ను అక్కడికి పంపిస్తోంది అని. వెళ్లేసరికి ధర్మవ్యాధుడు ఎక్కడా అని అడిగితే వాళ్ళు దారి చెప్పారట. వెళ్లి చూసరికి అక్కడ ఒక చిన్న కొట్టు ఉందన్నమాట, అది కసాయి కొట్టు. ధర్మవ్యాధుడు ఒక కసాయి అన్నమాట. అతన్ని చూసి ఈయన చాలా ఆశ్చర్యపోయారట, ఇదేమిటి నన్ను నీ దగ్గరికి ఆవిడని ఈయన దగ్గరికి ఎందుకు పంపించింది అని. ఈయన్ని చూడంగానే ధర్మవ్యాధుడు లేచి వచ్చి, రండి మహానుభావ లోపలికి రండి అని, మిమ్మల్ని ఆ తల్లి నా దగ్గరికి పంపించింది నాకు తెలుసు, మనం మా ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాము అని ఇంటికి తీసుకెళ్తున్నాడు అనమాట. ఆ దారిలో ఈయన అడిగారట, నువ్వు చూస్తే కసాయివాడివి, జీవహింసని వృత్తి అటువంటి నిన్ను నీ దగ్గరికి నన్ను ఎందుకు పంపించింది, నేనేమో గొప్ప ఋషిని, నాకు ఆ విషయం అర్థం కావటం లేదు అంటే ఆయన చెప్తున్నాడు అనమాట, ఈ వృత్తి నాకు తరతరాల నుంచి సంక్రమిస్తూ వస్తున్నది, ఇది నా కుటుంబం చేస్తున్న వృత్తి, అందుకని నేను నా కుటుంబ వృత్తిలోకి నేను వెళ్ళాలి, వెళ్ళాను, ఆ వృత్తి నేను ధర్మంగా చేస్తాను, కానీ ఏది చేసినా నిజాయితీగా నీతిగా చేస్తాను, చేసి నా కుటుంబ అవసరాలకి ఎంత కావాలో అంతే సంపాదిస్తాను, అంతకు మించి నేను ఒక రూపాయి కూడా హింస చేసి సంపాదించట్లేదు, అది నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, అంతేగాని నేను చెడు మార్గాల్లో సంపాదన చేయటం లేదు. ఇది ఒక ఫస్ట్ పాయింట్ అన్నమాట. మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తే, నీతితో నిజాయితీతో వ్యవహరిస్తే అది ఇంకొకళ్ళని కష్టపెట్టి కానీ మోసం చేసి కానీ సంపాదించడం కాదు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు, అక్కడ ఆయన తల్లిదండ్రులు ఉంటారు, ఈయన్ని ఆయనకి పరిచయం చేస్తారనమాట వాళ్ళకి, ఇలాగో ఈయన గొప్ప ఋషి, ఈయన వచ్చారు మన దగ్గరికి, వాళ్ళు కూడా ఈయన్ని ఎంతో గౌరవిస్తారు, భార్య పిల్లలు అందరు. వాళ్ళని చూపించి ధర్మవ్యాధుడు మళ్ళీ కౌశికునికి చెప్తున్నారు, నా తల్లిదండ్రులే నాకు దైవాలు, నాకు వేరే దేవుడు తెలీదు, వారి సేవే నాకు పూజ, రోజు పొద్దున్న లేచి వాళ్ళకి నేను సేవించుకుని నా పనికి నేను వెళ్ళి నాకు కావలసిన

0: సంపాదించుకుని తెచ్చి మళ్లీ నా తల్లిదండ్రుల సేవలో మునిగిపోతాను. నేనే కాదు, నా భార్య, నా పిల్లలు కూడా వారిని ఎంతో గౌరవంగా, ఆదరంగా, ప్రేమగా చూసుకుంటారు. ఇంతకు మించి నాకేమి తెలియదు స్వామి మీకు చెప్పడానికి. మన బంధాలు అనుకుని, భవబంధాలు అనుకుని మనం మన బాధ్యతల నుంచి పారిపోకూడదు అని చెప్తారట. మరి నీ తల్లి మిమ్మల్ని అడిగినప్పుడు ఉండు నా మమ్మల్ని చూసుకొని, మీరు వచ్చేశారు నాకు బంధాలు వద్దు అని మీరు వచ్చేశారు బయటికి, అది కరెక్టా? లేదు, ముసలివారైన తల్లిదండ్రుల్ని చూసుకుంటూ దైవధ్యానం చేసుకోవడం కరెక్టా అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఈయనకు తెలుస్తుంది, ఇంత సాధన చేసినా నాకు వేద విజ్ఞానం అయితే తెలిసింది కానీ ఆ వేద రహస్యం తెలియలేదు, పరమాత్ముని తత్వం అర్థం అవ్వలేదు, ఎందుకంటే నేను నా బాధ్యత నుంచి వచ్చేశాను అని చెప్పి మళ్లీ వెనక్కి వెళ్లి తన తల్లిదండ్రుల్ని సేవించుకుంటూ ఆయన ఎంతో గొప్ప మహర్షిగా పేరు సంపాదించుకుంటారు. మరి చూసారా, ఋషి ఎక్కడ, కసాయి వాడు ఎక్కడ? ధర్మవ్యాధుడు తన వృత్తితో సంబంధం లేకుండా తన ప్రవృత్తి మీద ఆధారపడి ఇంత గొప్ప ఋషికి కూడా ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించగలిగారు అని చెప్తూ మనకి ఈ కథ చెప్తారనమాట.
1: మీరు ఇలా చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, చూడండి, ఈ చిన్న చిన్న కథలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ కథల నుండే మనం ఎన్నో అంతరార్థాలను గ్రహించగలం అనమాట. ఇప్పుడు ఎన్ని వేద పఠనాలు చేసినా, ఎన్ని వేద మంత్రాలు మనం బల్లి వేసినా సరే మనకి కొన్ని అర్థం కాకపోవచ్చు, దాంట్లో ఉన్న అంతరార్థం తెలియలేకపోవచ్చు, కానీ ఉపనిషత్తుల యొక్క సారం, ఆ ఉపనిషత్తుల్లో ఎన్నో ఎండ్ ఆఫ్ వేదాస్ ఉపనిషత్స్ వస్తాయి అన్నమాట. ఆ ఉపనిషత్తుల్లో చిన్న చిన్న కథలుంటాయి, మన నచికేతుడు కథ ఇలాంటి కథలు, ఆ కథల్లోంచే మొత్తం అంతరార్థం అంతా గ్రహించగలం మనం. సో ఇప్పుడు కూడా మీరు ధర్మవ్యాధుడి కథ చెప్పినప్పుడు కౌశికుడు పాపం దైవ ధ్యానం చేయాలి, ఇలాగా వేదాలు పఠించాలి ఇది అని ఆ ఉద్దేశంతో వెళ్ళాడు, కాకపోతే తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి అనే చిన్న చిన్న పాయింట్స్ మన జీవితంలో ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అన్నమాట. సో మీరు ఈ ధర్మవ్యాధుడు కసాయవాడు అని చెప్పారు కదా, తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించుకుంటున్నాడు, అందుకే ఒక కౌశికుడికే గురువు కాగలిగాడు. ఈ కాంటెంపరీ వరల్డ్ లో మనం చూసినట్లయితే ఇలాగా మనకి ఎంతో మంది కళ్ళకు కనిపిస్తారు. మీకు చక్కని ఉదాహరణ చెప్తాను. మనందరం వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంతో మంది ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ లోని వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది చాలా ప్రబలమైనటువంటి ఒక డిస్కషన్,
0: మంచి పెద్ద డిబేట్. అది
1: డిబేట్ అంటే శాకాహారం తినాలా మాంసాహారం తినాలా, మాంసాహారం తినని వాళ్ళకి కొన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అవి లోపించడము, ఈ ప్రాబ్లమ్స్ రావటము, ఈ సైంటిఫిక్ గా ఎంతో మంది ఇట్లాగే డిస్కషన్స్ చేసుకుంటున్నారు. స్వామి ఏం చెప్తారు, శాకాహారం మాత్రమే తినండి, మాంసాహారం సాయి భక్తుడు కావాలి అంటే మాంసాహారాన్ని త్యజించాలి, మద్యపానాన్ని త్యజించాలి, ధూమపానాన్ని త్యజించాలి, ఈ మూడు కంపల్సరీ పాయింట్స్ స్వామి చెప్పినవి. అంటే భగవంతుడి పట్ల మనకి ప్రేమ ఉంటే దానికి ఇంకొక సెకండ్ థాట్ ఉండదు, దానికి ఆలోచన రాదు, ఎందుకు క్వశ్చనింగ్ అనేది రాదు అక్కడ. సో దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు, ఎందుకంటే వీళ్ళు మనకి అసలైన టీచర్స్, గురువులు మనకి. ఆ మార్కండి అని ఒక గ్రామం ఉంది, అది ఒరిస్సా అండ్ ఆంధ్ర బార్డర్ లో ఉంటుంది అనమాట, శ్రీకాకుళంకి కొంచెం దగ్గరలో ఉంటుంది, అది కోస్టల్ ఏరియా. దాంట్లో ఒక మేబీ ఒక 300 to 500 హౌస్ హోల్డ్స్ ఉంటాయి, ఆ మొత్తం ఫ్యామిలీస్ అన్ని జాలర్లు, వాళ్ళంతని మత్స్యం పట్టుకుని అది వాళ్ళ వృత్తి. వాళ్ళు ఎప్పుడైతే మన సాయి సంస్థల వాళ్ళు వెళ్లి వాళ్ళ గ్రామంలో కొంచెం సర్వీస్ చేశారో, మొదటిసారి వాళ్ళంతా కలిసి పర్తియాత్రకి స్వామిని దర్శించుకోవడానికి వచ్చారనమాట. వచ్చారు, స్వామి చెప్పినటువంటి ఈ విలువల్ని మన సాయి సంస్థల వాళ్ళు వాళ్ళకి బోధిస్తుంటారనమాట, ఏది మంచి ఏది చెడు ఏది చేయకూడదని కొంచెం అవేర్నెస్ అనమాట. దాంట్లో వీళ్ళు ఈ పాయింట్ని పట్టుకున్నారు, స్వామి దగ్గరికి వెళ్లాలంటే ఆ ప్యూరిటీ రావాలంటే మాంసాహారం తినకూడదు, మద్యం తాగకూడదు, ధూమపానం చేయకూడదు, ఈ మూడు స్వామి ఏవైతే కోర్ ప్రిన్సిపల్స్ మూడు చెప్తారో ఆ మూడిటిని పట్టుకున్నారక. ఇది చాలా ఇంపార్టెంట్, ఒక సెకండ్ థాట్ లేకుండా మొత్తం గ్రామం అంతా దే గేవ్ అప్ ఈటింగ్ ఫిష్.
0: వాళ్ళు ఫిషర్మెన్,
1: వాళ్ళు
0: సో మేబీ వాళ్ళ స్టేపుల్ ఫుడ్డే ఫిష్,
1: ఇదేదే చేపలు వాళ్ళకి, ఈ రోజు ఆ రోజు అని తేడా లేదు వాళ్ళకి, వాళ్ళు వేటాడి తెచ్చుకున్నదే వాళ్ళు తింటారు. అలాంటిది మొత్తం మాంసాహారం భక్షణే మానేశారు వాళ్ళు. అంటే చూడండి, వాళ్ళకున్నటువంటి ఆ భగవంతుడి పట్ల ఆ ప్రేమ విశ్వాసం ఎటువంటివి, ఇది నాకు మంచిది కాదు స్వామి చెప్పారు అంతే, దట్స్ ఆల్.
0: తర్వాత నేను ఏం తినాలి, అయ్యో ఇంత ఎదురుగుండా ఇన్ని ఉంటే నేను మళ్ళీ బయటకు వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని తినాలా, ఇవి ఆలోచనలే లేవు అక్కడ.
1: అండ్ వాళ్ళంతా ఒక గ్రూప్ గా ప్రతి జనవరిలోని ఒక యాత్రకు వస్తారు, అఖండ దీప యాత్ర అని. వాళ్ళ ఊర్లోని ఆ జ్యోతి, స్వామికి సంబంధించిన జ్యోతి 24/7 వెలుగుతా ఉంటుంది అనమాట, 365 డేస్. ఆ జ్యోతిని ఒక యాత్రగా తీసుకొని వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళ మొహంలోని ఆ పవిత్రత, ఆ తేజస్సు చూస్తే మనపై మనకే సిగ్గేస్తుంది. ఇలాగ ఒక నిరక్షరాస్యులు, వాళ్ళ చదువు కూడా రాదు, వాళ్ళ దగ్గర నుంచే స్వామి మనల్ని భక్తి అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి నేర్చుకోమని అలా పంపిస్తున్నారు. అండ్ ఇంతకన్నా మంచి ఉదాహరణ మనకి విద్య అక్కర్లేదక్క. మనకి స్వామి ఎప్పుడు చెప్తారు కదా, మనలో ఆ విశ్వాసము, భక్తి, ఆ వినయ విధేయతలు చాలా ముఖ్యం. అవి ఎప్పుడైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళ నుంచి మనం చూసి నేర్చుకోవచ్చు. సో అది నేను చెప్పాలనుకున్న విషయము.
0: చాలా బాగుంది గణేష్. స్వామి ఎప్పుడు అంటూ ఉంటారు కదా, చదివి చదివి చదివి చావంగా నేటికి, చావులేని చదువు చదువరాదే అని. భగవంతుని తెలుసుకోవడానికి డిగ్రీలతో సంబంధం లేదు, దానికి మన ప్రేమ, ఆ మనసులో ప్రేమ ఉంటే చాలు. చాలా బాగా చెప్పారు.
1: అండ్ తర్వాత వీళ్ళంతా ఏంటి, వాళ్ళ జీవితాల్లో ప్రతి నిత్యం ఆచరించి చూపిస్తున్నారు మనకి. ఇటీవల గుర్తుందక్క, మనం ఆదిలాబాద్ వెళ్ళాము. ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు పార్పల్లి అనే ఒక గ్రామం నుంచి ఒక ఇద్దరు మహిళలు మనతో మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళ ఇంటర్వ్యూ కూడా మనం తీసుకోవడం జరిగింది. మనం అంతా ఏంటి, ఒక ఇంటర్వ్యూ చేయాలి, ఒక క్వశ్చన్ అడగాలి, దానికి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి, ఇది ఈ కేటగిరీలోకి రావాలి, ఇది మనం వేసుకున్న ప్రణాళిక. వాళ్ళు మన ముందుకి వచ్చి కూర్చుని రెండు చేతులు ఇలా జోడించి స్వామితో వాళ్ళకున్న అనుబంధం మొదలు పెట్టేసరికి మనకు ఏం ప్రశ్న వేయాలో అన్న ఆలోచన పోయింది మనకి.
0: అసలు ప్రశ్న వేసే అవసరం రాలా, అవకాశం రాలా, ఆలోచన కూడా రాదు.
1: ఆలోచన అసలు రాదు, ఎందుకంటే వాళ్ళు చెప్పే విషయాలు అటువంటివి. వాళ్ళు చేతులు జోడించుకొని, ఏమండి మేము స్వామిని ఎక్కడో రామగుండంలో ఒకసారి చూసామండి, మేము భజనకి వెళ్తున్నామండి, వెళ్తూ ఉంటే, భజన కాదు మేము రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక ఇంట్లో భజన వినిపించింది, ఆ ఇంట్లోకి వెళ్లంగానే స్వామివారి చిత్రపటం కనిపించింది, అది వాళ్ళ ఇంట్రొడక్షన్ టు స్వామి.
0: స్వామి
1: పర్సనల్ గా కూడా వాళ్ళకి కాంటాక్ట్ లేదు స్వామితోటి.
0: వాళ్ళలో చాలా మంది స్వామిని ఫిజికల్ గా చూసి ఉండలేదు,
1: చూడలేదు. సో అలాంటి వాళ్ళు భక్తి విశ్వాసాలతో స్వామి నామాన్నే నమ్ముకొని అలా జీవిస్తున్నారంటే వీళ్ళు అసలైన మనకి ఆచార్యులు. ఎందుకంటే దే లివ్ బై ఎగ్జాంపుల్.
0: ఎగ్జాంపుల్
1: వాళ్ళు పెద్ద మాట్లాడ, వాళ్ళు మనం 1 అవర్ ఈ ఆచార్యుల గురించి ప్రిపేర్ అవుతున్నామంటే మనం ఏదో లోపించి ఉన్నాం అనమాట. వాళ్ళు ఒక సెంటెన్స్ లో చెప్తారు, మేము ఇది చేసామండి, స్వామి చాలా సంతోషంగా ఉన్నారండి, అంతే. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. మరి అసలు స్వామి ఈ ఆచార్యుల గురించి ఏం చెప్తున్నారో అది మనం తెలుసుకున్నట్లయితే మనకి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. హౌ, వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది.
2: అధ్యాపకులు ఆదర్శమూర్తులు. అధ్యాపకులు ఆచరించి విద్యార్థులకు అందించుటకు ప్రయత్నించాలి. ఎట్టి అధ్యాపకులు అట్టి విద్యార్థులుగా రూపొందుతారు. అధ్యాపకులు వాటర్ ట్యాంక్ వంటి వాళ్ళు, విద్యార్థులు కేవలము ట్యాప్స్ వంటి వాళ్ళు. ట్యాంకు లో ఎట్టి వాటర్ మనం ఫిలప్ చేసుకుందామో ట్యాప్స్ లో అట్టి వాటరే వస్తుంటాయి. కనుక అధ్యాపకుల యొక్క హృదయం అనేటువంటి ఒక ట్యాంకులలో పవిత్రమైనటువంటి ఒక భావములు, నిస్వార్థమైనటువంటి ఒక చిత్తములు అందులో చేర్చుకున్నప్పుడే ఈ విద్యార్థుల యొక్క ట్యాప్స్ ఎందు కూడాను అట్టి పవిత్రమైనటువంటి భావములే రూపొందించటం కానీ, ప్రకటించటం కానీ, వికసించటం కానీ, ప్రచారించటం కానీ అవకాశం ఏర్పడుతుంది.

0: స్వామి ఎంత బాగా మనందరికీ అర్థమయ్యేలాగా చాలా చిన్న చిన్న పదాలతో సులభంగా చెప్పేశారు. ఇంకా అర్థం చేసుకోవడం మన పని మరి.
1: ఇప్పుడు స్వామి అధ్యాపకుడు ఎట్లా ఉండాలి అన్న ఒక డెఫినేషన్ ఇచ్చారు స్వామి. ఈ డెఫినేషన్ తెలుసుకున్న తర్వాత దాంట్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఆ డెఫినేషన్ ని సాటిస్ఫై అవ్వాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, అసంప్షన్స్ లాగా. సో ఏంటి అవి అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్వామి ఇప్పుడు 5 Ds గురించి మాట్లాడతారు.
0: 5 Ds
1: గురించి అంటే ఒక టీచర్ అనే కాదు, తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించగలిగినప్పుడు ఏదైనా చేయొచ్చు. సో హీ బికమ్స్ టీచర్ ఆచార్య మనకి నేర్చుకోవచ్చు అని అనుకున్నాం కదా. సో ప్రతి మనిషికి ఈ 5 Ds ఎంత ఇంపార్టెంటో చెప్తున్నారు. మొట్టమొదటిది డ్యూటీ, అంటే బాధ్యతను నిర్వర్తించడం అన్నమాట. రెండవది డిసిప్లిన్, అది క్రమశిక్షణ. మూడవది డివోషన్, భక్తి ఉండాలి చేసే పని పట్ల. తర్వాత డెడికేషన్, నిబద్ధత ఉండాలి. లాస్ట్ ఇది డిస్క్రిమినేషన్, ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ ఉండాలని స్వామి ఈ 5 Principles చెప్తున్నారు. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, మొట్టమొదటిది మనం తీసుకున్నట్లయితే ఈ డ్యూటీ. ఇందాక మీకు ఫస్ట్ లో మనం అనుకున్నాం కదా, టీచర్ జాబ్ షుడ్ నాట్ బికమ్ అ సెకండ్ రేటెడ్ ప్రొఫెషన్ అని. అంటే ఏమీ దొరకలేదు కాబట్టి నేను ఒక టీచర్ని అయ్యాను, అది కాదు కావాల్సింది. ఒక ప్రేమ భావంతో, ఒక అంకిత భావంతో నేను పిల్లలకి నేర్పించాలి అన్న బాధ్యతతో ఉపాధ్యాయులు అవ్వాలని స్వామి చెప్తున్నారు. దానికి ఒక 3-step ప్రాసెస్ ఈ డ్యూటీ అంటే ఏంటో చెప్తున్నారు స్వామి. అంటే ఎంత చక్కగా నేర్చుకోవచ్చు అనేది, డ్యూటీ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్ అనమాట. అంటే అది జనరల్ టర్మ్ అనమాట. నీ డ్యూటీ నువ్వు చేస్తావు, వెళ్ళిపోతావు. నేను ఒక టీచర్ని క్లాస్కి వచ్చాను, లెసన్స్ చెప్పాను, వెళ్ళిపోయాను.
0: సో ఒక రకంగా నా పని అయిపోయింది,
1: అంతే మెకానికల్.
0: దానివల్ల ఏమి జరుగుతోంది, దానివల్ల ఎఫెక్ట్ ఏమొస్తుంది, రిజల్ట్ ఏమిటనే దాంతో నాకు సంబంధం
1: లేదు. రెండవది డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్ అంటారు స్వామి. అంటే ఇది మంచిది, సరే నా స్టూడెంట్ కి ఏం ప్రాబ్లము అని ప్రేమగా వెళ్ళటం, వాళ్ళని దగ్గరికి తెచ్చుకుని వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే తీర్చడం. ఇందాక మనకి శ్రీదేవి అంటే చెప్పినట్టు తన పేరుని కరెక్ట్ చేసి అందరికీ వినిపించి అది ఇది మంచిది అని చెప్పటము, అది ప్రేమని చూపించడం, వ్యక్తం చేయటము. ఇది 2nd stage అనమాట. మూడవది చెప్తారు స్వామి, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్ అంటారు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్వామి చూడండి, స్వామి మనకి అన్నిటికీ ఎగ్జాంపుల్. సో ఏ అవకాశం దొరికినా స్వామి ఆచరించి మనకి చూపించారు. ఈ సందర్భంలోని నాకు ఒక చిన్న అనుభవం గుర్తొస్తుంది. ప్రసూన మేడం అని మన ప్రైమరీ స్కూల్లో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఆవిడ నరేట్ చేసిన ఎక్స్పీరియన్స్ అనమాట. స్వామి ఎట్లాగా పర్ఫెక్ట్ గా ఎగ్జాంపుల్ లీడ్ చేసి, స్వామి మాట్లాడక్కర్లేదు, స్వామి జీవితం, స్వామి గమనం ప్రతి ఒక్కటి ఒక ఆచరణాత్మకంగా చూపిస్తారు కాబట్టి అది మనకి లెసన్ అయిపోతుంది ఆటోమేటిక్ గాని. ప్రైమరీ స్కూల్లో పిల్లలకి టీచర్స్ కి అందరికీ స్వామి ఒకసారి ఉపన్యాసం ఇస్తూను, మీరంతా కరెంటు ఇవన్నీ వేస్ట్ చేయకూడదు, ఎనర్జీ చాలా ఇంపార్టెంట్, టైం, ఎనర్జీ, పవరు ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చిన్నపిల్లలకి వాళ్ళ స్థాయిలో అర్థమయ్యేటట్టు. సో టీచర్స్ కూడా ఇదొక లెసన్ అనమాట. సో ఆ సందర్భంలోని స్వామి చెప్పారు, మీరంతా ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేస్తున్నారు, అది జాగ్రత్తగా ఉంచుకోండి అని. మనకందరికీ తెలిసిందే, స్వామి ఎప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లోకి ఎంటర్ అయినా సరే తనే లైట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తారు. ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఇదందరికీ ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. లాస్ట్ పర్సన్ వెళ్లేంత వరకు స్వామి వెయిట్ చేసి ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చి ఆఫ్ లైట్ ఫ్యాన్ ఆఫ్ చేసి స్వామి బయటకు వచ్చేవారు అనమాట.
0: మీరు చెప్తుండే ఒక చిన్న విషయం గుర్తొస్తుంది గణేష్. మనం ఒక ప్రోగ్రామ్ కోసం రీసెర్చ్ చేస్తుంటే ఈ పాయింట్ దొరికింది మనకి. ఒకసారి స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆయన కన్ను ఒకటి ఎర్రగా ఉందంట. అడిగారట స్టూడెంట్స్, మరి అనిల్ కుమార్ సార్, నాకు కరెక్ట్ గా గుర్తులేదు, స్వామి కన్ను ఎర్రగా ఉంది ఏమైంది అని. అంటే స్వామి చెప్పారట, నేను మొహం కడుక్కునేటప్పుడు మీలాగా నీళ్లు వేస్ట్ చేయను, ట్యాప్ తిప్పేసి సబ్బు రుద్దుకుని ఆ తర్వాత నీళ్లు తీసుకునేది కాదు, నేను సబ్బు రుద్దుకుని కరెక్ట్ గా ఆ టైంకి ట్యాప్ తిప్పి నీళ్లు తీసుకుంటాను, ఇవాళ కొద్దిగా ఒక క్షణం ఆలస్యమే సబ్బు కంట్లోకి వెళ్ళింది అని చెప్పారట. సృష్టికర్త చూడండి, సృష్టించిందంతా ఆయనే, ఆయనే ఎంత జాగ్రత్తగా చూస్తారో, ప్రతిదీ ఎంత జాగ్రత్తగా వాడుకుంటారో.
1: సో ఆ రోజు డిస్కోర్స్ లో స్వామి చెప్పారు, ఒక 15-20 డేస్ తర్వాత స్వామి సీనియర్ బాయ్స్ హాస్టల్ కి ఏదో పని మీద వెళ్లారనమాట. చాలా రాత్రి అయిపోయింది స్వామి రిటర్న్ అయ్యేసరికి. మనకు తెలిసిందే పిల్లలు, చిన్నపిల్లలంతా 9 o'clock కల్లా పడుకుని పోతారు. సో లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తారు ఆ టైంకి, స్వామి చెప్పిన రూల్ అనుకుంటది. సో స్వామి కారులో వెళ్తున్నారు ప్రైమరీ స్కూల్ గుండాని. స్వామి ఇట్లాగా తిరిగి చూసేసరికి లోపల ఏదో ఒక కార్నర్ లో ఒక చిన్న బల్బు వెలుగుతుందంట. స్వామి కారులోంచి అది గమనించి కారు ప్రైమరీ స్కూల్లోకి పోనివని డ్రైవర్ కి చెప్పి ప్రైమరీ స్కూల్ గేట్ దగ్గర దిగి సైలెంట్ గా చడి చప్పుడు లేకుండా టక టక టక టకమని మెట్లెక్కి ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆ రూమ్ లైట్ ఎక్కడ వెలుగుతుందో స్విచ్ ఆఫ్ చేసేసి స్వామి కార్ ఎక్కి వచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు తెలిసింది వాళ్ళందరికీ స్వామి వెళ్ళిపోయిన తర్వాత కార్ సౌండ్ అయింది. అప్పుడు టీచర్స్ లేసి చూస్తే స్వామి ఇక్కడికి వచ్చారు వెళ్ళిపోయారు అని చెప్పి నెక్స్ట్ డే ఇట్లాగా స్వామి మీరు ఎందుకు వచ్చారు ఇది అంటే మీ రూమ్ లో ఒక లైట్ ఆఫ్ చేసలేదు అది ఆఫ్ చేయడానికి వచ్చాను నేను చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాంటి మిస్టేక్ ఎప్పుడు ప్రైమరీ స్కూల్లో జరగలేదు. అంటే ఇట్లాగా స్వామి మాట్లాడకుండా నేర్పించే ఎగ్జాంపుల్సే మనకి ఎక్కువ కనిపిస్తాయి. సో ఈ లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్ అని చెప్తారు కదా, ఇది దానికి ఎగ్జాంపుల్. ఆ తర్వాత క్రమశిక్షణ, మనకి అందరికి తెలిసిందే స్వామి దానికి పెట్టిన పేరు. ఆ తర్వాత భక్తి, నువ్వు చేసేటటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తి తాలూకా భక్తి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. ఆ తర్వాత డెడికేషన్ ఉండాలి, ఏదో చెప్పేసి వెళ్ళిపోదాం అన్న భావం ఎప్పుడూ రాకూడదు. కొంతమంది ఏంటంటే బెల్ అయిన తర్వాత కూడా క్లాస్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ కొంత పర్ఫెక్ట్ టీచర్స్, మనకి భార్గవ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆ పర్ఫెక్ట్ టీచర్ ఈజ్ అ గ్రేట్ టీచర్ ఈజ్ అ వన్ హూ ఇన్స్పైర్స్. సో పంక్చువాలిటీలో గానీ ఈ డిసిప్లిన్, ఈ ఫస్ట్ మూడు ఎప్పుడైతే ఫాలో అయ్యామో ఆటోమేటిక్ గా ఆ డెడికేషన్ అనేది వచ్చేస్తుంది. దట్ లీడ్స్ టు డిస్క్రిమినేషన్, ఏది మంచి ఏది చెడు, పిల్లలకి ఏది నేర్పించాలి ఏది నేర్పించకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. సో ఇది నేను అనుకున్న ఈ 5 డేస్ గురు ఆచార్యుడు అనే దానికి ఇవి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలని.
0: బాగా చెప్పారు గణేష్. 5D మనకి ఈ 5 డేస్ లో ఏది తీసుకున్నా అన్నింటికి పెద్ద ఎగ్జాంపుల్, అత్యున్నతమైన ఉదాహరణ స్వామి ప్రతిదానికి కూడా. తాను ఏం చేయబోతున్నారో స్వామి ఎప్పుడు ఎక్కువగా ప్రచారం చేసుకోరు, ఎక్కువ మాట్లాడరు దాని గురించి, కానీ తను చెప్పింది మటుకు తప్పక చేస్తారు. ఇంకా అందులో మళ్లీ అటు ఇటు ఆలోచన ఉండదు, ఆ వేవరింగ్ ఉండదు అనమాట. ముందుగా తాను ఆచరించి ఆ తర్వాతే మనకు చెప్తారు, కానీ ఇలా చేసాయి అని చెప్పరు. తాను చేసి ఎలా చెయ్యాలో చూపించి మరీ ఇలా చెయ్యి బాబు అని చెప్తారు. అందుకనే స్వామి అంత ఘంటాపథంగా చెప్పగలుగుతారు, నా జీవితమే నా సందేశం అని అంత క్లియర్ గా స్ట్రాంగ్ గా మనకి మెసేజ్ ఇచ్చారంటే ఆ స్టేట్మెంట్, ఎందుకంటే ఆయన అలా చేస్తున్నారు కాబట్టి. ఆ ఆచరణ లేకుండా ప్రచారం మనకి ఏమాత్రం ఉపయోగపడుతుంది ఎవరికైనా?
1: అంటే ఇది నా జీవితమే నా సందేశం అని స్వామి చెప్తారు. సెకండ్ స్టేజ్ కి మనం ఎప్పుడు వెళ్తామంటే మన జీవితం స్వామి సందేశంగా ఎప్పుడు మారుతుందని. ఒక చక్కని ఉదాహరణ స్వామి చైల్డ్హుడ్ లో తీసుకున్నట్లయితే, మనం స్వామి చిన్నప్పుడు వాళ్ళ బ్రదర్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. ఉండే టైంలోని వాళ్ళకి ఇంట్లో కష్టంగా వాళ్ళ శేషమరాజు గారు వాళ్ళ వైఫ్ క్యారింగ్, ఆ టైంలో వాళ్ళ ఇంట్లో నీళ్లు చేదడానికి స్వామి 6 కిలోమీటర్లు నడిచేవారు.
0: 6 కిలోమీటర్లు చిన్న వయసు కూడా ఉంటుంది స్వామి,
1: చిన్న వయసు. స్వామికి 8 to 9 ఇయర్స్ ఉంటాయేమో ఆ టైంలోని, కావలతో మోసుకుని వెళ్లారనమాట. అదే కాకుండా అద్భుతం ఏంటంటే వెళ్ళొచ్చిన తర్వాత మిగతా పక్కింటి వాళ్ళు కూడా అడిగేవారు అనమాట, బాబు మాకు కూడా తీసుకొని రా అని. సో అందరూ పెద్దవాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి స్వామి మళ్లీ వెళ్లి మళ్లీ తీసుకొని వచ్చేవారు. సో ఇట్లాగా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు మనం లైవ్ ఈ సమయంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. వైజాగ్ లో అనంతగిరి అని కొండ ప్రాంతాలు ఉన్నాయి, గణేష్ అని ఒక ఉన్నారు అండ్ వాళ్ళ బ్రదరు మూర్తి, వీళ్ళిద్దరూ ఒకే ఒక టాస్క్ టేకప్ చేశారు. 2007 లోని ఒక ఉగాదికి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఒక గ్రూప్ ఆఫ్ విలేజర్స్ ని తీసుకుని పుట్టబర్తికొచ్చారు ఉగాది రోజు. స్వామి ఆ రోజు ఉపన్యాసం ఇస్తున్నారు. ఉపన్యాసం ఇస్తూ మీరు విలేజర్స్ కి కావలసిన అవసరాలేంటో తెలుసుకుని ఏది అవసరమో అది మీరు వాళ్ళకి ఇవ్వాలి అని ఒక స్టేట్మెంట్ చెప్పారు.
0: అది డిస్క్రిమినేషన్,
1: ఏది అవసరమో అది. దట్ హిట్ దెమ్ సో స్ట్రాంగ్లీ. వెంటనే వీళ్ళిద్దరికి వచ్చే ఒకేసారి వీళ్ళిద్దరికి వచ్చిన ఆలోచన, ఆ గ్రామంలో వీళ్ళకి మంచినీళ్లు లేవు, మంచినీళ్లు తప్పకుండా వీళ్ళకి అందించాలి, మంచినీళ్లు తాగే మంచినీళ్లు. సో అదే ఒక ఆలోచన. వెంటనే సాయంకాలం వాళ్ళకి ఆలోచన వచ్చిందో లేదో, స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరినీ బ్లెస్ చేశారు ఆ గ్రామస్తులతో ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు 270 వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు అంత కొండ ప్రాంతాల్లోని. అంటే వీళ్ళు అపర భగీరథులు అంటారు కదా, వీళ్ళు వాళ్ళతో సమానం అన్నమాట. ఎందుకంటే దాహంతో అలమటిస్తున్న వాళ్ళకి మంచినీళ్ళు, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది.
0: చాలా బాగా చెప్పారు గణేష్. మరి అలాగే మీరు ఇందాక స్వామి నీరు తీసుకురావడం గురించి చెప్తుంటే ఇంకొక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది స్వామి లైఫ్ లో నుంచి. స్వామి అందరికీ, స్వామి కుకింగ్ లో స్పెషలిస్ట్ కదా, రసం చాలా బాగా చేసేవారట, దాని గురించి చెప్తారా?
1: అది దానికి రెండు ఇన్సిడెంట్స్ కలిపి ఉన్నాయన్నమాట. కొండమరాజు గారు, తాతగారు ఒకసారి ఫ్యామిలీ అంతటిని, అప్పటికి వాళ్ళది ఉమ్మడి కుటుంబం, వాళ్ళని పిలిచి ఒకరోజు ఇంకా నేను మీ అందరితో ఉండటం మంచిది కాదు, నేను వేరేగా ఉంటాను, నా దగ్గర ఉన్న ఆస్తి అంతా మీకు పనిచేసి నాకు ఒకే ఒక ఆస్తి, నాకు సత్యాన్ని ఇవ్వండి, నేను నాతో పాటు తను ఉంచుకుంటాను అని స్వామి వైపు చూసి, ఏం సత్యం నువ్వు నాతో ఉంటావా అని, ఉంటాను తాత అని ఎంతో చాలా ఉత్సాహంగా, అంటే వెరీ వెరీ కాంట్రడిక్టరీ ఫ్రమ్ కరెంట్ డే సిచ్యువేషన్. తాతలు అమ్మమ్మలతో ఉండాలంటే చాలా
0: కష్టం, ఇప్పుడు
1: తప్పకుండా ఉంటాను తాత అని కొండమరాజు గారి పాటు ఒక చిన్న రూమ్ లో ఉంటారు అన్నమాట. స్వయంగా స్వామి ఆ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో తాతగారికి వండి పెట్టిన తర్వాత స్కూల్కి వెళ్లేవారు స్వామి, బుక్కపట్నంలో చదువుకునేవారు అప్పుడు. సో రిటర్న్ కూడా లంచ్ టైంలో స్వామి రాగి సంకటి తినేవారు, తిరిగి కాలినడకన పరిగెట్టుకుంటూ వచ్చేవారు అన్నమాట. లంచ్ తినేసి మళ్ళీ పరిగెట్టుకుని స్కూల్కి వెళ్ళేవారు. ఒకసారి ఇమాజిన్ చేయండి ఆ డిస్టెన్స్ ఎంతో క్యాల్కులేట్ చేసుకోండి మీరు, ఎన్నిసార్లు స్వామి ట్రిప్పులు వేస్తున్నారు. సో ఒకసారి కొండమరాజు గారు ఆపి రాజుని, రాజు నువ్వు ఇంత దూరం లంచ్ టైంలో వెళ్లి రావడం అవసరమా, నువ్వు బాక్స్ తీసుకెళ్లిపోవచ్చు కదా లంచ్కి అంటే, అప్పుడు స్వామి చెప్పిన ఆన్సర్ మనకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. తాత నేను ఇలా రాగి సంకటి తింటూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మంచి మంచి ఆహార పదార్థాలు తెచ్చుకుంటున్నారు, మన ఫ్యామిలీ కండిషన్ అంత బాగోలేదు అన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది, అది చాలా తప్పు, మనం వాళ్ళకి ఆ ఇంప్రెషన్ ఇవ్వకూడదు, అందుకే నేను ఇంటికి వచ్చి తింటాను, ఇది నాకు కష్టమైనా నాకు చాలా ఇష్టం అని చెప్పి స్వామి వచ్చేవారు అనమాట. సో ఎప్పుడు ఊర్లో వాళ్ళకి స్వామి రసం అంటే మొత్తం ఊర్లో ఫేమస్. ఎవరికైనా దగ్గు గాని జలుబు గాని వస్తే ఒక లైన్ లో అందరూ నించునేవారు, స్వామి రసం చేసి అందరికీ గ్లాసుల్లో పోసిచ్చేవారు అనమాట. సో ఈ విధంగా స్వామి ఒక డాక్టర్ గా కూడా ఆ ఊర్లో దివ్య వైద్యుడు అంటారు కదా, సో ఇలాగిచ్చేవారు.
0: చూసారా మరి కొండమరాజు గారిది పుట్టపర్తి గ్రామస్తులది ఎంత అదృష్టం, భగవంతుడు వండి పెడితే తిన్నారు వాళ్ళు. బాగుంది గణేష్. ఇంకా డిసిప్లిన్ విషయానికి వస్తే మీరు అన్నట్టు స్వామి తర్వాత ఎవరైనా పాటించడానికి పాటింపు చేయడానికి కూడా.
1: అవును, మీరు డిసిప్లిన్ అంటే నాకు గుర్తొస్తుంది, మా హాస్టల్లోని ఫస్ట్ డే నేను హాస్టల్లో 99 జాయిన్ అయ్యాను జూన్ 1. వార్డెన్ సార్ రూమ్ కి వెళ్లి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుని మేము రిజిస్టర్ చేసుకోవాలి హాస్టల్లోని. ఆయన ముందర కూర్చుని ఇలా పైకి ఎత్తగానే వెనకాతల స్వామి ఫోటో ఉంటుంది. ఆ స్వామి ఫోటోలో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, డిసిప్లిన్ ఈజ్ ద మీడియం ఆఫ్ మై ఎడ్యుకేషన్. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. ఇంకా తర్వాత మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. సో స్వయంగా స్వామి మొత్తం హాస్టల్ షెడ్యూల్ ని హ్యాండ్ రిటన్ చేత్తో రాసి, 5 గంటలకి లేవాలి, సుప్రభాతం చేయాలి, తర్వాత జాగింగ్ కి వెళ్ళాలి, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళాలి, లంచ్ బ్రేక్ ఎప్పుడు చేయాలి. ఒకసారి ఒక స్టూడెంట్స్ గ్రూప్ స్వామితో ఇంటర్వ్యూలో ఉంటే, స్వామి మాకు స్పిరిచువల్ సాధన చేయాలి స్వామి, మీరు ఏదైనా డైరెక్షన్ ఇస్తే మేము తప్పకుండా చేస్తాం, ఏ జపం చేయాలి, ఏ మంత్రం జపించాలి అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. స్వామి అందరినీ ఆపి, మీకు నేను ఇచ్చిన హాస్టల్ షెడ్యూల్ ని తూచా తప్పకుండా పాటిస్తే అదే మీకు అన్నిటికన్నా పెద్ద యోగం అన్నారట. అంటే ఒకసారి ఆ డిసిప్లిన్ మన లైఫ్ లో అలవర్చుకుంటే ఎంత మంచి ప్రభావం చూపిస్తుందో అది మనకి అర్థమవుతుంది కదా.
0: మరి మీరు ఎన్నో సంవత్సరాలు హాస్టల్లో స్టూడెంట్ కింద ఉన్నారు స్వామి దగ్గర, ఎన్నో అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ మీరు అనుభవించి ఉంటారు, మీ ఫ్రెండ్స్ కూడా మీరు తెలుసుకుని ఉంటారు. ఈ డిసిప్లిన్ కి సంబంధించి స్వామితో ఏమైనా అనుభవం లాంటిది, ఇంటరాక్షన్ లాంటిది ఏమైనా జరిగిందా?
1: తప్పకుండా ఉంటాయి, ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ ది ఫస్ట్ వాట్ ఎవర్ స్టూడెంట్స్ అనమాట స్వామి దగ్గర. కానీ నేను చెప్పేదానికన్నా ముందు, మీరు బృందావన్ కి దగ్గరలో ఉంటారు కదా, ప్రతి సంవత్సరం మీరు బృందావన్ వెళ్లేవారు, మరి స్వామి ఈ డిసిప్లిన్ యాక్టివిటీ గురించి బృందావన్లో జరిగిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంటే పంచుకోండి.
0: ఉంది గణేష్, మీరు చెప్తూ ఉంటేనే నాకు గుర్తొస్తోంది. ఇది నేను కాకపోతే స్వయంగా చూసింది కాదు, కానీ బృందావనంలో జరిగింది అని నేను విన్నది చదివింది. దాని గురించి మన శ్రోతలకు కూడా తెలిసే ఉంటుంది, ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఈ స్పెసిఫిక్ గా ఈ ఇన్సిడెంట్ ఎన్నిసార్లు నాకు గుర్తు చేసుకున్నా, నేను ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా నాకు తనివి తీరదన్నమాట, చాలా సంతోషంగా ఉంటుంది. ఒకసారి బృందావనంలో స్వామి ఉన్నప్పుడు, త్రయి బృందావనం స్వామి రెసిడెన్స్, అక్కడ నుంచి ఒక గుప్పెట్లో గ్రౌండ్ నట్స్ అంటే వేసనగ గింజలు తీసుకుని స్వామి బయటకు వచ్చారట. అక్కడ బృందావనంలో మీకు మీరు చూసే ఉంటారు, మన భక్తులకు కూడా చాలా మంది తెలుసు, కోతులు చాలా ఎక్కువ,
1: విపరీతంగా
0: చాలా ఎక్కువ. ఇక్కడ మన భక్తులతో సమానంగా వానర భక్తులు కూడా ఉంటారనమాట, చాలా కోతులు ఉంటాయి. అలాగే స్వామి రెసిడెన్స్ దగ్గర చుట్టూతా తోట ఉంటుంది, గార్డెన్ ఉంటుంది, ఆ చెట్ల మీద అంతా కోతులు చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. స్వామి ఇలాగూ బయటికి వచ్చి నుంచున్నారట, చేతిలో పల్లీలు వేసిన గింజలున్నాయి, స్వామి గుప్పెట్ తెరిచి అలా నుంచున్నారు. కోతులు ఉన్నవన్నీ, అక్కడ చుట్టుపక్కల ఉన్న కోతులన్నీ చెట్ల మీద నుంచి కిందకి దిగి ఒక లైన్ ఫామ్ చేశాయనమాట. చేసి అన్ని కోతులు ఒకదాని తర్వాత ఒకటి డిసిప్లిన్డ్ గా, అన్ని ఒకేసారి గుంపుగా రాకుండా, మనం పాద నమస్కారం కోసం వెళ్ళినట్టు కాకుండా, అన్ని ఒకదాని తర్వాత ఒకటి లైన్ లో వచ్చి స్వామి చేతుల నుంచి ఒక్క వేసిన గింజని, ఒకే ఒక్కటి, రెండు కాదు మూడు కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క గింజని తీసుకుని మళ్ళీ అలాగే చెట్లెక్కి వెళ్ళిపోయాట. ఒక్కసారి ఆలోచించండి, కోతి బుద్ధి అంటారు, మరి ఏంటి కోతి బుద్ధి అనేది నాకు అర్థమవుది కదా, ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా. భగవంతుడు క్రమశిక్షణ గురించి మాట్లాడినా, దాని గురించి మనకి నేర్పించాలని తలుచుకున్నా, మానవులకే కాదు పశుపక్ష్యాలకు మృగాలకు ఇంకా ప్రతి జీవికి ఆయన నేర్పించగలరు అనమాట. ఆయన అలా ఎదురుగుండా నుంచుంటే ఆయన ఎదురుగుండా ఉన్న జీవి ఏదైనా కూడా క్రమశిక్షణ పాటించాల్సిందే, దానికి మళ్ళీ తిరుగులేదు.
1: అదే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటంటే, మనం ఒక యాపిల్ పట్టుకుని బయట నుంచుంటే 100 మంకీస్ ఒకేసారి వస్తాయి మన దగ్గరికి. సో రెండు వైపులా మనం అర్థం చేసుకోవాలన్నమాట, అక్కడ ఎంబాడిమెంట్ ఆఫ్ డిసిప్లిన్ నించుని ఉన్నారు.
0: ఎందుకంటే ఆయన ఆచరిస్తారు కాబట్టి ఆయన ఎదురుకుండా అందరూ ఆచరించాలి, మనం మాట్లాడతాం మాట్లాడి ప్రయోజనం లేదు.
1: మీరు ఈ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నారు కదా, ఇది సమ్వేర్ 90s ఎప్పుడో జరిగింది. మాకు దర్శన్లో వెళ్ళటానికి కాలేజ్ 2:30 అయిపోతుంది అనమాట. అప్పట్లో స్వామి మేము దర్శన్కి వచ్చే ముందరే ఒక రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫినిష్ చేసేసి రెడీగా ఉండేవారు అనమాట, సెకండ్ రౌండ్ ఆఫ్ దర్శన్ కి. సో ఇది ఒక స్టూడెంట్ తరఫున ఎగ్జాంపుల్, స్వామి డిసిప్లిన్ మీద ఎంత స్ట్రెస్ చేస్తారనేది తెలియటానికి. ఆ అబ్బాయికి పాపం స్వామి దగ్గరికి వెళ్ళాలి, స్వామిని తొందరగా చూడాలి అన్న ఆతృత ఉన్నది, ఆతృత ఉండొచ్చు కానీ డిసిప్లిన్ మానకూడదు కదా. సో కంటిన్యూస్ గా ఒక 10 డేస్, లాస్ట్ అవర్ బంక్ కొట్టేసే అబ్బాయి త్వరగా మందిరికి వెళ్ళి ఫ్రంట్ లైన్ లో కూర్చుని స్వామి ఫస్ట్ దర్శనకే స్వామిని చూస్తూ ఒక 1 వీక్ 10 డేస్ గడిపాడు అనమాట. విచిత్రం ఏంటంటే, వార్డెన్ గారికి తెలుసు ఇట్లా జరుగుతుందని, అది వెరీ అవే ఫ్రమ్ డిసిప్లిన్ అది, సో హీ హాస్ టు కరెక్ట్ హిమ్. కానీ ఎలా చెప్పాలి, ఎందుకంటే స్వామి ప్రతిరోజు ఆ 10 డేస్ లోని ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి మాట్లాడి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్తున్నారు. సో స్వామితో సన్నిహితంగా ఉన్న వాళ్ళ పట్ల యాక్షన్ తీసుకోవడం చాలా ట్రిక్కీ విషయం, అంటే స్వామి కూడా ఎట్లా రియాక్ట్ అవుతారు, వీళ్ళు విచక్షణ ఉపయోగించి వాళ్ళు మూవ్ తీసుకోవాలన్నమాట. సో ఆ 10 డేస్ అంటే స్వామి కూడా మనకి శిశుపాలుడికి ఇస్తారు కదా, 100 తప్పులు చేసేంత వరకు ఒప్పుకుంటారు, ఆ తర్వాత లెసన్ హ్యాస్ టు బి లెర్న్డ్. సో స్వామి ఆ విధంగా చేశారు. ఆ 10th డే ఈ అబ్బాయి యథావిధిగా లాస్ట్ పీరియడ్ బంక్ కొట్టేసి దర్శన్కి వచ్చాడు. స్వామి ఒక లుక్ ఇచ్చారు ఆ అబ్బాయికి, అయిన తర్వాత లోపలికి వెళ్లారు. వెళ్లి 2:30 మనం క్లాసెస్ అంతా అయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ ఒకసారి వచ్చారు, వార్డెన్ సార్ ని లోపలికి పిలిచారు అనమాట స్వామి, ఓన్లీ వార్డెన్ సార్ ని మాట్లాడారు. ఎందుకు ఈ అబ్బాయి ఇట్లాగా బిఫోర్ టైం వస్తున్నాడు అని అడిగారు అనమాట. అదొక్కటి అనువుగా తీసుకుని ద వార్డెన్ వాంటెడ్ టు టేక్ యాక్షన్. బ్యూటీ ఏంటంటే స్వామి ప్యారలల్ గా ఇద్దరికి ఒక లెసన్ నేర్పుతున్నారు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. ఈ అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారు స్వామి. పిలిచి ఇట్లా రావడం మంచిది కాదు అని చెప్పి పంపించారు, అంతే. అంతవరకే పంపిస్తే హాస్టల్కి వెళ్ళంగానే వార్డెన్ సార్ ఆయన రూమ్ లోకి అబ్బాయిని పిలిచి, చూడు బాబు నువ్వు చేస్తున్నది చాలా తప్పు, డిసిప్లిన్ ప్రకారం లేదు ఇది, దర్శనకి అందరూ కలిసి వెళ్ళాలి, సో యూ హ్యావ్ టు ఫాలో డిసిప్లిన్ అని చెప్పి, ఈ రోజు నుంచి అన్ని లైన్లు వెళ్లేదాకా నువ్వు వెయిట్ చేసి లాస్ట్ లో వెళ్ళాలి అని. సో అది తనకిచ్చిన గ్రేటెస్ట్ పనిష్మెంట్ అనమాట. అంటే పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది, స్వామి నుంచి దూరం చేస్తున్నారు అనమాట ఆ అబ్బాయిని. సో అప్పుడు కలిగే ఆ భావం పర్మనెంట్ గా మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది, స్వామి ఆ ఇంపాక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారో ఈ ఎగ్జాంపుల్ చెప్తుంది అనమాట. సో అబ్బాయి ఏం చేస్తాడు, ఆ రోజు నుంచి ఒక 1 వీక్ 10 డేస్ చాలా బాధపడతాడు, స్వామి ఎందుకు ఇట్లా చేశారు, మాట్లాడి కూడా స్వామి నన్ను ఇలా దూరం చేసేస్తున్నారు, స్వామి నా వైపు కూడా చుట్టం లేదు, వార్డెన్ సార్ ని పిలిచి నా గురించి అడగటం లేదు అన్న ఆలోచన వచ్చింది. 1 వీక్ అయింది, ఇంకా అబ్బాయి నేను ఏదో చేయాలి అని చెప్పి లాస్ట్ పీరియడ్ అయిపోతుంది కదా, అయిపోగానే ఆ అబ్బాయి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, టీ స్నాక్స్ ఉంటాయి మాకు తర్వాత, నేను టీ స్నాక్స్ స్కిప్ చేస్తాను, ప్రతిరోజు ఇన్స్టిట్యూట్ నుంచి రాగానే వెంటనే నా మ్యాట్ అక్కడ వేసుకుని ఫ్రెష్ అప్ అయి ఇమీడియట్ గా వచ్చేస్తాను, ఐ డోంట్ వాంట్ టీ అండ్ స్నాక్స్. సో హీ స్కిప్డ్ టీ అండ్ స్నాక్స్ అనమాట. అలాగా ఒక 15-20 డేస్ చేశాడు ఆ అబ్బాయి. 21st డే ఆ అబ్బాయికి మళ్లీ ఫస్ట్ లైన్ లో ఆపర్చునిటీ వచ్చింది. మీన్స్ ఆఫ్టర్ అ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 1.5 మంత్ అనమాట ఈ ట్రైనింగ్ అంతా అయ్యింది అప్పటికి. అయితే హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ హీ వాజ్ ఇన్ ఫస్ట్ లైన్. స్వామి మాట్లాడాలి అన్న ఆలోచన కూడా లేదు అబ్బాయికి. ఆ రోజు స్వామి అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచి దగ్గరికి పిలిచి బాధపడ్డావా నువ్వు అని అడిగారట. అడిగి అవును స్వామి, కానీ నువ్వు డిసిప్లిన్ ఫాలో చేయాలి అన్న ఆలోచనతో నేను ఇలా చేశాను, దాంతోపాటు ఈ 15 రోజులు బట్టి నువ్వు చేసిన సాధన నాకు చాలా నచ్చింది అన్నారు. భగవంతుణ్ణి చేరాలి అన్న కోరిక ఉండాలి, తపన ఉండాలి, దానికి ఒక సాధన చేయాలి, అంతేగాని తప్పుతో పట్టి మనం భగవంతుని చేరాలని ఆలోచించకూడదు అని స్వామి ఆ టైంలో వార్డెన్ కి లెసన్ నేర్పించారు, మీరెందుకు ఈ అబ్బాయిని వదులుతున్నారు తొందరగా అని, అట్ ది సేమ్ టైం ఈ స్టూడెంట్ కూడా నువ్వు డిసిప్లిన్ ఫాలో చేసి స్వామి దగ్గరికి రా అని కూడా నేర్పించారు అనమాట. సో ఇది అబ్బాయికి జరిగిన ఎగ్జాంపుల్.
0: చాలా బాగుంది గణేష్. అంటే క్రమశిక్షణని పాటిస్తే భగవంతుడే దక్కుతాడు అనే లెసన్ నేర్చుకున్న ఒక విద్యార్థి ఇంకా క్రమశిక్షణని పాటించకపోవడం అనే ప్రశ్నే లేదు. ఎందుకంటే స్వయంగా భగవంతుడే దొరుకుతున్నప్పుడు ఇంక ఏదైనా దొరుకుతుంది జీవితంలో ఆ క్రమశిక్షణ గనక మనం పాటించగలిగితే. చూసారా స్వామి ఒక జీవితానికి సరిపడ పాఠాన్ని ఎలా నేర్పించారు.
1: సో మరి ఇప్పుడు స్వామి అసలు ఈ క్రమశిక్షణ గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక డిస్కోర్స్ విందాం.

0: ప్రేమ స్వరూపులారా. క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం. అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది. క్రమశిక్షణ లేకుండినా మానవ జాతియే నిర్మూలమవుతుంది. క్రమశిక్షణ అనగా చక్కని నియమమేను నియమమును అనుసరించటము. ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలచటకు వీలు కాదు. ఈ నియమము కూడా ఒక పరిమితమై ఉంటుండాలి. నశ్రేయో నియమం వినా, ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే ఈ శ్రేయస్సు. ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు, లేక అధ్యాపకులు చేత వినేటువంటిది కాదు. ఇది నిత్య జీవితంలో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇది అన్ని వేళల యందు తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము. ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం. ఈ క్రమశిక్షణే లేకుండినా అది సమాజమే కాదు. ఈ క్రమశిక్షణే లేకుండినా అది ఒక రాజకీయమే కాదు. క్రమశిక్షణే లేకుండినా అది ఒక సంఘమే కాదు. క్రమశిక్షణే లేకుండినా అది ఒక జాతియే కాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజములకు మధ్య, సమాజములకు సమాజములకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది. కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితములకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం. ఆటల యందు, పాటల యందు, మాటల యందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి. భజన చేస్తున్నారు, కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి. ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు. కనుకనే పాటల యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ. ఇంకా ఆటల యందు, ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు. కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి. ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతూ ఉంటారు. కానీ మీకు ఆ ఆనందంలో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజులు ఊపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి. ఈ విజులు ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి. ఈ విజుల్ని కూడా కేర్ చేయకుండా ఆటలాడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే. కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణ లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది. కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారంను చేపుచ్చుకుంటారు, ఒక వ్యాపారం నందు కాని, లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కాని, ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కాని, అన్నింటికీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరము. నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి. మానవుడు ఏ మాట మాట్లాడవలనన్ను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుగుచ్చాలి. ఈ వ్రాత కోతలు ఎందుకు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు. ఏ వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో కనుకనే మొట్టమొదట యోచించుకొని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి. అధికారమును ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి. క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది. నడక ఎందు కాని, కూర్చోవటం ఎందు కాని, నవ్వటమునందు కాని ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు, ఒక విధమైనటువంటి ఏరో మాదిరి కూర్చుంటారు. అనగా ఈ విధంగా కూర్చోకూడదు, చక్కగా కూర్చోవాలి. ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రెయిట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది. అతి స్వల్ప కాలం లోపలనే మనం ఏకాగ్రతను పొందవచ్చు. ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు, 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటుండదు. అటు ఇటు అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు. కానీ ట్రాఫిక్ ఏ విధమైనటువంటి అభ్యంతరము లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి. ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెరుపు కలిగినటువంటి వారం అవుతాము. ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి. కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి. కనుకనే ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండే ఈ క్రమశిక్షణ అత్యవసరం. కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను, అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం. పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి, ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి, ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందుకు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
1: స్వామి ఇట్లాగా క్రమశిక్షణ గురించి చెప్తుంటే మన లైఫ్ స్టైల్ మీద, మన బిహేవియర్ ప్యాటర్న్స్ మీద మనకు మనకే డౌట్ వస్తుంది. ఒకసారి
2: మనం ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంటుంది.
1: తప్పకుండా అనిపిస్తుంది.
2: వీ హ్యావ్ టు రీథింక్ అవర్ రొటీన్ అన్నమాట.
1: అండ్ స్వామి ది గ్రేటెస్ట్ లెసన్, స్వామి ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం కదా ఆ పాటలోని లాస్ట్ వర్డ్ ఏంటంటే లౌకిక విద్యలన్నీ చెప్పేది తల్లిదండ్రులు ఉపాధ్యాయులైతే, భగవంతుడు వచ్చింది ఒక సద్గురువుగా వచ్చి మనకి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తాడనమాట. సో దాంట్లో స్వామిని ఒక ఆచార్యుడిగా ఒక సద్గురువుగా మనం భావిస్తూ మనం కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాము, ఎందుకంటే ఇవి చాలా మన ఆధ్యాత్మిక పురోగతికి అవసరము. స్వామి ఇప్పుడు చెప్తారు 3 sentences, గాడ్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, ఐ లాస్ట్ అంటారు స్వామి. అంటే దాన్ని కూడా స్వామి తన లైఫ్ లో ఆచరించి చూపించారు. అండ్ హైయెస్ట్ స్పిరిచువాలిటీ మనకి చెప్తున్నారు స్వామి, ఈ బాడీ అటాచ్మెంట్ అనేది తగ్గించుకోవాలి అని ఎక్కువగా చెప్పారనమాట. మనం స్వామిని చూసే అది నేర్చుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఓనం సందర్భంగా మన వేదనారాయణ సార్ ఒక చక్కని ఇన్సిడెంట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. 1989 ఓనం టైంలోని స్వామి గణేష్ చతుర్థికి ఒక 2 రోజుల ముందర, అప్పుడు ప్రశాంతి మందిర్ భజన్ హాల్ పైన ఉండేవారు స్వామి. సోప్ మీద కాలు వేసి స్వామి జారి పడిపోయారనమాట. అప్పుడు స్వామికి ఒక ఫ్రాక్చర్ అయింది. సో డాక్టర్స్ అంతా స్వామిని బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మీరు లెగ్గకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. 2 days తర్వాత ఓనంకి ఎంతో మంది భక్తులు స్వామి దర్శనం కోసం వచ్చారు. సో స్వామి దగ్గర అనుచరులు ఉంటారు కదా, వాళ్ళంతా చెప్పారు స్వామి వాళ్ళందరినీ ఈసారి చెప్దాం ఓనం సెలబ్రేషన్స్ అవ్వవు అని. అంటే స్వామి వాళ్ళని వారించి, లేదు ఓనం రోజు మార్నింగ్ నేను తప్పకుండా వస్తాను, నేను వాళ్ళందరితో మాట్లాడతాను అని ఇన్స్ట్రక్షన్ పంపించారు, అనౌన్స్ చేశారట. ఆ రోజు ఓనం రోజు స్వామి వీల్ చైర్ లో పూర్ణచంద్ర ఆడిటోరియం కి వచ్చి మైక్ స్వామి వీల్ చైర్ కి దగ్గరగా స్వామి దగ్గరగా పెడుతున్నారట. స్వామి వద్దు అని చెప్పి 2 handles పట్టుకుని స్వామి స్వయంగా లేచారంట. లేచి 1.5 hours స్వామి డిస్కోర్స్ ఇచ్చారు
2: నించుని.
1: అది చెప్తూ మీకు డివైన్ పవర్ అంటే ఏంటో చూపించడానికి నేను ఈరోజు ఇట్లా చేశాను, నేను ఇట్లా లేచి నించోగానే ప్రతి నర్వ్ లో కూడా షాక్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది నాకు, మీరు నా పట్ల చూపించిన ప్రేమ నన్ను ఈ విధంగా చేసేటట్టు చేసింది. అంటే దేహం స్వామికి లాస్ట్ అనమాట, తన గురించి తాను ఎప్పుడు స్వామి ఆలోచించలేదు. మనం ఎప్పుడైతే ఈ బాడీ అటాచ్మెంట్ కి దూరం అవుతామో ఆటోమేటిక్ గా మనం స్వామికి దగ్గర అవుతామని ఆ ఇన్సిడెంట్ ద్వారా స్వామి చెప్పారు. మనలో ఉన్న ఆ డ్రైవింగ్ ఫోర్స్ ని మనం రియలైజ్ అవ్వాలి. బాడీ మన కంట్రోల్లో తీసుకోవాలి, కానీ బాడీకి మనం కంట్రోల్లోకి వెళ్ళకూడదు అంటారు స్వామి. సో దాన్ని ఏ విధంగా నువ్వు ఒక రొటీన్ లో పెట్టి, ఇందాక చెప్పినట్టు డిసిప్లిన్ లో పెట్టి చక్కగా మనం దాన్ని తీర్చిదిద్దుకోగలుగుతామో దీనికి ఒక చక్కని ఉదాహరణ అని చెప్తా అన్నమాట.
2: మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఇంకొక విషయం జ్ఞాపకం వస్తుంది గణేష్. ఇటువంటిదే అఫ్ కోర్స్ మన స్వామి జీవితంలో చూస్తే ప్రతిరోజు మనకి తెలిసి కొన్ని తెలియక చాలా ఎన్నో ఇటువంటి ఇన్సిడెంట్సే ఉంటాయేమో. ఇది కూడా స్వామి దగ్గర ఒక చిన్న బాబు ఉండేవాడు, ఐ మీన్ భక్తుల బిడ్డలు. ఒక బిడ్డకి మమ్స్ అంటారు చూడండి, గవద బిళ్ళలు అంటారు తెలుగులో. ఒకసారి పాపం అది దానివల్ల బాబు చాలా కష్టపడుతున్నట్ట, చిన్నవాడు అనమాట. అందుకని డాక్టర్స్ కి చూపించారట, వాళ్ళేమో ఒక 20-25 డేస్ పడుతుంది ఇది ఫుల్ గా తగ్గడానికి, పూర్తిగా తగ్గడానికి అని చెప్పారట. బాగా నొప్పి ఉంటుందన్నమాట, రెండు దవడలు వాచిపోతాయి, మధ్యలో గొంతు ఉంటుంది కాబట్టి తినడానికి అవదు అలాగో. ఒకరోజు పిల్లవాడు ఏడుస్తున్నట్ట బాగా, అప్పుడు స్వామి ఆ బాబు దగ్గరికి వచ్చి అడిగారట, నీతోనే స్వామి ఉన్నారు నువ్వు ఎందుకు ఏడవాలి అని చెప్పి వాడిని బ్లెస్ చేసి ఏడుపు మానిపించి ఒక స్వీట్ ఇచ్చి తినమన్నారట. పిల్లవాడు తిన్నాడు, వాడు మర్చిపోయాడు అనమాట ఏడుపు మానేశాడు. ఆ తర్వాత స్వామి ఆ మమ్స్ ని అంటే ఆ డిసీజ్ ని తను తీసుకున్నారు ఆ బిడ్డ నుంచి. మన్నాడు చూస్తే స్వామికి దవడలు రెండు బాగా వాచిపోయి కష్టపడుతున్నారట, మింగటానికి రావటం లేదు, మాట్లాడటానికి కష్టంగా ఉంది స్వామికి. ఆ రోజేమో ఒక కాన్ఫరెన్స్ ఉంది, అందులో స్వామి ప్రారంభోపన్యాసం ఇవ్వాలి, ఇనాగురల్ అడ్రస్. సో శ్రీనివాసన్ గారు వచ్చి అడిగారట, స్వామి పోనీ ఇది కొంచెం పోస్ట్పోన్ చేసుకుందామా, లేదంటే మీరు మాట్లాడటం కుదరదని చెప్పమంటారా, మీకు ఇలా కష్టంగా ఉంది కదా ఎలా మాట్లాడతారు స్వామి ఇలాగూ అంటే, స్వామి అన్నారట, లేదు లేదు నేను మాట్లాడతాను, అందరూ భక్తులు నా కోసం ఎదురు చూస్తున్నారు, సో నేను మాట్లాడతాను అంటే, ఎలా మాట్లాడతారు ఇంత నొప్పిలో అని ఆయన అడిగారట. అప్పుడు స్వామి సమాధానం చెప్పారట, ఈ శరీరం నాది అనుకుంటేనే కదా నాకు నొప్పి బాధ, ఈ శరీరం నాది కాదు మీ అందరిది, మీ అందరూ నావారు, అందుకనే మీకు వచ్చిన కష్టాన్ని బాధని నేను ఇంత ఆనందంగా తీసుకుంటాను, ప్రేమతో భరిస్తాను, ఎటువంటి కష్టానికైనా ఎప్పుడైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా నేను చెప్పిందే చేసి చూపుతాను, అందుకే నా జీవితమే నా సందేశం అని చెప్తాను అని ఆ రోజు స్వామి చెప్పారట. మరి చూసారా, మనకి తెలిసిన కొన్ని సందర్భాలు ఇవి, మనకి తెలియనివి ఎన్ని ఉన్నాయో.
1: ఎన్ని ఉన్నాయి, మీరు ఈ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు మేము యాక్చువల్ గా ఆ టైంలో చదువుకుంటున్నాము. ఆ అబ్బాయి 3-4 డేస్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాడు, 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ చదువుతున్నాడు. కొన్ని రోజులు వాడు దర్శనానికి రాకపోయేసరికి స్వామి ఈ అబ్బాయి ఎక్కడున్నాడని మున్ని అంటే అడిగితే, స్వామి ఇట్లాగా అయింది అంటే రేపు దర్శనానికి తీసుకున్నాడు అని సండే స్వామిని వాడిని పిలిచారు అనమాట. ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళాడు ఆ అబ్బాయి స్వామితో పాటును, బయటికి వాడు హాయిగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ రోజు స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు మాత్రం ఇట్లాగా వాచిపోయి ఉన్నదనమాట. సో అంత ఇమీడియట్ ట్రాన్సిషన్. మీరు ఇది చెప్తుంటే ఈ సెకండ్ పాయింట్, గాడ్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ అన్నాం కదా, స్వామి ఎప్పుడు అవతల వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు నిరంతరం ఎంత ప్రాబ్లం లో ఉన్నా సరే. స్వామి ఇది సెకండ్ టైం స్వామి పడిపోయారు బృందావనంలోని. ఆ టైంలో స్వామికి సర్జరీ చేయడానికని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్తున్నారంట. తీసుకువెళ్తుంటే ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు స్వామి ఆ డాక్టర్ చేయి పట్టుకుని, నీకు నీ ఫ్యామిలీకి నేను ఇంటర్వ్యూ ఇస్తానన్నాను కదా, ఆపరేషన్ అయ్యి రాగానే నీకు ఫస్ట్ అదే చేస్తాను అని ఆ మొమెంట్ లో స్వామి ఆ డాక్టర్ గురించి ఆలోచిస్తున్నారు అంటే
2: ఒకసారి
1: అంత బాధలోని. సో ద హైట్స్ ఆఫ్ లవ్ గాని థింకింగ్ అబౌట్ అదర్స్ కానీ స్వామి దగ్గర నుంచే నేర్చుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది.
2: ప్రశాంతి నిలయంలో కూడా మనకి చూడండి ఎన్ని కంఫర్ట్స్, భక్తుల కోసం స్వామి ఏదైనా చేస్తారు, పెద్ద పెద్ద రూములు అన్ని, మనకి ఏది కావాలంటే అది. మరి స్వామి మటుకు మనందరం కూర్చుని ఉంటే స్వామి మటుకు నడిచొస్తారు మన దగ్గరికి, భక్తుల్ని హాయిగా కంఫర్టబుల్ గా కూర్చోబెడతారు, ఇంత పెద్ద హాల్ కట్టారు, ఆయన మటుకు నడిచొస్తారు. అలా కాకుండా స్వామి నేను దగ్గర కూర్చుంటా మీరందరు నడిచిండి అంటే మనం వెళ్ళమా, వెళ్తాం కదా, అలా చేయలేదు చూడండి. నడిచొస్తారు, ఆ ఉత్తరం తీసుకోవడం కూడా ఎంతో శ్రద్ధతో తీసుకుంటారు స్వామి. ఆయన ప్రేమ అంటే మొత్తం ప్రపంచంలో ఈ ఒక్క మనిషే ఇతని దగ్గర ఉన్న ఈ ఉత్తరం తీసుకోవడమే నా పని అన్నట్టు వస్తారనమాట. ప్రతి ఒక్కరికి అదే ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద స్వామికి అంత ప్రేమ అంత శ్రద్ధ. నో వన్ ఈజ్ యునో ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ స్వామి.
1: మనం ప్రతిరోజు స్వామి ముందర కూర్చుంటాం సాయి కుల్వంత్ హాల్లోని, మనకి అంత పెద్ద ప్రాంగణం ఇచ్చారు కూర్చోటానికి, అండ్ మనం ఒకసారి తలెత్తి చూస్తే మన పైన అంతా గోల్డ్ ప్లేటింగ్ చేసి ఉన్నదన్నమాట.
2: ఆ గోల్డ్ ప్లేటింగ్ చేసేటప్పుడు గణేష్, కొంతమంది అప్పుడు నేను రాలేకపోయాను పుట్టపర్తి, పని వర్క్ జరుగుతున్న టైంలో అనమాట. భక్తులందరూ దర్శనానికి వచ్చి వెళ్లేవారు బృందావన్ బెంగళూరు నుంచి. వాళ్ళు చెప్పేవారు స్వామి తన భక్తులకి కనకాభిషేకం చేస్తున్నారు అని చెప్పేవారు అనమాట.
1: సో ఇంత పెద్ద హాల్ వీళ్ళందరికీ ఇచ్చి స్వామి మాత్రం పూర్ణచంద్రాలో ఒక చిన్న రూమ్ లో ఉండేవారు. స్వామికి స్వామి రూమ్ లో ఏముంటుందంటే ఒక చిన్న బెడ్ ఒక రైటింగ్ టేబుల్ వార్డ్రోబ్ ఇంతే. అది కూడా స్వామి మార్నింగ్ లేచిన వెంటనే ఇటు అటు వాక్ చేసేదానికి స్పేస్. సో స్వామి తాలూకా లైఫ్ స్టైల్ మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అనమాట స్వామి. గాడ్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ అండ్ ఐ లాస్ట్ అని ఆలోచించడానికి
2: అది కరెక్ట్. మరి ఆచరించి చూపేవారే ఆచార్యులు అంటారు కదా, మన స్వామిని మించిన ఆచార్యులు ఎవరు లేరు ఆ రకంగా చూసుకుంటే. అందరికంటే అత్యున్నతమైన ఆచార్యుడు మన స్వామివారే. తన ఆదర్శం ద్వారా ఇంకొక విషయం గణేష్, ఇప్పుడు మన భార్గవ చెప్పారు చూడండి, ఇందాక మీరు కూడా మెన్షన్ చేశారు, అ గ్రేట్ టీచర్ ఇస్ సమ్మన్ హూ కెన్ ఇన్స్పైర్ అదర్స్ అని. ఆ రకంగా చూస్తే గ్రేటెస్ట్ టీచర్ మరి స్వామినేమో, ఎందుకంటే తాను ఆచరించి మనకి ఆదర్శాన్ని అందించడమే కాదు తన ఆచరణ ద్వారా ఎంతో మందిని మోటివేట్ చేసి స్ఫూర్తినిచ్చి వారందరినీ కూడా ఆచార్యుల కింద మారుస్తున్నారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్వామికే సాధ్యమేమో, మరి ఆయన ప్రేమ వల్లే అది సాధ్యమవుతుందేమో తెలీదు. గొప్ప వాళ్ళని చూసి మనం సంతోషించడం, వాళ్ళని అప్రిషియేట్ చేయడం, చప్పట్లు కొట్టడం కాదు, మనం కూడా వాళ్ళని అనుసరించి ఆ మంచితనాన్ని నేర్చుకుని మనం కూడా వారిలాగా మారే ప్రయత్నంలో కొద్దిగా అయినా ఒక అడుగైనా ముందరికి వేయగలిగితే అదే మనం వారికి చూపించే గౌరవం. ఆ రకంగా మనం మన కృతజ్ఞత గౌరవాన్ని తెలుపుకోగలం. మరి ఆ విధంగా చూస్తే మన స్వామికి మనం ఏ విధంగా వారిని గౌరవించగలం, ఏ విధంగా స్వామికి మన గ్రాటిట్యూడ్ని చూపించగలం అంటే ఆయన చూపించిన మార్గంలో ఆయన ఆచరణ ద్వారా నేర్చుకున్న ఒకటి రెండైనా కనీసం మనం ప్రాక్టీస్ చేయగలిగితే, మన జీవితాల్లో ఆచరించగలిగితే, అంతకు మించి మనం చూపించుకోగలిగే భక్తి శ్రద్ధలు ఏమీ అంటే అది దట్ మేబీ దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ షోయింగ్ అవర్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ స్వామి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండి ఉండొచ్చు కూడా స్వామి భక్తుల్లో,
1: అన్ని ఫీల్డ్స్ లోనే ఉన్నారు
2: తమ జీవితంలో వాటిని అనేక మార్పుల్ని చేసి. ఎందుకంటే మనం మీరు అన్నట్టు మన లైఫ్ స్టైల్స్ మన రొటీన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి స్వామి ఎక్స్పెక్టేషన్స్ కంటే స్వామి

0: అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆయన నుండి విని.
1: మీరు కెరియర్ ఫార్మేటివ్ ఇయర్స్ లోనే స్వామి దగ్గరికి రావటం అది యాదృచ్ఛికం కాదు, స్వామి సంకల్పమే. దానివల్ల మీ ఈ కెరియర్ గ్రాఫ్ లో కూడా చాలా గొప్ప గౌరవాలు. తర్వాత
2: కెరియర్ గ్రాఫ్ లో ఏంటంటే ఇప్పుడు యాటిట్యూడ్ మారినప్పుడండి, స్వామి ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడి మన యాటిట్యూడ్ చేంజ్ అయినప్పుడు కొన్ని ఫ్రిక్షన్ పాయింట్స్ పోతాయి. అంటే మనకి ఈగో అది ఉండదు, మనమే చాలా గొప్పవాళ్ళం అనుకున్నాం, లేదా మనకే అన్ని విషయాలు తెలుసాను అలాగ ఉండదు. దాని స్వామిని మనం నిరంతరం చూస్తుంటాం కదా,
1: అది
2: స్వామి బిహేవియర్ విత్ అదర్స్. ఎంత హంబుల్ గా ఉంటారు, ఎంత మధ్యగా మాట్లాడుతుంటారు, స్వీట్ గా. సో అవి మనకి ఆటోమేటిక్ గా కొన్ని వచ్చేస్తాయి, మనకి
1: పార్ట్ ఆఫ్ నేచర్
2: ఇన్వాలంటరీగా వచ్చేసి మనం కూడా ఆ విధంగా సాఫ్ట్ గా మాట్లాడడం, స్వీట్ గా మాట్లాడడం, ఎవరికి మనసు నొప్పించకపోవటం, ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇనార్మస్ గుడ్ విల్ యూ డెవలప్. అరే మంచివాడు, చాలా బాగా మాట్లాడటాన్ని వింటాడు, ఒక ఆఫీసర్ గా అటువంటి రెప్యుటేషన్ వస్తే ఇట్ యాడ్స్, అంటే హాఫ్ ది బ్యాటిల్ ఇస్ వన్. సో అలాగే నాకు నా కెరీర్ లో ఈ యాటిట్యూడల్ చేంజెస్ వల్ల ఐ వాజ్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీబడి. నో బడి వుడ్ సే అతను లావలేదండి అనో, లేకపోతే అతను వద్దండి అనో, అలాగైనా అనేవాళ్ళు కాదు. ఎవ్రీబడి యాక్సెప్టెడ్ మీ అండ్ ఎవ్రీబడి సెడ్ యా వీ కెన్ సెండ్ హిమ్, ఏదైనా ఇబ్బంది అయినా ప్రాబ్లం ఉంటే నన్ను పంపించడం, పెద్ద పెద్ద బందోబస్తు ఉంటే నన్ను పంపించడం, అతనికి ఇస్తే అతను చేసుకుంటాడు అనడం, ఇలాంటివి బాగా మా డిపార్ట్మెంట్ లో చిన్న వయసులోనే నాకు ఎస్టాబ్లిష్ అయినా.
1: ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ మెరిట్ హార్డ్ వర్క్ అదొక పక్కన పెట్టగా ప్రజలు కూడా దొరగారు అంటే రియల్ పోలీస్ ఆఫీసర్ ఆయన మన అప్రోచ్ ఎప్పుడైనా కావచ్చు, అది ప్రజల అభిమానం విపరీతం.
2: ఐడియా ఈజ్ యునో హూఎవర్ కమ్స్ టు యూ అతనికి న్యాయం చేయాలి, అతని ఆనందపరచాలి, అతని ప్రాబ్లమ్స్ ఉంటే అది సార్ట్ అవుట్ చేయాలి మన శక్తి కొలది అనే యాటిట్యూడ్ భావన ఉంటే ఉండేటప్పుడు సో మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ కమ్. సో అది వర్డ్ ఆఫ్ మౌత్ లో కూడా వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉంటే అందరికి వెళ్తే ఆయన సాల్వ్ చేస్తాడని, అలాగే చాలా మంది రావడం, అది ఆల్మోస్ట్ ఈవెన్ డీజే అయినా కూడా 30-40 మంది నేను చూసేవాడు రోజు, ఒకప్పుడు లంచ్ కూడా లేట్ అయినా అందరిని చూశాక నేను ఆ యూస్ట్ అది ఎందుకు అవన్నీ ప్రభావం స్వామి
1: స్వామి
2: దట్ ఇంపాక్ట్ ఆఫ్ స్వామిస్ పర్సనాలిటీ సో గ్రేట్ ప్లస్ స్వామి అనుగ్రహం.
1: ఇప్పుడు మీ ప్రొఫెషన్ లో కొన్ని టఫెస్ట్ డెసిషన్స్ అది క్రైసిస్ మేనేజ్మెంట్ అనండి, క్రైసిస్ ఇన్ ది సొసైటీ అనండి, లా అండ్ ఆర్డర్ అనండి, ఆ లోపలేమో చాలా పరిపక్వం చెందినటువంటి ఒక కాన్షియస్ లెవెల్ ఒకటి ఎప్పుడు ఉంది, బట్ ఎక్స్టర్నల్ వరల్డ్ అలా లేదు, కానీ మధ్యలో స్వామి ఉన్నారు. ఈ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు మీరు ఎప్పుడైనా ఒక ఫ్రిక్షన్ పోయిందన్నారు, కానీ డెఫినెట్ గా ఉంటుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు మీరు దాన్ని ఎలా ట్యాకిల్ చేశారు? ఈ స్పిరిచువాలిటీని మీ పోలీస్ రిక్వైర్మెంట్ కి మీరు ఎలా దాన్ని సాఫ్ట్వేర్ చేసుకున్నారు, ట్యూన్ చేసుకున్నారు?
2: స్వామి సేయింగ్స్ లో ఎక్కడ కాంట్రడిక్షన్స్ ఉండవు కదా?
1: లేదు.
2: స్వామి సేయింగ్స్ లో డ్యూటీ అన్నప్పుడు యూ హావ్ టు డూ యువర్ డ్యూటీ, అండ్ ఆ డ్యూటీ ఇఫ్ ఇట్ మీన్స్ డిసిప్లినింగ్ సంబడి ఆర్ ట్రైంగ్ టు బి టఫ్ విత్ సంబడి యూ హావ్ టు బి లేదా. ఇప్పుడు ఒక అల్లరి గుంపు చదరగొట్టాలనుకోండి, ఒక లాతి చార్జ్ చేయాలి,
1: తప్పదు.
2: లాతి చార్జ్ ఆ టైంలో చేయకపోతే అది ఇంకా సీరియస్ సిచ్యువేషన్ అయిపోద్ది, కొన్ని ప్రాపర్టీస్ పోతాయి, కొన్ని లైఫ్స్ పోతాయి, ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతాయి. సో విద్యుత్ ధర్మం చేసినప్పుడు నువ్వు చేయవలసి నువ్వు చేయాలి, బట్ వాళ్ళ మీద ఏమి ద్వేషభావం గాని కోపం గాని అలాంటివి ఉండవు.
1: అది ఆ రిక్వైర్మెంట్ ఆ సన్నివేశానికి కావాల్సినది.
2: సో ఇప్పుడు అది చేయాలి కదా, మరి శ్రీకృష్ణుడు గీత చెప్పాక అర్జునుడిని యుద్దం చేయించాడు కదా,
1: చేయాలి కదా, తప్పదు.
2: సో అది మరి తప్పదు, ధర్మం అది. అందులోకి అర్జునుడు డైలమా ఇంకా ఎక్కువ మనకంటే, ఇది ఓన్ అంకిల్స్ ఓన్ బ్రదర్స్ యూ టు ఫేస్ దెమ్. సో అలాగా స్వామి చెప్పినవి మనం అవగాహన చేసుకుంటే కాంట్రడిక్షన్స్ గాని కన్ఫ్యూషన్ గాని ఉండదు,
1: కన్ఫ్యూషన్ ఉండదు.
2: సో వెన్ యూ డూ యూర్ డ్యూటీ యూ హావ్ టు బి రుత్లెస్, వేర్ ఇట్ రిక్వైర్స్ టు బి రుత్లెస్, దట్ బికమ్స్ ధర్మ. రుత్లెస్నెస్ బికమ్స్ ధర్మ అట్ దట్ మోమెంట్. కానీ ఎవరి మీద కూడా ద్వేషభావం ఉండదు.
1: అవును.
2: ఏదో వాడిని చంపించాలనో అణిచేయాలనో లేదా వాడిని తుదుముట్టించాలనో అలాంటిది ఉండదు. ఆ రిక్వైర్మెంట్ అక్కడ ఉంది, అలా నేను ప్రవర్తించాను అంతే. ఆ లా ప్రకారం నేను ఆ వర్క్ చేయాలో చేశాను, అంతవరకే నాకు. అంతేగాని అతని మీద ఇది లేదు,
1: ఏ రకమైన పర్సనల్ యానిమాసిటీస్.
2: బట్ ఒకటి బట్ స్వామి వల్ల నేను ఎక్కడ

0: ఎక్కువ బెనిఫిట్ అయ్యానంటే మా ఓన్ సిబ్బంది, పీపుల్ హు వర్క్ విత్ యూ, టీమ్ బిల్డింగ్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, ఇవన్నీ మేనేజ్మెంట్ చెప్తారే, అవి మనకి ఉగ్గు పాలతో పోసినట్టు వచ్చేస్తాయి స్వామి డివోట్ అయితే.
1: స్పెషల్ కోర్సెస్ లేకుండా
0: బికాస్ యు నో యు ఆటోమేటికలీ టేక్ కేర్ ఆఫ్ యువర్ పీపుల్, ది కన్సర్న్ యూ షో ఫర్ దెమ్, ది రిగార్డ్ యూ షో ఫర్ దెమ్,
1: అండ్ సెన్స్ ఆఫ్ అప్రిసియేషన్,
0: సో ఆ లాయల్టీ, ఆ లాయల్టీస్, టీమ్ బిల్డింగ్, ఇవన్నీ నాకు విపరీతంగా నాకు పనికొచ్చాయి. దానివల్ల నేను చాలా సక్సెస్ కూడా అవడానికి కారణం అది, బికాస్ ఆఫ్ ది హ్యూజ్ లాయల్టీస్ దట్ ఐ హ్యాడ్. బికాస్ అక్కడ ఇండివిజువల్ మనం చూడం కదా, యూనిఫామ్ డీజీ, ఒక కాన్స్టేబుల్ వచ్చినా ఐ విల్ సీ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: హ్యూమన్ బీయింగ్, కరెక్ట్.
0: స్వామి దగ్గర మనం నేర్చుకున్నది అదే కదా, తారతమ్యాలు మనకు ఏదో అఫీషియల్ గా కొన్ని ఉండాలి కనుక ఉంటాయి తప్ప, మనిషిలో మనిషికి మన స్వామి ఇది వచ్చాక, ఐ మీన్ ది స్పిరిట్ దట్ ఈస్ దేర్ ఎవరి సేమ్ సేమ్ ఆత్మ సేమ్ ఇది, అది బాగా మనకు మనసులో అంటే మనకు వంటి పట్టినాగా వి డోంట్ ఫైండ్, అంటే మన డే టు డే డీలింగ్స్ లో మనం చూడం అవి.
2: ఐపీఎస్ అంటే చాలా బాధ్యతాయుతమైన పదవి, అందులోనూ కొద్దిగా స్వామి ప్రిన్సిపల్స్ ని ఎలా ఫాలో అవ్వాలి అనే కన్ఫ్యూజన్ వచ్చే ఫీల్డ్ కూడా ఐపీఎస్. కొంచెం వైలెన్స్ అది అంటే క్రిమినల్స్ తో ఎక్కువగా డీల్ చేయవలసి ఉంటుంది. ఇటువంటి వృత్తిలో ఇటువంటి ఫీల్డ్ లో ఉంటూ కూడా స్వామి చెప్పిన గైడ్ లైన్స్ వల్ల ఎంత మంచి పేరు తెచ్చుకోగలిగారు, ఆ గైడ్ లైన్స్ ఆయనకి ఎంతగా ఉపయోగపడ్డాయని దొరగారు ఎంత అద్భుతంగా వివరించి చెప్పారో కదా గణేష్, ఏమక్కర్లా స్వామి చెప్పింది వినండి చాలా అని చెప్తున్నారు అంతే. మరి అలాగే అంతే బాధ్యతాయుతమైన ఇంకొక ఫీల్డ్ మనం చూస్తే వైద్య వృత్తి. వైద్యో నారాయణో హరి అంటారు, భగవంతుడు జీవితాన్ని ఇస్తే ఆ ఆరోగ్యాన్ని చక్కదిద్దేది వైద్యులు. మరి ఈ వైద్య వృత్తిలో స్వామి చెప్పిన స్వామిని ఆదర్శంగా తీసుకుని వారి జీవితాల్లో దాన్ని ఆచరిస్తున్న ఒక ఇద్దరు వైద్యుల గురించి విందాం. మొదటగా మనం లక్ష్మీ సురేష్ కుమార్ గారని, వారు చెన్నైలో ఉంటారు, ఆవిడ ఏం చెప్తున్నారో విందాం.
3: మీరు వృత్తిరీత్యా డాక్టర్ కదండి,
1: అవునండి,
3: మీ వైద్య సేవల్లోని స్వామి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఈ సేవకి, మరి స్వామి చెప్పిన బోధలు మీరు ఏ విధంగా మీ వైద్య సేవలో అమలు చేస్తున్నారో అది కొంచెం చెప్తారా?
4: అసలు ముఖ్యంగా స్వామికి నేను ఆకర్షితురాలని కావడమే ఈ సేవాధర్మం. రెండోది ఆయన ఉపన్యాసాలు ఎక్కువ నన్ను ఇంప్రెస్ చేశాయి. ప్రతి ఉపన్యాసంలోనూ ప్రేమతత్వం లేకపోతే సేవా తత్పరత, ఈ రెండే ప్రాధాన్యంగా కనబడేవి ఆయన ఉపన్యాసాలన్నిటి. ఆ రెండు మా వృత్తికి చాలా ముఖ్యం. ఒకటి ప్రేమ, రెండు సేవ, ఈ రెండు చాలా అవసరం. అంతకు ముందర ఒక యాంత్రికంగా డాక్టర్ గా ఉండేదండి. అంటే ఏమిటి, మన డ్యూటీ. ఒక పేషెంట్ వచ్చాడు, రోగం చూసాము, మనం అతనికి సేవ అంతే కానీ ఒక విధమైన అనుబంధం అనేది నాకు. అంటే చాలా మంది పేషెంట్లు వస్తారు, ఏదో మా డ్యూటీ చేసేయడం, వాళ్ళని బాగు చేసేయడం, మా ధర్మం తీరిపోయింది అనుకోవడం, అదే అలాంటి పద్ధతే ఉండేది. కానీ స్వామి ఉపన్యాసాలు విన్నాక ఇంతకన్నా కొంచెం హయ్యర్ లెవెల్ ఒకటి ఉంది. కేవలం వాళ్ళ రోగం కుదిర్చేయడమే మన ధర్మం కాదు, వారి మానసిక ఆనందం ఆరోగ్యం కూడా మనకి సంబంధించింది. వాళ్ళని ఎంత ప్రేమగా మనం ఆదరిస్తే ఆ ప్రేమ వల్ల వాళ్ళు త్వరగా కోలుకుంటారేమో మన మందుల కంటే అన్న భావం ఏదో నాకు దృఢపడింది. అంటే అది ఎందుకో నాకు చాలా, అది ఒక విధంగా ట్రై చెయ్యాలి, ప్రేమగా పలకరించడం, వాళ్లతో కొంచెంసేపు మాట్లాడడం, ఈ రోగం మర్చిపోదాం. అంతకన్నా వాళ్ల పరిస్థితులు ఏమిటి, వాళ్ళు ఆ పర్సనల్ కాంటాక్ట్ అది ఎక్కువ మనకి క్యూర్ చేస్తుందేమో అనేదో ఒక భావన వచ్చింది. స్వామి ఉపన్యాసాలు విన్నాక అది బాగా దృఢపడింది. తర్వాత నేను మారిపోయి వెళ్లానండి, మొట్టమొదట స్వామిని దర్శనం అయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాలో తత్వమే మార్పి, ఆ అప్రోచే చాలా డిఫరెంట్ గా ఉండేది. ఓ పేషెంట్ అంటే ఆ పేషెంట్ ఏదో మనకు ఒక ఆత్మ బంధువు అన్న భావన వచ్చేసింది స్వామి ఉపన్యాసాలు వినేసి. అంటే అందరూ మనవాళ్లే, అందరిలోనూ స్వామిని చూడు అని కదా స్వామి చెప్పారు. అదేమిటో నిజమే, వీళ్ళంతా మనవాళ్లే అన్న భావన నాకు నిజంగానే కలిగింది. సో వాళ్ల ఎందు ఒక విధమైన ప్రేమ, ఒక అభిమానం. మన సొంత వాళ్ళని మనం ఎలా చూస్తాము అలాగే అప్రోచ్ అయినప్పుడు, ఒక అబ్బాయి చాలా అమీబిక్ డిసెంట్రీ, ఎక్కడ కుదరలేదు అతనికి. పెద్ద పెద్ద హాస్పిటల్ వెళ్ళి చివరికి మాకు తోసారు. ఆ అబ్బాయి స్వామి భక్తుడు.
3: ఓకే,
4: అతనికి ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు, అలాగ విరోచనాలు పెడుతూనే ఉన్నాయి. నేను పుటపడుతున్నప్పుడు ఈ స్వామి రింగ్ కూడా పెట్టుకుని వెళ్ళాను. ఈ అబ్బాయిని చూసినప్పుడు, ఆ తెలుగు అబ్బాయి లక్ష్మీనారాయణ, ఇంకా నాకు ఆ పేరు జ్ఞాపకం ఉంది, ఈ ముంగరం చూశాడండి. అమ్మా మీరు స్వామి భక్తులా అని అడిగాడు. అవును బాబు అన్నాను. అయితే నా రోగం తీరిపోతుంది అన్నాడు. అంటే అవును దాందే ఉంది, నువ్వు కూడా స్వామి భక్తు అవును, కానీ ఏమండి పెద్ద గొప్పగా ట్రీట్మెంట్ మనం ఇవ్వలేదు. కానీ నా ఉంగరాన్ని చూసి నేను భక్తురాలు అని తెలియగానే
3: ఆ కనెక్షన్ అది
4: క్యూర్ అయిపోయింది. పరీక్ష రాశాడు. వాళ్ళకి ఫాదర్ లేడు, తల్లి చాలా భేదవాళ్ళు. మెట్రికులేషన్ అదొకటి రాశాడు. తర్వాత ఆఫీసర్ అయి నన్ను చూడడానికి వచ్చాడు. అంటే ఎంత పవర్ ఉందో చూడండి. ఒక్క ఉంగరానికే మన ప్రేమ కూడా చూపించక్కర్లేదు, మనం స్వామి భక్తులని తెలిస్తేనే వాళ్లలో అంత విశ్వాసం. ఆ విశ్వాసం స్వామి కూడా అదే కదండి చెప్తారు, నీ విశ్వాసమే నిన్ను క్యూర్ చేస్తుంది, మేము ఇచ్చే మందులు కాదని. అది నాకు చాలా గొప్ప అనుభవం. అంటే ఏమిటి, మన స్వామి భక్తులని తెలిస్తే కాదు, తెలియకుండా కూడా వాళ్ళు క్యూర్ కావాలి. అప్పుడు మనం ఎక్కువ ప్రేమ చూపించాలి. ఇద్దరిలో ఇంటరాక్షన్ ఉన్నప్పుడు
3: రెస్పాన్సిబిలిటీ ఎక్కువ.
4: ఆ విధంగా నేను స్వామి ప్రేమతత్వం చాలా అనుభవాలు, అవి ఒకటి కాదు రెండు కాదు, ఇది ఒకటి. ఇలాగ నేనేమో ప్రేమకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. సేవాధర్మం మా డ్యూటీ, మీరు చేయకపోతే కుదరదు, చేసి తీరాలి. డబ్బిస్తారు వాళ్ళు, మనం చెయ్యాలి. కానీ అది ప్రాముఖ్యత కాదు. వాళ్ళని మన వాళ్లకి మన ఎందు ఒక ప్రేమ పుట్టాలి, మన వాళ్ళు అన్న విశ్వాసం వాళ్ళకి కలగాలి. దాంతోపాటు నేనేం చేశానంటే దైవ భక్తి కూడా కొంచెం ఇంట్రడ్యూస్ చేశాను. అది ఒక ఆస్పెక్ట్.
3: అది పేషెంట్స్ లో ఏ విధమైనటువంటి మార్పును తీసుకొచ్చిందండి?
4: చాలా మార్పు వచ్చింది.
3: కొన్ని ఉదాహరణ.
4: చాలా మార్పు. ఎవరైతే భగవంతుణ్ణి నమ్మకుండా ఏదో నాకు ఇలా వచ్చింది, అలా వచ్చింది, ఇలా వచ్చింది అని చేసిన వాళ్ళందరూ కూడా, భగవంతుడు ఉన్నాడు, ఆయన నమ్మితే అన్ని సరిగ్గా పోతాయి. అందువల్ల అందులో కొంతమంది పేషెంట్స్ కి అంత భగవద్విశ్వాసం లేదు, వాళ్ళు ఎక్కువ డాక్టర్లనే నమ్మేవారు. ఏదో డాక్టర్ చేతిలోనే ప్రాణం ఉంది, అది చాలా అవసరం. డాక్టర్ ఎందు విశ్వాసం లేకపోతే ఏ జబ్బు కుదరదు. కానీ డాక్టర్ కి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి కదా. ఈ డాక్టర్ ఏ దేవుడు కాదు కదా. అంచేత ఈ డాక్టర్ ఏ భగవంతుడిని విశ్వసిస్తున్నాడో మరి ఆ పేషెంట్లకు కూడా ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. అది నేను చాలా చెప్పాను. చాలా గడ్డు కేసులన్నీ కూడా చాలా క్యూర్ అయ్యాయి. వాళ్లకి నేను వాళ్ళు ఏదో నాకు నమస్కారాలు పెట్టేసి నేనే ఏదో చాలా వాళ్ళని బాగు చేశాను అనుకున్నప్పుడు వాళ్ళకి చెప్పాను, నేను నమ్మే దేవుడు, ఆ దేవుడు కృప వల్ల మీరు బాగుపడుతున్నారు, నేను కేవలం ఒక నిమిత్తం మాత్రమే. మీరైనా నేనైనా మన చేతిలో లేదు, కానీ మన ధర్మం మనం చెయ్యాలి. ఆ నమ్మకం లేకపోతే ఏమి మందు అమృతం పోసినా అది పని చెయ్యదు. నేనేదో చేశానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను నమ్మిన దేవుడు నా చేత చేయిస్తున్నాడు కాబట్టి మీరందరూ పైకి వచ్చారు. అప్పుడు మీరు ఏదో దేవుడిని నమ్ముతారు
3: అని అడిగేవారు.
4: అప్పుడు చెప్పాను, నాకు ఆయనే దేవుడు.
5: ఓం శ్రీ సాయిరాం. బాబావారి పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ రేడియో సాయి శ్రోతులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గోపీకృష్ణ. నేను శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రశాంతి నిలయంలో గత 7 సంవత్సరాలుగా పిల్లల విభాగంలో డాక్టర్గా పనిచేస్తున్నాను. స్వామి యొక్క దయతోనే ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి మనందరికీ, భగవంతుడే కాకుండా ముఖ్యంగా డాక్టర్స్ కి, ఈజ్ ఏ డివైన్ డాక్టర్. స్వామి అంటుండేవారు నేను డాక్టర్స్కే డాక్టర్స్ అని. రోగులకు కానీ జబ్బున్న వాళ్ళందరూ వైద్యం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే స్వామి అనేవారు అటువంటి డాక్టర్స్ అందరికీ వైద్యం చేసేది నేనే అని. ముఖ్యంగా మనము వైద్య విద్యని మెడికల్ కాలేజెస్ లో నేర్చుకుంటున్నప్పుడు ఎలా పేషెంట్ని చూడాలి, ఎలా వైద్యం చేయాలి, ఏ విధంగా చూడాలని నేర్చుకుంటాం. కానీ స్వామి దగ్గర ఆ వైద్యాన్ని మనం హ్యుమానిటేరియన్ గా ఎలా చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, పేషెంట్ కి ఏ విధంగా హ్యాపీనెస్ అందించాలనేది ముఖ్యంగా ఇక్కడ నేర్చుకుంటామన్నమాట. అంటే స్వామి మాటలో చెప్పాలంటే, ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్ ముఖ్యంగా నవ్వుతూ ఉండటము, ప్రేమగా పలకరించటం అనేది ముఖ్యమని స్వామి చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పటం జరిగింది. ఒకసారి ఉపన్యాసంలో అన్నారు, ఒక వైద్యుడు ఒక పేషెంట్ చేపట్టుకుని అంతా అయిపోయింది అని మొహం చిట్లిస్తే ఆ పేషెంట్ అక్కడికక్కడే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా అతను చెప్పేది ఓర్పుగా వింటూ, అతన్ని భయపెట్టకుండా, కఠినమైన మాటలు మాట్లాడకుండా, కఠినమైనటువంటి గొంతుతో కానీ మనము బిహేవియర్లో లేకుండా చక్కగా అతను చెప్పేది వింటే అతనికి ఆటోమేటిక్ గా సగం జబ్బు వెళ్లిపోతుందని చాలాసార్లు స్వామి చెప్పడం జరిగింది. స్వామి అన్నారు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మందు సానుభూతి అని, అంటే సింపతి అని అర్థం. ఇది మనం ముఖ్యంగా డాక్టర్స్ అందరూ తెలుసుకోవలసినటువంటి విషయం అన్నమాట. అలాగే కాకుండా మనం స్వామి యొక్క జీవితంలో చూస్తే స్వామి ఎప్పుడు కూడా తమ యొక్క భక్తులకి ఎప్పుడూ అవైలబిలిటీ, అందుబాటులో ఉండేటువంటి వారు, రాత్రి అయినా పగలైనటువంటి కూడా. స్వామి యొక్క ఆ సిద్ధాంతానికి అనుగుణంగా డాక్టర్స్ కూడా ఎప్పుడూ పేషెంట్స్ కి అవైలబిలిటీ ఉండటం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో అది కుదరకపోయినా కూడా, డైరెక్ట్ గా కాకపోయినా మాట సాయం కూడా డాక్టర్ది కూడా కొన్నిసార్లు పేషెంట్ కి ప్రాణాన్ని కాపాడేటువంటి విధంగా ఉంటుందన్నమాట. అదే కాకుండా స్వామి అంటుండేవారు, ఒక రోగికి ఒక్క రోగానికి ఏ లక్షణాలతోనైతే అతను వచ్చాడో అదొక్కటే ట్రీట్ చేయడం సరిపోదు, మొత్తం పేషెంట్ ని హోలిస్టిక్ గా ట్రీట్ చేయడం అనేది డాక్టర్ యొక్క బాధ్యత అని చెప్తుండేవారు. ఎలాగంటే ఒక పేషెంట్ జ్వరంతో వచ్చారనుకోండి, అతనికి ఉట్టి పారాసెటమాల్ ఇచ్చి పంపిస్తే సరిపోదు, అక్కడితో ఆ డాక్టర్ బాధ్యత తీరిపోదు. ఆ జబ్బు ఎందుకు వచ్చింది, అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ గురించి ముఖ్యంగా ఆ పేషెంట్ కి విడమర్చి అతనికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటుండేవారు. మరి దానివల్ల ఇమీడియట్ ఇంపాక్ట్ అనేది మనం చూడకపోయినా కూడా మనం మళ్లీ మళ్లీ ప్రయత్నం అలా చెప్తూనే ఉండాలని స్వామి మనకి సందేశం ఇచ్చారు. ఇవన్నీ కూడా మన సత్యసాయి హాస్పిటల్స్ లో ఇవన్నీ చేయటం, స్వామి యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేయటం అనేది గమనిస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాలలో ఇది సక్సెస్ కాకపోయినా చాలాసార్లు స్వామి యొక్క దయతోని పేషెంట్స్ యొక్క బిహేవియర్ లో మనం మార్పు గమనించడం జరిగింది. కొన్ని మీతో షేర్ చేసుకోవాలంటే, ఈ పుట్టపర్తి పరిసర ప్రాంతాలలో పిల్లలకు కానీ పెద్దవాళ్లకు కానీ జాండీస్ వస్తే కాల్చుకోవటము, ఫిట్స్ వస్తే మెడక మీద కాల్చుకోవడం, పొట్ట మీద కాల్చుకోవడం లాంటి మూఢనమ్మకాలు ఉండేవన్నమాట. ఇది రిపీటెడ్ గా చెప్పటం వల్ల ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు, ఇలా చేయటం అనేది మంచిది కాదు, ఇది మూఢనమ్మకము అనేది చెప్పటం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. వాలంటీర్స్ కానీ, సేవదల్స్ కానీ, డాక్టర్లు కానీ, నర్సులు కానీ. ఇప్పుడు మనం స్వామి దయతో గర్వంగా చెప్పుకోవచ్చు ఏంటంటే, చాలా వరకు ఈ కాల్చడం అనేది తగ్గింది. ముఖ్యంగా కొన్నిసార్లు వచ్చి అమాయకంగా అడుగుతారు, మా ఊర్లో కాల్చాలని అంటున్నారు సార్, కాల్చుకోవాలా వద్దా అని. కనీసం ఇప్పుడు అడగడానికైనా వస్తున్నారు. సో వాళ్ళకి మళ్లీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయటం అనేది, అలా చేయటం కరెక్ట్ కాదని చేయటం అనేది జరుగుతుంది. అలాగే తల్లిపాలు అనేది తాగించడం కూడా బాగా ఎక్కువగా అయింది. 6 నెలలు లేదా 2 సంవత్సరాల వరకు అందరి పిల్లలకి ఇక్కడ తల్లులు వాళ్ళ బిడ్డలకు పాలు తాగించడం వల్ల ఆ బిడ్డలకి ప్రాణాంతకమైన డయేరియా, నిమోనియా, మరి వేరేటువంటి జాండీస్ లాంటి జబ్బులు చాలా వరకు స్టాటిస్టికల్ గా తగ్గిపోవడం మనమే మన హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్లో చూడటం జరుగుతుందన్నమాట. ఇదే కాకుండా క్లీన్లీనెస్, శుభ్రత అన్నట్టు, వీటి గురించి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి స్వామి గైడ్ లైన్స్ ఇస్తూనే ఉన్నారు, వీరికి మళ్లీ మళ్లీ చెప్తూనే ఉండాలని. ఈ పళ్ళు తోముకోవటము, గోర్లు కత్తిరించుకోవటము, స్నానం చేయటము, ఉతికిన బట్టలు వేసుకోవటము, ఇవి చాలా వరకు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడటం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నాన్ వెజిటేరియన్ ఫుడ్, స్వామి యొక్క ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ళు, స్వామి యొక్క ప్రేమకు అనుభూతి పొందినటువంటి పేషెంట్స్ కూడా కొంతమంది, ముఖ్యంగా పిల్లలకు నేను గమనించేది ఏంటంటే, చిన్న చిన్న పిల్లలు కూడా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ బంద్ చేసి వెజిటేరియన్ ఫుడ్ కి కన్వర్ట్ అవ్వటం కూడా మనము చూస్తూనే ఉన్నాం. ఇలా మనం చెప్పుకుంటే ఈ యొక్క మహిమ అనేది ఎన్నో జరుగుతున్నాయి. అలాగే కాకుండా పేషెంట్స్కే కాకుండా డాక్టర్స్ కూడా ఈ విధంగా స్వామి చెప్పిన ఈ ప్రిన్సిపల్స్ ప్రకారము ఆయన చెప్పినటువంటి ఈ విధంగా మనం వైద్యం చేస్తే ఎన్నో విధాలుగా డాక్టర్స్ కూడా లాభాలున్నాయి. ఏది మన స్వామి హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్స్ కి ఇది బహుశా అనుభవపూర్వకంగా వారికి తెలుసుంటుంది. ముఖ్యంగా ఒక రకమైనటువంటి ఆనందం, హ్యాపీనెస్ అనేది డాక్టర్స్ కి రోజంతా కష్టపడచ్చు, మనం ఎంతో మంది పేషెంట్స్ చూడొచ్చు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఒక రకమైన ఆనందము, తృప్తి, మనశ్శాంతి, ప్రశాంతంగా వెళ్లి నిద్రపోవటము, హ్యాపీగా ఉండటం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది డాక్టర్స్ కి అది అనుభవం జరుగుతుంది. అదే కాకుండా పర్సెప్షన్ లో కూడా మనకి మార్పు వస్తుంది. అంటే పేషెంట్ ని కేవలం ఒక డబ్బు తీసుకునే, ఒక డబ్బులు లాగే ఒక మెషిన్ లాగా కాకుండా వారిని ఒక వాళ్ళు కూడా ఒక మనసు బాధ ఉన్నటువంటి వ్యక్తులుగా మనము గ్రహించడం అనేది చూస్తున్నాం. ఇది హ్యుమానిటేరియన్ వాల్యూస్ అనేది మనకి మెడికల్ కాలేజెస్ లో కరికులం లో ఇక్కడ ఉండవు. ఇది ట్రీట్ చేయడం అనేది కేవలం ఎంతసేపు ఒక పేషెంట్ ని వస్తువులాగా తీసుకొని డిస్కస్ చేయడము చేయడం అది జరుగుతుంది. కానీ ఇదే కాకుండా ఏ విధంగా ఒక ఆబ్జెక్టివ్ ని సబ్జెక్టివ్ గా కన్వర్ట్ చేయడం అనేది మనం స్వామి యొక్క టీచింగ్స్ లో మనం చూడడం జరుగుతుంది. మనందరికీ, డాక్టర్స్ అందరికీ తెలుసు కేవలం మనం నిమిత్త మాత్రులమని. పేషెంట్స్ మనల్ని, వైద్యుల్ని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, కానీ అందరు వైద్యులు ఒప్పుకునేది ఏంటంటే మనం కేవలం ట్రీట్ చేయగలుగుతాం, ఆర్ వీ కెన్ కేర్, బట్ ఇట్ ఈస్ ద ఓన్లీ గాడ్ హూ క్యూర్స్. స్వామి యొక్క దయతోని వాళ్ళు క్యూర్ కావటం అనేది మనము అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నటువంటి విషయం. కనుక ఈ స్టేట్మెంట్ ని మనం డాక్టర్స్ అందరం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనము ఈ సత్యసాయి ఉద్యమంలో మనందరము చిన్న చిన్న పాత్రలను మనం సమర్థవంతంగా నిర్వర్తించాలని మనం మనసారా స్వామిని ప్రార్థిస్తూ అందరికీ జై సాయిరాం.
2: మన గోపీకృష్ణ గారు ఎంత చక్కగా చెప్పారు కదా, స్వామి చెప్పిన దాన్ని ఎలా పాటిస్తున్నారు, ఆ పాటించడం వల్ల ఆయన కలిగిన ఆనందం, అలాగే ఆయన చుట్టూతా ఉన్న సమాజంలో వస్తున్న మార్పులు అన్ని చక్కగా వివరించి చెప్పారు.
3: అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన చెప్పిన లాస్ట్ స్టేట్మెంట్, మనం కేవలం పేషెంట్స్ ని ట్రీట్ చేయగలం కానీ క్యూర్ చేసేది మాత్రం భగవంతుడు అక్కడే అని చెప్పారు.
2: ఒక వైద్య వృత్తిలో అంత ఎక్స్పీరియన్స్, 7 ఏళ్ల బట్టి పీడియాట్రిషియన్ గా ఆయన పనిచేస్తున్నారు, అంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన భక్తికి అలాగే మన స్వామి ప్రేమకి రెండిటికి నిదర్శనం అనిపిస్తుంది. మరి ఇంకొక ఫీల్డ్ చూద్దాం గణేష్, లా, న్యాయవాద వృత్తి. ప్రస్తుత సమకాలీన సమాజంలో బహుశా పాపం ఎవరు నమ్మని వారు అనే వృత్తి ఉందంటే అది న్యాయవాద వృత్తి అనిపిస్తుంది.
3: ఎందుకంటే స్వయంగా స్వామి లాయర్స్ ఆర్ లయర్స్ అని ఎన్నో సార్లు పాపం ప్రస్తావించారు.
2: మరి అటువంటి న్యాయవాద వృత్తిలో ఉంటూ స్వామి చెప్పిన మాటల్ని పాటించడం ద్వారా ఎటువంటి మార్పులు తీసుకురాగలుగుతున్నాను అనే విషయాన్ని చిదానంద కుమారి గారు మనతో ఒకసారి పంచుకున్నారు, మీకు గుర్తుందో లేదో. మనం ఆ విషయాన్ని మన శ్రోతలకు వినిపిద్దామా?
3: తప్పకుండా.
6: నా పేరు కేవీ చిదానంద కుమారి అండి. వృత్తి న్యాయవాద వృత్తి. నేను ప్రస్తుతం చేస్తున్న పని కౌన్సిలింగ్ అండి. స్వచ్ఛందంగా కౌన్సిలింగ్ చేస్తుంటాను. కోర్టుకి వెళ్లి జడ్జి గారు రిఫర్ చేసిన కేసెస్ చేస్తుంటాను. పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి వాళ్లు రిఫర్ చేసిన కేసెస్ చేస్తుంటాను. ఇంటి దగ్గర ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చిన వాళ్లకు కూడా కౌన్సిలింగ్స్ చేస్తుంటాను. జనరల్ గా కౌన్సిలింగ్ అంటే ఎవరికైనా చేయొచ్చండి, కానీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు మాత్రం భార్యాభర్తలు వస్తున్నారు. వాళ్లకి తెలియకుండానే చిన్న చిన్న విషయాల్లో వాళ్ల యొక్క అహం ఆర్ ఈగో ప్రాబ్లమ్స్ తోటి పెద్దవిగా చేసుకుని విడాకుల వరకు అనవసరంగా వెళ్తున్న జంటలు ఎన్నో ఉన్నాయి. వారికి వారి జీవన విధానం గురించి, భర్త ప్రాధాన్యత, భార్య ప్రాధాన్యత, లైఫ్ లో వారి బాధ్యతల గురించి వారికి వివరించి, వారి సమస్యను వారికి వివరించినప్పుడు, దానికి పరిష్కారాలు కూడా వివరించినప్పుడు వాళ్ళు ఆనందంగా ఆ పరిష్కారాలను స్వీకరిస్తూ కలిసిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనేది చాలా ప్రభావితమైంది. చెప్పడానికి చాలా తేలికగా చిన్న పదాలుగా ఉంటాయి, కానీ ఆచరిస్తుంటే దానిలోని మధురిమను, దానివల్ల మనకు జరిగే ప్రశాంతతను, మన మాట యొక్క శక్తి ఇతరుల మీద ఎలా పడుతుందనేది నాకు జీవితంలో నిరూపణ అయిందండి. చాలా విషయాల్లో నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఆ విధంగా ప్రవర్తించినప్పుడు. ఇద్దరు భార్యాభర్తలు చిన్న కారణం వల్ల విపరీతంగా వాళ్ళు గొడవ పెట్టుకొని వివాహ బంధాన్ని తెంచుకునే వరకు వస్తారు. వచ్చినప్పుడు నేను చాలా ఓపిక్గా వాళ్ల మాటలు వింటున్నప్పుడు, జనరల్ గా కోర్టుకి పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి ఫెయిల్యూర్ అయినవే వస్తుంటాయి, నేను పర్సీవ్ చేసి లవాల్ సర్వాల్ అనే భావనతో నేను వాళ్లతో మాట్లాడే విధానానికే వాళ్ళు చాలా సంతృప్తి పడతారు. నేను అసలు ఏ పరిష్కారం చెప్పకముందే అమ్మ మీతో మాట్లాడితే మా మనసులో చాలా భారం దిగింది, జస్ట్ మీరు వినండి నా బాధ అని గంటలు గంటలు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనం మనుషులతో ప్రేమగా ప్రశాంతంగా ఏ ద్వేషభావం లేకుండా మాట్లాడితే వాళ్లలో ఇంత రియాక్షన్ ఉంటుందా అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది అప్పుడప్పుడు. కానీ అది నిజం, మనం చాలా సాధించగలుగుతాము. ఈ స్వామి సిద్ధాంతాలని మన జీవిత ఆచరణలో పెట్టగలిగితే మాత్రం మనం ధన్యులమే.
7: బాగుందమ్మా. ఇంకొక చిన్న విషయం అమ్మా, డైవోర్స్ దాకా వచ్చినప్పుడు కౌన్సిలింగ్ అంటూ మొదలు పెడితే మీలాంటి వారు ఉంటారు, 10 జంటలు విడిపోయే ప్లేస్లో 9 జంటలు కలిసి ఉండొచ్చు, కలిసి ఉండే అవకాశం ఉంది, ఇంకా 1 జంటను మనం మన చేతిలో లేదు. అది అసలు ఈ కౌన్సిలింగ్ దాకా డైవోర్స్ దాకా రాకుండా ఉండాలంటే బహుశా మన ఆలోచన దృక్పథంలో ఏవో చిన్న చిన్న మార్పులు మనం చేసుకోగలిగితే జీవితం సాఫీగా సాగిపోతుందేమో. ఎందుకంటే ఎవరి జీవితంలోనూ ఒడిదొడుకులు లేకుండా అయితే ఉండో, ఇవాళ ఇది రేపు ఇంకొకటి రావచ్చు. సో అటువంటి ఆ మార్పు ఎటువంటిదై ఉండాలి, అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా స్పెసిఫిక్ చేంజ్ ఎటువంటిది రావాలి, వాళ్ల లైన్ ఆఫ్ థాట్ అంటే వాళ్ల ఆలోచనల్లో ఎలాంటి మార్పు వస్తే ఈ పరిస్థితిని మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ రోజు అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నవారు రేపు భార్యాభర్తలు అవుతారు, సో వాళ్లకి మీరు చెప్పదలుచుకున్న సలహా ఏంటి?
6: చాలా బాగా అడిగారండి. మన సత్యసాయి సంస్థల ద్వారా తప్పకుండా మనం ఈ సమాజానికి ఈ సేవను ఈ జ్ఞానాన్ని అందించగలుగుతాము. ఆ జ్ఞానంతో నేను ఈ రోజు ఈ వృత్తిలో ఉన్నాను. తప్పకుండా స్కూల్స్కి వెళ్లి కాలేజీలకు వెళ్లి పిల్లలకి ఆధ్యాత్మికత అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, దాని ధర్మం ఏంటి, జీవితంలో మనం పోషించే పాత్రల యొక్క విలువ ఏంటి, సమాజంలో మన పాత్ర ఏంటి, దాని ధర్మం ఏంటి అని చెప్పగలిగితే ఆ పరిపక్వత ఉన్నప్పుడు ఆ విద్యార్థినులు గాని విద్యార్థులు గాని సరియైన నిర్ణయాలు తీసుకొని సరియైన పంథాలో నడుస్తారనేది నా దృఢమైన విశ్వాసం అండి. మన ఆధ్యాత్మికత పరిణతి అనేది ప్రభావం అనేది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన వల్లనే ప్రతిబింబిస్తుంది. అయితే ఆ ప్రవర్తన పరిణతి చెందినప్పుడు ఎన్నో సమస్యలని చాలా తేలికగా పరిష్కరించుకోగలుగుతాడు, తన అపురూపమైన జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా అనుభవించగలుగుతాడు. ఈ పరిణతికి ఈ సత్యసాయి చెప్పిన సిద్ధాంతాలనేవి ఆచరణలో చేసినప్పుడు తప్పకుండా ఆ పరిణతి అనేది చెందడం అనేది జరుగుతుంది. ఇది సంకల్పంతో మనందరం చేపడితే బాబా ఆశీస్సులతోటి ఈ సమాజం అంతా ప్రేమమయంగా మారి ఎటువంటి సంఘర్షణలకు తావులేకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. సాయిరామ్.
3: సో మరి ఇప్పటిదాకా చిదానంద కుమారి గారు, ఈవిడ లాయర్, ఈవిడ చెప్పిన విషయాలు విన్నాము. ఈ రోజు మొత్తం మన రోజంతా ప్రారంభించుకున్నది టీచర్స్ డే ఎట్లా ఉండాలి, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక ఆచార్యుడు ఎలా ఉండాలి, ఇలాంటి డిస్కషన్స్ అన్ని నడిచాయి ఈ రోజంతా. చివరికి వీల్ కమ్ బ్యాక్ టు ది ఎండ్ ఆఫ్ ది సర్కిల్ పాయింట్స్ వచ్చి, అసలు టీచర్ ఎట్లా ఉండాలి, స్వామి వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అ టీచర్, ఉపాధ్యాయ వృత్తి నుంచి స్వామి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది స్వామి ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తున్నటువంటి శివకుమార్ సార్ అని బృందావన్ లో లెక్చరర్ అయిన ఆయన పంచుకున్న అభిప్రాయాలు మనం ఇప్పుడు విందాము. అది ఈనాటి మన కార్యక్రమానికి చివరి అంశం అన్నమాట.
8: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి పాద పద్మములకు నా శతకోటి వందనాలు. ఈరోజు అన్ని స్కూల్స్ లో కాలేజీలో టీచర్స్ డే, విద్యార్థులు టీచర్స్ వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళందరినీ ఆరాధిస్తారు. ఎందుకు టీచర్స్కి ఈరోజు స్టూడెంట్స్ విద్యార్థులు ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థుల జీవితంలో టీచర్స్ ఒక ముఖ్యమైన భాగము వేసినారు. వాళ్ళు స్టూడెంట్స్కి ఒక మంచి బోధనాలు చెప్పి వాళ్ళకి క్లాసెస్ బాగా తీసి వాళ్ళకి విద్యను ఇచ్చి వాళ్ళందరినీ ఉన్నత స్థాయికి తీసుకుపోయినారు. దానికోసమే టీచర్స్ కి ఒక సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఇస్తారు. కానీ స్వామి వాళ్ళకి టీచర్స్ మూడు రకంగా ఉంటారు. మొదటి రకము కంప్లైనింగ్ టీచర్స్, రెండో రకము ఎక్స్ప్లెయినింగ్ టీచర్స్, అది తర్వాత ఇన్స్పైరింగ్ టీచర్స్. కంప్లైనింగ్ టీచర్స్ వాళ్ళు ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది తప్పుగా ఉంది అని ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎక్స్ప్లెయినింగ్ టీచర్స్ క్లాస్లో పిల్లలకి బాగా పాఠాలు నేర్పించి వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇన్స్పైరింగ్ టీచర్స్ వాళ్ళే ఒక మంచి బోధనాలు ఇచ్చి ఒక మంచి ఐడియల్ చూపి పిల్లలకి వాళ్ళ లైఫ్లో ఒక బాగా మంచి ఎగ్జాంపుల్గా ఉంటారు. వాళ్లే స్వామి చెప్తారు టీచర్స్ అందరూ పిల్లలకి రోల్ మోడల్గా ఉండాలని చెప్తారు. వాళ్లే అటువంటి టీచర్సే మంచి ఉదాహరణగా ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళకి. ఇటువంటి టీచర్సే బాబా వారికి చాలా ప్రియమైన వాళ్ళు. అటువంటి ఐడియల్ టీచర్గా ఉండాలంటే ముఖ్యముగా టీచర్స్ వాళ్ళకి అహంకారం, ఈగో ఉండకూడదు. నేను బాబా గారు ఇన్స్టిట్యూట్లో 30 సంవత్సరంగా టీచర్గా బాబా నాకు ఉండడానికి ఆశీర్వాదం ఇచ్చినారు. కానీ ప్రముఖంగా ఫస్ట్ బాబా గారు నాకు ఈగో ఉండకూడదని నాకు ఒక మంచి లెసన్ నేర్పించారు. అది ఎట్లంటే ఆగస్ట్ 21 ప్రతి సంవత్సరము ప్రశాంతి నిలయంలో MBA డేని మేము సెలబ్రేట్ చేస్తాము. ఆ రోజే స్వామి MBA ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. ఆ రోజు స్వామి అన్ని MBA స్టూడెంట్స్ మరి టీచర్స్ కి స్వామి అందరినీ పిలిచి మంచి పాద నమస్కారం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు. ఒక ఆగస్ట్ 21 రోజు నేను అప్పుడు టీచర్ గా ఉండేటప్పుడు పిల్లలందరూ మంచి లైన్లో నిల్చుకుని స్వామి దగ్గర వెళ్లి మంచి పాద నమస్కారం తీసుకుని ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. నేను ఆ రోజు కొద్దిగా అహంకారంగా నేను టీచరే కదా, ఎందుకు పిల్లలతో లైన్లో నిల్చుకోవాలి, నేను సపరేట్ గా వెళ్లి స్వామి పాద నమస్కారం తీసుకుంటానని ప్లాన్ చేసుకుని ముందు వెళ్లాను. కానీ స్వామి చెప్పారు కదా టీచర్స్ వాళ్ళకి అహంకారం ఎప్పుడూ ఉండకూడదు. నేను స్వామి దగ్గర వెళ్లేటప్పుడు స్వామి నన్ను చూసి, ఏ నీకు ఎందుకు రా స్పెషల్, నువ్వు కూడా అందరితో లైన్లో నిల్చుకుని వచ్చి పాద నమస్కారం తీసుకోమని చెప్పారు. అప్పుడే నాకు అర్థమైంది ఒక టీచర్ గా ఉండాలంటే ప్రప్రథముగా ఈగో, అహంకారం ఉండకూడదు. అప్పుడే ఆ టీచర్ మంచి ఐడియల్ టీచర్ గా, ఇన్స్పైరింగ్ టీచర్ గా ఉండొచ్చు. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా ప్రాబ్లం ఏమైనా వస్తే నేను స్వామితో మంచి ప్రార్థన చేసుకుని, స్వామి నాకు ఎప్పుడును అహంకారం రాకూడదు, ఎప్పుడును ఈగో ముందు రాకూడదని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈ 30 సంవత్సరం పైన స్వామి నాకు మంచిగా ఆశీర్వాదం చేసినారు. టీచర్ గా స్వామి ఇన్స్టిట్యూట్ లోనే ఉండడానికి మంచి ఆశీర్వాదం చేసినారు. దానికి నేను బాగా మంచి కృతజ్ఞతగా ఉన్నాను. స్వామి మీ అనుగ్రహం ఎప్పుడు ఉండాలి, ఈ జీవితం పూర్తి మీకే, మీ ఇన్స్టిట్యూట్ లోనే మీకే సేవ చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను, మీ ఆశీర్వాదం కోరుతున్నాను స్వామి. దీంతో ఈ టీచర్ డే రోజు మేము టీచర్స్ అందరూ పిల్లలకి మంచి ఉదాహరణగా, ఐడియల్ గా ఉండాలని మేము స్వామితో ప్రార్థన చేస్తున్నాము. అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై సాయిరాం.
9: సో మరి ఈ మొత్తం కార్యక్రమాన్ని సార్ చక్కగా సమరైజ్ చేశారు. మనం మొట్టమొదట ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు గురు బ్రహ్మ నీవే, పరంజ్యోతి నీవే అన్న పాట నుంచి మనం ప్రారంభించుకున్నాం అంతని. దాంట్లో ఆఖరి లైన్ లో విద్యార్థులకే కాదు ఈ విశ్వమునకే ఆచార్యుడవు అని ఆ పాటలో తెలుపుతుందన్నమాట. సో ఆ ప్రోత్సాహం తీసుకుని ఈ కార్యక్రమం అంతా మనం రూపొందించుకోవడం జరిగింది.
2: అది మనకి కంటే ఎదురుగుండా కనిపిస్తోంది కూడా కదా గణేష్. విశ్వానికే ఆచార్యుడు నీవే అని పాటలో ఉన్నట్టు ఆచార్యులంటే ఆచరించి చూపించడమే కాక ఎంతో మంది ఆచార్యులను తయారు చేశారు స్వామి. చూడండి వీళ్ళందరూ ఆచార్యులే, వీరు కూడా ఆచరించి చూపిస్తున్నవారు. అండ్ వీళ్ళందరికీ ఐడియల్ ఎగ్జాంపుల్ ఆదర్శం ఎవరంటే మన స్వామి.
9: అప్పుడు స్వామి చెప్పినట్టు అప్పట్లో అందరినీ ఆచార్యులు అనిపించేవారట, అలా కాలం గడుస్తున్న కొద్దీ అది మారిపోయి టీచర్స్ కింద అయిపోయిందంట. సో అసలు గురువు అంటే ఎవరు, ఆచరించి ఎట్లా చూపించాలి అనేది స్వామి దగ్గర నుంచే మనం నేర్చుకోవచ్చు. మరి శ్రోతలందరికీ స్వామి మాకు అవకాశం ఇచ్చినందుకు స్వామికి సదా కృతజ్ఞతలా ఉంటామని భావిస్తూ స్వామికి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వామివారి పాదాల చెంత సమర్పించుకుంటూ స్వామి ఉపన్యాసం వింటూ ఆ తర్వాత ఒక చక్కని పాట మనం ముందర డిస్కస్ చేసుకున్నట్టు ఆ గురుబ్రహ్మ నీవే పరంజ్యోతి నీవేన పాట వింటూ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం లలితక్క,
2: సాయిరాం గణేష్, ఈ రోజున ఇన్ని మంచి విషయాల్ని మనిద్దరం కూర్చుని మాట్లాడుకోగలిగే అవకాశాన్ని స్వామి మనకిచ్చినందుకు మన స్వామికి, ఆ ఆచార్యుడి నుంచి నేర్చుకుని ఆచరిస్తున్న ఎందరో మహానుభావులకి, వారిని అలా తయారు చేసిన వారి గురువులకి అందరికీ కూడా మనం కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటూ మన శ్రోతల దగ్గర సెలవు తీసుకుందామా.
9: సాయిరాం.
2: సాయిరాం.
10: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి. వనరుక నీవు నువ్వు చెప్పి నీ నాలుగును నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించడం లోపల నీ జన్మను సార్థకం గావించుకోవాలి. ఆధ్యాత్మికం యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్. అలాంటి కేవలము భాషను సరపటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి. మన దేశం నుండి కానీ ఇతర దేశం నుండి కానీ నాయకులు లేకపోలేదు, గ్రంథములు లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటికి కూడా మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పడమే కానీ దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడా సంసిద్ధంగా ఉండటం లేదు. ఎవరు చూసినా ఉపన్యాసములు ఇచ్చేటువంటి వారే, ఎవరు చూసినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూసినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే. కానీ ఎవరికి నాయకులో, ఎవరికి గురువులో, ఎవరికి లీడర్సో చెప్పడానికి వీలు కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటి గురుస్థానంలో అలంకరించుకుంటుంటాడు. అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వం క్షీణించిపోయింది.

ఇంతవరకు మీరు 2017 సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆచార్య దేవోభవ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: Anna, this act of Lord Shiva consuming poison makes me remember a similar episode where Swami himself consumed poison, a story we once heard directly in one of his discourses.
1: Let us now listen to this sacred episode as revealed in his divine voice.
2: నేను ఈ ప్రశాంతి నిలవైన తర్వాత ఇటువైపు రూమ్లో వచ్చి నేను భుజించాను. నేను భుజించే సమయంలో అంతా కూడాను గృహమ్మ అక్కడికి వచ్చేటువంటిది, కూర్చునేది. స్వామి ఇంకా కొంచెం తినండి తినండి, బక్కబడిపోతున్నారు మీరు అని చాలా వర్ణించేది. నేను ఎవరితో యుద్ధం చేయాలన్నా, నేను ఫ్యాట్ కావాలన్నా, చీచి అది నాకు వద్దు, ఇష్టం లేదు అనేది. ఒక దినము ఒక ఇంటికి నన్ను ఆహ్వానం చేశారు. ఆ ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు దేనికోసం చేశారు, నాకు విషం పెట్టి చంపాలా అని. దినదినానికి పెరిగిపోతుండది మహత్తరము. ఈ ప్రశాంతి నిలయం లోపల, ఈ యొక్క చిన్న గ్రామం లోపల ఇంత పెద్ద మందిరాలు ఎక్కడ కడతారు? ఎన్నెన్నో లౌకికమైనటువంటి వ్యూహాలంతా వేసుకుంటూ వచ్చారు. అప్పుడు నాకు వడలంటే చాలా ఇష్టం, అల్చంద వడలు చాలా ఇష్టం. అల్చందల వడలు చేసి ఆ వడ లోపల పాయసం కలిపి నాకు పెట్టారు. నేను పోయే సమయంలోనే చెప్పాను, గృహమమ్మాయితో చెప్పాను, ఈశ్వరమ్మతో చెప్పాను. చెప్పి నువ్వేం భయపడవద్దు, నేను సుబ్బమ్మ కూడా చెప్పాను, చూసుకుంటారు, నువ్వేమి భయపడవద్దు అన్నాను. సరే, అక్కడి నుంచి వచ్చేటప్పటికి నురుగు రావటము, బాడీ అంతా బ్లూ కావటము, ఇదంతా జరిగింది. నేను చెప్పాను ఈశ్వరమ్మకు, నువ్వు చేయి త్రిప్పు అన్నాను. ఆమె ఏదో చేయి త్రిప్పు అనేది అన్నాడు, ఇట్లా తిప్పింది. ఆయమ తిప్పేటప్పటికి విభూతి వచ్చేసేసింది. ఆమె చాలా భయపడిపోయింది, ఏమిటిది, స్వామి తిప్పితే వస్తున్నది కానీ నేను తిప్పితే రావటం ఏమిటి. కొద్దిసేపు ఆమెకు ఆ పవర్ ఇచ్చాము, దాన్ని నీళ్లలో వేసి నాకు
3: త్రాపింది.
4: When God himself walks among men, even venom turns into vehicle for miracles. Bhagwan revealed once again that he is the very source of life and healing.
1: I can't even imagine what would have happened. His whole body turned blue. Did Swami not know the food was poisoned?
0: Swami knows everything. Nothing escapes his vision. This too was his divine leela, a lesson for the world. Swami knows you, me, and every devotee. Even before we stand before him, Swami knows our past, present, and even future and protects us.
4: The Lord knows everything. Vedaham samatitani vartamanani cha Arjuna, bhavishyani cha bhutani mamtu vedana kaschana. At the same time, he does as his devotee prays, blindly. This brings to mind a remarkable incident in the life of Tirumanisai Alvar. This story tells us how unwavering devotion and righteousness can move even the Lord to act, and how humility and respect must guide all rulers and people. Let us now journey to Kanchipuram, where miracles unfolded through the devotion of Kanikannan and the wisdom of Tirumanisai Alvar.

0: ఆళ్వారే, కనికన్నా, ఐ హావ్ రాంగ్డ్ యూ బోత్. మై అరగన్స్ బ్లైండెడ్ మీ అండ్ మై ప్రైడ్ హ్యాస్ లెడ్ ఆర్ సిటీ టు డిజాస్టర్. ప్లీజ్ ప్లీజ్ ఫర్ గివ్ మై ఫూలిష్నెస్ అండ్ రిటర్న్ టు కాంచీపురం. Without you and the Lord, our land is lifeless.
1: O King, you did not wrong just me. You insulted the devotion of my disciple. If you truly seek forgiveness, seek it from him first.
0: Kanikanna, forgive me. Your devotion is pure. I failed to see your loyalty and devotion for your Guru. Please return to our city and save our people.
2: Your Majesty, humility is a greater crown than the one that rests on your head. Since you have come with a repentant heart, I forgive you. Let us return together.
1: O Yathotkari Perumal, straighten your serpent couch of Adisesha and come with us. With your divine grace, let us return to the city. Only your return can restore its joy and fortune. Come, my Lord, let us go back.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of the two-day Parthiyatra by the devotees from the Erode district, state of Tamil Nadu. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, Ms. Satyapriya Darshini, district bhajan coordinator for Erode, will be addressing the August gathering, followed by a devotional music program titled Anant Rupam Eka Tattvam by the Mahilas and Balvikas girls. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 5 o'clock with Vedam chanting. At 5:20, Sri R. Vijay Balaji, the district cultural coordinator for Erode, will be addressing the August gathering, followed by a dance drama presentation titled End of Aruppadai Veedu, Love All, Serve All by the Balvikas children. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Aasasalato Tamil Nadu Rashtram Loni Erode Jilla Nundi Vachina Bhaktula Rendu Rojula Parthiyatralo Repati Rendava Rojuna Sai Kulwant Sabha Mandapamlo Udayam Karyakramam 8 Gantalaku Veda Patananto Prarambhamavutundi 8 Gantala 30 Nimishalaku Erode Jilla Bhajan Coordinator Satya Priyadarshan Garu Prasangistaru Tadupari Mahila Bhaktulu Mariyu Balavikas Vidyardhinulu Ananta Rupam Ekatattvam Perita Bhakti Sangeeta Karyakramanni Samarpistaru Repati Udayam Karyakramam Bhajanato Konasagi Mangalahartito Mugiyunu Anantaram Swamivari Divya Darshanam Sai Kulwant Sabha Mandapamlo Repati Sayankalam Karyakramam 5 Gantalaku Veda Patananto Prarambhamavutundi 5 Gantala 20 Nimishalaku Erode Jilla Cultural Coordinator Shri R. Vijay Balaji Garu Prasangistaru Tadupari Balavikas Chinnarulu End of Aruppadai Veedu Laval Sarval Perita Nitya Rupakanni Samarpistaru Repati Sayankalam Karyakramam Bhajanato Konasagi Mangalahartito Mugiyunu Anantaram Swamivari Divya Darshanam Jai Sai Ram.
2: గాలియే లేకుండా మనం బ్రతకలేము. కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తున్నదా? ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు? కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి. మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది, పంచకోశముల యొక్క ఆధారమున్నది, పంచభూత యొక్క తత్వం ఉన్నది. ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి. మానవత్వం అనేటువంటి ఒక శక్తులు 5 ఉంటున్నవి మానవుని యందు: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస. ఈ 5 కూడాను మానవుని ఎందున్నటువంటి యొక్క మానవతా విలువలు. మానవతా విలువలు అంటే ఏమిటి? మానవుడై పుట్టి ఎంతకాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండినా అతని మానవాకారుడే కాదు. కేవలోధము, ఒక అద్వేషము, ఇట్లాంటివంతా కూడా మానవతా గుణములు కాదు. ఇవన్నీను పశుగుణములే. ఇలాంటి పశుగుణములను మనం పెంచుకుని మానవతా గుణములను తగ్గించుకుని కేవలం ఈనాడు పశువుగా జీవిస్తున్నాడు మానవుడు. సంకల్పముల చేత దుఃఖితుడగు, సత్య సంకల్పముల చేత సాధువగు. సకల సంకల్పరహితుడే శాంతి నొందు. శాంతి లేకుండా పోవడానికి కారణమేమిటి? సకల సంకల్పరహితుడే సాధువగును అనే శాంతి నొందు. శాంతికి మూల కారణమేమిటి? సంకల్పముల చేతనే శాంతి లేకపోతున్నది. పరహితుడే శాంతి నొందు. కనుక శాంతికి ఏది మూల కారణము? సంకల్పమును అరికట్టుకోవాలి. ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము. సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది. ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువ లోపల రెండు భాగములు వ్యర్థమైంది. ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా మానవతా విలువలు మూడు విలువలు కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుండ. సత్యము అనేటువంటిది ప్రథమ విలువ. ఈ ప్రథమ విలువైన సత్యాన్ని ఈనాడు మనం కోల్పోతున్నాము. సత్యతే మన వ్యాపారం జరగదు, మన ఉద్యోగం చిక్కదు, ముందుకు పోలేము. కనుక ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగముల యందు కూడాను ఈ సత్యమును కోల్పోయిన వాడికి జీవించలేడు. పరిస్థితి యందు సత్యమును కోల్పోవటం వల్లనే తాను జీవిస్తున్నానని భ్రమిస్తున్నాడు. ఈ విధంగా సత్యమును కోల్పోయి మానవతా విలువను కూడా కోల్పోతున్నాడు. మొట్టమొదటిది సత్యము, అదే మానవుని యొక్క శిరస్సు. ఈనాడు శిరస్సు లేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు. కారణమేమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు. ధర్మము, అదే మన భుజములు. సర్వ బాధ్యతను కూడా మోయగలిగినటువంటిది భుజములే. ధర్మాన్ని మనం కోల్పోయినా మన భుజములనే కోల్పోయినటువంటి వారం అవుతాం. శాంతిని మనం కోల్పోయినా మన కడుపే కోల్పోయినటువంటి వారం అవుతాం. స్టమక్ లేనప్పుడు దీనికి భుజించేది ఎట్లా, ఈ దేహమును కాపాడుకునేది ఎట్లా? కనుకనే దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు. ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం. ఈ మూడింటిని కోల్పోవటం చేతనే ప్రేమ లేని మానవుడుగా జీవిస్తున్నాడు. ప్రేమనే లేకుండినా జీవితమే లేదు. ప్రతి మానవునికి కూడాను ప్రేమనే ప్రాణము. ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం. అన్నింటిని కూడాను ద్వేషము, ద్వేషము, ద్వేషము. మన హృదయము ఒక సింగిల్ చైర్, నాట్ డబుల్ సోఫా, నాట్ మ్యూజికల్ చైర్. ప్రేమతో నింపబడినటువంటిది ఈ హృదయము. కానీ ఈనాటి ప్రేమ లేకపోతున్నది. ఈ ప్రేమ లేకపోవడం చేత యూనిటీ అనేటువంటిది దూరమైపోతున్నది. యూనిటీ కోల్పోవడం చేత

కూడా కోల్పోతున్నాడు. ప్యూరిటీ కోల్పోవడం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు. సంపాదిస్తున్నాడు ఈ మానవుడు. కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండింటిని హార్ట్లో చేర్చుకున్నాడు. ఈ ఎనిమిటీ మితిమీరిపోతుండదు. హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది. ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్నా భిన్నమైపోతుండాలి. ప్రేమనే ఉంటే చిన్నా భిన్నం కావడానికి దేశం అవకాశం లేదు. కానీ లోపల ఎనిమిటి, బయట ప్రేమ చూచినట్టుగా హలో హలో హలో హలో అని వాక్. ఇది హలో అనేటువంటిది కేవలం లో, కానీ హలోతో మనం ప్రేమ పెంచుకోలేము. ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి. ప్లస్ ప్రేమ, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్ చేసుకుంటూ పోతే ప్రేమ అమితమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది. అమితమైనప్పుడు ఏకం సత్ విప్రా బహుదా వదంతి, మనుషుల యొక్క భేదమే ఉండదు, అందరూ ఒక్కటైపోతారు. ఈ ఒక్కటైనప్పుడు ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందుకు కూడా ఒకే ఆత్మ ఉంటుంటుంది, ప్రేమ స్వరూపమై. కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే పోయినటువంటి వారమైపోతున్నాం. కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమనే. ప్రేమ అనేటువంటిది వాక్కులో చేరినప్పుడు సత్యమవుతుంది. అనేటువంటిది ఆచరణలో చేరినప్పుడు అదే ధర్మం అవుతుంది. ఈ ప్రేమ అనేటువంటిది మన యొక్క థాట్ లో చేరినప్పుడు అదే శాంతి అవుతుంది. కనుక ఈ ప్రేమ చేతనే సత్యము, ధర్మము, శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం. ప్రేమ స్వరూపులారా, తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటుపడుతున్నాం. అంగురమైనటువంటిది ఇదంతా ఒక క్షణంలో పోతుంటాది. మనము ఒక క్షణంలో పోతుంటాది.

గర్వంటిది యవనము, క్షణంలో పోయేటువంటిది ధనము, ఒక ధనంలో ఒక క్షణంలో పోయేటువంటిది కీర్తి, నువ్వు కదిలిపోయేటువంటి మేఘములే. ఏది శాశ్వతం కాదు, కానీ ఒక్కటి మాత్రం సత్యం కీర్తి స్థిరం స్థిరం. మనం మంచి పేరును సంపాదించుకోవాలి, మనం ఆ మంచి పేరుతోనే మన కీర్తిని సంపాదించుకోవాలి. ఎట్లా మనకు మంచి పేరు వస్తుంది? నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు. నీవు మంచినే మాట్లాడు, నీ చెవులను మంచినే విను, నీ చేతులు మంచి పనినే చేయి, నీ హృదయమును మంచి దాటుతోనే నింపుకో, అంతా మంచిగా మారుతుంది. సీ నో ఈ విల్ సీ వాట్ ఈస్ గుడ్, టాక్ నో ఈ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్, థింక్ నో ఈ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్, డూ నో ఈ విల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది? రాత్రి పరుండనంత వరకు కూడాను మనము చెడ్డను వినటము, చెడ్డను మాట్లాడటము, చెడ్డను చూడటము, చెడ్డను చేయటము, చెడ్డను థింకించటము ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి, ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ రూపాన్ని పొందిపోతాం, బికమ్ బ్యాడ్. కనుక ఈ బ్యాడ్ ఎక్కడి నుంచి వస్తుండాలి? చూపు నుంచి కలుగుతుండాలి, శ్రవణం నుంచి కలుగుతుండాలి, మన వాక్కు నుంచి కలుగుతుండాలి, మన థాట్స్ నుంచి కలుగుతుండాలి, మన యాక్షన్ నుంచి కలుగుతుంది. కనుకనే మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకుని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ పైదు కూడా అనగా ఐదు సెన్సెస్ ను కూడా సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి. కనుక మొట్టమొదట మనము ధ్యానము జపము యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటి గుడ్ వర్క్స్. ఇది పవిత్రమైన కర్మలే, కానీ నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే మొట్టమొదట ఈ ఫైవ్ సెన్సెస్ ను నీ పవిత్రం చేసుకోవాలి. దీనిని పురస్కరించుకుని దీనికోసమని ఐదు సెన్స్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేశాడు. 28 సంవత్సరముల వరకు అనేక గ్రంథాలు చదివాడు, అనేక మంది మహనీయులను దర్శించాడు, అనేక ప్రబోధనలు విన్నాడు, కానీ అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు. దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి? మనకు ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను, కానీ విన్నది వెళ్లిపోతున్నాడు. అనేక పెద్దలు దర్శిస్తున్నాను నేత్రము చేత, కానీ చర్మ శిష్యులే గాని జ్ఞాన శిష్యులు కాదు. చూచినటువంటి చర్మ శిష్యులుగానే పోతుండాలి, ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది, నేను నిర్వాణం చెందాలి అప్పుడు అనుకున్నాడు, యోచించాడు. అప్పుడు ఎంఏఎన్ మ్యాన్ అన్నారు. తాను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు, అనగా మాయా, ఆ మాయను నీ వశం చేసుకో. ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో. మాయని వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు. అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే జరుగుతుంది అని సత్యాన్ని గుర్తించి, నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం. సమ్యక్ దృష్టి, సమ్యక్ శ్రవణం, సమ్యక్ వాక్కు, సమ్యక్ థాట్ వర్క్. కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి, చెవులను పవిత్రం చేసుకోవాలి, సమ్యక్ థాట్ దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి, వాక్ మన పదములు సరైనట్టుగా ఉండాలి. కనుక ఈనాటి మానవుడు చేసే సాధనలన్నీ కూడాను కేవలం భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి. ఇంద్రియాన్ని అరికట్టుకునక ఎన్ని సాధనలు చేసి ఏం ప్రయోజనం? కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకో. ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సగినటువంటి ఒక స్థానంను మనం పొందగలం. ఈనాటి మానవుడు సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు. కేవలము చేతులతో చేసేటువంటి పనులు, కన్నులతో చూసేటువంటి చూపులు, మనస్తో తలిచేటువంటి తలపులతోనే మనం జీవితాన్ని వెంట చేసుకుంటాం. ఇది కాదు మన యొక్క జీవితము. మనం మానవుడము. ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి. ఎట్ట ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి? అందరికీ తెలుసు నువ్వు, కానీ తెలిసి కూడా నువ్వు దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు. ఏమిటి ఆత్మతత్వం? ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు. అసత్యం చెడ్డదేని మనకు తెలుసును, కానీ తాత్కాలికమైనటువంటి చిక్కులను తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం. తాత్కాలిక కష్టమును మాత్రం తప్పించుకుంటున్నాం, కానీ శాశ్వతమైనటువంటి కష్టాన్ని పెంచుకుంటున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి. ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము. పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చును, క్రమక్రమేణ నీ యొక్క కీర్తిని అభివృద్ది కావచ్చు. అతను సత్యస్వరూపుడురా, సత్య హరిశ్చంద్రుడు. తన యొక్క మాట నిమిత్తం నిలిపించుకునే నిమిత్తమై సత్యం కోసం సర్వ అవస్థలకు గురి అయ్యాడు. విధంగా తన భార్యను కూడాను అమ్ముకున్నాడు, చంపుకున్నాడు, తానే అమ్ముకోబడ్డాడు, కాటి కాపరిగా జీవించాడు. సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు. అదే చెప్పాడు విశ్వామిత్రుడు, ఓ చక్రవర్తి, నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యమని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు కష్టంలే ఉండవన్నాడు. నా ప్రాణమైనా ఇస్తాను, కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు. తన సతి అయినటువంటి చంద్రమతి కూడాను పాములు పట్టి ప్రార్థించింది, ప్రభు మీరిన్ని కష్టములు పడ్డప్పటికీ
ఏ చింతను లేదు. కానీ సత్పాటుతో వచ్చారు, నిగురు సిరి నేను మీకును మీరు నాకు, కనుక ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకున్ను. నన్ను నమ్ముకోనైనా కూడా నీ యొక్క కష్టం తీర్చుకోగాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు. అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రము ప్రాణంగా తీసుకున్నాడు. దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత మరణించిన కుమారుడు కూడాను బ్రతికాడు, రాజ్యం కూడాను తిరిగి వచ్చి భార్య కూడాను చేరింది. ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు. పూర్వం కేవలము హరిశ్చంద్రుడనే పేరు మాత్రమే ఉండేటువంటి ఆనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అని సత్య హరిశ్చంద్ర పేరును సార్థకంగా నిలిచిపోయింది. ప్రేమస్వరూపులారా, అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును, కానీ సత్యం చెప్తే తమ పనులు జరగవని, తమ కొన్ని చిక్కులు జరుగుతాయని, అవస్థకు గురి అయిపోతామని భయపడి భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం. ఎందుకు ఈ భయం? ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి? భయం ఎప్పుడొస్తుంది? తప్పు చేసినప్పుడే భయం వస్తుంది. కనుక తప్పే లేకపోతే భయమే రాదు. ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం భయం భయం బ్రతుకు భయం అన్నా దయం దయం బ్రతుకు భయం కష్టాలే జీవితమా కండే జీవితమా కష్టాలే జీవితమా కడగండే జీవితమా ఈ కఠోర నరకమైనటువంటిది ఇంకా అనుభవించలేము. మనకు వద్దు వద్దు వద్దు వద్దు. కనుక మనం సత్యాన్ని సాధించాలి, ధర్మాన్ని నడుచుకోవాలి, సంపాదించుకోవాలి. ఈ మూడింటిని సంపాదించుకుంటే మన జీవితం పూర్ణ జీవితంగా మారిపోతుంది. కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే సాధ్యమైనంత వరకు కూడాను చెమాడకుండా చూసుకోవాలి. ఒకవేళ అసత్యమైనటువంటిది పలకవలసి వచ్చిందా అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు నీవు క్వైట్ గా ఉంటుంది. సత్య స్వరూపుడైనటువంటి మహర్షి అంతరము సత్యం కోసం పాట పడుతూ వచ్చాడు. అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై జింకను తరుముకుని వచ్చాడు. అతను హంటర్ కాదు, అతను ఈశ్వరుడు. ఇక తపస్సు చేస్తున్నటువంటి వాడి కంటి ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోడుకొని వచ్చాడు. చూచాడు ఈ ఋషి, ఈ ఆ హంటర్ వచ్చాడు. ఋషి అనియ జింకను తరుముకొని వచ్చారు, మీరు చూచారా? చూడలేదు అంటే అసత్యము, చూచితి అంటే అపకారము. పాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు, సత్యాన్ని లూజ్ చేయకూడదు. రెండు రెండు నేత్రముల వంటివి కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు. ఉపయోగము ఉపకారము ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే. ప్రార్థించాడు, నా సత్యము తప్పకుండా సుఖము అపకారం జరగకుండా భావం అందించి నన్ను రక్షించమన్నాడు. ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసి చెప్తున్నాడు ఈ ఋషి, పలుకలు ఏది పలుకును అది చూడలేదు. ఏ వంధువి చూచిండేది కన్నులు, కానీ కన్నులకు నోరు లేదు. చెప్పగలిగేది పెట్టేది నోరు చూడలేదు. నేనేం చేసి చూచిందో అది చెప్పాలి, చెప్తుందో అది చూడాలి. చూచిండేది కన్నులు, చెప్పేది నోరు, కనుక ఇది సత్యం కాదు అని ఈశ్వరుడు ప్రత్యక్షమై నిజానికి నువ్వు సాధించావు, త్వరలోపలి నీకు మోక్షప్రాప్తి కలుగుగా కానీ ఆశీర్వదించి వెళ్లాడు. సత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యమవుద్దు సత్యమవుద్దు, నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు. అంతేకాని అపకారం జరగటానికి ఒక అవకాశం చిక్కింది కదా అని నీ పాద బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు. అయినటువంటి యొక్క ఒక ఉపయోగము ఉపకారము యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది. సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి. ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి? సత్యమే దైవము, ట్రూత్ ఈజ్ గాడ్. ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ సత్యంలో మనం జీవించాలి, అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది. దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు? చేయనటువంటి సాధనలు లేవు, చదవనటువంటి గ్రంథములు లేవు, బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు. అందరినీ చూచాడు, అన్ని విన్నాడు, కానీ కట్ట కడపటికి ఏమనుకున్నాడు? దైవత్వమైనటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనమే. ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది. ఈ యొక్క మంకీ అయినటువంటి మైండే మనం ఇన్ని పవిత్ర మార్గాలకు అడ్డుదగులుతూ ఉండాలి. 6 సంవత్సరాలంతా కూడాను దైవాన్ని దూరం చేసి పెట్టింది. మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుండు ఏమాత్రం కూడా సిద్ధిని పొందలేదు. మనసును ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటిని హీనమై పతనమవుడు. దీని ఆధారముగా చేసుకున్న బుద్ధజనుడు వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు, కానీ దానిగా కాడు. కనుక నీవు మనసును చాలా సారజ్యవంత వరకును దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈనాడు మనసును కేంద్రంగా తీసుకుని మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము. మనసు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు. మ్యాడ్ మంకీ లైక్ వాటర్ బబుల్, ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ, ఫాలో ది కాన్షియన్స్. అది ఏ నీ యొక్క లక్ష్యము, అది ఏ నీ ఆత్మతత్వము. కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు భద్రంగా తీసుకో. ఇప్పుడప్పుడు నేను చెప్తుంటాను, ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్. ఎవరి నీ మాస్టర్? గురువు ఏదో ఒక గురువు కాదు, కాన్షియన్స్ ఏ నీ యొక్క గురువు. కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి. కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్, సెకండ్ ఎఫ్ ది డెవిల్.
థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్, ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్. ఇటువంటి గేమ్ ను పూర్తి చేసుకోవాలి. ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గములు వదిలిపెట్టి మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి కష్టములే అనుభవిస్తున్నాము. కష్టము ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము, ఎక్కడ పోయినా కష్టమే. అప్పుడు ఈనాడు సంతోషమైనటువంటి శాంతి అనేటువంటిది ఎట్టిదో ఏమాత్రం గుర్తెరుగు లేకుండా పోతుంది. సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ పిక్చర్ లవ్, పిక్చర్ లవ్. ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నారు కానీ లోపల నుంచి రాలేదు. ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నారే కానీ ఆనందం లేదు. ఎక్కడ శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు. ఎక్కడ ఆర్టిఫిషియల్ లైఫ్ గా మారిపోయింది. నో హార్ట్, ఓన్లీ ఆర్ట్. ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపేక అవుతుంది. కనుక ఆర్ట్ ను దూరం చేయండి, ఫాలో చేయండి. అదే నిజమైనటువంటి ఆత్మతత్వం. నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని నువ్వు అనుసరించు. అదే నీ కాన్షియన్స్, కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి. ఈ కాన్షియన్స్ ని ఫాలో చేస్తే ఫ్రెష్నెస్ లోపల చేరిపోతాం మనం. ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు. కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుండాలి. కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆ సర్వత్రా వ్యాపించినటువంటి గాలి లోపల ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి ఈ ఇది పగిలిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది. కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరింది ఎట్లా చేరింది? మన ప్రాణము ఊది ఊది ఊది పెట్టాము, కానీ అది అర్థం వరకు మాత్రమే ఊది పెట్టాము. తిరిగి ఈ విశాలమైనటువంటి గాలి లోపల కాన్షియస్నెస్ లోపల లీనం కావడానికి అవకాశం లేదు. ఎట్ట ఈ విశాలమైనటువంటి ఒక కాన్షియస్నెస్ లో మనం లీనం కావాలి అని విచారిస్తున్నాడు. నాయన ఇది చాలా సులభమైనటువంటి మార్గము. నీవు ఎట్ట ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి ఊదుతూ ఊదుతూ రా. క్రమక్రమేణ ఆ బెలూన్ తిన్నైపోతుంది. తిన్నైపోతే ఒక్కతోటి పట్టన పగిలిపోతుంది. ఇప్పుడు ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఏరు ఈ విశాలమైన ఏర్ లో ఏకమైపోత్యము అన్నారు. సాహిత్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాను ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాహిత్యం. లేక మోక్షం అనేటువంటి కానీ లేక లిబరేషన్ అనేటువంటిది కానీ చాలా సులభమైన మార్గం. కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలు గురి అయిపోతాయి. ఒక్క ప్రేమ చేతనే సర్వ అవస్థలను కూడా దూరం చేసుకోవచ్చు. కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి. హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి. స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫీల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. ఇది ఈ విధమైనటువంటి దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్పబద్ధత లిబరేషన్ పొందుతుంది. కనుక అన్నిటికీ సులభమైన మార్గం ప్రేమ ఒక్కటే. ప్రేమనే వాక్కులో ఉపయోగపెట్టండి. మన దగ్గర చక్కెర ఉంటుండాలి. ఈ చక్కెర యొక్క రుచి ఎట్టింటిది? టీ చక్కెరను నీళ్లలో కలుపు పానకమైపోతుంది. కాఫీలో కలుపు తీయగా ఉంటుంది, టీలో కలుపు తీయగా ఉంటుంది, పాయసంలో కలుపు తీయగానే ఉంటుంది. కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి. ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ ప్రేమనే మధురమైనటువంటి స్వీట్ షుగర్. ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు, అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటాయి. శ్రవణం మధురం, చర్యలు మధురం, తలంపు మధురం, మధురాధిపతి మధురం, మధురం, మధురం. కనుక అన్ని మధురంగానే మారిపోతాయి. ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ప్రేమ పెంచుకోండి. ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి, మనలో ప్రవేశపెట్టండి. పీస్ అండ్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్. సత్యము అనేటువంటిది ఒక వాల్, ధర్మము అనేటువంటిది రూపు. దీంతో మన నివాసంగా ఉంటున్నాం మనం. ఈ పునాదే లేకపోతే గోడ నిల్చదు, లేకపోతే రూప్ వేయటానికి వీలు. నాస్తి పరో ధర్మ అన్నారు. సత్యం అనేటువంటి దానికి పునాదిపై ఈ ధర్మం అనేటువంటిది. కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు, లేకపోతే సత్యం ఉండలేదు. కానీ సత్యమే ప్రమాణము, సత్యమే ప్రధానము. దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది. ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుండాలి. కానీ ఈ ప్రేమను భార్య పైన, పిల్లలపైన, బంధువులపైన, మిత్రులపైన, వీటిపైనంతా ప్రవేశపెడుతున్నా. చేయవలసిన పెంచుకోనక్కర్లేదు. ఆ ఆహారం పెట్టి దీన్ని అభివృద్ధి గావించనక్కర్లేదు. బాధలు లేకుండా డైవర్ట్ చేయాలంతే. నీ ప్రపంచం పైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపును మరచు. వాహనం పైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపు మరచు. నీ యొక్క వృత్తి పైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపు మరచు. డైవర్ట్ చేయటమే ఉండేది. డైవర్ట్ చేస్తే చాలు, అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి. మరి నేను బిజినెస్ చేస్తున్నానే, దీనిపైన ఇంకొక విధంగా మార్పు చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు. భగవంతుని ఒక్కరీతిగానే స్మరించు. భగవంతుడా, ఏ హృదయం సతికితో ఈసి నాకు మగిడి దానినే అర్పించు మహితమూర్తి. వేరేమి దత్తు నీ పాద అర్చనకును తెలికిందు అందుకోవయ్య నీవు అని అర్పితం. నాది కాదు ఈ హార్ట్, ఇచ్చినటువంటిది నీవే తీసుకో. నాది కాదు కూడా నీవు ఇచ్చినటువంటిదే, ఇచ్చింది నీకే అర్పితము. అన్ని కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది. మరి సేవకు చేయనక్కర్లేదు. ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా ప్రేమగానే ఉంటుంటాయి. కనుకనే ప్రేమ లేనిటువంటిది ఫలితం కోసం చేయటము, ప్రేమటువంటిది సేవగా మారటము. ప్రేమతో చేసింది అంతా సేవనే. ఇప్పుడు చేసినటువంటి కఠినమైన చర్యలు అయినప్పటికీ అది ఫలితం కోసమే చేయటం. భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
నీవు సొంత వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు. గృహస్థుడున్నాడు, ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు, గార్డెన్ పెట్టుకున్నాడు, లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నాడు, ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు. కానీ దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతుంది. 6 మంత్స్ ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటుంది. కానీ మంత్స్లో ఉన్నటువంటి భార్య మంత్స్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది, జీతం ఇవ్వండి నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా? పని చేస్తున్నారు ఈ బిడ్డలు కూడా. నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు, మీరు వర్ణించకండి, రైట్ తో మీరు ఫైట్ చేయండి. భగవంతుడా నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ వర్ణిస్తుపోతే ఏమైంది? కొత్తవాడైపోతాడు భగవంతుడు మనకు. అతను కొత్తవాడైపోతాడు. దైవం మన కొత్తవాడు కాదు, కొత్తవాడే. జన్మల నుంచి కూడా వస్తున్నాం చూస్తున్నాము. పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని, కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు. కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? నిత్య జీవితం మీరు యోచించవచ్చు, దయచేయండి కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చేపలు వేస్తాం, వాళ్లకు మర్యాదలంతా అందిస్తాం. కానీ అదే పాత ఫ్రెండ్ రారా కూర్చోరా పోరా అని అంటుంటా. కాబట్టి భగవంతుని వర్ణించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం. న్యూ ఫ్రెండ్, ఓల్డ్ ఫ్రెండ్, ఓల్డ్ అతనే గాడ్. ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేస్తుంటారు భక్తులు. ఇదంతా కేవలము అతని మనసును కరిగించాలని అనుకుంటున్నారు. అతని మనసు ఈ విధంగా వర్ణంతో కరగదు, అతనే కరుగుతుంది. ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురమును పొందావేశముతో విమలదులు ప్రవహింపగమురళి గణము సేయగదే కృష్ణ గానము సేయగదే. అంత ప్రేమతోనే దుర్గుణాలు ప్రేమతోనే పంపించాలి. నాటవలసినటువంటి ప్రేమ విజయంలే నాటాలి. ఇష్టమే కురుస్తుంది, ప్రేమలో వచ్చినటువంటి ప్రేమ రిజల్ట్ గానే మారుతుంది. ప్రేమ స్వరూపులారా, అందరూ ప్రేమ స్వరూపులే. ఏది లేకపోయినా కానీ ప్రేమ మాత్రం ఉంటుండాలి. వాడు ఒక్కడైనా లేడు ఇక్కడ. ప్రపంచమంతా వెతికినప్పటికీ నీ ప్రేమ లేదని ఎవరు చెప్పలేదు. పోయినా ధనం పైన ప్రేమ ఉంటుంది. ఈ విధంగా డైవర్ట్ చేసుకున్నాడు కానీ ప్రేమ లేకుండా పోలేదు. అందరూ ప్రేమ స్వరూపులే, దైవ స్వరూపులే. దైవాన్ని దైవము ఆశించడం అనేటువంటిది మాత్రం అక్కర్లేదు. అయితే నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి. గాడ్ అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్. కనుక నీవు వేరే వాడు కాదు, ఒక్కటే ఒక్కటే. సత్ విప్రా బహుదా వదన్. కనుక ప్రేమ స్వరూపులారా, అందరు కూడాను ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను ప్రేమను మాత్రం మీరు వదలకండి. ప్రేమను మరొక మార్గంలో పంపకండి, ప్రేమ చేతనే అనుభవించండి. కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు, తమలో ప్రేమను మీరు అనుభవిస్తారు, ప్రేమ స్వరూపులైపోతారు. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే తత్వాన్ని మనం తెలుసుకోవాలి. సత్యము ధర్మము శాంతి సర్వం కూడా ఏర్పడుతుండాలి. కనుక సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి. విత్తనం తెచ్చి టిండిలో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే విత్తనం కుళ్లిపోతుంది. ఈ విత్తనము రావాలనుకుంటే భూమిలోనే నాటాలి. భూమిలోనే నాటి నీరు పోయి తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోదు. ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి? చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు, కాళ్ళపైన పెట్టుకుంటే మొక్క రాదు. హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారు, అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది. కనుక ప్రేమతత్వాన్ని అనుభవించండి. అదే జ్ఞానతత్వము, అదే సత్యతత్వము, అదే ధర్మతత్వం. సత్యం.

ఇంతవరకు 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకెనాల్లో ఏప్రిల్ 17వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఆధునిక చదువులు ఆనాటి కానాడు అధ్వానంగా మారిపోతున్నాయి. నీతి నిజాయితీలకు దూరమైన ఈ చదువులలో డొనేషన్లు, లంచగొండితనం, కులమత భేదాలు, అహంకారము చోటు చేసుకోవడం వల్ల విద్యార్థుల మనసులు కలుషితమైపోతున్నాయి. ఎంత చదువు చదివితే, ఎంత పెద్ద పదవులు లభిస్తే అంత మానసిక కాలుష్యానికి గురి అవుతున్నారు. శాంతి సౌఖ్యాలను పొందలేకపోతున్నారు. కారణమేమిటి? ఈ చదువుల వల్ల ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోలేకపోవటం వల్ల. అందరిలోనూ ఆత్మస్వరూపుడుగా భగవంతుడున్నాడనే సత్యాన్ని త్రికరణ శుద్ధిగా విశ్వసించినప్పుడు ఈ కాలుష్యం దరిచేరదు. దైవానుగ్రహానికి చేరువవుతారు. జీవిత లక్ష్యం గ్రహించి సుఖశాంతులు పొందుతారు. నేను ఈ శరీరాన్ని కాను, ఆత్మస్వరూపుడను, అందరూ ఆత్మస్వరూపులే అన్న ఈ ఒక్క సూక్ష్మ సత్యాన్ని గ్రహిస్తే జీవితంలో సుఖశాంతులు పొందగలరు.

సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. దైవశక్తి కన్నా కూడా సూది పడుపులనే విశ్వసించి ఆమోదించే వారి కోసరం స్వామి ప్రశాంతి నిలయంలో ఒక వైద్యశాలను నిర్మించటంలోని ముఖ్య కారణం అని చెప్తారు. అయితే ఇది కొద్దిమంది మానసిక పరిపక్వమును అనుసరించి కొన్ని కొన్ని సందర్భాలకే వర్తిస్తుంది, కాని పూర్తిగా నిజం మాత్రం కాజాలదు. ఈ వ్యావహారిక ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో కార్యములలాగానే ప్రశాంతి నిలయంలో కూడా ఒక వైద్యశాల నిర్మించటానికి స్వామి అంగీకరించారనే చెప్పాలి. ఇక్కడ ముఖ్యోద్దేశము వ్యావహారిక ధర్మములను అనుసరించడం అనే కర్తవ్యాచరణమే అని చెప్పవలసి వస్తుంది. ఇది ఒక ఆదర్శాత్మకమని కూడా చెప్పచ్చు. వైద్యులకే వైద్యము గరిపే స్వామికి నిజంగా ఒక వైద్యశాల అవసరమా? మన నమ్మకములను విశ్వాసాలని తృప్తిపరిచేందుకే ఇటువంటి ఏర్పాట్లు. అంతేకాని ఇవి ఎన్నటికీ స్వామి అఖండ శక్తితో పోటీ పడలేవు. బాహ్య దృష్టికి సామాన్య పద్ధతి అయిన వైద్యం జరుగుతున్నట్టుగా గోచరమైనప్పటికీ నిజానికి అందులో స్వామి శక్తి అంతర్భూతమయ్యుండి రోగ నివారణం జరగటమూ కత్తు. ఇంతకు పూర్వం మనం విన్నట్టు మొదట్లో డాక్టర్ రంగారావు గారు ఆపరేషన్ చేయటానికి సంశయించినప్పటికీ చివరికి స్వామి ప్రేరేపణ వల్ల తానే ఆపరేషన్ చేయటానికి సంసిద్ధులయ్యారు. శస్త్రచికిత్స వైద్యశాస్త్ర రీతిన జరిగినప్పటికీ నిజానికి రోగి నివారణం మాత్రం స్వామి అనుగ్రహం వల్లనే జరిగింది. ఇంకొక ఉదాహరణ విన్నాం. ఒత్తపాలెం కళాశాలకు ప్రథమోపాధ్యాయులైన శ్రీ జిపి పిళ్ళై ఒక తీవ్రమైన నేత్ర వ్యాధికి గురయ్యారు. కంటి లోపలి భాగంలో ఉండే ఒక ముఖ్యమైన పొర విడిపోవటం వల్ల దృష్టికి లోపం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఈ రకం వ్యాధికి అప్పట్లో మన దేశంలో తగినటువంటి చికిత్సా సౌకర్యం లేదని చెప్పచ్చు. అందువల్ల వీరు పశ్చిమ జర్మనీకో లేక అమెరికాకో వెళ్లగలిగితే తప్ప కంటిచూపు రావటానికి మరొక మార్గం లేదని నేత్ర వైద్యులు శ్రీ టిటి రామలింగం గారు చెప్పారు. అయితే తదుపరి స్వామి ప్రసాదించిన మనోధైర్యము ఆత్మబలం వల్ల ఈ విధంగా చెప్పినటువంటి డాక్టరే శ్రీ పిల్లైకు మెడ్రాస్లో అతి సున్నితమైన ఆపరేషన్ని విజయవంతంగా చేశారు. 1963 జూలై 27వ తేదీన పూర్తిగా 3.5 గంటల సేపు ఆపరేషన్ జరిగింది. డాక్టర్సే ఆశ్చర్యపోయేటంత జయప్రదంగా ఈ శస్త్రచికిత్స జరిగింది. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం కలగచ్చు. స్వామి పిళ్ళయ్య గారి వ్యాధిని తమ సంకల్పమాత్రం చేతనే కుదిర్చి ఉండవచ్చు కదా, లేక ఏ విభూతి ప్రసాదమో మల్లె పుష్పములను ఇదివరిలో కళ్ళక్కట్టి రోగ నివారణ చేశారు కదా, అలాగో ఉపయోగించి ఉండొచ్చు కదా. కాని స్వామి ఈ విధంగా సంకల్పించలేదు. దీనికి కారణం వెతకటం ఎవరితరం? అనేక రకాలుగా చిత్ర విచిత్రాలైన లీలా నాటకాలను ప్రదర్శించి రోగ పీడితులను ఆరోగ్యవంతులుగా చేస్తున్నారన్న ఒక్క సత్యమే మన ఊహకి అందుతుంది. అది చాలు మనకి.

నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా పేదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పి సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిమ్మందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం. 91 నవంబర్ 22 దీన్ని ప్రారంభోత్సవం చేస్తాం.

శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశ ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్ అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది, అందరూ క్షేమంగా ఉన్నారు.

పుట్టపర్తిలో స్వామి స్వయంగా నిర్మించి నడుపుతున్న ఆసుపత్రిని గురించి తలపునకు తెచ్చుకుంటే డాక్టర్ వి బ్రహ్మం, డాక్టర్ బి సీతారామయ్య గారు, డాక్టర్ విజయలక్ష్మి మొదలైన వారిని కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞప్తికి తెచ్చుకోవాలి. వీళ్లంతా కేవలం నిమిత్తమాత్రులని, వారి బాధ్యతలన్నీ కూడా తామే వహిస్తున్నానని స్వామి వీరితో చెప్పారట. అందువల్లనే విదేశాలకో గొప్ప గొప్ప వైద్యశాలల్లో వైద్యం పొంది కూడా తీరనటువంటి వ్యాధులు ప్రశాంతి నిలయంలో గుణం కాగలుగుతున్నాయి. లీలానాటక సూత్రధారి అయిన స్వామి తమ లీలలతో చిత్ర విచిత్రములను ప్రదర్శించవలసి ఉందేమో. ఇక్కడున్న వైద్యులందరినీ ఒక ఆట ఆడించి చివరకు తమ విభూతి మూలంగానే వ్యాధిగ్రస్తులను ఎందరినో ఆరోగ్యవంతుల్ని చేస్తున్నారు స్వామి. ఇంకా విచిత్రమేంటంటే ఆ విభూతి కూడా ఉపయోగించకుండానే ప్రశాంతి నిలయంలోని డాక్టర్లు ఎక్స్రే మూలంగా గాల్ బ్లాడర్లో చిన్న చిన్న గుళకలు ఏర్పడ్డాయి అని తెలుసుకున్నప్పటికీ, ఆ అదంతా ఏమీ లేదు, అంతా మీ కల్పనా సృష్టి అని స్వామి పలకగానే ఆ రోగి శరీరంలో గుళకలన్నీ వెంటనే కరిగిపోయాయిట. ఈ అద్భుతాన్ని అతి మధురంగా ఎంత వివరంగా వర్ణిస్తున్నారో డాక్టర్ బి సీతారామయ్య గారు. రాతి గుండె కరగటం అటుంచి ఇక్కడ రాళ్లే కరిగేటట్టు చేశారు స్వామి. అందువల్లనే ప్రశాంతి నిలయంలోని డాక్టర్స్ ఇక్కడ ఆసుపత్రి నిర్మించడంలో స్వామి ముఖ్యోద్దేశము మాబోటి వైద్యులు ఎంతమంది ఉన్నప్పటికీ నిజానికి రోగ నివారణము స్వామి అనుగ్రహం వల్లనే జరుగుతున్నదన్న నగ్న సత్యాన్ని నిరూపించటానికే అంటారు. ఒకవైపు లోకరీతిని వైద్య నైపుణ్యము, మరొకవైపు స్వామి దైవీక శక్తి మిళితమై ప్రశాంతి నిలయంలోని వైద్యశాలలో రోగ నివారణం జరుగుతుందనడానికి ఇది ఒక చక్కని తార్కాణం. దీనికే సాయిరాం పౌడర్ అని స్వామి ఈ పేరు పెట్టారు. ఇంగ్లీష్ మందుల్ని కొన్నింటిని చేర్చి ఈ పొడిని తయారు చేసే పద్ధతి. అందువల్లనే ప్రశాంతి నిలయంలోని డాక్టర్స్ ఇక్కడ ఆసుపత్రి నిర్మి స్వామి ముఖ్యోద్దేశము మాబోటి వైద్యులు ఎంతమంది ఉన్నప్పటికీ నిజానము స్వామి అనుగ్రహం వల్లనే జరుగుతున్నదన్న నగ్న సత్యాన్ని నిరూపే అంటారు. ఒకవైపులో

చేశారు. ఇంగ్లీష్ మందుల్ని కొన్నింటిని చేర్చి ఈ పొడిని తయారు చేసే పద్ధతి అక్కడి వైద్యులకు వివరించారు స్వామి. సాధారణంగా కలిగేటువంటి పలు రకాల వ్యాధులకు దీనిని ఔషధంగా ఇస్తారు నిలయంలో. అయితే సాధారణపు వ్యాధులని మాత్రమే చెప్పక్కర్లేదు, అసాధారణంగానే ఈ పొడిని ఉపయోగించి గొంతుకలో పుట్టిన క్యాన్సర్ని నిర్మూలించగలిగినట్టుగా సీతారామయ్య గారు చెప్పారు. ఇంకొక విచిత్రమేంటంటే, ఒక పెద్ద ఆసుపత్రి ప్రశాంతి నిలయంలో నిర్మించి తమ లీలా విభూతులను ఒక్కొక్కటి చేర్చి అద్భుత మాలను తయారు చేసే స్వామి ఒక్కొక్కప్పుడు మాత్రం కొంతమంది భక్తులను ఈ ఆసుపత్రికి వెళ్లవద్దని కూడా ఆదేశించారట. అక్కడికి వెళ్లనవసరం లేకుండానే వీళ్ల వ్యాధులు నయమైన సంగతి. అది స్వామి లీలా వినోదంలో ఒకటి. అబ్బా, స్వామి మనల్ని ఎంత ఆట పట్టించేస్తారో! వారి అనంత లీలా వినోదాల్లో మనం కేవలం పావులం మాత్రమే. ఆడిస్తే ఆడేటువంటి తోలుబొమ్మలమే కదా మనం. ఇంకొక చక్కటి ఉదాహరణ ఉపశమింపచేయడం అన్నది అతి ప్రశంసనీయంగా వివరించబడుతుంది. ఈ విషయంలో సాయి పురాణం ఒక అంతులేని సాగరం అని చెప్పచ్చు. అయినా ఒక్క రోగ నివారణమే ముగింపు కాదని, జర మృత్యు వ్యాధి భయమే లేకుండా చేయడమే స్వామి మనయందు చూపే విశేషానుగ్రహమని మనమందరం గ్రహించాలి.

దివ్య వృష్టి కురిపించాడు, కరుణారస దివ్య దృష్టి సారించాడు, ప్రేమామృత దివ్య వృష్టి కురిపించాడు.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియో సాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం వింటారు. 13 భాగాల శీర్షికగా రేడియో సాయి మీకందిస్తున్న ఈ కార్యక్రమంలోని 5వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్యానుగ్రహ ఆశీర్వాదములతో స్వామివారి చిరకాల భక్తులైన శ్రీ జిఎన్ మూర్తిగారితో పరిచయ కార్యక్రమం కొనసాగిస్తూ, వారు స్వామివారు వారికి అందించిన మధురానుభూతులు మరికొన్ని వారు వివరించగా విందాం.
1: తప్పకుండానండి. 1986లో దసరా ఉత్సవాలకి పుట్టపర్తి వచ్చాము మొత్తం కుటుంబంతో. మొదటిసారి కుటుంబంతో రావడం అదే మొదటిసారి. వచ్చినప్పుడు సోదరుడు అనిల్ కుమారు ఆయన ఉంటున్నటువంటి నివాస స్థలంలోనే మాకు కూడా ఏర్పాటు చేయడం వల్ల అనేక చోట్లకి స్వామి యొక్క భక్తుల దగ్గరికి ప్రధానమైనటువంటి సత్యసాయి దివ్యోద్యమంలో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తుల్ని పరిచయం చేయడం జరిగింది. దివ్యానుభూతులన్నింటినీ ముఠగట్టుకుని స్వామి యొక్క దివ్య ప్రసంగాల్ని బాగా అవగాహన చేసుకుని ఆకలింపు చేసుకుని అట్నుంచి తిరిగి గుంటూరు వచ్చిన వెంటనే ఆ ప్రసంగాల సారాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్కు పంపించారు మొట్టమొదటిసారి. యథాతథంగా ఎక్స్ప్రెస్లో ప్రచురణ కావడం అన్నది సత్యసాయి యొక్క అనుగ్రహంగా భావించాను. సాధారణంగా కళాశాలలో, మా హిందూ కళాశాలలో పుట్టపర్తి నుంచి వెళ్లి వచ్చిన వెంటనే నన్ను వాళ్ళు అడుగుతుండేవారు. అదే మొదట్లో కూడా కదా, మేమెవరూ వెళ్లలేదు, మీరు మొదటిసారి వెళ్లి వచ్చారు ఇక్కడి నుంచి, ఏమిటి మీకు మీ అనుభవాలు ఏమిటని, బాబాను మీరు ఏ విధంగా భావిస్తున్నారు అని ఆ అనుభవాలని చెప్పినప్పుడు చాలా పరవశంతో వాళ్ళు విన్నారు. ఇప్పుడు ఈ ప్రసంగాల్లో పూర్వ ప్రసంగాలు వేరు, స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత జరిగే ప్రసంగాలు వేరు. ఈ ప్రసంగాల్లో స్వామి యొక్క అనుగ్రహం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉంటుంది. స్వామి పలికిస్తే పలకడమే అనేటువంటి నిర్ధారణకు వచ్చేసే అప్పుడే. సాధారణంగా ఈ ఇంతకుముందు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ, అంటే శాతం తగ్గించుకుని స్వామి కార్యక్రమాలకి 70% అయితే మిగిలిన 30% మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. కళాశాల అధ్యాపకులు ఇలా 2-3 సార్లు వెళ్లి వచ్చాక అనుభవాలు విని వాళ్లంతా గ్రూప్ గా 2-3 సార్లు స్వామి దగ్గరకు వచ్చారు. అంతకుముందు వాళ్ల ఉద్దేశం ఏంటంటే ఈ ఎంట్రన్స్ పరీక్షలకి వాటికి కోచింగ్ ఇవ్వడంలో నిష్ణాతులు, చాలా తక్కువ సమయంలో ఎక్కువ ధనాన్ని సంపాదించిన వారు. అటువంటి వాళ్లకి మానసికంగా సంతృప్తి కలగడం లేదు. వాళ్లు స్వామి దగ్గరకు వచ్చి స్వామి యొక్క దర్శనంతో ఒక రకమైనటువంటి ప్రశాంతతని పాదుకొల్పుకుని తిరిగి వెళ్లారు.
0: అయితే మరి వాళ్లలో ఎవరైనా స్వామివారితో కలిగిన అనుభవాలు మీతో పంచుకోవడం జరిగిందా?
1: అంటే స్వామి చూశారు వాళ్లు. వాళ్ళు ఇక్కడికి వచ్చింది 2 రోజులు టైం తీసుకుని, అలాగే 2 రోజులు వ్యవధిలోనే వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ అనిల్ కుమార్ కూడా తెలుసు వాళ్ళందరూ. తెలియడం వల్ల ఇక్కడ కూర్చుని స్వామి దగ్గర నుంచి చూసే అవకాశం మాత్రం కలిగింది. చూసిన తర్వాత చెప్పలేని ఒక పరవశం. మళ్లీ వాళ్ళు తిరిగి అక్కడికి వచ్చిన తర్వాత ఈ పరవశాన్ని, ఆనందాన్ని పంచుకుని స్వామి ఫోటోని వాళ్ళు రూమ్ లో పెట్టుకోవడం, వాళ్ళకి ప్రిపేర్ అయ్యేటువంటి టేబుల్ ఉంటాయో దాని మీద పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ మిగిలినటువంటి దాంట్లో అనుభవాలకి, మిగిలిన దాంట్లో స్వామితో ప్రయాణం సాగించడానికి మాత్రం ఎక్కువ వాళ్ళు ఆసక్తి చూపలేదు.
0: అంటే మరి వాడు తిరుగు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ల నడవడికలో, వాళ్ల జీవన విధానంలో ఏదైనా మార్పులు కనిపించాయి?
1: మార్పులు కల్పించి ఉంటారు. ఎందుకంటే ధనం శాశ్వతం కాదు అని అల్టిమేట్ గా తెలుసుకునేటువంటి ఒక సత్యం దగ్గరలోకి వచ్చారు కొందరు. ధనం కావాల్సిందే, ధనమే కాదు అని చెప్పి స్వామి చెప్పినటువంటి ఒక మాట ఆ రోజు వాళ్ళకి లక్కీగా వచ్చినట్టు. స్వామి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఆ ఉపన్యాసంలో ఏది కావాలనుకుంటారో అది లభిస్తూ ఉంటుంది. అది నేను గ్రహించింది, వాళ్ళు కూడా వాళ్ళు అలాగే గ్రహించారు. స్వామి ధనం కావాల్సిందే, అది చెప్పులాంటిది, కాలుకేసుకునే చెప్పులాంటిది. ఎక్కువైతే నడవడం కష్టం అవుతుంది, తక్కువ మామూలుగా ఇలాగుంటే, ఇరుగ్గా ఉంటే నడవలేవు. కాబట్టి సమానంగా ఉండాలి. జీవితాన్ని సక్రమంగా సాగించేందుకు కావలసినటువంటి ధనాన్ని మాత్రమే సంపాదించి మంచిది అన్నారు. అది కొంతమంది పనిచేసింది. స్వామి వల్ల ప్రభావం పొందడమే కాదు, మొన్న ఒక అతను స్పోర్ట్స్ లో చాలా నేషనల్ లెవెల్లో బాస్కెట్బాల్ ప్లేయరే కాకుండా ఎంపైర్, స్పోర్ట్స్ జర్నలిస్ట్ గా కూడా పరిణితి చెందాడు. అతను అమెరికా వెళ్తున్నాడు, మొదటిసారి వాళ్ళ అబ్బాయి ఉన్నాడని నాకు ఫోన్ చేసి స్వామి యొక్క ఆశీస్సులతో కూడినటువంటి ప్రసాదాన్ని నాకు పంపించండి అన్నాడు. ఆ రోజు ఇక్కడ ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, నేను కవర్ లో పంపించాను, వాళ్ళందరూ మొత్తం షేర్ చేసుకున్నామని చెప్పి, మీరు బాబావారు నన్ను దీవించినట్టుగా బాబావారికి నా ప్రణామాలు అందజేస్తూ నేను ఎలాగా ప్రార్థన చేసుకుంటాను, మీరు కూడా ప్రార్థన చేయండి, అలా చేస్తే నా జీవితం బాగుంటుందన్నాడు. సో స్వామి దగ్గర నుంచి వెళ్లి స్వామి మాటలు విన్నవాళ్ళెవరు, ఏదో రకమైనటువంటి మార్పు,
0: అదే ముఖ్యం.
1: మార్పు అన్నది ఇనెవిటబుల్ చూస్తున్నాను నేను, అంటే తక్కువ ఎక్కువ అనడానికి కాదు, కానీ జీవితంలో దైనందిన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి డైవర్షను డీవియేషను టువర్డ్స్ గాడ్ అది స్పష్టంగా కనపడింది. అది ఎందుకంటే వాళ్ళు అంతకుముందు చాలా పటిష్టంగా ఏదైనా ఒక అంశం మీద వాదోపవాదాలు చేయవలసి వచ్చినప్పుడు నన్ను ఎంచుకునేవారు. అలా నేను ఇదివరకు వాదించే పద్దతి వేరు. ఇప్పుడు స్వామి దగ్గర నుంచి వెళ్లి వచ్చిన తర్వాత ప్రజెంట్ చేసే దారిలో సరళంగా ఆ హృదయానికి హత్తుకునేటట్టు ఇతడు భగవంతుడే. ఏ సమావేశంలో అయినా ఇంకొకటి స్వామి దగ్గర వచ్చి ఆశీస్సులు పొందిన తర్వాత వచ్చినటువంటి విశ్వాసానికి చెప్తున్నా, ఏ సభ ఏదైనా కానివ్వండి, ఎటువంటి సభ అయినా సరే, దాంట్లో ఆలోచన లేకుండా స్పష్టంగా ఓం శ్రీ సాయిరామన్ సభలో ప్రారంభించి బూది పెట్టుకుని వెళ్లి సభలో ప్రారంభించడం జరిగేది. చాలా మంది మొదట్లో హెకిల్ చేశారు, పట్టించుకోలేదు, ఇది ఎందువల్లనంటే ఇది నా విశ్వాసం అని చెప్పే ప్రకటనలో కూడా. ఇంకొక సన్నివేశం మీకు చెప్తున్నా, ఇట్లాగే అంటే మీకు, ఎందుకంటే స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్వామి దర్శనం పొందిన తర్వాత ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకంగా వాళ్ళు కనబడింది మన మాట్లాడితే దానికి ఎలా స్పందన పొందారు అనేటువంటిది ప్రధానం. వెళ్తే జయేంద్ర సరస్వతి గారు వచ్చారు గుంటూరులో మీటింగ్ కి, ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను మాట్లాడమనిపించారు. యువతకు ఆదర్శాలు అది సబ్జెక్టు, వెళ్లాను. అందులో చాలా మంది దగ్గర దగ్గర 2-3 వేల మంది వచ్చారు. వచ్చినటువంటి దాంట్లో సత్యసాయి భక్తులు కూడా ఉన్నారు. జయేంద్ర సరస్వతి వారు మాట్లాడారు. ఆయన మాట్లాడడం అయిపోయిన తర్వాత ఆయన వేదాంత సారాన్ని వేద సారాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగం ఆయన చేశాడు. అయిపోయి ఆయన కూర్చున్న తర్వాత యూజువల్ గా ఆయన వెళ్ళిపోతాడు, ఆయన ఉండడు, మీరు ప్రసంగం కొనసాగించండి అని నన్ను పిలిచారు. సరే ఏదైతే నన్ను నేను మాట్లాడేది మాత్రం అంతా బాబా గురించే అని చెప్పాను స్పష్టంగా. మీకు ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే రాను నేను. నేను మాట్లాడితే బాబా గురించి తప్ప ఇంకోటి మాట్లాడినాన్ని. సరే రమ్మన్నారు. వెళ్లిన తర్వాత ఆయన కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉన్నప్పుడు మొట్టమొదటి ఇన్వోకేషన్ స్వామి యొక్క ఆశీస్సుల కోసం చేసిన ప్రార్థనలోనే ఆయన చూశాడు. తర్వాత పక్కనే ఉన్నారు కదా, ఆ డిస్టింక్షన్, ఒకడు పరమాత్మని, రెండో ఆయనేమో సనాతన ధర్మ ప్రచారం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన హిజ్ హోలీనెస్ శంకరాచార్య ఆఫ్ కాంచి అని చెప్పి వారికి నమస్కారాలు అయిపోయి స్వామి చెప్పిన మొత్తం చెప్పారు. యువత గురించి చెప్పారు, యువత గురించి చెప్పినటువంటి అంశాలని అనేకం చెప్పారు. ప్రత్యేకంగా ఒకటే అతనికి కూడా హత్తుకున్నది, మంచితనమునందు మానవత్వమునందు నీతి ఎందు నిన్ను నిజమునందు ఆచరించి చూపు ఆచరించి చెప్పు ఆదర్శములెల్ల. అతడే యువత. ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ నాకు, ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ నీకు అది చెప్పినప్పుడే వాటి చప్పట్లు మారు మోగిపోయి. కారణం ఏంటంటే హృదయానికి హత్తుకుంటున్నది. తర్వాత ఆ సన్నివేశాలు చెప్పిన అయిపోయింది, 45 మినిట్స్ విన్నాడు ఆయన. చాలా అంశాలు అన్ని స్వామి చెప్పారు. డైరెక్ట్ స్వామి అని చెప్పాను నేను, చెప్పదలుచుకున్న దాంట్లో ఇది నా విశ్వాసం అని చెప్పి నేను చెప్పాను. అయిపోయిన తర్వాత ఆయన పిలిచి 116 కవర్లో పెట్టి కంచి కామాక్షి ఫోటో, తర్వాత కుంకుమ ప్రసాదం అన్ని ఇచ్చి చాలా గడుసుగా మాట్లాడేవరా అన్నాడు అని అలాగే మాట్లాడన్నారు. అంటే నీ బాబాని గురించే మాట్లాడతారని వాళ్ళు చెప్పారు, అలాగే మాట్లాడన్నారు. అంటే నేను అనుకున్నది ఏంటంటే ఒక వేవ్ లెంత్ మీద వాళ్ళంతా మహాపురుషులు, వీళ్ళందరూ దే ఆర్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్,
0: స్వామితో లింక్ అయి ఉన్నారు,
1: లింక్ అయి ఉన్నారు. చెప్పినట్టుగా ఆ వేవ్ లెంత్ మీద లింక్ అయినటువంటి క్రియేషన్ వాళ్ళు, మనకన్నా ఎన్నో వందల రెట్లు ఆధ్యాత్మిక పథంలో ముందున్నవారు అలా గ్రహించారు. అలా ఈ స్వామి యొక్క అనుగ్రహాన్ని అలా పంచుకోవడం జరుగుతుంది. తెనాలి వెళ్లాము, తెనాలిలో సమావేశం.
0: ఏ సంవత్సరం అండి?
1: 1987. అంటే దసరా నుంచి వెళ్లిన తర్వాత 86 ఆగస్టు 15 ఆ సమావేశానికి అనిల్ కుమార్తో చెప్పాను, నేను మార్నింగే మాక్ పార్లమెంట్ పెట్టారు గుంటూరులో, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ మొత్తం జడ్జెస్ దగ్గర నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు, నన్ను స్పీకర్ గా ఉండమన్నారు, నేను నిర్వహించాలి ఈ ఛాలెంజ్ కింద చెప్పాను. అంటే ముందే ప్రోగ్రామ్ అంత ఫిక్స్ అయిందంటే నేను చెప్పాను, ఇది అయిపోయిన వెంటనే వాళ్ళు వెంటనే మిమ్మల్ని కారులో అయినా తీసుకెళ్లి తెనాలలో మీ ప్లేస్ దగ్గర దించుతామని హామీ ఇచ్చారు వాళ్ళు. ఇది అయ్యాక అక్కడికి వెంటనే వెళ్ళారు, కార్యక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ కూడా యువత గురించి మాట్లాడమన్నాడు. లోకల్ కాలేజీ వాళ్ళని పిలిచారు, లోకల్ కాలేజీ వాళ్ళని పిలిచి అనిల్ కుమారు అద్భుతంగా మాట్లాడతాడన్న సంగతి స్వామి ఫోన్లో ఈ ఉద్యమంలో రాకముందు నుంచి జనానికి తెలుసు. ఇందులోకి వచ్చి ఒక పరిణితి చెందాడు. ఎందుకంటే ఒక ప్రసంగంలో ఆయన చెప్పిన మాటలు చెప్తున్నా, స్వామి మాట్లాడుతూ నా వాణ్ణి నీకు ఇచ్చాను, నా రూపం నీకు ఇచ్చాను, ఇంకా ఏం కావాలి నీకు అన్నారని అనిల్ కుమార్తో. అంచేత అనిల్ కుమార్ వాణి పరిణితి చెందింది స్వామి దగ్గరికి వచ్చాక, మహాద్భుతం అని. నాకు ఆ తెనాల్లో కూడా అతను గొప్పతనం ఎక్కడంటే అందరి చేత మాట్లాడించి చివరిలో ఆయన మాట్లాడతాడు. పిలిచిన వాళ్ళందరినీ మాట్లాడించి అవకాశం ఇచ్చి ప్రోత్సహించి యువతను కూడా చెప్పి, నేను కొత్తగా వచ్చిన వాడిని, చాలా కొత్తగా వచ్చిన వాడిని, ఆ స్టేట్ లో ఉన్న లీడర్స్ కూడా నాకు తెలియదు, వాళ్ళందరినీ పరిచయం చేశాడు. స్వామికి చిరకాల భక్తులున్నారు అందులో, వాళ్ళందరినీ చూడడం అంటే స్వామి లక్ష్యం అదే అనుకున్నాను, అందుకు పంపిస్తున్నారు నన్ను ఇక్కడికి, వీళ్ళందరినీ ముందు పరిచయం పొందు, నా భక్తుల్ని నువ్వు
0: తెలుసుకో.
1: ఎందుకంటే డీవియేషన్ కాకుండా స్వామి ఆపరేషన్ అయ్యాక 2003 ఒకసారి గుర్తు చేసుకుందామని, 2003 ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే స్వామి గదిలో నడక ప్రాక్టీస్ చేస్తున్నారట, పక్కనే నరసింహమూర్తి గారు ఉన్నారు. చూశావా నరసింహమూర్తి, స్వామి ఎట్టి ఆధారము లేకుండా ఎట్లా నడుస్తున్నారో అన్నారట. స్వామి సర్వులకు ఆధారమైన మీకు ఆధారమైన స్వామి అన్నారు నరసింహమూర్తి గారు. అంటే వెంటనే స్వామి, కాదు కాదు, భక్తులే నాకు ఆధారము, నేను భక్తులకు ఆధారం,
0: ఇరువురి అన్యోన్య సంబంధం అది
1: సంబంధమును భక్తుణ్ణి హయ్యెస్ట్ పెడెస్టల్ ఆఫ్ గ్లోరీ మీద పెట్టారు. అంచేత మనం వీ ఆల్వేస్ ట్రై టు డిజర్వ్ దాట్. అది నా తర్వాత సంబంధం. అంచేత స్వామి అందుకు పంపించారేమో అనే దృష్టితో ఉండేటువంటి దాంట్లో ప్రతి ఒక్కరితోని పరిచయం చేయడం మాట్లాడుకోవడం జరిగింది. ఈ స్వామి చెప్పినటువంటి యువతకి చెప్పినటువంటి అంశాలను గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఆ అంశాలు గట్టిగా ఉన్నటువంటి అంశాలు కొన్ని చెప్పారు. అవి హృదయానికి బాగా హత్తుకున్నాయి యువతని. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే ప్రజల్లో అప్పటికింకా యువతల్లో సత్యసాయిబాబా అంటే ఏవో ఉంగరాలు వాచీలు గొలుసులు ఇచ్చారనుకుంటున్నారు. వాచీలు గొలుసులు ఉంగరాలు అవన్నీ కానీ కాదు, దే ఆర్ ఓన్లీ విజిటింగ్ కార్డ్స్ అండ్ మస్కిటోస్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ అన్నారని చెప్పారు వాళ్ళకి. అది కాదు బాబా, బాబా దగ్గర ఉన్నటువంటిది నేను చూసినటువంటిది, మీలాగే నేను కూడా అనుకున్నాను, అనుకోవడంలో తప్పు లేదు, కానీ అలా అనుకోవడం తప్పుని ఎప్పుడు అనిపిస్తుందంటే చూసిన మరుక్షణం అనిపిస్తుంది. ఆ ప్రేమ ప్రవాహాన్ని మీరు చూసుకోవాలి. స్వామి దగ్గర తరగని ధనం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కూడా అందని ధనం స్వామి చెప్పింది ప్రేమ ధనం అని, అది యువతకి వాళ్ళ కావాలి అనేటువంటి దృష్టితో చెప్పి ఎగ్జాంపుల్స్ తో చెప్పాను. బాగా అరికట్టుకుంది, అక్కడే మిగిలినటువంటి జిల్లాలకి రమ్మనమనే అప్పుడే పిలవడం ప్రారంభమైందని అనిల్ కుమార్ చివరిలో ప్రసంగిస్తూ అంత చెప్పాడు. అంత అయిపోయిందని తెనాలి ప్రసంగం చాలా ఆనందాన్ని కలిగించింది, ఎంతో మంది కలిశాను, అది మెయిన్
0: సత్సంగం కలిగింది మీకు
1: బాగా ఒక స్పందనకి అవకాశం వచ్చింది, ఆ స్పందనని కంటిన్యూ చేయడానికి అవకాశం వచ్చింది అది. తర్వాత మరొక వారంలో మచిలీపట్నంలో మరో స్టేట్మెంట్ పెట్టాడు. ఎట్లాంటిదంటే మచిలీపట్నంలో కొమరగిరి కృష్ణమోహన్ రావు గారు స్వామి దగ్గర 35 రోజులు అంటూ ఉంటే దాదాపు రోజు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రేమజ్యోతి అయిన పుస్తకం రాశాడు, అద్భుతం ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నవాడు, మంచి స్ఫురద్రూపి మనిషి కూడా వచ్చేస్తు ఉన్నవాడు. శ్రీవాణి పత్రిక కూడా శ్రీవాణి నావాణి స్వామి అన్నారు అన్నట్టుగా మంచి బాగా నడుపుతున్నాడు. ఇప్పటి వరకు అడ్వర్టైజ్మెంట్ కూడా లేకుండా ఆయన అతను వక్త. అక్కడ ఇంకెవరో 3-4 మంది పరిచయం చేశాడు. పరిచయం అయ్యాక నేను నాకన్ని స్వామితో స్వీయమైనటువంటి అనుభవాలు చెప్పండి అన్నారు. స్వీయ అనుభవాలు ఎక్కడొస్తాయి, ఇంకా దగ్గరలో ఉన్నా కదా, కానీ నాలో వచ్చినటువంటి మార్పుకి నన్ను ఒక పథంలోకి నడిపించడానికి ఆ మిగిలినటువంటి సమావేశాలు అవన్నీ అర్థం నీకు వేస్ట్ సుమా, నీకేం ఆనందం ఇవ్వవు. ఆనందం అన్నది ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ నో వన్ కెన్ మేక్ యూ అన్హ్యాపీ, ఇఫ్ యూ వాంట్ టు బి అన్హ్యాపీ నో వన్ కెన్ మేక్ యూ హ్యాపీ అన్నారు స్వామి. అది మనసులో బాగా నాటుకుపోయింది. అంచేత అని చెప్పి అక్కడ ప్రసంగం చేసిన దగ్గర భక్తుల గురించి భిన్నమైనటువంటి వాళ్ళ వైవిధ్యం కలిగినటువంటి అనుభూతుల గురించి చెప్పాను. అందులో కీటింగ్ అని అమెరికా రాయబారు ఇండియాకి, అతనికి స్వామి వాచి ఇస్తే తీసుకుని సృష్టించి వాచి ఇస్తే తీసుకుని వెళ్లి ఆ వాచి అదంతా కూడా చూసి, బిల్లు అది లేదు కదా దాని మీద నెంబరు ఇవన్నీ వెనకతరం ఇవన్నీ చూసి అమెరికా ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే వాడు అక్కడ అవును ఒక ఆయన ఇలాగా తీసుకొచ్చారు, రసీదు ఇచ్చాను, అవును తీసుకున్నాను నా దగ్గర కొన్నా, సరిగ్గా ఇతనికి ప్రజెంట్ చేసిన టైంలోనే ఆ వాచి ఇచ్చారు, ఇలాగా క్రౌన్ ఆఫ్ ఎయిర్ అది ఉంటుంది, హీ సీమ్స్ టు బి ఇన్ ఇండియన్ లాగా ఉన్నారు అని చెప్పి కాషాయ బట్టలు వేసుకున్నారని స్వామిని డిస్క్రైబ్ చేశాడు. అది వీడు వెరిఫై చేసి తెలుసుకున్న తర్వాత స్వామి దగ్గర ఏమైంది, మళ్లీ నెక్స్ట్ కలిసినప్పుడు ఏమైంది, అనుమానం తీరిందా అన్నారు స్వామి. ఇది ఒక రాయబారి పొందినటువంటి అనుభూతి. ఇదే కాకుండా ఇంకా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒకసారి గుంటూరు వచ్చి ఫ్రాంక్ మోరేస్ మాట్లాడాడు. స్వామి ఢిల్లీ మొదటిసారి వెళ్ళినప్పుడు, వన్ మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఎ గాడ్ మ్యాన్ బాబా హ్యాస్ కాంకర్డ్ ది ఇండియన్ స్పిరిచువల్ మూవ్మెంట్ అండ్ స్పిరిచువాలిటీ ఏదో అన్నాడు. భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రపంచాన్ని జయించిన వ్యక్తి బాబా అని. అతను నాస్తికుడు, అతను స్వామి దగ్గరికి వెళ్లాడు, వెళ్తే అతను ఉంగరం ఇస్తే ఉంగరం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అంత చూసి తిప్పేసి చేశాడు. ఆ వేలుకు సరిపోలేదు, సరిపోయేటట్టు సరిపోతుంది చూసి పెట్టుకో అంటే పెట్టుకున్నారని. అతను చూసినటువంటిది ఏంటంటే చేంజ్, ఆయన చూస్తే ఆయన ఆ బాబాను నేను కలిసిన సమయంలో ఉన్నప్పుడు నాలోకి వ్యాపించినటువంటి కాస్మిక్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ అవి నేను వర్ణించలేనన్నాడు. ఆ సమావేశం అద్భుతం అన్నాడు. అందువల్ల స్వామి అటువంటి మహనీయుల్లో, జయప్రకాశ్ నారాయణ్ అది కూడా చదివాను నేను, అతను గుంటూరులో చెప్పాడు, అతను ఎవరు ఈ ప్రాంక్ జయప్రకాశ్ నారాయణ్ మొదటిసారి ఫ్యామిలీతో వాళ్ళందరూ వచ్చారు చూశారు, ఆయన చూశాడు, చూసి ఇతను సాక్షాత్తు భగవంతుడు అని నమ్మడానికి ఈజ్ కన్సర్న్డ్ విత్ మ్యాన్ అండ్ ది డెవలప్మెంట్ అండ్ ది గ్లోరీ ఆఫ్ మ్యాన్. మానవుణ్ణి, మానవుల్లో ఉండేటువంటి దానవుణ్ణి నిర్మూలించి, దానవత్వాన్ని నిర్మూలించి, మానవత్వాన్ని పెంపొందించి, దైవత్వం వైపు నడిపించేటువంటి ఒక మహత్తర శక్తి బాబా అన్నాడు. ఇవి హృదయంలో బాగా చెరగడం ముద్ర వేసుకుంటున్నాయి. ఆ అనుభవాలు చదువుకున్నాం కాబట్టి అవి చెప్తున్నా నేను. స్వీయ అనుభవాలు చెప్పండి ఏంటంటే, ఇదంతా నేను అనుభవించాను కాబట్టి స్వీయమే అవుతుంది. ఇఫ్ ఐ లోపటికి అవన్నీ అవగాహన చేసుకుని, ఆస్వాదించి అవగాహన చేసుకుని లోపల పదిలిపరుచుకున్నప్పుడు అవుతాయి అనే ఉద్దేశంతో అయింది మచిలీపట్నం సమావేశం. అట్లా కొంతమంది వ్యక్తులతో బాగా ఇంకా కలవడానికి, యువతతో ఎక్కువ. అనిల్ కుమార్ నన్ను ఏర్పాటు చేసిన సమావేశాలు అన్నింటిలో ప్రత్యేకం ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ ని వాళ్ళని పిలిపించి, అంటే కాలేజ్ స్టూడెంట్స్ ని ఇదివరకు చాలా ఈజీగా మీట్ చేయడానికి కానీ మాట్లాడడం కానీ, ఇప్పుడు మరీ స్వామి గురించి చెప్తూ ఉంటే సులభమైన.
0: మరి ఈ ఉపన్యాసాలన్నీ ఇస్తున్న సమయంలో మీరు తరువాత మళ్లీ ఎప్పుడు పుట్టపర్తి రావడం జరిగింది, స్వామితో భేటీ మళ్లీ ఎప్పుడు జరిగింది, ఆ విషయం మాట్లాడుకుందాం.
1: ఇది అయిన తర్వాత దసరా అయిపోయిందండి, పుట్టినరోజుకి వచ్చాం.
0: 87లో
1: పుట్టినరోజుకి వచ్చాం.
0: దసరా ఉత్సవానికి కూడా వచ్చారా మీరు?
1: దసరాకే వచ్చాం. దసరాలోనే ఇవన్నీ జరిగాయి, వీళ్ళందరినీ కలవడం తీసుకొచ్చి చూపించారు. ఆ ప్రోక్షణ జలం అంతా కూడా తీసుకొచ్చి స్వామి స్వయంగా ఆ దళం ఆల్మోస్ట్ నేను తడిచిపోయాను. అంటే నాకు ప్రధానంగా ఏంటంటే రిచువల్స్ మీద నమ్మకం లేదు మొదటి నుంచి, వ్యతిరేకం కాను నాకు పెద్ద పట్టింపు లేదు దాని మీద. కానీ స్వామి గతంలోనే ఒకసారి చెప్పాను, గుంటూరులో స్వామి ప్రసంగం విన్ననాడే నేను ఆ స్పెల్ నుంచి బయటకు రాలేకపోయాను. అందువల్ల స్వామిని చూడడం నీ చూపు చాలదా స్వామి అని ఆ ప్రసంగం, ఆ రెండు కూడా నన్ను కట్టుబడేశాయి. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు పుట్టపర్తి వెళ్దామని, ఎక్కడికి వెళ్ళడం లేదు. నా ఎర్నల్ లీవు, క్యాజువల్ లీవు, మొత్తం ఉండేటువంటి మెడికల్ లీవు మొత్తం దీనికోసం వాడాను, స్వామి దగ్గరికి వెళ్ళడానికని. ఆ తర్వాత వచ్చాము, పుట్టినరోజుకి వచ్చాను. ఇంకెవరో మిత్రులు వచ్చారు ఇద్దరు. దీక్షిత్ అని మొన్న ఈ మధ్య లాస్ట్ టైం దసరాలో మాట్లాడాడు, సాంస్క్రిట్ లెక్చరర్ గుంటూరు కనిపించి, అతను నాతో వచ్చాడు. అప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. అప్పుడు వచ్చినప్పుడు దగ్గర కూర్చుని దగ్గర నుంచి స్వామి ప్రసంగం అది విన్నాం. వింటే ఆ ప్రసంగానికి ఆ ప్రసంగమే ఒక విద్వత్ ఔషధం, విద్వత్ ఔషధమే అది. నిన్న మాట్లాడిన దాంట్లో సంగతి వేరు, ఇవాళ మాట్లాడింది వేరు. స్వామి ఎప్పటికప్పుడే కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. చదివింది కూడా ఇదివరకు చదివితే స్ఫురించినటువంటి అర్థం ఇవాళ మరి కొత్త అర్థం వస్తుంది. అది ఒక భగవంతుడికే సాధ్యం అనేటువంటి దృష్టాంతంలోకి వస్తున్నా. సరే ఆ సారు అప్పుడు వచ్చాం, ఆ ఫ్యామిలీతో రాలేదు, నేను ఒక్కడే వచ్చాను, ఫ్రెండ్స్ తో వచ్చాం, చాలా బాగా జరిగింది, వెళ్లి ఆనందం. వెంటనే మళ్లీ ఇక్కడి నుంచి వెళ్లడం ఏమిటి, సమావేశాలే ఇంకొక ఆలోచన, ఆ సంవత్సరం ఉగాదికి కూడా వచ్చావు ఇలా వరుసే వచ్చినప్పుడల్లా ఈ ఇక్కడ చూసినటువంటి సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ నాకు ఎక్కువగా ఆకర్షించేటువంటిది స్వామి స్పీచే. తన భజన నేను చాలా ఇదివరకు ఏమిటో భజనలే ఏమైనా అనుకునేవాడిని. ఇవాళ భజన అసలు నిజంగా హృదయాన్ని కట్టి పడేస్తుందని, అంటే నిజంగా ఏదైనా జీవితంలో ఒక ఆనందం ఉంటే అని నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఖాయం చేసుకున్న అర్ధరాత్రి ఇప్పుడు వచ్చినప్పుడు వస్తే ఎక్స్పీరియన్స్ భజన విన్నాక స్వామి దగ్గర స్వామి పాట భజనలో విన్నాకని, స్వరము స్వరము కలిస్తే రాగం అవుతుంది, మనసు మనసు కలిస్తే అనురాగం అవుతుంది, రాగము అనురాగము కలిస్తే సత్యసాయి సరాగం అవుతుంది.
0: అద్భుతం
1: ఆ భజన, అటువంటి ముద్ర వేసుకుంటున్నాను. అందువల్ల భజన మీద కూడా నేను ఎప్పుడు మాట్లాడిన స్వామి చెప్పిన చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని వినేవాడిని. ఒకసారి ఘంటసాల గురించి కోట్ చేశారు స్వామి, ఒక స్టూడెంట్ బృందావనంలో ఉంటున్నప్పుడు ఇంపార్టెంట్ పీపుల్ ను పిలిస్తే ఆ ఏర్పాట్లు చేయడానికి అతన్ని పెట్టారు. అతను గ్లాస్ మంచినీళ్లు తీసుకునే దానిలో ఆ హడావిళ్ళు ఏమో స్వామి చూసి హడావిళ్ళు దాని మీద వంపేశాడు. వంపేస్తే దెబ్బలాడారు. దెబ్బలాడిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు. స్వామి రూమ్లో అంతా సర్వీస్ చేస్తుండేవాడు చదువుకుంటూ. ఇతను స్వామి వాడు భోజనం మానేసి ఏడుస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే ఆ రూమ్లో అయిపోయి వాడు పాటలు బాగా పాడతాడు, భజన గ్రూప్కు చెందినవాడు. ఆ రూమ్లో ఉన్నాడు ఉంటే సబ్బుతో మొహం అది కడుక్కుంటూ ఘంటసాల పాట పాడుకుంటున్నాడు. నన్ను అనరించే వేళాయే స్వామి, నా స్వామి నన్ను చూడడాయే, ఆ పాట అది పాడుతున్నాడు. పాడుతూ ఉంటే స్వామి వెనక నుంచే వచ్చి వాడితో చెప్పారట. వాడితో వాడు భోజనం మానేశాడు, నేను కూడా భోజనం చేయలేదు, వాడితో ఆ మాట చెప్పు, అలరించే వేళనే వచ్చా నేను అని చెప్పని చెప్పారట. ఇది వాడు గ్రహించాడు. ఇది అయిన 2 రోజులకి జస్ట్ ఈ ఉగాది కోసమని రిహార్సల్ జరుపుతున్నారు. జరుపుతూ ఒక్కొక్కరిని ఏం పాట పాడతారని అడుగుతున్నారు. ఇతను వచ్చి నువ్వు ఏ పాట పాడతావునంటే ఈ ఘంటసాల పాట ఎన్నుకున్నాడని అప్పుడు స్వామి చెప్పారు. రికార్డెడ్ వెర్షన్ అది. నెల్లూరులో స్వామి ఉన్నప్పుడు ఘంటసాల వెళ్ళేటట్టు.
0: మీరు ఆ ఉగాదికి ఉన్నారు ఇక్కడ?
1: ఉన్నాను. ఘంటసాల నెల్లూరు వెళ్ళేట, నెల్లూరు వెళ్ళినప్పుడు స్వామి అక్కడ ఉన్నారట. ఉంటే నేను గంధర్వ గానం అని ఘంటసాలది జగమెరిగిన సత్యం కదా, బహుశా అలా అనుకున్నాడేమో నాకు తెలీదు, మనకు కూడా అది ఆలోచన లేక వెళ్ళాడు స్వామి దగ్గర. 5-6 రోజులు ఉండతో ఉన్నట్ట స్వామి చూడలేదు. చూడకపోతే షడ్ అది వెళ్ళిపోయి ఇచ్చిన రూమ్ లో కూర్చుని అక్కడ ఆర్తి ఆర్ద్రతో పాడుతాడు ఈ పాట. ఈ పాట పాడిన తర్వాత స్వామి నడుచుకుంటూ అక్కడికి వెళ్లి ఇదిగో వచ్చాను కదా అని చెప్పి అతన్ని దీవించి ఆశీర్వదించారు. అదైన మరుక్షణం ఎంత హాయి ఎంత హాయి ఇది ఆ పాట పాడి స్వందహాస వదనంతో పలకరించినాడు పాడారు. ఇది స్వామి చెప్పారు. చెప్పి ఈ పాట ఎలా పాడాలో ఈ ఇన్సిడెంట్ చెప్పి ఆ కుర్రవాడికి ఆ రోజు ట్రైనింగ్ ఇచ్చారు. అంటే స్వామి శిక్షణ ఇస్తున్నప్పుడు స్వామి చెప్పారు. అందుకే నేను అప్పటి ఆ మాటలు విని గ్రహించాను. స్వామి నేను మీరు ముందుంటారు కదా పాట పాడినప్పుడు, మీకు కనపడరు, మీరు నా పక్క చూస్తూ ఉంటారు, అంచేత మీకు ఆడియన్స్ కనపడరు, నేనేమో మిమ్మల్ని చూస్తాను, ఇక్కడి నుంచి ఆడియన్స్ ని చూస్తాను, అంచేత మీ పాటకి ఎలా ఉంటుందో రెస్పాన్స్ అని. అంచేత బాగా భారంగా ఉన్నవి స్వామి నన్ను సేవ్ చేయి నాకు అజేయి చేయని కోరికలు ఉంటాయే, ఈ పాట బాత్రూమ్ లో పాడుకోండి స్వయంగా మీరు ఒక్కొక్కరు, అక్కడ నేను మీ కోరికలు తీరుస్తాను, ఇక్కడ హృదయాలను రంజింప చేసేటువంటి పాటలు పాడండి అన్నారు. అది బాగా నాటుకుపోయి ఉన్నది నాకు. ఎందుకంటే ఇది మనం భజన గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పవలసి వచ్చినప్పుడు ఈ స్వామి చెప్పినటువంటి దాని మీద ప్రభావం ఎట్లా ఉన్నది. అందుకే ఇప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు పాడేవాళ్ళేమో స్వామి ఫోటోకి ఎదురుకుండా కూర్చుంటారు, పాడిందే మళ్లీ పాడతారు మళ్లీ పాడతారు, అయినా రిపిటేషన్ ఆనందిస్తారు. మాట్లాడేవాడు వెనకాత స్వామి ఉంటారు, ముందు ఆడియన్స్ ఉంటారు. అంటే నేనున్నా పర్వాలేదు మీకు మాట్లాడండి అని మమ్మల్ని స్వామి ఉత్సాహపరుస్తున్నారు. మీరు డైరెక్ట్ గా స్వామితో ఉండే కాన్వర్సేషన్ విత్ గాడ్, భజన అంటే అదే కదా, అదే తేడా అని. కానీ అందరినీ స్వామి రక్షిస్తున్నారని మనం గ్రహించుకోవాలి.
0: ఉగాది
1: అది జరిగింది సార్. ఆ ఏడాది ఉగాది.
0: ఆ తర్వాత ఏం జరిగింది సార్?
1: ఆ తర్వాత మళ్ళీ తిరిగి వెళ్తున్నాము. వెళ్లిన తర్వాత మా అమ్మాయి ఎంఎస్సీ చదువుతోంది ఆంధ్ర యూనివర్సిటీలో. ఆయాడదే చేరింది, గోల్డ్ మెడలిస్ట్, యుజిసి స్కాలర్షిప్ అన్ని స్వామి దైవల్లే. ఆమె నమ్మకం పరిపూర్ణ నమ్మకం, డ్రీమ్స్ వస్తాయి, నాకేమో డ్రీమ్స్ మీద అప్పట్లో నమ్మకం లేదు. స్వామి క్లారిఫై చేసే వరకు డ్రీమ్స్ అవి వస్తుంటాయి, అవన్నీ చెప్తూ ఉండేది. రూమ్ లో ఫోటో ఉంటే ఫోటో నుంచి తేనె ఇవన్నీ వస్తున్నాయి, ఇది నాకు ఇన్ఫార్మ్ చేసింది. రహస్యంగా ఓ 10 మంది గ్రూప్ ఉన్నారు, వాళ్ళంతా కలిసి గురువారాలు ఆదివారాలు భజన చేసుకునేవారు ఆంధ్ర యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో. ఇది ఈనాడు పేపర్ వాడికి స్థానికంగా యూనివర్సిటీ రిపోర్ట్ ఉంటట్టు వాడు వచ్చి మొత్తం ఫోటో తీసుకుని మేము ఇది రాస్తాం అన్నట్టు. అంటే అలా కాదు, ఉండండి ఉండండి, మా ఫాదర్ నే కాంటాక్ట్ చేయాలని నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ప్రెస్ లేదు ఇస్ లేదు ఏం చెప్పకు, ఓ ఉత్తరం స్వామికి రాసి ఊరుకో నువ్వు, ఇది ఎవరికి చెప్పక, ఇదేదో మా పర్సనల్, మేమే చూసుకుంటామను, వాడు అడదడ్డంగా ఏదో రాస్తారు అని చెప్పాను. నేను స్వామికి లెటర్ రాసింది, స్వామి అనిల్ కుమార్తో కోట్ చేశారు. ఏమి నీ ఫ్రెండ్ కుమార్తె రాసింది అంటే, అవును స్వామి మాకు ఫ్యామిలీ ఫ్రెండే తెలుసు చేస్తుంది అని. ఇది అయిన తర్వాత యూనివర్సిటీలో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పింది.
0: చెప్పండి.
1: అక్కడ ఆవిడేంటంటే ఒక కళ వచ్చిందని, కళ్ళలో స్వామి కనపడ్డారు, మీరు స్వామి దగ్గర పిలిచి మీ నాన్న ఏడారు అడిగారు, అడిగి పిలిచేది మీ నాన్న మాట్లాడించాలన్నారు, ఏదో మాట్లాడమన్నారని చెప్పింది. చెప్పి ఒక శాలువా తీసుకొచ్చి కప్పారంది. నాకేమో ఈ కళ్ళలో వచ్చింది వాటి మీద ఇంకా నమ్మకం అసలు అస్సలు లేదు కదా. శాలువా కప్పడం ఏంటి, నేనేమే కవిరా పండితుడినా, నాకు శాలువా కప్పడం ఏంటి అసలు అనేటువంటి దృష్టిలో ఉన్నా, కాదని చెప్పింది. ఇది తర్వాత నిజమైంది. ఎప్పుడు? ఆ రోజు ఆమె చెప్పినటువంటి మాట 93లో నిజమైంది. ఇట్ హ్యాపెండ్ ఇన్ 88.
0: ఏ విధంగా అయింది చెప్పండి?
1: ఏ విధంగా అంటే, సత్యసాయి 93లో నాకు ఇన్సిడెంట్ ఏమైందంటే, చీపురుపల్లిలో మందిరం ఇనాగరేషన్, దానికేమో 2000 మంది వస్తారని చెప్పి మీరు రండి అని చెప్పారు. నేను స్వామికి టెలిగ్రామ్ ఇచ్చి సామాన్ తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్లాను. ఎదురుగుండా ట్రైన్ ఉందని హడావిడిలో దిగబోయి కింద రాయిమై పడిపోయాను పెద్ద ఎత్తు నుంచి. ఈ రిబ్స్ అన్ని విరిగిపోయినాయి. అయినా కూడా స్వామిది కదా నేను అనుకుంటూ ఆ ట్రైన్ లోనే ప్రయాణం వెళ్ళి కష్టపడి వెళ్లాను, తీసి విభూతి రాసేసుకున్నాను. ఒక బాల వికాస్ దానిలో ఒక డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఎవరు అనుకుంటాను, ఆమె వెళ్తూ కనపడి స్వామి సంగతులు చెప్పండి అంది. స్వామి సంగతులు అనగానే సర్వం మర్చిపోవడం అనేటువంటిది సర్వసామాన్యం అందరికీ, అందులో నాకు కొత్తగా వచ్చాయి కాబట్టి ఇంకా మరీ ఎక్కువగా ఉంది. సరే ఆమెతో మాట్లాడుతున్నాను, ఈ పెయిన్ తెలియలేదు. ఆమె ఆ ట్రైన్ అయిపోయి విజయవాడ వచ్చాను, కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాను. అప్పుడు బాధ మొదలైంది, అసలు కథలు లేకుండా ఉన్నాను, ఊపిరి తీసుకోలేను, తర్వాత భోజనం చేయడానికి అవకాశం లేదు. అలా బెత్తలు ఎవరు బెత్తలు పడుకుంటే పైవాడు చూసి విశాఖపట్నం వస్తాను. ఏది మీ జీఎన్ మూర్తి గారు కదండి, ఎంవీపీ కాలనీలో వచ్చినప్పుడు ఉపన్యాసం విన్నానంటే అవునండి అన్నాను. ఏమిటన్నాడు, ఏమిటంది అంటే ఇవన్నీ ఏమి దెబ్బలు తగిలేయండి, ఏమైందో తెలియదు అన్నా. నెక్స్ట్ డే దిగాను, ఇలాగే కష్టమే, చాలా కష్టమైంది, భోజనం లేదు ఏం లేదు. దిగాను, అక్కడ పోలారావు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిసీవ్ చేసుకున్నాడు, భక్తులు పాపారావు గారు వచ్చారు, అదంతా పక్కన పెట్టి కైలాసరావు దగ్గరికి తీసుకెళ్లారు ఆర్థోపెడిక్ ఆయన. కైలాసరావు గారు ఈసారి జిఎన్ మూర్తి గారు వస్తే మా ఇంటికి బ్రేక్ఫాస్ట్ కు తీసుకురావన్నారు. ఇట్ హ్యాపెండ్ ఆన్ 13th of March
0: 1993.
1: అయితే ఆ ఇంటికి తీసుకుని నన్ను తీసుకుని వెళ్లాడు. అయ్యో మనం 15వ తారీఖు కదా అనుకున్నాం బ్రేక్ఫాస్ట్ అని అన్నాడు ఆయనతో. నీ బ్రేక్ఫాస్ట్ రాలేదండి, ఐ కేమ్ ఏజ్ పేషెంట్ అన్నాను. అంటే చూశాడు, ఎక్స్రే తీయించాడు, తీసి మొత్తం బ్యాండేజ్ వేసేసాడు. వేసేసి మీరు రెస్ట్ తీసుకోవాలి, వారం రోజులు ఇక్కడి నుంచి ఎక్కడికి కదలడానికి వీల్లేదు అన్నాడు. అంటే సాయంత్రం మరి సమావేశం ఉందండి అన్నాడు. ఈ స్వామి రక్షించాలి మిమ్మల్ని అన్నాడు, ఇలా నమస్కారం పెట్టి. ఆ రోజు పాపారావు గారు వచ్చి, ఏం పర్వాలేదు మూర్తి గారు, అంతా స్వామి చూసుకుంటారు పదండి అన్నాడు. ఆ బస్సులో ముందు మీరు వెళ్ళండి అని చెప్పి నా వెనకాత ఇంకొక ఆయన వచ్చాడు. బస్సులో వెళ్ళే టాప్ మీద కూడా జనం ఉంటారంత బస్సులో. అలాంటిది ఆ రోజు ఎవరు లేరు. రోజు బస్సులో ఒక 80 మంది 100 మంది ఉంటారట, ఎవరు లేరు, 6 ఉన్నారు. తీసుకెళ్లారు చీపురుపల్లిలో మాట్లాడడం. చీపురుపల్లిలో 1 గంట 10 నిమిషాలు మాట్లాడాలి, 1 గంట 10 గంటన్నర 90 నిమిషాలు. 90 నిమిషాలు మాట్లాడడానికి ఊపిరి, ఇక్కడి నుంచి బ్యాండేజ్ ఉంది, స్వామి నొప్పి, ఎత్తలేకపోతున్నాను. సరే మాట్లాడాను అంటే స్వామి నమస్కారం పెట్టుకుని టెలిగ్రాము స్వామికి అనిల్ కుమార్కి ఇచ్చాను, ఇట్లా అయింది స్వామి వెళ్తున్నామని. ఆ టెలిగ్రామ్ అందుకుని అనిల్ కుమార్తో స్వామి అన్నట్ట, ఏమి నీ ఫ్రెండ్ టెలిగ్రామ్ ఇచ్చినాడే అని. అవును స్వామి, నీ కార్యం మీదే వెళ్ళాడు, వెళ్తే ఎముకలు అని ఇరిగిపోయినా, నీకు చెప్పక ఎవరికి చెప్తాడు అన్నట్టు. నేను చూసుకుంటానుగా అన్నారట. 5 గంటన్నర అయ్యాక హారతి ఇస్తావా అని అడిగారు. స్వామికి హారతి ఇస్తావా అంటే ఏమంటాం, ఇవ్వను ఎవడైనా అంటాడా ప్రాణం అని. ఇలా చేయొత్తాను ఇక్కడ, ఇదంతా కట్ ఇది లూజ్ అయిపోయింది, దాని నుంచి ఊజింగ్. సో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత దెన్ ఐ వెంట విజయనగరం, వెంట పార్వతీపురం, పార్వతీపురంలో ఇంకొక విశేషం, అద్భుతమైన విశేషం ఏంటంటే, ఇప్పుడు తీసుకొచ్చిన గిరిజనులాగే ఒక బాల వికాస్ టీచరు గుమలక్ష్మీపురం అనేటువంటి ఊరు నుంచి హాఫ్ నేకడ్ ఉండేటువంటి వాళ్ళని ఒక 50 నుంచి 60 వరకు తీసుకొచ్చింది ట్రైబల్ పీపుల్ ని. వాళ్ళని మీరు అడ్రస్ చేయండి అని నేను వాళ్ళని అడ్రస్ చేస్తూ వాళ్ళకి ఫోటోలు ఇస్తే, స్వామి ఫోటోలు, స్వామి గారు చెప్పారు విషయం, ఫోటోలు ఇస్తే ఆ ఫోటోలు ముద్దు పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని అక్కడ పెట్టుకుని తలంతా చేసి నిమిరి నమస్కారాలు పెట్టుకుని డాన్స్ చేశారు ఆ గిరిజనులు. వాళ్ళు ఎప్పుడూ స్వామిని చూడలేదు, స్వామిని గురించి వినలేదు. ఈమె కొత్తగా చెప్పి మీకు చూపిస్తాను తీసుకొచ్చింది ఇక్కడికి. ఆ విషయం స్వామి గారు చెప్పారు తర్వాత వచ్చినప్పుడు.
2: ఇంతవరకు మీరు శ్రీ జీఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని 5వ భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

0: ಶ್ರೀ ಸತ್ಯ ಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಝರಿ ಸಾಯೀಶ್ವರಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರಂಗಾ ವೈವಿಧ್ಯಮైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మముల చెంత శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.

0: సనాతనమైన మన భారతీయ సంస్కృతిలో విద్యాభ్యాస స్థాయి, విద్యార్థి దశ ఉన్నతమైనవి. మనిషి జీవితంలో పిల్లవాణి దశ నుండి యువత స్థాయికి తీసుకువెళ్లి మనిషికి ఒక నిర్దిష్ట రూపాన్ని అందించే ఈ ప్రయాణం మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది. మన పురాతన కాలంతో పోల్చుకుంటే నాటి విద్య యొక్క పరమావధి, నేటి విద్యాభ్యాసం యొక్క పరిస్థితి, విద్యార్థి జీవితం అన్నీ తారుమారుగా ఉన్నాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఏం చెప్పారంటే, సా విద్య యా విముక్తయే, ముక్తి కోసమే విద్యను నేర్వాలి, అదియే జీవిత గమ్యము. సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి, భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనములు, నేర్పునదే విద్య, విద్యార్థి నేర్వవలయు అన్నారు స్వామి. అయితే తెలియని వారు అనుకోవచ్చు, విద్యార్థులంతా ఇవి నేర్చుకుంటూ పోతే మరి వారి ఉపాధి జీవితం ఎలా గడుస్తాయి అని. అయితే శ్రోతలందరికీ తెలిసిన విషయమే స్వామి చెప్పిన విషయం. ఈ లోకంలో సుఖంగా జీవించడానికి భౌతిక విద్య, పరలోకంలో ఆనందాన్ని అందించడానికి ఆత్మవిద్య రెండూ మనిషికి అవసరమే. అయితే నేటి కాల పరిస్థితిలో సద్గుణాలు, క్రమశిక్షణ, భక్తి వంటి విషయాలు విద్యార్థులకు చెప్పటానికి ముందుగా పెద్దవాళ్లకే వాటి గురించి ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇక నేటి విద్యార్థి చదువు, జీవితం అన్నీ కూడా కేవలం ఉపాధి కోసం మాత్రమే రూపుదిద్దుకొని ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన స్వామి శ్రీ సత్యసాయి విద్యాసంస్థలను స్థాపించి లౌకిక విద్యతో పాటు పారమార్థిక విద్యను అందిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమంలో పరిశుద్ధత, పరిపూర్ణతలను సాధించుటే విద్య లక్ష్యము అని స్వామి చెప్పిన ఈ అంశంపై చర్చించుకునేందుకు స్వామి చింత విద్యాభ్యాసం చేస్తున్న ఇద్దరు సీనియర్ విద్యార్థులు ఈరోజు మనతో పాటు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారితో జరిగే ఈ సంభాషణలో ఈ అంశంపై కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. సాయిరాం బ్రదర్స్, మీరిద్దరూ స్వామి చింత సుమారు 10 సంవత్సరాల నుండి విద్యాభ్యాసం చేస్తున్నారు కదా. మొట్టమొదట మీరు విద్యా సంస్థల్లో చేరే ముందు ఇక్కడ విద్యాభ్యాసంపై మీ మనోభావాలు ఎలా ఉండేవి కాస్త చెప్తారా?
1: సాయి ప్రసాద్, నేను 2003లో స్వామి దగ్గర డిగ్రీ కాలేజీలో చేరడానికి వచ్చాను బృందావన్లో. అంతకుముందు నేను హైదరాబాద్ లో ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి బాల వికాస్ లో పార్టిసిపేట్ చేయడం, ఎవ్రీ సండే అక్కడికి వెళ్లి శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలని అవన్నీ నేర్చుకుని శివంకి వెళ్లి భజన్స్ లో పార్టిసిపేట్ చేసి అలా నన్ను పెంచారు మా పేరెంట్స్. సో అండ్ ఎప్పుడు మేము పుట్టపర్తి వచ్చినా స్వామి విద్యార్థులతో చేసే ఇంటరాక్షన్స్ అవన్నీ చూసి మా నాన్నగారు, మా అమ్మగారు ఎప్పుడు నువ్వు కూడా ఇక్కడ ఒకరోజు స్టూడెంట్ అవ్వాలి అని అంటూ ఉండేవారు. అండ్ నేను కూడా చూసింది స్వామికి దగ్గర అవ్వాలనే చిన్నప్పటి నుంచి. అండ్ మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాయని కూడా విన్నాను. చిన్నప్పటి నుంచి అదే ఏం కింద పెట్టుకుని స్వామి దగ్గర చేరాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎలాగైనా మనం సీట్ సంపాదించాలి అన్న ఒక్క ఏమితో వచ్చాను. కాకపోతే ఒక ఆనందం ఏంటంటే స్వామి దగ్గర ఉంటాం, ఆ స్వామితో ఇంటరాక్షన్స్, స్వామితో మాట్లాడచ్చు, స్వామిని ముట్టుకోవచ్చు, స్వామి దర్శనం రోజు చేసుకోవచ్చు అనే తపన ఎక్కువ ఉండేది. ఆ విధంగా ఇక్కడికి రావాల్సి వచ్చింది నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం స్వామి ఇచ్చే విద్య హై క్వాలిటీ ఎడ్యుకేషనే ఇక్కడ, ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ లేదు. అండ్ స్వామితో దర్శనం, స్వామితో మాట్లాడటం అవన్నీ కూడా బాగానే దొరికేవి. కానీ అదొక్కటే కాదు అని మాత్రం వెంటనే తెలుసుకున్నాను. ఒక 2 నెలల్లోనే మొత్తం స్వామి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత బాగా డిజైన్ చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక్కడ లైఫ్ ఎక్స్పీరియన్స్. సో అలా ఒక భావన, ఓన్లీ స్వామి కోసం అంటూ వచ్చి స్వామితో టైం స్పెండ్ చేయాలని వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి స్వామి ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడంగానే అదొక్కటే కాదు, స్వామి మనకి ఈ డిగ్రీలతో పాటు ఇంకా ఏదో ఇవ్వడానికి మన ఇక్కడ తీసుకొచ్చారని మాత్రం నాకు అర్థమైంది.
0: అవును, ఏమంటారు అభిలాష్?
2: తప్పకుండా నేను కూడా విశ్వేశ్వరతో అగ్రి అవుతాను. నేను ఇక్కడ జాయిన్ అవ్వక ముందు నాకు విద్య గురించి తెలిసింది ఏంటంటే రాత్రింబౌలు పుస్తకాలతో ఉండి మంచి మార్క్స్ తెచ్చుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, అదే నా ఉద్దేశం విద్య అంటే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు తెలిసింది ఇక్కడ చదువుతో పాటు భజనలు మిగతా అన్నీ ఉంటాయి, చదవడానికి ఓన్లీ 2 గంటలు మాత్రమే చదువుతాము అని తెలిసిన తర్వాత నాకు కొంచెం భయం వేసింది. ముందైతే 24 గంటలు చదివేవాడిని, ఇప్పుడు 2 గంటల్లో చదవగలనా అనే ఫీలింగ్ వచ్చింది. సో ఇక్కడ జాయిన్ అవ్వక ముందు బాగా చదువుకొని గొప్ప వాళ్ళు అయిపోవాలి అని అనుకునేవాడిని. సో తర్వాత తెలిసింది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న తర్వాత బాగా చదువుకొని మంచి వాళ్ళని అవ్వాలి అనే ఆలోచన కలిగింది. మంచి వాళ్ళని అయితే ఆటోమేటిక్ గా గొప్పతనం వస్తుంది అనే ఫీలింగ్ అనే భావం స్వామి మాకు కల్పించారు. అది ఎలా కల్పించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
0: అవును బ్రదర్స్, మీరు చెప్పినట్లుగా మనందరం స్వామిచే ఆకర్షితులమై లేదా భౌతికంగా అందించబడే డిగ్రీలను చూసి వచ్చిన వాళ్ళమే. అయితే మన స్వామి చెప్పారు, ఈ కళాశాలలు స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు కేవలం డిగ్రీలు అందించడానికి కాదు, దీని ముఖ్య ఉద్దేశం ఆత్మ జ్ఞానాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకుని తద్వారా త్యాగభావాన్ని పొంది ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించడానికి అని. అయితే మనందరం కూడా అలా మామూలు విద్యను చూసే వచ్చాము. అదే స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కదా, నేనంతా ఈ భౌతిక విద్యలనే వెన్నను చేతిలో పట్టుకుని వెనకాల మీకు అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక విద్యను అందించడానికి ఒక స్టిక్ రూపంలో దాచిపెట్టి ఉంచాను అని. సో మనం ఇక్కడ నేర్చుకున్న వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మన జీవితం 3 ప్రదేశాల్లో నడుస్తుంటుంది. ఒకటి హాస్టల్, తర్వాత కాలేజ్, తర్వాత మందిర్. మన హాస్టల్ విషయానికి వస్తే మనందరం ఎంతో ప్రేమించే హాస్టల్ దానికి ఒక ప్రత్యేకత ఉంది మిగతా వాటితో పోల్చుకుంటే. దాని గురించి మీరేమంటారు?
1: సాయిప్రసాద్, నువ్వు చెప్పినట్టు ఇక్కడికి వచ్చే ముందు స్వామి చెప్పింది మాకు తెలియదు, స్వామి కోసం అంటూ వచ్చానని చెప్పాను కదా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాటలు, స్వామి చెప్పిన మాటలు విని బుక్స్ లో చదివి ఇవన్నీ నా వల్ల సాధ్యం అవుతాయా? ఎందుకంటే ఇవన్నీ చిన్నప్పుడు ఏవో పెద్దవాళ్ళు ముసలివాళ్ళు మాట్లాడుకుంటారని తెలుసు, కానీ సెల్ఫ్ రియలైజేషన్ నాకెందుకు అని నేను ఎప్పుడు నాకు అవసరం అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇవన్నీ ఏదో మనిషి మంచిగా ఉండాలి, మంచిగా బతకాలని మాత్రమే తెలుసు తప్ప ఇలాంటివి ఉంటాయని అస్సలు తెలియదు. కానీ యూనివర్సిటీలో చేరిన తర్వాత ఫస్ట్ థింగ్ మేము తెలుసుకుంది ఏంటంటే స్వామికి కావాల్సింది ఇది, సెల్ఫ్ రియలైజేషన్ రావాలి. అది ఎలా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, సెల్ఫ్ నాలెడ్జ్ పెంచుకుని సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తే సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. ఇవన్నీ చాలా పెద్ద వర్డ్స్ నాకు. సో ఇవి నా వల్ల అవుతాయా అని ఒక రకంగా నేను బెంబేలెత్తిపోయాను లోపల. అప్పుడు కానీ ఒక్కసారి చేరిన తర్వాత స్వామి సిస్టమ్ లో కొన్ని రోజులు గడిచేసరికి చూస్తే చాలా బ్యూటిఫుల్ గా స్వామి అరేంజ్ చేశారు సిస్టమ్ ని. ఒక హాస్టల్, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నిజంగా అవి ఫ్యాక్టరీస్ మన స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేయడానికి.
0: అవును,
1: కరెక్ట్. ఒక హాస్టల్, తర్వాత దానికి ఒక ఇన్స్టిట్యూట్, మందిరం, ఈ 3 పిల్లర్స్ కింద తీసుకుని ఒక బ్యూటిఫుల్ వేలో స్వామి మనని మౌల్డ్ చేయడం మొదలు పెడతారు. ఎస్పెషల్లీ రాగానే, ఫస్ట్ చేరంగానే హాస్టల్లో, బయట హాస్టల్స్ లో వెళ్ళంగానే ఎవరికి వాళ్ళు ఒకటో ఒక రూమ్ లో మేబీ 3 4 లేదా చాలా హాస్టల్స్ లో ఒకళ్ళు 2 మాత్రమే ఉంటారు. అదే ఈ హాస్టల్లో లోపలికి వెళ్తూనే ప్రతి రూమ్ కి 12 ఉంటారు, దానిలో 2 రూమ్ మానిటర్స్ మనకి సీనియర్స్ ఉంటారు. వెళ్ళంగానే ఇంకోటి ఏంటంటే వెళ్ళంగానే ఎవరు మన రిసీవ్ చేసుకుంటారని. బయట హాస్టల్స్ లో నువ్వు వెళ్ళడం, ఫీజు కట్టడం, జాయిన్ అయిపోవడం, నీ రూమ్ నీది, బెల్ కొట్టినప్పుడు వెళ్ళడం, బోన్ చేయడం, వచ్చేయడం. ఈ హాస్టల్లో వెళ్తూనే మా సీనియర్స్ నన్ను రిసీవ్ చేసుకున్నారు. నా లగేజ్ అంతా వాళ్ళు తీసుకుని రూమ్ లో పెట్టడం, నాకేం కావాలని అడగడం. ఒక ఫస్ట్ 10-15 డేస్ మాత్రం ఒక చిన్న పిల్లవాడిని చూసుకున్నట్టు వాళ్ళు జాగ్రత్తగా నాకు ఏం కావాలని అడిగి మరీ చేసేవారు. నాకు కావాల్సిన అవసరం, అది ఫస్ట్ ఇంప్రెషన్ హాస్టల్లో. అంటే స్వామి ప్లేస్ బాగుంటుందని తెలుసు, కానీ ఇంత బాగుంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట హాస్టల్స్ లో మా కజిన్స్ వాళ్ళందరూ చదివినప్పుడు వింటూ ఉండేవాడిని. హాస్టల్స్ లో ర్యాగింగ్ ఉంటుంది స్కూల్ ఇదంతా, కానీ మన ఇన్స్టిట్యూట్ లో ర్యాగింగ్ ఉండకపోవచ్చు అని అనుకున్నాను. కానీ ఎప్పుడైనా చెడు లేకపోవడం ఒకటి, మంచితనం ఉండడం ఇంకోటి, ఇంకా గొప్ప విషయం. అలాంటి ఇది చూడంగానే ఫస్ట్ నాకు ఫస్ట్ వచ్చిన ఇంప్రెషన్, ఈ ప్లేస్ చాలా డిఫరెంట్ అని అప్పుడే అర్థమైపోయింది. అలా మెల్లిగా హాస్టల్ లైఫ్ లోకి వెళ్తున్న కొద్దీ హాస్టల్లో చేసే పనులు, తర్వాత మొత్తం స్వామి పెట్టిన టైం టేబుల్, హాస్టల్ నుంచి ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ నుంచి మళ్ళీ హాస్టల్, తర్వాత మందిర్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్తే ఎక్కడికక్కడ మనకి టైమింగ్ భలే పెట్టారు స్వామి.
0: అదే పద్ధతిలో మన దినచర్య హాస్టల్లో అది నిజంగా ఒక యూనిక్ అని చెప్పొచ్చు. అంటే అంత ప్రత్యేకంగా మరెక్కడ మనకి కనిపించదు, దాని గురించి కాస్త వివరిస్తారా?
1: దినచర్య అంటే మార్నింగ్ 5 సుప్రభాతానికి లేవాలి. 5 లేచిన తర్వాత 5:30 సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. సో రెడీ అయిపోయి సుప్రభాతానికి వెళ్ళాం. 6:30 to 7 వరకు జాగింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. తర్వాత 7:30 to 8 వరకు మాకు బ్రేక్ఫాస్ట్ టైమ్. 8:45 కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం 12:00 to 1:30 వరకు లంచ్ టైమ్. 1:00 సాయంత్రం 3:30 వరకు మళ్ళీ ఆఫ్టర్నూన్ కాలేజ్. సాయంత్రం రావడం టీ ఉంటుంది 4:00 to 4:30. మళ్ళీ వెంటనే 4:30 మందిర్ కి బయలుదేరిపోవడం మొదలెడతారు పిల్లలు. సాయంత్రం మళ్ళీ మేము వచ్చేసరికి 6:30 అయిపోతుంది. 7 డిన్నర్ బెల్. 8:00 కి స్టడీ అవర్స్, 8 to 9:30, 9:45. ఆ తర్వాత మిల్క్ బెల్ ఉంటుంది, నైట్ ప్రేయర్ 9:10. టిపికల్ గా హాస్టల్ షెడ్యూల్ ఇది. ఇవన్నీ యాక్చువల్ గా మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా మనం బయట ఉన్నదప్పుడు ఇంట్లో ఇళ్లలో 7 లేకపోతే మా హాయితే కొంతమంది బాగా ఎర్లీగా లేచామంటే 6:30 లేచామని చెప్పుకుంటాం బయట. ఇక్కడ 5 అనేసరికి మన చుట్టాలు మన పేరెంట్స్ కూడా 5 లేస్తున్నావా అని వాళ్ళే ఆశ్చర్యపోతారు. మేము కూడా ఫస్ట్ లో జాయిన్ అయినప్పుడు మేము అదే ఫీల్ అయ్యేవాళ్ళం, ఎందుకు పొద్దున ఎందుకు లేవాలి, కొంచెం టైం ఇవ్వచ్చు కదా, లేదా ప్రతిరోజు ఎందుకు లేవాలి, వారానికి 5 లేద్దాం, 2 సెలవు ఉంటే బాగుండేది అని మాలో మేము చిన్నపిల్లలో మాకు తెలియదు. ఇదంతా చేరినప్పుడు అనిపించేది, కానీ స్వామి పెట్టిన రూల్స్ అని నేర్చుకున్నాం కాబట్టి తప్పదు అన్నట్టు మేము చేసేవాళ్ళం. కానీ ఒకరోజు ఏమైందంటే ఒక స్వామి త్రయీ బృందావన్లో పిల్లలతో ఇంటరాక్ట్ చేసేవారు స్వామి రెసిడెన్స్ లో. అలాంటి ఇంటరాక్షన్ వీడియోస్ ఒకటి మాకు చూపించారు. ఆ వీడియోస్ లో స్వామి ఇలాగే మనం అనుకున్నట్టే సుప్రభాతం కోసం వాళ్ళ కోసం మాట్లాడడం మొదలెట్టారు. మాట్లాడుతూ చెప్పారు మొత్తం రోజులో 24 ఉంటాయి, దాన్ని 3 కాంపనెంట్స్ కింద డివైడ్ చేశారు స్వామి. ఒకటి సాత్వికం, ఒకటి రాజసికం, ఒకటి తామసికం. ఆ టైమింగ్స్ తర్వాత ఏ టైమింగ్ లో ఏంటో కూడా వివరంగా చెప్పారన్నమాట. పొద్దున్న 4:00 to 8:00 వరకు సాత్విక కాలం, తర్వాత 8:00 సాయంత్రం మళ్లీ 4:00 వరకు రాజసిక కాలం, సాయంత్రం 4:00 రాత్రి 8:00 వరకు మళ్లీ సాత్విక కాలం, రాత్రి 8:00 పొద్దున్న 4:00 వరకు తామసిక కాలం. ఇప్పుడు నేను చెప్పిన టైం టేబుల్ ప్రకారం చూస్తే స్వామి సెట్ చేసిన టైం టేబుల్ ఎగ్జాక్ట్ గా అలాగే ఫిట్ అవుతుంది. మార్నింగ్ పొద్దున్న లేస్తాం, 8:00 వరకు మా పొద్దున్న సుప్రభాతంతో ప్రేయర్ తో మొదలెడతాం. మా జాగింగ్ వెళ్ళినప్పుడు కూడా ప్రేయర్ తో స్టార్ట్ అవుతుంది జాగింగ్. మా డైనింగ్ హాల్ సెషన్ బ్రేక్ఫాస్ట్ లో మళ్ళీ ప్రేయర్ బ్రహ్మార్పణం చెప్పుకుని స్టార్ట్ చేస్తాం. మళ్ళీ పొద్దునే కాలేజ్ కి వెళ్లేసరికి అక్కడ ప్రేయర్ తో స్టార్ట్ అవుతుంది పొద్దున్న 15. అలా చూస్తే ఆ టైంలో ప్రేయర్ చేస్తున్నాం. మళ్ళీ పొద్దున్న 8:00 సాయంత్రం 4:00 వరకు కాలేజ్ లో ఉంటాం, ఫుల్ ఆఫ్ యాక్టివిటీ, పనులు చేస్తూ ఉంటాం, క్లాసులు అటెండ్ అవ్వాలి, నోట్స్లు రాసుకోవాలి, లైబ్రరీకి వెళ్ళాలి, యాక్టివిటీ. రాజసిక కాలం సెట్ అయిపోయింది. సాయంత్రం 4:00 వస్తాం, టీ తాగి రిలాక్స్ అయిన తర్వాత వెంటనే మందిరికి వెళ్ళాలి. మళ్ళీ సాత్విక కాలం ఆ టైంలో అది చేసుకున్న రాత్రి 8:00 to 9:30 వరకు స్టడీ అవర్స్, 10:00 పొద్దున్న మళ్ళీ 5:00 వరకు పడుకోవడం తామసిక కాలం. సో స్వామి షెడ్యూల్ చూస్తే దీని ప్రకారం పెట్టారు అండ్ ఎగ్జాక్ట్ గా అది సెట్ అవుతుంది. ఇది ఒక్కసారి నేను విన్న తర్వాత మానేశాను సిస్టమ్ని ఎందుకు అని క్వశ్చన్ చేయడం. అంటే ఎంత స్వామి కూడా ఏదో చెప్పారు గుడ్డిగా పాటించకుండా మనం, స్వామి కూడా లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పొద్దున్న 4:00 to 5:00 వరకు ఉండే వైబ్రేషన్స్ మనకి మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మలు, తాతయ్యలు కూడా చెప్పుంటారు పొద్దునే లేచి చదువుకుంటే బాగా ఇంకుతుందని. కానీ ఎప్పుడు మనం వాళ్ళ మాట వినడం చాలా తక్కువ. ఎప్పుడో 10th క్లాస్ లో ఎగ్జామ్స్ ఉంటే తప్ప మనం అలా చేసి ఉండకపోవచ్చు చాలా మంది. కానీ వాళ్ళు కూడా అప్పుడు అది చెప్పారు. ఇప్పుడు స్వామి దానికి లాజికల్ గా మనకి కరెక్ట్ గా చెప్పేసరికి అది మనకి నిజమని కరెక్ట్ సెట్ అవుతుంది మనకి మైండ్ లో. ఇలా స్వామి షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇది ఒక మోల్డింగ్. ఈ షెడ్యూల్లో స్టూడెంట్ కి టైం అంటూ ఉండదు. అంటే ఒక కొటేషన్ ఉంది ఇంగ్లీష్ లో, ఐడియల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అని. ఐడియల్ మైండ్ అంటే ఖాళీగా ఉంటే మన మనస్సు పిచ్చి పిచ్చిగా ఉంటుందని స్వామి అసలు దానికి ఖాళీ అనే ఇవ్వరు. పొద్దు నుంచి సాయంత్రం వరకు పరుగులు ఒరుకులతోనే సరిపోతుంది.
0: అదే మీరు చెప్తున్నప్పుడు నాకు అభిలాష్ చెప్పిన ఆ చదువుకోవడానికి 2 గంటలే అన్నవి కనిపించాయి. అంటే బయట ఉన్నప్పుడు చదివే 10 గంటలు రోజంతా చదవడం, పొద్దున సాయంత్రం చదవడం కాకుండా నిజానికి చూసుకుంటే ఆ స్కెడ్యూల్ విన్నప్పుడు 2 గంటలు చదువుకోవడానికి ఉన్నాయి. అభిలాష్ మీరేమంటారు?
2: ఒక విధంగా చెప్పాలంటే హాస్టల్ ఇస్ లైక్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. అంటే మన ఇల్లు కన్నా ఇంకా ప్రేమ అన్నలాగలతో ఉంటుంది. మన పేరెంట్స్ ని మిస్ అవ్వచ్చు కానీ స్వామి హాస్టల్లో చాలా మంది టీచర్స్ ని ఇచ్చారనమాట. వాళ్ళు మన పేరెంట్స్ కన్నా బాగా ప్రేమగా చూసుకునేవాళ్ళు. మన బ్రదర్స్ మిస్ అవ్వచ్చు కానీ హాస్టల్లో మనతో పాటు చాలా మంది జూనియర్ సీనియర్స్ అందరూ మన సొంత బ్రదర్స్ గా మనం చూసుకుంటారు. సో బేసికల్ మనం కాలేజ్ లో బుక్స్ ద్వారా లెసన్స్ నేర్చుకుంటాం. అవి లెసన్స్ ఫర్ లివింగ్ అనుకుంటే, లెసన్స్ ఫర్ లైఫ్ అనేది మనం మెయిన్ గా హాస్టల్ నేర్చుకుంటాం.

0: ఏ విధంగా అంటే హాస్టల్లో మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే హాస్టల్లో ప్రతి ఒక్క కార్యక్రమం మొత్తం అంతా స్టూడెంట్స్ చూసుకుంటారు.
1: అది యూనిక్ చాలా.
0: మొదటి నుంచి ప్రభాతం బెల్ కొట్టడం నుంచి నైట్ ప్రేయర్ బెల్ కొట్టే వరకు అంతా స్టూడెంట్స్ చూసుకుంటారు. డిపార్ట్మెంట్స్ లైక్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్స్ లో ఏం చేస్తారంటే కార్పెంటరీ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, ఫ్యాన్ రిపేర్స్, ట్యూబ్లైట్ రిపేర్స్, కబోర్డ్ రిపేర్స్, వెల్డింగ్, ఆడియో రికార్డింగ్, ఏవైనా మొత్తం అన్ని నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకుని వాళ్ళే చేస్తారు. హాస్టల్ కి ఏ ప్రాబ్లం వచ్చినా బయట వాళ్ళు ఎవరు పిల్లరు, మొత్తం అంతా స్టూడెంట్స్. ఏ విధంగా అంటే హాస్టల్లో మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే హాస్టల్లో ప్రతి ఒక్క కార్యక్రమం

0: ఏదైనా బయట వాళ్ళు ఎవరు పిల్లరు, మొత్తం అంతా స్టూడెంట్స్ చూసుకుంటారు. అదేవిధంగా ఒక డాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది, బ్యాండ్ ఉంటుంది,
1: డిస్పెన్సరీ
0: ఉంటుంది, సిక్ వార్డ్ అని ఉంటుంది, జనరల్ స్టోర్స్ అని ఉంటుంది, అన్ని స్టూడెంట్స్ చూసుకుంటారు. సో దీనివల్ల స్వామి ఏమి చేయాలనుకున్నారంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే ఒక ఆస్పెక్ట్ ని డెవలప్ చేస్తున్నారు స్వామి. ఏంటంటే మనల్ని, మనలో ఉన్న లోపల టాలెంట్ ని బయటకు తీసుకొస్తున్నారు. సో మనల్ని చెప్తున్నారు, నువ్వు ఇది చేయగలవు, నువ్వు ఏదైనా చేయగలవు, కార్పెంటరీ చేయగలవు, ఎలక్ట్రికల్ వర్క్ చేయగలవు, మ్యూజిక్ చేయగలవు, ఏమైనా చేయగలవు, అలాంటి ఆపర్చునిటీస్ మనకి ఇస్తున్నారు. సో కాన్ఫిడెన్స్ రావడం వల్ల మనలో మనకు ఒక విశ్వాసం వస్తుంది అనమాట, మేము ఏదైనా చేయగలము అని. ఎందుకంటే ప్రతి మనిషిలోని ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమంది విద్యలో బాగా చేస్తారు, కొంతమంది స్పోర్ట్స్ లో బాగుంటారు, కొంతమంది మ్యూజిక్ లో బాగుంటారు, కొంతమంది ఆర్టిస్టింగ్ పెయింట్స్. సో మనం ఒక్క విద్యనే కాన్సన్ట్రేట్ చేస్తే అందరికీ అది దారి చూపదు. సో ఆ హాస్టల్లో కాలేజీలో అన్నిటికీ సరిపడేటట్లుగా ఆపర్చునిటీస్ ఇస్తాయి, ఎంకరేజ్ చేస్తారు. సో ఒక అబ్బాయి విద్యలో, ఎగ్జాంపుల్ గా మా జూనియర్ ఒక అబ్బాయి స్టడీస్ లో కొంచెం పూర్ గా ఉండేవాడు, కొత్త జాయిన్ అయిన తర్వాత చాలా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు కూడా. సో చాలా డిప్రెషన్ లో ఉండేవాడు అనమాట, నేను బాగా చదవలేకపోతున్నాను, అబ్బాయి గేమ్స్ లో కూడా అంత బాగా ఆడలేకపోతున్నాడు. సో అందరితో పోల్చి చూస్తే అబ్బాయి కొంచెం లోగా ఉన్నాడని తన ఫీలింగ్ అనమాట, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంది. సో అబ్బాయి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అబ్బాయికి మేము ఏం చెప్పామంటే, ఈ డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వు, ఈ వర్క్ చేయ అని చెప్పాం. సో అబ్బాయికి ఏమంటే, ఎలక్ట్రికల్ వర్క్, ఎలక్ట్రానిక్ వర్క్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చేసేవాడు, చాలా క్రియేటివ్ గా చేసేవాడు, బాగా చేసేవాడు. సో అందరు టీచర్స్ బాగా పొగిడారు అనమాట, చాలా బాగా చేస్తున్నాడు ఈ అబ్బాయి అని. సో దానివల్ల అబ్బాయికి ఏమంటే, నేను కూడా ఇది చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడం వెంటనే స్టడీస్ లో ఇంప్రూవ్ అయ్యాడు చాలా. ఒకసారి అయితే 5.5 వచ్చాయి అనమాట, 100% వచ్చింది. సో దీన్ని బట్టి స్వామి ఏం చెప్తున్నారంటే, నిన్ను నువ్వు గుర్తించుకో, అంటే ఎడ్యుకేటర్ అంటారు, నీలో ఉన్న టాలెంట్ ని నువ్వు గుర్తించుకో, అది గుర్తించుకుంటే నువ్వు ఏదైనా సాధించగలవు. సో దీన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని వస్తే అది ఫస్ట్ స్టెప్ అనమాట. తర్వాత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, మనం ఏదైనా చేస్తున్నాం హాస్టల్ కి అనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. తర్వాత సెల్ఫ్ సాక్రిఫైస్, మనం ఏదైనా సాక్రిఫైస్ చేస్తేనే మనం ఏదైనా చేయగలం. ఎగ్జాంపుల్ ట్రీ ఉంటుంది, ట్రీ పళ్ళని ఇస్తుంది కానీ అది తన కోసం కాదు, మిగతా కోసం.
1: ఏం ఆశించదు మళ్ళీ.
0: అదేవిధంగా మేము హాస్టల్ చేసే ప్రతి పని కూడా మా కోసం కాకుండా హాస్టల్ కోసం, మిగతా స్టూడెంట్స్ కోసం చేస్తున్నాం, ఆ ఫీలింగ్స్ చేస్తున్నాం. అది కాకుండా మెయిన్ మోటివ్ ఏంటంటే, ప్రతి యాక్టివిటీని స్వామి కోసం చేస్తున్నాము అనే ఫీలింగ్ తో చేస్తుంటాం అనమాట. సో స్వామి ఇలా చేస్తే బాగుంటుందా, స్వామి నచ్చుతుందా, స్వామి నచ్చుతుందా అయితే ఇలా చేయకూడదు, స్వామి నచ్చే విధంగా చేయాలి అనే ఫీలింగ్ తో ప్రతిదీ స్టార్ట్ చేసిన ముందు కూడా ప్రేయర్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏదైనా మ్యాచ్ ఆడినా, గేమ్స్ ఆడినా, క్రికెట్ ఆడినా కూడా స్వామి ప్రేయర్ చేసుకుని సాయిశ్వరాయ విద్మయ చెప్పి మ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఎండింగ్ లో కూడా సాయిశ్వరాయ విద్మయ చేస్తాం. సో ప్రతి యాక్టివిటీ కూడా, అది వరల్డ్ యాక్టివిటీ అయినా కూడా, దాన్ని స్పిరిచువల్ కాంపోనెంట్ యాడ్ చేస్తూ స్వామిని ఫోకస్ చేసుకుంటూ చేస్తాం. కాబట్టి ఆటోమేటిక్ గా దైవ ప్రీతి అనే అంశం, లవ్ ఫర్ గాడ్ అనేది మాకు మాలో పెరుగుతూ వస్తుంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, గణేష్ చతుర్థి టైంలో విల్ మేక్ చారియట్స్ స్వామి దగ్గర తీసుకెళ్ళడానికి. సో దానికోసం 4 డేస్ అలాగా మేము రాత్రి పౌలు పనిచేస్తూ ఉంటాం అనమాట. చేసినప్పుడల్లా మెయిన్ ఫోకస్ అంటే స్వామి నచ్చాలి, స్వామి చూస్తారనమాట ఒక చారియట్ బాగుంది అని చెప్పాలని. సో అందులో ఒక అబ్బాయి ఏమో ఆర్టిస్ట్, చాలా మంచి పెయింటర్, రేపు స్వామి దగ్గర తీసుకెళ్తున్నానుగా, ఆ రోజు రాత్రి ఫైనల్ గా పెయింట్ చేస్తున్నాడు అనమాట. పెయింట్ చేస్తున్నాడు, బాగా వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత చివరి చూశాడనమాట, అందరు చూస్తున్నారే అంత బాగా వచ్చింది అన్నాడు. కానీ ఆ అబ్బాయి కనిపించిన చివరిలో చిన్న ప్లేస్ లో కలర్ సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు అన్నాడు. అనిపించి అటు తన అవును కొంచెం బాగాలేదు, పర్లేదు స్వామి చూడరు చిన్న ప్లేస్ కదా అనుకున్నాడు. కానీ అబ్బాయి అన్నాడు, లేదు లేదు స్వామి కనిపిస్తున్నాము, అనిపిస్తే అంతా పెర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పి మొత్తం ఆ పెయింటింగ్ అంతా చెరిపేసి మళ్ళీ రాత్రి అంతా కూర్చొని మళ్ళీ వేశాడు ఫుల్ పెయింటింగ్, పడుకోకుండా. పర్ఫెక్షన్ ఉండాలని, స్వామికి ఏదైనా చేస్తే పర్ఫెక్షన్ గా చేయాలని. సో నెక్స్ట్ రోజు స్వామి తీసుకున్న తర్వాత స్వామి వెంటనే అబ్బాయి దగ్గరకు వచ్చి పక్కన నించుని ఫోటో తీసుకున్నారు. ఫోటో తీసుకుని చాలా బాగా చేసావు అన్నారు
1: తనతో.

0: స్వామిలా ఎంకరేజ్ చేస్తుంటారన్నమాట. సో దీన్ని బట్టి స్టూడెంట్స్ అందరికీ ఏమొస్తుంది, మనం ఏం చేసినా స్వామి కోసం చేయాలి, ఇంకెవరి కోసం చేయకూడదు అనే ఫీలింగ్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు జాబ్ చేసినా ఎక్కడ చేసినా ఆ జాబ్ కూడా మేము స్వామి కోసం చేస్తున్నాం సార్, పర్ఫెక్ట్ గా చేయాలి, ఆ బాస్ ఏమనుకున్నా పర్లేదు కానీ స్వామి కోసం చేస్తున్నా,
1: అది కరెక్ట్ గా ఉండాలి.
0: ఆ ఫీలింగ్ డెవలప్ అవుతుంది ఆటోమేటిక్ గా.
1: చాలా బాగా చెప్పావు అభిలాష్. సర్వకార్యం భగవత్ ప్రీత్యర్థం అన్నట్టు ప్రతిదీ ఏది చేసినా భగవంతుడు మన ఎయిమ్ అయినప్పుడు అది అంటే అనుకోకుండా సక్రమ మార్గంలో వెళ్తుంది. నువ్వు ఇంతకుముందు చెప్పావు ఏది చేసినప్పుడు కూడా ఇది భగవంతుడికి నచ్చుతుందా, స్వామికి నచ్చుతుందా, ఇలా చేయొచ్చా లేదా అని. అది ఎప్పుడైతే ప్రతి ఒక్కరు ఆలోచించగలుగుతారో వాడు తెలియకుండా వాడికి తెలియకుండానే సక్రమమైన మార్గంలో వెళ్తుంటాడు. సో మన హాస్టల్లో జరిగే ప్రతి పని కూడా అలానే ఉంటుంది. ఏమంటారు విశేష?
2: ఇది హాస్టల్ లెవెల్లో తను చెప్పిన సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ లో ఈ కమిట్మెంట్, సాక్రిఫైస్, పర్ఫెక్షన్ అనేది జరుగుతుంది కదా. కానీ మన సొసైటీలోకి వెళ్లేసరికి స్వామి ఇంకోటి ఏం చెప్తారంటే సొసైటీ నుంచి మనం తీసుకుంటున్నాం, సో సొసైటీకి కూడా ఏదైనా ఇవ్వాలి. అంటే ఆ సర్వీస్ మోటివ్ అనేది ప్రతి స్టూడెంట్ లో రావాలి అనే ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ద్వారా కొంచెం వస్తుంది ప్రతి స్టూడెంట్ కి. ఇదే మోటివ్ ని ఇంకొంచెం అందించడానికి స్టూడెంట్స్ కి స్వామి యూనివర్సిటీలో స్పెషాలిటీ స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఎవ్రీ ఇయర్ గ్రామ సేవ టైంలో, ఎవ్రీ ఇయర్ దసరా టైంలో గ్రామ సేవ అని ఒక మహాయజ్ఞాన్ని స్వామి కండక్ట్ చేస్తారు. అంటే యజ్ఞం అంటే పూర్ణచంద్ర ఆడిటోరియంలో చేసేది ఒక యజ్ఞం, ఇది చేసేది సేవా యజ్ఞం కింద కన్సిడర్ చేస్తారు. దీనిలో బేసికల్ గా వర్క్ ఏంటంటే పుట్టపర్తిలో చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకి ప్రతిరోజు ఒక్కొక్క రోజు వెళ్లి ప్రసాదాన్ని, స్వామి ప్రసాదాన్ని వెళ్లి అందిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లడం, ఎంతమంది ఉన్నారో అంతమందికి ప్రసాదం ఇవ్వడం, ఇంట్లో పెద్దవాళ్ళకి బట్టలు పెట్టేసి రావడం. బయట వాళ్ళు అనుకోవచ్చు ఒక్కరోజు ఇలా వెళ్లి సంవత్సరానికి ఒక రోజు వెళ్లి ఆ ఊళ్ళో బట్టలు ఇచ్చి ఒక రోజు ప్రసాదం పెడితే వాళ్ళకి కడుపు నిండుతుందా, ఏమైనా ఉపయోగం ఉంటుందా. కానీ అది మనం నిజంగా చూస్తే అది వాళ్ళకి అంటే మేము వెళ్లి చూసి వచ్చాం కాబట్టి చెప్తున్నాం. అక్కడ విలేజర్స్ ఊళ్ళో వాళ్ళకి ఎలా ఉంటుందంటే అరే మన కోసం ఎవరు ఆలోచించే వ్యక్తి ఒక్కడైనా ఉన్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇవన్నీ మనం చూస్తే ఎలక్షన్స్ వచ్చే టైంలో వాళ్ళు రోడ్లు వేయడం, మనకి స్ట్రీట్ లైట్లు అదంతా పెట్టడం అంతా బాగుంటుంది. కానీ వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఏమి చేయరు. కానీ మన స్వామి మాత్రం నేను ఉన్నాను మీకు అనే ఒక గుర్తింపు కింద వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. ఇంకా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ కి ఆ ఇండియన్ రూరల్ సైడ్ ని వాళ్ళు చూస్తారు,
1: గ్రామీణ ప్రదేశాలు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయని మనకు నేర్పించడానికి స్వామి పంపిస్తారు.
2: వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ రాగానే వీళ్ళు బయటకు వెళ్లి ఉద్యోగాలు అవన్నీ చేసుకునేటప్పుడు వీళ్ళు గ్రామ ఆర్గనైజేషన్ చేసే గ్రామ సేవల్లో కానీ వీళ్ళ యాక్టివిటీస్ లో కానీ పాల్గొనే ఆ తపన, ఒక సార్ట్ ఆఫ్ ఇన్సెంటివ్ వాళ్ళకి దొరుకుతుంది. అయ్యో మనం చూసాం కాబట్టి, వాళ్ళకి చూసారు కాబట్టి వాళ్ళకి తెలుసు
1: ఆ పరిస్థితి ఎలా ఉంది అని.
2: అప్పుడు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడానికి, సర్వీస్ చేయడానికి అది ఒక మోటివేషన్ కింద తయారవుతుంది. సో గ్రామ సేవ అది ఇంకో కాంపోనెంట్ మా ఇన్స్టిట్యూట్ లో స్పెషాలిటీ. ఇది ఏ యూనివర్సిటీలో ఉండదు, రూరల్ ఎక్స్పోజర్ అసలు వాళ్ళకి రాదు. మహా అయితే ఎక్స్కర్షన్స్ వెళ్తారు తప్ప ఇలాంటి సర్వీస్ యాక్టివిటీ వాళ్ళు తీసుకోరు. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ మా యూనివర్సిటీలో, మన యూనివర్సిటీలో. ఇక్కడ
1: హాస్టల్ లైఫ్, తర్వాత గ్రామ సేవ అని చెప్పారు. ఇంకా అలాంటివి గుర్తు చేసుకోవాలంటే స్పోర్ట్స్ మీట్ కూడా మనకి చాలా ముఖ్యమైనది. అది చాలా, అది కూడా ఒక పెద్ద యజ్ఞం అని చెప్పొచ్చు. దానికోసం ఎన్నో రోజులు మనం ప్రాక్టీస్ అని, మార్చ్ ఫాస్ట్ అని, పొద్దున్నే లేవడం, ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. వాటి గురించి ఏమంటారు?
2: బేసికల్ గా స్పోర్ట్స్ మీట్ వరకు వచ్చేస్తే మనం మన కమిట్మెంట్ లెవెల్స్ ని స్వామి ఛాలెంజ్ చేస్తారు స్పోర్ట్స్ మీట్ టైంలో. ఇదివరకు నెల రోజులు ప్రాక్టీస్ ఉంటుంది, మార్చ్ పాస్ట్ కానీ ఈవెంట్స్ ప్రాక్టీసులు కానీ అవన్నీ. అది కూడా ప్రతిదీ మనం చేసేది 2-3 నిమిషాలు అయి ఉంటుంది స్వామి ముందు ఆ టైంలో. కానీ ఆ 3 నిమిషాల కోసం మనం 30 రోజులు కష్టపడాలి, శరీరాన్ని వంచాలి, ఎక్సర్సైజులు చేయాలి. అందులో అది చలికాలంలో వస్తుంది. సో పొద్దునే లేవాలి, మనల్ని బలవంతంగా, అది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఆ స్వామి మొహంలో ఒక స్మైల్ వస్తే చాలు అన్న ఇది ఫీలింగ్ వస్తుంది.
1: తపన కోసం,
2: తపన కోసం పిల్లలు చేయడం మొదలెడతారు. ఇక్కడ చిన్న యూకేజీ పిల్లల నుంచి పిహెచ్డి చేసే వాళ్ళ వరకు ప్రతిరోజు దాని ఆ ఒక్క రోజు కోసం చాలా కష్టపడతారు. దానిలో ఏంటంటే గ్రూప్ కమిట్మెంట్ యాజ్ ఎ గ్రూప్, మన గ్రూప్ డైనమిక్స్ పెరుగుతాయి
1: కలిసి పనిచేయడం.
2: చాలా మంది పిల్లలు ఉంటారు కాబట్టి ప్రతి ఈవెంట్స్ లో కలిసి పనిచేయడం అనేది చాలా కష్టం. బయటకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక మెంటాలిటీ ఉంటుంది. అది సేమ్ థింగ్ హాస్టల్లో మనం ఏదైతే నేర్చుకున్నామో ఇన్నాళ్ళు ఉండి అలా ఆ నేర్చుకున్నది ప్రాక్టికల్ గా స్పోర్ట్స్ మీట్ లో అప్లికేషన్ కింద ఉపయోగపడుతుంది. అందరితో కలిసి ఉండడం, అందరితో కలిసి పనిచేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. స్పోర్ట్స్ మీట్ లో అది మార్చ్ ఫస్ట్ వన్ మెయిన్ డైరెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మార్చ్ ఫస్ట్ అందరి చేతిలో ఒకేసారి వెళ్ళాలి, అందరి చేతులు అందరి కాళ్ళు ఒకేసారి లేవాలి, ముందరికి సాగాలి అంటే అప్పుడే అందరు ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. ఆ కమిట్మెంట్ యాజ్ ఎ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ స్పోర్ట్స్ మీట్ లో, అది ఇంపార్టెంట్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైం మన సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ లో చేసినట్టు ఇక్కడ కూడా సాక్రిఫైస్ చేయాలి, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. కొంతమంది అందరూ అందరిలాగా పికప్ చేసుకోలేరు, కొంతమంది టాలెంటెడ్ ఉంటారు కొంత చేస్తారు. అప్పుడు స్పోర్ట్స్ మీట్ లో మేము చూసింది ఏంటంటే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి నేర్పించడం మొదలెడతారు. బేసిక్ ట్రైనింగ్ అయిపోతుంది, ప్రాక్టీస్ సెషన్ అయిపోయిన తర్వాత సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూనియర్స్ కి వచ్చి పాపం హెల్ప్ చేస్తారు ఎవరైతే చేయలేకపోతున్నారో. ఫైనల్ డే మీరు చూస్తే అందరూ ఒకేలాగా పర్ఫెక్ట్ గా చేస్తారు.
1: చాలా బాగా చెప్పారు. ఇవి పోను ఒక్కొక్క ఈవెంట్ కోసం అంటే ఆ ఫైనల్ డే రోజు నిజానికి ప్రతి ఈవెంట్ ఒక 2 నిమిషాలు మాక్సిమం 5 నిమిషాలు స్వాముందు మనం చూపిస్తాం, కానీ దాని ప్రాక్టీస్ మాత్రం చాలా కష్టతరంగా సాగుతుంటుంది. ఏమంటారు అభిలాష్? మీరు
0: ఇప్పుడు విషయం చెప్పినట్లుగా స్పోర్ట్స్ మీట్ కూడా బేసికలీ స్వామిని ఆనందపరచడానికి. సో ప్రతి ఒక్క ఈవెంట్ ఇన్ హాస్టల్ కాలేజ్ ఈ సెంటర్డ్ అరౌండ్ స్వామి అనమాట, స్వామిని సంతృప్తి పెట్టాలి అని. సో ఆ మొట్టితోనే స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు, చాలా కష్టపడతారు, ఫైనల్ గా స్వామి ఆనంద పెడితే ఆ కష్టాన్నంతా మర్చిపోతారు, ఇంకా మళ్ళీ స్టడీస్ లోకి వెళ్ళిపోతారు. సో అటాచ్మెంట్ అనేది ఉండదు అనమాట. సో మీరు చేసాము స్వామి ఆనందపడ్డారు అంతే అయిపోయింది,
1: అక్కడికి
0: అయిపోయింది. సో డిటాచ్మెంట్ అనేది కూడా నేర్చుకుంటాము, గ్రూప్ ఎఫర్ట్స్, మ్యాన్ మేనేజ్మెంట్. నువ్వు చేస్తున్న ఐటెంలో నీ సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు. సో వాళ్ళతో కలిపి చేయాలి, వాళ్ళని హర్ట్ చేయకూడదు, మిగతా హర్ట్ చేయకుండా చేయాలి. సో వాళ్ళ యొక్క మైండ్ ని మెంటాలిటీని అర్థం చేసుకుని
1: వాళ్ళతో
0: పాటు ఎలాగా
1: నడుచుకోవాలి
0: అనేది. సో ఇవన్నీ స్వామి మాకు అందించిన చాలా గిఫ్ట్స్ అని అనుకోవాలంతే. మా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఇవన్నీ చాలా ఎంతో ఉపయోగపడతాయి. సో ఇవన్నీ చేస్తున్నాం కానీ స్టడీస్ మాత్రం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయట్లేదు. స్వామి చెప్తారు నా దృష్టిలో 75% పాస్ మార్క్ అని, 75% జనరల్ గా 35% అనుకుంటాం కానీ స్వామి స్టాండర్డ్స్ ఏంటంటే 75%. 75% కన్నా తక్కువ వస్తే అందరూ ఫెయిలే. సో అంత హ్యాండ్ స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట. అకాడమిక్స్ లో కూడా ఏ మాత్రం తగ్గినకుండా చూస్తున్నారు స్వామి. గేట్స్ లో ర్యాంక్స్, ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా తెచ్చుకున్నట్టుగా మా టీచర్స్ అందరూ చెప్తుంటారు. సో ఎంకరేజ్ చేయడానికి స్వామి వాళ్ళకి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా మంచి గిఫ్ట్స్ ఇవ్వడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అలా చేయడం వల్ల స్టూడెంట్స్ కూడా చదువును కూడా ఓకే మనం చదువుతున్నాం ఎందుకంటే స్వామిని ఆనందపరచాలి,
1: అది కూడా
0: స్వామి ఇన్స్టిట్యూట్ కి మంచి పేరు రావాలి. సో ఆ చదువు కూడా బేసికల్ గా ట్యూన్ టువర్డ్స్ దైవప్రీతి. చదువు, హాస్టల్, స్పోర్ట్స్ మీట్, గ్రామ సేవ అన్ని కూడా స్వామిని ఆనందపరచడానికి కోసం.
2: కాలేజ్ కానీ హాస్టల్లో కానీ ఏ పని చేసినా స్వామి కోసం, చదువు స్వామి కోసం, రీసెర్చ్ స్వామి కోసం, ఒక టీచర్ వచ్చి మాకు క్లాస్ తీసుకుంటే అది కూడా స్వామి కోసం. అంటే ప్రతిదీ ఏ పని చేసినా, అంటే మనం ఇంకా కొంచెం వెళ్తే మన చిన్నప్పుడు మనకి బాల వికాసంలో నేర్పించింది ఏదంటే ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని స్వామికి నచ్చుతుందా అనే ఒక ఆలోచనతో చేస్తే మనం ఎప్పుడు మంచి పనులు చేస్తామని మాకు చెప్పేవారు. అది ఇక్కడ ప్రాక్టికల్ గా మాకు మోర్ చేయడానికి చాలా ఈజీ ఇక్కడ, ఎందుకంటే మనకి డైరెక్ట్ గా తెలిసిపోతుంది స్వామికి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అని. అది చేసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్ గా దేవుణ్ణి సాటిస్ఫై చేస్తే మనం అందరినీ సాటిస్ఫై చేస్తాం. ఆ డైరెక్షన్ లో వెళ్తే ప్రతి చిన్న పని ఇక్కడ చేసేది హాస్టల్లో కానీ మందిర్లో కానీ, మందిర్లో మేము చేసే ప్రోగ్రామ్స్ కానీ, మందిర్లో పాడే భజన్స్ కానీ, మందిర్లో చెప్పే వేదం కానీ, ఇలా ఏ చిన్న ఆస్పెక్ట్ తీసుకున్నా ప్రతిదీ స్వామి వైపు డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఒకటి కమిట్మెంట్ లెవెల్స్ పెరుగుతాయి. స్వామికి కోసం చేయాలంటే పర్ఫెక్ట్ గా చేయాలి. రెండు, స్వామి కోసం చేయాలంటే మనం ఒక్కొక్కసారి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో అదొకటి. అండ్ మూడోదేమో పర్ఫెక్ట్ గా చేయాలి, అది కరెక్ట్ గా రావాలి అంటే. సో మీరు స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేసుకుని చెప్పాను కదా స్వామి యూజ్ చేసిన పెద్ద పెద్ద వర్డ్స్, సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ రియలైజేషన్, ఇవన్నీ ఇప్పుడు చూస్తుంటే నేను ఫస్ట్ యూజీలో చూసింది, ఇప్పుడు చూసింది నా పర్స్పెక్టివ్ అంతా మారిపోయింది.
1: అవును, మన హాస్టల్ గురించి ఇంకొక విషయం గుర్తొస్తుంటుంది. ఎప్పుడు నాకు యాక్చువల్గా పెద్దగా అర్థమయ్యేది కూడా కాదు అది విన్నప్పుడు, కానీ తర్వాత అర్థమైంది. ఈచ్ వన్ లీవ్ ఫర్ అదర్, ఆల్ లీవ్ ఫర్ గాడ్ అని. సో మనం చేసే ప్రతి పని కూడా స్వామి కోసం. అంటే ఎప్పుడైతే మనం స్వామి కోసం అని చేస్తామో దాంట్లో అన్ని అన్ని ఇన్వాల్వ్ అయిపోతాయి.
0: నెక్స్ట్ ఇప్పుడు హాస్టల్ కాలేజ్ తర్వాత అతి ముఖ్యమైన కాంపోనెంట్ ఏంటంటే మందిర్.
1: అవును,
0: ప్రతి స్టూడెంట్ ఎవ్రీ డే 1 అవర్ మందిర్లో టైం స్పెండ్ చేస్తారు. ఆ మందిర్లో స్పెండ్ చేసే టైం ఎంత పవర్ఫుల్ అంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలు ఆ వైబ్రేషన్స్ అన్ని మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ని ఆటోమేటిక్ గా తీసేసి మంచిని నింపుతాయి. ప్రత్యేకంగా మనం ఎఫర్ట్ పెట్టక్కర్లే, ఆ ప్లేస్ ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఆ ప్లేస్ అంతా స్వామి వైబ్రేషన్స్ తో నిండిపోయి ఉంది కాబట్టి మనం ప్రతి రోజు ఒక 1/2 అవర్ అక్కడ స్పెండ్ చేస్తే ఆటోమేటిక్ గా మన స్పిరిచువల్ గ్రోత్ కూడా బాగుంటుంది.
1: ఇంకా మందిర్ విషయానికి వస్తే విద్యార్థులు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే అందరికి ప్రసాదం పంచడం ఒకటి. అది చూసినప్పుడు అసలు అనిపిస్తుంది, అమ్మ ఎన్ని వేల మందికి ప్రసాదం పంచాలంటే పాపం అది కరెక్ట్ గా వెళ్తుందా, అందరికి అందుతుందా, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఏ అనుమానం లేకుండా ఆ చివరిలో ఉన్న వాడికి కూడా ప్రసాదం చేరుతుంది. ఇదంతా స్వామి చెప్పిన క్రమశిక్షణ వల్లే వచ్చిందని నేను అనుకుంటాను. విశ్వేశ్వర్ మీరు ప్రసాదం ఇన్ఛార్జిగా కూడా చేశారు, దానికి
2: క్రమశిక్షణ అన్నారు కాబట్టి ఒకటి చెప్తాను. కొన్నేళ్ల క్రితం ఇట్లాగే స్వామి ప్రసాదాన్ని బ్లెస్ చేస్తారు. అంటే ఫస్ట్ ప్రసాదం ఇవ్వాలి అంటే స్వామి ముట్టుకుని బ్లెస్ చేసి అదేం ప్రసాదం అంతా కనుక్కుని మాట్లాడి అందరికి పంచమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే అప్పుడు అందరికి పంచడం మొదలు పెడతాం. అలాగే ఒక అబ్బాయి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు ఆ డిస్ట్రిబ్యూషన్ లో. ఆ రోజు వాళ్ళ ఊరు నుంచి ఎవరో భక్తులు కొంతమంది వచ్చారు, ఈ అబ్బాయికి వాళ్ళంతా తెలుసు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం ఇచ్చేటప్పుడు అక్కడ తెలిసిన అంకుల్ కి ఇతను ఒకటికి బదులు 2 ప్రసాదాలు ఇచ్చి మా ఇంట్లో కూడా ఇచ్చేసి రండి అని చెప్పేసి డిస్ట్రిబ్యూషన్ చేసేసాడు, వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత స్వామి ఈ అబ్బాయిని పిలిచారు, పిలిచి అడిగారు, ఏరా నీ వాళ్ళతే నువ్వు 2 ఇస్తావు, మీ వాళ్ళు కాకపోతే 1 ఇస్తావా అని. అంటే ఇది మనకి కొంచెం చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ దీనిలో స్వామి చెప్పే లెసన్ చాలా పెద్దది. అంటే మనకి ఎప్పుడు ఒక సార్ట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఉంటుంది లైఫ్ లో, మన ఈ వీళ్ళు మన వాళ్ళు, వాళ్ళు మన వాళ్ళు కాదు అని. అక్కడ స్వామి చెప్పేది ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒకటే నీకు. అది ఇప్పుడు హాస్టల్లో చెప్పినట్టు అందరూ మా అన్నదమ్ముల్లాగే మేము అక్కడ బతుకుతాం. ఎందుకంటే మాకు ఉన్న అన్నదమ్ములందరూ ఇంట్లోనే ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ సాయి బ్రదర్స్ కింద కలిసిపోయి హాస్టల్లో ఒకటే ఫ్యామిలీ కింద బతుకుతాం. ఆ ఆస్పెక్ట్ ని స్వామి ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ కానీ చాలా ప్రొఫౌండ్ లెసన్ స్వామి చెప్పేది. అంటే అందరూ మన వాళ్లే, మరి వాళ్ళ ఒక్కళ్ళకే నువ్వు ఎందుకు అంత స్పెషాలిటీ ఇవ్వాలి అని స్వామి అడిగిన క్వశ్చన్ అది. సో ఇలాంటివి చాలా జరుగుతూ వచ్చాయి లైఫ్ లో. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఉంది, ప్రైమరీ స్కూల్ పిల్లలతో స్వామి ఇదివరకు బాగా మాట్లాడేవారు. సో ఒక పిల్లవాడిని ఇలాగే పిలిచారు, పిలిచినప్పుడు హూ ఆర్ యువర్ బ్రదర్స్ అని అడిగారు తన్ని. వీళ్ళు అన్నాడు ఒకడినే చూపించాడు. దెన్ స్వామి అన్నారు వీళ్ళందరూ నీ బ్రదర్స్ అన్నారు. తర్వాత ఇంకో వీళ్ళ అమ్మాయిని చూపిస్తే వీళ్ళు ఎవరు వేరే చేయాలి సిస్టర్ అంటే ఒక అమ్మాయిని చూపించారు, లేదు వీళ్ళందరూ మీ సిస్టర్స్ అని చెప్పారు. ఫన్నీగా అంటే లైటర్ నోట్ లో ఇవి ఆ అబ్బాయి ఇంకో అబ్బాయిని పిలిచి వేరే చేయరు వైఫ్ అని అడిగారు. సో ఆ అబ్బాయికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సో బేసికల్ గా ఈ దీనిలో ఏంటంటే మళ్ళీ ఆ వసుదైక కుటుంబకం అన్న ఫీలింగ్ ని ఆ చిన్నప్పటి నుంచి స్వామి దాన్ని ఇన్కార్పొరేట్ చేయడం మొదలెట్టు.
1: ఎగ్జాక్ట్ గా నేను ఇదే ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నాను, నువ్వు చెప్పావు. ఆ తర్వాత స్వామి ఇలా కూడా అన్నారు యాక్చువల్గా, హూ ఇస్ యువర్ ఫ్రెండ్ అని కూడా అడిగారు. అప్పుడు వెంటనే అబ్బాయి అనుకున్నాడు అందరు బ్రదర్స్ అన్నారు, స్వామి అందరు సిస్టర్స్ అన్నారు. సో ఫ్రెండ్స్ కూడా అందరు అని చెప్పేసేలా అని చెప్పేసి స్వామి ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ అనేసాడు. స్వామి ఇక్కడ చక్కగా చెప్పారు, లేదు లేదు, భగవంతుడు ఒక్కడే నీ స్నేహితుడు అని. సో ఇవన్నీ చిన్నపిల్లలతో మాట్లాడే చిన్న చిన్న సంభాషణలు కావచ్చు, ప్రసాదం పంచిపెట్టే విద్యార్థికి ఒక జోక్ వేశారు అనుకోవచ్చు, కానీ ఇందులో ఎంతో అంతరార్థం ఉంటుంది. నిజానికి స్వామి విద్యార్థుల్ని మార్చే విధానం కూడా ఇంత సులభంగా ఉంటుంది కానీ ఎంతో స్థాయికి తీసుకువెళ్తుంది. ఇలా నిజానికి ఈ అంశాలపైన మనం చెప్పాలంటే ఎంతైనా చెప్పచ్చు, ఈ సమయం కూడా సరిపోదు. స్వామి ఇలాంటి విద్యా సంస్థలు స్థాపించి మనందరినీ ట్రైన్ చేయడం అనేది ఒక అదృష్టం యాక్చువల్లీ. ఇవన్నీ విన్నప్పుడు మనకు చక్కగా తెలుస్తుంది కదా శ్రోతలారా, ప్రతి విద్యార్థి ఈ విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు అన్నీ నేర్చుకుని పరిపూర్ణతను, అవి క్రమశిక్షణతో నేర్చుకునే పయనంలో పరిశుద్ధతను వారికి తెలియకుండానే పొందుతున్నారు. ఈ విధంగా రూపుదిద్దుకోబడిన జీవితం సంఘనీతిని పాటిస్తూ సంఘసేవకై తోడ్పడుతుంది. స్వామి చింత విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులు బయటికి వెళ్లే ముందు స్వామికి కృతజ్ఞతతో వారి భావాలను పాటల ద్వారా పద్యాల ద్వారా వ్యక్తపరిచినప్పుడు స్వామి తల్లి ప్రేమతో ఇలా చెప్తారు, విద్యార్థులారా, మీరు ఇక్కడ నేర్చుకున్న ప్రతి మంచి విషయాన్ని బయటకి తీసుకువెళ్లినప్పుడు ఆచరించి చూపించాలి. దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతితో మెలగాలి. మీరు ప్రపంచంలో ఏ నలుమూలలా ఉన్నా మీ ఇంట వెంట జంట కంటనే ఉంటాను అని అభయ ముసగి మరీ పంపిస్తారు. శ్రోతలందరూ ఒక్క విషయాన్ని గమనించాలి, స్వామి నిర్దేశించిన మార్గంలో పయనించే ప్రతి వ్యక్తి స్వామి విద్యార్థియే. ఈ విశ్వమే మన కళాశాల. సాక్షాత్తు సత్యసాయి భగవానుడు మన గురువు. ఆయన చెప్పిన పాఠాలను నేర్చుకుని పాటించగలిగినప్పుడు ప్రతి ఒక్కరూ పరిపూర్ణత పరిశుద్ధతను పొందుతారు, తద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలరు. ఈనాటి మన ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో విలువైన వారి సమయాన్ని మనతో వెచ్చించిన స్వామి విద్యార్థులు శ్రీ విశ్వేశ్వర్, శ్రీ అభిలాషులకు మా శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చివరిగా స్వామి విద్యార్థులు స్వామి కోసం పాడిన ఒక చక్కని పాటను మీ అందరికీ అందిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేణ రక్ష రక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయ్యుండండి. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారు నిర్వహించిన ఒక సత్సంగ కార్యక్రమంలో శ్రీ విద్యాశేఖర్ అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు, సకల చరాచర జగత్తులకి ఆధారభూతులు, సృష్టికర్త, మనందరికీ మాతపిత, గురుదైవములు, మన సర్వస్వం, మన ప్రాణమైనటువంటి మన ప్రీతమ భగవానులకి, దివ్య చరణారవిందాలకి వినమ్ర ప్రణామములు అర్పిస్తూ, దాదాపు గత 2 దశాబ్దాలుగా అకుంఠిత దీక్షతో నిర్విఘ్నంగా, నిర్విరామంగా సాయి సాహితీ సాంస్కృతుల సేవాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి మరియు స్టడీ సర్కిల్ వారి ఈ ప్రాంగణంలోకి వచ్చి మాట్లాడిన అనేక మంది మేధావులు, గొప్పవాళ్లు, పండితులు, విద్వన్మణులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు అయినటువంటి గొప్పవాళ్ల సరసన నిలబడి ఈ గొప్ప వేదిక మీద మీ ముందు నిలబడి మాట్లాడటానికి సాహసిస్తున్నాను. అందుకు ముందుగా నా ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులైనటువంటి సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలండి. ఇందాక మన మాటలలో సోదరి అన్నారు, మన జీవితాలు సాయి సేవలో అంకితం అవటం మన ధన్యతకి గుర్తని. సరిగ్గా ఆ టాపిక్ గురించే ఇవాళ నేను మాట్లాడుతున్నానండి. భగవాన్ శ్రీ సత్యసాయి అవతారంలో అవతారమూర్తికి సేవా సంస్థలకి మధ్య గల అపురూప అవినాభావ సంబంధం గురించి తెలుసుకున్నట్లయితే, మనం ఈ సంస్థలో ఏమిటి, ఈ సంస్థ ఏమిటి, వారెవరు, మనమెవరు అని తలుచుకున్నట్టయితే, మనకొక్కసారి వారికి మనకి గల మధ్య చక్కటి అనుబంధాన్ని స్వామి ఈ రకంగా ఒక పద్యంలో చెప్పారు. ఆ నందబాలుడే ఆనందబాలుడై తనవారి గుర్తింప తరలివచ్చే, ఆ రామచంద్రుడే ఆరామచంద్రుడై ప్రశాంతి నిలై ఆరామచంద్రుడై తన బంటులను కనుగొనగ వచ్చే, ఆ ఈసుడే బాల సాయీసుడై తన గుంపులతో ఆడుకొనగ వచ్చే, ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై తన ఆయుధములు చేకొనగ వచ్చే, అట్టి పరమాత్మయను బొమ్మలాటగాడు తాను జీవుల రంగస్థలాన నిలిపి ఆడు ఆనాటి ఈనాటి ఆటదూచి సుంత వర్ణించి కొంత సంతసముగనుడీ. ఎంత బాగా చెప్పారు స్వామి. నేను ఆనాటి శ్రీకృష్ణుడను, నా నందగోకులంలోని గోపగోపీ జనాల్ని నన్ను మళ్ళీ గుర్తింప, మీ అందరినీ గుర్తించి మీలో పికప్ చేయడానికి వచ్చాను. ఆనాటి రామచంద్రుణ్ణి నేను నా బంటులైనటువంటి వానరసేనల్ని, మునులని మళ్లీ కనుగొని మీ అందరికీ తలకు పడివ్వటానికి తన బంటులను కనుగొనగ వచ్చాను. అలాగే బాలసాయీసుడై తన గుంపుతో ఆడుకొనగ వచ్చే, తన గుంపెవరు, ఈశ్వరుడి యొక్క గుంపెవరండి, ప్రమదగణాలు, గణేశ్వరుడు, కుమారస్వామి, ఇలాంటి నంది, ఇలాంటి వాళ్ళందరితో, అంటే తనకి పనులు ఎక్కడెక్కడుండి చెయ్యాలనేటువంటిది వీళ్లతో కలిసి ఆడుకోవటానికి వచ్చాను. ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై తన ఆయుధములు చేకరుగో వచ్చే, చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆయుధాలు శంఖ చక్ర గదా దండములు, కాని ఈ మహావిష్ణువు, ఈ మహీవిష్ణువు ప్రేమావతారి, సంస్కరణావతారి, సేవావతారి. ఈ సేవావతారి తాను సేవ చేయటానికి కావలసినటువంటి పరికరాలుగా, మనందరినీ ఉపకరణాలుగా, ఆయుధాలుగా ఏర్కోవడానికి వచ్చారు. సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటి 4 ఆధారాలను చేసుకుని వాటి మీద మనందరినీ ఒక బ్రిడ్జిలాగా నిలిపారన్నమాట స్వామి. ఇది చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే స్వామి ఇలా చెప్పడం మనం విన్నామా, ఒక్కొక్కసారి మనం చెవులు పనిచేయవు, మనసు కూడా పనిచేయదు, మర్చిపోతుంటాం. అందుకని అప్పుడప్పుడు మళ్లీ స్వామి గుర్తు చేస్తుంటారు. 1960లు 70లు, అంటే 1960-70 దశకాల్లో, డికేడ్స్ లో స్వామి హైదరాబాద్ వచ్చినప్పుడు సేవాదళాలు చాలా తక్కువ ఉండేవారు కొత్తల్లో, కాబట్టి
వాళ్ళతో స్వామి చాలా చనువుగా ఉండేది. ఎందుకంటే వాళ్ళతో చాలా కాలంగా స్వామి పర్సనల్ అనుబంధం ఉంటాం వల్ల వాళ్ళతో కూర్చుని భోంచేసేవాళ్ళు. స్వామి ఎప్పుడు వచ్చినా గానీ అందరితో కూర్చుని డిన్నరో లంచో కలిసి చేసేవాళ్ళు. చేసి వాళ్ళకు వడ్డిచ్చేవాళ్ళు, వాళ్ళని తినమనేవాళ్ళు, వాళ్ళతో మధ్య తిరుగుతుండేవాళ్ళు. అంతా అయిన తర్వాత దగ్గర చుట్టూ కూర్చోపెట్టుకుని చక్కగా మాట్లాడుతుండేవాళ్ళు. అలాంటి ఒక సందర్భంలో స్వామి అక్కడున్న సేవాదళ్ళందరినీ ఒక ప్రశ్న వేశారు, ఇక్కడున్న మీరంతా మీ ప్రయత్నంతోనే సేవాదళ్ళగా చేరారా అని. మనం ఏం చెప్తామండి? మౌనమే శరణం. అందరూ మౌనం వహించారు. అప్పుడు ఆ మౌనాన్ని ఛేదిస్తూ భగవాన్ బాబావారు చేసిన సత్య ప్రకటన శ్రీ సత్యసాయి సేవా సంస్థలోని సభ్యులందరికీ కూడా వర్తించేలాగా ఉంది. అప్పుడు స్వామివారు మనోహర సుందర దరహాస్వదనంతో ప్రకటించిన సత్యం ఆయన మాటలోనే విన్నాం. బంగారు, మీరందరూ ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇది కేవలం రెండు అవతారాల్లో మాత్రమే జరిగింది, శ్రద్దగా వినండి. రామావతార సమయంలో విష్ణుమూర్తి తనకు కావలసిన వారిని అందరినీ ముందుగానే గుర్తించి వివిధ దేవతలకు వారి వారి అంశాలలో వానరులుగా నరులుగా తన అవతార కార్యక్రమానికి కావలసిన ఉపకరణాలుగా అన్ని సమకూర్చుకున్న తర్వాత శ్రీరాముడిగా అవతరించాడు. మళ్లీ ఇప్పుడు ఈ సాయి అవతార సమయంలో స్వామికి కావలసిన ఉపకరణాలుగా మిమ్మల్ని అందరినీ రూపొందించుకుని నా వద్దకు రప్పించుకున్నాను. ఇది మీ బహుజన్మల పుణ్యఫలం, అందరికీ లభించదు. కనుక వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోండి. మీరెవ్వరూ మీ ప్రతిభ వల్లనో, తెలివితేటల వల్లనో, మరో కారణం వల్లనో సేవాదళాల్లోకి రాలేదు. కేవలం స్వామి సంకల్పంతోనే వచ్చారు. ఈ విషయం గ్రహించి ఈ అవతార లక్ష్య సాధనలో ఉపకరణాలుగా మారి మీ జీవితాలను పునీతం చేసుకోండి. మీరు తరించండి, మీతో ఉన్నవారిని తరింపజేయండి. ఎంతటి సత్యవాక్కు, స్వామివాక్కు. ఈ 50 ఏళ్ల తర్వాత ఇది వెనక్కి తిరిగి చూసుకుంటే 50 ఏళ్లుగా స్వామితో మనం అందరం ఉన్నాము, కానీ ఆ ఎరుక ప్రతిక్షణం మనలో ఉంటే ఎంత బాగుంటుందని అనుకోవటానికి దానికేంటంటే, ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే తన అవతారంలో తాను వచ్చింది ధర్మ పునఃస్థాపనకి, వేద ఉద్ధరణకి, సనాతన ధర్మ పునరుద్ధరణకి, తర్వాత భక్త రక్షణకి, ధర్మ సంరక్షణకి, ఈ 4 వచ్చారు స్వామి. అయితే ఈ పనులన్నీ ఆయన చేస్తూ తను చేసుకోవచ్చు కదా, తను చేసుకుంటుంటే ఆ క్రెడిట్ అంతా మనకిచ్చేందుకు ముందు మనం నిలబెడుతున్నారు. ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, ఉదాహరణకి చాలా వెనక్కి వెళ్దాం, పాత మందిరం ఓపెనింగ్ అండి. అది ఎప్పుడంటే 1945 డిసెంబర్ 14, అది శుక్రవారం వైకుంఠ ఏకాదశి పార్థివనామ సంవత్సరం కార్తీక మాసం. పుట్టపర్తి గ్రామంలో ఆ వెలిసిన తొలి మందిరం, అది పాత మందిరం అంటాం ఇప్పుడు దాన్ని. ఆ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక చూస్తే మనము దానిలో ఏముంటుందంటే, శ్రీ శ్రీ భక్త బాబా భక్త మండలి అనే పేరుతో ఆహ్వానం ముద్రించారు. అంటే చూడండి, 1945 అంటే మన సంస్థ 65 పుడితే, 1965 పుడితే 45 మనకి స్వామి ఆ ఒక కౌన్సిల్ గా భక్త మండలి అన్నారు, అంటే కౌన్సిల్ గా మనకి ఒక స్టేటస్ కల్పించారు చూడండి. అలాగే 1950 నవంబర్ 23 గురువారం విక్రాంతి నామ సంవత్సరం కార్తీక శుద్ధ చతుర్దశి నాడు స్వామిచే ప్రారంభించబడిన ప్రశాంతి నిలయ ఆ ప్రశాంతి నిలయాన్ని ఎలా పూర్తిగా పిలవాలి, శ్రీ భగవాన్ సత్యసాయి ప్రశాంతి నిలయం నూతన మందిర ప్రారంభోత్సవానికి వేసినటువంటి ఇన్విటేషన్ కార్డులో 6 ప్రోగ్రాంలు వేశారండి. అయితే ఆ ప్రోగ్రాంలన్నీ వేరే వేరే ఉన్నాయి, కానీ స్వామి ఏమి హైలైట్ చేశారని చూసుకుంటే, ప్రారంభించిన మరునాడు స్వామి చేసిన కార్యక్రమం 24 ఏం చేశారు, మొట్టమొదటి కార్యక్రమం బెంగళూరు భక్తులచే అఖండ భజన. మనతో స్వామి ఏం చేస్తున్నారు చూడండి, ఎట్లా చేస్తున్నారు, ఫస్ట్ ఆయన వెనకుండి మన ముందుకు నెడుతున్నారు. తర్వాత 28 మంగళవారం నాడు పేదలకు, కుంటివారికి, గుడ్డివారికి, అవిటివారికి, అవసరార్థులకు వస్త్రదానం అనే ప్రత్యేక ప్రముఖంగా కార్యక్రమం నిలిచి ఆ రోజంతా చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా తమ అవతార కార్యక్రమాన్ని భజన నారాయణ సేవలతో ప్రారంభించారు స్వామి. ఆ సేవల్లో పాల్గొనే భాగ్యం మనకిచ్చారు, ఆ క్రెడిట్ కూడా మనకిచ్చి వీరు చేశారు, వారు చేశారు అని మనకి ఆ కితాబులన్నీ మనకి ఇస్తున్నారు స్వామి. అలాగే 1954 మధురైలో ఫస్ట్ భక్తులంతా కలిసి చిన్న భజన మండలి పెట్టుకున్నారండి. ఆ భజన మండలికి వారు పెట్టుకున్న పేరు గమత్తుగా ఉంది, స్వామి యొక్క అనుమతితో పెట్టుకున్నారు. ఇది శ్రీ సత్యసాయి సమాజం అన్నారు దీన్ని. చూడండి, అప్పుడే సమాజం ఏర్పడిపోయింది.
సత్యసాయి అవతారం ప్రకటించారు, తన కార్యక్రమం మొదలాడు, మందిరం పెట్టారు, ఒక చిన్న ఇంకా భజన మండలి కూడా ప్రారంభం కాలేదు. ప్రశాంతి మందిరంలో ఇంకా భజన మండలి కూడా ప్రారంభం కాలేదు, భజనలు జరుగుతున్నాయి అట్లా. మధురైలో వాళ్ళు పెట్టుకున్నారు. అది చూసి దేశం అంతటా అక్కడక్కడక్కడక్కడ ఈ భజన మండళ్ళు ఏర్పడ్డాయన్నమాట. భజన సమాజ్ సత్యసాయి సమాజం అని పేరు పిలిచేవాళ్ళనమాట అండి. అయితే ఇంకా విచిత్రాలు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ అవతారం ఎంత కేర్ఫుల్ గా తన యొక్క ప్లాన్ చేసుకుంది, తన జీవి మొత్తం ఈ 86 ఏళ్ల ప్లాన్ ని ముందే తయారు చేసుకు వచ్చేసారు స్వామి. ఊరికే జస్ట్ అలా ఇంప్లిమెంట్ చేస్తూ వారు వెనుకుంటూ మన ముందు నడిపిస్తున్నారనమాట. మనం గుర్రాలం వారు సారథిలాగా. ఆ నడిపిస్తున్నప్పుడు 1956లో ఏప్రిల్ 19వ తేదీన మద్రాసులో పెరంబూర్ అనే సబర్బ్ ఉందండి, అక్కడ సత్యసాయి భజన గ్రూప్ అని వాళ్ళు ఏర్పడి వాళ్ళ గ్రూప్ లో వాళ్ళు భజన చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక మందిరం స్వామి యొక్క ఆశీస్సులతో కట్టుకోవాలని పెట్టి శంకుస్థాపనకు పిలిచినప్పుడు 1958 మార్చి 23వ తేదీన ఆ మందిర భవనానికి శంకుస్థాపన చేస్తూ, స్వామి ఇది భజన గ్రూప్ కాదు, దీని పేరు మార్చండి, శ్రీ సత్యసాయి సేవ సమాజము అని స్వామి దాని పేరు అర్పించారు. అంటే 1956-58లోనే స్వామి దీని ముందు తన ముందు రాబోయే ప్రణాళికలకి సత్యసాయి సేవ సంస్థలన్నిటికీ ముందే ఒక రకమైనటువంటి భవిష్య స్వరూపాన్ని సమగ్ర స్వరూపానికి లీలామాత్రంగా ఆ సంకేతంగా మనకి అప్పుడే తెలియజేశారన్నమాట అండి. తర్వాత ఈ సేవావతారి ఆయన జీవితం అంతా సేవ సేవ సేవ, ఇంకో మాట లేదు. సేవకి సేవ అనేటువంటిది ప్రేమకి ఒక ప్రకటన రూపమైనటువంటి ఆచరణ రూపమైనటువంటి వ్యవస్థ. అది నాకు ప్రేమ ఉందని చెప్తే ఎలా తెలియాలి, భగవాన్ ప్రేమమూర్తి అని ఎలా తెలియాలి, వారు అనంతమైన ప్రేమలోంచి వచ్చేదే ఆ సేవనే తత్వం అని. ఆ సేవని తన జీవితాంతం నిలుపుకుంటూ తనకి తోడుగా మనని తెచ్చుకున్నారు కాబట్టి అందరికీ ఇంతో అంతో రోల్ ఇచ్చి చేస్తున్నారు. అలాగే 1956 అక్టోబర్ 4న ప్రశాంతి నిలయం పైన కొండ మీద చిన్న హాస్పిటల్ కట్టారండి. ఆ ఆసుపత్రి ప్రారంభంతో అది ఆసుపత్రికి లో పనిచేసేందుకు తన భక్తులకే, వాళ్ళు క్వాలిఫై లేదు, ఈ డాక్టర్ చారి గారు అండి ఇలాంటి వాళ్ళు, జయలక్ష్మి గారు లాంటి వాళ్ళు, డాక్టర్ శాంత, బిక్కిన సీతారామయ్య గారు, బ్రహ్మం గారు, వీళ్ళందరూ పెద్ద క్వాలిఫైడ్ కాదు వాళ్ళు, కానీ మీ క్వాలిఫికేషన్ కాదు ఇక్కడ కావాల్సింది, మీ యొక్క ఆర్తి సేవ చేయాలి, ఇది అవతారంలో పాల్గొవాలని ఇస్తూ ఈ రోగులకి సేవ చేసేందుకు తన సేవకులకే తన భక్తులకే అవకాశం ఇచ్చారు స్వామి. అందులో ఈ బిక్కిన నాగమణి గారు లాంటి వాళ్ళు, అంటే ఆ బిక్కిన సీతారామ గారి మనవరాలు ఆవిడ, ఇలాంటి వాళ్ళకి చక్కగా సేవలు అప్పటి నుంచి ఇప్పటిదాకా అవుతాయి. ఆ సేవలు అప్పుడు మొదలెట్టిన సేవలు ఇప్పుడు చూడండి ఎంత విస్తృతమయ్యాయంటే, ఇప్పుడు మనం చూద్దాం, జనరల్ హాస్పిటల్ ఉంది, ప్రశాంతి గ్రామంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. సార్ నాకు కొద్దిగా చెప్పండి, ముందుగాను చెయ్యి ఎత్తితే నేను ఆపేస్తాను, ఎందుకంటే బికాజ్ ఐ మే నాట్ ఫాలో ది టైం. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, బెంగళూరులో హాస్పిటల్ ఉంది, వీటన్నిటిలో కూడా మెయింటెనెన్స్ సేవలు ఎవరు చేస్తున్నారండి? మన సంస్థ సేవకులే కదా, దేశంలో అన్ని చోట్ల నుంచి వచ్చి క్యూలో నిలబడతారు మాకు సేవా అవకాశాలు ఇవ్వండి అని, అద్దంలాగా తుడిచేస్తారు దాన్ని, ఎంత చూడటానికి కూడా ఒక ప్రశాంతమైన మందిరంలాగా చేస్తున్నారు. అంతేకాదు చూడండి, స్వామి తన దగ్గరకు వచ్చి హార్ట్ ఆపరేషన్ చేయించుకుని ఇళ్లకు వెళ్లిన తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారు, పేదవాళ్లు కదా, ఖరీదైన మందులుంటాయి కదా, మళ్ళీ వాళ్ళు మార్చాల్సి వస్తుందేమో కదా, వాళ్ళకి ఎప్పటికప్పుడు మందులు ఇవ్వాలి కదా అని చెప్పి ఏం చేశారండి స్వామి, మీరు ఎస్ఆర్పి అంటే స్టేట్ ఐ మీన్ రీప్రాసెసింగ్ ఇది అనమాట ప్రోగ్రామ్, అది ఏంటంటే రీహాబిలిటేషన్. ఒక పేషెంట్ మనం తీసుకున్నామంటే అతన్ని ఫాలో అప్ చేయాల్సిందే, ఏ ఊర్లో ఉన్నారో అతను, కొంతమందికి ఫోన్ నెంబర్లు కూడా ఉండవు, ఆ ఊరి వాళ్ళని కనుక్కుని ఆ దగ్గరున్న సంస్థలు కనుక్కుని వాళ్ళని వెతికి పట్టుకుంటే పేషెంట్ని వాళ్ళకి ఫాలో అప్ ట్రీట్మెంట్లు ఇళ్లకెళ్లి డాక్టర్లు, తర్వాత మన సేవాదలు వాళ్ళు వెళ్లి మందులు, ఇంజక్షన్లు, వాల్వులు, తర్వాత వాళ్ళకి కావాలన్న ఆహార పదార్థాలు, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వెళ్లి వాళ్ళని సత్కరించటాలు, వాళ్ళతో ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకోవడాలు చేస్తున్నారండి. అంటే సేవ అనేది ఎలా ఉండాలంటే అల్టిమేట్, ఇక మనం చేశాం వదిలేశామని కాకుండా ఒకటి పట్టుకున్నామంటే దాన్ని అతనికి తీవ్రంగా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా అతనిలో ఒక రకమైనటువంటి ఆనందం కలిగించడమే వారికి ఆహారం. ఆ దానికి వారు మనని పట్టుకుని ఒక ఉపరణాలుగా పట్టుకుని మనం చేసుకుంటున్నారండి. తర్వాత 1960
3లో మార్చి 18వ తారీఖున ప్రశాంతి నిలయంలో మొట్టమొదటి శ్రీ సత్యసాయి భజన కేంద్రము భజన మండలి అఫీషియల్ గా అధికారికమైనటువంటి భజన మండలి ఏర్పడింది. ప్రశాంతి నిలయంలో స్వామి పనుపున అది ఏర్పడిందండి. ఆ తర్వాత రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు ఇవి చూసి అంతా స్వామి ఏమనుకున్నారంటే ఇదేంటి ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే వీడికి పద్ధతి ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎలా చేసుకోవాలి, సభిత ఎలా నిర్వహించుకోవాలి, ఒక కేంద్రం ఎలా నిర్వహించుకోవాలి అని చెప్పేసి 1965లో ఇందులాల్ షా గారి నేతృత్వంలో వారే శ్రీ ఇందులాల్ షా గారే మన సంస్థకి ఆర్కిటెక్ట్ ఈ విషయం స్వామి స్వయంగా ఆయన్ని ఒక సభలో సన్మానిస్తూ చెప్పారు. ఈ శ్రీ సత్యసాయి సేవా సంస్థల యొక్క నిర్మాణ శిల్పి అన్నారు ఆయన, ఆర్కిటెక్ట్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండి ఆయన అండి యాక్చువల్లీ. అలాగే ఎడ్యుకేషన్ కి గోకక్ గారు, అట్లా ఒక్కొక్కరికి మెడికల్ కి ఇంకోళ్ళు, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కళ్ళని తీసుకున్నారండి హెడ్ తీసుకుని. వారేం చేశారంటే దానికి కొన్ని పద్ధతులు రాసుకుని ప్రతి ఊళ్ళో సమితులు రిజిస్టర్ చేసుకోమన్నారు ముందు. అప్పుడు చాలా విచిత్రం అండి, ఈ ప్రేమమూర్తి ఎంత ప్రేమమూర్తి అంటే నా పిల్లలు ఎలా ఉన్నారో అని కొన్ని కొన్ని విలేజెస్ కొన్ని కొన్ని టౌన్స్ నేను చెప్తాను, విజయవాడ, తర్వాత రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, ఇలాంటి ఊళ్ళకి వెళ్లి స్వామి స్వయంగా నువ్వు ట్రెషరర్గా ఉండు, నువ్వు సెక్రటరీగా ఉండు, నువ్వు ప్రెసిడెంట్గా ఉండు, నువ్వేం మీరందరూ 9 మంది సభ్యులుగా ఉండండి, ఇదిగో రాసుకోండి, రిజిస్టర్ చేయించండి అని స్వయంగా రాసి ఇచ్చిన పేపర్లు ఈ రోజు కూడా ఆయా సమితుల్లో ఉన్నాయి. విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, ఇంకా నెల్లూరులో ఉంది. ఇట్లాంటి వాటి చోట అవి మనం భద్రపరుచుకోవాలి. ఎందుకంటే అవతారమూర్తి ఇలా ఇది ఎలాంటి అవతారం అనేది అది వేరే టాపిక్, వేరే సందర్భం వచ్చినప్పుడు దాని గురించి తప్పకుండా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. మనకి స్వామి ఇచ్చినటువంటి ఏ హోదా ఇచ్చారు, ఏ ఇది మంచినీళ్ళు తాగండి మా పాపం, పాపం సఫరవుతున్నారు కూర్చోండి స్వామి సాయిరాం. ఈ 60 ఏళ్ళు ఏం చేశారంటే ఆల్ ఇండియా మొత్తం భారతదేశం మొత్తం అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా కేంద్రాలు సమితులు అన్ని కాస్పడి సమితి యొక్క ఫార్మేషన్ పూర్తిగా రాలేదు కాబట్టి ఒక జరిగింది. అందులో స్వామి మళ్లీ మనందరికీ మన యొక్క ధన్యతను గుర్తు చేస్తూ వర్షపు చినుకులన్నీ సముద్రంలో చేరదాలవు, ఆ వర్షపు నీటి బిందువుల్లో కొన్ని మాత్రమే ఒక ప్రవాహముగా ఏర్పడి వాగులు నదులుగా ప్రవహించి చివరకు సముద్రంలో చేరగలవు, తమ ఆవిర్భావంకు మూలస్థానము మరియు తాము చేరవలసిన అంత్యగమ్యము రెండూ ఒకటే అయిన సముద్రాన్ని ఆ నీటి బిందువులు ఆశ్రయించి ఉంటాయి. ఆ ప్రకారంగానే ఆనందమనే మహాసముద్రంలో చేరే వర్షపు చినుకులు నీటి బిందువులు వంటి వారు భగవద్భక్తులు కాబట్టి తమ మూలస్థానము తిరిగి చేరటానికి భక్తులైన వారు వాగులుగా నదులుగా ఒకచోట ముందుకు కలిసి సాగాలి. జాతి మత వర్ణ కుల భాషా అంతరాలతో సంబంధం లేకుండా వాటికి అతీతంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులను ఒకచోట చేర్చే ప్రవాహమే శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ప్రతి ఒక్క సాయి సేవకుడికి వారి వారి మూలస్థానమునకు మరియు పరమ గమ్యము అయినటువంటి దివ్యత్వమునకు చేర్చేది శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ఇది భగవాన్ ఫస్ట్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ లో అందరికీ గుర్తు చేశారు. మీరు ఊరికే ఏదో రా గాలి కొట్టుకు రాలేదు, ఆ నీటి బిందువులు కూడా నేను ఎన్నుకున్నాను అని చెప్తున్నారు స్వామి. ఆ తర్వాత స్వామి 1968లో మే 12 తారీఖు నుండి 19వ తారీఖు వరకు మన సంస్థ యొక్క ప్రప్రథమ ప్రపంచ మహాసభలు జరిగినాయండి. ఆ మహాసమ్మేళనంలో వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు, తర్వాత ప్రముఖులు, ఆహ్వానితులు అయినటువంటి పెద్ద పెద్ద ప్రముఖులు, కె మున్షి గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరి ముందు కూడా స్వామి చేసిన ప్రకటన అత్యద్భుతమైనది. ఏమంటే మానవుడు సృష్ట్యాది నుండి భగవంతుని ఏ దేవీ దేవతా నామరూపాలతో ఆరాధిస్తూ వస్తున్నాడో ఆయా సర్వ దేవీ దేవతా స్వరూపాలన్నీ ఈ తమ ఉపాధిలోనే దివ్య ఉపాధిలో నిక్షిప్తమయ్యున్నాయి అని స్వామి చెప్పారు. అంటే ఏం చెప్పారు, ఈ సంస్థలో మీరేదో సభ్యులు అనుకుంటున్నారు, మీరు ఎవరికి సేవ చేస్తున్నారు, సాక్షాత్ సర్వదేవతాతీత స్వరూపుడైనటువంటి ఈ దివ్యశక్తి యొక్క నీడలో ఆయన ఒడిలో కూర్చుని మీరు చక్కగా ఆ ప్రేమానందాన్ని అనుభవిస్తూ ఆ ప్రేమను సేవ రూపంలో ప్రపంచానికి అందిస్తున్నారు, ఇది మీ యొక్క మహద్భాగ్యమని మనకి ఆ పద సన్నిధిలో ఉండేందుకు అనుగ్రహిస్తున్నానని చెప్పి ప్రపంచానికి ప్రకటించారు స్వామి. తర్వాత ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే స్వామి ఏది చేసినా విచిత్రంగా ఉంటుందండి. ఈ రోజున ప్రపంచంలో భారతదేశం బయట
అత్యధికంగా సాయి కేంద్రాలు ఉన్నటువంటి దేశం ఖండం ఆఫ్రికా ఖండం అండి. చూడండి విచిత్రం చూడండి, నల్లజాతి వాళ్ళు మనం కూడా ఆల్మోస్ట్ అంతే. స్వామి మరి అనుగ్రహాలు ఎందుకు వస్తాయి అనేది వారికే తెలియాలి, దానికి కారణాలుంటాయి, దాని తర్వాత ఫలితాలు కూడా ఉంటాయి. ఈ మహాసభ అయింది 1968 మేలో, 1968 జూన్ 30వ తారీఖున స్వామి విమానం ఎక్కారు. స్వామి భౌతికంగా ఈ దేశాన్ని వదిలి ఎప్పుడు వెళ్లలేదు, వెళ్లింది ఒకేసారి అది ఉగాండా, టాంజానియా, కీన్యా అనే దేశాలు మాత్రం, ఆఫ్రికాలో ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న దేశాలకి వెళ్లారండి. ఆ దేశాల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ స్వామిని చూచి వాళ్ళు ఒక జీసస్ క్రైస్ట్ని చూసినట్టు, వాళ్ళ యొక్క దేవతలు చూసినట్టు కొన్ని లక్షల రూపాల్లో లక్షలాదిగా వచ్చి ఆ విమానాశ్రయంలో కూడా పార్కింగ్ కూడా స్థలం లేకుండా అంత పట్టేంత 15 రోజుల పాటు ఉంటే స్వామిని వాళ్ళు ప్రార్థిస్తే గురు పూర్ణిమ కూడా అక్కడే ఉండిపోయారు. స్వామి ఇక్కడ టెలిగ్రామ్ పంపించారు, గురు పూర్ణిమ కార్యక్రమాలు మీరు చేసేసుకోండి అని చెప్పేశారన్నమాట. ఆ సందర్భంగా ఒకటి గుర్తు చేసుకుందామండి, సేవలు ఎవరు, సేవ అంటే స్వామికి ఎంత ఇష్టం సేవలు చేసేదంటే. అప్పుడు స్వామి వెళ్లిన సందర్భంలో ఉగాండాని పరిపాలిస్తున్నది ఇది అమీన్ జనరల్ ఇది అమీన్ అనేటువంటి ఒక అతను డిక్టేటర్. ఈ డిక్టేటర్ నియంత, ఈ సైనిక నియంత, యాక్చువల్లీ సైనిక అధికారి పాలన ఉంది, సైనిక పాలన ఉంది. ఇతను ఎలాంటి వాడంటే పచ్చి నరహంతకుడు, నరమాంస భక్షకుడు, ఏమి అందులో సందేహం ఏమీ లేదు. తర్వాత ఎంత భయంకరుడంటే వాడి పాలన అంటే వణిగిపోవాల్సింది అందరూ. అలాంటి వాడు స్వామి ఏం చేసి ఉన్న సీజీ డాక్టర్ సీజీ పటేల్ గారు అనే వారింటికి వచ్చి స్వామిని తమ గృహానికి ఆహ్వానించాడు, ముగ్గురు భార్యలు 30 మంది పిల్లలతో. స్వామి అంగీకరించారు, వాడింట్లో వండే మాంసాలన్నీ ఫ్రిజ్లో ఉన్న నరమాంసాలన్నీ పక్కన పెట్టివాడు స్వామి వస్తున్నారని బంగారు పళ్ళాలు తెప్పించి చక్కగా మొత్తం డిన్నర్ సెట్ చేసి ఇండియన్స్ చేత వండించి తాను తన భార్యలు స్వామికి స్వయంగా వడ్డించి సేవ చేస్తే చాలా మెచ్చుకుని వాళ్ళని ఆశీర్వదించారు స్వామి. ఎందుకు ఇలా చేసి అప్ చేశారంటే స్వామి ఆ వెళ్ళటానికి కారణం చూడండి. ఆ తర్వాత డాక్టర్ సిజీ పటేల్ గారికి స్వామి చెప్తారు, ఆ మిగిలిన వాళ్ళకు కూడా చెప్తారు, ఇక్కడున్న భారతీయ సంతతి ఆసియా వాసులందరినీ వీడు ఇంకొక 6 నెలల్లో మొత్తం లేపేస్తాడు, మీ ఆస్తులన్నీ సొంతం చేసుకుంటాడు, మిమ్మల్ని ఒక్కళ్ళని మిగల్చడు, మీరు వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోండి అని చెప్పారు. స్వామి మాట విని చాలా మంది వెళ్లారు, వాళ్ళు ప్రాణాలు దక్కించుకున్నారు. కొంతమంది వాళ్ళ వాళ్ళ కారణాల వల్ల వెళ్ళలేని ధనమాన ప్రాణాలు నష్టం పోయి చాలా ప్రాబ్లంలో పడ్డారండి. చూడండి ఇలాంటి కిరాతకుడింటికి తను వెళ్లి భోంచేశారు, కానీ వాళ్ళకు మాత్రం మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఈ అవతారం యొక్క లీలా వైభవం చూశారా, గమ్మత్తు కదా. దీనికి కారణం ఏమిటని చాలా కాలం ఆలోచిస్తున్నాను నేను. ఒకరోజు ఈ సాయి పుస్తకం చదువుకుంటూ నా రూమ్లో ప్రశాంతిలలో పడుకున్నాను. నేను పడుకున్నప్పుడు ఒక పుస్తకంలో స్వామి ఆ ముగ్గురు భార్యతో అతను దిగిన ఫోటో ఉంది చూసుకున్నాను. ఏంటి అనుకున్నా, ఆ మధ్యాహ్నం స్వామి మందిరంలో ప్రసంగించారు. ఆ మందిరంలో ప్రసంగంలో స్వామి ఏం చెప్పారంటే, ఈతడు ఎంత మహాక్రూరుడైనప్పటికీ ముదుసలి వయసులో ఉన్న తన తల్లికి మంచంలో పడి ఉన్న మలమూత్రాలు కడిగి శుభ్రం చేసి తల్లిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆ తల్లి మీద అతను చూపించిన ప్రేమ ఈ తల్లిని అతని దగ్గరికి చేర్చిందని చెప్పి స్వామి చెప్పారండి. స్వామికి చప్పట్లు కొట్టండి, మీరు మేల్కొన్నారని తెలిసేందుకు స్వామికి నివాళిగాను. ఎందుకంటే మనం ఉన్న నలుగురమే, కానీ ఆనందాన్ని పంచుకోవడానికి ఎంతమంది అయినా సరిపోతుంది. సో ఇది స్వామి అక్కడ ఎంతమంది భక్తులు ఏర్పడ్డారంటే ఆఫ్రికా ఖండమంతా కూడా భారతదేశం తర్వాత అత్యధికంగా సాయి సెంటర్లు కలిగినటువంటి ఏకైక ఖండం అది. ఎందుకు చెప్తున్నానంటే పైగా చూడండి, భారతదేశం వెలుపల ఏర్పడినటువంటి మొట్టమొదటి శ్రీ సత్యసాయి విద్యాలయం ఎక్కడో తెలుసా అండి? జాంబియాలో ఎండోలా అనేటువంటి ఒక పట్టణంలో ఏర్పడింది. అది మిరకిల్ స్కూల్గా ఏర్పడి రోడ్డు మీద పనికిరాని పిల్లలు, వదిలివేసిన పిల్లలు, ఎందుకు పనికిరాని అనుకున్న వాళ్ళని వీళ్ళ దగ్గరికి తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మొత్తం దేశంలోనే ఫస్ట్ వచ్చారు.
అన్ని అన్ని పరీక్షల్లో వరుసగా అన్ని అన్ని సంవత్సరాలు కూడా 9 సంవత్సరాల పాటు వచ్చేది గవర్నమెంట్లు గుర్తించి మిరకిల్ స్కూల్ అని దానికి ఇచ్చారు. వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళు కూడా ఆ స్కూల్ యొక్క వ్యవస్థాపకులైనటువంటి విక్టర్ కాను గెనెవోవ కాను అనేటువంటి ఇద్దరు వాళ్ళిద్దరూ తమ సొంత ఆస్తులు నమ్ముకుని కార్లు నమ్ముకుని వెళ్లి పెట్టారు స్వామిని అడిగితే స్వామి చెప్పారు. జీసస్ క్రైస్ట్ అంటాడు, ప్రభు నేను నీ మార్గంలో ప్రయాణించాలంటే నా దారి ఏదంటే నీకున్న ఆస్తి అమ్ముకుని నా వెంటరా అంటారు జీసస్. వాడు వెంటనే ధనికుడు కావడం వల్ల ఈయనటి వెళ్ళాడు ఆయన తెలిపాడు. కానీ ఈ విక్టర్ కాను అలా చేయలేదండి. తను ఉన్నవని స్వామి చెప్పారు. ఎలా స్వామి, మా దగ్గర డబ్బులు లేదండి ఆవిడ, ఈతరకు భయం అంటే. అప్పుడు విక్టర్ కాను చెప్తాడు, స్వామి మా వల్ల అవుతుందంటే ఎట్లా అంటే మీ ఇల్లు అమ్మేసేయండి, కార్లు కూడా అమ్మేసేయండి, అవసరమైతే బ్యాంకు లోన్ తీసుకోండి అని చెప్తారు. వాళ్ళు సర్వస్వామి తెలియని ఊరు, వాళ్ళ దేశం కాదు అది, వాళ్ళ ఊరు కాదు. అక్కడికి వెళ్ళి ఆ పరిసరాలు చూసుకుని పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతుక్కుని పట్టణంలో ఇస్తామంటారు గవర్నమెంట్. కొద్దు మాకు పేదవాళ్ళు ఉన్న కాలనీలు కావాలని చేస్తే అక్కడ ఉన్నటువంటి పనికిరాని పిల్లల్ని వజ్రాలుగా తయారు చేసినటువంటి ఈ మాతృమూర్తి ఎంత గొప్ప విషయం అంటే సేవ అనేటువంటిది ఈ అవతారంలో ముఖ్యం. కాబట్టి సేవకులకి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం గుర్తు చేసుకుంటే మనం ఎంత, ఇందాక సోదరు చెప్పినట్టుగా ఎంత ధన్యులమో ఇలాంటి గుర్తు చేసుకుంటే మనకు ఆనందం చేస్తుంటుందండి. ఈ సేవలు చేయించడంలో ఇక మనం ముందుకు వచ్చేస్తాము. 1985లో మన స్వామి యొక్క 60వ జన్మదినోత్సవం చేసుకున్నామండి. అప్పుడు ఏమనుకున్నారంటే మన సంస్థ వాళ్ళు, స్వామి ఈ ఇలాంటి అవతార పురుషుడు నభూతోన భవిష్యతి, ఇంతకు ముందు యుగాల్లో లేడు, ఇక ముందు యుగాల్లో రాడు, ఇలాంటి అవతారం పైగా సాయిత్రయీ అవతారం అనేటువంటిది, దీనికి మనం చేసుకోవడానికి ఒక రోజు ఒక వారం కాదు, దీన్ని 3 సంవత్సరాల పాటు చేసుకుందామని ముందుగా 82లో ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ వారు కొన్ని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకున్న ప్రకారం ఏంటంటే ఒక పేద గ్రామాలని దత్తత తీసుకోవడం, గ్రామ సేవలు చేయాలని అప్పుడే స్టార్ట్ అయిందండి. స్వామి అనుగ్రహం తీసుకుని 3 ఏళ్ల పాటు చేశాము. తర్వాత కోరికలపై అదుపని కూడా అప్పుడే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఆ కోరికలపై అదుపుని ఎలా చేయాలంటే మనం పర్సనల్ గా బ్యాంకుల్లో అకౌంట్లు ఇచ్చారు, మనందరికీ తెలుసది. ఆ బ్యాంకుల్లో మనం ఏదో ఉన్న సిగరెట్ తాగే అలవాటు లేదా కాఫీ తాగే అలవాటు ఇలాంటి వేరే అలవాట్లు మానుకుని లేకపోతే అధికంగా తీసుకోవడం మానేసి అవన్నీ బ్యాంకులో జమ చేసుకుని అవన్నీ ఒక చోట చేర్చుకుంటే మంచి కార్యక్రమాలకు వాడుకోవచ్చు అనేటువంటి విషయం ఈ రెండు చేసుకున్నాము. చేసుకునేటప్పుడు ఈ 3 ఏళ్ల పాటు గ్రామాలు అనేక దేశం మొత్తం మీద 6000 గ్రామాలు మనం దత్తత తీసుకున్నామని మనం అనుకుని స్వామికి చెప్పాము. స్వామి యొక్క జడ్జిమెంట్స్ వేరే ఉంటాయండి. స్వామి 84 జనవరిలో తమిళనాడు వెళ్లాడండి. తమిళనాడు వాళ్ళు 300 గ్రామాలు దత్తత తీసుకున్నారండి. స్వామిని ప్రతి గ్రామాన్ని తీసుకెళ్లారండి వాళ్ళు. ఎంత ఆనంద పరవశుడైపోయాడంటే ఈ సేవా అవతార మూర్తి, ప్రేమామృత మూర్తి ఎంత ఆనందించాడంటే ఈయన అప్పటికప్పుడు కూచుని రాగానే నరసింహమూర్తి గారికి, ఆయన కన్నడిగుడు, తెలుగులో రాశారు, అది ఇంగ్లీష్లో పుస్తకంలో సత్యం శివం సుందరం పార్ట్5లో మీకు అది కనిపిస్తుందండి. చదవండి, చదివితే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ రికార్డ్స్ మనకి తర్వాత దొరికే అవతారం కాదు కదా ఇది. అందులో స్వామి రాస్తారు, ఆ లెటర్ చాలా పెద్ద ఉంది. అందులో మనకు సంబంధించిన మద్రాసు రాష్ట్రంలో 300 గ్రామాలు దత్తత తీసుకున్నారు, అన్ని గ్రామాలకు వెళ్లి తిని అందరినీ ఆనంద పరిచితిని, 30 ఐ క్యాంపులు, 900,000 మందికి ఆపరేషన్లు, వారందరికీ చీరలు పంచెలు ఆయా క్యాంపుల్లో ఉన్న సమితుల వారు ఇచ్చిరి. ఆ దృశ్యము చూడవలసిందే గాని వ్రాయుట వీలు కాదు. డిసిప్లిన్ ఆదర్శవంతంగా ఉంది అది. భజనలు కర్ణానందము, దృశ్యము కన్నుల పండుగ, హృదయమా కరిగి కదిలి ప్రవహించినది, ఏర్పాట్లు చాలా అద్భుతము. ఇది స్వామి రాసిన. ఎంత తన పిల్లలు చేస్తున్నారని ఎంత ఆనందించింది ఆ తల్లి హృదయం అనేటువంటిది. అదే స్వామి అదే సంవత్సరం 1984 మే 20వ తారీఖున ఇక్కడ శివంలో హైదరాబాద్ లో వచ్చారు. వచ్చి ఏం చెప్పారంటే, ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో స్టేట్ మీటింగ్లు జరుగుతున్నాయి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికే వచ్చాను. మీరేమిటో 200 గ్రామాలు దత్తత తీసుకున్నాం అంటున్నారు, దత్తత తీసుకోవటం లిస్టులు రాసుకోవటమును ఊడ్చి రావటము కాదు నాయన అని చక్కటి సలహాలు చెప్పారు ఏం చేయాలో అని చెప్తూ, నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వచ్చానంటే తల్లికి వికలాంగుడైన తన
పిల్లడి మీదే కదా ఎక్కువ ప్రేమ ఉండేది అని అందుకు వచ్చానని చెప్పారండి. అంటే అక్కడేమో అంత ఆనందంతో ఉబ్బి తబ్బిపోయి లెటర్ రాసేశారు, ఇక్కడికి వచ్చి మనకు మాత్రం రహస్యంగా మీరు చక్కగా చేయాలి తండ్రి అని చెప్పారు మనకి. చూడండి ఎంతటి ఈ సేవామూర్తి, ఈ అవతార తత్వంలో ఇలాంటి అంశాలు తీసుకుంటే అనేక సహస్రాంశాలు సహస్రాధిక అంశాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పార్శ్వం తీసుకుంటే ఒక డైమండ్ కున్న కట్స్ డిఫరెంట్ కట్స్ చూస్తే అలాగ దాన్ని జడ్జి చేయగలమా లేదా అనేటువంటిది మనకి తెలియదు. అంతేకాదండి స్వామి 1985లో తన బర్త్డే ఇయర్లో సిక్స్టీ ఇయర్లో May 26 100 మంది పిల్లల్ని తీసుకుని తను చిన్నప్పుడు తిరిగినటువంటి ఆ పరిసరాల గ్రామాల్లో నుంచి ఎన్నిక చేసినటువంటి కొన్ని గ్రామాల్లో భాగంగా అమ్మగొండపాలెం కమ్మవారి పల్లె అంటి ఈ ఇలాంటి 3-4 చోట్లలో స్వయంగా వెళ్లి స్వామి గ్రామ సేవలలో పాల్గొన్నారు, వెటర్నరీ క్యాంపుల్లో పాల్గొన్నారు, పిల్లల చేత పనులు చేయించారు. ఆ ఫోటోలు మన దగ్గర ఉన్నాయి ఆర్కైవ్స్ లో, ఇవన్నీ చూసుకోవాలి మనం. చూసుకోకపోవడం మన తప్పది యాక్చువల్లీ, చక్కగా ఉన్నాయి. స్వామి స్వయంగా చేసి చెప్పు అంటారు కదా స్వామి. అంటే సేవ అనేది వారి వచ్చినదే సేవ చేయడానికి. ఎలాంటి సేవ? మనసుకి, శరీరానికి, ఆత్మకి, విశ్వానికి. ఈ విశ్వాత్మకుడైనటువంటి ఆయనలో ఉండే ఏ కణము కూడా అశాంతితో గాని అశుభ్రతతో గాని బాధపడటానికి వీల్లేదని పరిపూర్ణతతో మనందరినీ పునీతుల్ని చేయడానికి వచ్చినటువంటి అత్యద్భుత అవతారం ఇది, అపూర్వ అవతారం ఇది యాక్చువల్లీ. సో స్వయంగా ఆ గ్రామాల్లో ఏం చేశారంటే దేవాలయాలు కట్టించారు, కళ్యాణ మండపాలు కట్టించారు వాళ్లకు. వాళ్ళు మనం చూసుకోకపోవడం మన తప్పది యాక్చువల్లీ, చక్కగా ఉన్నాయి. స్వామి స్వయంగా చేసి చెప్పు అంటారు కదా స్వామి. అంటే సేవ అనేది వారి వచ్చినదే సేవ.

స్వయంగా పాల్గొ ఆ గ్రామాల్లో ఏం చేశారంటే దేవాలయాలు కట్టించారు, కళ్యాణ మండపాలు కట్టించారు, వాళ్లకు ఊరు వాళ్లకు ఇచ్చేశారు. ఇలా ఎవరు చేస్తారండి ఈ అవతారం తప్ప? ఇవన్నీ మళ్ళీ క్రెడిట్ చూసుకుంటే మనకెందుకు వస్తాయి అకౌంట్స్ అన్ని? ఈ ఫలానా సమితి వాళ్ళు ఇవి చేశారు, ఫలానా రాష్ట్రం వాళ్ళు ఇవి చేశారు అన్న ఎవరు చేసింది? అన్ని అవే. తర్వాత ప్రపంచ మానవాళిలో సమైక్యత సమగ్రత సాధించటమే మన సంస్థ యొక్క ముఖ్య లక్షణంగా ఉండాలని చెప్పి తన 60వ జన్మదినోత్సవం సందర్భంగా జరిగినటువంటి మన సంస్థ యొక్క 4వ ప్రపంచ మహాసభలో ముఖ్య తీర్మానాల్లో అది ఒకటిగా చేసుకుని అక్కడి నుంచి ఏం చేశారంటే సర్వమానవ స్వభావపృతం, ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ లేకుండా సేవలు చేసుకుంటే ప్రయోజనం చేశాం వచ్చాం వెళ్ళామంటే కాదు కదమ్మా అది, అదేనమాట. ఆ సంస్థ చేస్తే అదే సందర్భంలో మాట్లాడినటువంటి ఆ సమ్మేళనం మాట్లాడినటువంటి మన ఇందులాల్ షా గారు చెప్తారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవాన్ బాబా వారి అవతారోద్యమంలో కేవలం ఒక భాగం మాత్రమే. వారు అవతారాన్ని అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చి ఉంటారు, కానీ మనము అందులో ఒక భాగం మాత్రమే. ఆ సందర్భంలో ఆ 4వ ప్రపంచ సమ్మేళనంలో తన 60th బర్త్డే సందర్భంగా ప్రారంభ మహా సభలో తన ఉపన్యాసం ఇస్తూ స్వామి మనని ఒకసారి మేల్కొల్పారు. మళ్ళీ మనకు ఎంత చేసినా గానీ మిట్ట మధ్యాహ్నం లంచ్ టైము ఆఫీసులు వదులుకుని వచ్చాం, ఒక నిద్రొస్తూ ఉంటుంది, ఆకలిస్తూ ఉంటుంది, సహజం. తల్లి కదండి వారికి ప్రేమ, అందుకు కొద్దిగా మేల్కొల్పుతుంటారు. భక్తులు ఒక మూల కూర్చుని ఊపిరి బిగబెట్టి సోహం సోహం అంటూ జపిస్తూ కూర్చోమని ప్రోత్సహించటం సాయితత్వం కాదు. ఓ సాధకుడా లేచి నడుము బిగించు, సమాజ సేవలో ప్రవేశించు అన్నదే సాయి సందేశం. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని సమాజ సేవలో ప్రవేశించండి. సేవాభావం లేని జీవితం చీకటి గుడి వంటిది, అక్కడ దైవం కాదు దయ్యాలు దేవులాడతాయి. ఇది స్వామి ఆ తన యొక్క ఎక్కడ చూసినా సేవ సేవ సేవ. ఈ అసలు ఆయన ఊపిరే సేవేమో, ఆయన పుట్టిందే సేవ కోసం. ఇతర అవతారాలతో పోలిస్తే ఇతర అవతారాలు మార్చడానికి వచ్చాయి, ప్రేమ మార్గం చూపించడానికి వచ్చాయి, ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాయి, సత్యాన్ని నిలబెట్టడానికి వచ్చాయి, ప్రేమ పంచడానికి వచ్చాయి. కానీ సేవ అనేటువంటిది ప్రాక్టికల్ గా చేసింది మాత్రం యుద్ధంలో కృష్ణుడు ఆయనకి బోధలు చేసుండొచ్చు. ఈయన మనందరి అక్కడ సైన్యంలో ఎంతమంది ఉన్నారో అంత సైన్యాన్ని కూడా సేవలుగా మార్చేసి ఆ అక్షౌఢీయులన్నింటి కూడా ఈరోజు ఈ యుగంలో మనని ఒక కర్మ యోగంలో పెట్టి అదే యుద్ధంగా చేయమంటున్నారు. మీ యుద్ధం ఏంటి? మీ మీద మీరు మీ యొక్క మీ మీద అదుపు తెచ్చుకుంటూ యుద్ధం చేసుకుంటూ మీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని ప్రపంచానికి పనికొచ్చే వీటిగా పనిగురు మీ తోటి వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని తరింపజేయండి అని చెప్తున్నారు ఈ స్వామి. ఇక 2000 సంవత్సరం వచ్చిందండి, ఇది చాలా అత్యద్భుతమైన మార్పు. మిలినియం కొత్త సహస్రాబ్ది, స్వామి ఎలాంటి విషయాల మీద వారు ఎప్పుడూ వారి జీవితం అంతా ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారనేటువంటిది మనం చూసుకున్నట్టయితే 2000 అక్టోబర్ 6వ తారీఖున తన విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని అధ్యాపకులను అందరినీ పిలిపించి స్వామి ఒక చోట చేర్చి వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తూ, నేను ఈరోజు పేపర్లో ఒక వార్త దుర్వార్త చూశాను, నేను ఎప్పుడు పేపర్లు చదవను, ఎవరో తెచ్చిపెట్టిన ఏదో కట్టి తెచ్చిన వాటిలో చూశాను. దానిలో ఏముందంటే ఒక తల్లి తన 3 పిల్లలకి అన్నం పెట్టలేక వాళ్ళని పస్తులుంటూ చూడలేక వాళ్ల బాధలు చూడలేక వాళ్ళ 3కి ఇంత విషం పెట్టి తను కూడా విషం తీసుకుంది అనేటువంటి వార్త చూశాను. ఈ విషయం నన్ను ఎంతో కలచివేసింది. స్వామి కళ్ళల్లో నీళ్లు ఉబ్బుకు వచ్చాయండి. ఆ ప్రేమమూర్తి అగ్నిపర్వతం వల్లే ఒక బద్దలైంది ఆయన హృదయం. చాలా క్రోధంగా ఉన్నారు. ఇది ధర్మభూమి, యోగభూమి, పుణ్యభూమి అంటున్నాం. ఈ భూమిలో ఒక పేదరాలికి పట్టేడు అన్నం దొరకకుండా చేసిన సమాజం, ఇది ఒక సమాజమా? మన అందరం మనుషులమా? పాషాణాలు అయ్యాయా మన హృదయాలు? ఇలాగ మాట్లాడు, సేమ్ వర్డ్స్ స్వామి బాబాయ్, మన హృదయాలు పాషాణాలు అయ్యాయా? లెండి, మీరందరూ ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు, రేపటి నుంచి బయలుదేరదాం. మన చుట్టుపక్కలున్న 150 గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తలుపు కొట్టి మనం వాళ్లకి ఆహారము బట్టలు వాళ్ల పిల్లలకు కావాలని బొమ్మలు ఇద్దామని ఆ రకంగా స్టార్ట్ అయింది శ్రీ సత్యసాయి గ్రామ సేవ అనేటువంటి ఒక కార్యక్రమం అండి. ఇలాగా ఇంటింటికి వెళ్లి ఇవ్వడం అనేటువంటిది ఏ సంస్థలోనూ ఏ చరిత్రలోనూ మనం ఎక్కడా వినలేదు, ఈ స్థాయిలో ఈ స్కేల్లో వినలేదండి. దీనికి ఇంకా తన కొనసాగింపు తను నేను కూడా చెయ్యాలి కదా

తల్లిదండ్రి లేని పిల్లలు ఇలా చచ్చిపోతారేమో, వాళ్ళు ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి 63 పిల్లల్ని తల్లి తండ్రి లేని వాళ్ళు, లేక తండ్రి లేని వాళ్ళు తల్లి ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసుకుని 63 పిల్లల్ని ఎంపిక చేసి వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు తీసుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చి దినదినోద్ధరణ పథకం కింద శ్రీ సత్యసాయి దినదినోద్ధరణ పథకం వాళ్ళకు ఒక కాలనీ కట్టించి ఆ తల్లులతో సహా వాళ్ళని అక్కడ ఉంచి వాళ్ళకి చదువులు చెప్పించడానికి తన కాలేజీ లెక్చరర్స్ ని విద్యార్థుల్ని ఉపయోగించి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఏ సంస్కారాల నుంచి ఏ మూలాల నుంచి వస్తారో వాళ్ళ యొక్క నేపథ్యాలు ఎలా ఉన్నాయి తెలియదు కదా, వాళ్ళని గ్రూమ్ చేయడానికి ఎంతకాలం పడుతుంది చూడండి. ఇప్పుడు ఆ పిల్లలందరూ రత్నాల్లాగా తయారై ఉన్నారు. అదే తను చేసి చూపించడం వల్ల ఇప్పుడు భారతదేశం అంతా ఎంతమంది చేస్తున్నారో మనకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో 34 కేంద్రాలు ఉన్నాయి. దాదాపు 400 మంది పిల్లలు తల్లిదండ్రి లేని వాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, డాక్టర్లు కాలేదు ఇంజనీర్లు, తర్వాత పై చదువులు చదువుకున్న వాళ్ళు, చక్కగా కంప్యూటర్ సైన్స్ లో చాలా నిష్ణాతులైన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇందులో. సో ఇలాంటి మనకి ప్రేరణ కలిగించడానికి ఆ అవతారమూర్తి తన యొక్క అవతారం కాలం సమీపిస్తోందని వారికి తెలుసు, మనకు తెలీదు. 96 86 వెళ్ళిపోయారని అది అయిపోయిందండి. సో ఈ తను చేసే ఏ కార్యక్రమం, అది తాగునీటి కార్యక్రమం అనండి. ఇప్పుడు సపోజ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో దాదాపు 500 గ్రామాలకు స్వామిని ఇచ్చారు. అంత అక్కడ సేవకులను వెళ్లి మీరు ఆ గ్రామాల్లో ముందు సర్వే చేసి చక్కగా మీరు వాళ్ళకి కావాల్సిన వనరులు కూర్చుంటే అక్కడ వాళ్ళు 50 గ్రామాలు దత్తత తీసుకుని ఎస్ఎస్ఎస్ విఐపిగా 2007 ఉగాది రోజున స్వామి ఇచ్చిన పిలుపు ఏంటంటే గ్రామ గ్రామానికి ఇంటింటికి వెళ్లి మీరందరూ ఆ గ్రామాలని పూర్తిగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చేట్టుగా ఉండాలని చెప్పి ఈ రకంగా తన అవతార సమాప్తి వరకు కూడా, సమాప్తి రోజును కూడా అంటే 85 జన్మదినోత్సవం రోజు కూడా స్వామి శాశ్వతంగా ఉండేటువంటి విద్యావాహిని కార్యక్రమానికి, అంటే పల్లెటూళ్లలో పిల్లలకి విద్యా విలువలతో విలువలతో కూడిన విద్యను నేర్పించేందుకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని దానికి ఒక ప్రణాళిక చేసి టాటా కన్సల్టెన్సీ వారు, దానికి ఒక టీసీఎస్ వారు తయారు చేసినటువంటి దాన్ని ఇనాగురేట్ చేసి ఆ వేదిక మీద నుంచే మన మెడికల్ సర్వీసెస్ జరుగుతున్నటువంటి గ్రామాల్లో 10:30 లోపల భోజనం వెళ్ళిపోవాలి అక్కడికి. 10:30-11 లోపల వాళ్ళకందరికీ భోజనాలు పెట్టాలంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా ఒక వ్యాన్ వెళ్లి వాళ్ళకి భోజనాలు ఇస్తున్నారండి. ఆ సర్వీస్ లో సుందర గారు ఉన్నారు, బాగా చేస్తున్నారు. అంటే చూడండి, ఇన్స్పైరింగ్ ప్రేరణావతారం కూడా అనొచ్చు, స్ఫూర్తినిచ్చే అవతారం అని కూడా అనొచ్చు. ఇలాంటి అవతారం యొక్క ఆయన యొక్క నీడలు, సంరక్షణలు, ఆయన యొక్క ఆశీస్సులతో మనం పనిచేస్తున్నాం అనేటువంటి ఎరుక మనకి ఎంతో 1000 రెట్లు శక్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం నా మనసుకి తీరా మళ్ళీ తగినటువంటి వాతావరణాన్ని కల్పించి నాకు ఇక్కడ ప్రసంగించడానికి అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ బాబా వారికి, కోటి సమితి కన్వీనర్ గారైనటువంటి శ్రీ పివి శాస్త్రి గారికి, ఇక్కడ చేరిన సోదర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ జై సాయిరామండి.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితిలో జరిగిన ఒక సత్సంగ కార్యక్రమంలో శ్రీ విద్యాశేఖర్ అందించిన ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

స్వామి అనంతపురం జిల్లాలోనే కాదు యావత్ విశ్వంలో నేడు ఏ ఊర చూచినా నీనామమే సుమి, సత్యసాయి ఎనుచు నిత్య భజన. ఏ నోట చూచినా నీనామమే సుమి, సత్యసాయి ఎనుచు నిత్య జపము. అనంతకోటి బ్రహ్మాండ నాయకుని దివ్యనామ ప్రభావంతో విశ్వమంతా పులకితమవుతోందయ్యా. ప్రపంచ పురోగతియే నేడు ప్రశాంతి వైపునకు సాగుతోంది. మనుషులు మనసులు సంస్కరించబడి సేవోత్సాహంతో సాయివుడిని చేరుతున్నారు. భగవాన్ సత్యసాయి నామాన్ని భజిస్తూ తరిస్తున్నారు స్వామి.

స్వామి, ప్రణవంలో ప్రభవించే నాదం నీదని నమ్ముతూ ఓంకారం పలుకుతాం. సప్తస్వరాల దివ్య సంగమంలో నీవు ప్రకటితమవుతావని నిన్ను మేము భజిస్తుంటాం. రాగతాళముల లయ విన్యాసంలో నీ నడకలున్నాయని నమ్మి మేము నగర సంకీర్తనలు చేస్తుంటాము. వేదఘోషలోనే వేదపురుషుని కరుణ ప్రవహిస్తుందని వేద పఠనం చేస్తున్నాము. జీవితాలను సార్థకం చేసే సాయిమాతవు నీవు. విశ్వ పురోగతికి నీ చీయూత కావాలి నేడు. ఈ సర్వజిత్ ఉగాది గ్రహములను శాంతింపచేసి సాయి అనుగ్రహమును అందరిపై కురిపించాలని మా భావన.

స్వామి, ప్రతి పురుషుని దివ్య సన్నిధిని చేరాలని పల్లె పల్లెల నుండి బయలుదేరిన భక్తులందరూ స్వామివారి గురించి చెప్పే ప్రతి విషయం ఎంతో వింతగా తోచిందయ్యా. స్వామి ముచ్చట్లు వింటుంటే మాకు అనిపించింది మిమ్మల్ని చూడాలని, మీ దర్శనం చేసుకోవాలని, మీరు చెప్పే మంచి మాటలు వినాలని. ఆ ఆశతో, ఆర్తితో ఈ సర్వజిత్ ఉగాది పర్వదినాన మా పల్లెల నుండి పరుగులెత్తుతూ వచ్చామయ్యా. మేము విన్న, మా గుండెల్లో ఉన్న స్వామి సంగతులకు రూపమే మా ఈ సంకీర్తన పుష్పం.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20, 21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. స్వామి విద్యాసంస్థల్లో చదువుకోవటం తమపై ఎటువంటి ప్రభావాన్ని చూపించిందో అనంతపురం కళాశాల ప్రస్తుత విద్యార్థుల అనుభవాలను జూలై 21వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

0: స్వామి విద్యాసంస్థలో చదువుకోవటం తమపై ఎటువంటి ప్రభావం చూపించిందో ఇప్పుడు కొందరు విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో మాట్లాడటం కోసం బి కౌసల్యసాయి, ఎస్ హర్షిణి మనతో రేడియో సాయి స్టూడియోస్లో ఉన్నారు. వీరు ఇద్దరు అనంతపురం మహిళా కళాశాలలో ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మరి వారితో పరిచయ కార్యక్రమం మొదలు పెడదాము. కౌసల్య, మీ పరిచయాన్ని మన శ్రోతలకి వినిపిస్తారా?
1: తప్పకుండా మ్యామ్. మొట్టమొదటగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మాలకు నా నమస్కారాలు. నా పేరు కౌసల్య సాయి. నేను ఫస్ట్ ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్ అనంతపూర్లో చదువుతున్నాను. మాది నేను పుట్టపర్తికి దగ్గరైన బుక్కపట్నం నుంచి వచ్చాను. నేను ఈ అనంతపూర్ క్యాంపస్ కి ఎలా వచ్చాను అంటే అది ఒక కోఇన్సిడెన్స్. నేను 2014 నా ఇంటర్మీడియట్ లో ఒకరోజు చదువుకుంటూ ఉంటున్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అక్క వచ్చి ఏం చదువుతున్నావు అని అడగ నేను మెడిసిన్ కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాను. ఆ అక్క వచ్చి నువ్వు స్వామి ఇన్స్టిట్యూట్ కి ఎందుకు ట్రై చేయకూడదు అని అడిగారు. నేను అన్నాను నాకు దైవం మీద అంత ఎక్కువ నమ్మకం లేదు, అందులో భజన్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళను అని చెప్పాను. అక్క అన్నారు అలా ఏం ఉండదు, అక్కడ మంచి ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్ నేర్పిస్తారు, ఒకసారి రాసి చూడు అని అక్క సజెస్ట్ చేశారు. నేను డిసింట్రెస్టెడ్ గానే వెళ్లి ఎగ్జామ్ రాశాను. అందులో చూడంగానే మొదటి పేరు నాదే ఉండింది. నేను మళ్ళీ కాలేజ్కి వెళ్లిన తర్వాత చిట్ పిక్ చేయగానే అక్కడ నువ్వు ఇక్కడికి రావడం నీ విల్ కాదు నా విల్ అని స్వామి చెప్పారు.
0: చాలా బాగుంది కౌసల్య. నువ్వు కోఇన్సిడెన్స్ అన్నప్పుడే నాకు ఒక సెంటెన్స్ గుర్తొచ్చింది, వెన్ వీ కెనాట్ సీ గాడ్ వీ కాల్ ఇట్ ఏ కోయిన్సిడెన్స్ అని. భగవంతుడు కనిపించినప్పుడు అది కోయిన్సిడెన్స్ అని అనుకుంటూ ఉంటాంట మనం. అదే స్వామి నీకు మెసేజ్ గా కూడా ఇచ్చారనమాట జాయిన్ అయిన ఫస్ట్ డే.
1: అవును,
0: వెరీ నైస్. మరి హర్షిణి ఎలా వచ్చిందో కూడా విందామా?
2: ఓం శ్రీ సాయిరామ్. యాక్చువల్లీ నాదెలా అంటే మేడం, సేమ్ యాక్చువల్లీ మా డాడీ ఫ్రెండ్ ఒకరు ఇక ప్రశాంతంలో పనిచేస్తున్నారు. సో ఆయన మా డాడీకి చెప్పారు, మీ కూతురు 12th అలా కంప్లీట్ అయింది కదా, స్వామి ఇన్స్టిట్యూట్లో ఎందుకు ట్రై చేయకూడదు అంటే. మా డాడీ ఓకే సార్ అప్లికేషన్ వేద్దాము అని చెప్పారు. నేను ఒకే ఆన్సర్ చెప్పాను మా డాడీకి, డాడీ నాకు మెడికల్ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, సో నేను బీఎస్సీ కోర్స్ చేయను అని చెప్పాను. మేడం జస్ట్ ఒక అటెంప్ట్ చేయమని చెప్పారు. నేను సరే ఓకే అని చెప్పాను. అలా మేము ఫస్ట్ టైం పర్తీకి వచ్చాము. నా ఎంట్రన్సే ఫస్ట్ టైం మేము పర్తీకి వచ్చింది. ఫస్ట్ టైం మేము ఎక్స్పోజ్ అయింది పర్తీ బాబాకి. యాక్చువల్లీ మేము షిర్డి బాబా డివోటీస్ మా పేరెంట్స్. తర్వాత ఎగ్జామ్ రాడానికి వచ్చాము. ఇక్కడ యాక్చువల్లీ మిరాకల్ మ్యామ్. ఏమైందంటే ఎగ్జామ్ రాడానికి మెయిన్ గా హాల్ టికెట్ కావాలి. నేనేమనుకున్నాను, మా డాడీ తీసుకొని వచ్చారు హాల్ టికెట్ అని అనుకున్నాను. మా డాడీ నేను తెచ్చాను అనుకున్నారు. సో హాల్ టికెట్ రూమ్ లోనే ఎండిపోయింది. తర్వాత ఇంకేంటి, వచ్చిన తర్వాత ఇంకేం ఎగ్జామ్ హాల్లే కలో చేస్తున్నారు. అప్పుడు రియలైజ్ అయ్యాను నా దగ్గర హాల్ టికెట్ లేదని. తర్వాత ఎలాగో హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు అనేసి నేను రిటర్న్ వచ్చేస్తున్నాను. అప్పుడే ఒక బ్రదర్ వచ్చారు. అతని ఫేస్ నాకు గుర్తులేదు, కానీ హీ వాజ్ ఇన్ వైట్ అండ్ వైట్. సో ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎఫ్ఎస్ఎన్ అని అడిగారు. అవును అని చెప్పాను. ఎవరిదో హాల్ టికెట్ పడిపోయింది చూడండి అని చెప్పారు. చూస్తే అది నా హాల్ టికెటే. తర్వాత నాకు ఒక డౌట్ అలాగే ఉండిపోయింది మేడం. ఎగ్జామ్ రాశాను, ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాను, ఇంకా నాకు ఆ డౌట్ అలాగే ఉన్నింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ బ్రదర్ ఏం చెప్పారంటే హాల్ టికెట్ పడిపోయింది అని చెప్పారు. బేసికల్ హాల్ టికెట్ తీసుకురాలేదు. మా ఫాదర్ చెప్పారు నేను హాల్ టికెట్ తీసుకెళ్లదు, సో నేను తీసుకెళ్లదు, సో పడిపోయే అవకాశం లేదు. సో వెంటనే ఎగ్జామ్ అయిన వెంటనే లాడ్జ్కి వెళ్ళి చూసాము. బ్యాగ్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ అక్కడ హాల్ టికెట్ కనపడింది. సో తర్వాత వెళ్లి వెతికాను ఎవరు ఆ బ్రదర్ అని. సో మా డాడీ చెప్పారు ఒక పర్పస్ ఉంది నీకు, అందుకని స్వామి అరూపంలో వచ్చి నీకు హాల్ టికెట్ ఇచ్చారు అని. సో అలా నేను ఫస్ట్ స్వామి ఫోల్డ్ లేక్ అనేది వచ్చాను.
0: చాలా బాగుంది. పూర్వావతారం భక్తులు ప్రస్తుతావతారానికి ఆయన రప్పించుకున్నారనమాట స్వామి. మనకి మన స్వామి అవతారంలో ఇలాంటివి చాలా వింటూ చూస్తూ ఉంటాం కదా, మీకు కూడా ఎన్నో తెలుసుంటాయి కాలేజీలో. సరే, మరి ఇప్పుడు ఇలా అడ్మిషన్ జరిగింది. ఇద్దరు కూడా హర్షిణి షిరిడీ సాయి డివోషన్ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తే, కౌసల్య స్వామి అంటే తెలియని ఫ్యామిలీ నుంచి వచ్చింది. పైగా నాకు దేవుడన్నా భజనలన్నా పెద్దగా నచ్చదని చెప్పి కూడా వచ్చింది. మరి వీరిద్దరూ కాలేజీలోకి వచ్చాక, అడ్మిషన్ అయ్యాక, హాస్టల్లో జాయిన్ అయ్యాక మీ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా గడిచింది, అది చెప్తారా?
1: మ్యామ్ ఫస్ట్ నేను హాస్టల్లోకి ఎంటర్ అయిన తర్వాత సీనియర్స్ రోల్ చాలా బాగా నచ్చింది మ్యామ్. దే మేడ్ దట్ హాస్టల్ లైక్ ఎ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీగా మార్చేశారు మొత్తం అంతా. చాలా రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేశారు, బట్ స్టిల్ నాకు ఆ ఫీలింగ్ లేదు ఉండాలి అని. నేను ఒకసారి మా సీనియర్ చెప్పాను, టుమారో మై ఫాదర్ ఈస్ కమింగ్ టు టేక్ మీ, వచ్చేస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను అక్క అని. అక్క నిన్ను జస్ట్ ఒక 5 డేస్ ఉండి చూడు, నీకు వెళ్ళాలి అనిపిస్తే 5 డేస్ తర్వాత వెళ్ళిపో అని. సో ఫస్ట్ రోజు మా ఫస్ట్ డే ఇన్ అనంతపూర్ భజన్స్ లో కూర్చున్నాను, అందరూ భజన్స్ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. నాకు చప్పట్లు కొట్టాలని లేదు, ఫోటో వైపు చూడాలని కూడా లేదు. సో మా ఫ్రెండ్స్ ఇది దే అబ్జర్వ్ మీ అండ్ వాళ్ళు అబ్జర్వ్ చేసి నన్ను క్లాస్ లో అడిగారు, ఎందుకు నువ్వు అంత మొండిగా ఉంటావు దేవుడి పట్ల? అలా లేదు, ఫస్ట్ నువ్వు ఆ ఫీలింగ్ పెంచుకుంటేనే దేవుడు కూడా నీ దగ్గరకు వస్తావు అన్నారు. నేను అన్నాను, నాకు ఈ ఫిలాసఫీ అంతా చెప్పకండి, నాకు నేను ఒక నమ్మాలంటే అది ప్రూఫ్, ఖచ్చితంగా ప్రూఫ్ ఉండాలి అని చెప్పాను. సో నెక్స్ట్ రోజు మాకు బ్లాక్స్ ఉంటాయి, ఎంఎస్ఆర్ బ్లాక్ ఒక సైడ్ ఉంటుంది, స్టూడెంట్స్ అంతా ఒక సైడ్ కూర్చుంటారు. సో సడన్ గా నాకు స్వామి ఫోటో వైపు చూశాను. చూసిన తర్వాత ఒక సీనియర్, షీ వాజ్ ప్లేయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ తబలా. సో ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ అబౌట్ లైక్ ద వే షీ ప్లేడ్, నాకు చాలా నచ్చింది ఆ ఇన్స్ట్రుమెంట్. సో నేను అప్పుడు స్వామి ఫోటో వైపు చూసి, ఓకే ఒక డీల్ స్వామి, ఒక డీల్, ఇప్పుడు మేము మిమ్మల్ని నమ్మాలి అంటే, నేను నమ్మాలి అంటే నేను ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్ లో సెలెక్ట్ అవ్వాలి. అది ఏవేనో నాకు తెలీదు. ఇక్కడ ఇంకొకటి ఇదేంటంటే, ఒకటి ట్రిక్ ఏంటంటే, ఆల్రెడీ సెలెక్షన్స్ అయిపోయాయి, ఒక్కసారి ఆడిషన్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని రీప్లేస్ చేసేకుండదు. సో నేను అన్నాను స్వామికి, ఎలానో హౌ వాట్ ఎవర్ ఇట్ మే బి సెలెక్షన్స్ గాట్ ఓవర్, బట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ మీ, ఐ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద ఇన్స్ట్రుమెంట్ అండ్ ప్లే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఎస్పెషలీ ఇన్ పర్తి. సో నేను స్వామికి అంటూనే ఉన్నాను, స్వామి ప్లీజ్ ఎలాగైనా కానీ. సో నేను వెళ్ళి సీనియర్స్ ని కనుక్కున్నాను, వాళ్ళు ఇదే ఆన్సర్ చెప్పారు, ఆల్రెడీ సెలెక్షన్స్ అయిపోయాయి, కుదరదు తీసుకోవడం కుదరదు అన్నారు. బట్ నాకు ఆ ఫోర్స్, ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ డివైన్ ఫోర్స్ అన్నట్టు, బట్ దట్ ఫోర్స్ ఆ ఫీలింగ్ నాలో స్ట్రాంగ్ చేసింది, అంటే నీకు వస్తుంది ఖచ్చితంగా, నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావని. ఆ ఫీలింగ్ అలానే ఉండిపోయింది నాలో 1 ఇయర్ మొత్తం అంతా అలానే ఉండిపోయింది. బట్ స్టిల్ నేను ఆ ఫీలింగ్ వదిలేదు, ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవుతాను అని. మా ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళంతా వదిలే ఇంకా సెలెక్ట్ అవ్వవు అన్నారు. నేను అన్నాను, లేదు నా కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను, నాకు ఆ ఫీలింగ్ ఉంది అనేది ఫోర్స్, ఆ వెనుక నుంచో ఏదో ఒక ఫోర్స్ చేస్తుంది అని. సో నెక్స్ట్ ఇయర్ ఐ వాజ్ ఇన్ సెకండ్ ఇయర్, దే కాల్ మీ, వన్ ఆఫ్ ద గర్ల్ షీ గాట్ బ్యాక్ పెయిన్, సో వీ వాంట్ అనదర్ గర్ల్ టు రీప్లేస్ హర్. బేసికలీ ఇట్ నెవర్ హ్యాపెన్స్ దట్ రీప్లేసింగ్ అ గర్ల్. సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే, నేను సెలెక్ట్ అవ్వడం ఇంకొకటి. సో నేను నాతో పాటు ఒక 3 మెంబర్స్ వెళ్ళాము, వాళ్ళందరూ ఆడిషన్స్ తీసుకున్నారు. అక్క అన్నారు, నువ్వు చాలా బాగా క్లాప్ చేసావు, మ్యూజిక్ సెన్స్ ఉంది, సో నిన్ను సెలెక్ట్ చేస్తున్నాం అని. ఆ రోజు చిట్ తీస్తే యు ఆర్ మై ఇన్స్ట్రుమెంట్ ఇన్ యూస్, నా కళ్ళలో నిజంగా ఏడుపు వచ్చేసింది. నాకు అసలు దేవుడు అంటే నమ్మకం లేదు, నాలో దైవంని పెంచిన స్వామికి నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను. దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ద ఫస్ట్ కనెక్షన్ టు గాడ్. త్రూ దిస్ ఎక్స్పీరియన్స్ ఐ కనెక్టెడ్ టు హిమ్ అలాట్.
3: చాలా బాగుంది, బ్యూటిఫుల్. మరి హర్షిణి కూడా ఎలా కనెక్ట్ అయింది స్వామికి? హర్షిణి ఎక్స్పీరియన్స్ ఏంటి కాలేజ్ లో, తన ఇంప్రెషన్స్ ఏంటి, ఇవి కూడా విందాం.
2: ఎస్ మ్యామ్, యాక్చువల్లీ మ్యామ్ అడ్మిషన్స్ అయిపోయాయి, సో ఇంకా హాస్టల్కి వెళ్తున్నాము. వెళ్ళిన వెంటనే నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ని చూశాను మ్యామ్, ఒక్కొక్కరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సో నేను అప్పుడు కొంచెం ఇంగ్లీష్ లో చాలా పువర్ గా ఉండేదాన్ని మ్యామ్. సో అంతా నార్త్ వాళ్ళు, తర్వాత డార్జిలింగ్ గర్ల్స్ చాలా మంది వచ్చారు. కాస్త భయం వేసింది నాకు, అడ్జస్ట్ అవుతానా, ఉండగలుగుతానా ఇక్కడ అని నాకు చాలా భయం వేసింది. కానీ తర్వాత ఓకే యూఆర్ ఇన్ A16, ఒక రూమ్ నెంబర్ చెప్పారు నాకు. ఫస్ట్ నన్ను ఒక సీనియర్ వెల్కమ్ టు హోమ్ సిస్టర్ అన్నారు. సో అది కొంచెం నాకు ఇంప్రెషన్, చాలా మంచి ఇంప్రెషన్ మ్యామ్, ఇలా కూడా వెల్కమ్ చేస్తాను. తర్వాత యాజ్ డేస్ పాస్, నాకు సీనియర్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో మారిపోయారు. ఎనీ ప్రాబ్లం, ఎనీ టైం ఏదైనా కానీ, డోంట్ వరీ, స్వామి ఇస్ దేర్, హీల్ టేక్ కేర్, జస్ట్ నువ్వు నీ వరీస్ చెప్పా ఆయనకి, అంతా ఆయన చూసుకుంటారు. ఈ ప్రాబ్లమే కాదు మ్యామ్, ఏదైనా చెప్పినా కానీ మంచి రెస్పాన్స్. తర్వాత నన్ను వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మ్యామ్, అది ఇవే అవే అని కాదు, అన్ని విషయాలు ఏం అడిగినా బాగా హెల్ప్ చేయడం. కానీ తర్వాత ఇక్కడ రూల్స్, మన హాస్టల్ రూల్స్ కంప్లీట్ డిఫరెంట్ మ్యామ్ కంపేర్ టు అదర్ హాస్టల్. అండ్ ఇక్కడ రూల్స్ ఏంటి, దాన్ని ఎలా ఫాలో చేయాలి, తర్వాత టైం మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత ఇక్కడ షెడ్యూల్ ఎలా ఉంటుంది, సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్స్, తర్వాత నువ్వు నేను కండక్ట్ ఎలా చేసుకోవాలి, తర్వాత ఏదే ప్రాబ్లం రాని భయపడకు, జస్ట్ యూ హ్యావ్ వన్ సోర్స్, జస్ట్ గో అండ్ అప్రోచ్ హిమ్. అలా చేసి నన్ను చాలా స్ట్రాంగ్ గా బిల్డప్ చేశారు. సో ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై సీనియర్స్ అండ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ థ్యాంక్ఫుల్ టు స్వామి అంత మంచి సీనియర్స్ నాకు ఇచ్చినందుకు అండ్ దేవర్ ఈక్వల్ టు మై పేరెంట్స్ మ్యామ్ అనే విషయంలోనూ.
3: హర్షిణి, ఇప్పుడే నువ్వు అన్నావు ఎలా హ్యాండిల్ చేయాలి, ఏమైనా ప్రాబ్లం వచ్చినా భయపడకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలి, అన్ని సీనియర్స్ నుంచి సజెషన్స్ నీకు చాలా నచ్చాయి అని. వీటి వల్ల ఈ స్వామి కాలేజ్లో జాయిన్ అయ్యాక మీ ఇద్దరిలో, ఇద్దరిని అడుగుతున్నాను సేమ్ క్వశ్చన్, మీ ఇద్దరిలో మీకు తెలిసి వచ్చిన పర్సనల్ చేంజెస్, ఒకసారి స్వామి మన లైఫ్లోకి ఎంటర్ అయ్యాక మనం మారిపోతాం, అది మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కసారి ఆ మార్పు మనకు తెలుస్తుంది, ఇంకొకసారి మన చుట్టుపక్కల ఉన్న వాళ్లకి మనలో మార్పు తెలుస్తుంది. అటువంటి పాజిటివ్ చేంజ్ మీలో పర్సనల్ గా వచ్చిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే అది మీరెలా తెలుసుకున్నారు, మీ తల్లిదండ్రులు ఎలా తెలుసుకున్నారు, దాని రియాక్షన్ ఎలా ఉంది చెప్తారా?
1: ఎస్ మ్యామ్. మ్యామ్ యాక్చువల్లీ నేను ఎలాంటి స్టూడెంట్ అంటే ఎక్కడున్నా కూడా నాయిస్ చేస్తాను మ్యామ్. ఎక్కడున్నా చాలా ఇండిసిప్లైన్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ఇన్ ద మేకింగ్ నాయిస్ అన్నది. లైక్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు మేక్ నాయిస్, మేక్ ఫన్ ఎవ్రీ టైమ్. సో ఒక్కసారి భజన్స్ లో ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత, నా ఇన్స్ట్రుమెంట్ ఎక్స్పీరియన్స్ తర్వాత, నేను భజన్స్ కనెక్ట్ అవ్వడం, స్వామి కనెక్ట్ అవ్వడం ఓన్లీ త్రూ భజన్స్ మెడిటేషన్. సో నేను భజన్స్ చప్పట్లు చాలా మారిపోయాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చాలా మాట్లాడడం తగ్గించేసేసాను. మా మమ్మీ అన్నారు, ఎందుకు ఎప్పుడు ఎక్కువ అలర్ట్ చేస్తుంటావు, ఇంట్లో ఎప్పుడు మాట్లాడుతుంటావు, ఏం మాట్లాడట్లేదు అంటే, నేను అన్నాను త్రూ డిసిప్లైన్ ఐ మెయింటైనింగ్ దట్ పీస్. మా మమ్మీ ఒకేసారి షాక్ లో ఉంది, నువ్వు ఇంత అల్లర్ చేస్తావు అసలు ఎలా అంత సైలెంట్ అయిపోయావు అన్నారు మా మమ్మీ. నేను అన్నాను, లేదు నాకు అక్కడ చాలా నేర్పించారు, ఆ హాస్టల్ చాలా నేర్పించింది, స్వామి చాలా నేర్పించారు. డిసిప్లైన్ విషయానికి వస్తే ఫుల్ డిసిప్లైనరీ గా చాలా మారిపోయాము. ఇంకొకటి ఏంటంటే హార్డ్ వర్క్. బిఫోర్ ఐ నెవర్ యూస్ టు డూ హార్డ్ వర్క్. లైక్ వెన్ ఐ కేమ్ ఇన్ టు దట్ హాస్టల్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ అబౌట్ స్టడీస్, ఎవ్రీథింగ్, హౌ టు మెయింటైన్ ద టైమ్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ అట్ హోమ్. ఈవెన్ ఇన్స్టిట్యూట్ హాస్టల్లో ఎప్పుడు 5 o'clock లేపుతుంది, నేను ఇంటి దగ్గర కూడా ఇప్పుడు 5 o'clock లేయడం స్టార్ట్ చేశాను మ్యామ్. ఆ అలవాటు అయిపోయింది మొత్తం. సో 5 o'clock లేయడం, నా టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ టైం వేస్ట్ చేయకూడదు, మమ్మీకి హెల్ప్ చేయాలి, మొత్తం అన్ని వాల్యూస్ నేర్పించింది.
2: యాక్చువల్లీ నా లైఫ్ లో కూడా సిమిలరే మ్యామ్. యాక్చువల్లీ ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ పూజ అంతా చేస్తూ ఉంటారు. మా ఇంట్లో ఎలా అంటే షిడి బాబాకి షేజారతి అలా టైం ఇంటర్వెల్స్ పెట్టి హారతి ఇస్తూ ఉంటారు. అప్పుడు నేను అంతా పట్టించుకునే దాన్ని కాదు మేడం. అంటే బిఫోర్ కమింగ్ టు ఏటీపీ మమ్మీ ఇలా పూజ చేస్తుంటే వచ్చి కూర్చోవచ్చు కదా అంటే కూడా, లేదు మమ్మీ నువ్వు చేసుకో పూజ అని చెప్పి టీవీ వాల్యూమ్ పెట్టేది, సిస్టర్తో ఫైటింగ్ అలా అంతా చేసేదాన్ని, అండ్ మార్నింగ్ 8 తర్వాత లేచేదాన్ని అలా అంతా చేసేదాన్ని. తర్వాత ఈ ఫస్ట్ వెకేషన్స్ కి ఇంటికి వెళ్ళినప్పుడు అందరికంటే ముందు ఫస్ట్ లేసి అండ్ రెగ్యులర్ యాక్టివిటీస్ అంతా కంప్లీట్ చేసుకుని స్వీపింగ్ అంతా చేసిన తర్వాత మా మమ్మీ, ఓ ఇంకా స్వీపింగ్ చేయాలంటే మా డాడీ ఆల్రెడీ హర్షిని చేసేసింది అని. తర్వాత పూజ చేస్తూ ఉంటే టీవీ ఆఫ్ చేసి వచ్చి మమ్మీ పక్కన కూర్చొని హారతిస్తుంటే క్యాంఫర్ ఇవ్వడము, ఏదైనా బుక్స్ ఇవ్వడము, తర్వాత మమ్మీ ఒకరే కుక్ చేసేటప్పుడు వెళ్ళి హెల్ప్ చేయడం, ఇంత చూసి మా పేరెంట్స్ ఫుల్ షాక్. తర్వాత సిస్టర్ అనుకున్నారు, నా సిస్టర్ అనుకుంది ఎలాగో ఇదంతా హెల్ప్ అంతా చేస్తుంది మా అక్క, కానీ నాతో గొడవ పడడం మాత్రం మానద్దు అని. సో మేము చాలా గొడవ పడంటే మొబైల్ అండ్ రిమోట్ మ్యామ్ అప్పుడు. సో తను ఛానల్ పెట్టుకుంది, ఇంకా నాతో గొడవ పడుతుంది అనుకుంది. సో నాకు నచ్చిన ఛానల్ ఏదో పెట్టింది, ఇట్స్ ఓకే నువ్వు చూసుకుంటే. నా సిస్టర్ కూడా షాక్, నీలో ఇంత చేంజా, ఫస్ట్ వీక్ జస్ట్ 6 months ఇంత చేంజా. మా డాడీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మ్యామ్. బయట గర్ల్స్ ఎలా ఉన్నారు కానీ నువ్వు ఇలా ఉండేదాం, ఇప్పుడు ఇలా అయ్యావు, దే వర్ రియల్లీ హ్యాపీ ఆఫ్టర్ సీన్. ఈవెన్ మా రిలేటివ్స్ కూడా అంతే, మా పిల్లలు ఎంత అల్లర్ చేస్తారు కానీ హర్షిని కొంచెం స్మార్ట్ గా బిహేవ్ చేస్తుంది అప్పటికి ఇప్పటికి, అంత హెల్ప్ చేయడం కానీ అందరినీ బాగా చూసుకోవడం. మ్యామ్ మా గ్రాండ్ మాకి ఎవరు టాబ్లెట్స్ ఇచ్చేవారు కాదు మ్యామ్. సో నేను వెళ్ళి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటే ఆమె కూడా ఏడ్చేది మ్యామ్, చూడు ఎంత నాకు ఇంతమంది ఉన్నారు, నీకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, ఎవరు నాకు అడదు కానీ నువ్వు ఇంత మార్పు. సో ఎవ్రీవన్ ఐ కంప్లీట్లీ హ్యాపీ మ్యామ్.
1: మెయిన్ గా చెప్పాలంటే హాస్టల్ హౌ టు అడ్జస్ట్ విత్ అదర్స్, అడ్జస్ట్మెంట్ చాలా నేర్పిస్తున్నాం. ఈ అడ్జస్ట్మెంటే మన లైఫ్ ముందుకు తీసుకెళ్తుంది. అడ్జస్ట్మెంట్ మ్యాటర్కి వస్తే ఏటీపీ హాస్టల్ తప్ప ఇంకేది ఉండదు.
2: ఇన్ ద సేమ్ వే డిసిప్లిన్ మ్యామ్. ఏ మేబీ వేరే కాలేజ్ లో ఎడ్యుకేషన్, కొన్ని ఇన్స్టిట్యూట్ లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్ గా ఉండొచ్చు మ్యామ్, కానీ మన ఇన్స్టిట్యూట్ ఎలా డిఫరెంట్ అంటే విత్ అట్ ద సేమ్ టైం స్టాండర్డ్ ఎడ్యుకేషన్ తో పాటు హ్యూమన్ వాల్యూస్ కూడా నేర్పిస్తున్నాం, ఇది ఎక్కడా ఉండదు మ్యామ్. In that case, we are really lucky, ma'am.
3: డిసిప్లిన్ ని ఫాలో అయ్యే విధానంలో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది హర్షిణి. ఎక్కడైనా చూస్తే డిసిప్లిన్ ఎందుకు ఫాలో అవుతారు స్టూడెంట్స్ అంటే అయి తీరాలి కాబట్టి, వారికి వాళ్ళకి వేరే అవ్వకపోతే పనిష్మెంట్ వస్తుందనే భయంతో. బట్ వేరే అనంతపురంలో డిసిప్లిన్ ఎందుకు ఫాలో అవుతారంటే స్వామికి ఇష్టం కాబట్టి. మీరు ప్రేమతో చేస్తున్నారు కాబట్టి చేస్తున్నందుకు మీకు కష్టం అనిపించదు, దాని ఎఫెక్ట్ కూడా 100 times బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఇప్పుడే మీ లెక్చరర్స్ అనంతపురం లెక్చరర్స్ వచ్చి రేడియో సాయి వాళ్ళతో మాతో కొంచెం టైం స్పెండ్ చేసి అద్భుతమైన అనుభవాల్ని మాతో షేర్ చేసుకున్నారు మన శ్రోతలందరితో. అటువంటి గురువుల దగ్గర చదువుకుంటున్న మీరు ఇలా మాట్లాడటం నాకు ఏమి ఆశ్చర్యంగా అనిపించడంలా, బహుశా వాళ్ళకంటే ముందర మిమ్మల్ని కలిసి ఉంటే ఆశ్చర్యపోయేదాన్నేమో, ఇప్పుడైతే అలా అనిపించట్లేదు. మీ గురువుల ఇన్ఫ్లుయెన్స్ మీ జీవితంలో కానీ, మీరు జీవించే పద్ధతిలో కానీ, మీ ఆలోచన ధోరణిలో కానీ, ద లైన్ ఆఫ్ థాట్, ద వే యూ థింక్, ద వే యూ లివ్ యువర్ లైఫ్, వీటిల్లో ఎంత మట్టుకు ఉంది వాళ్ల ఇన్ఫ్లుయెన్స్, ఏ విధంగా ఉంది అనేది చెప్పగలరా?
1: తప్పకుండా మ్యామ్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మ్యామ్. యాక్చువల్లీ ఒకసారి మా టీచర్, వన్ ఆఫ్ మై టీచర్, షీ కేమ్ టు ద క్లాస్ అండ్ వీ ఆల్ వర్ మేకింగ్ నాయిస్ అండ్ వీ ఆల్ ఆర్ వేస్టింగ్ టైమ్ ఆల్సో. సో మ్యామ్ వచ్చారు, మ్యామ్ అన్నారు, మీరు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు కదా, స్వామి ఒకసారి ఏమన్నారు తెలుసా అన్నారు మ్యామ్. మేము అన్నాం మాకేం తెలియదు మ్యామ్. మ్యామ్ అన్నారు ఒకసారి ఒక టీచర్ లేట్ గా రావడం స్వామి గమనించారు. సో స్వామి ఆ టీచర్ దగ్గరికి వెళ్లి ఎందుకు లేట్ గా వచ్చావని అడిగితే ఆమె అన్నారు, స్వామి ఓన్లీ 5 minutes కదా లేట్ గా వచ్చామన్నారు. స్వామి అన్నారు క్లాస్ స్ట్రెంగ్త్ ఎంత అని అడిగారు. స్వామి 15 members అంటే ఓకే 15 x 5 చెయ్యి అన్నాను. 75 minutes వేస్ట్ అయింది నీ వల్ల మొత్తం స్టూడెంట్స్ అందరికి అని. సో మ్యామ్ ఈ ఇన్సిడెంట్ చెప్పిన వెంటనే మేము వీకేం అవతార్ అలాంటి స్వామి టైం గురించి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ మేము ఎంత వేస్ట్ చేసాం టైం ని అనిపించింది. చాలా రిగ్రెట్ అయ్యాం మేము ఆ రోజు నుంచి టిల్ నౌ ఈ రోజు దాకా ఏదో ఒక పని చేస్తుంటాం మ్యామ్, టైం మాత్రం వేస్ట్ చేయం. ఈవెన్ ఇఫ్ వీ గెట్ లీజర్ టైమ్ ఆల్సో విల్ బి సింగింగ్ భజన్స్, విల్ బి చాంటింగ్ సాయిరామ్ అండ్ ఆల్, విల్ బి టెల్లింగ్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ టు అదర్ ఫ్రెండ్స్ అండ్ విల్ టెల్ దెమ్, విల్ ఆస్క్ దెమ్ యు ఆర్ ఫ్రమ్ స్వామి బ్యాక్గ్రౌండ్ ఆర్ నాట్, విల్ బి డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇఫ్ వీ గెట్ లీజర్ టైమ్. సో టీచర్స్ రోల్ చాలా ఉంది మ్యామ్. నిజంగా చెప్పాలంటే టీచర్స్ ఆర్ లైక్ దే ఆర్ లైక్ మదర్స్.
2: మ్యామ్ నా లైఫ్ లో ఎలా అంటే, యాక్చువల్లీ మ్యామ్ మాకు వచ్చే ఈచ్ టీచర్ మ్యామ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు, తర్వాత ఎండ్ చేసే ముందు మాకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు మ్యామ్. యాక్చువల్లీ మా టీచర్స్ మాకు ఎలా చెప్తున్నారో అలా వాళ్ళు స్వామి ద్వారా విన్నారు. సో ఇది వాళ్ళ లైఫ్ లో చాలా ఇంప్లిమెంట్ అయింది మ్యామ్. సో స్టార్టింగ్ గర్ల్స్ ప్లీజ్ మైండ్ సైలెన్స్ మెయింటైన్ చేయండి, డిసిప్లిన్ ఫాలో అవ్వండి అంటే మాకందరికీ అంత తెలిసేది కాదు మ్యామ్. ఎందుకు ఎప్పుడు సైలెంట్ సైలెంట్ అంటారు అని అనుకునేవాళ్ళం. కానీ తర్వాత సీ గర్ల్స్ స్వామి లైక్ సైలెంట్, ఆయన ఎలా నడిచేవారంటే సౌండ్ కూడా వచ్చేది కాదు. తర్వాత స్వామికి డైనింగ్ హాల్ సైలెంట్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే ఈ పని స్వామికి నచ్చుతుంది అని చెప్తారో మ్యామ్ అప్పుడు స్ట్రిక్ట్లీ మేము ఫాలో అయిపోతాం మ్యామ్. కొన్ని యాక్చువల్లీ అంటారు మ్యామ్ రూల్స్ ఫాలో అవ్వడం చాలా డిఫికల్ట్ అని, బట్ ఎనీథింగ్ వీ డూ విత్ లవ్ ఇట్స్ ఈజీ మ్యామ్. ఏది డిఫికల్ట్ కాదు మ్యామ్. ఒకసారి మేము లవ్ తో చేస్తున్నామంటే అందులోనూ ఇంకా స్వామి పైన లవ్ ఉంది మనకు, ఆ తర్వాత ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఎప్పుడు మనకు డిఫికల్ట్ కాదు మ్యామ్. తర్వాత ఒకసారి మా మ్యామ్ చెప్పారు మ్యామ్, యాక్చువల్గా ఒక చైనీస్ డివోటీ మ్యామ్, ఇది యాక్చువల్లీ విభూతి స్పెషల్. నాకు ఎప్పుడు మా సీనియర్ చెప్పారు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, జస్ట్ స్వామికి చెప్పేసలు, ఆయన స్వామి అని కన్సిడర్ చేయకు, మనలో ఒక మెంబర్ అని కన్సిడర్ చేసి ప్రతిదీ ఆయనకు చెప్పేసి వెళ్ళు అని చెప్పారు మ్యామ్. సో నేను అనుకున్నాను ప్రతిసారి ఎందుకు విభూతి అంత పెట్టుకోవాలి అని. సో అది అలాగే థింక్ చేస్తూ క్లాస్కి వెళ్ళాను. నెక్స్ట్ క్లాస్ అవేర్నెస్ క్లాస్ ఉండింది మ్యామ్. సో అక్కడ అవేర్నెస్ చేస్తూ మ్యామ్ చెప్పారు, ఓకే ఇంకా క్లాస్ 5 minutes అయిపోతుంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానన్నాను. ఒక చైనీస్ డివోటీ మ్యామ్, అక్కడ ఏదో సంథింగ్ అప్పుడేదో వార్ జరుగుతుండీ మ్యామ్, ఇది అప్పటి కాలంది. సో ఆయన వార్ చేస్తున్నారు, ఫ్యామిలీ మొత్తం ఇంట్లో ఉన్నారు మ్యామ్. సో ఒక్క బాంబ్ పడితే ఆ సరౌండింగ్స్ మొత్తం డెమాలిష్ అయిపోతున్నాం, మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఆయన వార్ చేస్తూ భయపడ్డారు నా ఫ్యామిలీకి ఏమైపోతుంది అని. తర్వాత ఆయన అనుకున్నారంట, ఏం కాదు నా ఫ్యామిలీ స్వామి ప్రొటెక్షన్ లో ఉంది అని. తర్వాత వాళ్ళ వైఫ్ అండ్ కిడ్ ఇంట్లోనే ఉన్నారు, వార్ జరుగుతుంది లోపల వాళ్ళు భయపడుతూ ఉన్నారు మేడం. తర్వాత ఏమైంది, ఎవరో ఒక ఆయన వచ్చి సంథింగ్ వైట్ పౌడర్ ఏదో ఇచ్చారంట. ఆమె అడిగింది ఎందుకు ఈ వైట్ పౌడర్ అని చెప్పారు, ఎందుకు, నేను తర్వాత మీకు అవన్నీ చెప్తాను డీటెయిల్స్. జస్ట్ వైట్ పౌడర్ ని మీ ఇంటి చుట్టూ వేసి మీరు లోపల ఉండండి అని చెప్పారంట మ్యామ్. తర్వాత ఆమె ఎందుకు చెప్పారో తెలియదు, అలా చేసి ఆమె వెళ్ళిపోయింది. తర్వాత కాసేపు తర్వాత బయటకు వచ్చారు మ్యామ్, సరౌండింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది మ్యామ్. ఈవెన్ ఆ సింగిల్ హట్ కూడా లేదు, ఒక హౌస్ కూడా లేదు, కానీ వీల్ది మాత్రం ఈవెన్ రూఫ్ కూడా షేక్ కాకుండా అలాగే ఉంది. సో నాకు అసలు నేను అడగలేదు మ్యామ్ ని క్వశ్చన్, జస్ట్ అనుకున్నాను అంతే. సో స్వామి నా క్వశ్చన్ అనుకుని అలా మ్యామ్ ద్వారా నాకు ఆన్సర్ ఇచ్చారు. సో ఇలాగే ప్రతిసారి మా క్వశ్చన్స్ అంతా టీచర్స్ చెప్పకుండా ముందే స్వామి అర్థం చేసుకుని ఆయన అవేర్నెస్ క్లాస్ ఇట్ డజన్ మ్యాటర్ ఎనీ క్లాసెస్ ఏదో ఒక రూపంలో మాకు వచ్చి ఆన్సర్స్ చెప్పాం. ఇలా మాకు టీచర్స్ చాలా హెల్ప్ఫుల్ గా, అండ్ టీచర్స్ కి స్టూడెంట్ కి బయట బాండ్ ఎలా నాకు తెలుసు మ్యామ్, ఇక్కడ మాత్రం ఒక మదర్ అండ్ డాటర్ మ్యామ్, ఐ కెన్ టెల్ స్ట్రాంగ్ బాండ్ మ్యామ్ యాక్చువల్గా. సో ఎనీ ప్రాబ్లమ్ వచ్చినా వీఆర్ వెరీ ఫ్రీ టు ఆస్క్ టీచర్స్, అండ్ ఈవెన్ దే ఆర్ వెరీ ఆల్వేస్ రెడీ టు సాల్వ్ అవర్ క్వశ్చన్స్.
3: అంటే ఏదైనా సరే ఒకసారి మనం చేసి చూపిస్తే దాని ఇన్ఫ్లుయెన్స్ ఎదుటి వాళ్ల మీద చాలా ఎక్కువగా ఉంటుందంటారు. మరి మీకున్న గురువులందరూ కూడా స్వామి దగ్గర నుంచి స్వయంగా నేర్చుకున్న విలువల్ని వాళ్ళ జీవితాంతం ఆచరిస్తూ వస్తున్న వాళ్లు కాబట్టి అటువంటి వాళ్లను చూస్తూ వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉన్న మీలో ఇంత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఉండడంలో పెద్దగా అదేమీ దట్స్ నాట్ స్ట్రేంజ్, విశేషమేమీ కాదేమో. సీనియర్ స్టూడెంట్స్ అంటూ చాలాసార్లు చెప్పారు ఇద్దరు మీరు, సీనియర్స్ వల్ల మేము చాలా నేర్చుకున్నామని, వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారని. సో సింపుల్ గా ఇన్ వన్ సెంటెన్స్ చెప్పగలిగితే మీరు, ఇఫ్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ సెంటెన్స్, మీ సీనియర్స్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి, ఒక్క విషయం చెప్పండి. మీరిద్దరు మీ సీనియర్స్ నుంచి నేర్చుకున్న ఒక విషయం.
1: హెల్ప్ మ్యామ్, హెల్పింగ్ అదర్స్
2: మ్యామ్, లవింగ్ అండ్ హెల్పింగ్
1: మ్యామ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే బయట యూనివర్సిటీ హాస్టల్స్ లో ఒక అమ్మాయికి బాగలేదు అంటే పట్టించుకునే రోజులు కావు మ్యామ్ ఇవి, ఎవరు పని వాళ్ళు చూసుకునే రోజులు ఇవి.
3: ఏమో సీనియర్ స్టూడెంట్స్ అంటూ చాలాసార్లు చెప్పారు ఇద్దరు మీరు, సీనియర్స్ వల్ల మేము చాలా నేర్చుకున్నామని, వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారని. సో సింపుల్ గా

0: అంటే పట్టించుకునే రోజులు కావు మేము ఇవి. ఎవరు పని వాళ్ళు చూసుకునే రోజులు ఇవి. కమింగ్ టు ఏటీపీ, ఒక అమ్మాయి సిక్ అయిందంటే ఇట్స్ నువ్వు ఫ్యామిలీ గురించి కూడా యాక్చువల్లీ మనం ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా మమ్మీ మమ్మీ ఉంటే బాగుంటుంది, డాడీ ఉంటే బాగుంటుంది, అస్సలు ఆ థాట్ కూడా రాదు మ్యామ్. అంత లవ్తో సీనియర్స్ చూసుకుంటారు మ్యామ్, అంత టేక్ కేర్ ఆఫ్, చాలా కేర్ తీసుకుంటారు మ్యామ్. అది క్యూర్ అయ్యేదాకా వాళ్ళు మాతోనే ఉంటారు మ్యామ్. ఎంత సపోర్ట్ ఇస్తారు, ఎంత పెద్ద డిసీజ్ అయినా సరే వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది మ్యామ్.
1: యాక్చువల్లీ మ్యామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నాం మ్యామ్, సో ఇప్పుడు బేబీకి బాగలేదు, అప్పుడు మదర్ ఏం చేస్తారు, ఓ బేబీకి ఏ ప్రాబ్లం వచ్చి అని చెప్పేసి ఫాదర్ కి ఫోన్ చేసి జస్ట్ మెడిసిన్స్ ఇవ్వమంటారు. ఇక్కడ మా సీనియర్స్ ఎలా అంటే మ్యామ్, ఓకే ఈరోజు మన జూనియర్ సిక్ ఉంది, నువ్వు మెడిసిన్స్ తీసుకురా, నువ్వు ఫుడ్ తీసుకురా, అలా అక్కడ అప్పుడప్పుడు ఆర్గనైజ్ అయిపోతున్నాం. నువ్వు తిన్నావా, మెడిసిన్స్ వేసుకున్నావా, ఈచ్ అవర్ ఏమో లీజర్ అవర్ వస్తే చాలు మ్యామ్, వచ్చేసి ఎలా ఉన్నావు ఎలా మ్యామ్, ఎవరైనా బాగాలేకపోతే జస్ట్ ఒక మాట చాలు మ్యామ్, మెడిసిన్స్ కూడా వర్క్ చేస్తే నాకు తెలియదు కానీ ఎలా ఉన్నావు సరిపోతుంది ఏం కాదు, ఇక కొంచెం ధైర్యం మాటలే చాలు మ్యామ్, అదే క్యూర్ చేసేస్తుంది. అండ్ తర్వాత ఇంకా మా సీనియర్స్ ఎలా అంటే మ్యామ్, యాక్చువల్గా అది యాక్చువల్ చెప్పలేను మ్యామ్, ఏదైనా కానీ హెల్ప్ కావాలంటే ఫస్ట్ రెడీగా ఉండేవారు మ్యామ్, ఇంక్లూడింగ్ రూమ్ మేట్స్ ఎవ్రీ వన్ మ్యామ్. సో జస్ట్ మీరు అడగాలంటే దే ఆర్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. అండ్ తర్వాత ఇది బయట కాలేజ్ ఎలా డిఫరెంట్ అంటే, ఒక కొత్త జూనియర్ వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ లో 3 మెంబర్స్ ఉన్నారు మ్యామ్, కొత్త జూనియర్ వస్తే తను ఎలా ర్యాగింగ్ చేయాలని చూస్తారు బయట కాలేజ్. మనది డిఫరెంట్ మ్యామ్, ఇట్స్ ఈక్వల్ టు కేరింగ్ మ్యామ్. అక్కడ ర్యాగింగ్ ఉంటే మన దాంట్లో ఫుల్ కేరింగ్ అండ్ లవింగ్ ఉంటుంది.
0: దే విల్ ర్యాగ్ మ్యామ్ విత్ లవ్. మ్యామ్ వన్ మోర్ థింగ్, ఒక 1% స్ట్రాంగ్ అయ్యారు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ స్వామి, దట్స్ ద ఫస్ట్ రీజన్. అండ్ ద సెకండ్ రీజన్, ఇఫ్ అ గర్ల్ ఈస్ బికమింగ్ స్ట్రాంగ్ మీన్స్ ఇట్స్ బికాస్ ఆఫ్ సీనియర్స్, దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ లైక్ దాట్ మ్యామ్.
2: వెరీ నైస్, చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ వింటుంటే. ఇద్దరు కూడా స్వామి అంటే ఎక్కువగా తెలియని కుటుంబాల నుంచి, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మరి ఈ రోజు 2015 లో జాయిన్ అయ్యారు కదా మీరు, ఇప్పుడు ఇది 2018, మూడు సంవత్సరాలు జరిగింది. ఈ రోజు మీ జీవితంలో స్వామి పాత్ర ఏంటి? వాట్ ఈస్ ద రోల్ దట్ స్వామి ఈస్ ప్లేయింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే? 3.5 సంవత్సరాల క్రితం స్వామి అంటే ఎవరో తెలియకుండా అనంతపురంలో జాయిన్ అయిన మీరిద్దరూ, స్వామికి ఈ రోజు మీ జీవితంలో ఏ, వాట్ ఈస్ ద ప్లేస్ దట్ యు హ్యాడ్ గివెన్ టు స్వామి ఇన్ యువర్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ద రోల్ హీ ఈస్ ప్లేయింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే?
0: మ్యామ్ రోల్ మీన్స్ ఐ కెనాట్ గివ్ ఎ రోల్ టు స్వామి మ్యామ్, బికాస్ స్వామి అండ్ మై సెల్ఫ్ బికమ్ దట్ మచ్ క్లోజ్ దట్ నన్ ఆఫ్ అస్ కెన్ సపరేట్. ఇట్స్ అన్డివైడబుల్ మ్యామ్, ఇట్స్ రియలీ. రోల్ అంటూ పర్టికులర్ గా ఇవ్వలేను మ్యామ్ నిజంగా, ఎందుకంటే ఆ రోల్ కి మించి స్వామి రోల్ ఉంది, ఆ రోల్ కి మించి స్వామి ప్లే నా హార్ట్ లో ప్లేస్ ఉంది మ్యామ్. రోల్ అయితే సపరేట్ గా ఇవ్వలేను మ్యామ్. నేను స్వామికి రోల్ ఇవ్వాలి అంటే ప్రతి దాంట్లోనే స్వామిని తలుచుకుంటాను, నా ఫ్రెండ్ స్వామి, మదర్, ఫాదర్, సిస్టర్, ఎవ్రీథింగ్. సో పర్టికులర్ గా రోల్ అంటే ఎలా చెప్పలేను మ్యామ్.
1: మ్యామ్ ఇంకా నా విషయంలో అయితే ఒకప్పుడు స్వామి అంటే ఏమో తెలీదు, కానీ ఇప్పుడు స్వామే నాకు అన్ని. తర్వాత హీఈస్ మై రోల్ మోడల్ మ్యామ్, అండ్ హీఈస్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ యాక్చువల్లీ ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుందంటే మ్యామ్, సెల్ఫ్లెస్ లవ్ మ్యామ్. ఎంతమంది డాటర్స్ కి అయినా ఫాదర్ లా ఉన్నారు మ్యామ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆయన ద్వారా నేర్చుకుందంటే మనం కూడా అలా లవ్ అందరినీ లవ్ చేయాలి, అందరికీ సర్వ్ చేయాలి అనేది మ్యామ్. ఆయన ఎంత పెద్ద వ్యక్తి కానీ ఒకసారి కానీ మన లెవెల్ లో థింక్ చేసి అందరినీ డాటర్స్ లా, మనం ఒకవేళ ఎవరైనా డివోటీ స్వామిని ప్రేమించకపోయినా ఆయన త్రూ లవ్ వాళ్ళని ఇచ్చేసుకునేవారు. సో స్వామి చెప్తున్నారంటే వెల్కమ్ ఎవ్రీవన్ విత్ లవ్. తర్వాత హ్యావ్ పేషెన్స్, ఎవరిని హర్ట్ చేయకండి, ఎల్లప్పుడూ హెల్ప్ చేస్తూ ఉండండి అని.
0: స్వామిస్ లవ్ ఇస్ ఆఫ్ 1000 మదర్స్, లైక్ ఆఫ్ 1000 మదర్స్.
1: తర్వాత ఇంకా నా లైఫ్ లో అయితే ఫస్ట్ పొజిషన్ ఎప్పుడు స్వామికి. ఒకప్పుడు పేరెంట్స్ ఉండేవారు మ్యామ్, ఇప్పుడు పేరెంట్స్ కంటే ముందు ఫస్ట్ స్వామి, తర్వాత పేరెంట్స్. అలాగే డేస్ పాస్ అయ్యే కొద్దికి స్వామి నా పేరెంట్స్ అయిపోయారు.
2: సూపర్, చాలా బాగుంది. స్వామి ఎన్నోసార్లు అంటూ ఉంటారు, మీ జీవితాలు నా సందేశాలుగా మారాలి, యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అని అంటారు స్వామి. మరి స్వామి కాలేజ్లో జాయిన్ అయ్యి, స్వామి కాలేజ్లో చదువుకుని, ఆయన నేర్పినవి అన్ని 3 ఏళ్లలో చక్కగా చకచకా నేర్చుకున్నారు ముగ్గురు, ఇద్దరు స్వామి గురించి, స్వామిని ఇంతగా ప్రేమిస్తున్నారు ఇద్దరు. మీరు ఈ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళాక, బయట ప్రపంచంలోకి వెళ్ళాక ఈ విలువల్ని ఎలా పాటించాలనుకుంటున్నారు? బయట సొసైటీకి అంటే, స్వామి కూడా చెప్తారు కదా సామాజిక బాధ్యత మనందరికీ ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ

0: లో మీరు బయటికి వెళ్లి మీరు జీవించే విధానాన్ని బట్టి ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వాట్ ఎవర్ యూ హ్యాడ్ లెర్న్డ్ హియర్, హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్ వన్స్ యూ స్టెప్ అవుట్ ఇన్ టు ది వరల్డ్?
1: మ్యామ్, బయటికి వెళ్లి పాటించాల్సిన అవసరం లేదు మ్యామ్. యాక్చువల్ చెప్పాలంటే ద వే యూ కండక్ట్, నువ్వు నీ బిహేవియర్ బాగుంది, ద వే యూ కండక్ట్, ద వే యూ వాక్, ద వే యూ బిహేవ్ యువర్ సెల్ఫ్, ఇట్ డస్ మ్యాటర్ మ్యామ్. నీ వే ఆఫ్ కండక్ట్, నీ వే ఆఫ్ బిహేవియర్ చూసే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. బికాస్ మ్యామ్, లాస్ట్ టైం ఏమైందంటే, నేను ఇంటికి వెళ్ళాను లాస్ట్ వెకేషన్ కి. ఇంటికి వెళ్ళినప్పుడు నేను చాలా డిసిప్లైన్ గా ఉండడం, ఫుల్ చేంజ్ మొత్తం బిహేవియర్ ఇన్ చేంజ్ ఇన్ బిహేవియర్ చాలా మంది చూశారు. చూసి అందరు అడిగారు, నువ్వు ఏ యూనివర్సిటీ అంటే ఏ కాలేజ్ నుంచి, ఏ కాలేజ్ నుంచి అని. నేను చెప్పాను స్వామి ఇన్స్టిట్యూట్ అండి. స్వామి ఇన్స్టిట్యూట్ అంటే అలా ఉంటుందా అంత, అంటే అంత డిసిప్లైనరీగా ఉంటారు, ప్లస్ ద వే ఇప్పుడు మాకు ఏటీపీలో కూడా శారీస్ ఉంది, పళ్ళు కవర్ చేసుకోవడం. ఒకప్పుడు అనుకునేదాన్ని ఏంటి శారీస్, ఏంటి బిందీస్ అని, కానీ ఇవన్నీ ఇప్పుడు చూసి ఎంత మ్యాటర్ చేస్తాయి మ్యామ్ నిజంగా. అంటే ఇప్పుడు మ్యామ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు, ఒక గర్ల్ నడుచుకుంటూ వెళ్తుంది. ఆ గర్ల్ షీఈ్ వేరింగ్ అన్ జీన్స్, షీఈ్ వేరింగ్ జీన్స్. ఆ వే ఆఫ్ లుకింగ్, ద బాయ్స్ హౌ దే లుక్ అట్ దట్ గర్ల్ విల్ బి డిఫరెంట్. అండ్ అనదర్ గర్ల్ ఇఫ్ షీ వేర్స్ ఎనీ డ్రెస్ బట్ విత్ మోడెస్టీ, ద వే దే గివ్ ద వే దే గివ్ రెస్పెక్ట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. సో ద వే యూ కండక్ట్, మెయిన్లీ హౌ యూ విల్ బిహేవ్, ద వే యూ బిహేవ్ విత్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ దట్ మచ్ ఈజ్ ఓన్లీ ఎనఫ్ మ్యామ్ వెన్ యూ గో అవుట్ సైడ్.
2: మ్యామ్, ఫస్ట్ బయట మనం చెప్పాలంటే ఫస్ట్ మనలో చేంజ్ ఉండాలి మ్యామ్. మన మీద చెప్తున్నాము, ఫస్ట్ మనం అది పాటించాలి మ్యామ్. సో ఇక్కడ ఎఫర్ట్స్ బోత్ ద సైడ్ నుండి ఉండాలి. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ సైలెంట్ అని చెప్పాలి, స్వామి లైక్ సైలెంట్, సో మీరు సైలెంట్ గా ఉండాలంటే ఫస్ట్ మనం సైలెంట్ గా ఉండాలి, అప్పుడే మనం వాళ్ళకి చెప్పగలము. అండ్ సరౌండింగ్స్ ఆల్సో మ్యాటర్స్ అ లాట్ మ్యామ్ నిజంగా. యాక్చువల్లీ ఎక్కడో ఉండి ఇలా ఫాలో చేయండి అంటే ఎవరు వినరు మ్యామ్. అదే ఒక సరౌండింగ్స్ మార్చి, ఇప్పుడు నేను కనుక బయట ఉండి అక్కడ శారీ టైట్ చేసుకోవాలి ఇది అంటే మేబీ చేయలేకపోవచ్చేమో, కానీ ఇప్పుడు మొత్తం నా సరౌండింగ్స్ కూడా మారింది. సో నేను ఒక్కరిని చూసి నేర్చుకుంటాను. సో ఫస్ట్ మనం మన కండక్ట్ బాగా బిహేవియర్ బాగుండి, మనల్ని మనం బాగా కండక్ట్ చేసుకున్నామంటే ఆబ్వియస్ గా మ్యామ్ వాళ్ళు ఫాలో అయిపోతారు. అండ్ కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి మ్యామ్, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. బికాజ్ ఒక నాన్ డివోటీ చెప్పాలంటే మ్యామ్, ఫస్ట్ మనం ఒక గుడ్ లిజనర్ అయి ఉండాలి. వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగి పేషెన్స్ గా విని పొలైట్ గా ఆన్సర్ చెప్తూ ఉంటే స్టార్టింగ్ కొద్ది రోజులు క్వశ్చన్స్ గ్రాడ్యువల్ గా తగ్గుతాయి. తర్వాత వాళ్ళు ఒక్కసారి మనం ఇంప్లిమెంట్ చేస్తే ఏమైపోతుంది అనుకుంటారు, స్లోగా ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత ఒకసారి మనం పాటిస్తే ఏమైపోతుంది అనుకుంటారు, స్లోగా యాక్షన్ లెక్క తెచ్చి అలాగే వాళ్ళు ఫాలో అవడం స్టార్ట్ చేస్తారు.
1: మ్యామ్, యాక్చువల్లీ నేను నా ద్వారా ఒక మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వింటున్న వాళ్ళందరికీ, ఈవెన్ దే ఆర్ నాన్ డివోటీస్, దే విల్ బి థింకింగ్ దట్ హౌ విల్ కనెక్ట్ టు గాడ్. ఇట్స్ నాట్ అబౌట్ యూ చాంట్ వేద, యూ చాంట్ సాయిశ్వర, దెన్ ఓన్లీ విల్ కనెక్ట్. ఇట్స్ నాట్ లైక్ దట్ మ్యామ్. ఫస్ట్ ఈజ్, ఇప్పుడు వాళ్ళు స్వామి కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ దట్ సాప్లింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ యూ. ఓకే, ఆ ఫీలింగ్ ఉండాలి, నేను స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఆ ఫీలింగ్ ఉంటేనే స్వామి కూడా నీ దగ్గరకు వస్తారు మ్యామ్. దైవత్వం నీలో పెరగాలి అంటే ఫస్ట్ నీకు ఆ భావం ఉండాలి, దెన్ ఓన్లీ స్వామి విల్ కమ్ టు యూ. దెన్ అదే మొక్కై విస్తరిస్తుంది మ్యామ్, అది నీ లైఫ్ ని కాపాడుతుంది.
2: నేను యాక్చువల్లీ స్వామి కూడా ఒక విషయం చెప్పాను మ్యామ్, ఇఫ్ యూ టేక్ వన్ స్టెప్ టువర్డ్స్ మన వైపు కూడా ఉండాలి. ఓన్లీ స్వామి అంటే అవ్వదు, మనం ఎఫర్ట్ పెట్టు, ఫస్ట్ యూ డూ యువర్ బెస్ట్ దెన్ హీల్ డూ యువర్ బెస్ట్.
1: మ్యామ్, వన్ మోర్ థింగ్, ఇప్పుడు స్వామి ఒక్కసారి మనం స్వామిని ప్రే చేసి స్వామి ప్లీజ్ నా లైఫ్ లోకి ఎంటర్ అవ్వండి అని అడిగాం అనుకో, వస్తారు, ఖచ్చితంగా వస్తారు స్వామి. నువ్వు ఇంకొకసారి స్వామి ప్లీజ్ నాకు వద్దు అంటే స్వామి వదిలిపెట్టారు మ్యామ్. స్వామి ఇస్ లైక్ దాట్, వదిలిపెట్టాను మ్యామ్. మీరు లైఫ్ లో ఇంకా స్వామి చేయి పట్టుకునే ఉంటారు, లైక్ ఎ ఫాదర్ అండ్ డాటర్.
0: నువ్వు చెప్పింది కరెక్ట్ హర్షిత, ఒక స్టెప్ నువ్వు ముందర వేయి, నేను 100 వేస్తాను. స్వామి కూడా అదే చెప్పారు కదా, మానవ ప్రయత్నం దైవ సంకల్పం అంటారు. ముందు మనిషి ప్రయత్నాన్నే ముందు పెట్టారు ఆయన. ఎందుకు, అది గొప్పదని కాదు, నువ్వు ఒక చిన్న స్టెప్ తీసుకో, తర్వాత నేను కొండంత అండగా నేనుంటానని దైవ సంకల్పాన్ని మనిషి ప్రయత్నం వెనకాల పెట్టి అదే రకంగా చెప్తారు మనకి. అలాగే కౌసల్య, నువ్వు చెప్పింది కూడా చాలా కరెక్ట్. ఒక్కొక్కసారి స్వామి నువ్వు ఇన్ని రూల్స్ పెడుతున్నావు, ఇవన్నీ ఫాలో అవటం ఎలా అన్నా కూడా ఆయన మటుకు వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తి అయితే ఉండదు. ఒక్కసారి చేయి పట్టుకున్నారంటే, అది కూడా స్వామి చెప్పారు కదా,
1: ఐ షాల్ నెవర్ వన్స్ ఇఫ్ యూ హోల్డ్ మై హ్యాండ్ ఐ షాల్ నెవర్ లీవ్ యూ.
0: సో చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని ఇద్దరిని కలిసి ఇలా మాట్లాడుతున్నందుకు. ఇటువంటి విద్యార్థుల్ని తయారు చేస్తున్న కాలేజ్ స్వామి స్థాపించిన కాలేజ్లోనే ఇలా జరుగుతుందేమో అని ఒక భావన, బట్ ప్రతి కాలేజ్లో ఇలాంటి విద్యార్థులు తయారవ్వాలని మనం స్వామికి ప్రే చేస్తాము. అండ్ ఇంత సమయాన్ని ఈరోజు మనకి వచ్చి రేడియో సాయి స్టూడియోస్కి వచ్చి మీరు ఇద్దరు మాతో మాట్లాడినందుకు మీకు మా ధన్యవాదాలు. మన శ్రోతలందరి తరఫున, రేడియో సాయి తరఫున థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్.
1: సాయిరామ్.

అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20, 21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.

0: శ్రోతలు ఇంతవరకు అనంతపురం కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలని వింటున్నారు. కళాశాలలోని ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న మరికొందరి విద్యార్థినుల అనుభవాలను మీకు అందిస్తున్నాం.
1: సాయిరామ్, నా పేరు సంధ్య. నేను థర్డ్ బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్ చదువుతున్నాను. నేను ఈ కాలేజ్కి రాకముందు నేను ఒక నాన్ డివోటీని, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు స్వామిని చూడకుంటే అసలు ఉండలేను. నేను యాక్చువల్గా కాలేజ్కి ఎలా జాయిన్ అయ్యానంటే, నేను తిరుపతిలో చదివేదాన్ని. ఒకసారి నాన్న ఫోన్ చేసి చెప్పారు, ఇలా సత్యసాయి కాలేజ్ ఉంది పుట్టపర్తిది, సో నేను అప్లై చేశాను, నువ్వు ఎంసెట్కి ముందు రాయాలి అది అన్నారనమాట. నేను అంటే నాకు ఇష్టం లేదు, యాక్చువల్లీ నాకు డాక్టర్ అవ్వాలని ఇష్టం అనమాట. సో నాన్నగారికి చెప్పాను, ఇంకా వాళ్ళకి ఆపోజిట్గా మనం వెళ్ళలేము కదా, సో ఓకే అన్నాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తనకి తెలుసు అనమాట కాలేజ్ గురించి. తను చెప్పింది ఇక్కడంతా శారీస్ వేసుకుంటారు, ఇలా ఉంటారు, అలా ఉంటారు అని. నాకు నచ్చలేదన్నమాట. బేసిక్గా నేను కొంచెం మోడర్న్ డ్రెస్లు వేసే అమ్మాయిని, ఇవన్నీ అసలు అలవాట్లేదు. ఇంకా ఆరోజు సండే నేను వెళ్ళాను. రోజు చదివేదానికంటే ఈ కాలేజ్కి రాకూడదని ఆ రోజు ఎంసెట్కి ఇంకా ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. అలా 12 వరకు చదివాను ఆ రోజు సండే. ఇంకా తర్వాత పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేవగానే, యాక్చువల్లీ 6 o'clock అంతా క్లాస్కి వెళ్ళాలన్నమాట, నేను లేచాను, నా బెడ్ మీద స్వామి ఫోటో ఉంది. నేను నాకు అసలు ఇప్పుడు నాకు వండర్ అవుతుంది, ఇదంతా ఒక ప్లాన్ స్వామి చేసింది అంటే. అప్పుడు నాకు హింట్ ఇస్తున్నారు ఇండైరెక్ట్ గాను నా కాలేజ్కే వస్తావు అని. నా బెడ్ పైన స్వామి ఫోటో ఉంది. నేను ఎక్కువ నేనేం ఎక్కువ కేర్ చేయలేదన్నమాట. ఈయన ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది, అసలు ఎవరు పెట్టారు, నాకు ఇప్పుడు కూడా తెలియదు ఆ ఫోటో ఎలా వచ్చింది అనేసి. తీసి బ్యాగ్ లో పెట్టాను, నేను వెళ్ళిపోయాను అనమాట. అలా ఎగ్జామ్ రాశాను. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా రాసిందనమాట. యాక్చువల్లీ వాళ్ళ నాన్న ద్వారానే మేము ఈ కాలేజ్ గురించి తెలుసుకున్నాం. ఆ అమ్మాయికి సీట్ రాలేదు, నాకు వచ్చింది. నేను ఎగ్జామ్ రాసే ముందు స్వామి దర్శన్కి వెళ్ళామన్నమాట. స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఏదో క్యాజువల్ గా మాట్లాడాను నేను, చూడు బాబా నాకు అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, ఏదో ఇంకా మా నాన్న ఫోర్స్ కోసం నేను రాస్తున్నాను, నిజంగా నేను నీకు ఇష్టమైతే నువ్వు స్టూడెంట్ గా నేను రావాలనుకుంటే ఓకే, లేదంటే ఇవ్వద్దు, నేను ఎంసెట్ లో తెచ్చుకుంటాను. ఇంకా అలా ఎగ్జామ్ రాసే ముందు కూడా నేను రాయాలని రాయలేదు, ఏదో ఎంసెట్ పేపర్ కి ప్రాక్టీస్ గా ఉంటుందని రాశానన్నమాట. అయిపోయింది, ఇంకా బయటికి రాగానే మా డాడీ ఎలా రాసావు అని అన్నారనమాట. నేను బానే రాశాను అన్నారనమాట. ఇంకా తర్వాత నేను అనుకున్నా నాకు రాదులే ఈయన ఇవ్వరు, ఎందుకంటే నేను డెవోటీ కాదు, ఆబ్వియస్లీ నాకు రాదు అనుకున్నాను. నెక్స్ట్ డే రిజల్ట్స్ అనమాట. ఫోన్ చేశారు, ఫోన్ చేయగానే ఇంకొక అమ్మాయి పేరు లేదు, నా పేరు ఉంది అక్కడ. నెక్స్ట్ డే మేము బస్ లో వెళ్తున్నాం అనమాట ఇంటర్వ్యూకి. వెళ్తుంటే ఆ బస్ పెనుకొండ దగ్గర ఆపేశారనమాట. సో నాన్న వెళ్ళి డ్రైవర్తో చెప్పారు, ఇలా ఇంటర్వ్యూ వెళ్తుంది అమ్మాయి, కొంచెం త్వరగా తీసుకెళ్ళండి అనేసి. ఆయన ఏం రెస్పాన్స్ కాలేదన్నమాట. ఇంకా మేము అలా కూర్చొని ఉన్నామా. తర్వాత పర్తీకి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నారు, మీ పాప కోసం నేను త్వరగా వచ్చాను అనేసి. ఒక అంకుల్ అనమాట బస్ లో, అంకుల్ అడిగారు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావా అని. అవునంటే నాకు అసలు బస్ లో ఎవరని కూడా తెలీదు. అవునాను, చాలా లక్కీ, ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారు అనమాట. ఓకే నేను వెళ్ళాను. అలా ఎంటర్ అయ్యానో లేదో, మాది ఫస్ట్ బ్యాచ్ అనమాట ఇంటర్వ్యూకి, వెళ్ళిపోతున్నారు. సో ఇంకా నాన్నకు చెప్పి పరిగెత్తాను అనమాట. అప్పుడు నాన్న అన్నారు, చూడు అన్ని మన అనుకూలంగా జరుగుతున్నాయి, సో నిజంగా నువ్వు ఈ కాలేజ్ లోనే చదువుతావు అనేసి. యాక్చువల్లీ ఇంగ్లీష్ అంతగా రాదు నాకు, ఎలా మాట్లాడాలని కూడా తెలియదు. ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ లో మాట్లాడాను. అండ్ వాళ్ళు డెవోటీ అని అడిగితే నేను హా డెవోటీ అని చెప్పాను. ఇంకా స్వామి వాటర్ ప్రాజెక్ట్, అది మా ఊర్లో అంతా వాటర్ ఉంది, హిందూపూర్, అది అంతా చెప్పాను. ఇంకా మ్యామ్ అందరూ, ఓకే నువ్వు ఎంసెట్ ఒకవేళ రాసి నువ్వు వేరే కాలేజ్కి వెళ్తావా అంటే, నేను వెళ్ళానని కూడా చెప్పేశాను. ఎలా మాట్లాడారు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇదంతా ఒక ప్లాన్ స్వామి నిజంగా నాలో మాట్లాడారు అని. తర్వాత ఇంకా కాలేజ్ కి వచ్చాను, అంత మొత్తం చేంజ్ అయిపోయింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్వామి మీద ఎలా నమ్మకం కలిగింది అంటే, నేను కెమిస్ట్రీలో చాలా వీక్ అన్నమాట. ఫస్ట్ టైం నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి. ఇంకా మా మ్యామ్ చాలా స్ట్రిక్ట్, క్లాసులో నిలబెట్టి మీరు ఫెయిల్ అయిపోతారు, మీరు రెడ్ జోన్ లో ఉన్నారు, అది ఇది. ఇంకా ఫుల్ ఏడ్చేశాను, నేను వచ్చింది ఏంటి, ఇలా చదవకపోవడం ఏంటి, అది ఇది అనేసి. లెటర్ రాశాను స్వామికి, ఇంత ప్రాబ్లం ఉంది, నువ్వు నాకు హెల్ప్ చేయి అనేసి. ఆ రోజు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ అప్పుడు, ఆ రోజు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ వరకు చదువుతూనే ఉన్నా కెమిస్ట్రీ, ఫుడ్ కూడా తినకుండా చదువుతున్నా. ఇంకా తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత గ్రామ సేవకి వెళ్ళాం అనమాట. గ్రామ సేవకి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ మొత్తం ప్యాక్ చేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాం. స్వామి డ్రీమ్ లో వచ్చారు. సేమ్ మేము ఏ షెడ్ లో ప్యాక్ చేశామో ఆ షెడ్ లోనే స్వామి చైర్ లో కూర్చొని ఉన్నారన్నమాట. అమ్మ పక్కన ఉన్నారు, ఎవరు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇంకా స్వామిని చూడంగానే నేను పరిగెత్తానన్నమాట, అమ్మ కూడా ఉన్నారు కదా. సో వెళ్ళంగానే స్వామి చేయి పట్టుకున్నారు. చేయి పట్టుకుని, నువ్వు కెమిస్ట్రీ బా రాసావు కానీ అక్కడక్కడ కొన్ని తప్పులు చేశావు అన్నారు. అలా చెప్పంగానే నేను వెళ్ళిపోయాను అన్నమాట. ఏంటి స్వామి ఇప్పుడు కూడా ఇలా చెప్తున్నారు అనేసి. మిగతా వాళ్ళందరూ స్వామి చుట్టూ కూర్చున్నారు. స్వామి కూర్చున్న వాళ్ళకి నా గురించి ఏదో చెప్తున్నారు అన్నమాట. నేనంత ఇది చేయలేదు, నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను రాగానే స్వామి చెప్తున్నారు, చెప్పానా వస్తుందని నా దగ్గరకు మళ్ళీ అని. అది డ్రీమ్. ఇంకా తర్వాత మార్నింగ్ ఇంకా ఫుల్ షాక్ నేను అసలు. ఇప్పుడు నాకు చాలా నచ్చింది. ఇంకా బెస్ట్ పార్ట్ అంటే సర్వీస్, నాకు చాలా ఇష్టం అసలు. చాలా అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ నాకు చాలా ఇష్టం ఈ స్వామి సర్వీస్. చేసినవన్నీ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను జాబ్ చేసిన తర్వాత కూడా నేను ఆ సర్వీస్ అనేది పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోవాలి అండ్ గోల్డెన్ జూబ్లీ. సో 2 డేస్ ఆఫ్టర్ సిఐఈ 2 డేస్ నుంచి జరుగుతున్నాయన్నమాట. అందరూ బిజీగా ఉన్నారు, నేను మాత్రం చూస్తున్నాను. నేను మాత్రం బిజీగా లేను, నేను ఏ దాంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో నేను నా ఫ్రెండ్ అనుకుంటున్నాం అన్నమాట. నేను అన్నాను, ఏంటిది అందరూ బిజీగా ఉన్నారు, నేను మాత్రం అసలు బిజీగా లేను, ఏంటి ఒక్క పనిలో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు. స్వామి ఏంటిది, నువ్వు ఏదో ఒకటి నాకు పని ఇవ్వచ్చు కదా అనేసి. మేము అలా వెళ్ళి వస్తున్నాము. మ్యామ్ అడిగారు, ఏ నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటున్నావు అని. ఎస్ మ్యామ్. ఇప్పుడు మొత్తం ఇక్కడ పెయింట్ వేసామన్నమాట. అది ఎంత అంటే మొత్తం పెయింటింగ్ నేనే వేశాను, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా రావలేదు, అంత పనిలో పెట్టారు నన్ను. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నాకు నచ్చింది ఏంటంటే, నాకు స్వామి రూమ్ క్లీనింగ్ ఇన్ఛార్జ్షిప్ రావడం. థర్స్డే వెళ్ళి స్వామి రూమ్ ని క్లీన్ చేయడం, స్వామి టచ్ చేసినవన్నీ నేను మళ్ళీ క్లీన్ చేసి టచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు మార్నింగ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కదా, సో ఇంకా సుప్రభాతం ఎప్పుడు ఇక్కడ పాడతాము, కానీ మ్యామ్ పిలిచి మనమందరం వెళ్ళి స్వామి రూమ్ లో సుప్రభాతం పాడుతాం. ఎవరు లేదు, సమ్ 6-7 మెంబర్స్ మాత్రమే స్వామి రూమ్ లో వెళ్ళి సుప్రభాతం పాడుతున్నాం అన్నమాట. స్వామి దీనికి దండ వేశారు, పూల దండ. అది అలా స్వింగ్ అయ్యి కింద పడిపోయింది. అప్పుడు మ్యామ్ అన్నారు, నిజంగా స్వామి వచ్చారు ఇక్కడ అని. అప్పుడు నాకైతే చాలా సంతోషం వేసింది. యాక్చువల్లీ స్వామి డోర్ ఓపెన్ లో ఉన్నింది. మ్యామ్ అన్నారు, ప్రొసెషన్ స్టార్ట్ అయ్యే వరకు ఇక్కడ స్వామి రూమ్ ముందు ఒక గార్డ్ చేయాలి, సో మీరు టర్న్స్ తీసుకుని ఇక్కడ ఉండండి అనేసి. నాది 8-9 స్వామి రూమ్ గార్డ్ చేయడానికి కూర్చొని ఉన్నాను అన్నమాట. స్వామి డోర్ పక్కనే కూర్చొని ఉన్నారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ లాక్డ్, జస్ట్ ఊరికే అలా. తర్వాత మ్యామ్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ మ్యామ్ చెప్పింది గుర్తుందన్నమాట. మ్యామ్ ప్రే చేస్తున్నప్పుడు స్వామి సేమ్ అదే రూమ్ లోనే డోర్ ఓపెన్ చేసి మ్యామ్ తో మాట్లాడి పాద నమస్కారం ఇచ్చినట్టు. నాకు అది గుర్తొచ్చి స్వామి డోర్ చూసి నేను మాట్లాడుతున్నాను అన్నమాట, స్వామి ప్లీజ్ ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి, ఒక్కసారి ఓపెన్ చేయి. చాలా సార్లు అడిగాను, ప్లీజ్ ఒక్కసారి ఓపెన్ చేయి అనేసి. ఇక మామూలుగా నేనుంటే సడన్ గా ఓపెన్ అయిపోయింది డోర్. నేను ఒక్కదాన్నే ఉన్నా, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు, కానీ భయం వేసింది. సడన్ గా ఓపెన్ అయిపోయింది డోర్. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. లోపల స్వామి బెడ్ అంతా కనిపిస్తుంది. అలా చూస్తుండిపోయాను, క్లోజ్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఏడ్చాను నేను, స్వామి నేను జోక్గా అడిగితే నువ్వు నిజంగానూ ఓపెన్ చేసి చూపించేస్తావు, అందులో నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇక్కడ ఎవరు లేరు, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. ఇంకా తర్వాత కలశం మొత్తం అంతా నేనే డెకరేట్ చేశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా స్వామిని కలశం తీసుకెళ్తున్నప్పుడైతే ఇంకా చాలా ఏడ్చాను. ఫైనల్ ఇయర్ లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులోనూ స్వామి రూమ్ ని డెకరేట్ చేసి క్లీన్ చేసి అంతా చేయడం నాకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. బెస్ట్ పార్ట్ స్వామి స్టూడెంట్ అని నాకు ఇంకా చాలా ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సాయిరామ్,
2: నా పేరు చిన్మయ్, నేను సెకండ్ ఎఫ్ఎన్ఎస్ చదువుతున్నాను, ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్. నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అంటే 5 ఏళ్ళప్పటి నుంచి స్వామి ఇన్స్టిట్యూషన్స్ లోనే ఉంటున్నాను. ఫస్ట్ స్టాండర్డ్ లో ప్రైమరీ స్కూల్లో చేరాను. అది కూడా అమ్మ చాలా ప్రే చేసేవారు స్వామికి. అప్పుడు నేను చాలా అల్లరి పిల్లని, అసలు స్వామి కారుస్తుంటే చాలా ఎగ్జైట్ అయిపోయి పరిగెత్తి అలా చేసేదాన్ని మందిరంలో. కానీ అమ్మకి నేను కొంచెం సైలెంట్ గా ఉంటే అప్పుడు స్కూల్లో సీట్ వస్తుందేమో అని అమ్మ టెలిగ్రామ్ రోజు స్వామికి ఫ్యాక్స్ పెట్టేవాళ్ళనమాట. అప్లై చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత, అప్పుడు ఎగ్జామ్ ఉండేది, ఇంకా ప్రతిరోజు అమ్మ పెట్టేవారు ఫ్యాక్స్ స్వామికి, స్వామి చిన్మయకి సీట్ ఇవ్వండి, చిన్మయకి సీట్ ఇవ్వండి అని. 40వ రోజు ఫ్యాక్స్ పెట్టినప్పుడు ఆ ఫ్యాక్స్ ఆయన ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారో ఆయన పుట్టపర్తిలో ఉండేవారు. ఆయన అమ్మకి కాల్ చేసి చెప్పారు మీ అమ్మాయికి సీట్ వచ్చేసిందని. అప్పుడు అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మకన్నా హ్యాపీగా నేను ఉండేదాన్ని, ఎందుకంటే ఎప్పుడన్నా పుట్టపర్తికి వచ్చినప్పుడు అమ్మని అడిగేదాన్ని, అమ్మ స్వామి ఫోన్ నంబర్ ఏంటో చెప్పండి, నేను స్వామికి కాల్ చేసి నాకు సీట్ ఇవ్వండి అని చెప్పేస్తాను అని. కానీ అందరికీ కొంచెం వింతగా అనిపించేది, ఇంకా చిన్నపిల్లలే ఏదో మాట్లాడుతుందని అనిపించేది.

0: దాని తర్వాత స్వామి స్కూల్ వచ్చిన తర్వాత అసలు స్వామికి ఫోన్ నంబర్ అవన్నీ అవసరం లేదు, మాట్లాడితే స్వామి వింటారు అని తెలిసిపోయింది.
1: మరి అలాగా మాట్లాడితే లేకపోతే ప్రే చేస్తే స్వామి వింటారు అన్న దానికి ఎప్పుడైనా నీకు ఏదైనా సంఘటన జరిగిందా?
0: అంటే చిన్నప్పుడు స్వామి దేవుడు అని రోజు శివం ఎవ్రీ సండే శివం భజన్స్ కి అలా తీసుకెళ్లే వాళ్ళు. ఇంకా బాల్ వికాస్ కూడా నేను ఫస్ట్ ఇయర్ ఒకటి అయిపోయింది, దాని తర్వాత స్కూల్లో చేరాను. కానీ స్కూల్లో చేరే ముందర 2004లో నాకు అసలు గ్రాండ్ పేరెంట్స్ లేరు. ఇప్పుడు అమ్మమ్మ నాకు లాస్ట్ గ్రాండ్ పేరెంట్ అనమాట. 2004లో స్వామిలో మెర్జ్ అయ్యారు. దాని తర్వాత నాకు ఏంటో లాకింగ్ గా అనిపించేది, మీన్స్ అందరూ హాలిడేస్ అప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్తూ ఉండేవాళ్ళు. నాకు అది కొంచెం ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ దట్ నేను ఎక్కడికి వెళ్ళలేను అనేసి. కానీ స్కూల్లో చేరిన తర్వాత స్వామి నాకిప్పుడు అమ్మమ్మ లేరు, బామ్మ లేరు, తాతయ్య లేరు. సో హీ హాజ్ యాక్చువల్లీ కమ్ ఇన్ టు మై లైఫ్ ఇన్ ది హీస్ లైక్ అ ఫీలింగ్ ఇన్ మై లైఫ్. యాక్చువల్గా అమ్మేమంటారు నేను దాని గుర్ అమ్మేమంటారు అలానే చేసేస్తాను, లేకపోతే నానేమన్నా లైక్ వాళ్ళు ఏమంటే నేను అది చేయడానికి తయారు, లైక్ ఐఎమ్ రెడీ టు డూ దాట్. కానీ నాకు పెద్దవాళ్ళు ఇచ్చే ప్రేమ అనేది తెలియదు. కానీ స్వామి హస్ అవర్డ్ సో మచ్ లవ్. అంటే అసలు చాలా సార్లు అయ్యేది, ఫస్ట్ స్టాండర్డ్ లో అసలు పొద్దున దర్శనానికి వెళ్లే వాళ్ళము, థర్స్డే సండే వెళ్లే వాళ్ళము పొద్దున సాయంత్రం. కానీ పొద్దున వెళ్తే దర్శనానికి స్వామి విల్ ఆల్వేస్ కమ్ ఫర్ దర్శన్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్. అండ్ ద టైమ్ ఇన్ విచ్ స్వామి వస్తారో అది మనకు తెలీదు, అందుకని 4 o'clock కి మొత్తం స్కూల్ అంతా తయారైపోయి సుప్రభాతం చెప్పేసేవాళ్ళు. దాని తర్వాత అందరం వరుసగా బ్రేక్ఫాస్ట్ తినేసి ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళు పడుకునే వాళ్ళము. దాని తర్వాత స్వామి వస్తున్నారని సిగ్నల్ స్కూల్ కి రాగానే అందరం తొందరగా దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళము. అండ్ స్వామి వస్తారు అండ్ దర్శనం చాలా బాగా అవుతుంది. ఇంకా లాస్ట్ లైన్ లో ఉండే వాళ్ళు కూడా ఫస్ట్ లైన్ కి వచ్చేస్తారు స్వామిని చూడ్డానికి. అండ్ స్వామి తిరిగి చాలా సార్లు నవ్వే వాళ్ళు. అండ్ చాలా పురుష సూక్తం చాంట్ చేస్తున్నప్పుడు ఒకసారి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత అని చాంట్ చేస్తున్నప్పుడు స్వామి వాజ్ షోయింగ్ ఇన్ హిస్ లైక్ ఇన్ హిస్ ఫార్మ్ బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత అని హీ వాజ్ షోయింగ్ హిస్ ఓన్ బాడీ పార్ట్స్ సేయింగ్ దట్ లైక్ స్వామి అండ్ పురుష వన్ అండ్ ద సేమ్ అలా చెప్పడానికి. అండ్ స్వామి ఎవ్రీ థర్స్డే అండ్ సండే మార్నింగ్ దర్శన్కి వస్తారు. సో స్వామి దర్శన్కి వస్తే ఈవినింగ్ మేము ఎందుకు వెళ్ళాలి అన్నట్టు మేము వెళ్లే వాళ్ళం కాదు. అండ్ స్కూల్లోనే భజన్స్ అయ్యేవి లైక్ రెగ్యులర్లీ. కానీ ఏమైనా డ్రామా అయినా ఏమైనా అలా ఉంటే స్వామి సెండ్ ఇన్విటేషన్ అనమాట, డ్రామా ఉంది వాళ్ళ స్కూల్ పిల్లల్ని తీసుకురండి అంటే అప్పుడు మేము వచ్చేవాళ్ళము. సో అది కొంచెం తగ్గింది సెకండ్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికి. అంటే పొద్దున పూట స్వామి రావచ్చు రాకపోవచ్చు అలాగా అయ్యేది. సో ఒకసారి మేము కూర్చున్నప్పుడు మేము కూర్చున్నామన్నమాట పొద్దున దర్శన్కి, స్వామి రాలేదు. దాని తర్వాత మేము ఆంటీ అన్నారు స్వామి రాలేదు వెళ్ళిపోదామా అన్నట్టు అనుకుంటే లేదు మేము కూర్చుంటామన్నట్టు మేము అక్కడే కూర్చున్నాము. మొత్తం మందిర్ అంతా ఎంటీ అయిపోయింది, మేము ఒకళ్ళమే అక్కడ కూర్చున్నాము. ఇంకా కూర్చుంటూనే ఉన్నాము అన్నమాట, అది థర్స్డే అనుకుంటా. సో అక్కడ క్లాసెస్ అవన్నీ ఏమయ్యాయో తెలీదు, కానీ మేము అక్కడే కూర్చున్నాము. మందిర్ మొత్తం ఎంటీ, సేవాదల్స్ కూడా లేరే, మొత్తం ఎంటీగా ఉంది. చాలా సేపు తర్వాత స్వామి వచ్చారు. అంటే అందరికీ ఫస్ట్ లైన్ దర్శనం వచ్చినప్పుడు అండ్ స్వామి ఎంత అంటే ఇట్స్ నాట్ ఈవెన్ అ ఫుట్ అపార్ట్, అంటే స్వామిని ఇలా ముట్టుకోవచ్చన్నట్టు. అండ్ స్వామి అందరినీ చూస్తూ వెళ్లారు. అప్పుడు మేమే మొత్తం ప్రైమరీ స్కూల్ వాస్ చాంటింగ్ లౌడ్లీ వేదాస్. దాని తర్వాత పాటలు పాడాము, అప్పుడు కనుల ముందర పాడాము, హమ్కో తుమ్సే ప్యార్ కిత్నా పాడాము. దెన్ స్వామి అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యేవారు. అండ్ అప్పుడు నాకు అనిపించాను ఎందుకు స్వామి అంత ఎమోషనల్ అవుతున్నారు, లైక్ హీ షుడెంట్ బికమ్ హీస్ గాడ్ అన్నట్టు. కానీ దాని తర్వాత అనిపించేది స్వామి నా కోసం, అంటే నాకు గ్రాండ్ పేరెంట్స్ గా మారితే డోంట్ మై గ్రాండ్ పేరెంట్స్ హ్యావ్ ఎమోషన్స్, వాళ్ళకున్నాయి. So now Swami is my grandparent and not God. So the relation between me and Swami, adi devudu bhakturalu kanna amamma tataya nanamma tatagaru inka manvaralu laga marpayindi.
1: Chala baundi. So Swami phone number ni direct ga telisipindi. So with your intention prayers thoti nu Swami ni edigithe Swami was doing that time. Chala baundi mari. తర్వాత నువ్వు స్వామి చక్కగా దర్శనాలు ఇచ్చిన టైం నుంచి 2011 తర్వాత మన కళ్ళకు కనిపించని స్వామిని, స్వామి భౌతికంగా మన దగ్గర లేరు, ఆ తర్వాత నీ జర్నీలోని ఎలాగ ఎఫెక్ట్ అయింది, లేకపోతే స్వామితో నీ బంధం ఎలా ముందు సాగింది?
0: 2011 లో మా తాతగారిది 100th బర్త్డే, అంటే ఆయన పుట్టినరోజు ఇంకా హిస్ డెత్ యానివర్సరీ కోయిన్సైడెడ్ ఆన్ ది సేమ్ డేట్. అందుకని ఆ రోజు తాతగారి 100th బర్త్డే అని ఆయన పెద్ద కవి కేఆర్కే మూర్తి గారు, కమ్మంపాటి రాధాకృష్ణమూర్తి గారు, ఆయన రమణ మహర్షితో చాలా దగ్గరగా ఉండేవారు. రమణ మహర్షి గారు సంస్కృతంలో ఏమేం చెప్పారు, తమిళ్లో ఏమేం రాశారు, అవన్నీ ఆయన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని ఒక బుక్ కృపావిలాసం అని పేరు పెట్టి రాశారన్నమాట. మరి తాతగారికి అది ట్రిబ్యూట్ గా నాన్న అమ్మ 100th బర్త్డేకి చాలా కాపీస్ ప్రింట్ చేయించి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ రోజు కూడా ఒక థర్స్డే అయింది. ఇంకా నా పుట్టినరోజు హాలిడేస్ లో వస్తుందని ఎవరి అది 2010 లో అయింది. 2010 అక్టోబర్ లో అది ఒక థర్స్డే అయితే వాళ్ళు అన్నారు మీ పుట్టినరోజు ఇంట్లో ఉంటే మీరు కూడా వెళ్ళి అక్షంతులు వేయించుకోవచ్చు అనేసి. సో నేను ఆ రోజు నేను ఇంకో అమ్మాయి వైట్ కలర్ ట్యూనిక్ వేసుకుని కూర్చున్నాము. ఇంకా ముగ్గురు అక్కలు హాఫ్ సారీ కట్టుకుని కూర్చున్నారు. ఇంకా స్వామి కార్లో వస్తే అక్షంతులు వేయలేరు, అందుకని చైర్లో రావాలని మేమందరం చాలా ప్రే చేస్తూ కూర్చున్నామన్నమాట. ఆ రోజే అంటే అమ్మ వాళ్ళు పుట్టపర్తిలో అక్కడ లేరు నన్ను చూడడానికి. కానీ ఆ రోజు స్వామి వచ్చి స్వామి చైర్లో వచ్చారు. ఇంకా స్వామికి ఒక అక్క అక్షంతులు చూపిస్తే స్వామి మా అందరి మీద వేశారు. దాని తర్వాత నాకు విభూతి ప్యాకెట్ ఇచ్చారు ఆ రోజే. అంటే నాకు ముందు అనిపించలేదు ఎందుకు స్వామి ఆ రోజే నాకు ఇచ్చారు అని. దాని తర్వాత చాలా ఆలోచించిన తర్వాత ముందర అమ్మ వాళ్ళు నాకు ఇది చెప్పలేదు, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట తాతగారిది అయింది అనేసి. అప్పుడు అనుకున్నాను తాతగారే నాకు ఇలాగా విభూతి ఇచ్చారు అనేసి. అంటే తాతగారికి శివుడు అంటే చాలా ఇష్టం, లైక్ రమణ మహర్షి గారు నాచలమ్మ అవన్నీ. అండ్ విభూతి ఇస్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ శివ, సో ఇట్ గాట్ మోర్ ఎన్ఫోర్స్డ్ ఇన్ టు మీ. దాని తర్వాత 2011 సెవెంత్ స్టాండర్డ్ లో, అంటే హాఫ్ విత్ స్వామి అండ్ హాఫ్ ఆమ్ని ప్రెసెంట్ స్వామి, అప్పుడు మొత్తం క్లోజ్ చేసేసారు. సో వి ఓన్లీ క్రీమ్ కలర్ షీట్స్ యూస్ టు బీ సీన్ అంతే. అండ్ మేం భజన్స్ చేసేవాళ్ళము, గురు పూర్ణిమకు ఓపెన్ చేస్తామన్నారు. సో గురు పూర్ణిమకు ఓపెన్ చేసేటప్పటికి లైక్ కర్టన్స్ ఓపెన్ చేసి అదంతా చూసాము, లైక్ దే హడ్ బిల్ట్ అ మార్బుల్ స్ట్రక్చర్ అదంతా. దాని తర్వాత అనిపించింది స్వామి ఉన్నప్పుడు కూడా ఇలానే ఉంది, కానీ చుట్టూ తిరిగి చూస్తే చాలా మంది ఏడుస్తున్నారు, నాకెప్పుడు ఏడుపు రాలేదు. ఆ 3 రోజులు అవన్నీ కూడా నాకెప్పుడు ఏడుపు రాలేదు. నేను అమ్మతో అన్నాను, అమ్మ స్వామి ఇక్కడే ఉన్నారు కదమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అని చాలాసార్లు అడిగాను. కానీ అమ్మ ఏమనేవాళ్ళంటే నీకు స్వామి నీలో ఆల్రెడీ హీ హాస్ ఆల్రెడీ సంక్ ఇన్ టు యూ. సో స్వామి నీలో ఉన్నట్టు నీకు ఆల్వేస్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా నేను స్వామి చూసినప్పుడు ఆనంద బాష్పాలే వస్తాయి, కానీ ఐ విల్ నెవర్ మిస్ స్వామి. కానీ ఇవాళ సడన్ గా ఏంటో అయింది, అంటే డ్రామా అయిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట టోకెన్స్ ఆఫ్ లవ్ లాగా. అప్పుడు కూడా నాకేం అనిపించలేదు, చాలా బాగా అయింది సెలబ్రేషన్ అదంతా. అండ్ తర్వాత నా పక్కన ఒక అక్క ఉన్నారనమాట, ఆ అక్క కూర్చొని నాతో క్యాషువల్ గా అన్నారు స్వామి ఉన్నప్పుడు కూడా ఇలానే చేసేవారు కదా అన్నారు. సడన్ గా మొత్తం వెనక్కి వచ్చేసింది అనమాట. నేను సెకండ్ స్టాండర్డ్ నుంచి లేడీస్ డేలో పార్టిసిపేట్ చేస్తున్నాను, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్. ఈ ఇయర్స్ అంతా పార్టిసిపేట్ చేశాను. ఇంకా మేము చిన్నప్పుడైతే స్వామి పర్సనల్ గా ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లి పిల్లలకి ఏమివ్వాలో యాజ్ అ టోకన్ ఆఫ్ లవ్ స్వామే సెలెక్ట్ చేసి ఎంతమంది ఉన్నారో అవి బయటకు తీసుకొచ్చి అన్నీ బ్లెస్ చేసి దాని తర్వాత మాకు డిస్ట్రిబ్యూట్ చేయించేవాళ్ళు. అదంతా ఒక్కసారి రివైండ్ అయిపోయి స్వామి నేను అక్కడ కూర్చొని స్వామి నాకు ఇచ్చేటట్టు లైక్ స్వామి బ్లెస్ చేసి మాకు ఇస్తున్నట్టు అదంతా మొత్తం వచ్చేసరికి నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. దాని తర్వాత అనుకున్నాను స్వామి నాకు ఆల్రెడీ చాలా ఇచ్చారు, ఇప్పుడు చాలా మందికి ఇవ్వలేకపోయారు అందుకని ఇప్పుడు ఇస్తున్నారు. నాకు ఇచ్చినందుకు ఐ షుడ్ బి ఏబుల్ టు ఫీల్ మోర్ హ్యాపీ, ఐ షుడ్ నాట్ ఫీల్ సాడ్ అనేసి నాకు అనిపించింది. ఇంకా స్వామి ఉన్నప్పుడు హీ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు పుట్టపర్తి. అండ్ ఇంకా మేము చిన్నప్పుడు అయితే కొంతమంది ఏడ్చేవారు హోమ్ సిక్నెస్ అని, లేకపోతే కొట్టుకొని ఏడ్చేవాళ్ళము, కొన్నిసార్లు అవుతాయి కదా. మరి అలా అయినప్పుడు టీచర్స్ అన్నా సీనియర్స్ అన్నా అప్పుడు అనేవాళ్ళు మీరు ఏడిస్తే స్వామి ఆ రోజు లైక్ ఇఫ్ యూ క్రైమ్ ది ఆఫ్టర్నూన్ స్వామి ఆ రోజు లంచ్ తినరని అలా చెప్పేవాళ్ళు, అంటే మేము ఏడకుండా ఉండాలనేసి. కానీ అంటే సిక్స్ స్టాండర్డ్ తర్వాత లైక్ లేటర్ ఆన్ వెన్ వి గ్రూ అప్ స్వామి బికేమ్స్ స్వామి ఇస్ సచ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ అనమాట. లైక్ స్వామి స్టిల్ హియరింగ్, స్వామి అలానే ఉన్నారు. ఇట్స్ జస్ట్ దట్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి స్వామిని. మనం స్వామితో మాట్లాడితే స్వామి మనతో మాట్లాడతారు, స్వామి ఇస్ యాక్చువల్లీ లిసనింగ్. కానీ మనం మాట్లాడడం మొదలు పెడితేనే స్వామి వింటారు.
1: చాలా బాగుంది, ఎంతో మందికి ఆన్సర్ కూడా లభించి ఉంటుంది నువ్వు చెప్పిన విషయాల్లోని. మరి ప్రైమరీ స్కూల్లో 12th అయిన తర్వాత డిగ్రీలోని జాయిన్ అవడానికి స్వామి ఇన్స్టిట్యూట్ లోనే ఇంకా కంటిన్యూ అవడానికి ఏంటి నీ స్ట్రాంగ్ ఫీలింగ్?
0: స్వామి ఇస్ నాట్ స్ట్రాంగ్ ఫీలింగ్, అంటే స్వామి నేను స్కూల్లో జాయిన్ అవడం కూడా స్వామి వెళ్ళే. నేను 11th స్టాండర్డ్ లో కూడా నేను బయటకు వచ్చేసి ఉండాల్సింది. ఐ మీన్ స్వామి కుడ్ హావ్ మేడ్ ద సిచ్యువేషన్ లైక్ దట్, కానీ స్వామి ఇస్ ఒక మ్యాగ్నెట్. మనం అందరం ఐఎన్ ఫీలింగ్స్ లాంటి వాళ్ళము. ఆ మ్యాగ్నెట్ మన సరౌండింగ్స్ ఉన్నప్పుడు మనం పారిపోలేం, ఎంత ట్రై చేసినా వీ కాంట్ గో. స్వామి అట్రాక్ట్ అస్, స్వామి హోల్డ్ అస్. అంటే మనం ఎప్పటి వరకు అంటే వీ టర్న్ ఇన్ టు మ్యాగ్నెట్స్ టు అట్రాక్ట్ ద క్రౌడ్ అండ్ టెల్ దెమ్ అబౌట్ స్వామి. స్వామి స్టిల్ క్లింగ్ ఆన్ టు అస్ అండ్ స్వామి మేక్ అస్ ఆల్సో ఇన్ టు మ్యాగ్నెట్స్. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకా నాదస్వరం నేను వాయించాను ఇవాళ పొద్దున. అంటే స్వామికి నాదస్వరం అంటే చాలా ఇష్టమని అక్క వాళ్ళు చెప్తుండేవాళ్ళు. చిన్నప్పుడు కూడా మేము చాలా సార్లు చూసాము వాళ్ళు. స్వామి రాగానే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళదే ఫస్ట్ తాళం వినిపిస్తుంది, శృతి వినిపిస్తుంది, నాదస్వరం వాయిస్తారు. అలాంటిది మొదటిసారి వాయించాను ఇవాళ. స్వామి నిజంగా నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్వామిని లీడ్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఫార్చ్యూన్. కానీ దీనికి ఈ ఫార్చ్యూన్ రావాలంటే చాలా ప్రాక్టీస్ కూడా చేయించాలి. అండ్ స్వామి మాకు అంత టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా డివైడ్ చేశారు, అంత టైం అలాట్ చేశారు నాదస్వరం రోజు వాయించి ప్రాక్టీస్ చేయడానికి. అండ్ స్వామికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ పర్ఫెక్షన్ లెవెల్ కి రావడానికి కూడా మాకు చాలా రిసోర్సెస్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు స్వామి మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. సారా
2: సాయిరామ్, నా పేరు జయశ్రీ. నేను ఇప్పుడు ఎంఎస్సీ బయోసైన్స్ చేస్తున్నాను, సెకండ్ ఇయర్. నేను 11th స్టాండర్డ్ లో ప్రైమరీ స్కూల్ జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఇక్కడ బీఎస్సీ చదువుకున్నాను, తర్వాత ఎంఎస్సీ ఇప్పుడు చేస్తున్నాను ఫైనల్ ఇయర్. నేను చిన్నప్పటి నుంచి బాల్యకాస్ వెళ్లేదాన్ని. ప్రతి సంవత్సరం భర్తీయాత్ర కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళం. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి డాన్స్ కూడా నేర్చుకుంటున్నాను. 6th స్టాండర్డ్ నుంచి భర్తీయాత్రలో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాం. అంటే ఇక్కడ డిసెంబర్లో మా జిల్లా వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు భర్తీయాత్రకి. అప్పుడు నేను డ్రామా గ్రూప్ లో ఉండేదాన్ని, అందులో డాన్స్. 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు 7th లో, 8th లో, 9th లో నాకు ఛాన్స్ దొరికింది స్వామి దగ్గర డాన్స్ చేయడానికి.
1: స్వామితోటి పొందిన ఒక మంచి అనుభూతి మా అందరితో షేర్ చేసుకుంటావా?
2: అనుభూతి అంటే నాకు పెద్ద మిరకల్స్ ఏమీ జరగలేదు లైఫ్ లో. మేబీ అంటే మిరకల్స్ అంటే విజిటింగ్ కార్డ్స్ అని చెప్తారు స్వామివి. నాకు ఆల్రెడీ విజిటింగ్ కార్డ్ అంటే ఆల్రెడీ పేరెంట్సే చెప్పేశారు స్వామి అంటే భగవంతుడు స్వామి ఇంకా అంతా అని. ఎక్స్పీరియన్సెస్ అంటే టెన్త్ వరకు నేను హాస్టల్లో లేను. తర్వాత లెవెన్త్ లో సడన్ గా ఇక్కడ అనంతపూర్ డిస్ట్రిక్ట్ అదే పర్తి వచ్చి పర్తి మేము ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళం కానీ అమ్మానాంత వచ్చేవాళ్ళం. కానీ నాకు ఒక్కసారి ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయిన వెంటనే కొంచెం భయం అనిపించింది. అంటే అమ్మా నాన్న ఉండరు అక్కడ, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. అందుకని కానీ స్వామితో మాట్లాడడం నాకు చాలా అలవాటు. ఒకసారి నేను ప్రేయర్ హాల్కి వెళ్ళాను స్కూల్లో, స్వామితో చెప్పాను ఇక్కడ అమ్మా నాన్న లేరు, మీరే నన్ను చూసుకోవాలి, ఎప్పుడు నాతో ఉంటానని ప్రామిస్ చేయని స్వామిని అడిగాను. జస్ట్ ఇలా అన్నానో లేదు, అక్కడ మా ప్రేయర్ హాల్లో ఒక మధ్యలో ఒక పెద్ద ఫోటోలా ఉంటుంది, దానికి ఒక గార్లాండ్ కట్టు ఉంటుంది. అప్పుడు నేను అడిగిన వెంటనే రెండు వైపుల నుంచి ఆ గార్లాండ్ ఊడి కింద నిలబడింది అనమాట. అప్పటి నుంచి స్వామి నాకు అష్యూరెన్స్ ఇచ్చాను, నేను చూ నీ జీవితం మొత్తం చూసుకుంటానని అన్నట్టు. అప్పటి నుంచి ఇంకా ఆ నమ్మకం వస్తుంది. అందుకే ఇంకా స్కూల్ నుంచి దాని తర్వాత ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకంటే ఒక్కసారి స్వామి అంటే నేను చెప్పాలంటే ఐఎమ్ రీబోర్న్ అస్ అ సాయి స్టూడెంట్. ఆ అంటే నిజంగా ఇంకొక మనిషిలా మారని అనిపించింది అక్కడికి వచ్చిన తర్వాత. చాలా మార్పులు వచ్చాయి నాకు.
1: మరి టెన్త్ క్లాస్ వరకు బయట చదువుకున్న నీకు స్వామి సిస్టంలోకి వచ్చిన తర్వాత అక్కడికి ఇక్కడికి తేడా ఏమనిపించింది?
2: తేడా అంటే బయట అసలు బాగాలేదని చెప్పలేను నేను, ఎందుకంటే అక్కడ ఇచ్చిన ఎడ్యుకేషన్ ద్వారానే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను అది చెడు అని చెప్పలేను. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆర్గనైజ్డ్ వే అంటే వర్క్ షెడ్యూల్ ఒక ఎలా ఆర్గనైజ్డ్ గా ఉండాలో అది నేర్చుకున్నాను అనమాట. అంటే ఉదయాన్నే లేచి సుప్రభాతం చేసి దాని తర్వాత ప్రతిరోజు అదే షెడ్యూల్. అదే బయట ఉన్నప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు మనకి, ఈ రోజు ఎంత క్లేస్తే రేపు ఎంత క్లేస్తానో తెలియదు. కానీ ఇలా ప్రతిదీ మన బాడీ మొత్తం ఒక టైం షెడ్యూల్కి అలవాటు అయిపోతుంది సిస్టమాటిక్ వే. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నేను ఎప్పుడు తొందరగా లేచేదాన్ని కదా ఇంట్లో ఉన్నప్పుడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తొందరగా లేవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నాను అనమాట. అంటే ఒక రోజు ఒక గంట ముందు లేచానంటే ఈ రోజు ఒక గంట, అలాంటిది వారానికి నాకు 7 గంటలు ఎక్స్ట్రా, అంటే నా లైఫ్ లో 7 గంటలు ఎక్స్ట్రా. అదే బయట ఉండుంటే ఈ 7 గంటలు కూడా ఉండవు కదా. అంటే వారానికి 7 గంటలు అంటే అలాంటిది ఇంకొక నెలకి 7x4 అన్ని ఎక్స్ట్రా గంటలు అనమాట. సో అలా ప్రతిదీ లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ప్రతిదీ ఒక ఆర్గనైజ్డ్ వేలో చేయడం వల్ల మనలో ఒక కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు అలవాటు అయిపోవచ్చు అనే నమ్మకం వచ్చేసింది లైఫ్ లో. సో ఎలాంటి సిచ్యువేషన్స్ లైఫ్ లో వచ్చినా కూడా ఫేస్ చేయగలనన్న నమ్మకం.
1: చాలా బాగుంది. మరి స్వామి దగ్గరికి వచ్చి ఇన్ని సంవత్సరాలు స్వామి అంబ్రెల్లాలో ఉండి స్వామి క్యాంపస్ లో చదువుకుంటూ బాగా నచ్చింది ఏంటి? స్వామి చెప్పిన దాంట్లో టీచింగ్స్ లో ఏది జీవితాంతం తప్పకుండా పాటించాలనుకుంటున్నావు?
2: నాకు అంటే పాటించాలి అనుకుంటున్నాను అని చెప్పాలనుకున్నాను. ఏంటంటే స్వామి ఇంత చేస్తున్నారు ప్రతి ఒక్కరికి, కానీ స్వామి మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడిగితే నాకు మీ అందరి నుంచి కావాల్సింది ఒకటే అని చెప్పారు, మీరందరూ మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకుని రావాలి. అంటే ఇంత చేస్తున్నారు, దాని తర్వాత మళ్ళీ మన నుంచి స్వామికి ఏం కావాలని కోరుకోవట్లేదు, మన తల్లిదండ్రులకే మళ్ళీ ఏదైనా చేయాలని కోరుకుంటున్నారు. అంటే అంత సెల్ఫ్లెస్నెస్ ఎవరికి ఉంటుంది? అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు. కానీ అంటే ఇంత ఇచ్చి కూడా ఏం తిరిగి ఆశించట్లేదు. అది ఎవరైనా చేయగలరు? మన సొంత తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనకి ఏదైనా చేస్తున్నారంటే రేపు పొద్దున మనం ముసలైతే వాళ్ళు మనల్ని చూసుకుంటారు. అలాంటిది స్వామి నేనెవరో తెలియదు, తనెవరో తెలియదు, అంటే ఇంతమంది పేర్లు కూడా తెలియదు. కానీ ఎంత తెలియకుండా కూడా అందరూ నా ప్రాపర్టీ, అంటే ఎవరు జాయిన్ అయ్యారో ఎవరు అదంతా స్వామికి తెలుసు. కానీ మనం ఎలాంటి వాళ్ళమో మనకి తెలుసు, స్వామికి తెలుసు. అలాంటి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసి అందరూ నా ప్రాపర్టీ, అందరూ నా ప్రాపర్టీ అంటున్నారు. అంటే ఎవరినైనా సెల్ఫ్లెస్ గా అంటే యాక్సెప్టెన్స్ ఉంది స్వామికి. అంత అంటే 1000 తల్లులు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అదే అర్థమైంది. ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మకైనా చెప్పుకుంటాం, నాన్నకైనా చెప్తాం, ఇప్పుడు మాకు దొరికిన 10 మినిట్స్ ఫోన్ కాల్ లో ఏం చెప్తాం, అది కూడా ఈ ఏజ్ వచ్చిన తర్వాత అమ్మా నాన్నకి వాళ్ళకి బాధపడడం ఎందుకు అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామితో ఎలా కనెక్ట్ అవుతున్నావు అంటే నేను లెటర్స్ రాస్తూ ఉంటాను స్వామికి ప్రతిరోజు ఈవినింగ్ భజన్స్ లో. 6:00 కి మాకు భజన్ బెల్ అవుతుంది, సో 15 మినిట్స్ అటెండెన్స్ అవుతుంది అనమాట. సో నేను 15 మినిట్స్ నేను కూర్చుని ఒక లెటర్ రాస్తాను భజన్ వెంటనే. అది మాకు ప్రేయర్ హాల్ లో ఒక పోస్ట్ బాక్స్ లాంటిది ఉంటుంది, అందులో పోస్ట్ చేస్తాను అనమాట. అది రాసిన వెంటనే నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, దాని గురించి రోజంతా ఎంత బాధపడినా కూడా, ఒక్కసారి అది ఆ పేపర్ లో రాసి పోస్ట్ చేసిన వెంటనే ఇంకా నాకేం గుర్తుండదు. అంటే నాకు తెలుసు ఒక్కసారి ఇంకా స్వామికి చెప్తానంటే స్వామి చూసుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే లైఫ్ లో అంటే స్వామి లైఫ్ నుంచి నేను నేర్చుకునే లెసన్ ఏంటంటే సర్వీస్. అన్నిటికైనా స్వామి చేసింది అదే. నేను ఇక్కడ కూడా కొన్ని కొన్నిసార్లు ఎంత బిజీ షెడ్యూల్ లో కూడా నా మైండ్ డైవర్ట్ అవ్వాలంటే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ సర్వింగ్ అది చేయడానికి వెళ్తూ ఉంటాను. అది అది ఇచ్చిన హ్యాపీనెస్ ఏమో మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట. అంటే ఆ కొంచెం టైం స్పెండ్ చేసినా కూడా అది చాలా ఇక్కడ చిన్న స్కేల్లో చేసినా మేము మోస్ట్లీ. అంటే రేపు పొద్దున మేము జాబ్ చేయడానికి కూడా నేను ఏదైనా జాబ్ చేయాలనుకున్నా కూడా అది మేము కూడా ఇప్పుడు సొసైటీ నుంచి ఎంత పొందుతున్నామో సేమ్ అదే వెనక్కి ఇవ్వాలనుకున్నా. వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. అందుకని ఎంత వీలైతే అంత సర్వీస్ చేయాలని మాకు దొరికిన నాకు వీలైనంత స్వామి ఎంత ఇవ్వగలిగితే అంత సర్వీస్ నేను చేయాలనుకుంటున్నాను.
1: చాలా బాగుంది. మరి గోల్డెన్ జూబ్లీ ఈ సంవత్సరం మీరు ఇక్కడ చదువుకోవడం స్వామి దగ్గర ఉండడం ఎంతో అదృష్టం. ఈ సందర్భంలోని మీ అనుభూతిని మన శ్రోతలతో పంచుకుంటారా?
2: స్వామి ఈ కళాశాలను స్థాపించి 50 సంవత్సరాలు అయిపోయిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అంటే ఈ బిల్డింగ్ ఇప్పటికీ చూసినా ఎంత బ్రాండ్ న్యూ బిల్డింగ్ లాగా అనిపిస్తుంది నాకు. ఇంకా 50 సంవత్సరాలు ఓల్డ్ ఈ బిల్డింగ్ అని యాక్చువల్లీ షాకింగ్ నాకు అది చూసిన వెంటనే. ఈ రోజు అనిపిస్తుంది అంత బాగా డెకరేట్ చేసిన తర్వాత చూసిన వెంటనే ఈ బిల్డింగ్ కి 50 సంవత్సరాలు అయిపోయాయి అప్పుడే అనిపించింది. అంత న్యూ లుక్ ఉంది ఆ బిల్డింగ్ కి. అంతేకాకుండా నేను వారం రోజుల నుంచి చూస్తున్నాను మా టీచర్స్ అందరూ ఎంత ఓల్డ్, అందరూ 60-70 ఇయర్స్ లో ఉన్నారు. వాళ్ళు కూడా పైకి కిందకి అటు ఇటు తిరుగుతూ అంత ఎంత ఆనందంతో సెలబ్రేట్ చేస్తుంటే నాకు నిజంగా హాస్టల్ ప్రతి ఒక్కరు ఏదో పనిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ జస్ట్ ఇప్పుడే అయ్యాయి, సిఐఈస్ ఒక 2 రోజులే అయ్యాయంతే. ఆ ఎగ్జామ్స్ అయిన తర్వాత 2 రోజులు కూడా అందరూ వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే ఈ ప్రోగ్రామ్ లో అందరూ చాలా ఎంజాయ్ చేశారంటే నిజంగానే స్వామి వస్తున్నారు. నిజంగానే స్వామి వస్తే ఎంత గ్రాండ్ గా ఉండాలో నిజంగా అందరూ హార్ట్ అండ్ సోల్ పెట్టి నిజంగా అంత వర్క్ చేశారు. వాళ్ళు పెట్టిన రంగోలీస్ కానీ డెకరేషన్ చేయడం ప్రతి చిన్నది చూసుకుని పువ్వులు అన్ని చిన్న చిన్న వస్తువులు కూడా చూసుకుంటూ నేను డాన్స్ చేశాను. ఆ డాన్స్ ఇందాక మీకు చెప్పాను కదా 6th, 7th, 8th, 9th లో పర్త్యాత్రపు నాకు ఛాన్స్ వచ్చిందని. ఆ రోజు స్వామి మాకు శారీస్ ఇవ్వడం, పాద నమస్కారం ఇవ్వడం అవన్నీ అంటే నాకు ఎంత అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండదో ఈ రోజు కూడా నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది. అంటే నిజంగానే స్వామి అక్కడ వచ్చి కూర్చున్నారు, స్వామి మాతో ఫోటో తీసుకుంటున్నారు అలా అనిపించింది స్టేజ్. దాని తర్వాత అంతా అయిన తర్వాత కూడా మీరందరూ క్యాంపస్ చుట్టూ మా ఎక్స్టెండెంట్స్ అందరూ వచ్చి క్యాంపస్ చుట్టూ తిరిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ రోజంతా.
3: సైరామ్, నా పేరు రేష్మ, నేను ఇప్పుడు 2nd MBA చేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు షేర్ 1 మేజర్ ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడ ఎంబీఏకి ఎలా వచ్చానంటే నేను యాక్చువల్గా ప్రైమరీ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి జాయిన్ అయ్యాను. కానీ నాకు అప్పుడు స్వామి ఎవరున్నారు అది ఏం తెలీదు. నాన్న నాకు యాక్చువల్గా ఏం చెప్పారంటే నువ్వు స్కూల్కి వెళ్ళు, యాక్చువల్లీ అది డే స్కాలరు, నీకు కావాలంటే ప్రతిరోజు నీకు వచ్చి ఇంటికి తీసుకుని వెళ్తామని, లేకపోతే అక్కడే ఏం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, నీకు ఇష్టం అంటే అక్కడే ఉండని చెప్పారు. అది అయిన తర్వాత ఇక్కడ ఆ ఫ్లోలోనే వెళ్ళాం. నేను నార్మల్ గా స్వామి ఎవరున్నారు, వాళ్ళు గాడ్ ఎవరు అని ఏం తెలియదు. ఫస్ట్ హ్యాండ్ నుంచి మైండ్ లో ఏమైనా ఐడియా ఉంటే ఆ ఐడియాతోనే వచ్చాను. కానీ ఇక్కడ బీబీఎం అయిన తర్వాత 2014లో ఇన్ మై మైండ్ అది ఒక థాట్ జరిగిపోయిందనమాట. కానీ ఎలా అంటే స్వామి ఊరికే నార్మల్ గా నేను ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నాను కదా, నాకు ఎంబీఏ కూడా సీట్ ఇస్తారులే అలా ఐ థింక్ నేను ఐ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నాకు సీట్ ఇస్తారని. నేను ఎగ్జామ్ కి అంత బాగా ప్రిపేర్ అవ్వలేదు, ఊరికే అలా వచ్చేసాను. ఎందుకంటే చాలా మంది చెప్పారు నువ్వు ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నావు, ఇప్పటివరకు స్వామి నీకు వదిలే, ఐ మీన్ హీ డిడ్ంట్ లీవ్ యూ, ఇప్పుడు కూడా మీకు సీట్ ఇస్తారని చెప్పారు. అది నేను టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుని పర్తీకి వచ్చాను. చాలా ప్రిపరేషన్ చేయలేదు కానీ పర్తీకి వచ్చి ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ 2014లో యాక్చువల్లీ ఎంబీఏ స్టార్ట్ అయింది మన ఇన్స్టిట్యూట్ లో అనంతపూర్ క్యాంపస్ లో. అది లిస్ట్ చూసిన తర్వాత నేను చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే నా పేరు లిస్ట్ లో లేదనమాట. అప్పుడు షాక్ అయ్యి చాలా మా నాన్న కూడా చాలా బాధ పెట్టారు. వాళ్ళు చెప్పారు ఏంటిది నువ్వు బాగా ప్రిపేర్ చేయలేదు అందుకే స్వామి నీకు సీట్ ఇవ్వలేదని. అప్పుడు కూడా నేను రియలైజ్ చేయలేదు. 2nd ఇయర్లో కూడా 2015 కూడా నేను అప్లై చేశాను ఎంబీఏకి, అప్పుడు కూడా నా పేరు రాలేదు లిస్ట్లో. అప్పుడు నాకు అర్థమైంది స్వామి ఇది ఈ ఎందుకు ఇది రిపీట్ చేస్తున్నారు. నార్మల్గా నాకేంటంటే స్వామి ఎవ్రీ టైమ్ హీ గివ్స్ యూ ఎన్ ఎక్స్పీరియన్స్ అది సిమిలర్గా ఉంటే వాళ్ళు వాళ్ళు మీకు ఒక లెసన్ నేర్పించాలని ఉంది, అలా నా ఫీలింగ్ ఉండింది. అందుకే సెకండ్ టైంలో కూడా అది రాలేదంటే నేను ఇంట్రోస్పెక్ట్ చేశాను, స్వామి ఎందుకు ఇప్పుడు సీట్ ఇవ్వలేదు, బీబీఎం కూడా వచ్చినప్పుడు నేను చాలా బాగా ప్రిపేర్ అవ్వలేదు కానీ నాకు సీట్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని ఐ ఇంట్రోస్పెక్టెడ్. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఎందుకంటే ఐ టేకన్ ది సీట్ ఫర్ గ్రాంటెడ్ నాకంటే అది ఐ నెవర్ రియలైజ్ దట్ ఇది స్వామి ఇన్స్టిట్యూట్ లో సెలెక్షన్ ఎగ్జామ్ మార్క్స్ మీద కాదు, స్వామియే పిక్ చేస్తారు వాళ్ళ స్టూడెంట్స్ అని అప్పుడు నాకు రియలైజ్ అయింది. థర్డ్ ఇయర్ లో కూడా నేను స్వామికి చెప్పాను, స్వామి చూడండి నేను ఐ అక్సెప్టెడ్ మై మిస్టేక్ అని, కానీ ఇఫ్ యూ వాంట్ టు గివ్ మీ అ సీట్ మీరు ఇవ్వండి, లేకపోతే పర్వాలేదు మీ ప్లాన్ మీరే యూల్ ఓన్లీ ఎగ్జిక్యూటెడ్ అని అదే నాకు థాట్ వచ్చింది. థర్డ్ ఇయర్ లో కూడా నేను ట్రై చేశాను కానీ అప్పుడు కూడా రాలేదు. అయిన తర్వాత నేను నాన్నకు చెప్పేశాను, నాన్న ఇప్పుడు మరి ట్రై చేయను, మరి చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ఎన్నిసార్లు ట్రై చేస్తావు వెళ్ళు బయటకు వెళ్ళి ఏమైనా పని చేయి ఇది అది అని చెప్పారు, కానీ నాకు ఉండాలని ఉంది నేను పీజీ ఇక్కడే చేయాలని. ఎందుకంటే కిండర్ గార్డెన్ నుంచి స్వామి ఇన్స్టిట్యూట్ లో చదివిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నామని ఆ ఫీలింగ్ అందరికీ లైక్ కమ్యూనికేట్ చేయాలని ఉంది. తర్వాత ఫోర్త్ ఇయర్ లో యాక్చువల్ గా నాన్న చాలా ఫోర్స్ చేశారనమాట, వెళ్ళి ట్రై చేయి అని. నేను నాన్నతో చాలా ఆర్గ్యూ చేశాను, నాన్న నాకు వద్దు ఇప్పుడు నేను ఎప్పుడు ట్రై చేయను అని చెప్పాను. కానీ మార్చ్ 11th లాస్ట్ డే ఉన్నది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి, నాన్న నాకు చెప్పారు చూడు అప్లికేషన్ వచ్చింది నువ్వు ఫిల్ చేయని, కానీ నాకు ఇష్టం లేదని నేను ఫిల్ చేయలేదు. నాన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో ఒక ఫోన్ చేసి అప్లికేషన్ అడిగారు, అది అప్లికేషన్ మార్చ్ 12th వచ్చింది. నేను నాన్నకు చెప్పాను, నాన్న ఇప్పుడు చూడండి మీరు లాస్ట్ డే అయిపోయింది ఇప్పుడు అప్లికేషన్ పంపిస్తే కూడా కాల్ లెటర్ రాదు. అది అయిన తర్వాత నాన్నమ్మ నాకు చెప్పారు చూడు పెద్ద మెరకలు అవుతుంది ఈ ఇయర్ నీకు వస్తాయి సీట్ అని అలా చెప్పారు. నేను నాన్నమ్మకు ఛాలెంజ్ ఇచ్చాను, నేను చెప్పాను నేను ఎంబీఏ హాల్ టికెట్ వచ్చినప్పుడు లైక్ టిల్ ఇట్ కమ్స్ ఐ విల్ నాట్ బిలీవ్ దట్ స్వామి ఈజ్ వర్కింగ్ త్రూ మీ అలా చెప్పాను. తర్వాత మార్చ్ 13th కి మేము అప్లికేషన్ పోస్ట్ చేశాము, నేను గ్యారంటీ అయిపోయాను ఇప్పుడు రాదని కాల్ లెటర్. అది ఒక్క వీక్ తర్వాత కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ వచ్చిన తర్వాత నాన్నమ్మ నాకు చెప్పారు చూడు ఇప్పుడు కాల్ లెటర్ వచ్చింది ఇప్పుడు కూడా నమ్మవా అని. నేను చెప్పాను నేను నమ్మను అన్లెస్ అండ్ అంటిల్ నాకు ఎంబీఏ ఫామ్ అది వస్తుంది, అది సెంటెన్స్ నేను చూడాలి మిస్ రేష్మ ఇస్ అడ్మిటెడ్ ఫర్ ఎంబీఏ అప్పుడు నేను నమ్మను అని చెప్పాను. నాకు చాలా ఇది బాధగా ఉన్నింది ఎందుకంటే 3 ఇయర్స్ వెయిట్ చేశాను కానీ స్వామి సీట్ ఇవ్వలేదని. అప్పుడు నాన్నమ్మ నాకు ఒక బుక్ ఇచ్చారు, దాంట్లో వెయిటింగ్ బాయ్స్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నింది. వెయిటింగ్ బాయ్స్ ఎవరంటే నార్మల్ గా బాయ్స్ క్యాంపస్ లో అది ఎడ్యుకేషన్ అయిన తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట స్వామి వాళ్ళకి ఏం ఫర్దర్ గైడెన్స్ ఎలా ఇస్తారు ఏం చెప్తారు చేయడానికి అవన్నీ ఇస్తారంట. అది ఆ వెయిటింగ్ పీరియడ్ చాలా లాంగ్ ఉంటుంది నార్మల్ గా, అది ఎండ్ లో లైక్ సో మెనీ పీపుల్ మధ్యలో అది వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ మధ్యలో ఎవరైనా ఉంటే లైక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఎవరైనా ఉంటే బెస్ట్ ఆపర్చునిటీ వాళ్ళకి దొరుకుతుంది అనమాట. అది చేసిన తర్వాత నాకు చాలా హోప్ వచ్చింది, నాకు కూడా అలాగే స్వామి అలా టెస్ట్ చేస్తున్నారనమాట. అప్పుడు అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, పర్తీకి వచ్చాను ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామ్ రాయడానికి కూడా నేను చాలా లైట్ తీసుకున్నాను. నేను స్వామికి చెప్పాను, స్వామి ఈ ఇయర్ కూడా నేను ప్రిపేర్ చేయను, 3 ఇయర్స్ నేను ప్రిపేర్ చేస్తాను కానీ మీకు సీట్ ఇవ్వలేదు, ఇప్పుడు నేను ప్రిపేర్ చేయను, మీకు సీట్ ఇవ్వాలంటే ఇవ్వండి లేకపోతే నేను వెళ్ళిపోతా అలా చెప్పేసి సాయర్పణం చెప్పేసి వెళ్ళిపోయా ఎగ్జామ్కి. ఎగ్జామ్లో ఏం రాసాను ఎలా రాసాను నాకు తెలీదు. నార్మల్గా ఎగ్జామ్లో ఆ 3 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత నార్మల్గా నేను సెక్షన్ చూస్ చేసి స్టార్ట్ చేశాను అనమాట. ఆ ఇయర్ నాకు ఆల్రెడీ ఐడియా ఉండింది స్వామి నాకు ఇవ్వలే హీ విల్ నాట్ గివ్ మీ అని, ఊరికే అటెంప్ట్ చేశాను ఆన్సర్స్. అది చేసిన తర్వాత ఈవినింగ్ 5 o'clock రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. నాకు 4 ఫోన్ కాల్స్ వచ్చాయి, అందరూ నాకు చెప్తున్నారు అక్క మీ రిజల్ట్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళండి, కానీ నేను నమ్మలేదు. తర్వాత నా తమ్ముడు వెళ్ళి ఆ లిస్ట్ లో ఫోటో తీసుకుని అది నాకు చూపించారు. అది చూసిన తర్వాత కూడా నేను వెళ్ళలేదు లిస్ట్ చూడడానికి, ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ నా పేరు లిస్ట్ లో ఉందని. అది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత చాలా మంది నాకు చెప్పారు మీకు ఎందుకు స్వామి ఇంత లేట్ గా ఎందుకు జాయిన్ అవ్వ అంటే, యాక్చువల్ గా చాలా మందికి నాతో ఇన్స్పిరేషన్ వచ్చిందనమాట. 3 ఇయర్స్ ఎవరు వెయిట్ చేస్తారు? ఇప్పుడు స్వామి ఫామ్ ఫిజికల్ ఫామ్ లేదు, ఫిజికల్ ఫామ్ అట్లీస్ట్ ఉంటే అందరికి అష్యూరెన్స్ ఉంటుంది, ఇప్పుడు దర్శనంకి వస్తారు స్వామి, మనకు చెప్తారు ఇది అది అని. కానీ ఇప్పుడు ఫిజికల్ ఫామ్ కూడా లేదు, మరి నువ్వు అందరూ నాకు చెప్పారు నువ్వు ఎలా వెయిట్ చేస్తావు, 3 ఇయర్స్ వెయిట్ చేస్తావు, దట్ టు లైక్ బీయింగ్ అ గర్ల్ యూ వెయిటెడ్ ఫర్ 3 ఇయర్స్. అండ్ అది చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. నాకు ఇంకొక లైక్ ఆ ఫీలింగ్ ఉన్నది అని, నేను స్వామి చెప్తారు కదా మేము వెన్ వీ స్పీక్ వీ డోంట్ కన్వే ఎనీథింగ్ బట్ బై అవర్ యాక్షన్స్ వీ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్, అలా అని నేను ఏం ఎవరికి చెప్పలేదు కానీ అందరికి తెలిసింది. నేను 3 ఇయర్స్ వెయిట్ చేశాను, 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. అది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా జూనియర్స్ సీనియర్స్ టీచర్స్ కూడా చెప్పారు నాకు, నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యావు. అదే నాకు ఒక చాలా ప్రౌడ్ గా ఫీల్ అయింది, ఎందుకంటే స్వామి నాకు ఇన్స్ట్రుమెంట్ లాగా యూజ్ చేసి చాలా మందికి ఇన్స్పైర్ చేశారు. ఇది అందరూ నాకు చెప్పారు నువ్వు ఎలా వెయిట్ చేస్తావు, 3 ఇయర్స్ వెయిట్ చేస్తావు, దట్ టు లైక్ బీయింగ్ అ గర్ల్ యూ వెయిటెడ్ ఫర్ 3 ఇయర్స్. అండ్ అది చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. నాకు ఇంకొక

ఎందుకంటే స్వామి నాకు ఇన్స్ట్రుమెంట్ లాగా యూజ్ చేసి చాలా మందికి ఇన్స్పైర్ చేశారు. ఇది ఒకటి. ఇలా నేను ఎంబీఏకి వచ్చాను, నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఈ 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత నాకు ఈ కాలేజ్ యాక్చువల్ వాల్యూ తెలిసింది. తర్వాత ఐ వుడ్ లైక్ టు టెల్, అది ఒక లైక్ వన్ బిలీఫ్ దట్ ఐ హ్యావ్. స్వామి ఏం చెప్తారంటే, ఏదో చేయండి పర్వాలేదు, సర్వీస్ చేయండి, లేకపోతే టాక్ టు సంబడి స్వీట్లీ సాఫ్ట్లీ, ఏమైనా చేస్తే ఫస్ట్ థాట్ దట్ షుడ్ కమ్ ఇన్ టు అవర్ మైండ్స్ ఇస్ స్వామికి ఇది ఎలా ఫీల్ అవుతుంది. అది ఆ థాట్ మేం ఒక్క లైక్ ఎనీ యాక్షన్ చేసిన ముందు ఆ థాట్ ఒకసారి వస్తే అది మన జస్టిఫికేషన్ వస్తుంది, స్వామి ఇది ఇష్టమా లేదా అని. స్వామికి ఇష్టం అంటే మేము చేయొచ్చు, స్వామికి ఇష్టం లేకపోతే అది చేయం. అలా ఐ ప్రామిస్ టు ప్రాక్టీస్ దిస్ త్రూ అవుట్ మై లైఫ్. నేను ఏదో యాక్షన్ చేయముందా, ఏదో డెసిషన్ తీసుకోవడం ముందా, ఐ విల్ ఆల్వేస్ థింక్ ఇది స్వామికి ఇష్టం ఉంటుందా లేదా. ఐ నో స్వామి నాకు కన్వే చేస్తారు, వాళ్ళు ఇష్టం అంటే నేను చేస్తాను, లేకపోతే నేను చేయను. 3 ఇయర్స్ వేస్ట్ చేసిన తర్వాత నేను ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ అవర్ క్యాంపస్. అది నాకు చాలా లక్కీ ఫీల్ అయిందనమాట. ఎందుకంటే మేబీ ఇఫ్ ఐ వుడెంట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దోస్ 3 ఇయర్స్, ఐ వుడెంట్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్. థ్యాంక్ యూ సాయిరామ్.

0: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 6వ ఆఖరి భాగం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.orgకి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.
1: జీవితమే నాటకరంగం, ప్రబోధాత్మక నాటికలు.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటిక దేహో దేవాలయః. ఈ నాటకాన్ని శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ డాక్టర్లు సాయి కుల్వన్ సభామండపంలో భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో ప్రదర్శించి ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా నాటకం

0: ఓం శ్రీ సాయిరాం. సర్వహృదయవాసిని శ్రీ సాయి జగన్మాత, నీ తొలి మానసపుత్రికైన శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ నీ పాదాల చెంత ప్రేమతో మోకరిల్లుతోంది. తన 57వ వార్షికోత్సవ శుభ సందర్భాన ఓ నాటక కుసుమాన్ని భక్తితో నీకు సమర్పిస్తోంది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. మోక్ష సాధనకై ఆరోగ్యవంతమైన శరీరం ఎంత అవసరమో నీవు ఏనాడో నొక్కి చెప్పావు. కాని నీ మాటలను విస్మరించిన మానవాళి గతితప్పిన తమ జీవన విధానంతో కష్టాలను చేజేతులా కొనితెచ్చుకుంటోంది. నీవు బోధించిన ఆధ్యాత్మిక తత్వాలు మరియు ఆరోగ్య సూత్రాల ఆధారంగా నిర్మితమైన దేహో దేవాలయః అను ఈ నాటకం ఆపత్ సమయంలో మానవాళికొక మేల్కొలుపు కాగలదని ఆశిస్తున్నాం. దయతో ఈ నాటకాన్ని తిలకించి అందులోని సందేశాన్ని మా హృదయస్థం గావించి మమ్మాశీర్వదింప ప్రార్థన.
1: ఓం శ్రీ సాయిరాం. వి ద స్టాఫ్ ఆఫ్ శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రశాంతి నిలయం ఆఫర్ అవర్ హార్ట్ ఫెల్ట్ ప్రణామ్స్ at the lotus feet of our divine healer who frees man from the malady of endless birth and death. Human body is the vehicle to achieve the highest goal of life, the boat to sail across the bhava sagara. On the occasion of 57th anniversary of our hospital, we humbly present a drama entitled Deho Devalayaha as a wake-up call for man to patch his leaky boat and row swiftly to the shore of enlightenment. Jai Sai Ram.
2: Sai Ram, Dr. Garu.
3: Sai Ram, Subhash.
2: Sai Ram, sir.
3: Yem Rajesh, ela unnav? Kadupulomanta tagginda?
2: మీరిచ్చిన ట్రీట్మెంట్ తో ఇప్పుడు నా కడుపు కాశ్మీర్ హిమాలయాల్లా కూల్ గా ఉంది సార్.
3: చాలా సంతోషం.
2: అవును సార్, నిన్న రాత్రి 3 మిరపకాయ బజ్జీలు తిన్నా మంట పొడితే ఒట్టు.
3: అంటే నువ్వింకా నీ అలవాట్లు మార్చుకోలేదన్నమాట?
2: చేచే, అదేం లేదు సార్. సినిమా థియేటర్ లో ఏదో ఫ్రెండ్స్ కి కంపెనీ ఇద్దామని తిన్నాను.
3: నువ్వు సినిమాలు కూడా ఇంకా వదలలేదన్నమాట?
2: బాగా తగ్గించాను సార్. ఏదో వారానికి ఒక్కటో రెండో మించి చూడట్లేదు.
3: అంతేనా?
2: మరేం చేస్తాం సార్, లైఫ్ లో అసలు తీరికన్నది దొరికితే కదా. ఉదయాన్నే జీమెయిల్, ఆఫీస్ బ్రేక్ లో ఆర్కుట్, సాయంత్రం ఫేస్బుక్, రాత్రి స్కైప్, ఇంకా మధ్య మధ్యలో ఎస్ఎంఎస్లు, ఫోన్ కాల్స్, అబ్బబ్బబ్బా, ఇన్ని పనుల మధ్య అసలు ఖాళీ దొరక్క బుర్ర వేడెక్కిపోతుంది సార్.
3: జంక్ ఫుడ్, సినిమా, ఇంటర్నెట్, మొబైల్, పరుగులు పెట్టే జీవన విధానం, యాంగ్జైటీ అండ్ టెన్షన్. ఆధునిక మానవుణ్ణి చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది
2: సార్. తన లైఫ్ స్టైల్ మార్చుకోమని రాజేష్ కి ఎన్నో సార్లు చెప్పాను. ఎప్పటికప్పుడే దానిని తను వాయిదా వేస్తూ వచ్చాడు. ఈరోజు ఎలాగైనా మీరే తన్ని ఇన్స్పైర్ చెయ్యాలి.
4: సాయిరామ్, డాక్టర్ విశ్వనాథం గారు.
3: ఓ డాక్టర్ గారా, స్వాగతం. వీరు సుభాష్, రాజేష్.
2: సాయిరాం సార్.
3: నా మిత్రుడు డాక్టర్ కామేశ్వరరావు చిరకాలంగా స్వామి భక్తులు. సాయి యువతకు వీరు ఎన్నో ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించిన వారు. డాక్టర్ గారు, నేటి ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. వాటిని ఎలా అధిగమించాలో మీరే మన యంగ్ ఫ్రెండ్స్ కి హితబోధ చేయాలి.
4: ఫ్రెండ్స్, నేడు మనం ఎదుర్కొంటున్న సమస్యలకి కారణమేమిటో తెలుసా?
2: ఇల్లిటరసీ, పాలిటిక్స్, అన్హెల్దీ లైఫ్ స్టైల్,
4: ఇవేవీ కావు. అన్ని శారీరక, మానసిక, సామాజిక సమస్యలకి కారణం మనలో ఆధ్యాత్మిక దృక్పథం లోపించడమే.
2: ఒక కామన్ మ్యాన్ గా అటువంటి దృక్పథం అలవరుచుకోవడం కష్టం కదా సార్?
4: లేదు, అది చాలా తేలిక.
2: ఎలా?
4: నీ ప్రశ్నకు సమాధానం నీలోనే ఉంది. నీ దేహాన్నే ఒక్కసారి శ్రద్ధగా గమనించు, అదే నీకు గురువై నడిపిస్తుంది.
2: ఇంకాస్త వివరంగా చెప్పండి.
4: స్వామి అన్నారు, ప్రకృతి నుండి పాఠాలు ఓర్పుగా నేర్పుగా నేర్వండి అని. పంచభూతాలతో నిర్మితమైన మన శరీరం కూడా ప్రకృతిలో ఒక భాగమే. జాగ్రత్తగా గమనిస్తే మన శరీరం మనకు బోధించని ఆధ్యాత్మిక తత్వం గాని ఆరోగ్య సూత్రం కాని లేవు. రండి, మన దేహం బోధించే నిగూఢమైన సత్యాలేంటో తెలుసుకుందాం. ఇది అందరం కాసేపు ఏకాగ్రతతో కూర్చుని దిశానిర్దేశం చేయమని స్వామిని ప్రార్థిద్దాం.

0: సుభాష్, సుభాష్ అటు చూడు అప్పా.
1: ఏం తేజస్సు, చూస్తుంటే మానవ మాతృనిలా అనిపించడం లేదు. ఏ దివ్య పురుషుడో కాదు కదా?
0: అతన్నే అడుగుదాం. అయ్యా, ఎవరు మీరు?
2: భగవత్ సృష్టిలోని అందాలని నిన్ను ఆస్వాదింపచేస్తూ నీ జీవితంలో వెలుగులు నింపే నీ కంటిని నేను.
0: కన్నా, యు మీన్ ఐ?
2: అవును.
0: సుభాష్, మనమేమీ కలగనడం లేదు కదా? ఏది, ఓసారి నన్ను గిల్లు.
2: అవసరం లేదు, మీరు చూస్తున్నది వాస్తవమే. మానవ జాతిని జరగబోయే విపత్తు నుండి కాపాడడానికి భగవదాజ్ఞ మేరకు కొన్ని సందేశాలతో మీ ముందుకొచ్చాను.
1: సందేశమా?
2: అవును. ఐస్ ఆర్ ద విండోస్ ఆఫ్ ద మైండ్ అన్నారు. మనసులో ఏ ఆలోచనలున్నాయో కళ్ళు ఆ భావాలనే వ్యక్తపరుస్తాయి. స్వార్థం, స్వలాభం, కపటం, ఒత్తిడి వంటి అలజడులతో మనస్సు అల్ల కల్లోలమవడం వల్ల ఆధునిక మానవుని కళ్ళు కాంతిహీనమైన గాజుబొమ్మలని తలపిస్తుంది. అసలు కళ్ళనేవి ఎలాగుండాలో తెలుసా?
3: కరుణార్ద్రపూరితమైన స్వామి నేత్రకమలాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.

0: భగవంతుడు నాకు అమోఘమైన శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. కాని ఈనాడు మీరు నన్ను అనేక విధాల దుర్వినియోగపరుస్తూ నిర్వీర్యుణ్ణి చేస్తున్నారు.
1: మేమా?
0: అవును, పవిత్రత లేని చూపు నాకు ఆయుక్షీణం కలిగిస్తుంది. ఈనాడు మీరు టీవీలని, సినిమాలని, మొబైల్స్ అని, కంప్యూటర్స్ అని అనేక విధాలుగా నాకు కష్టం కలిగిస్తూ నన్ను శక్తిహీనుణ్ణి చేస్తున్నారు.
1: అయ్యా, టీవీ సినిమాలనైతే మేము ప్రయత్నం చేసి విడిచిపెట్టగలము, కానీ కంప్యూటర్ లేనిదే మాకు రోజు గడవదు.
0: రోజుకి 3 గంటలకు పైగా కంప్యూటర్ ముందు పనిచేస్తున్న వారిలో 90% మంది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధికి గురవుతున్నారు. వైద్య మహాశయులారా, ఈ వ్యాధి నుండి నన్ను రక్షించే మార్గాన్ని నేటి తరానికి మీరే తెలియచేయాలి.
2: తప్పకుండా, అది మా కర్తవ్యం.
0: ఇక టెలివిజన్గా స్వామి వర్ణించే టీవీ ప్రతి ఇంటా తిష్టవేసింది. ఈ టీవీ విష ప్రభావం వల్ల బాల్యం నుండే నా పతనం మొదలవుతుంది. పట్టుమని 10 ఏళ్లు కూడా రాకముందే కళ్లద్దాలకు పరిమితమయ్యే ముసలివాడినవుతున్నానయ్యా. ఈ పాపం టీవీ చూస్తున్న పిల్లలదా, లేక వారిని వారించని తల్లిదండ్రులదా? మీరే ఆలోచించండి.
2: మమ్మల్ని మన్నించండి. ఇకపైన ఈ టీవీ బారి నుండి మమ్మల్ని, మా పిల్లల్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం.
0: సహృదయులైన భక్తులారా, నవ నాగరికత పేరిట వేళ్లూనుకున్న ఈ టీవీ కంప్యూటర్ల విష సంస్కృతి నుండి నన్ను కాపాడండి. మరొక్క విషయం, నేను శక్తివంతంగా ఉండాలంటే నాకు సరైన ఆహారం కూడా అందించాలి. విటమిన్ ఏ నాకు ప్రాణాధారం. క్యారెట్, బొప్పాయి, ఆకుకూరలు, పాల పదార్థాలలో ఇది సమృద్ధిగా లభిస్తుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి నిత్యం తొక్కతీసిన ఒక క్యారెట్ ను తినిపిస్తే భవిష్యత్తులో నాకు రేచీకటి, దృష్టిలోపాల వంటి సమస్యలు అస్సలు ఉండవు. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. నన్ను శ్రద్ధగా కాపాడుకునే ప్రయత్నం చేస్తారని స్వామి సమక్షంలో మిమ్మల్నందరినీ అర్థిస్తున్నాను.
1: తప్పకుండా చేస్తాం, అది మా విధి.
0: ధన్యవాదాలు. నాకిప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంతోష సమయంలో ఒక్కసారి పుడమినీలు ప్రభువైన మన బంగారు స్వామిని కీర్తించుదామా?

0: ఎంత అమూల్యమైన విషయాలను తెలుసుకున్నాం.
1: నిజంగా కళ్ళు తెరిపించిందిరా కన్ను.
0: ఇంకెవరో వస్తున్నారే.
1: అయ్యా, మీరెవరు? శ్వాసకు ఆశ్రయమిస్తూ వాయువులో ఉన్న ప్రాణవాయువు ద్వారా మీ ప్రాణాన్ని నిలిపే ఊపిరితిత్తిని నేను.
2: అంటే లంగ్ అన్నమాట.
0: మీరు కూడా మాకేవైనా సందేశం తెచ్చారా?
1: అవును, నేను మీకు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను.
0: తప్పకుండా సార్.
1: దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతనః. దేహమే దేవాలయం, నీవే దైవం. ఇదే సత్యాన్ని సోహం సోహం అనే నా శ్వాస ద్వారా రోజుకి 21,600 సార్లు మీకు బోధపరుస్తున్నాను. మీరు ఏ జప ధ్యానాలు చేయకపోయినా పర్వాలేదు, నిత్యం మీ శ్వాసను ఏకాగ్రతతో గమనిస్తే చాలు, మీ ఆధ్యాత్మిక పురోగతి అత్యంత వేగవంతంగా గమ్యం వైపు పయనిస్తుంది.
0: బ్రెత్ మాస్టరీ ఈజ్ సెల్ఫ్ మాస్టరీ అన్న నానుడిని మాకు గుర్తు చేశారు.
1: ఇక రెండో విషయం, శ్వాస ప్రక్రియలో భాగంగా మొత్తం గాలిని నేను ఒక్కటిగా పీల్చినా అందులో ప్రాణాధారమైన ఆక్సిజన్ను మాత్రమే స్వీకరించి తక్కిన గాలిని త్యజిస్తాను. అదేవిధంగా దృశ్యకల్పితమైన ఈ జగత్తులోన మీ ఆధ్యాత్మిక పురోగతికి పనికి వచ్చే వాటిని మాత్రమే స్వీకరించి మాయాకల్పితమౌ ఇంద్రియ భోగాలను విషయవాంఛలను త్యజించండి.
0: ఆజ్ఞ.
1: చివరగా, ఏ విధంగా నేను ఎప్పటికప్పుడే శరీరంలో తయారవుతున్న కార్బన్ డయాక్సైడ్ ను విసర్జిస్తానో అదే విధంగా ఎప్పటికప్పుడే మీరు మదిలోని మాలిన్యాలను విసర్జించండి. తాత్సారం చేశారో, ఇంతింతై వటిడింతై అన్నట్టు ఆ దురాలోచనలు పెరిగి పెరిగి మీ ఆధ్యాత్మిక సౌధాన్ని నీలపాలు చేస్తాయి.
2: బ్యూటిఫుల్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: నాయనా, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పావు, కానీ మీ మానవజాతి విపరీతాల వల్ల నా మనుగడకే నేడు ముప్పు వాటిల్లింది. నా భర్త శత్రువును చేరదీసి అక్కున చేర్చుకున్న మీరు నా బ్రతుకుని మసిబార్చారు.
2: మీ శత్రువా? ఎవరు?

0: ఎవరు నువ్వు?
1: పదును దేరిన చాకు మీ గుండెల్లో పిడిబాకు, నాతో బహుపరాకు, నా పేరు పొగాకు.
0: యు మీన్ టొబాకో?
1: అవును. ఓ ఊపిరి తిత్తి ఇక్కడే ఉన్నాడే.
0: నీ చూడా, నా నుండి దూరంగా పో.
1: తప్పు తప్పు, మనిషి నన్ను ఆహ్వానించి నెత్తిన పెట్టుకుని 2000 సంవత్సరాలు దాటింది. నా మత్తుకు చిత్తైన మనిషి ఇప్పుడు నా బానిస. నన్ను వెళ్ళగొట్టే దమ్మెవరిది?
0: చిన్న ఇంటికే కన్నం వేసే ధూర్తుడా, అమాయకంగా నీ పాలపడ్డవారి ప్రాణాలతో చెలగాటమాడుకుంటావు. నీ వలన శరీరంలో చెడని అవయవం లేదు, రాయి జబ్బు లేదు.
1: అన్నట్టు నీకీ విషయం తెలుసా? ప్రపంచంలో ఈనాడు 110 కోట్ల మంది ధూమపాన ప్రియులున్నారు.
0: వారిలో ఏటా 4 లక్షల మంది నీ వల్లనే మరణిస్తున్నారు.
1: దివిను, భూమండలంపై ప్రతి నిమిషానికి 1 కోటి సిగరెట్లు అమ్ముడవుతున్నాయి.
0: కాల్చిన ప్రతి సిగరెట్టుకి మనిషి ఆయుర్దాయంలో 6 నిమిషాలు ఆవిరవుతున్నాయి.
1: అన్నట్టు అబ్బి, నాకు మీ దేశమంటే మహాగౌరవం. ఎందుకని అడగవే? ఏ విషయంలో ఎలాగున్నా పొగ తాగడంలో మాత్రం ప్రపంచంలో మీదే 3వ ర్యాంకు.
0: ప్రజలారా, భక్తులారా, భారతీయులారా, వేదభూమి అయిన భారతావనికి ఏలై దుస్థితి. ఇకనైనా మేల్కొనండి. పొగాకు, మద్యం వంటి దురలవాట్లకు దాసోహమైన మానవుడు దానవుడిగా మిగులుతాడే తప్ప ఏనాటికీ తనలోని దైవత్వాన్ని తెలుసుకోలేడు. ఈ దురలవాట్లని తక్షణమే వదిలేయండి. మనల్ని ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన సాయి మన నుంచి ఏ పూజలు పునస్కారాలు కోరలేదు. మంచితనం వైపుకు మనలో వచ్చే మార్పే మన స్వామికి మహానైవేద్యమయ్యా. స్వామికి మహానైవేద్యం.
2: ఊపిరితిత్తి చెప్పిందంత పరమసత్యం.
3: అంతేకాదు, రోజుకి 15 సిగరెట్ల చొప్పున 20 ఏళ్లు కాలిస్తే అక్షరాల 1.5 కిలోల బరువైన తారు శ్వాసకోశాలలో పేరుకుపోతుంది.
4: నడు, నీ సంగతేటో ఇవాళ తేలాల్సిందే.
5: నువ్వు ఎయ్యిసేపు లచ్చసేపు నాకే రోగం లేదనన్నా.
4: నీ ఇలాంటి సోమరిపోతాడిని ఏడ చూసింది లేదు. అందుకే డాక్టర్ బాబు దగ్గరికి నిన్ను తెత్తన్నా, దెబ్బకు నువ్వు దెయ్యం వదిలిపోద్ది.
2: ఏం సుబ్బయ్య, ఏంటా హడావిడి?
6: వీడు నా కొడుకు చంద్రమయ్యా.
4: వీడికి వల్లమాలిన బద్ధకం, 3 పూటల మేత, 3 పొద్దుల పడక, ఇది వీడి జీవితం. కూలిసేసి 4 డబ్బులు తేరా అంటే
5: ఇంతేనా?
2: చంద్రం, దీనికి నీ సమాధానమేంటి?
5: నేనే వట్టాటోణ్ణి కాదు సార్. ఇదిగో వచ్చే సంక్రాంతి నుండి చూడండి, పలుగు పారా అట్టుకొని పొలంలో బంగారం పండించేను.
4: ఆహా, మరి ఈ 3 నెలలు ఏడు చేస్తావు? దిష్టి బొమ్మల వాకిడి నిల్చుంటావా? డాక్టర్ బాబు, ఈడి బద్ధకం వదిలేలా మంచి మందు రాయండి.
5: సార్, మా నాన్నకే బీపి అయిందానికి కానిదానికి తోక తొక్కిన తాచులా రింగ్ అని పైకి లేస్తాడు. ముందు తన బీపీ తగ్గడానికే మందు రాయండి.
3: చంద్రం, వాడకుండా వదిలేసిన ఇనుము తుప్పు పట్టినట్లే పనిలేని శరీరం కూడా పనికి రాకుండా పోతుంది.
7: అవును, రెస్ట్ ఈజ్ రస్ట్ అండ్ డస్ట్ అని స్వామి చెప్పారు కదూ.
5: ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పండి సార్.
8: సార్, మీరు
5: పగలు ఎనక రాత్రి ఎనక అలు పెరగక అలుసటనక గతి తప్పక విధి వీడక క్షణక్షణము స్పందించే నిత్యకర్మ యోగి నేను, మీ అందరి గుండె నేను.
8: గుండె? ఓ ఆ స్వీట్ హార్ట్, మీరు రావడం మాకు చాలా సంతోషం.
5: చంద్రం,
9: దొరా,
5: నువ్వు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే మొదలైన నా కర్మ నీ తుదిశ్వాస వరకు ఆగదు. శరీరంలో ఏ అవయవమైనా విశ్రాంతి తీసుకుంటుందేమో కాని నాకు విశ్రాంతి లేదు. కర్మలోనే నాకు శాంతి, కర్మే నా విశ్రాంతి. కాని నిన్ను చూస్తుంటే నాకు కూడా పనిమాని కాసేపు విశ్రాంతి తీసుకుందామా అనిపిస్తోంది. ఏ కాసేపు ఆగమంటావా?
9: అయ్యో బాబోయ్, వద్దురా, అంత పని చేయకండి, నాకు బుద్ధి వచ్చింది, ఇక నుండి నేను కూడా కష్టపడి పనిచేస్తాను.
5: చాలా సంతోషం. భక్తులారా, కర్మే మానవుని ధర్మము, కర్తవ్యపాలనే కైవల్య మార్గము. ప్రేమతో చేసే ఏ చిన్న పనైనా స్వామి పాదాలనలంకరించే పూజాకుసుమంగా మారుతుంది. కర్మలోని మర్మాన్ని కమనీయంగా మనకు ఆచరించి చూపిన స్వామిని గమనించండి. భక్తులకి దర్శనమొసగడం తమ విధిగా భావించిన స్వామి తమ అలసటని మరుగుపరచి చెరగని చిరునవ్వుతో దర్శనమిచ్చిన సందర్భాలు కోకొర్లలు. 106 డిగ్రీల జ్వరమైనా విరిగిన తుంటి ఎముకైనా స్వామి కర్తవ్య పాలనా దక్షత ముందు సిగ్గుతో తలవంచుకున్నాయి. స్వామికది ఎలా సాధ్యమో తెలుసా? జవాబు ఒక్కటే. స్వామి గుండె నిండుగా పొంగులు వారే చల్లని తీయని తేనెల ప్రేమ.
10: ప్రేమా.

0: సుబ్బయ్య, నాదొక విన్నపం.
1: విన్నపం ఏడిదోరా? మీరు చెప్పాలా, మేము చేసి తీరాలా?
0: నీ ప్రాణం నిలిపేది నేనే అయినా నా బాగోగులు చూసుకోవాల్సింది నువ్వే.
1: దొరా!
0: అవును, అనవసరమైన భావోద్వేగాలు, ఎడతెగని ఆలోచనలు, నిన్న గురించి, నేటి గురించి, రేపటి గురించిన చింత, తప్పుడు ఆహారం, వీటన్నింటి వల్ల మీరు తెచ్చుకుంటున్న బీపీ జబ్బు నన్ను బలహీనం గావిస్తోంది. నా విన్నపం ఇదే, ప్రతిరోజు అరగంటైనా వాకింగ్ చెయ్యండి, ఆహారంలో ఉప్పుని తగ్గించండి, మానసిక ప్రశాంతత కొరకు నిత్యం 15 నిమిషాలైనా ధ్యానం చెయ్యండి, వీలు చిక్కినప్పుడల్లా సాయినామస్మరణ చేయండి. తేలికైన ఈ కొద్దిపాటి చర్యల వలన నిండు 100 ఏళ్లు మీకు నేను సమర్థవంతంగా సేవలు చేయగలను.

0: నా పేరు ఉప్పు, నేను లేని వంటకు దక్కదు మెప్పు, నన్ను ఇష్టపడని వారెవరు చెప్పు.
1: నా పేరు కారం, నేనంటే ప్రజలకు అబ్బో మమకారం, ఆహారానికిస్తా సరైన ఆకారం.
2: నశాళానికి అంటే మషాళాని నేను, విశాల విశ్వంలో వీధి వీధిలో నున్నాను. పెళ్లైనా పార్టీ అయినా విందైనా వినోదమైనా మొదలు నేను తుదిలో నేను.
3: నా పేరు మందు, శతనామాలు నాకు లోక మందు, సారాయను విస్కీయను కళ్ళుయను బీరుయను, పల్లెలనక పట్నమనక అన్నింటా దొరుకుతాను, తీయని మత్తుల మనిషిని నిలువెల్లా ముంచుతాను.
4: నన్నెరుగని వాడు లేడు, వైద్యంలో నేను రేడు, నొప్పి మాత్ర నా పేరు, నా అవసరం లేనిదెవరు.
3: నొప్పి మాత్ర నీ గురించి నాకు బాగా తెలుసు, నొప్పి తగ్గిస్తాననే మిషతో పొట్టలోకి చేరుతావు, కసితీరా కడుపంతా కొరికి కొరికి పెడతావు. నీ నిజస్వరూపం తెలియక నిన్ను తరచుగా మింగిన వారికి కడుపేమిటి, చివరికి కిడ్నీలను కూడా బలి తీసుకుంటావు.
2: ఆహా, మద్యమైన నువ్వా మరొకరికి నీతులు చెప్పేది? మందు తాగిన వాడికి రాని జబ్బంటూ లోకంలో ఉందా? టూకీగా చెప్పాలంటే ఈసోఫాగైటిస్, గ్యాస్ట్రైటిస్, కొలైటిస్, పెంక్రియాటైటిస్, హెపటైటిస్సులతో ఆగక మయోపతి, న్యూరోపతి, ఎన్సెఫలోపతిలతో తృప్తి పడక లెక్కకు మిక్కిలి రకాలైన క్యాన్సర్లు తెచ్చిపెడతావు.
5: ఏంటి మసాలా అయినా మా బాగా నీతులు బోధించేది, నీ ఘనకార్యం ఎవరికి తెలియదు. ఈనాడు ప్రతి ముగ్గురిలో ఒకడు గ్యాస్ ట్రబుల్ తో గిలగిలలాడుతూ ఉన్నాడంటే అది తమరి చలవే. నీ ఘాటుకి నూనె కూడా జతయిందా? ఇక జీవుణ్ణి దేవుడే కాపాడాలా.
0: ఆగాగు మిస్టర్ కారం, నాకు తెలుసు నువ్వు తెచ్చే వికారం. కారం పొట్టలో వేసినా, మండే ఎర్రని బొగ్గు పొట్టలో వేసినా, ఒక్కటేనని తెలియని మొద్దు మానవులే నీ బారిన పడి అల్సర్లు తెచ్చుకుంటున్నారు. అయినా నువ్వు చేస్తున్న ప్రజాసేవ కూడా లేకపోలేదులే. ఈనాడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల ప్రాక్టీసు 3 జింటాక్లు 6 యాంటాసిడ్లుగా వర్ధిల్లుతోందంటే ఆ ఘనత నీదే కదా.
4: అయ్యయ్యో ఉప్పు, తప్పు తప్పు, కారాన్ని ఆడిపోసుకునే హక్కు నీకెక్కడిది? రుచి తెస్తాననే మాయ మాటలతో తిండికి జతగా పొట్టలో దిగిన నువ్వు కపటంతో రక్తంలో చేరి రక్తపోటును పెంచుతావు, గుండెకే ఎసరు పెడతావు. ఈ రోజుల్లో రామాలయం లేని పల్లెనా కనపడచ్చేమో గాని రక్తపోటు లేని ఇల్లు మాత్రం కనపడదు.
3: శాంతి శాంతి శాంతి. ఐకమత్యం మహాబలం, మనమైదుగురం చేతికున్న 5 వేళ్ల వంటి వారం.
2: పోల్చి చూస్తే పంచ పాండవులంతటి వాళ్ళం.
5: మన మధ్య గొడవలొద్దు,
0: మూర్ఖ మానవుడు మనలో ఎవ్వరికీ అడ్డు చెప్పడు కనుక అందరం కలిసికట్టుగా పనిచేద్దాం.
4: అవును, మూకుమ్మడిగా కడుపు మీద దాడి చేద్దాం.
2: పదండి.
6: డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అన్న సత్యాన్ని హృదయంగా చెప్పింది కదూ హృదయం.
7: అవును స్వామి, మన కోసం ఇంకా ఏం వింతలు చూపనున్నారో అని నాకు కుతూహలంగా ఉంది.
6: తదాస్తు, అదిగో ఇంకెవరో వస్తున్నారు.
7: ఆయన వాలకం విచిత్రంగా ఉందే.
6: దేని గురించో భయపడుతున్నట్లున్నారు, మనం సహాయం చేయగలవేమో కనుక్కుందాం.
8: రక్షించండి, రక్షించండి, ఎవరైనా ఉన్నారా? హెల్ప్, హెల్ప్.
9: ఏయ్, అతన్ని వదలండి.
7: వదులుతారా లేదా?
6: అయ్యా, ఎవరు మీరు?
8: దీనుడిని, శక్తిహీనుడిని అయిన మీ కడుపుని నేను.
7: హా, స్టమక్. రండి సార్, రండి. మీరు మాకు ఏం చెప్తారా అని కుతూహలంగా ఉంది.
8: నాయనలారా, సహనానికి మారు పేరు నేను. వేళా పాలా లేక మీరు పొట్టలోకి ఏమేమి తోస్తున్నా కిమ్మనక అన్నిటినీ అరిగించుకుంటున్నాను. అయితే ఇప్పుడు పరిస్థితి నా చేయి దాటిపోతుంది. నియమం, నిష్ఠ లేని జీవన విధానం, అడ్డు అదుపు లేని ఆహారపుటలవాట్లు నా కొంప ముంచుతున్నాయి. పొట్టలోని రక్షణ పొర దినదినానికి కరిగిపోతోంది. ఏ అల్సరో క్యాన్సరో వచ్చే రోజు ఎంతో దూరంలో లేదనే భయంతో బిక్కుబిక్కుమంటున్నాను.
10: వేళా పాళా రెండూ లేవు, నిష్ఠా నియమం అసలే లేవు.

0: మమ్మల్ని క్షమించండి, ఇకపై ఏం చెయ్యాలో చెప్తే అదే రీతిగా నడుచుకుంటాం.
1: మితాహారం హితాహారంలోనే నా క్షేమం ఇమిడి ఉంది. 4 ముద్దలు ఇంకా తినగలిగి ఉండగానే భోజనం ముగించడం ఉత్తమం. రోజుకి 3 సార్లు సాత్వికాహారం హాయిగా భుజించండి, తప్పు లేదు. అయితే వీటి మధ్యలో ఇంకా స్నాక్స్ అని టీ కాఫీలని నన్ను ఇబ్బంది పెట్టకండి. నాయనలారా, తక్కువ తినండి, ఎక్కువ పని చేయండి. మీరు తినే ఆహారం రోజు నిర్ణీత సమయాల్లో ఉండేలా చూసుకోండి. స్వామి చెప్పిన హర్రీ వర్రీ కర్రీల త్రయం నా పాలిట యమభాషం అన్న సంగతి మరువద్దు.
2: ఇదిగో మన మిత్రుడు కడుపు ఇక్కడే ఉన్నాడు.
3: ఇందాక నీ ఆర్తనాదాలు విని భయపడి నిన్ను వెతుక్కుంటూ వచ్చాం.
4: అంతా క్షేమమే కదా.
0: ఆహా, కన్ను ఊపిరితిత్తి హృదయం ఉదరం అందరూ ఒక్కచోటే చేరారే.
5: మీ సందేశాల ద్వారా మాకు కనువిప్పు కలిగించినందుకు సదా మీకు కృతజ్ఞులం.

0: ಸನಾತನ ನಿಕೇತನ ನಿರಂಜನ ನಿತ್ಯ ಶುದ್ಧ ಬುದ್ಧ ಮುಕ್ತ ನಿರ್ಮಲ ಸ್ವರೂಪಿಣಂ ನಮಾಮ್ಯಹಂ.
1: అడుగుతున్నందుకు క్షమించండి. ఎవరు మీరు?
2: బిడ్డలారా, నేను ఆత్మను.
1: ఆత్మ? ప్రణామం ప్రభు.
2: సుఖీభవ చిరంజీవులారా, మానవ జన్మ దుర్లభం. పవిత్రమైన మానవ దేహంతోనే ఆధ్యాత్మికతలో అత్యున్నత శిఖరాలను చేరుకునే అవకాశముంది. దేవతలు కూడా ఆశపడే సాధనం మానవ దేహం. శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్న ఆర్యోక్తి వినే ఉంటారు. ఇట్టి శరీరానికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే లేక అష్టైశ్వర్యాలకు ప్రయోజనం లేదు. ఆరోగ్యమే లేక సాధనకు అవకాశమే లేదు. ఇట్టి దేహారోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి మానవుని ప్రథమ కర్తవ్యం.
3: స్వామి తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వైనం జగమెరిగిన అద్భుతం. ఏ సమయంలోనైనా తమ వయస్సుకి 20 ఏళ్లు తక్కువగానే కనపడేవారు మన స్వామి.
4: దీనికంతటికీ కారణం తమ దివ్యశక్తి కాదని, తమ చింతలలో చేతలలో ఉన్న పవిత్రతేనని స్వామి ఉద్ఘాటించారు.
2: మరొక విషయం కూడా ఉంది. ఒక రైలు పెట్టిని తీసుకుందాం. దానికి ఏసీ అని, ప్యానిట్రీ కార్ అని అన్ని వసతులు కల్పించినప్పటికీ ఆ రైలు కదలకుండా ఎప్పటికీ పట్టాలపైనే ఉంటే మనమర్చిన సౌకర్యాలు నిష్ప్రయోజనం. అదేవిధంగా ఆత్మ సాక్షాత్కార మార్గంలో పయనించకపోతే శరీరం పట్ల నువ్వు చూపిన శ్రద్ధంతా బూడిదిలో పోసిన పన్నీరే.
5: దేహంతో వేల కర్మలు ఆచరిస్తూనే స్వామి తాము దేహం కాదని, దేహి అని నిరూపించారు. మానవాళి కర్మ పరిహారార్థం తమ దేహంపైకి బాధలను స్వీకరించిన తరుణంలో శరీరం పట్ల స్వామి చూపించిన డిటాచ్మెంట్ అనితర సాధ్యం అనుసరణీయం.
6: మరో విషయం కూడా తెలుసుకోండి. మాత్రలకు లొంగని రోగాలున్నాయేమో కాని మనోబలానికి లొంగని జబ్బంటూ లేదు. మానవ సంకల్పం దృఢంగా ఉన్నచోట సర్వ రోగాలకు పరమౌషధమైన దైవానుగ్రహం తప్పక ఉంటుంది.
2: బిడ్డలారా, ఈ సందేశాన్ని సదా స్మరించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రోగాలకు విరవకండి. సాధనను విడవకండి. మీలో జీవాత్మగా ఉన్న నన్ను అనుభవపూర్వకంగా తెలుసుకున్న నాడు మీరే పరమాత్మగా మారుతారు.
7: మహాత్మా, మీకు వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
8: స్వామి, ఆధునికత పేరిట విజృంభిస్తున్న అనాగరిక జీవన శైలి నుండి మాకు విముక్తి ప్రసాదించండి. దేహారోగ్యం కాపాడుకునే ఆసక్తిని, దేహభ్రాంతి నుండి విడిపడే వైరాగ్యాన్ని అనుగ్రహించండి.

ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ డాక్టర్లు స్వామివారి దివ్య సమక్షంలో ప్రదర్శించిన దేహో దేవాలయ నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆచార్య దేవోభవ మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి సుప్రభాత ఆహ్వానం. ఈనాడు శ్రోతలందరికీ ఒక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించే ప్రయత్నంలో ఉన్నాం. అసలు ఈ రోజు తాలూకా ప్రత్యేకత ఏంటో ముందు ముందు మన కార్యక్రమంలో మీకు తెలిపే ప్రయత్నం చేస్తాము. అంతకు ముందుగా మన స్టూడియోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి వచ్చారు. సాయిరాం అక్క.
1: సాయిరాం గణేష్.
0: అంటే ఎప్పుడు రాంది సడన్ గా ఇట్లాగా మన స్టూడియోలోకి సడన్ గా వచ్చేసారేంటి మీరు?
1: ఇవాళ సెప్టెంబర్ 5వ తారీఖు కదా.
0: అవును,
1: టీచర్స్ డే. నాకు ఇవాళ చాలా ఇంపార్టెంట్ రోజు అనమాట. నా జీవితంలో చాలా విశేషమైన దినం ఈ రోజు. అందుకని జనరల్ గా ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 5వ తారీఖు పుట్టపర్తికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. స్వామి దయ వల్ల ఈ సంవత్సరం కూడా రాగలిగాను. సరే, మిమ్మల్ని ఒకసారి కలిసేసి వెళ్దామని చెప్పి ఇలా వచ్చానమాట.
0: మీరు టీచర్స్ అంటే నాకు ఏ రోజైతే గుర్తొస్తుందో, ఎవ్రీ కాన్వకేషన్ కి స్వామి మనందరి చేత, స్టూడెంట్స్ అందరి చేత అని శిక్షావల్లిలో ఒక లాస్ట్ పారాగ్రాఫ్ ఆ కాన్వకేషన్ ప్లెడ్జ్ లాగా చెప్పించేవారు అనమాట. ఆ ప్లెడ్జ్ ఏంటంటే, వేదమనోచ్యాచార్యో అంతే వాసినమను శాస్తి, సత్యం వద ధర్మం చర. అలా వెళ్తూ వెళ్తూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం వేదాల్ని శాసనాలు అంటాం, అంటే అది రాజశాసనం కింద. అంటే దే డోంట్ రిక్వెస్ట్ ఎనీథింగ్, దే ఆర్డర్ యూ టు డూ. సో దాంట్లో విద్యార్థులకిచ్చే ఆర్డర్ ఏంటంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సో మీరు ఈరోజు టీచర్స్ డే అంటే నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చింది అదే. ఎందుకంటే స్వామి ఉపాధ్యాయులకి గాని, టీచర్స్ కి గాని, గురువులు గాని ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ఆ రోజు ఒకసారి మేము నెమరు వేసుకుని బయట ప్రపంచంలోకి అడుగు పెట్టే ముందు స్వామి పునః మనకి గుర్తు చేస్తారనమాట ఆ రోజు. అదే కాకుండా స్వామి 85th బర్త్డేకి స్వామి మొత్తం లైఫ్ మీద ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ చేశారు మన స్టూడెంట్స్ అంతా. ఆ స్టూడెంట్స్ లో, ఆ స్టూడెంట్స్ చేసిన ప్రోగ్రామ్ లోని ఒక సాంగ్, అది 2వ సాంగ్ అనుకుంటా నాకు బాగా గుర్తున్నట్లయితే, అది గురు బ్రహ్మ నీవే పరంజ్యోతి నీవే అని ఆ పాట వెళ్తుంది. అది ఆ పాటలో మొట్టమొదటి లైన్స్ మన బ్రదర్ రవికుమార్ సార్ పాడారనమాట. ఆ లైన్స్ ని స్వామి గురించి ఏం చెప్తారంటే, లౌకిక విద్యలు తల్లిదండ్రులు చెప్తారు, నేర్పిస్తారు, వేరే ఆధ్యాత్మిక విద్య అన్నిటికన్నా ఉత్తమమైన విద్య ఒక గురువు నేర్పిస్తాడు అని చెప్పి ఆ పాట తాలూకా ఎక్స్ప్లెనేషన్ అనమాట. సరే, అది గురువు గురించి మొత్తం పాట వెళ్తుంది, కానీ చివరిలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఒక ఆచార్యుడు ఏ విధంగా ఉండాలి అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఆ దీంట్లో ఉంటుంది. అది మేబీ కొంచెంసేపు పోయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. మొట్టమొదటిగా నాకు ఈ సెప్టెంబర్ 5th టీచర్స్ డే, రైట్? అసలు ఎందుకు ఈ టీచర్స్ డే జరుపుతారు, దాని వెనుక అతలున్న ఆంతర్యం ఏంటో కొంచెం చెప్తారాక
1: గణేష్? మన మీరు చెప్పినట్టు మన అందరి జీవితాల్లో ఉపాధ్యాయులు చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తారు. మొట్టమొదటిసారిగా మనకి ఓనమాలు దిద్దించి, అల్లాలు నేర్పించి విజ్ఞానాన్ని అందించేది ఉపాధ్యాయులే. మరి ఆ విజ్ఞానంతోనే మనం అంచెలంచెలుగా జీవితంలో పైకెదిగి జ్ఞాన సముపార్జనకు కూడా మనం, మనకి ఆ విజ్ఞానం చాలా ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. మరి అంత గొప్ప భూమికని మన జీవితాల్లో పోషిస్తున్న ఉపాధ్యాయులందరినీ ఒక్కసారి మనం ఆగి, ఒకరోజు సంవత్సరంలో ఒక్కరోజు వారందరినీ గుర్తు చేసుకుని వారికి మన కృతజ్ఞతలు సమర్పించుకునే అవకాశంకి ఈ రోజుని మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకు. చూడండి, మనకి ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి ఎంబీఏ దాకా ఎంత చదువుకున్నా చదువు నేర్పించడానికి ఒక ఉపాధ్యాయుడు అవసరం మనకి. సో అందుకని మనకి ఈ రోజును వారందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాము మన ఉపాధ్యాయుల్ని. మరి సెప్టెంబర్ 5వ తారీఖు మన దేశంలో ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలా ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసా మీకు?
0: ఒకసారి మీరు మనందరికీ చెప్తే మన శ్రోతలకు కూడా నాతో పాటు వింటారు.
1: మనందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాము. మన భారతదేశంలో అత్యున్నతమైన ఉపాధ్యాయుల్లో కూడా ఉత్తములు, చాలా గొప్ప పండితులు, గొప్ప తత్వవేత్త, మన దేశానికి ఉపాధ్యక్షునిగానే కాకుండా అధ్యక్షునిగా కూడా సేవ చేసిన చాలా గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తారీఖు. సో ఈ రోజును మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం వారికి మనం ఇచ్చే గౌరవం కాదు, మనకి మనం ఇచ్చుకునే గౌరవం అంతే. అంత గొప్ప వ్యక్తికి మనం గుర్తు చేసుకుంటున్నామని వారి గురించి కొన్ని విషయాలు చెప్తాను గణేష్.
0: తప్పకుండా తెలుసుకోవాలి.
1: వారు పుట్టినది 1888వ సంవత్సరంలో. ఆనాటి అవిభక్త మద్రాసు రాష్ట్రంలో పుట్టారనమాట. వారు పుట్టినప్పుడు వారి నాన్నగారికి ఆయన్ని పౌరోహిత్య వృత్తిలో ప్రవేశపెట్టాలని కోరుకుండేదిట. అందుకని ఆయనకి చాలా రోజులు స్కూల్కి పంపించడం, ఇంగ్లీష్ నేర్పించడం ఇటువంటివి కార్యక్రమాలు ఏవి ఆయన తలపెట్టలేదు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఐ థింక్ తిరుత్తణిలో అనుకుంటాను ఆయన మొట్టమొదటిసారిగా స్కూల్కి వెళ్ళింది. అలా ఆయన మొదలైన ఆయన విద్యాభ్యాసం, ఆయన ఏది చదువుకున్నా అత్యున్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేవారట, అంటే ఈ డిస్టింక్షన్ లో పాస్ అయ్యేవారనమాట ప్రతి ఒక్కటి. అలా చదువుకుంటూ ఆయన మైసూరు యూనివర్సిటీలో, మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రానికి అధ్యాపకులుగా మొదటిసారిగా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు.
0: ఫిలాసఫీ,
1: లెక్చరర్ ఆఫ్ ఫిలాసఫీ అనుకుందాం. ఎంత గొప్పగా ఆయన చెప్పేవారంటే ఆ సబ్జెక్ట్ ని, స్టూడెంట్స్ అసలు అక్కడి నుంచి కదిలేవారు కాదుట. ఆ క్లాస్ కోసం ఎదురు చూసేవారట, ఆయన క్లాస్ ఎప్పుడొస్తుందా అని. చూడండి మరి ఎంత బాగా ఆయన వివరించి చెప్పేవారు. ఎంత అంటే ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే, ఆ డెడికేషన్ కమిట్మెంట్ లేకపోతే ఎక్సలెన్స్ రాదు గణేష్ ఎందులోనూ కూడా. ఇంకా అక్కడి నుంచి ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయనకి కలకత్తా యూనివర్సిటీలో ఫిలాసఫీకే సేమ్ సబ్జెక్ట్ కి ప్రొఫెసర్ కింద ప్రమోషన్ వచ్చిందనమాట. మరి ఆ పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ఆయన మైసూరు నుండి బయలుదేరి వెళ్లినప్పుడు ఆయన విద్యార్థులందరూ కలిసి ఒక గుర్రపు బగ్గీని చక్కగా అలంకరించి దాన్ని వారు స్వయంగా లాగుతూ తీసుకొచ్చారట.
0: అంటే ఎంత గౌరవం ఇచ్చారో చూడండి.
1: చూడండి మరి ఆయన విద్యార్థుల దగ్గర నుంచి ఎంత గౌరవం, అభిమానం, ప్రేమ సంపాదించుకున్నారు. అలా లాగుతూ తీసుకొచ్చి మైసూరు రైల్వే స్టేషన్ లో ఆయన్ని ట్రైన్ ఎక్కించి వెళ్లారట ఆయన విద్యార్థులందరూ. మరి గురువుకి అంతకంటే గొప్ప గౌరవం ఏం దొరుకుతుంది గణేష్? విద్యార్థుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం కంటే గొప్ప గౌరవం ఒక గురువుకి ఏముంటుంది చెప్పండి. ఆ తర్వాత ఆయన ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చర్స్ ఇవ్వడానికి, అంటే ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్లేవారట ఆనరీ గెస్ట్ కింద అనమాట, గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి. 1926లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలన్నీ 1927వ సంవత్సరంలో ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం కింద ప్రచురించడం జరిగింది. అలాగే 1929లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలని An Idealist View of Life అని ఇంకొక పుస్తకం కింద పబ్లిష్ చేశారు. ఆ రెండు పుస్తకాలు ఇప్పటికి కూడా ఎంతో ఫేమస్. ఇక విద్యారంగంలో వారు చేసిన సేవలకు గుర్తింపు కింద జార్జ్ ఫైబ్ ఆయనకి 1931వ సంవత్సరంలో నైట్హుడ్ ఇచ్చారంట. అంటే ఆయనకి సర్ అనే బిరుదుని ఇవ్వడం జరిగిందనమాట.
0: చాలా అత్యుత్తమమైనటువంటి బిరుదు అనమాట.
1: ఇప్పటికి కూడా అదే,
0: ఇప్పటికి
1: కూడా యూకేలో, యునైటెడ్ కింగ్డమ్ లో అత్యున్నతమైన గౌరవం ఏమిటంటే నైట్హుడ్ అనమాట. కానీ మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947వ సంవత్సరం నుంచి ఆయన తమ దేశానికి ఇచ్చే గౌరవానికి సూచనగా ఆ సర్ అనే బిరుదుని తొలగించి విద్యారంగంలో తను సాధించిన విజయాలకు ప్రతీకగా తన జార్జ్ ఫైబ్ ఆయనకి 1931వ సంవత్సరంలో నైట్హుడ్ ఇచ్చారంట. అంటే ఆయనకి సర్ అనే బిరుదుని ఇవ్వడం జరిగిందనమాట.
0: చాలా అత్యుత్తమ

0: రంగంలో తను చేసిన తను సాధించిన విజయాలకు ప్రతీకగా తనకు లభించిన డాక్టర్ అనే బిరుదును తన పేరు ముందర ఉంచుకున్నారు.
1: చాలా బాగుంది.
0: అప్పటి నుంచి ఆయన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అనే మనందరికీ గుర్తుంటారు.
1: అయితే మరి బ్రిటిష్ వాళ్ళు రాధాకృష్ణన్ గారిని సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని పిలుస్తారేమో.
0: అయ్యుండొచ్చు, ఇప్పటికి కూడా అలాగే పిలుస్తూ ఉండుండొచ్చు వారు. ఇంకా మీకు మన శ్రోతల్లో కూడా చాలా మందికి ఈయన తెలిసే ఉంటారు, బెర్ట్రాండ్ రస్సెల్ అని చెప్పి. ఆయన చాలా గొప్ప తత్వవేత్త, తార్కికవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు, చాలా చాలా ఫీల్డ్స్ లో ఆయన చాలా అనుభవజ్ఞులు అనమాట. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో ఎంతగా ప్రభావితం అయ్యారంటే, ఆయన ఒకసారి అన్నారట, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గనక భారతదేశానికి అధ్యక్షులైతే అది తత్వశాస్త్రానికే ఒక గొప్ప గౌరవం అవుతుంది అని. అంటే ఇట్ ఈజ్ అన్ ఆనర్ టు ఫిలాసఫీ అని చెప్పారట. ఆయన కోరికకి తగినట్టే వారు 1952 నుంచి 62 దాకా వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే 62 నుంచి 1967 దాకా దేశాధ్యక్షునిగా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా తన దేశానికి సేవ చేసుకున్నారు. మరి ఇవి మన రాధాకృష్ణన్ గారి గురించి చాలా కొన్ని విషయాలన్నమాట.
1: అంటే మీరు చెప్తున్నప్పుడు నాకు రాధాకృష్ణన్ గారి గురించి ఇంకొన్ని పాయింట్స్ ఏమి గుర్తొస్తున్నాయంటే, వాళ్ళ నాన్నగారు రాధాకృష్ణన్ గారు పౌరోహిత్యం చేయాలి అన్న ఉద్దేశం ఉండేదన్నమాట ఆయనకి. కానీ మనం జాగ్రత్తగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్క్స్ మనం ఎప్పుడైతే చదివామో, ఆయన వర్క్స్ అన్నీ కామెంటరీస్ ఆన్ ది వేదాస్, కామెంటరీస్ ఆన్ ది ఉపనిషద్స్. అంటే ఒక పురోహితుడు ఏమైతే చేయాలో అవన్నీ ఆయన యాజ్ అ ఫిలాసఫర్ అవన్నీ సంపూర్తి చేస్తారనమాట.
0: వారి నాన్నగారి కోరికను కూడా తీర్చారు,
1: అన్ని తప్పకుండా తీర్చారు, ఏమాత్రం డౌట్ లేకుండా. అండ్ ఇంకొక పాయింట్ నాకు ఏం గుర్తొస్తుందంటే, స్వామి ఎప్పుడు చెప్తారు ఈ టీచర్ అనేది ఒక సెకండ్ రేటెడ్ జాబ్ కాకూడదు అని స్వామి ఎప్పుడు అనేవారు అనమాట. అంటే బై మిస్టేక్ ఇంకేమీ జాబ్స్ దొరకక నువ్వు టీచింగ్ లో టీచింగ్ ప్రొఫెషన్ లో జాయిన్ అవ్వకూడదు. ఆ టీచింగ్ కి ఒక ప్యాషన్ ఉండాలన్నమాట. ఆ పిల్లలకి ఏదన్నా మంచి నేర్పాలి అన్న ఒక సదుద్దేశం, ఒక ఫైర్ ఉండాలి లోపల అలా విద్యని ఇవ్వటానికి. సో అప్పుడే నువ్వు ఒక మంచి ఉపాధ్యాయుడు గాని టీచర్ అధ్యాపకుడు గాని కావచ్చని స్వామి చెప్పారు. సో మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, విద్యార్థులందరూ ఆయన్ని ఒక రథం పట్టి తీసుకొచ్చారు అనటానికి ఇది ఒక చక్కని ఉదాహరణ అనమాట. ఎంత ప్రభావితం చేసుకుంటారో ఆ విద్యార్థులని మనకి అర్థమవుతోంది ఇప్పుడు.
0: అవును అవును గణేష్, ఒక ఉపాధ్యాయుడి ప్రభావం విద్యార్థుల మీద కేవలం తాను ఆ విద్యార్థులకి టీచ్ చేసే సబ్జెక్ట్ దాకానే పరిమితం కాదు, ఆ ఒక్క 1-2 పరిమితం కాదు, జీవితాంతం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ విద్యార్థుల మీద ఉంటుంది. ఒక రకంగా చూస్తే వారు పౌరుల్ని తీర్చిదిద్దుతున్నారు. మనం దేశ పౌరులనని కూడా అనుకోకర్లా, ఎందుకంటే ఈ రోజుల్లో ద వరల్డ్ ఈజ్ అ బిగ్ ఫ్యామిలీ. సో మనందరం ఈ ప్రపంచానికి పౌరులం. అటువంటి వారిని తీర్చిదిద్దే కెపాసిటీ కానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పవర్ కానీ టీచర్స్ కి చాలా ఎక్కువగా ఉంటుంది.
1: అందుకే స్వామి తరచూ ఏం చెప్పేవారంటే, ఒక స్టూడెంట్ బాగాలేకపోతే ఒక స్టూడెంటే బాగోడు, కాకపోతే ఒక టీచర్ ఎప్పుడైతే బాగోలేడో అతని ప్రవర్తన గాని అతని నియమావళి గాని ఎప్పుడు బాగోదో, ఒక సిరీస్ ఆఫ్ బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్, ఒక జనరేషన్ జనరేషన్ అంతా అది ఎఫెక్ట్ అవుతుందని స్వామి చెప్తారు. సో పాజిటివ్ గాని నెగటివ్ గాని టీచర్ అంత ప్రభావం చూపించగలనమాట ఈ పిల్లల మీద గాని ఒక జనరేషన్ మీద గాని.
0: మరి అందుకనే మనం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఇంత గౌరవంగా జరుపుకుంటున్నాము, వారందరినీ గుర్తు చేసుకుంటున్నాము.
1: మరి మన దేశంలో అయితే September 5th ఈ టీచర్స్ డే అనేది జరుపుకుంటున్నాం. కాకపోతే ఆబ్వియస్ గా మనం ప్రపంచం అంతటా మనకు టీచర్స్ ఉంటారు కాబట్టి మనం ఇలా పౌరులుగా తీర్చిదిద్దబడినటువంటి పౌరులుగా ఉండగలుగుతున్నాము. ఒక స్టూడెంటే ఒక పౌరుడిగా తయారవుతాడు కాబట్టి ప్రపంచం నలుమూలల కూడా ఈ టీచర్స్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఎందుకంటే యునైటెడ్ కింగ్డమ్ లో 9 May ఈ టీచర్స్ ని రెస్పెక్ట్ చేస్తూ ఆ దేశంలో చేస్తారనమాట. అది యునైటెడ్ స్టేట్స్ లోని టీచర్స్ అప్రిసియేషన్ వీక్, May 1st మొత్తం అంతా సరే మొత్తం అంతా ఈ టీచర్స్ ని రెస్పెక్ట్ చేయడము, వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్పటము, వాళ్ళని ఇట్లాగా గెట్ టుగెదర్స్ కి పిలవటము, ఇట్లా ఆనర్ చేయటం అనమాట.
0: ఒక మొత్తం వారం అంతా
1: అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తర్వాత ఆస్ట్రేలియాలో మనం చూస్తే

0: అయితే లాస్ట్ ఫ్రైడే అక్టోబర్ లోని అది వాళ్ళకి టీచర్స్ డే. మనం చైనా అన్నిటికన్నా పెద్ద దేశం అది, దాంట్లోకి మనం వెళ్లి చూస్తే 10th సెప్టెంబర్, ఇంకొక 5 రోజులుంది ఇప్పటికీ, 10th సెప్టెంబర్ ని టీచర్స్ డేగా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారనమాట.
1: సో ప్రపంచం మొత్తం మీద ఏదో ఒక రోజు ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారి కోసమని ఒక స్పెషల్ డేని కేటాయించడం,
0: తప్పకుండా
1: వాళ్ళని ఆనర్ చేయడం జరుగుతూ వస్తున్నది.
0: అవును, మరి ఆనర్ చేస్తున్నారు, సరే ఇలా ప్రపంచం అంతా ఆనర్ చేస్తున్నారు, మరి స్వామి ఎప్పుడు, ఒకసారి నేను ఒక అనుభవం చెప్పాలనుకుంటున్నాను ఈ టైంలోని, ఎందుకంటే వెంటనే స్ఫురిస్తుంది. మనం ఏం చేసినా, ప్రపంచంలో ఏం ఆలోచించినా, ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా చివరికి రావాల్సింది స్వామి
1: దగ్గరికి.
0: ఎందుకంటే మేము 3rd ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ లో మా స్టడీస్ ఫినిష్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ కి ఎంటర్ అవుతున్నాము, అవుట్ గోయింగ్ బ్యాచ్ అవుతుంది అనమాట. మేమంతా స్వామి దగ్గర గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము, అది ఒక ఆనవాయితీ మాకు అవుట్ గోయింగ్ బ్యాచ్ చేయటం. సో మేము పాటలు, దెన్ కొన్ని కార్డ్స్ తయారు చేయటము, అవన్నీ చేసి స్వామికి ఆఫర్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ లో పాటుగాని దయచేత ధన్యులు కావాలరా అని ఒక పాట పాడుతున్నాం అనమాట. పాడుతుంటే స్వామి చక్కగా హాయిగా వింటున్నారు పాటంతని. ఆ చివరిలో ఒక లైన్ వస్తుంది, అది పుడమియంతయు తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అని. దాంట్లో ఒక లైన్,
1: చాలా అద్భుతంగా ఉంటుంది,
0: ఇది స్వయంగా స్వామి రాసినటువంటి పాట ఇది. సో స్వామి ఆ పాట వింటున్నారు, ఈ లైన్ వచ్చేసరికి పుడమియంతయు తిరిగిన గాని అనగానే స్వామి కళ్ళు మూసుకుని ఒక దీర్ఘమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళినట్టు ధ్యానంలోకి వెళ్లి ఇలా వేలు చుట్టూరా తిప్పుతున్నారనమాట. పుడమియంతయు తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అనగానే స్వామి తన పాదాల వైపు ఇట్లా చూపించి అప్పుడు కళ్ళు ఓపెన్ చేసి మా వైపు చూశారు. సో అది ఇప్పటికి కూడా ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందంటే ఆ మూమెంట్ ఎంత ప్రెషస్. ఒకసారి ఆలోచించండి స్వామి చెప్పినటువంటిది. సో ప్రపంచం అంతా ఇలా టీచర్స్ గురించి చెప్తుంటే మనం స్వామి టీచర్స్ గురించి, తన టీచర్స్ గురించి ఎందుకు గొప్పగా చెప్పుకోరు అని ఆలోచన రావచ్చు. సో ఏమాత్రం తక్కువ తీసుకోలేదు స్వామి మనకి, ఎందుకంటే హీ లీడ్స్ బై ఎగ్జాంపుల్ ఆల్వేస్. ఇది కొడైకెనాల్ 2005 లో స్వామి ఏదో పిల్లలందరితోని ఒక క్లోజ్డ్ సెషన్ లో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక కాన్వర్సేషన్, బాయ్స్ లెటర్స్ ఇస్తున్నారు స్వామికి, ఆబ్వియస్ గా హ్యాండ్ రిటన్ లెటర్స్ అన్నీ చదువుతూ చదువుతూ సమ్ రైటింగ్ గురించి కామెంట్ చేస్తున్నారు. స్వామి చెప్తున్నారు ఇలా రాయాలి అలా రాయాలి, నీట్నెస్ మెయింటైన్ చేయాలి ఇది అంటుంటే, నేను కరెక్ట్ గా స్వామి ముక్కు కింద కూర్చున్నాను అనమాట, రైట్ అట్ హిస్ ఫీట్. సో స్వామి లెటర్స్ చదివేది నేను చూడగలుగుతున్నాను. సో ఆ మూమెంట్ లో నాకు అడగాలనిపించింది, స్వామి మీ రైటింగ్ చాలా బాగుంటుంది స్వామి అని అడిగాను. నేను అడిగితే స్వామి అన్నారు నువ్వెప్పుడు చూసావరా అని అడిగాను. అప్పుడు నేను అన్నాను, స్వామి అన్యదాశరణం నాస్తి పుస్తకం నేను చదివాను స్వామి, దాంట్లో స్వామి రాసిన ఉత్తరాలన్నీ హ్యాండ్ రిటన్ అయ్యి దాంట్లోంచి నేను చూశాను అని చెప్పాను. అయితే అప్పుడు స్వామి ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి హీ టుక్ ఓవర్ అనమాట. ఆ ఇంటరాక్షన్ లోనే మేము స్వామి టీచర్స్ గురించి కొంచెం అడిగాం. దెన్ స్వామి ఏమాత్రం సంకోచం లేకుండాని మెహబూబ్ ఖాన్ గారి గురించి, కొండప్ప మాస్టర్ గారి గురించి, వీళ్ళందరి గురించి స్వామి ఆ మూమెంట్ లో గుర్తు చేసుకుని, అప్పటికి స్వామి 2005 అంటే స్వామికి 80 ఇయర్స్. ఇమాజిన్ స్వామి 8-9 ఇయర్స్ టైంలో చదువుకున్న టీచర్స్ ని అప్పటిదాకా స్వామి ఎట్లా గుర్తుపెట్టుకున్నారో ఒకసారి మనం, అసలు అది మనకి ఒక ఇన్స్పిరేషన్ అనమాట స్వామి. సో మెహబూబ్ ఖాన్ గారి గురించి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇలా కొండప్ప మాస్టర్ గారు ఒకసారి నన్ను పనిష్ చేశారు, పనిష్ చేస్తే నన్ను టేబుల్ ఎక్కి నిలబడమన్నారు. అప్పటికి పాపం బెల్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన లేవడానికి ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నిస్తుంటే లేవలేకపోతున్నారు పాపం. అప్పుడే పాస్ అవుతుంది నెక్స్ట్ పీరియడ్ ఏమో మెహబూబ్ ఖాన్ గారిది. ఆయన చాలా బాగా ఇంగ్లీష్ నేర్పించేవారు. ఆయన క్లాసులోకి వచ్చి కొండప్ప మాస్టర్ గారు చేసిన తప్పేంటో గ్రహించి ఆయనకి పక్కకు వచ్చి చెప్పారు, సత్యాన్ని కూర్చోమనగానే నేను కూర్చున్నాను, వెంటనే కొండప్ప మాస్టర్ గారు కుర్చీ నుంచి లేచారు అని స్వామి ఎంతో చక్కగా వివరించి ఇదంతా మెన్షన్ చేశారనమాట. సో అలాగా మనకి టీచర్స్ గురించి ఎందుకు స్వామి అంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ మూమెంట్ లో మాకు అర్థమైందనమాట.
1: బాగుంది గణేష్, మీరు చెప్తూ ఉంటే స్వామి చెప్తున్నది వింటున్నట్టే అనిపించింది. మరి మీరు అన్నట్టు స్వామికి 80 సంవత్సరాల వయసులో అంటే దాదాపు 70 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనల్ని స్వామి మీ దగ్గర చెప్పడం జరిగింది. అంటే ఆయన టీచర్స్ ని అన్ని సంవత్సరాలు స్వామి గుర్తుంచుకుని వాళ్ళని మెన్షన్ చేశారు. అలాగే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామా? మీరు చెప్పండి, మీకు ఫేవరెట్ టీచర్ ఎవరు?
0: నాకు ఫేవరెట్ టీచరు నానాజీ సార్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మ్యాథ్స్ లెక్చర్ అన్నమాట. మాకు చాలా జోవియల్ గా చాలా ఫన్నీగా క్లాసెస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనమాట. అండ్ పిల్లలు ఎంత తప్పు చేసినా అదే భావాన్ని అదే కంపోజర్ ని క్లాస్ లో మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఆయన ఫస్ట్. ఆ తర్వాత నాకు డాన్స్ నేర్పించిన గురువు గారు, నేను జన్మజన్మలకి ఆయనకి కృతార్థుడను. ఎందుకంటే ఆ విద్య నేర్పించడం వల్లే స్వామి దగ్గరికి చేరువవ్వగలిగాను అని ఆయనకి నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈనాడు గుర్తు చేసుకుంటున్నాను ఆయన్ని.
1: బాగుంది గణేష్
0: అక్క.
1: నా గురించి చెప్పాలంటే, నాకు నేను 9th స్టాండర్డ్ లో ఉండగా అనుకుంటాను, ఒక మేడం ఉండేవారు, కేసీ మేడం అని చెప్పి. ఆవిడ సోషల్ స్టడీస్ టీచ్ చేసేవారు గణేష్. సోషల్ స్టడీస్ అంటే సబ్జెక్ట్ మీకు తెలుసు, జియోగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, అవి పేజీలు చదువుకుంటూ ఉండాలి. సో అదేంటంటే కొంచెం డ్రై సబ్జెక్ట్ అనమాట. కానీ ఆవిడ టీచ్ చేసే విధానం ఎలా ఉండేదంటే, వాటన్నింటినీ కాంటెంపరీగా రిలేట్ చేస్తూ చెప్పేవారనమాట. సివిక్స్ అంటే ఇలాగూ గవర్నెన్స్, బేసిక్ గా గవర్నెన్స్ ఇదంతా. సో దాన్ని ఆ ప్రెసెంట్ డే గవర్నమెంట్ కి రిలేట్ చేస్తూ ఏది ఎలా ఉంటుంది, ఫలానా వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయితే అతనికి ఏమేమి పవర్స్ ఉంటాయి, చూడండి ఇవాళ ఈ లా వచ్చింది అంటే దీని వెనకాల ఇది జరిగి ఉంటుంది, ఇలా చెప్పేవారనమాట. అలాగే జియోగ్రఫీ, ఎకనామిక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండేది కాదు, కానీ ఆవిడ చూడండి ఎకనామిక్స్ చదువుకుంటే మీకు మీ డే టు డే లైఫ్ లో ఎంతో ఉపయోగపడుతుంది, ఇలా చిన్న చిన్నగా మనం మీరు నేర్చుకుంటేనే పెద్దయ్యాక మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు అని మాకు ఉదాహరణలతో చెప్పేవారు అనమాట. ఇంకా జియోగ్రఫీ అయితే నేను ఐ వాజ్ వెరీ బ్యాడ్ అట్ మ్యాప్ పాయింటింగ్. మ్యాప్ పాయింటింగ్ అంటే అది ఎక్కడ ఢిల్లీ పెట్టమంటే మైసూర్ పెట్టేవాళ్ళం అనమాట, అలాగుండేది. అప్పుడు ఆవిడ చెప్పేవారు ఎలా గుర్తుంచుకోవాలి, ఎక్కడో ఉంటుంది కెనడా, ఎక్కడో ఉంటుంది ఆఫ్రికా, ఎక్కడో ఉంటుంది, అందులో ఉండే సిటీస్ మనం ఇప్పుడు చూసుండము, దాన్ని పాయింట్ చేయాలంటే ఎలా గుర్తుంచుకోవాలి అని. సో ఆవిడ ఎంత బాగా చెప్పేవారంటే, ఒక షేప్ పెట్టుకోండి అమ్మా, ఇది ఇలాగైతే ఈ 4 అయితే ఒక స్క్వేర్ అవుతుంది, ఇలాగైతే ఒక రాబిట్ షేప్ లో ఉంటుంది, చూడండి రివర్స్ అన్నిటికీ ఒక షేప్, సో ఏ రివర్ రాబిట్ ఇయర్ లో ఈ రివర్ ఉంటుంది, అలా చెప్పేవారు అనమాట. అలాగే సోషల్ స్టడీస్ మీద నాకు ఇంట్రెస్ట్ రావడానికి, ఎకనామిక్స్ యాక్చువల్లీ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, దాని మీద అంత ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఆ మేడమే. ఎంతో ఓర్పుగా చెప్పేవారు, ఎలాగ మేము ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎంత ఇరిటేట్ చేసినా పాపం చాలా పేషెంట్ గా ఉండేవారు అనమాట. ఇప్పటికి కూడా అందుకనే ఆవిడ నాకు బాగా గుర్తుండిపోయారు. మరి ఇంకొంతమందిని కూడా అడిగితే బాగుంటుందేమో.
0: తప్పకుండా తప్పకుండా.
2: సాయిరాం.
3: సాయిరాం.
2: మీ పేరు?
3: సుబ్రహ్మణ్యవరు ప్రసాద్ రావు అండి.
2: మీరు ఏం చేస్తుంటారు?
3: నేను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ గణేష్ గేట్ దగ్గర సర్వీస్ చేస్తున్నాను.
2: మీరు ఇంతకు ముందు ఏం చేసేవారు, ఏ ఊరు నుంచి వచ్చారు?
3: నేను విజయనగరం నుంచి వచ్చాను, ఆర్టీసీ లో పనిచేస్తూ రిటైర్ అయ్యాను. మాది నేటివ్ ప్లేస్ అనకాపల్లి.
2: మరి మీరు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో మీకు అత్యంత ప్రియమైన టీచర్ పేరు మాకు వచ్చి చెప్తారా? దాని ఎందుకు మీకు అంత ఫేవరెట్ అయ్యారో చెప్పండి.
3: నా విద్యాభ్యాసం అంతా కూడా అనకాపల్లిలో జరిగింది. మొట్టమొదట కొండ మాస్టర్ గారి స్కూల్ అని చాలా ఫేమస్ స్కూల్ అన్నమాట అనకాపల్లి టౌన్ కి. కె నారాయణరావు గారు అని చెప్పి దానికి ముందు టీచర్ గా ఉన్నారు, ఆయన హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు. ఆయన నాకు అత్యంత నేను ఇష్టపడే గురువు గారు.
2: ఏ సంవత్సరంలో మీరు చదువుకున్నారు ఈయన దగ్గర?
3: 1960 నుంచి 66 వరకు చదివాను.
2: ఎందుకు మీకు ఆయన అంతే అంత అభిమానం?
3: ఆయన పిల్లలంటే చాలా అభిమానంగా చూసేవారు, ప్రేమతో పాఠాలు అవి చెప్పేవారు, పిల్లల్ని ప్రేమించేవారు స్టూడెంట్స్ అని. ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బాగుండాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు. అందరి చేత హిందీ, తెలుగు, ఇంగ్లీషు మూడు కూడా కాపీ రైటింగ్ చేయించేవారు. రాసిన కాపీ రైటింగ్ బుక్స్ ని ప్రతిరోజు అందరివి కూడా కరెక్షన్స్ చేసి ఎలా ఇంప్రూవ్ చేయాలో కూడా సలహా ఇచ్చేవారు. అదే కాకుండా పిల్లలకి ప్రతి వారానికి ఒకరోజు ప్రత్యేక క్లాస్ పెట్టేవారు. అంటే సబ్జెక్ట్స్ ని పక్కన పెట్టి జనరల్ నాలెడ్జ్ అని, పాటలని, ఫైన్ ఆర్ట్స్ అని అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆయనంతటా ఆయనే పాటలు పాడి మీరందరూ ఇలాగ పాటలు పాడు నేర్చుకోవాలా, పాడాలా, బాగుండాలా, ఆనందంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు ఆయన. అదే కాకుండా టీచింగ్ విషయంలో చాలా శ్రద్ధ, స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాఠాలు చెప్పేవారు. మ్యాథ్స్ అయితే బ్రహ్మాండంగా చెప్పేవారు అన్నమాట. బ్లాక్ బోర్డ్ మీద ప్రతి విషయం కూడా మా వైపు చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, బోర్డు వైపు చూస్తూ చాక్ పిస్తూ రాసి మాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు అన్నమాట. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ ఎక్సలెంట్ గా చెప్పేవారు. ఇంగ్లీష్ ఆయన మాట్లాడుతూ మాకు చెప్పేవారు అన్నమాట. తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడేవారు. తెలుగు అంటే చాలా అభిమానం ఆయనకి.
2: మరి ఈరోజు టీచర్స్ డే రోజు మీరు ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు?
3: ఆయనకి మా చేతులు జోడించి, మా నా తరపున, మా కుటుంబ సభ్యులందరి తరపున టీచర్స్ డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి కూడా.
2: సాయిరాం.
3: సాయిరాం.
1: చూసారా, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయనకి టీచర్ గారు గుర్తుండిపోయారు, ఆ మాస్టర్ గారు.
0: అవును,
1: 64 అని చెప్పారు కదా.
0: అవును,
1: 60 నుంచి 66 దాకా ఎన్ని ఏళ్ళు అయిందో చూడండి. అలాగే శ్రీదేవి గారు వాళ్ళ టీచర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఆవిడ కూడా పెద్ద పెద్దవారు. ఎప్పుడో చిన్నప్పుడు ఆవిడికి తెలుగు నేర్పించిన మాస్టర్ గారి గురించి ఆవిడ ఏం చెప్తున్నారు విందాం. సాయిరామ్ అమ్మా, అమ్మా మీరు చదువుకునే రోజుల్లో మీకు అందరికంటే నచ్చిన, అందరికంటే ఇష్టమైన టీచర్ గారు ఎవరు
4: ఉన్నారండి?
1: వారంటే మీకు, అంటే ఇన్ని సంవత్సరాలు కూడా మీకు గుర్తున్నారంటే ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండి ఉంటుంది వారిలో. ఎందుకు మీకు వారు అంతగా నచ్చారు, ఈ విషయాలు చెప్తారా?
4: నాకు నచ్చింది తెలుగు మాస్టర్ అండి. ఆ మాస్టర్ పేరు డింగరి శ్రీ రంగాచార్యులు. చాలా పొడుగుగా పొట్టు పెట్టుకుని, మంచి ధోతి కట్టు, అంచు ధోతి కట్టు కట్టుకుని, కండువా వేసుకుని చక్కగా వచ్చేవారండి. స్కూల్కి వస్తూనే, ఎరా అందరు బాగున్నారా, ఏంటమ్మా, అయితే నా పేరు స్కూల్లో మా నాన్నగారు పెట్టిన పేరు త్రతుల్లై అండి, త్రతుల్లై. తర్వాత పేరు శ్రీదేవిగా మార్చబడింది. ఆ పేరుని ఎవరిని మా నాన్నగారిని అర్థం అడిగితే, ఏంటమ్మా గోదాదేవి త్రతుల్లై ఇద్దరు ఒకటే, అందుకని నేను గోదాదేవి కాబట్టి త్రతుల్లై అని పెట్టుకున్నాను. కృష్ణుని 16,000 మంది గోపికల్లో ఈవిడొక ఆవిడ, అందుక ఆవిడ రాధ ఎలాగైతే కృష్ణుని ధ్యానించి ధ్యానించి జీవితం గడుపుతుందో, త్రతుల్లై కూడా అలాగే కృష్ణుని ధ్యానించి చివరి దశలో కృష్ణుని ఒడిలో ఊపిరి ఆగిపోతుంది ఆవిడది. అందుకే ఇష్టంగా నేను పెట్టుకున్నాను, ఇంకా ఇంతకంటే అర్థమేం కావాలి అనేవాడు. సుమతి అంటే సు అంటే మంచి, మతి అంటే బుద్ధి, ఇది సుమతి అని ఇలా చెప్తాం కదా, అలా చెప్పేవారు కాదు మా నాన్నగారు. పెట్టుకున్నాను గోదాదేవి పేరు, ఇది కృష్ణుడి ప్రియురాలు 16,000 మందిలో ఈవిడ ఒక ఆవిడ, అలా చెప్పేవారు. నాకు ఒక అసంతృప్తి ఉండేది, మాపై ఎవరు అడిగినా ఇదేం పేరు, త్రతులయ్యం పేరు అని నేను చెప్పలేకపోయేదాన్ని. ఇక టీచర్స్ భరించలేక డాక్టర్ ఆఫ్ కాంచనపల్లి రామచంద్ర రాజు అని పిలిచేవారు. త్రతులయ్యని పిలిచేవాళ్ళు కాదు వాళ్ళు, THRA, THULLA ఇవన్నీ వాళ్లకు ఏదో పేరు చూస్తేనే భయపడేవారు. ఆ తర్వాత డాక్టర్ ఆఫ్ కాంచనపల్లి రామచంద్ర రాజు ఇలా, అది అసంతృప్తి ఉండేదండి. అయితే ఈ తెలుగు మాస్టారు కొత్త క్లాస్కి వచ్చారా, 7th నుంచి 8th వచ్చాం, 8th కూర్చున్నాం, సార్ని చూస్తేనే బాగా ఏదో ఒక కల సార్లో, నేను వీళ్ళ పాఠాలు చెప్తాను, ఒక మంచి మార్గంలోకి వీళ్ళని పంపిస్తాను, సమాజంలోకి మంచి వ్యక్తులను తయారు చేస్తాను అనే ఆ ధైర్యం ఆయన ముఖంలో మాకు కనబడేది. అట్లాంటి మాస్టర్ చూస్తున్నాం, ఆయన చూస్తూ ఒకరొక్కరిని పిల్లల్ని పరిచయం చేసుకుంటున్నాడు. ఎరా మన దేశం పేరేంటి అన్నాడు. భారతదేశం సార్. ఏంటి భారతదేశం సార్ చెప్పండి. అందరూ అలాగే చెప్తున్నారు, పల్లెటూరు స్కూలు పిల్లలు. నా వంతు వచ్చేసింది, ఏమా చెప్పమ్మా ఏంటి, మేము భారతదేశం అని కరెక్ట్ చెప్తున్నాం కదా సార్, మళ్ళీ కొందరు హిందూ దేశం సార్ అంటున్నారు, అది భారతదేశం కాదేమో అని. నా వంతు వచ్చేసరికి నేను చెప్పాను, భారతదేశం వానొత్తి పలికాను, వేగుడు ఇలా చెప్పాలి, తెలుగులో స్పష్టంగా పలకాలి, ఒత్తులు సున్నాలు జట్కలు ఇట్లాంటివి తప్పకూడదు అది. అలాగా మాస్టర్ అంటే ఇష్టం ఏర్పడింది. ఏం పేరమ్మా అన్నారు. ఒకరొక్కరిని పరిచయం చేసుకుని నా వంతు అయిపోయాను నేను, ఇదేం పేరు అంటారు, నేనేం జవాబు చెప్పాలి. అందరు పిల్లలు నా వైపు చూస్తున్నారు, ఇప్పుడు పేరు చెప్తుంది ఇదేంటి అని మాస్టర్ అంటారు, మేము నవ్వుకుంటాము. ఇలాగా నేను చెప్పాను, త్రతుల్లై, త్రతుల్లయ్య ఎంత మంచి పేరు పెట్టారమ్మా, త్రతుల్లై. త్రతుల్లైకి లక్ష్మి ఉంటుంది, లక్ష్మికి ప్రకృతి, దానికి లచ్చి వికృతి. అలాగే త్రతుల్లై అనే పేరుకు త్రతుల్లై ప్రకృతి, అతుల్లై వికృతి. మాస్టర్ చెప్పారు, అత్తులై అని కూడా పిలువచ్చమ్మని లక్ష్మిని లచ్చి అని ఎలా పిలువచ్చో అలా అత్తులై అంటే ఎవరు? వైష్ణవత్వంలో రామానుజ స్వామి అందులో వైష్ణవత్వంలో చాలా గొప్ప భక్తురాలు అత్తులై. ఎంతో మందిని మార్చింది, ఎంతో మందిని మంచి మనుషులుగా తీర్చిదిద్దింది, ఎన్నో నియమాలు పాటించింది. రామానుజ స్వామి చాలా ఇష్టపడే అత్యంత శిష్యురాలు ఆవిడ. ఇంత మంచి పేరు పెట్టడానికి ఎవరు పెట్టారమ్మా? నాకేదో ధైర్యం వచ్చేసింది. మా నాన్నగారు పెట్టారు సార్. ఓ, మీ నాన్నగారు నాకు తెలుసు అమ్మా, కూర్చో కూర్చో. ఆయన బాగా తెలుగు బాగా తెలుసు, ఆయన చాలా మంచి పేరు. అలా అలా మాస్టర్ అంటే చాలా ఇష్టం ఏర్పడి పాఠాలు చెప్పేవాడు. సత్యభామ కృష్ణుణ్ణి కాలితో తన్నింది అలక. కృష్ణుని మీద అలిగి పారిజాత పుష్పం తీసుకురాకుంటే ఆవిడ కాలుతో తన్నినప్పుడు కృష్ణుడు, అయ్యో నన్ను కాలుతో తన్నావా, నా మోరటి శరీరం తాకి నీ కాలు ఎంత తన్నిపోయిందో అన్నాడట. ఏలా, మీరు అలాగే చేస్తారా? పిల్లని అడిగేవాడు. మీరు అలాగే భార్యతో తన్నించుకుంటారా కాలు? అలాగే నవ్వించేవారు. పిల్లలందరూ అలాగే చూసేవారు. లేదు, ఆయన ఇళ్లలో అర్థం ఉంది, చాలా గొప్పవాడు కృష్ణుడు, ఇళ్లలో అర్థం ఉంది, మీరు అలా చేయకూడదు. ఏమ్మా అలా చేయకూడదు, మీరు కూడా ముందు ముందు ఇదే కదా, తప్పు లేదు అని అనుకోకూడదు అని చెప్పింది. కానీ లీల అనంతము అని ఇలాంటి అనేక అనేక విషయాలు చెప్తూనే వించేవాడు. దేశం గురించి చెప్పేవాడు, సాహిత్యం గురించి, సంగీతం గురించి, కళల గురించి అలా చెప్పినప్పుడు కాపీ కొట్టకూడదు పిల్లలు, ముఖ్యంగా చూసి రాయకూడదు. కాపీ ఎగ్జామ్ అంటే అది ఎగ్జామే, కరెక్ట్ గా నిలబడి పరీక్ష రాయించేవాడు. అలా ఆ మాస్టర్ అలా గుర్తుండిపోయారు మాస్టర్ మాకు. ముఖ్యంగా ఆయన నా పేరు అర్థం చెప్పాడు కాబట్టి గుర్తుండిపోయారు.
0: అసలు ఎంత చక్కగా మన శ్రీదేవి ఆంటీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇది.
1: అవును అవును గణేష్, నా పేరుకి అర్థం చెప్పారు.
0: సో ఇప్పుడు శ్రీమతి అరుణ గారు ఏం చెప్తారు?
1: అరుణ ఏం చెప్తున్నారు కూడా విందాము.
5: సాయిరామ్, నా పేరు అరుణ అండి. నేను చెన్నైలో ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాను. నా ఫేవరెట్ టీచర్ నా స్కూల్లో 1993లో మా మ్యాథ్స్ టీచర్, ఆవిడ పేరు జయంతి మిస్. ఆవిడ ఇప్పటికీ నాకు గుర్తుండిపోవడానికి రీజన్, నాకు అప్పటి రోజుల్లో మిగతా సబ్జెక్ట్స్ లో వచ్చిన అన్ని మార్కులు మ్యాథ్స్ లో వచ్చేవి కాదు. నాకు చాలా భయంగా కూడా ఉండేది మ్యాథ్స్ అంటే, అందుకని నేను బట్టి పట్టి చేయడానికి ట్రై చేసేదాన్ని. జయంతి మిస్ వలన, కేవలం ఆవిడ వల్లనే మ్యాథ్స్ లో బ్రెయిన్ అప్లై చేసి చేయడం నేర్పించారు ఆవిడ నాకు. సోషల్ సైన్స్ లా కాకుండా చదువుకున్న దాన్ని వాళ్ళు ఒకవేళ క్వశ్చన్ మార్చి ఇచ్చినా దానిలో అప్లై చేసి ఎలా వాడాలి, ఆ ప్రిన్సిపల్స్ ని, ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి అనేది. 10 మందిలో ఒకవేళ ఆన్సర్ తప్పు చెప్పినా ఆవిడ ఎప్పుడు చిన్నగా మాట్లాడడం గానీ చిన్నగా చూడడం గానీ చేసేవారు కాదు. మిగతా కొంతమంది టీచర్స్ ట్యూషన్స్ చెప్పేవారు ఆవిడకి. అయితే ట్యూషన్స్ చెప్పి ఉండొచ్చు మా అందరికి, నాలాంటి వాళ్ళకి భయం ఉండి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి. కానీ ఆవిడ స్కూల్లోనే ఒక 1/2 hour, 1 hour మా కోసం అని అదనంగా స్పెండ్ చేసి మాలాంటి వాళ్ళందరికీ ఎక్కువ టైం కేటాయించి మాలో కొంచెం కాన్ఫిడెన్స్ నింపి నేర్పించేవారు. ఆవిడకి ఇంట్లో పిల్లలు ఉండేవారు, కానీ మా కోసం అని ఆవిడ వెనకాల ఉండిపోయి మా అందరికీ స్పెషల్ క్లాసెస్ ఇచ్చేవారు. ఆవిడ వల్లనే కేవలం నేను 10th లో మంచి మార్క్స్, అంటే సైన్స్ సోషల్లో వచ్చినంత మంచిగా మ్యాథ్స్ లో తెచ్చుకోగలిగాను. సాయిరామ్,
0: మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సగం మందికి మ్యాథ్స్ టీచర్సే నచ్చుతారేమో.
1: ఎందుకంటే సగం మందికి మ్యాథ్స్ పాపం కొంచెం టఫ్ సబ్జెక్ట్,
0: ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళ టీచర్స్ గురించి చెప్పడం విన్నాము. మన స్వామి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ యూనివర్సిటీలో పనిచేస్తున్న భార్గవ్, మా క్లోజ్ ఫ్రెండ్ అసోసియేట్, తను అసలు తన టీచర్స్ గురించి ఏం చెప్తాడో ఒకసారి తెలుసుకుంటే మనకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అబౌట్ టీచర్స్ వస్తుందని నా అభిప్రాయము. తన ఏం చెప్తాడో ఒకసారి విందాం.
6: ఓం శ్రీ సాయిరాం. వేణు సాయి శ్రోతలకి సాయిరాం. నా పేరు కేవీఆర్కే భార్గవ్. నేను అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోని మన యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. ఇవాళ ఒక టాపిక్ ఏంటంటే టీచర్స్, అంటే టీచర్స్ విషయంలోని నా థాట్స్ షేర్ చేసుకోమన్నారు. మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం, చిన్నప్పుడు చదివాము టీచర్ అంటే ఎవరు అంటే, దాంట్లో ఒక చిన్న సేయింగ్ వస్తుంది ఇంగ్లీష్లోనే, మీడియోకర్ టీచర్ టెల్స్, అ గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, A superior teacher demonstrates and a great teacher inspires. అంటే ఉత్తమమైన టీచర్ అంటే ఎవరంటే, గురువు అంటే ఎవరంటే, మనని మంచి మార్గం మీద ప్రయాణించడానికి ఇన్స్పైర్ చేస్తారు. అలాంటి వాళ్ళు నిజమైన మంచి టీచర్లని. సో నా అభిప్రాయంలోని స్వామి చెప్పినట్లాగా మన ఫస్ట్ టీచర్స్ మన అమ్మ నాన్నే. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జ్ఞాపకం వస్తున్నది, ఇది నాకు గుర్తుంది ఇప్పుడు కూడాను, ఎందుకంటే నా 8th క్లాస్ లోని దగ్గర దగ్గర 15-20 ఇయర్స్ బ్యాక్ ఇట్ హ్యాపెండ్. నాకు ఇంకా గుర్తుందంటే ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఈవెంట్. ఒకసారి నేను మా అమ్మ మార్కెట్కి వెళ్ళి ఏదో తీసుకురమ్మన్నది, నేను మార్కెట్కి వెళ్ళి రిటర్న్ సరుకులు తీసుకొస్తుంటే రోడ్డు మీద ఒక కట్ట నోట్లు, 100 రూపాయల నోట్లు పడి కనిపించాయి నాకు. అది చూసి ఏ భావం లేకుండా జస్ట్ ఇగ్నోర్ చేసి నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఆ నోట్లు చూసి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఊరికే చెప్తూ అమ్మ నాన్నకి ఇలాగా దొరికింది చూశాను కానీ నేను దాన్ని తాకలేదు ముట్టుకోలేదు వచ్చేసాను అన్నాను. అంటే పేరెంట్స్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, మంచి పని చేసావు, ఎందుకంటే మన డబ్బు కాకపోతే మనం ముట్టుకోకూడదు అనే ఒక భావం నాలోని వాళ్ళు ఇన్కల్గేట్ చేశారు ముందర నుంచి చిన్నప్పటి నుంచి. కానీ మీకు తెలిసిన మంకీ మైండ్ అంటే ఎలా ఉంటుందో. అయితే అది దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ విషయం ఆలోచించేవాడిని, కరెక్టే కదా దాన్ని తీసి ఎవరికైనా ఇస్తే ఉపయోగపడుతుందేమో, పక్కన ఎవడో బెగ్గర్ ఉన్నాడు వాడి చేతిలో పెట్టచ్చు, లేకపోతే పోలీసు వాడికి ఇవ్వచ్చు, అది ఎవరో చుట్టుపక్కల అడగొచ్చు, అడిగితే వాళ్ళు దాన్ని రియల్ ఓనర్ ఎవడో వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు అనే థాట్స్ వచ్చేవి. కానీ పుట్టపర్తిలోని నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆ టైంలోని ఒకసారి ఒక శ్రీ రామకృష్ణ పరమహంస ఒక పుస్తకం చదివాను, గాస్పెల్ ఆఫ్ రామకృష్ణ అని. దాంట్లోని నాకు ఆన్సర్ దొరికింది దీని విషయంలో, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు ఆయన. ఒక భక్తుడు ఆయన దగ్గరికి వచ్చి, స్వామి నేను నా డబ్బులు నాకు కాకపోయి కింద పడి ఉంటే సేమ్ ఇన్సిడెంట్ ఇలాంటిదే, సందర్భం ఇలాగే ఉండేది, డబ్బులు నాది కావు కింద పడుండేవి, నేను దాన్ని తీసి ఎవరికైనా హెల్ప్ చేస్తే అది మంచా కాదా అంటే, రామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే, నువ్వు ప్యూర్ వెజిటేరియన్ అనుకో, నువ్వు మాంసాహారం తినే చెయ్యవు, నువ్వు ప్యూర్ శాకాహారం తింటావు, అప్పుడు నువ్వు ఫిష్ మార్కెట్కి వెళ్ళి నేను ఫిష్ తిన్ను కానీ ఆ ఫిష్ ఎలా ఉంటుంది చూద్దాం, ముట్టుకుని చూసి ఎలా ఉందో చూస్తావా, చూడవు కదా, అలాగే నీ డబ్బు నీది కాకపోతే దాన్ని జోలికెళ్ళొద్దు దాన్ని తాకొద్దు, అది నిజమైన త్యాగం అంటే, అంటే డబ్బు మీద మోహం లేదు అనే దానికి అది అది నిదర్శనం అని చెప్తారు. అది విన్న తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. ఏంటంటే చిన్నప్పుడే ఆ భావం మా పేరెంట్స్ నాలోని ఆటోమేటికలీ ఇన్కల్కేట్ చేశారు, ఏంటంటే డబ్బు చూసినా కూడా దాని వైపు వెళ్లకుండా డైరెక్ట్ వెళ్ళిపోవడం. అందుకు వాట్ ఐ ఫీల్ ఇస్ ఫాదర్ మదర్ ఆర్ ద ఫస్ట్ గురూస్, వాళ్ళు స్వామి అస్టిల్స్ వాళ్ళు మీకు గురువు అంటే మీ శిక్షకుల వైపు చూపిస్తారు, అండ్ దెన్ స్వామి టెల్స్ దే ఇన్ టర్న్ టేక్ యూ టు దైవం. అందుకు అకార్డింగ్ టు మీ ద బెస్ట్ టీచర్ ఈజ్ యువర్ ఫాదర్ అండ్ మదర్.
0: అసలు ఎంత అద్భుతంగా భార్గవ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఈ యొక్క అనుభవం ద్వారానే.
1: చాలా బాగా చెప్పారు గణేష్, గురువుల గురించి చెప్పారు భార్గవ్. ఉపాధ్యాయులు అనేవాళ్ళు మనకి విజ్ఞానాన్ని అందిస్తే గురువులు జ్ఞానాన్ని పెంపొందిస్తారు, జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు. ఒకళ్ళు జీవించడానికి కావలసిన మార్గాన్ని చూపిస్తే ఒకళ్ళు ఇంకొకళ్ళు జీవితం అంటే ఏమిటి అనేది తెలుపుతారనమాట. మనకి సంస్కృతంలో గురువు అనే పదానికి, అఫ్కోర్స్ సంస్కృతంలో ప్రతి ఒక్క పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. గు అంటే అజ్ఞానం లేక అంధకారం అని, రు అంటే దానిని రిమూవ్ చేసేవాడు అంటే హరించేవాడని, అటువంటి వాడే గురువు అని చెప్తారట. గురి చూపించేవాడే గురువు అని స్వామి కూడా ఎన్నోసార్లు చెప్పడం మనం విన్నాం కదా. ఇంకా మనం స్వామి దగ్గరికి వస్తే స్వామి ప్రతిక్షణం మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. మన జీవితంలో అనుక్షణం స్వామి మనకి గురువు కిందే ఉంటారు. కస్తూరి గారు అంటారు, స్వామి తన భక్తుల ప్రగతి కోసం నిరంతరం శ్రమించే ఆధ్యాత్మిక గురువు. అసలు గురు అనే పదానికి అర్థమే స్వామి, ఆయనకు ఒక్కరికే ఆ పదం వర్తిస్తుంది అని కస్తూరి గారు చెప్పేవారట. ఆ సందర్భంలో కస్తూరి గారు కొన్ని ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకున్నారట భక్తులతో. ఏమని, స్వామి ఎలాగో మనకి అనుక్షణం ఏదో ఒకటి నేర్పించడానికి శ్రమ పడుతూ ఉంటారు, తప్పిస్తూ ఉంటారు అనమాట. ఈ సందర్భంలో వీళ్ళకి నేను ఏం నేర్పించగలను, ఏ విలువ అందించగలను? ఆయన ధ్యాసంతా ఎప్పుడు ధ్యాస ధ్యానం ఏదైనా దాని మీదే ఉంటుంది. ఆ విషయం చెప్తూ కస్తూరి గారి జీవితంలోంచి రెండు సందర్భాలని గుర్తు చేసుకుందాము. ఒకసారి మన ప్రశాంతి నిలయం కన్స్ట్రక్షన్ జరుగుతున్నది రోజులవి, చాలా మంది భక్తులు ఆ కన్స్ట్రక్షన్ లో పాల్గొంటూ ఉండేవారట. ఇలాగే ఒకరోజు సాయంకాలం అంత పని అంతా జరిగిపోయింది, అందరూ ఫ్రీ అయ్యారు. అప్పుడు ఈ కస్తూరి గారు ఇంకొంత మంది పెద్దవారు భక్తులు అందరూ స్వామి చిత్రావతి తీరానికి తీసుకుని వెళ్తారు మనల్ని. అక్కడ ఇసుక పిన్నెల మీద కూర్చుని స్వామి మనకి బోల్డ్ అని అద్భుతాలు చూపిస్తారు, ఎన్నో మహిమలు చేస్తారు, మనందరం ఆనందించవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారనమాట. కానీ ఆ రోజు చూస్తే స్వామి అసలు కదిలే ప్రయత్నమే చేయటం లేదట. ఆయన ప్రపంచం డిఫరెంట్ గా ఉంది. సో కొద్దిగా ధైర్యం చేసి కస్తూరి గారు వెళ్లి స్వామి దగ్గర స్వామికి ప్రే చేసుకున్నారట, ప్రార్థించారట, స్వామి మనం పనంతా అయిపోయింది, అందరూ రెడీగా ఉన్నారు, మనం ఇలా చిత్రావతి తీరానికి వెళ్దామా స్వామి అని. అంటే స్వామి ఒకసారి ఆయన వైపు సీరియస్ గా చూసి, ఏ చిత్రావతి తీరానికి వెళ్తే గానీ నేను మహిమలు చేయలేనా అన్నారట. అంటే అప్పుడు అక్కడ కూర్చుని ఉన్న ఇంకొక పెద్దవారు భక్తులు ఆయన అన్నారట, లేదు స్వామి అలా కాదు, మీరు తలుచుకుంటే మనం ఈ నిర్మాణం జరుగుతోంది కదా అక్కడ, చాలా ఇసుక అవన్నీ తెప్పించి ఉంచుతారనమాట, ఇక్కడే మనం ఈ ఇసుక మీదే కూర్చోవచ్చు, స్వామి తలుచుకుంటే స్వామివారి దివ్యలీలలు ఎక్కడైనా జరుగుతాయి స్వామి అని ఎంతో భక్తిగా వినమ్రంగా మనవి చేసుకున్నారు. చేసుకుంటే స్వామి ఆయన వైపు కూడా ఒకసారి సీరియస్ గా చూసి, ఎంతసేపటికి అద్భుతాలు మహిమలు లీలలు ఇక్కడే ఉండిపోతారా, నేను చేసే అద్భుతంలోకెల్లా పరమాద్భుతాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు, మీ ఉనికే నేను చేస్తున్న పరమాద్భుతం అని చెప్పారట. అని చెప్తూ కస్తూరి గారు అన్నారట, ఆ ఒక్క మాటతో స్వామి మా అందరికీ విశ్వానికి సృష్టికర్తను నేనే, విశ్వ సంధాతను నేనే అనే విషయాన్ని ఎంత సింపుల్ గా చెప్పేశారో చూడండి అని కస్తూరి గారు పంచుకున్నారనమాట ఈ విషయాన్ని. అలాగే మన కస్తూరి గారు ప్రశాంతి నిలయానికి వచ్చినప్పుడు సెటిల్ అయిపోవడానికి, ఇక్కడికి వచ్చినప్పుడు స్వామివారు ఆయనకు ఒక గదిని కేటాయించడం జరిగింది. ఆ గది చాలా స్పెషల్ అనమాట, ఎందుకంటే ఆయన రూమ్ విండో ఓపెన్ చేస్తే స్వామి దర్శనానికి రావడం, అటు ఇటు తిరగడం కారిడార్ లో ఇవన్నీ కనిపించేవట. ఒకరోజు కస్తూరి గారిని పిలిచి స్వామి అడిగారట, కస్తూరి ఆ కిటికీ ఎంత విలువ చేస్తుంది అని. అంటే కస్తూరి గారు అన్నారట, స్వామి అది ఆ కర్ర టేకుది కూడా కాదు స్వామి, నార్మల్ కర్ర వాడారు, పెద్ద కొన్ని రూపాయలు విలువ చేస్తుంది స్వామి, పెద్దగా ఏమీ లేదు అంటే. అప్పుడు స్వామి చెప్పారట, తప్పు, ఆ కిటికీ విలువ నీకు తెలియటం లేదు, అది కొన్ని కోట్ల రూపాయల విలువ చేస్తుంది, ఎందుకంటే ఆ కిటికీ తెరిచి నువ్వు దేవుణ్ణి చూస్తున్నావు, భగవద్ దర్శనం కలుగుతోంది నీకు ఆ కిటికీలోంచి, మైసూరు మహారాజా వారు వచ్చి ఆయన ప్యాలెస్ నీకు రాసిస్తానన్నా కూడా నువ్వు ఈ కిటికీ వదలకూడదు అని చెప్పారట స్వామి. అది ఇది కనకన కిండి, కనకదాసు ఉడిపిలో కృష్ణుణ్ణి దర్శించుకున్న కిటికీతో సమానం ఇది అని చెప్పారట. అని చెప్తూ కస్తూరి గారు అంటారు, చూడండి మనం మానవ మాత్రులం కాబట్టి ఆ మరుపు మాయ సహజం కాబట్టి ఒక్క క్షణం మనం మర్చిపోతామేమో అని స్వామి తమ డివినిటీని ఎప్పుడు మనకి ఇలా గుర్తు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏ సందర్భంలో అయినా మనల్ని ఆ డివైన్ పాత్ లో పెట్టడానికి ఆయన ట్రై చేస్తుంటారు. మరి చూడండి ప్రతి ఒక్క క్షణం స్వామి మనకి ఏదో ఒకటి నేర్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాగే మనం నేర్చుకునే స్వామి ఇంకో మాట కూడా అంటారు గణేష్, మీకు నేర్చుకునే బుద్ధి కుశలత ఉండాలే కానీ ప్రకృతే మీకు పరమ గురువు అని చెప్తుంటారు, ప్రకృతిలో నుంచే మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అని. మరి మనకి జీవితానికి కావలసిన విషయాలని పాఠాలని నేర్పించేవారు ఎవరైనా కూడా వాళ్ళని మనం గురువుల కింద గౌరవించొచ్చేమో అనిపిస్తుంది ఆ ప్రకారం చూస్తే.
0: అంటే అనొచ్చు, కానీ మనం మొట్టమొదటి దానికన్నా ముందర ఎవరైనా గురువులు కావచ్చు అనే ఒక అంశాన్ని తాకే ముందు అసలు తల్లి ఒడే మనకి ప్రథమ బడి అన్న అంశం మనం మర్చిపోతున్నాం ఒక, ఎందుకంటే ఇది ఎప్పుడు మనం నిరంతరం గుర్తు చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే స్వామి తల్లికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మనకందరికీ తెలిసిందే. ఉదాహరణకి స్వామివారి లైఫే తీసుకుందాం మనం. ఈశ్వరమ్మ గారికి ఆ రోజు ఒకరోజు సాయంకాలం పిల్లలందరూ వెళ్లి ఈశ్వరమ్మ గారి ముందు కూర్చునేవారంట ఆవిడ చుట్టూను. స్కూల్ అయిపోయిన తర్వాత స్వామి చిన్ననాటి విషయం ఇది సత్య అన్నప్పుడు, అయితే ఆ రోజు స్కూల్లో జరిగిన విశేషాలన్నీ ఈశ్వరమ్మ గారు అడుగుతుండేవారట. అడిగినప్పుడు ఈ కొండప్ప మాస్టర్ గారికి జరిగిన ఇన్సిడెంట్ ని ఆ పిల్లలు ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తల్లికి ఈశ్వరమ్మ గారికి. అప్పుడు ఈశ్వరమ్మ గారు టీచర్ ఎప్పుడు తప్పు చేయడు, ఇది దీస్ ఆర్ ద వర్డ్స్ అనమాట. స్వామి స్వయంగా 2003 స్వామి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఈశ్వరమ్మ డే నాడు. సో ఈశ్వరమ్మ గారు అన్నారు, టీచర్ ఎప్పుడు తప్పు చేయడు, సత్య ఏదో తప్పు చేసుకుంటాడు అని చెప్పి మన స్వామిని బ్లేమ్ చేయడం మొదలెట్టారనమాట. అప్పుడు స్వామి తమ తప్పు ఒప్పుకొని అవునమ్మా నాదే తప్పు, నేను హోంవర్క్ క్లాస్ లో నోట్స్ రాయలేదు నేను, అందుకే కొండప్ప మాస్టర్ గారు నన్ను టేబుల్ మీద నించోబెట్టారు, అదే కాకుండా నేను ఇంకొక తప్పు చేశాను దానికి పైన. ఏంటి అంటే నేను టీచర్ కి ఎదురు ఒక సవాల్ విసిరాను, అంటే ఈ క్లాస్ లో ఉన్న ఎవరైనా మీరు అడిగిన క్వశ్చన్స్ సమాధానం చెప్పగలరా, నేను చెప్పగలను అని స్వామి చెప్తున్నారనమాట ఇట్లాగా. అప్పుడు ఈశ్వరమ్మ గారు చెప్పారు, మరి టీచర్ గారు కుర్చీ కట్టుకుంటుపోయారు కదా, అది పాపం ఆయన్ని ఇన్సల్ట్ చేసినట్టే కదా, విషింగ్లీ ఆర్ అన్విలింగ్లీ అనమాట అది అయిపోయింది అది ప్రోగ్రాము స్వామి ప్లాన్. ఈశ్వరమ్మ గారు మరీ మరీ చెప్పారు, ఎప్పుడు టీచర్స్ ని అట్లాగా హర్ట్ చేయకూడదు ఇన్సల్ట్ చేయకూడదు అని. టీచర్స్ అనే కాదు ఎవరిని కూడా ఎప్పుడు ఇన్సల్ట్ చేయకూడదు హర్ట్ చేయకూడదు అని స్వామికి స్వయంగా ఈశ్వరమ్మ గారు చెప్పిన ఆ లెసన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా స్వామి ఎవరిని హర్ట్ చేశాను అన్న దాఖలాలు మనకి ఎక్కడికి కనిపించవు. ఆ పనిష్మెంట్ కూడా అది ప్రేమతో ఇచ్చేదే గాని ఎప్పుడు ఇట్లాగా రివెంజ్ తీసుకోవడం అట్లాంటి ఏ కోసైనా మనకి స్వామిలో కనిపించవు. అది ఒక తల్లి నేర్పించినటువంటి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి కూడా ఎన్నోసార్లు మదాలస ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. మదాలస తన పిల్లలందరికీ డివైన్ నేమ్స్ పెట్టేవారట. అయితే రాజుకి పాపం చాలా కోపం కలిగింది, నలుగురు కుమారులు కలుగుతారు, నలుగురు కుమారులకి ఏవేవో పేర్లు పెడుతుందంట ఆవిడ. ఐదోసారి ఆవిడ కన్సీవ్ అయినప్పుడు కొడుకు పుట్టినప్పుడు వాళ్ళ హస్బెండ్ కింగ్ రాజు అడుగుతాడు, నువ్వు ఎందుకు వీళ్ళందరికీ ఇలాంటి ఆధ్యాత్మికమైన పేర్లు పెడుతున్నావు, నేనే పెడతాను ఈసారి అంటే, సరే పేరు ఏంటి అని అడిగితే వీడికి అలర్కుడు అని పేరు పెడతానన్నట. మదాలస అలర్కుడు అంటే పిచ్చి కుక్క అని. అంటే కేవలం రాజ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, నేనే రాజ్యాధికారిని ఇవ్వాలి అనే వెంపర్లాట ఉండటం చాలా తప్పు. ఒక రాజుకి ఎలాగుండాలంటే తన సబ్జెక్ట్స్ తాలూకా ప్లేస్ లో తాను ఉండి వాళ్లు పడుతున్న బాధ ఏంటో అర్థం చేసుకుని రాజ్యాన్ని ఒక ఆధ్యాత్మికమైన పతనంలో నడిపించగలిగేవాడే అసలైన రాజు అని చెప్పిందంట ఆవిడ. సో అప్పుడు రాజు తన తప్పు గ్రహించి ఆ కొడుకు కూడా నువ్వే నామకరణం చెయ్యి అని చెప్పి తన చేతిలో పెడతాడనమాట. ఈ విధంగా అప్పటి రోజుల్లో ఆ తల్లులు అట్లా ఉండేవారు. మరి తల్లి మన భార్గవ చెప్పినట్టు తండ్రిని చూపిస్తుంది, తనే మీ తండ్రి అని. తండ్రి మనల్ని గురువుకి పరిచయం చేస్తాడు, గురువు తిరిగి మనల్ని మంచి మార్గంలో నడిపించి భగవంతుణ్ణి చూపిస్తాడని మనకి స్వామి చెప్పే విషయము. చివరికి మనం మీరు ఇందాక చెప్తున్నారు ప్రతి ఒక్కరు మనకి టీచర్స్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, అందరికీ మనకు నేర్పించేవాళ్లే. స్వామి ఒక 3-step ప్రాసెస్ చెప్తున్నారు. ఇది మొట్టమొదటిది ఒక టీచర్ అధ్యాపకుడు, రెండవది ఆచార్యుడు, మూడవది గురువు. సో ఈ 3 కేటగిరీస్ లో ఎవరైనా పడొచ్చు అనమాట. సో ప్రపంచం అంతా మనకి ఇందాక మీరు చెప్పినట్టు ఈ ప్రకృతి అంతా మనకి ఒక పాఠశాల వంటిది, అండ్ భగవంతుడు మనకి గురువు వంటి వాడు. సో ఇది మనకి
1: చాలా బాగుంది గణేష్. మీరు చెప్పింది వింటే మన గురువుల్ని ఎలా గౌరవించాలి అనేది జగద్గురువుకి వారి తల్లిగారు నేర్పించారనమాట. సో ఆవిడే ప్రథమ గురువు స్వామికి. ఎవరికైనా ఆ మాటకు వస్తే ఎవరికైనా కూడా తల్లే మొట్టమొదటి గురువు. మరి మన చుట్టూతా ఉండే ప్రపంచంలో నుంచి, మన చుట్టుపక్కల ఉండే సమాజం నుంచి, మన చుట్టూతా ఉండే మనుషుల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకునేవి ఒక్కొక్కసారి ఎలా ఉండాలి అనేది నేర్చుకోవచ్చు, ఇంకొకసారి ఎలా ఉండకూడదు అనేది కూడా నేర్చుకోవచ్చు.
0: ఎక్కువగా అదే నేర్చుకోవాలి మనం, ఎలా ఉండకూడదు అనేది.
1: అవును, అది నేర్పించేవారు కూడా ఎంతో మంది ఉంటారు. ఖలీల్ గిబ్రాన్ అని ఒక గొప్ప తత్వవేత్త గణేష్, మనకందరికి తెలిసిన వారే. ఆయన పోయిట్ కూడా. ఆయన ఒకసారి అన్నారట, నేను ఎక్కువగా మాట్లాడేవారి నుంచి నిశ్శబ్దాన్ని, అసహనుల నుండి సహనాన్ని, నిర్దయుల నుండి దయను నేర్చుకున్నాను. అయినా అదేమిటో, అదేమి విచిత్రమో, ఈ గురువులకి నేను కృతజ్ఞత చూపించడం లేదు అని. సో మనము ఎలా ఉండకూడదు అనేది నేర్పించే వారి పట్ల కూడా ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. ఇంకొక విషయం ఆలోచిస్తే, ఈ నేర్పించేవారు గురువులు అనుకోండి, ఆచార్యులనండి, అధ్యాపకులనండి, ఎవరైనా కానీ, వారు చేస్తున్న పని ఏమిటి, వారు ఉన్న పదవి ఏమిటి, వారి ప్రొఫైల్ ఏమిటి, వాళ్ళ స్టేటస్ ఏమిటి, దీంతో సంబంధం లేకుండా ఎవరైనా మనకి ఏదైనా నేర్పించగలిగే పొజిషన్లోనే ఉంటారు. అది మనం నేర్చుకోగలగాలన్నమాట. అది ఏమిటి అనేది తెలుసుకుని నేర్చుకోగలగాలే గాని మనం ఎవరి నుంచైనా ఏదైనా నేర్చుకోవచ్చు అని. అంటే జ్ఞానాన్ని అందించడానికి విద్యతో, పదవితో, నువ్వు చేసే పనితో సంబంధం లేదు అని మనకి మన పురాణాల్లో ఎప్పటి నుంచో చెప్తున్నదే.
0: అదే కాదు, చిన్న పెద్ద అన్న తారతమ్యం కూడా లేదు.
1: అంటే నిరక్షరాస్యుడు లేదు, విద్యావేత్త, వీటి అసలు ఏ ఫిల్టర్స్ లేవు అక్కడ. ధర్మవ్యాధుడి కథ మనకి భారతంలో వినిపిస్తుంది. ఆ కథను ఒక్కసారి గుర్తు చేసుకుందామా?
0: తప్పకుండా.
1: కౌశికుడు మహా ఎంతో గొప్ప ఋషి, ఆయనకి ఈ వేద విజ్ఞానాన్ని సంపాదించాలని ఒక కోరిక బయలుదేరిందట. మరి వేదాల్ని అభ్యసించాలన్నా, వేద విజ్ఞానాన్ని సాధించాలన్నా దానికి ఎంతో సాధన తపస్సు అవసరం అవుతుంది. అందుకని ఒకరోజు వారు తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి అడిగారట, నేను ఇలాగూ ఈ సాధన కోసం బయలుదేరుతున్నాను, నాకు అనుమతినివ్వండి అంటే, ఆయన తల్లి అన్నారట, మరి నువ్వు వెళ్లిపోతే మమ్మల్ని ఇద్దరిని ఎవరు చూసుకుంటారు, మేమిద్దరమే ఒంటరిగా ఉండాలి ఇక్కడ, ఉండరాదా మాతో అని. అంటే ఆయన, నేను ఇలాగూ ఈ బంధాలన్నీ పెట్టుకుంటే నా సాధన ఏమైపోతుంది, నా ఆధ్యాత్మిక ప్రగతి నేను చూసుకోవాలి, ఈ భవబంధాలు నాకు వద్దు అని చెప్పి ఆయన వెళ్లి ఆయన తపస్సు ఆయన మొదలు పెట్టుకున్నారు. ఎంతో గొప్ప తపస్సు చేశారు, ఎంతో సాధించారు కూడా. సరే, ఒకరోజు ఆ తపస్సు వల్ల ఆయనకి ఎన్నో దివ్య శక్తులు కూడా కలిగాయట. ఒకరోజు ఇలాగే ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు ఒక చెట్టు మీద ఒక కొంగ వాలి ఉందంట. ఆ కొంగ పాపం ఒక తన తన కాలకృత్యాలు అది తీర్చుకుంటోంది. ఆ కొంగ వేసిన రెట్టె వచ్చి ఈయన మీద పడిందంట. ఈయనకి చాలా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి కోపంగా చూశారట ఆ పక్షి వైపు. వెంటనే ఆ పక్షి కాలి బూడిదైపోయింది. అది జరిగింది తర్వాత ఆయన, మరి వారు సన్యాసులు ఋషులు కాబట్టి ఆయనకి వెళ్లి భిక్ష తెచ్చుకుని భోజనం చేయాలి. అలాగే భిక్ష కోసమని పక్కనున్న గ్రామానికి వెళ్లారట. వెళ్లి ఒక ఇంటి ముందర నుంచి భవతి భిక్షాందేహి అంటే ఆ ఇంటి ఇల్లాలు వచ్చి, స్వామి నేను ఇప్పుడే తీసుకొస్తున్నాను మీకు కావాల్సిన సంభారాలన్నీ, ఒక్క క్షణం ఎదురు చూడండి అని చెప్పి లోపలికి వెళ్ళింది. అప్పుడే కరెక్ట్ గా అదే టైంలో ఆమె భర్త కూడా వచ్చారట. రాగానే ఆమె తన భర్తని సేవించుకోవడంలో మునిగిపోయిందనమాట. ఆయనకి కాళ్లు కడుక్కోవడానికి నీరిచ్చి, ఆయనకి కావలసిన అవసరాలన్నీ తీర్చి, ఇవన్నీ చేసి ఆవిడ బయటికి వచ్చింది. మళ్ళీ ఈ భిక్ష తీసుకుని వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఈయనకు మళ్ళీ కోపం వచ్చింది. కోపం వచ్చి ఆవిడ వైపు మళ్ళీ కోపంగా చూశారట, ఇంత ఆలస్యమా అని చెప్పి. అతిథి సేవ చేయడం నీకు తెలీదా, ఇంత ఆలస్యం చేస్తావా అని కోపడ్డారట. అంటే ఆవిడ ఆయనకి నమస్కరించి, స్వామి మీరు కోపంగా చూస్తే కాలి బూడిదైపోవడానికి నేను పక్షిని కాదు కదా అన్నారట. అంటే అప్పుడు ఈయనకి ఆశ్చర్యం వేసిందట, ఎక్కడో జరిగిన సంగతి, ఎప్పుడో జరిగిన సంగతి ఈవిడికి ఎలా తెలిసింది అని అడిగారట. అమ్మ నీకెలా తెలిసి ఈ విషయం? అంటే ఆవిడ చెప్పిందిట, తపస్సులు సాధనలే అక్కర్లేదు స్వామి, మన బాధ్యతని మన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే అదే దైవ పూజతో సమానము. ఈ విషయాన్ని మీరు ఇంకా గ్రహించుకోలేకపోతున్నారు, మీకు ఈ విషయాన్ని కరెక్ట్ గా చెప్పగలిగే ఒక గురువు ఉన్నారు, మీరు వెళ్తానంటే చెప్తాను అని చెప్పమ్మా. అంటే మథురలో ధర్మవ్యాధుడనే ఒక వ్యక్తి ఉన్నారు, మీరు మధురకి వెళ్లి ఎవరిని అడిగినా అతను ఎక్కడున్నారో చెప్తారు, ఆయన్ని కలవండి స్వామి అని. ఈయన మరి బయలుదేరి మధురకి చేరుకున్నారు. చేరుకుని ధర్మవ్యాధుడు, ఈయన అనుకున్నారు ఓ ఎన్ని శాస్త్రాలు చదివారో ఆయన, ఎంత వేదాలను అభ్యసించారో, ఎంత సాధన చేశారో, ఇంత దూరంలో ఉన్న ఈ ఇళ్లలో ఆయన గురించి చెప్పి నన్ను అక్కడికి పంపిస్తోంది అని. వెళ్లేసరికి ధర్మవ్యాధుడు ఎక్కడ అని అడిగితే వాళ్ళు దారి చెప్పారట. వెళ్లి చూసరికి అక్కడ ఒక చిన్న కొట్టు ఉందనమాట, అది కషాయి కొట్టు. ధర్మవ్యాధుడు ఒక కసాయి అనమాట. అతన్ని చూసి ఈయన చాలా ఆశ్చర్యపోయారట, ఇదేమిటి నన్ను నీ దగ్గరికి, ఆవిడని ఈయన దగ్గరికి ఎందుకు పంపించింది అని. ఈయన చూడంగానే ధర్మవ్యాధుడు లేచి వచ్చి, రండి మహానుభావ లోపలికి రండి అని, మిమ్మల్ని ఆ తల్లి నా దగ్గరికి పంపించింది, నాకు తెలుసు, మనం మా ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాము అని ఇంటికి తీసుకెళ్తున్నాడు అనమాట. ఆ దారిలో ఈయన అడిగారట, నువ్వు చూస్తే కసాయివాడివి, జీవహింసని వృత్తి అటువంటి నిన్ను నీ దగ్గరికి నన్ను ఎందుకు పంపించింది, నేనేమో గొప్ప ఋషిని, నాకు ఆ విషయం అర్థం కావటం లేదు అంటే ఆయన చెప్తున్నాడు అనమాట, ఈ వృత్తి నాకు తరతరాల నుంచి సంక్రమిస్తూ వస్తున్నది, ఇది నా కుటుంబం చేస్తున్న వృత్తి, అందుకని నేను నా కుటుంబ వృత్తిలోకి నేను వెళ్ళాలి, వెళ్ళాను, ఆ వృత్తి నేను ధర్మంగా చేస్తాను, కానీ ఏది చేసినా నిజాయితీగా నీతిగా చేస్తాను, చేసి నా కుటుంబ అవసరాలకి ఎంత కావాలో అంతే సంపాదిస్తాను, అంతకు మించి నేను ఒక రూపాయి కూడా హింస చేసి సంపాదించట్లేదు, అది నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, అంతేగాని నేను చెడు మార్గాల్లో సంపాదన చేయటం లేదు. ఇది ఒక ఫస్ట్ పాయింట్ అన్నమాట. మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తే, నీతితో నిజాయితీతో వ్యవహరిస్తే, అది ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళని కష్టపెట్టి కానీ మోసం చేసి కానీ సంపాదించడం కాదు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు, అక్కడ ఆయన తల్లిదండ్రులు ఉంటారు, ఈయన్ని ఆయనకి పరిచయం చేస్తారనమాట వాళ్ళకి, ఇలాగో ఈయన గొప్ప ఋషి, ఈయన వచ్చారు మన దగ్గరికి, వాళ్ళు కూడా ఈయన ఎంతో గౌరవిస్తారు, భార్య పిల్లలు అందరు. వాళ్ళని చూపించి ధర్మవ్యాధుడు మళ్ళీ కౌశికునికి చెప్తున్నారు, నా తల్లిదండ్రులే నాకు దైవాలు, నాకు వేరే దేవుడు తెలీదు, వారి సేవే నాకు పూజ, రోజు పొద్దున్న లేచి వాళ్ళకి నేను సేవించుకుని నా పనికి నేను వెళ్లి నాకు కావలసింది సంపాదించుకుని తెచ్చి మళ్లీ నా తల్లిదండ్రుల సేవలో మునిగిపోతాను, నేనే కాదు నా భార్య నా పిల్లలు కూడా వారిని ఎంతో గౌరవంగా ఆదరంగా ప్రేమగా చూసుకుంటారు, ఇంతకు మించి నాకేమి తెలియదు స్వామి మీకు చెప్పడానికి, మన బంధాలు అనుకుని భవబంధాలు అనుకుని మనం మన బాధ్యతల నుంచి పారిపోకూడదు అని చెప్తారట. మరి నీ తల్లి మిమ్మల్ని అడిగినప్పుడు ఉండు నా మమ్మల్ని చూసుకొని, మీరు వచ్చేశారు నాకు బంధాలు వద్దు అని మీరు వచ్చేశారు బయటికి, అది కరెక్టా లేదు, ముసలివారైన తల్లిదండ్రుల్ని చూసుకుంటూ దైవధ్యానం చేసుకోవడం కరెక్టా అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఈయనకు తెలుస్తుంది, ఇంత సాధన చేసినా నాకు వేద విజ్ఞానం అయితే తెలిసింది కానీ ఆ వేద రహస్యం తెలియలేదు, పరమాత్ముని తత్వం అర్థం అవ్వలేదు, ఎందుకంటే నేను నా బాధ్యత నుంచి వచ్చేశాను అని చెప్పి మళ్లీ వెనక్కి వెళ్లి తన తల్లిదండ్రుల్ని సేవించుకుంటూ ఆయన ఎంతో గొప్ప మహర్షిగా పేరు సంపాదించుకుంటారు. మరి చూసారా, ఋషి ఎక్కడ, కసాయి వాడు ఎక్కడ, ధర్మవ్యాధుడు తన వృత్తితో సంబంధం లేకుండా తన ప్రవృత్తి మీద ఆధారపడి ఇంత గొప్ప ఋషికి కూడా ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించగలిగారు అని చెప్తూ మనకి ఈ కథ చెప్తారనమాట.
0: మీరు ఇలా చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, చూడండి ఈ చిన్న చిన్న కథలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ కథల నుండే మనం ఎన్నో అంతరార్థాలను గ్రహించగలం అనమాట. ఇప్పుడు ఎన్ని వేద పఠనాలు చేసినా, ఎన్ని వేద మంత్రాలు మనం బల్లి వేసినా సరే మనకి కొన్ని అర్థం కాకపోవచ్చు, దాంట్లో ఉన్న అంతరార్థం తెలియలేకపోవచ్చు, కానీ ఉపనిషత్తుల యొక్క సారం, ఆ ఉపనిషత్తుల్లో ఎన్నో ఎండ్ ఆఫ్ వేదాస్ ఉపనిషత్స్ వస్తాయన్నమాట. ఆ ఉపనిషత్తుల్లో చిన్న చిన్న కథలుంటాయి, మన నచికేతుడు కథ ఇలాంటి కథలు, ఆ కథల్లోంచే మొత్తం అంతరార్థం అంతా గ్రహించగలం మనం. సో ఇప్పుడు కూడా మీరు ధర్మవ్యాధుడి కథ చెప్పినప్పుడు కౌశికుడు పాపం దైవ ధ్యానం చేయాలి, ఇలాగా వేదాలు పఠించాలి ఇది అని ఆ ఉద్దేశంతో వెళ్ళాడు, కాకపోతే తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి అనే చిన్న చిన్న పాయింట్స్ మన జీవితంలో ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అన్నమాట. సో మీరు ఈ ధర్మవ్యాధుడు కసాయవాడు అని చెప్పారు కదా, తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించుకుంటున్నాడు, అందుకే ఒక కౌశికుడికే గురువు కాగలిగాడు. ఈ కాంటెంపరీ వరల్డ్ లో మనం చూసినట్లయితే ఇలాగా మనకెంతో మంది కళ్ళకు కనిపిస్తారు. మీకు చక్కని ఉదాహరణ చెప్తాను, మనందరం వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంతో మంది ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ లోని వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది చాలా ప్రబలమైనటువంటి ఒక డిస్కషన్,
1: మంచి పెద్ద డిబేట్. అది
0: డిబేట్ అంటే శాకాహారం తినాలా మాంసాహారం తినాలా, మాంసాహారం తినని వాళ్ళకి కొన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అవి లోపించడము, ఈ ప్రాబ్లమ్స్ రావటము, ఈ సైంటిఫిక్ గా ఎంతో మంది ఇట్లాగే డిస్కషన్స్ చేసుకుంటున్నారు. స్వామి ఏం చెప్తారు, శాకాహారం మాత్రమే తినండి, మాంసాహారం సాయి భక్తుడు కావాలి అంటే మాంసాహారాన్ని త్యజించాలి, మద్యపానాన్ని త్యజించాలి, ధూమపానాన్ని త్యజించాలి. ఈ మూడు కంపల్సరీ పాయింట్స్ స్వామి చెప్పినవి. అంటే భగవంతుడి పట్ల మనకి ప్రేమ ఉంటే దానికి ఇంకొక సెకండ్ థాట్ ఉండదు, దానికి ఆలోచన రాదు, ఎందుకు క్వశ్చనింగ్ అనేది రాదు అక్కడ. సో దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు, ఎందుకంటే వీళ్ళు మనకి అసలైన టీచర్స్, గురువులు మనకి. ఆ మార్కండి అని ఒక గ్రామం ఉంది, అది ఒరిస్సా అండ్ ఆంధ్ర బార్డర్ లో ఉంటుంది అనమాట, శ్రీకాకుళంకి కొంచెం దగ్గరలో ఉంటుంది. అది కోస్టల్ ఏరియా, దాంట్లో ఒక మేబీ ఒక 300 to 500 హౌస్ హోల్డ్స్ ఉంటాయి. ఆ మొత్తం ఫ్యామిలీస్ అన్ని జాలర్లు వాళ్ళంతని, మత్స్యం పట్టుకుని అది వాళ్ళ వృత్తి. వాళ్ళు ఎప్పుడైతే మన సాయి సంస్థల వాళ్ళు వెళ్లి వాళ్ళ గ్రామంలో కొంచెం సర్వీస్ చేశారో, మొదటిసారి వాళ్ళంతా కలిసి పర్తియాత్రకి స్వామిని దర్శించుకోవడానికి వచ్చారనమాట. వచ్చారు, స్వామి చెప్పినటువంటి ఈ విలువల్ని మన సాయి సంస్థల వాళ్ళు వాళ్ళకి బోధిస్తుంటారనమాట, ఏది మంచి ఏది చెడు ఏది చేయకూడదని కొంచెం అవేర్నెస్ అనమాట. దాంట్లో వీళ్ళు ఈ పాయింట్ ని పట్టుకున్నారు, స్వామి దగ్గరికి వెళ్లాలంటే ఆ ప్యూరిటీ రావాలంటే మాంసాహారం తినకూడదు, మద్యం తాకూడదు, ధూమపానం చేయకూడదు. ఈ మూడు స్వామి ఏవైతే కోర్ ప్రిన్సిపల్స్ మూడు చెప్తారో ఆ మూడిటిని పట్టుకున్నారక. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సెకండ్ థాట్ లేకుండా మొత్తం గ్రామం అంతా దే గేవ్ అప్ ఈటింగ్ ఫిష్.
1: వాళ్ళు ఫిషర్మెన్,
0: వాళ్ళు
1: సో మేబీ వాళ్ళ స్టేపుల్ ఫుడ్డే ఫిష్
0: అయ్యేదే చేపలు. వాళ్ళకి ఈ రోజు ఆ రోజు అని తేడా లేదు వాళ్ళకి, వాళ్ళు వేటాడి తెచ్చుకున్నదే వాళ్ళు తింటారు. అలాంటిది మొత్తం మాంసాహారం భక్షణే మానేశారు వాళ్ళు. అంటే చూడండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ భగవంతుడి పట్ల ఆ ప్రేమ విశ్వాసం ఎటువంటివి, ఇది నాకు మంచిది కాదు స్వామి చెప్పారు అంతే, దట్స్ ఆల్.
1: తర్వాత నేను ఏం తినాలి, అయ్యో ఇంత ఎదురుగుండా ఇన్ని ఉంటే నేను మళ్ళీ బయటకు వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని తినాలా, ఇవి ఆలోచనలే లేవు అక్కడ.
0: అండ్ వాళ్ళంతా ఒక గ్రూప్ గా ప్రతి జనవరిలోని ఒక యాత్రకు వస్తారు, అఖండ దీప యాత్ర అని. వాళ్ళ ఊర్లోని ఆ జ్యోతి, స్వామికి సంబంధించిన జ్యోతి 24/7 వెలుగుతా ఉంటుంది అనమాట, 365 డేస్. ఆ జ్యోతిని ఒక యాత్రగా తీసుకొని వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళ మొహంలోని ఆ పవిత్రత, ఆ తేజస్సు చూస్తే మనపై మనకే సిగ్గేస్తుంది. ఇలాగ ఒక నిరక్షరాస్యులు, వాళ్ళ చదువు కూడా రాదు, వాళ్ళ దగ్గర నుంచి స్వామి మనల్ని భక్తి అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి నేర్చుకోమని అలా పంపిస్తున్నారు. అండ్ ఇంతకన్నా మంచి ఉదాహరణ మనకి విద్య అక్కర్లేదక్క. మనకి స్వామి ఎప్పుడు చెప్తారు కదా, మనలో ఆ విశ్వాసము, భక్తి, ఆ వినయ విధేయతలు చాలా ముఖ్యం. అవి ఎప్పుడైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళ నుంచి మనం చూసి నేర్చుకోవచ్చు. సో అది నేను చెప్పాలనుకున్న విషయము.
1: చాలా బాగుంది గణేష్. స్వామి ఎప్పుడు అంటూ ఉంటారు కదా, చదివి చదివి చదివి చావంగా నేటికి, చావులేని చదువు చదువరాదే అని. భగవంతుని తెలుసుకోవడానికి డిగ్రీలతో సంబంధం లేదు, దానికి మన ప్రేమ, ఆ మనసులో ప్రేమ ఉంటే చాలు. చాలా బాగా చెప్పారు.
0: అండ్ తర్వాత వీళ్ళంతా ఏంటి, వాళ్ళ జీవితాల్లో ప్రతి నిత్యం ఆచరించి చూపిస్తున్నారు మనకి. ఇటీవల గుర్తుందాక మనం ఆదిలాబాద్ వెళ్ళాము. ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు పార్పల్లి అనే ఒక గ్రామం నుంచి ఒక ఇద్దరు మహిళలు మనతో మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళ ఇంటర్వ్యూ కూడా మనం తీసుకోవడం జరిగింది. మనం అంతా ఏంటి, ఒక ఇంటర్వ్యూ చేయాలి, ఒక క్వశ్చన్ అడగాలి, దానికి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి, ఇది ఈ కేటగిరీలోకి రావాలి, ఇది మనం వేసుకున్న ప్రణాళిక. వాళ్ళు మన ముందుకి వచ్చి కూర్చుని రెండు చేతులు ఇలా జోడించి స్వామితో వాళ్ళకున్న అనుబంధం మొదలు పెట్టేసరికి మనకు ఏం ప్రశ్న వేయాలో అన్న ఆలోచన పోయింది మనకి.
1: అసలు ప్రశ్న వేసే అవసరం రాలా, అవకాశం రాలా, ఆలోచన కూడా రాదు.
0: ఆలోచన అసలు రాదు, ఎందుకంటే వాళ్ళు చెప్పే విషయాలు అటువంటివి. వాళ్ళు చేతులు జోడించుకొని, ఏమండి మేము స్వామిని ఎక్కడో రామగుండంలో ఒకసారి చూసామండి, మేము భజనకి వెళ్తున్నామండి, వెళ్తూ ఉంటే భజన కాదు, మేము రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక ఇంట్లో భజన వినిపించింది, ఆ ఇంట్లోకి వెళ్ళంగానే స్వామివారి చిత్రపటం కనిపించింది, అది వాళ్ళ ఇంట్రొడక్షన్ టు స్వామి.
1: స్వామి
0: పర్సనల్ గా కూడా వాళ్ళకి కాంటాక్ట్ లేదు స్వామితోటి.
1: వాళ్ళలో చాలా మంది స్వామిని ఫిజికల్ గా చూసి ఉండలేదు,
0: చూడలేదు. సో అలాంటి వాళ్ళు భక్తి విశ్వాసాలతో స్వామి నామాన్నే నమ్ముకుని అలా జీవిస్తున్నారంటే వీళ్ళు అసలైన మనకి ఆచార్యులు. ఎందుకంటే దే లివ్ బై ఎగ్జాంపుల్.
1: ఎగ్జాంపుల్
0: వాళ్ళు పెద్ద మాట్లాడ, వాళ్ళు మనం 1 అవర్ ఈ ఆచార్యుల గురించి ప్రిపేర్ అవుతున్నామంటే మనం ఏదో లోపించి ఉన్నాం అనమాట. వాళ్ళు ఒక సెంటెన్స్ లో చెప్తారు, మేము ఇది చేసామండి, స్వామి చాలా సంతోషంగా ఉన్నారండి, అంతే. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. మరి అసలు స్వామి ఈ ఆచార్యుల గురించి ఏం చెప్తున్నారో అది మనం తెలుసుకున్నట్లయితే మనకి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. హౌ వాట్ బెస్ట్ వి కెన్ డూ అనేది.
7: అధ్యాపకులు ఆదర్శమూర్తులు. అధ్యాపకులు ఆచరించి విద్యార్థులకు అందించుటకు ప్రయత్నించాలి. ఎట్టి అధ్యాపకులు అట్టి విద్యార్థులుగా రూపొందుతారు. అధ్యాపకులు వాటర్ ట్యాంక్ వంటి వాళ్ళు, విద్యార్థులు కేవలము ట్యాప్స్ వంటి వాళ్ళు. ట్యాంకు లో ఎట్టి వాటర్ మనం ఫిలప్ చేసుకుందామో ట్యాప్స్ లో అట్టి వాటరే వస్తుంటాయి. కనుక అధ్యాపకుల యొక్క హృదయం అనేటువంటి ఒక ట్యాంకులలో పవిత్రమైనటువంటి ఒక భావములు, నిస్వార్థమైనటువంటి ఒక చిత్తములు అందులో చేర్చుకున్నప్పుడే ఈ విద్యార్థుల యొక్క ట్యాప్స్ ఎందుకు కూడాను అట్టి పవిత్రమైనటువంటి భావములే రూపొందించటం కానీ ప్రకటించటం కానీ వికసించటం కానీ ప్రచారించటం కానీ అవకాశం ఏర్పడుతుంది.

0: స్వామి ఎంత బాగా మనందరికీ అర్థమయ్యేలాగా చాలా చిన్న చిన్న పదాలతో సులభంగా చెప్పేశారు. ఇంకా అర్థం చేసుకోవడం మన పని మరి.
1: ఇప్పుడు స్వామి అధ్యాపకుడు ఎట్లా ఉండాలి అన్న ఒక డెఫినేషన్ ఇచ్చారు స్వామి. ఈ డెఫినేషన్ తెలుసుకున్న తర్వాత దాంట్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఆ డెఫినేషన్ ని సాటిస్ఫై అవ్వాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, అసంప్షన్స్ లాగా. సో ఏంటి అవి అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్వామి ఇప్పుడు 5 Ds గురించి మాట్లాడతారు.
0: 5 Ds
1: గురించి అంటే ఒక టీచర్ అనే కాదు,
0: స్వామి ఎంత బాగా మనందరికీ అర్థమయ్యేలాగా చాలా చిన్న చిన్న

0: అంటారు,
1: ఫైవ్ డీస్
0: గురించి. అంటే ఒక టీచర్ అనే కాదు, తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించగలిగినప్పుడు ఏదైనా చేయొచ్చు. సో హీ బికమ్స్ టీచర్ ఆచార్య, మనకి నేర్చుకోవచ్చు అని అనుకున్నాం కదా. సో ప్రతి మనిషికి ఈ ఫైవ్ డీస్ ఎంత ఇంపార్టెంటో చెప్తున్నారు. మొట్టమొదటిది డ్యూటీ, అంటే బాధ్యతను నిర్వర్తించడం అనమాట. రెండవది డిసిప్లిన్, అది క్రమశిక్షణ. మూడవది డివోషన్, భక్తి ఉండాలి చేసే పని పట్ల. తర్వాత డెడికేషన్, నిబద్ధత ఉండాలి. లాస్ట్ది డిస్క్రిమినేషన్, ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ ఉండాలని స్వామి ఈ ఫైవ్ ప్రిన్సిపల్స్ చెప్తున్నారు. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, మొట్టమొదటిది మనం తీసుకున్నట్లయితే ఈ డ్యూటీ. ఇందాక మీకు ఫస్ట్ లో మనం అనుకున్నాం కదా, టీచర్ జాబ్ షుడ్ నాట్ బికమ్ అ సెకండ్ రేటెడ్ ప్రొఫెషన్ అని. అంటే ఏమీ దొరకలేదు కాబట్టి నేను ఒక టీచర్ని అయ్యాను, అది కాదు కావాల్సింది. ఒక ప్రేమ భావంతో, ఒక అంకిత భావంతో నేను పిల్లలకి నేర్పించాలి అన్న బాధ్యతతో ఉపాధ్యాయులు అవ్వాలని స్వామి చెప్తున్నారు. దానికి ఒక 3-స్టెప్ ప్రాసెస్ ఈ డ్యూటీ అంటే ఏంటో చెప్తున్నారు స్వామి. అంటే ఎంత చక్కగా నేర్చుకోవచ్చు అనేది. డ్యూటీ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్ అనమాట. అంటే అది జనరల్ టర్మ్ అనమాట. నీ డ్యూటీ నువ్వు చేస్తావు, వెళ్ళిపోతావు. నేను ఒక టీచర్ని క్లాస్కి వచ్చాను, లెసన్స్ చెప్పాను, వెళ్ళిపోయాను.
1: సో ఒక రకంగా నా పని అయిపోయింది,
0: అంతే మెకానికల్.
1: దానివల్ల ఏమి జరుగుతోంది, దానివల్ల ఎఫెక్ట్ ఏమొస్తుంది, రిజల్ట్ ఏమిటనే దాంతో నాకు సంబంధం
0: లేదు. రెండవది డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్ అంటారు స్వామి. అంటే ఇది మంచిది, సరే నా స్టూడెంట్ కి ఏం ప్రాబ్లము అని ప్రేమగా వెళ్ళటం, వాళ్ళని దగ్గరికి తెచ్చుకుని వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే తీర్చడం. ఇందాక మనకి శ్రీదేవి అంటే చెప్పినట్టు తన పేరుని కరెక్ట్ చేసి అందరికీ వినిపించి అది ఇది మంచిది అని చెప్పటము, అది ప్రేమని చూపించడం, వ్యక్తం చేయటము. ఇది సెకండ్ స్టేజ్ అనమాట. మూడవది చెప్తారు స్వామి, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్ అంటారు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్వామి చూడండి, స్వామి మనకి అన్నిటికీ ఎగ్జాంపుల్. సో ఏ అవకాశం దొరికినా స్వామి ఆచరించి మనకి చూపించారు. ఈ సందర్భంలోని నాకు ఒక చిన్న అనుభవం గుర్తొస్తుంది. ప్రసూన మేడం అని మన ప్రైమరీ స్కూల్లో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఆవిడ నరేట్ చేసిన ఎక్స్పీరియన్స్ అనమాట. స్వామి ఎట్లాగా పర్ఫెక్ట్ గా ఎగ్జాంపుల్ లీడ్ చేసి, స్వామి మాట్లాడక్కర్లేదు, స్వామి జీవితం, స్వామి గమనం ప్రతి ఒక్కటి ఒక ఆచరణాత్మకంగా చూపిస్తారు కాబట్టి అది మనకి లెసన్ అయిపోతుంది ఆటోమేటిక్ గాని. ప్రైమరీ స్కూల్లో పిల్లలకి టీచర్స్ కి అందరికీ స్వామి ఒకసారి ఉపన్యాసం ఇస్తూను, మీరంతా కరెంటు ఇవన్నీ వేస్ట్ చేయకూడదు, ఎనర్జీ చాలా ఇంపార్టెంట్, టైం, ఎనర్జీ, పవరు ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చిన్నపిల్లలకి వాళ్ళ స్థాయిలో అర్థమయ్యేటట్టు. సో టీచర్స్ కూడా ఇదొక లెసన్ అనమాట. సో ఆ సందర్భంలోని స్వామి చెప్పారు, మీరంతా ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేస్తున్నారు, అది జాగ్రత్తగా ఉంచుకోండి అని. మనకందరికీ తెలిసిందే, స్వామి ఎప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లోకి ఎంటర్ అయినా సరే తనే లైట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తారు. ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఇదందరికీ ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. లాస్ట్ పర్సన్ వెళ్లేంత వరకు స్వామి వెయిట్ చేసి ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చి ఆఫ్ లైట్ ఫ్యాన్ ఆఫ్ చేసి స్వామి బయటకు వచ్చేవారు అనమాట.
1: మీరు చెప్తుండే ఒక చిన్న విషయం గుర్తొస్తుంది గణేష్. మనం ఒక ప్రోగ్రామ్ కోసం రీసెర్చ్ చేస్తుంటే ఈ పాయింట్ దొరికింది మనకి. ఒకసారి స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆయన కన్ను ఒకటి ఎర్రగా ఉందంట. అడిగారట స్టూడెంట్స్, మరి అనిల్ కుమార్ సార్, నాకు కరెక్ట్ గా గుర్తులేదు, స్వామి కన్ను ఎర్రగా ఉంది ఏమైంది అని. అంటే స్వామి చెప్పారట, నేను మొహం కడుక్కునేటప్పుడు మీలాగా నీళ్లు వేస్ట్ చేయను, ట్యాప్ తిప్పేసి సబ్బు రుద్దుకుని ఆ తర్వాత నీళ్లు తీసుకునేది కాదు, నేను సబ్బు రుద్దుకుని కరెక్ట్ గా ఆ టైంకి ట్యాప్ తిప్పి నీళ్లు తీసుకుంటాను, ఇవాళ కొద్దిగా ఒక క్షణం ఆలస్యమే సబ్బు కంట్లోకి వెళ్ళింది అని చెప్పారట. సృష్టికర్త చూడండి, సృష్టించిందంతా ఆయనే, ఆయనే ఎంత జాగ్రత్తగా చూస్తారో, ప్రతిదీ ఎంత జాగ్రత్తగా వాడుకుంటారో.
0: సో ఆ రోజు డిస్కోర్స్ లో స్వామి చెప్పారు. ఒక 15-20 డేస్ తర్వాత స్వామి సీనియర్ బాయ్స్ హాస్టల్ కి ఏదో పని మీద వెళ్లారనమాట. చాలా రాత్రి అయిపోయింది, స్వామి రిటర్న్ అయ్యేసరికి మనకు తెలిసిందే పిల్లలు, చిన్నపిల్లలంతా 9 o'clock కల్లా పడుకుని పోతారు. సో లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తారు ఆ టైంకి, స్వామి చెప్పిన రూల్ అనుకుంటది. సో స్వామి కారులో వెళ్తున్నారు ప్రైమరీ స్కూల్ గుండాని. స్వామి ఇట్లాగా తిరిగి చూసేసరికి లోపల ఏదో ఒక కార్నర్ లో ఒక చిన్న బల్బు వెలుగుతుందంట. స్వామి కారులోంచి అది గమనించి కారు ప్రైమరీ స్కూల్లోకి పోనివ్వని

0: డ్రైవర్ కి చెప్పి ప్రైమరీ స్కూల్ గేట్ దగ్గర దిగి సైలెంట్ గా చడి చప్పుడు లేకుండా టక టక టక టకమని మెట్లెక్కి ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆ రూమ్ లైట్ ఎక్కడ వెలుగుతుందో స్విచ్ ఆఫ్ చేసేసి స్వామి కార్ ఎక్కి వచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు తెలిసింది వాళ్ళందరికీ స్వామి వెళ్ళిపోయిన తర్వాత కార్ సౌండ్ అయింది. అప్పుడు టీచర్స్ లేసి చూస్తే స్వామి ఇక్కడికి వచ్చారు వెళ్ళిపోయారు అని చెప్పి నెక్స్ట్ డే ఇట్లాగా స్వామి మీరు ఎందుకు వచ్చారు ఇది అంటే మీ రూమ్ లో ఒక లైట్ ఆఫ్ చేసలేదు అది ఆఫ్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాంటి మిస్టేక్ ఎప్పుడు ప్రైవరీ స్కూల్లో జరగలేదు. అంటే ఇట్లాగ స్వామి మాట్లాడకుండా నేర్పించే ఎగ్జాంపుల్సే మనకి ఎక్కువ కనిపిస్తాయి. సో ఈ లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్ అని చెప్తారు కదా, ఇది దానికి ఎగ్జాంపుల్. ఆ తర్వాత క్రమశిక్షణ మనకి అందరికి తెలిసిందే, స్వామి దానికి పెట్టిన పేరు. ఆ తర్వాత భక్తి, నువ్వు చేసేటటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తి తాలూకా భక్తి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. ఆ తర్వాత డెడికేషన్ ఉండాలి, ఏదో చెప్పేసి వెళ్ళిపోదాం అన్న భావం ఎప్పుడు రాకూడదు. కొంతమంది ఏంటంటే బెల్ అయిన తర్వాత కూడా క్లాస్ కంటిన్యూ చేస్తూ ఉంటారు, కానీ కొంత పర్ఫెక్ట్ టీచర్స్, మనకి భార్గవ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆ పర్ఫెక్ట్ టీచర్ ఈజ్ అ గ్రేట్ టీచర్ ఈజ్ అ వన్ హూ ఇన్స్పైర్స్. సో పంక్చువాలిటీలో గానీ ఈ డిసిప్లిన్, ఈ ఫస్ట్ మూడు ఎప్పుడైతే ఫాలో అయ్యామో ఆటోమేటిక్ గా డెడికేషన్ అనేది వచ్చేస్తుంది. దట్ లీడ్స్ టు డిస్క్రిమినేషన్, ఏది మంచి ఏది చెడు, పిల్లలకి ఏది నేర్పించాలి ఏది నేర్పించకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. సో ఇది నేను అనుకున్న ఈ 5 డీస్, గురు ఆచార్యుడు అనేదానికి ఇవి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలని.
1: బాగా చెప్పారు గణేష్. 5D మనకి ఈ 5Ds లో ఏది తీసుకున్నా అన్నింటికీ పెద్ద ఎగ్జాంపుల్, అత్యున్నతమైన ఉదాహరణ స్వామి ప్రతిదానికి కూడా. తను ఏం చేయబోతున్నారో స్వామి ఎప్పుడు ఎక్కువగా ప్రచారం చేసుకోరు, ఎక్కువ మాట్లాడరు దాని గురించి, కానీ తను చెప్పింది మటుకు తప్పక చేస్తారు. ఇంకా అందులో మళ్ళీ అటు ఇటు ఆలోచన ఉండదు, ఆ వేవరింగ్ ఉండదు అన్నమాట. ముందుగా తాను ఆచరించి ఆ తర్వాతే మనకు చెప్తారు, కానీ ఇలా చేసే అని చెప్పరు. తను చేసి ఎలా చెయ్యాలో చూపించి మరీ ఇలా చెయ్యి బాబు అని చెప్తారు. అందుకనే స్వామి అంత ఘంటాపథంగా చెప్పగలుగుతారు, నా జీవితమే నా సందేశం అని అంత క్లియర్ గా స్ట్రాంగ్ గా మనకి మెసేజ్ ఇచ్చారంటే ఆ స్టేట్మెంట్, ఎందుకంటే ఆయన అలా చేస్తున్నారు కాబట్టి. ఆ ఆచరణ లేకుండా ప్రచారం మనకి ఏమాత్రం ఉపయోగపడుతుంది ఎవరికైనా?
0: అంటే ఇది నా జీవితమే నా సందేశం అని స్వామి చెప్తారు. సెకండ్ స్టేజ్ కి మనం ఎప్పుడు వెళ్తామంటే మన జీవితం స్వామి సందేశంగా ఎప్పుడు మారుతుందని. ఒక చక్కని ఉదాహరణ స్వామి చైల్డ్హుడ్ లో తీసుకున్నట్లయితే, మనం స్వామి చిన్నప్పుడు వాళ్ళ బ్రదర్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. ఉండే టైంలోని వాళ్ళకి ఇంట్లో కష్టంగా వాళ్ళ శేషమరాజు గారు వాళ్ళ వైఫ్ క్యారింగ్, ఆ టైంలో వాళ్ళ ఇంట్లో నీళ్లు చేదడానికి స్వామి 6 కిలోమీటర్లు నడిచేవారు.
1: 6 కిలోమీటర్లు చిన్న వయసు కూడా ఉంటుంది స్వామి,
0: చిన్న వయసు స్వామికి 8 to 9 ఇయర్స్ ఉంటాయి ఆ టైంలోని. కావలతో మోసుకుని వెళ్లారనమాట. అదే కాకుండా అద్భుతం ఏంటంటే వెళ్ళొచ్చిన తర్వాత మిగతా పక్కింటి వాళ్ళు కూడా అడిగేవారు అనమాట, బాబు మాకు కూడా తీసుకొని రా అని. సో అందరూ పెద్దవాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి స్వామి మళ్లీ వెళ్లి మళ్లీ తీసుకొని వచ్చేవారు. సో ఇట్లాగా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు మనం లైవ్ ఈ సమయంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. వైజాగ్ లో అనంతగిరి అని కొండ ప్రాంతాలు ఉన్నాయి, గణేష్ అని ఒక ఉన్నారు అండ్ వాళ్ళ బ్రదరు మూర్తి, వీళ్ళిద్దరూ ఒకే ఒక టాస్క్ టేకప్ చేశారు. 2007 లోని ఒక ఉగాదికి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఒక గ్రూప్ ఆఫ్ విలేజర్స్ ని తీసుకుని పుట్టబర్తికొచ్చారు ఉగాది రోజు. స్వామి ఆ రోజు ఉపన్యాసం ఇస్తున్నారు. ఉపన్యాసం ఇస్తూ మీరు విలేజర్స్ కి కావలసిన అవసరాలేంటో తెలుసుకుని ఏది అవసరమో అది మీరు వాళ్ళకి ఇవ్వాలి అని ఒక స్టేట్మెంట్ చెప్పారు.
1: అది డిస్క్రిమినేషన్,
0: ఏది అవసరమో అది. దట్ హిట్ దెమ్ సో స్ట్రాంగ్లీ. వెంటనే వీళ్ళిద్దరికీ వచ్చిన ఒకేసారి వీళ్ళిద్దరికి వచ్చిన ఆలోచన, ఆ గ్రామంలో వీళ్ళకి మంచినీళ్లు లేవు, మంచినీళ్లు తప్పకుండా వీళ్ళకి అందించాలి, మంచినీళ్లు తాగే మంచినీళ్లు. సో అది ఒక ఆలోచన. వెంటనే సాయంకాలం వాళ్ళకి ఆలోచన వచ్చిందో లేదో, స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరినీ బ్లెస్ చేశారు ఆ గ్రామస్తులతో ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు 270 వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు అంత కొండ ప్రాంతాల్లోని. అంటే వీళ్ళు అపర భగీరథులు అంటారు కదా, వీళ్ళు వాళ్ళతో సమానం అనమాట. ఎందుకంటే దాహంతో అలమటిస్తున్న వాళ్ళకి మంచినీళ్ళు, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది.
1: చాలా బాగా చెప్పారు గణేష్. మరి అలాగే మీరు ఇందాక స్వామి నీరు తీసుకురావడం గురించి చెప్తుంటే ఇంకొక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది స్వామి లైఫ్ లో నుంచి. స్వామి అందరికీ, స్వామి కుకింగ్ లో స్పెషలిస్ట్ కదా, రసం చాలా బాగా చేసేవారట, దాని గురించి చెప్తారా?
0: అది దానికి రెండు ఇన్సిడెంట్స్ కలిపి ఉన్నాయన్నమాట. కొండమరాజు గారు తాతగారు ఒకసారి ఫ్యామిలీ అంతటిని, అప్పటికి వాళ్ళది ఉమ్మడి కుటుంబం, వాళ్ళని పిలిచి ఒకరోజు ఇంకా నేను మీ అందరితో ఉండటం మంచిది కాదు, నేను వేరేగా ఉంటాను, నా దగ్గర ఉన్న ఆస్తి అంతా మీకు పనిచేసి నాకు ఒకే ఒక ఆస్తి, నాకు సత్యాన్ని ఇవ్వండి, నేను నాతో పాటు తను ఉంచుకుంటాను అని స్వామి వైపు చూసి, ఏం సత్యం నువ్వు నాతో ఉంటావా అని, ఉంటాను తాత అని ఎంతో చాలా ఉత్సాహంగా, అంటే వెరీ వెరీ కాంట్రడిక్టరీ ఫ్రమ్ కరెంట్ డే సిచ్యువేషన్. తాతలో అమ్మమ్మలతో ఉండాలంటే చాలా
1: చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు
0: తప్పకుండా ఉంటాను తాత అని కొండమరాజు గారి పట్టు ఒక చిన్న రూమ్ లో ఉంటారు అన్నమాట. స్వయంగా స్వామే ఆ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో తాతగారికి వండి పెట్టి, వండి పెట్టిన తర్వాత స్కూల్కి వెళ్లేవారు స్వామి, బుక్కపట్నంలో చదువుకునేవారు అప్పుడు. సో రిటర్న్ కూడా లంచ్ టైంలో స్వామి రాగి సంకటి తినేవారు, తిరిగి కాలినడకన పరిగెట్టుకుంటూ వచ్చేవారు అనమాట. లంచ్ తినేసి మళ్ళీ పరిగెట్టుకుని స్కూల్కి వెళ్లేవారు. ఒకసారి ఇమాజిన్ చేయండి ఆ డిస్టెన్స్ ఎంతో క్యాల్కులేట్ చేసుకోండి మీరు, ఎన్నిసార్లు స్వామి ట్రిప్పులు వేస్తున్నారు. సో ఒకసారి కొండమరాజు గారు ఆపి రాజుని, రాజు నువ్వు ఇంత దూరం లంచ్ టైంలో వెళ్లి రావడం అవసరమా, నువ్వు బాక్స్ తీసుకెళ్లిపోవచ్చు కదా లంచ్కి అంటే, అప్పుడు స్వామి చెప్పిన ఆన్సర్ మనకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. తాత నేను ఇలా రాగి సంకటి తింటూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మంచి మంచి ఆహార పదార్థాలు తెచ్చుకుంటున్నారు, మన ఫ్యామిలీ కండిషన్ అంత బాగోలేదు అన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది, అది చాలా తప్పు, మనం వాళ్ళకి ఆ ఇంప్రెషన్ ఇవ్వకూడదు, అందుకే నేను ఇంటికి వచ్చి తింటాను, ఇది నాకు కష్టమైనా నాకు చాలా ఇష్టం అని చెప్పి స్వామి వచ్చేవారు అనమాట. సో ఎప్పుడు ఊర్లో వాళ్ళకి స్వామి రసం అంటే మొత్తం ఊర్లో ఫేమస్. ఎవరికైనా దగ్గు గాని జలుబు గాని వస్తే ఒక లైన్ లో అందరూ నించునేవారు, స్వామి రసం చేసి అందరికీ గ్లాసుల్లో పోసిచ్చేవారు అనమాట. సో ఈ విధంగా స్వామి ఒక డాక్టర్ గా కూడా ఆ ఊర్లో దివ్య వైద్యుడు అంటారు కదా, సో ఇలాగిచ్చేవారు.
1: చూసారా మరి కొండమరాజు గారిది పుట్టపర్తి గ్రామస్తులది ఎంత అదృష్టం, భగవంతుడు వండి పెడితే తిన్నారు వాళ్ళు. బాగుంది గణేష్. ఇంకా డిసిప్లిన్ విషయానికి వస్తే మీరు అన్నట్టు స్వామి తర్వాత ఎవరైనా పాటించడానికి పాటింపు చేయడానికి కూడా.
0: అవును, మీరు డిసిప్లిన్ అంటే నాకు గుర్తొస్తుంది, మా హాస్టల్లోని ఫస్ట్ డే నేను హాస్టల్లో 99 జాయిన్ అయ్యాను జూన్ 1. వార్డెన్ సార్ రూమ్ కి వెళ్లి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుని మేము రిజిస్టర్ చేసుకోవాలి హాస్టల్లోని. ఆయన ముందర కూర్చుని ఇలా పైకి ఎత్తగానే వెనకాతల స్వామి ఫోటో ఉంటుంది. ఆ స్వామి ఫోటోలో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, డిసిప్లిన్ ఈజ్ ద మీడియం ఆఫ్ మై ఎడ్యుకేషన్. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. ఇంకా తర్వాత మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. సో స్వయంగా స్వామి మొత్తం హాస్టల్ షెడ్యూల్ ని హ్యాండ్ రిటన్ చేత్తో రాసి, 5 గంటలకి లేవాలి, సుప్రభాతం చేయాలి, తర్వాత జాగింగ్ కి వెళ్ళాలి, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళాలి, లంచ్ బ్రేక్ ఎప్పుడు చేయాలి. ఒకసారి ఒక స్టూడెంట్స్ గ్రూప్ స్వామితో ఇంటర్వ్యూలో ఉంటే, స్వామి మాకు స్పిరిచువల్ సాధన చేయాలి స్వామి, మీరు ఏదైనా డైరెక్షన్ ఇస్తే మేము తప్పకుండా చేస్తాం, ఏ జపం చేయాలి, ఏ మంత్రం జపించాలి అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. స్వామి అందరినీ ఆపి, మీకు నేను ఇచ్చిన హాస్టల్ షెడ్యూల్ ని తూచా తప్పకుండా పాటిస్తే అదే మీకు అన్నిటికన్నా పెద్ద యోగం అన్నారట. అంటే ఒకసారి ఆ డిసిప్లిన్ మన లైఫ్ లో అలవర్చుకుంటే ఎంత మంచి ప్రభావం చూపిస్తుందో అది మనకి అర్థమవుతుంది కదా.
1: మరి మీరు ఎన్నో సంవత్సరాలు హాస్టల్లో స్టూడెంట్ కింద ఉన్నారు స్వామి దగ్గర, ఎన్నో అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ మీరు అనుభవించి ఉంటారు, మీ ఫ్రెండ్స్ కూడా మీరు తెలుసుకుని ఉంటారు. ఈ డిసిప్లిన్ కి సంబంధించి స్వామితో ఏమైనా అనుభవం లాంటిది, ఇంటరాక్షన్ లాంటిది ఏమైనా జరిగిందా?
0: తప్పకుండా ఉంటాయి, ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ ది ఫస్ట్ వాట్ ఎవర్ స్టూడెంట్స్ అన్నమాట స్వామి దగ్గర. కానీ నేను చెప్పేదానికన్నా ముందు, మీరు బృందావన్ కి దగ్గరలో ఉంటారు కదా, ప్రతి సంవత్సరం మీరు బృందావన్ వెళ్లేవారు, మరి స్వామి ఈ డిసిప్లిన్ యాక్టివిటీ గురించి బృందావన్ లో జరిగిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంటే పంచుకోండి.
1: ఉంది గణేష్, మీరు చెప్తూ ఉంటేనే నాకు గుర్తొస్తుంది. ఇది నేను కాకపోతే స్వయంగా చూసింది కాదు, కానీ బృందావనంలో జరిగింది అని నేను విన్నది చదివింది. దాని గురించి మన శ్రోతలకు కూడా తెలిసి ఉంటుంది, ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఈ స్పెసిఫిక్ గా ఈ ఇన్సిడెంట్ ఎన్నిసార్లు నాకు గుర్తు చేసుకున్నా, నేను ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా నాకు తనివి తీరదన్నమాట, చాలా సంతోషంగా ఉంటుంది. ఒకసారి బృందావనంలో స్వామి ఉన్నప్పుడు, త్రయీ బృందావనం స్వామి రెసిడెన్స్, అక్కడి నుంచి ఒక గుప్పెట్లో గ్రౌండ్ నట్స్ అంటే వేసనగ గింజలు తీసుకుని స్వామి బయటకు వచ్చారట. అక్కడ బృందావనంలో మీకు మీరు చూసే ఉంటారు, మన భక్తులకు కూడా చాలా మంది తెలుసు, కోతులు చాలా ఎక్కువ,
0: విపరీతంగా
1: చాలా ఎక్కువ. ఇక్కడ మన భక్తులతో సమానంగా వానర భక్తులు కూడా ఉంటారనమాట, చాలా కోతులు ఉంటాయి. అలాగే స్వామి రెసిడెన్స్ దగ్గర చుట్టూతా తోట ఉంటుంది, గార్డెన్ ఉంటుంది, ఆ చెట్ల మీద అంతా కోతులు చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. స్వామి ఇలాగూ బయటికి వచ్చి నుంచున్నారట, చేతిలో పల్లీలు వేసిన గింజలున్నాయి, స్వామి గుప్పెట్ తెరిచి అలా నుంచున్నారు. కోతులు ఉన్నవన్నీ, అక్కడ చుట్టుపక్కల ఉన్న కోతులన్నీ చెట్ల మీద నుంచి కిందకి దిగి ఒక లైన్ ఫామ్ చేశాయన్నమాట. చేసి అన్ని కోతులు ఒకదాని తర్వాత ఒకటి డిసిప్లిన్డ్ గా, అన్ని ఒకేసారి గుంపుగా రాకుండా, మనం పాద నమస్కారం కోసం వెళ్ళినట్టు కాకుండా, అన్ని ఒకదాని తర్వాత ఒకటి లైన్ లో వచ్చి స్వామి చేతుల నుంచి ఒక్క వేరుశన గింజని, ఒకే ఒక్కటి, రెండు కాదు మూడు కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క గింజని తీసుకుని మళ్ళీ అలాగే చెట్లెక్కి వెళ్ళిపోయాట. ఒక్కసారి ఆలోచించండి, కోతి బుద్ధి అంటారు, మరి ఏంటి కోతి బుద్ధి అనేది నాకు అర్థమవుది కదా, ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా. భగవంతుడు క్రమశిక్షణ గురించి మాట్లాడినా, దాని గురించి మనకి నేర్పించాలని తలుచుకున్నా, మానవులకే కాదు పశుపక్షాలకు, మృగాలకు, ఇంక ప్రతి జీవికి ఆయన నేర్పించగలరు అనమాట. ఆయన అలా ఎదురుగుండా నుంచుంటే ఆయన ఎదురుగుండా ఉన్న జీవి ఏదైనా కూడా క్రమశిక్షణ పాటించాల్సిందే, దానికి మళ్ళీ తిరుగులేదు.
0: అదే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటంటే, మనం ఒక యాపిల్ పట్టుకుని బయట నుంచుంటే 100 monkeys ఒకేసారి వస్తాయి మన దగ్గరికి. సో రెండు వైపులా మనం అర్థం చేసుకోవాలన్నమాట, అక్కడ ఎంబాడిమెంట్ ఆఫ్ డిసిప్లిన్ నించుని ఉన్నారు.
1: ఎందుకంటే ఆయన ఆచరిస్తారు కాబట్టి ఆయన ఎదురుగున్న అందరూ ఆచరించారు, మనం మాట్లాడతాం మాట్లాడి ప్రయోజనం లేదు.
0: మీరు ఈ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నారు కదా, ఇది సమ్వేర్ 90s ఎప్పుడో జరిగింది. మాకు దర్శన్లో వెళ్ళటానికి కాలేజ్ 2:30 అయిపోతుంది అనమాట. అప్పట్లో స్వామి మేము దర్శన్కి వచ్చే ముందరే ఒక రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫినిష్ చేసేసి రెడీగా ఉండేవారు అనమాట, సెకండ్ రౌండ్ ఆఫ్ దర్శన్కి. సో ఇది ఒక స్టూడెంట్ తాలూకా ఎగ్జాంపుల్, స్వామి డిసిప్లిన్ మీద ఎంత స్ట్రెస్ చేస్తారనేది తెలియటానికి. ఆ అబ్బాయికి పాపం స్వామి దగ్గరికి వెళ్ళాలి, స్వామిని తొందరగా చూడాలి అన్న ఆతృత ఉన్నది. ఆతృత ఉండొచ్చు కానీ డిసిప్లిన్ మానకూడదు కదా. సో కంటిన్యూస్ గా ఒక 10 days లాస్ట్ అవర్ బంక్ కొట్టేసే అబ్బాయి త్వరగా మందిరికి వెళ్ళి ఫ్రంట్ లైన్ లో కూర్చుని స్వామి ఫస్ట్ దర్శనకే స్వామిని చూస్తూ ఒక 1 week 10 days గడిపాడు అనమాట. విచిత్రం ఏంటంటే, వార్డెన్ గారికి తెలుసు ఇట్లా జరుగుతుందని, అది వెరీ అవే ఫ్రమ్ డిసిప్లిన్ అది, సో హీ హాస్ టు కరెక్ట్ హిమ్. కానీ ఎలా చెప్పాలి, ఎందుకంటే స్వామి ప్రతిరోజు ఆ 10 days లోని ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి మాట్లాడి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్తున్నారు. సో స్వామితో సన్నిహితంగా ఉన్న వాళ్ళ పట్ల యాక్షన్ తీసుకోవడం చాలా ట్రిక్కీ విషయం, అంటే స్వామి కూడా ఎట్లా రియాక్ట్ అవుతారు, వీళ్ళు విచక్షణ ఉపయోగించి వాళ్ళు మూవ్ తీసుకోవాలన్నమాట. సో ఆ 10 days అంటే స్వామి కూడా మనకి శిశుపాలుడికి ఇస్తారు కదా, 100 తప్పులు చేసేంత వరకు ఒప్పుకుంటారు, ఆ తర్వాత లెసన్ హ్యాస్ టు బి లెర్న్డ్. సో స్వామి ఆ విధంగా చేశారు. ఆ 10th day ఈ అబ్బాయి యథావిధిగా లాస్ట్ పీరియడ్ బంక్ కొట్టేసి దర్శనకు వచ్చాడు. స్వామి ఒక లుక్ ఇచ్చారు ఆ అబ్బాయికి. అయిన తర్వాత లోపలికి వెళ్లారు. వెళ్లి 2:30 మనం క్లాసెస్ అంతా అయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ ఒకసారి వచ్చారు. వార్డెన్ సార్ని లోపలికి పిలిచారు అనమాట స్వామి, ఓన్లీ వార్డెన్ సార్ని మాట్లాడారు. ఎందుకు ఈ అబ్బాయి ఇట్లాగా బిఫోర్ టైం వస్తున్నాడు అని అడిగారు అనమాట. అదొక్కటి అనువుగా తీసుకుని ద వార్డెన్ వాంటెడ్ టు టేక్ యాక్షన్. బ్యూటీ ఏంటంటే, స్వామి ప్యారలల్ గా ఇద్దరికి ఒక లెసన్ నేర్పుతున్నారు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. ఈ అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారు స్వామి. పిలిచి ఇట్లా రావడం మంచిది కాదు అని చెప్పి పంపించారు, అంతే, అంతవరకే. పంపిస్తే హాస్టల్కి వెళ్ళంగానే వార్డెన్ సార్ ఆయన రూమ్ లోకి ఈ అబ్బాయిని పిలిచి, చూడు బాబు నువ్వు చేస్తున్నది చాలా తప్పు, డిసిప్లిన్ ప్రకారం లేదు ఇది, దర్శన్కి అందరూ కలిసి వెళ్ళాలి, సో యూ హ్యావ్ టు ఫాలో డిసిప్లిన్ అని చెప్పి ఈ రోజు నుంచి అన్ని లైన్లు వెళ్లేదాకా నువ్వు వెయిట్ చేసి లాస్ట్ లో వెళ్ళాలి అని. సో అది తనకిచ్చిన గ్రేటెస్ట్ పనిష్మెంట్ అనమాట. అంటే పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది, స్వామి నుంచి దూరం చేస్తున్నారు అనమాట ఆ అబ్బాయిని. సో అప్పుడు కలిగే ఆ భావం పర్మనెంట్ గా మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది. స్వామి ఆ ఇంపాక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారో ఈ ఎగ్జాంపుల్ చెప్తుంది అనమాట. సో అబ్బాయి ఏం చేస్తాడు, ఆ రోజు నుంచి ఒక 1 వీక్ 10 డేస్ చాలా బాధపడతాడు, స్వామి ఎందుకు ఇట్లా చేశారు, మాట్లాడి కూడా స్వామి నన్ను ఇలా దూరం చేసేస్తున్నారు, స్వామి నా వైపు కూడా చుట్టం లేదు, వార్డెన్ సార్ ని పిలిచి నా గురించి అడగటం లేదు అన్న ఆలోచన వచ్చింది. 1 వీక్ అయింది, ఇంకా అబ్బాయి నేను ఏదో చేయాలి అని చెప్పి లాస్ట్ పీరియడ్ అయిపోతుంది కదా, అయిపోగానే ఆ అబ్బాయి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, టీ స్నాక్స్ ఉంటాయి మాకు తర్వాత, నేను టీ స్నాక్స్ స్కిప్ చేస్తాను, ప్రతిరోజు ఇన్స్టిట్యూట్ నుంచి రాగానే వెంటనే నా మ్యాట్ అక్కడ వేసుకుని ఫ్రెష్ అప్ అయి ఇమీడియట్ గా వచ్చేస్తాను, ఐ డోంట్ వాంట్ టీ అండ్ స్నాక్స్. సో హీ స్కిప్డ్ టీ అండ్ స్నాక్స్ అనమాట. అలాగా ఒక 15-20 డేస్ చేశాడు ఆ అబ్బాయి. 21st డే ఆ అబ్బాయికి మళ్లీ ఫస్ట్ లైన్ లో ఆపర్చునిటీ వచ్చింది. మీన్స్ ఆఫ్టర్ అ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 1.5 మంత్ అనమాట ఈ ట్రైనింగ్ అంతా అయ్యింది అప్పటికి. అయితే హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ హీ వాజ్ ఇన్ ఫస్ట్ లైన్. సో మాట్లాడాలి అన్న ఆలోచన కూడా లేదు అబ్బాయికి. ఆ రోజు సామ అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారు, పిలిచి దగ్గరికి పిలిచి బాధపడ్డావా నువ్వు అని అడిగారట. అడిగి అవును స్వామి, కానీ నువ్వు డిసిప్లిన్ ఫాలో చేయాలి అన్న ఆలోచనతో నేను ఇలా చేశాను, దాంతోపాటు ఈ 15 రోజులు బట్టి నువ్వు చేసిన సాధన నాకు చాలా నచ్చింది అన్నారు. భగవంతుణ్ణి చేరాలి అన్న కోరిక ఉండాలి, తపన ఉండాలి, దానికి ఒక సాధన చేయాలి, అంతేగాని తప్పుతో పట్టి మనం భగవంతుని చేరాలని ఆలోచించకూడదు అని స్వామి ఆ టైంలో వార్డెన్ కి లెసన్ నేర్పించారు, మీరెందుకు ఈ అబ్బాయిని వదులుతున్నారు తొందరగాని, అట్ ది సేమ్ టైం ఈ స్టూడెంట్ కూడా నువ్వు డిసిప్లిన్ ఫాలో చేసి స్వామి దగ్గరికి రా అని కూడా నేర్పించారు అనమాట. సో ఇది అబ్బాయికి జరిగిన ఎగ్జాంపుల్.
1: చాలా బాగుంది గణేష్. అంటే క్రమశిక్షణని పాటిస్తే భగవంతుడే దక్కుతాడు అనే లెసన్ నేర్చుకున్న ఒక విద్యార్థి ఇంకా క్రమశిక్షణని పాటించకపోవడం అనే ప్రశ్నే లేదు. ఎందుకంటే స్వయంగా భగవంతుడే దొరుకుతున్నప్పుడు ఇంక ఏదైనా దొరుకుతుంది జీవితంలో ఆ క్రమశిక్షణ గనక మనం పాటించగలిగితే. చూసారా స్వామి ఒక జీవితానికి సరిపడ పాఠాన్ని ఎలా నేర్పించారు.
0: సో మరి ఇప్పుడు స్వామి అసలు ఈ క్రమశిక్షణ గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక డిస్కోర్స్ విందాం.

0: ప్రేమ స్వరూపులారా. క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి యొక్క ప్రాణం. అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది. క్రమశిక్షణ లేకుండినా మానవ జాతియే నిర్మూలమవుతుంది. క్రమశిక్షణ అనగా చక్కని నియమమేను నియమమును అనుసరించటము. ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలచటకు వీలు కాదు. ఈ నియమము కూడా ఒక పరిమితమై ఉంటుండాలి. నశ్రేయో నియమం వినా, ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే శ్రేయస్సు. ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు, లేక అధ్యాపకులు చేత వినేటువంటిది కాదు. ఇది నిత్య జీవితంలో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇది అన్ని వేళలు యందు తెల్లవారు లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము. ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం. ఈ క్రమశిక్షణే లేకుండినా అది సమాజమే కాదు. ఈ క్రమశిక్షణే లేకుండినా అది ఒక రాజకీయమే కాదు. క్రమశిక్షణే లేకుండినా అది ఒక సంఘమే కాదు. క్రమశిక్షణే లేకుండినా అది ఒక జాతియే కాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజములకు మధ్య, సమాజములకు సమాజములకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది. కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క లక్షణం. ఆటలయందు, పాటలయందు, మాటలయందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి. భజన చేస్తున్నారు, కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి. ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు. కనుకనే పాటలయందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ. ఇంకా ఆటలయందు, ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు. కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి. ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతూ ఉంటారు. కానీ మీకు ఆ ఆనందంలో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజులు ఊపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి. ఈ విజులు ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి. ఈ విజుల్ని కూడా కేర్ చేయకుండా ఆటలాడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే. కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణను లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది. కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారంను చేపుచ్చుకుంటారు, ఒక వ్యాపారం నందు కానీ, లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కానీ, ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కానీ, అన్నింటికీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరం. నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి. మానవుడు ఏ మాట మాట్లాడవలనన్నను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి. ఈ వ్రాత కోతలు ఎందుకు ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు. ఏ వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో కనుకనే మొట్టమొదటి యోచించుకొని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి. అధికారమును ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి. క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది. నడక ఎందు కాని, కూర్చోవటం ఎందు కాని, నవ్వటమునందు కాని ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు, ఒక విధమైనటువంటి ఏరో మాదిరి కూర్చుంటారు. అనగా ఈ విధంగా కూర్చోకూడదు, చక్కగా కూర్చోవాలి. ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రైట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది. అతి స్వల్ప కాలం లోపలనే మనం ఏకాగ్రతను పొందవచ్చు. ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు, 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటుండదు. అటు ఇటు అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు. కానీ ట్రాఫిక్ ఏ విధమైనటువంటి అభ్యంతరము లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి. ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్లు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెడుపు కలిగినటువంటి వారం అవుతాం. ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి. కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి. కనుకనే ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండి ఈ క్రమశిక్షణ అత్యవసరం. కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను, అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం. పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి, ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి, ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందుకు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
1: స్వామి ఇట్లాగా క్రమశిక్షణ గురించి చెప్తుంటే మన లైఫ్ స్టైల్ మీద, మన బిహేవియర్ ప్యాటర్న్స్ మీద మనకు మనకే డౌట్ వస్తుంది. ఒకసారి
2: మనం ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంటుంది.
1: తప్పకుండా అనిపిస్తుంది.
2: వీ హ్యావ్ టు రీథింక్ అవర్ రొటీన్ అన్నమాట.
1: అండ్ స్వామి ది గ్రేటెస్ట్ లెసన్, స్వామి ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం కదా ఆ పాటలోని లాస్ట్ వర్డ్ ఏంటంటే లౌకిక విద్యలన్నీ చెప్పేది తల్లిదండ్రులు ఉపాధ్యాయులైతే భగవంతుడు వచ్చింది ఒక సద్గురువుగా వచ్చి మనకి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తాడనమాట. సో దాంట్లో స్వామిని ఒక ఆచార్యుడిగా ఒక సద్గురువుగా మనం భావిస్తూ మనం కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాము, ఎందుకంటే ఇవి చాలా మన ఆధ్యాత్మిక పురోగతికి అవసరము. స్వామి ఇప్పుడు చెప్తారు 3 sentences, గాడ్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, ఐ లాస్ట్ అంటారు స్వామి. అంటే దాన్ని కూడా స్వామి తన లైఫ్ లో ఆచరించి చూపించారు. అండ్ హైయెస్ట్ స్పిరిచువాలిటీ మనకి చెప్తున్నారు స్వామి, ఈ బాడీ అటాచ్మెంట్ అనేది తగ్గించుకోవాలి అని ఎక్కువగా చెప్పారనమాట. మనం స్వామిని చూసే అది నేర్చుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఓనం సందర్భంగా మన వేదనారాయణ సార్ ఒక చక్కని ఇన్సిడెంట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. 1989 ఓనం టైంలోని స్వామి గణేష్ చతుర్థికి ఒక 2 రోజుల ముందర అప్పుడు ప్రశాంతి మందిర్ భజన్ హాల్ పైన ఉండేవారు స్వామి. సోప్ మీద కాలు వేసి స్వామి జారి పడిపోయారనమాట. అప్పుడు స్వామికి ఒక ఫ్రాక్చర్ అయింది. సో డాక్టర్స్ అంతా స్వామిని బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మీరు లెగ్గకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. 2 days తర్వాత ఓనంకి ఎంతో మంది భక్తులు స్వామి దర్శనం కోసం వచ్చారు. సో స్వామి దగ్గర అనుచరులు ఉంటారు కదా, వాళ్ళంతా చెప్పారు స్వామి వాళ్ళందరినీ ఈసారి చెప్దాం ఓనం సెలబ్రేషన్స్ అవ్వవు అని. అంటే స్వామి వాళ్ళని వారించి, లేదు ఓనం రోజు మార్నింగ్ నేను తప్పకుండా వస్తాను, నేను వాళ్ళందరితో మాట్లాడతాను అని ఇన్స్ట్రక్షన్ పంపించారు, అనౌన్స్ చేశారట. ఆ రోజు ఓనం రోజు స్వామి వీల్ చైర్ లో పూర్ణచంద్ర ఆడిటోరియం కి వచ్చి మైక్ స్వామి వీల్ చైర్ కి దగ్గరగా స్వామి దగ్గరగా పెడుతున్నారట. స్వామి వద్దు అని చెప్పి 2 handles పట్టుకుని స్వామి స్వయంగా లేచారంట. లేచి 1.5 hours స్వామి డిస్కోర్స్ ఇచ్చారు
2: నించుని.
1: అది చెప్తూ మీకు డివైన్ పవర్ అంటే ఏంటో చూపించడానికి నేను ఈరోజు ఇట్లా చేశాను, నేను ఇట్లా లేచి నించోగానే ప్రతి నర్వ్ లో కూడా షాక్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది నాకు, మీరు నా పట్ల చూపించిన ప్రేమ నన్ను ఈ విధంగా చేసేటట్టు చేసింది. అంటే దేహం స్వామికి లాస్ట్ అనమాట, తన గురించి తాను ఎప్పుడు స్వామి ఆలోచించలేదు. మనం ఎప్పుడైతే ఈ బాడీ అటాచ్మెంట్ కి దూరం అవుతామో ఆటోమేటిక్ గా మనం స్వామికి దగ్గర అవుతామని ఆ ఇన్సిడెంట్ ద్వారా స్వామి చెప్పారు. మనలో ఉన్న ఆ డ్రైవింగ్ ఫోర్స్ ని మనం రియలైజ్ అవ్వాలి. బాడీ మన కంట్రోల్లో తీసుకోవాలి, కానీ బాడీకి మనం కంట్రోల్లోకి వెళ్ళకూడదు అంటారు స్వామి. సో దాన్ని ఏ విధంగా నువ్వు ఒక రొటీన్ లో పెట్టి, ఇందాక చెప్పినట్టు డిసిప్లిన్ లో పెట్టి చక్కగా మనం దాన్ని తీర్చిదిద్దుకోగలుగుతామో దీనికి ఒక చక్కని ఉదాహరణ అని చెప్తా అన్నమాట.
2: మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఇంకొక విషయం జ్ఞాపకం వస్తుంది గణేష్. ఇటువంటిదే అఫ్ కోర్స్ మన స్వామి జీవితంలో చూస్తే ప్రతిరోజు మనకి తెలిసి కొన్ని తెలియక చాలా ఎన్నో ఇటువంటి ఇన్సిడెంట్సే ఉంటాయేమో. ఇది కూడా స్వామి దగ్గర ఒక చిన్న బాబు ఉండేవాడు, ఐ మీన్ భక్తుల బిడ్డలు. ఒక బిడ్డకి మమ్స్ అంటారు చూడండి, గవద బిళ్ళలు అంటారు తెలుగులో. ఒకసారి పాపం అది దానివల్ల బాబు చాలా కష్టపడుతున్నట్ట, చిన్నవాడు అనమాట. అందుకని డాక్టర్స్ కి చూపించారట, వాళ్ళేమో ఒక 20-25 డేస్ పడుతుంది ఇది ఫుల్ గా తగ్గడానికి, పూర్తిగా తగ్గడానికి అని చెప్పారట. బాగా నొప్పి ఉంటుందన్నమాట, రెండు దవడలు వాచిపోతాయి, మధ్యలో గొంతు ఉంటుంది కాబట్టి తినడానికి అవ్వదు అలాగో. ఒకరోజు పిల్లవాడు ఏడుస్తున్నట్ట బాగా, అప్పుడు స్వామి ఆ బాబు దగ్గరికి వచ్చి అడిగారట, నీతోనే స్వామి ఉన్నారు నువ్వెందుకు ఏడవాలి అని చెప్పి వాడిని బ్లెస్ చేసి ఏడుపుమా అనిపించి ఒక స్వీట్ ఇచ్చి తినమన్నారట. పిల్లవాడు తిన్నాడు, వాడు మర్చిపోయాడు అనమాట ఏడుపుమా అనేసాడు. ఆ తర్వాత స్వామి ఆ మమ్స్ ని అంటే ఆ డిసీజ్ ని తను తీసుకున్నారు ఆ బిడ్డ నుంచి. మన్నాడు చూస్తే స్వామికి దవడలు రెండు బాగా వాచిపోయి కష్టపడుతున్నారట, మింగటానికి రావటం లేదు, మాట్లాడటానికి కష్టంగా ఉంది స్వామికి. ఆ రోజేమో ఒక కాన్ఫరెన్స్ ఉంది, అందులో స్వామి ప్రారంభోపన్యాసం ఇవ్వాలి, ఇనాగురల్ అడ్రస్. సో శ్రీనివాసన్ గారు వచ్చి అడిగారట, స్వామి పోనీ ఇది కొంచెం పోస్ట్పోన్ చేసుకుందామా, లేదంటే మీరు మాట్లాడటం కుదరదని చెప్పమంటారా, మీకు ఇలా కష్టంగా ఉంది కదా ఎలా మాట్లాడతారు స్వామి ఇలాగో అంటే, స్వామి అన్నారట, లేదు లేదు నేను మాట్లాడతాను, అందరూ భక్తులు నా కోసం ఎదురు చూస్తున్నారు, సో నేను మాట్లాడతాను అంటే, ఎలా మాట్లాడతారు ఇంత నొప్పిలో అని ఆయన అడిగారట. అప్పుడు స్వామి సమాధానం చెప్పారట, ఈ శరీరం నాది అనుకుంటేనే కదా నాకు నొప్పి బాధ, ఈ శరీరం నాది కాదు మీ అందరిది, మీ అందరూ నావారు, అందుకనే మీకు వచ్చిన కష్టాన్ని బాధని నేను ఇంత ఆనందంగా తీసుకుంటాను, ప్రేమతో భరిస్తాను, ఎటువంటి కష్టానికైనా ఎప్పుడైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా నేను చెప్పిందే చేసి చూపుతాను, అందుకే నా జీవితమే నా సందేశం అని చెప్తాను అని ఆ రోజు స్వామి చెప్పారట. మరి చూసారా, మనకి తెలిసిన కొన్ని సందర్భాలు ఇవి, మనకి తెలియనివి ఎన్ని ఉన్నాయో.
1: మీరు ఈ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు మేము యాక్చువల్గా ఆ టైంలో చదువుకుంటున్నాము. ఆ అబ్బాయి 3-4 డేస్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాడు, 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ చదువుతున్నాడు. కొన్ని రోజులు వాడు దర్శనానికి రాకపోయేసరికి స్వామి ఈ అబ్బాయి ఎక్కడున్నాడని మున్ని అంటే అడిగితే, స్వామి ఇట్లాగా అయింది అంటే రేపు దర్శనానికి తీసుకుని రండి అని సండే స్వామిని వాడిని పిలిచారనమాట. ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లాడు ఆ అబ్బాయి స్వామితో పాటును, బయటికి వాడు హాయిగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ రోజు స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు మాత్రం ఇట్లాగా వాచిపోయి ఉన్నదనమాట. సో అంత ఇమీడియట్ ట్రాన్సిషన్. మీరు ఇది చెప్తుంటే ఈ సెకండ్ పాయింట్, గాడ్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ అన్నాం కదా, స్వామి ఎప్పుడు అవతల వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు నిరంతరం ఎంత ప్రాబ్లం లో ఉన్నా సరే. స్వామి ఇది సెకండ్ టైం స్వామి పడిపోయారు బృందావనంలోని. ఆ టైంలో స్వామికి సర్జరీ చేయడానికని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్తున్నారంట. తీసుకువెళ్తుంటే ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు స్వామి ఆ డాక్టర్ చేయి పట్టుకుని, నీకు నీ ఫ్యామిలీకి నేను ఇంటర్వ్యూ ఇస్తానన్నాను కదా, ఆపరేషన్ అయ్యి రాగానే నీకు ఫస్ట్ అదే చేస్తాను అని ఆ మూమెంట్ లో స్వామి ఆ డాక్టర్ గురించి ఆలోచిస్తున్నారు అంటే
2: ఒకసారి
1: అంత బాధలోని. సో ద హైట్స్ ఆఫ్ లవ్ గాని థింకింగ్ అబౌట్ అదర్స్ కానీ స్వామి దగ్గర నుంచే నేర్చుకోవచ్చని నాకు అనిపిస్తుంది.
2: ప్రశాంతి నిలయంలో కూడా మనకి చూడండి ఎన్ని కంఫర్ట్స్, భక్తుల కోసం స్వామి ఏదైనా చేస్తారు, పెద్ద పెద్ద రూములు అన్ని, మనకి ఏది కావాలంటే అది. మరి స్వామి మటుకు మనందరం కూర్చుని ఉంటే స్వామి మటుకు నడిచొస్తారు మన దగ్గరికి, భక్తుల్ని హాయిగా కంఫర్టబుల్ గా కూర్చోబెడతారు, ఇంత పెద్ద హాల్ కట్టారు, ఆయన మటుకు నడిచొస్తారు. అలా కాకుండా స్వామి నేను దగ్గర కూర్చుంటా మీరందరు నడిచిండి అంటే మనం వెళ్ళమా, వెళ్తాం కదా, అలా చేయలేదు చూడండి. నడిచొస్తారు, ఆ ఉత్తరం తీసుకోవడం కూడా ఎంతో శ్రద్ధతో తీసుకుంటారు స్వామి. ఆయన ప్రేమ అంటే మొత్తం ప్రపంచంలో ఈ ఒక్క మనిషే ఇతని దగ్గర ఉన్న ఈ ఉత్తరం తీసుకోవడమే నా పని అన్నట్టు వస్తారనమాట. ప్రతి ఒక్కరికి అదే ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద స్వామికి అంత ప్రేమ అంత శ్రద్ధ. నో వన్ ఈజ్ యునో ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ స్వామి.
1: మనం ప్రతిరోజు స్వామి ముందర కూర్చుంటాం సాయి కుల్వంత్ హాల్లోని, మనకి అంత పెద్ద ప్రాంగణం ఇచ్చారు కూర్చోటానికి. అండ్ మనం ఒకసారి తలెత్తి చూస్తే మన పైన అంతా గోల్డ్ ప్లేటింగ్ చేసి ఉన్నది అనమాట.
2: ఆ గోల్డ్ ప్లేటింగ్ చేసేటప్పుడు గణేష్, కొంతమంది అప్పుడు నేను రాలేకపోయాను పుట్టపర్తి, పని వర్క్ జరుగుతున్న టైంలో అనమాట. భక్తులందరూ దర్శనానికి వచ్చి వెళ్లేవారు బృందావన్ బెంగళూరు నుంచి. వాళ్ళు చెప్పేవారు స్వామి తన భక్తులకి కనకాభిషేకం చేస్తున్నారు అని చెప్పేవారు అనమాట.
1: సో ఇంత పెద్ద హాల్ వీళ్ళందరికీ ఇచ్చి స్వామి మాత్రం పూర్ణచంద్రాలో ఒక చిన్న రూమ్ లో ఉండేవారు. స్వామికి స్వామి రూమ్ లో ఏముంటుందంటే ఒక చిన్న బెడ్, ఒక రైటింగ్ టేబుల్, వార్డ్రోబ్, ఇంతే. అది కూడా స్వామి మార్నింగ్ లేచిన వెంటనే ఇటు అటు వాక్ చేసేదానికి స్పేస్. సో స్వామి తాలూకా లైఫ్ స్టైల్ మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అనమాట స్వామి. గాడ్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్ అండ్ ఐ లాస్ట్ అని ఆలోచించడానికి
2: అది కరెక్ట్. మరి ఆచరించి చూపేవారే ఆచార్యులు అంటారు కదా, మన స్వామిని మించిన ఆచార్యులు ఎవరు లేరు ఆ రకంగా చూసుకుంటే. అందరికంటే అత్యున్నతమైన ఆచార్యుడు మన స్వామివారే. తన ఆదర్శం ద్వారా ఇంకొక విషయం గణేష్, ఇప్పుడు మన భార్గవ చెప్పారు చూడండి, ఇందాక మీరు కూడా మెన్షన్ చేశారు, అ గ్రేట్ టీచర్ ఇస్ సమ్మన్ హూ కెన్ ఇన్స్పైర్ అదర్స్ అని. ఆ రకంగా చూస్తే గ్రేటెస్ట్ టీచర్ మరి స్వామినేమో, ఎందుకంటే తాను ఆచరించి మనకి ఆదర్శాన్ని అందించడమే కాదు తన ఆచరణ ద్వారా ఎంతో మందిని మోటివేట్ చేసి స్ఫూర్తినిచ్చి వారందరినీ కూడా ఆచార్యుల కింద మారుస్తున్నారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్వామికే సాధ్యమేమో, మరి ఆయన ప్రేమ వల్లే అది సాధ్యమవుతుందేమో తెలీదు. గొప్ప వాళ్ళని చూసి మనం సంతోషించడం, వాళ్ళని అప్రిషియేట్ చేయడం, చప్పట్లు కొట్టడం కాదు, మనం కూడా వాళ్ళని అనుసరించి ఆ మంచితనాన్ని నేర్చుకుని మనం కూడా వారిలాగా మారే ప్రయత్నంలో కొద్దిగా అయినా ఒక అడుగైనా ముందరికి వేయగలిగితే అదే మనం వారికి చూపించే గౌరవం. ఆ రకంగా మనం మన కృతజ్ఞత గౌరవాన్ని తెలుపుకోగలం. మరి ఆ విధంగా చూస్తే మన స్వామికి మనం ఏ విధంగా వారిని గౌరవించగలం, ఏ విధంగా స్వామికి మన గ్రాటిట్యూడ్ ని చూపించగలం అంటే ఆయన చూపించిన మార్గంలో ఆయన ఆచరణ ద్వారా నేర్చుకున్న ఒకటి రెండైనా కనీసం మనం ప్రాక్టీస్ చేయగలిగితే, మన జీవితాల్లో ఆచరించగలిగితే, అంతకు మించి మనం చూపించుకోగలిగే భక్తి శ్రద్ధలు ఏమి అంటే అది మేబీ దాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ షోయింగ్ అవర్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ స్వామి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండి ఉండొచ్చు కూడా స్వామి భక్తుల్లో,
1: అన్ని ఫీల్డ్స్ లోనే ఉన్నారు
2: తమ జీవితంలో, వాటిని అనేక మార్పుల్ని చేసి. ఎందుకంటే మనం మీరు అన్నట్టు మన లైఫ్ స్టైల్స్, మన రొటీన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి స్వామి ఎక్స్పెక్టేషన్స్ కంటే, స్వామి చెప్పిన గైడ్ లైన్స్ కంటే. అందులో ఎన్నో మార్పులు చేసుకుని తమ జీవితాల్ని మార్చుకోవడమే కాకుండా తమ ఆచరణతో ఇంకో 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు వీళ్ళందరూ. అలాంటి భక్తులు స్వామికి ఎంతమందో, మరి వాళ్ళలో కొంతమంది ఉదాహరణలైనా మనం కొద్దిగా ఇవాళ మాట్లాడుకుని వాళ్ళ గురించి వినగలిగితే కొంచెమైనా మనలో కూడా మార్పు వస్తుందేమో చూద్దామా.
1: ముందుగా మనం శ్రీ హెచ్జి దొర గారు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయన చెప్పే అనుభవం విందాము. ఒక పోలీస్ ఆఫీసర్ గా స్వామి దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నారు, ఆయన లైఫ్ స్టైల్లో ఎట్లాంటి మార్పులు చెయ్యి, అది ఆయన ప్రొఫెషన్ కి ఎట్లా హెల్ప్ చేసింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆయన నుండి విని.
3: మీరు కెరియర్ ఫార్మేటివ్ ఇయర్స్ లోనే స్వామి దగ్గరికి రావటం అది యాదృచ్ఛికం కాదు, స్వామి సంకల్పమే. దానివల్ల మీ కెరియర్ గ్రాఫ్ లో కూడా చాలా గొప్ప గౌరవాలు తర్వాత.
4: కెరియర్ గ్రాఫ్ లో ఏంటంటే ఇప్పుడు యాటిట్యూడ్ మారినప్పుడు అండి, స్వామి ఇన్ఫ్లుయెన్స్ మనం మీద పడి మన యాటిట్యూడ్ చేంజ్ అయినప్పుడు కొన్ని ఫ్రిక్షన్ పాయింట్స్ పోతాయి. అంటే మనకి ఈగో అది ఉండదు, మనమే చాలా గొప్ప వాళ్ళం అనుకున్నాం, లేదా మనకే అన్ని విషయాలు తెలుసాను అలాగ ఉండదు. దాంతో స్వామిని మనం నిరంతరం చూస్తుంటాం కదా,
3: అది
4: స్వామి బిహేవియర్ విత్ అదర్స్, ఎంత హంబుల్ గా ఉంటారు, ఎంత మధ్యగా మాట్లాడుతుంటారు, స్వీట్ గా, సో అవి మనకి ఆటోమేటిక్ గా కొన్ని వచ్చేస్తాయి, మనకి
3: పార్ట్ ఆఫ్ నేచర్
4: ఇన్వాలంటరీగా వచ్చేసి మనం కూడా ఆ విధంగా సాఫ్ట్ గా మాట్లాడడం, స్వీట్ గా మాట్లాడడం, ఎవరికి మనసు నొప్పించకపోవటం, ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనార్మస్ గుడ్ విల్ యూ
3: డెవలప్.
4: అరే మంచివాడు, చాలా బాగా మాట్లాడు, అన్ని వింటాడు, ఒక ఆఫీసర్ గా అటువంటి రెప్యుటేషన్ వస్తే ఇట్ అట్ యాడ్స్, అంటే హాఫ్ ది బ్యాటిల్ ఇస్ వన్. సో అలాగే నాకు నా కెరీర్ లో ఈ యాటిట్యూడల్ చేంజెస్ వల్ల ఐ వాజ్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీబడి. నోబడి వుడ్ సే అతను లావలేదండి అనో, లేకపోతే అతను వద్దండి అనో, అలాగే అనేవాళ్ళు కాదు. ఎవ్రీబడి యాక్సెప్టెడ్ మీ అండ్ ఎవ్రీబడి సెడ్ యా వీ కెన్ సెండ్ హిమ్, ఏదైనా ఇబ్బంది అయినా ప్రాబ్లం ఉంటే నన్ను పంపించడం, పెద్ద పెద్ద బందోబస్తు ఉంటే నన్ను పంపించడం, అతను గిర్తిస్తే అతను చేసుకుంటాడు అనడం, ఇలాంటివి బాగా మా డిపార్ట్మెంట్ లో చిన్న వయసులోనే నాకు ఎస్టాబ్లిష్ అయినాయి.
3: ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ మెరిట్ హార్డ్ వర్క్ అదొక పక్కన పెట్టగా ప్రజలు కూడా దొరగారు అంటే రియల్ పోలీస్ ఆఫీసర్, ఆయన మన అప్రోచ్ ఎప్పుడైనా కావచ్చు, బికాజ్ ఆఫ్ స్వామి అది ప్రజల అభిమానం
4: విపరీతం. ఓవర్ కమ్స్ టు యూ, అతనికి న్యాయం చేయాలి, అతని ఆనందపరచాలి, అతని ప్రాబ్లమ్స్ ఉంటే అది సార్ట్అవుట్ చేయాలి మన శక్తి కొలది అనే యాటిట్యూడ్ భావన ఉంటే ఉండేటప్పుడు సో మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ కమ్. సో అది వర్డ్ ఆఫ్ మౌత్ లో కూడా వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సాల్వ్ చేస్తాడని అలాగే చాలా మంది రావడం, అది ఆల్మోస్ట్ ఈవెన్ డీజే అయినా కూడా 30-40 మంది నేను చూసేవాడు రోజు. ఒకప్పుడు లంచ్ కూడా లేట్ అయినా అందరిని చూశాక నేను యూస్డ్ అది ఎందుకు, అవన్నీ ప్రభావం స్వామి
3: స్వామి
4: దట్ ఇంపాక్ట్ ఆఫ్ స్వామిస్ పర్సనాలిటీ సో సో గ్రేట్ ప్లస్ స్వామి అనుగ్రహం.
3: ఇప్పుడు మీ ప్రొఫెషన్ లో కొన్ని టఫెస్ట్ డెసిషన్స్, అది క్రైసిస్ మేనేజ్మెంట్ అనండి, క్రైసిస్ ఇన్ ది సొసైటీ అనండి, లా అండ్ ఆర్డర్ అనండి, ఆ లోపలేమో చాలా పరిపక్వం చెందినటువంటి ఒక కాన్షియస్ లెవెల్ ఒకటి ఎప్పుడూ ఉంది, బట్ ఎక్స్టర్నల్ వరల్డ్ అలా లేదు, కానీ మధ్యలో స్వామి ఉన్నారు. ఈ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు మీరు ఎప్పుడైనా ఒక ఫ్రిక్షన్ పోయిందన్నారు, కానీ డెఫినెట్ గా ఉంటుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు మీరు దాన్ని ఎలా ట్యాకిల్ చేశారు? స్పిరిచువాలిటీని మీ పోలీస్ రిక్వైర్మెంట్ కి మీరు ఎలా దాన్ని సాఫ్ట్వేర్ చేసుకున్నారు, ట్యూన్ చేసుకున్నారు?
4: స్వామి సేయింగ్స్ లో ఎక్కడ కాంట్రడిక్షన్స్ ఉండవు కదా?
3: లేదు.
4: స్వామి సేయింగ్స్ లో డ్యూటీ అన్నప్పుడు యూ హావ్ టు డూ యువర్ డ్యూటీ, అండ్ ఆ డ్యూటీ ఇఫ్ ఇట్ మీన్స్ డిసిప్లినింగ్ సంబడి ఆర్ ట్రైంగ్ టు బి టఫ్ విత్ సంబడి యూ హావ్ టు బి లేదర్. ఇప్పుడు ఒక అల్లరి గుంపు చదరగొట్టాలనుకోండి, ఒక లాతి చార్జ్ చేయాలి,
3: తప్పదు.
4: లాతి చార్జ్ ఆ టైంలో చేయకపోతే అది ఇంకా సీరియస్ సిచ్యువేషన్ అయిపోద్ది,
3: అది
4: కొన్ని ప్రాపర్టీస్ పోతాయి, కొన్ని లైఫ్స్ పోతాయి, ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతాయి. సో విద్యుత్ ధర్మం చేసినప్పుడు నువ్వు చేయవలసి నువ్వు చేయాల, బట్ వాళ్ళ మీద ఏమి ద్వేషభావం గాని కోపం గాని అలాంటివి ఉండవు,
3: అది ఆ రిక్వైర్మెంట్ ఆ సన్నివేశానికి
4: కావాల్సినది. సో ఇప్పుడు అది చేయాలి కదా, మరి శ్రీకృష్ణుడు గీత చెప్పాక అర్జునుడిని యుద్దం చేయించాడు కదా,
3: తప్పదు.
4: సో అది మరి తప్పదు, అది ధర్మం, అది అందులోకి అర్జునుడు డైలమా ఇంకా ఎక్కువ మనకంటే, ఇది ఓన్ అంకుల్స్ ఓన్ బ్రదర్స్ హ్యావ్ టు ఫేస్ దెమ్. సో అలాగా స్వామి చెప్పినవి మనం అవగాహన చేసుకుంటే కాంట్రడిక్షన్స్ గాని కన్ఫ్యూజన్ గాని ఉండదు,
3: కన్ఫ్యూజన్ ఉండదు.
4: సో వెన్ యూ డూ యూర్ డ్యూటీ యూ హ్యావ్ టు బి రుత్లెస్, వేర్ ఇట్ రిక్వైర్స్ టు బి రుత్లెస్, దట్ బికమ్స్ ధర్మ. రుత్లెస్నెస్ బికమ్స్ ధర్మ అట్ దట్ మూమెంట్. కానీ ఎవరి మీద కూడా ద్వేషభావం ఉండదు.
3: అవును,
4: ఏదో వాడిని చంపించాలనో అణిచేయాలనో లేదా వాడిని తుదుముట్టించాలనో అలాంటిది ఉండదు. ఆ రిక్వైర్మెంట్ అక్కడ ఉంది, అలా నేను ప్రవర్తించాను అంతే. ఆ లా ప్రకారం నేను ఆ వర్క్ చేయాలో చేశాను, అంతవరకే నాకు, అంతేగాని అతని మీద ఇది లేదు,
3: ఏ రకమైన పర్సనల్ యానిమాసిటీస్.
4: బట్ ఒకటి బట్ స్వామి వల్ల నేను ఎక్కడ ఎక్కువ బెనిఫిట్ అయ్యానంటే, మా ఓన్ సిబ్బంది, పీపుల్ హు వర్క్ విత్ యూ, టీమ్ బిల్డింగ్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, ఇవన్నీ మేనేజ్మెంట్ చెప్తారే, అవి మనకి ఉగ్గు పాలతో పోసినట్టు వచ్చేస్తాయి స్వామి డివోట్ అయితే.
3: స్పెషల్ కోర్సెస్ లేకుండా
4: బికాజ్ యు నో యూ ఆటోమేటికలీ టేక్ కేర్ ఆఫ్ యువర్ పీపుల్, ది కన్సర్న్ యూ షో ఫర్ దెమ్, ది రిగార్డ్ యూ షో ఫర్ దెమ్,
3: అండ్ సెన్స్ ఆఫ్ అప్రిసియేషన్,
4: సో లాయల్టీస్, టీమ్ బిల్డింగ్, ఇవన్నీ నాకు విపరీతంగా నాకు పనికొచ్చాయి. దానివల్ల నేను చాలా సక్సెస్ కూడా అవడానికి కారణం అది, బికాస్ ఆఫ్ ది హ్యూజ్ లాయల్టీస్ దట్ ఐ హ్యాడ్. బికాస్ అక్కడ ఇండివిజువల్ మనం చూడం కదా, యూనిఫామ్ డీజీ ఒక కానిస్టేబుల్ వచ్చినా ఐ విల్ సీ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్,
3: హ్యూమన్ బీయింగ్, కరెక్ట్.
4: స్వామి దగ్గర మనం నేర్చుకున్నది అదే కదా, తారతమ్యాలు మనకు ఏదో అఫీషియల్ గా కొన్ని ఉండాలి కనుక ఉంటాయి తప్ప, మనిషిలో మనిషికి మన స్వామి ఇది వచ్చాక ఐ మీన్ ది స్పిరిట్ దట్ ఈస్ దేర్ ఎవరి సేమ్ సేమ్ ఆత్మ సేమ్ ఇది, అది బాగా మనకు మనసులో అంటే మనకు వంటిపట్టినాక వీ డోంట్ ఫైండ్, అంటే మనం డే టు డే డీలింగ్స్ లో మనం చూడం అవి.
2: ఐపీఎస్ అంటే చాలా బాధ్యతాయుతమైన పదవి, అందులోనూ కొద్దిగా స్వామి ప్రిన్సిపల్స్ ని ఎలా ఫాలో అవ్వాలి అనే కన్ఫ్యూజన్ వచ్చే ఫీల్డ్ కూడా ఐపీఎస్. కొంచెం వైలెన్స్ అది అంటే క్రిమినల్స్ తో ఎక్కువగా డీల్ చేయవలసి ఉంటుంది. ఇటువంటి వృత్తిలో ఇటువంటి ఫీల్డ్ లో ఉంటూ కూడా స్వామి చెప్పిన గైడ్ లైన్స్ వల్ల ఎంత మంచి పేరు తెచ్చుకోగలిగారు. ఆ గైడ్ లైన్స్ ఆయనకి ఎంతగా ఉపయోగపడ్డాయని దొరగారు ఎంత అద్భుతంగా వివరించి చెప్పారు కదా గణేష్. ఏం అక్కర్లా, స్వామి చెప్పింది వినండి చాలు అని చెప్తున్నారు అంతే. మరి అలాగే అంతే బాధ్యతాయుతమైన ఇంకొక ఫీల్డ్ మనం చూస్తే వైద్య వృత్తి. వైద్యో నారాయణో హరి అంటారు. భగవంతుడు జీవితాన్ని ఇస్తే ఆ ఆరోగ్యాన్ని చక్కదిద్దేది వైద్యులు. మరి ఈ వైద్య వృత్తిలో స్వామి చెప్పిన స్వామిని ఆదర్శంగా తీసుకుని వారి జీవితాల్లో దాన్ని ఆచరిస్తున్న ఒక ఇద్దరు వైద్యుల గురించి విందాం. మొదటగా మనం లక్ష్మీ సురేష్ కుమార్ గారని, వారు చెన్నైలో ఉంటారు, ఆవిడ ఏం చెప్తున్నారో విందాం.
5: మీరు వృత్తిరీత్యా డాక్టర్ కదండి.
6: అవునండి.
5: మీ వైద్య సేవల్లోని స్వామి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఈ సేవకి. మరి స్వామి చెప్పిన బోధలు మీరు ఏ విధంగా మీ వైద్య సేవలో అమలు చేస్తున్నారు అది కొంచెం చెప్తారా?
6: అసలు ముఖ్యంగా స్వామికి నేను ఆకర్షితురాలని కావడమే ఈ సేవాధర్మం. రెండోది, ఆయన ఉపన్యాసాలు ఎక్కువ నన్ను ఇంప్రెస్ చేశాయి. ప్రతి ఉపన్యాసంలోనూ ప్రేమతత్వం లేకపోతే సేవా తత్పరత, ఈ రెండే ప్రాధాన్యంగా కనబడేవి ఆయన ఉపన్యాసాలన్నిటి. ఆ రెండు మా వృత్తికి చాలా ముఖ్యం. ఒకటి ప్రేమ, రెండు సేవ. ఈ రెండు చాలా అవసరం. అంతకు ముందర ఒక యాంత్రికంగా డాక్టర్ గా ఉండేదాన్ని. అంటే ఏమిటి, మన డ్యూటీ. ఒక పేషెంట్ వచ్చాడు, రోగం చూసాము, మనం అతనికి సేవ అంతే కాని ఒక విధమైన అనుబంధం అనేది నాకు. అంటే చాలా మంది పేషెంట్లు వస్తారు, ఏదో మా డ్యూటీ చేసేయడం, వాళ్ళని బాగు చేసేయడం, మా ధర్మం తీరిపోయింది అనుకోవడం, అదే అలాంటి పద్ధతి ఉండేది. కానీ స్వామి ఉపన్యాసాలు విన్నాక ఇంతకన్నా కొంచెం హయ్యర్ లెవెల్ ఒకటి ఉంది. కేవలం వాళ్ళ రోగం కుదిర్చేయడమే మన ధర్మం కాదు, వారి మానసిక ఆనందం ఆరోగ్యం కూడా మనకి సంబంధించింది. వాళ్ళని ఎంత ప్రేమగా మనం ఆదరిస్తే ఆ ప్రేమ వల్ల వాళ్ళు త్వరగా కోలుకుంటారేమో మన మందుల కంటే అన్న భావం ఏదో నాకు దృఢపడింది. అంటే అది ఎందుకో నాకు చాలా, అది ఒక విధంగా ట్రై చెయ్యాలి. ప్రేమగా పలకరించడం, వాళ్లతో కొంచెంసేపు మాట్లాడడం, ఈ రోగం మర్చిపోదాం. అంతకన్నా వాళ్ల పరిస్థితులు ఏమిటి, వాళ్ళు ఆ పర్సనల్ కాంటాక్ట్ అది ఎక్కువ మనకి క్యూర్ చేస్తుందేమో అనేదో ఒక భావన వచ్చింది. స్వామి ఉపన్యాసాలు విన్నాక అది బాగా దృఢపడింది. తర్వాత నేను మారిపోయి వెళ్లానండి. మొట్టమొదట స్వామిని దర్శనం అయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాలో తత్వమే మార్పి, ఆ అప్రోచే చాలా డిఫరెంట్ గా ఉండేది. ఓ పేషెంట్ అంటే ఆ పేషెంట్ ఏదో మనకు ఒక ఆత్మబంధువు అన్న భావన వచ్చేసింది స్వామి ఉపన్యాసాలు వినేసి. అంటే అందరూ మనవాళ్లే, అందరిలోనూ స్వామిని చూడు అని కదా స్వామి చెప్పారు. అదేమిటో నిజమే, వీళ్ళంతా మనవాళ్లే అన్న భావన నాకు నిజంగానే కలిగింది. సో వాళ్ల ఎందు ఒక విధమైన ప్రేమ, ఒక అభిమానం. మన సొంత వాళ్ళని మనం ఎలా చూస్తాము అలాగే అప్రోచ్ అయినప్పుడు, ఒక అబ్బాయి చాలా అమీబిక్ డిసెంట్రీ, ఎక్కడ కుదరలేదు అతనికి. పెద్ద పెద్ద హాస్పిటల్ వెళ్ళి చివరికి మాకు తోసారు. ఆ అబ్బాయి స్వామి భక్తుడు. అతనికి ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు, అలాగ విరోచనాలు పెడుతూనే ఉన్నాయి. నేను పుటపడుతున్నప్పుడు ఈ స్వామి రింగ్ కూడా పెట్టుకుని వెళ్ళాను. ఈ అబ్బాయిని చూసినప్పుడు, ఆ తెలుగు అబ్బాయి లక్ష్మీనారాయణ, ఇంకా నాకు ఆ పేరు జ్ఞాపకం ఉంది, ఈ ముంగరం చూశాడండి. అమ్మా మీరు స్వామి భక్తులా అని అడిగాడు. అవును బాబు అన్నాను. అయితే నా రోగం తీరిపోతుంది అన్నాడు. అంటే అవును దాందే ఉంది, నువ్వు కూడా స్వామి భక్తు అవును, కానీ ఏమండి పెద్ద గొప్పగా ట్రీట్మెంట్ మనం ఇవ్వలేదు. కానీ నా ఉంగరాన్ని చూసి నేను భక్తురాలు అని తెలియగానే
5: ఆ కనెక్షన్ అది
6: క్యూర్ అయిపోయింది. పరీక్ష రాశాడు, వాళ్ళకి ఫాదర్ లేడు, తల్లి చాలా బీదవాళ్ళు, మెట్రిక్యులేషన్ అదో రాశాడు. తర్వాత ఆఫీసర్ అయి నన్ను చూడడానికి వచ్చాడు. అంటే ఎంత పవర్ ఉందో చూడండి, ఒక్క ఉంగరానికే మన ప్రేమ కూడా చూపించక్కర్లేదు, మనం స్వామి భక్తులని తెలిస్తేనే వాళ్లలో అంత విశ్వాసం. ఆ విశ్వాసం స్వామి కూడా అదే కదండి చెప్తారు, నీ విశ్వాసమే నిన్ను క్యూర్ చేస్తుంది, మేము ఇచ్చే మందులు కాదని. అది నాకు చాలా గొప్ప అనుభవం. అంటే ఏమిటి, మన స్వామి భక్తులని తెలిస్తే కాదు, తెలియకుండా కూడా వాళ్ళు క్యూర్ కావాలి. అప్పుడు మనం ఎక్కువ ప్రేమ చూపించాలి, ఇద్దరిలో ఇంటరాక్షన్ ఉన్నప్పుడు
5: రెస్పాన్సిబిలిటీ ఎక్కువ.
6: ఆ విధంగా నేను స్వామి ప్రేమతత్వం చాలా అనుభవాలు, అవి ఒకటి కాదు రెండు కాదు, ఇది ఒకటి. ఇలాగ నేనేమో ప్రేమకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. సేవాధర్మం మా డ్యూటీ, మీరు చేయకపోతే కుదరదు, చేసి తీరాలి, డబ్బిస్తారు వాళ్ళు, మనం చెయ్యాలి. కానీ అది ప్రాముఖ్యత కాదు, వాళ్ళని మన వాళ్లకి మన ఎందు ఒక ప్రేమ పుట్టాలి, మన వాళ్ళు అన్న విశ్వాసం వాళ్ళకి కలగాలి. దాంతోపాటు నేనేం చేశానంటే దైవ భక్తి కూడా కొంచెం ఇంట్రడ్యూస్ చేశాను, అది ఒక ఆస్పెక్ట్.
5: అది పేషెంట్స్ లో ఏ విధమైనటువంటి మార్పును తీసుకొచ్చిందండి?
6: చాలా మార్పు వచ్చింది.
5: కొన్ని ఉదాహరణ
6: చాలా మాత్రం, ఎవరైతే భగవంతుణ్ణి నమ్మకుండా ఏదో నాకు ఇలా వచ్చింది అలా వచ్చింది ఇలా వచ్చింది ఏం చేసిన వాళ్ళందరూ కూడా, భగవంతుడు ఉన్నాడు, ఆయన నమ్మితే అన్ని సరిగ్గా పోతాయి. అందువల్ల అందులో కొంతమంది పేషెంట్స్ కి అంత భగవద్విశ్వాసం లేదు, వాళ్ళు ఎక్కువ డాక్టర్లనే నమ్మేవారు, ఏదో డాక్టర్ చేతిలోనే ప్రాణం ఉంది, అది చాలా అవసరం. డాక్టర్ ఎందు విశ్వాసం లేకపోతే ఏ జబ్బు కుదరదు, కానీ డాక్టర్ కి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి కదా, ఈ డాక్టర్ ఏ దేవుడు కాదు కదా. అంచేత ఈ డాక్టర్ ఏ భగవంతుడిని విశ్వసిస్తున్నాడో మరి ఆ పేషెంట్లకు కూడా ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. అది నేను చాలా చెప్పాను. చాలా గడ్డు కేసులన్నీ కూడా చాలా క్యూర్ అయ్యాయి వాళ్లకి. నేను వాళ్ళు ఏదో నాకు నమస్కారాలు పెట్టేసి నేనే ఏదో చాలా వాళ్ళని బాగు చేశాను అనుకున్నప్పుడు వాళ్ళకి చెప్పాను, నేను నమ్మే దేవుడు, ఆ దేవుడు కృప వల్ల మీరు బాగుపడుతున్నారు, నేను కేవలం ఒక నిమిత్తం మాత్రమే, మీరైనా నేనైనా మన చేతిలో లేదు, కానీ మన ధర్మం మనం చెయ్యాలి. ఆ నమ్మకం లేకపోతే ఏమి మందు అమృతం పోసినా అది పని చెయ్యదు. నేనేదో చేశానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను నమ్మిన దేవుడు నా చేత చేయిస్తున్నాడు కాబట్టి మీరందరూ పైకి వచ్చి అప్పుడు మీరు ఏదో దేవుడిని నమ్ముతారు
5: అని అడిగేవారు.
6: అప్పుడు చెప్పాను, నాకు ఆయనే దేవుడు.
7: ఓం శ్రీ సాయిరాం. బాబావారి పాద పద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ రేడియో సాయి శ్రోతులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గోపీకృష్ణ. నేను శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రశాంతి నిలయంలో గత 7 సంవత్సరాలుగా పిల్లల విభాగంలో డాక్టర్గా పనిచేస్తున్నాను. స్వామి యొక్క దయతోనే ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి మనందరికీ, భగవంతుడే కాకుండా ముఖ్యంగా డాక్టర్స్కి, ఈజ్ ఎ డివైన్ డాక్టర్. స్వామి అంటుండేవారు, నేను డాక్టర్స్కే డాక్టర్స్ అని. రోగులకు కానీ జబ్బున్న వాళ్ళందరూ వైద్యం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే స్వామి అనేవారు, అటువంటి డాక్టర్స్ అందరికీ వైద్యం చేసేది నేనే అని. ముఖ్యంగా మనము వైద్య విద్యని మెడికల్ కాలేజెస్లో నేర్చుకుంటున్నప్పుడు ఎలా పేషెంట్ని చూడాలి, ఎలా వైద్యం చేయాలి, ఏ విధంగా చూడాలని నేర్చుకుంటాం. కానీ స్వామి దగ్గర ఆ వైద్యాన్ని మనం హ్యుమానిటేరియన్గా ఎలా చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, పేషెంట్కి ఏ విధంగా హ్యాపీనెస్ అందించాలనేది ముఖ్యంగా ఇక్కడ నేర్చుకుంటామన్నమాట. అంటే స్వామి మాటలో చెప్పాలంటే, ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్ ముఖ్యంగా నవ్వుతూ ఉండటము, ప్రేమగా పలకరించటం అనేది ముఖ్యమని స్వామి చాలా సందర్భాల్లో చెప్పటం జరిగింది. ఒకసారి ఉపన్యాసంలో అన్నారు, ఒక వైద్యుడు ఒక పేషెంట్ చేపట్టుకుని అంతా అయిపోయింది అని మొహం చిట్లిస్తే ఆ పేషెంట్ అక్కడికక్కడే కుప్ప కూలిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా అతను చెప్పేది ఓర్పుగా వింటూ, అతన్ని భయపెట్టకుండా, కఠినమైన మాటలు మాట్లాడకుండా, కఠినమైనటువంటి గొంతుతో కానీ మనము బిహేవియర్లో లేకుండా చక్కగా అతను చెప్పేది వింటే అతనికి ఆటోమేటిక్గా సగం జబ్బు వెళ్లిపోతుందని చాలాసార్లు స్వామి చెప్పడం జరిగింది. స్వామి అన్నారు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మందు సానుభూతి అని, అంటే సింపతి అని అర్థం. ఇది మనం ముఖ్యంగా డాక్టర్స్ అందరు తెలుసుకోవలసినటువంటి విషయం అన్నమాట. అలాగే కాకుండా మనం స్వామి యొక్క జీవితంలో చూస్తే స్వామి ఎప్పుడు కూడా తమ యొక్క భక్తులకి ఎప్పుడూ అవైలబిలిటీ అందుబాటులో ఉండేటువంటి వారు, రాత్రి అయినా పగలైనటువంటి కూడా. స్వామి యొక్క ఆ సిద్ధాంతానికి అనుగుణంగా డాక్టర్స్ కూడా ఎప్పుడూ పేషెంట్స్ కి అవైలబిలిటీ ఉండటం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో అది కుదరకపోయినా కూడా, డైరెక్ట్ గా కాకపోయినా మాట సాయం కూడా డాక్టర్ది కూడా కొన్నిసార్లు పేషెంట్ కి ప్రాణాన్ని కాపాడేటువంటి విధంగా ఉంటుందన్నమాట. అదే కాకుండా స్వామి అంటుండేవారు, ఒక రోగికి ఒక్క రోగానికి ఏ లక్షణాలతోనైతే అతను వచ్చాడో అదొక్కటే ట్రీట్ చేయడం సరిపోదు, మొత్తం పేషెంట్ ని హోలిస్టిక్ గా ట్రీట్ చేయడం అనేది డాక్టర్ యొక్క బాధ్యత అని చెప్తుండేవారు. ఎలాగంటే ఒక పేషెంట్ జ్వరంతో వచ్చారనుకోండి, అతనికి ఉట్టి పారాసెటమాల్ ఇచ్చి పంపిస్తే సరిపోదు, అక్కడితో ఆ డాక్టర్ బాధ్యత తీరిపోదు. ఆ జబ్బు ఎందుకు వచ్చింది, అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ గురించి ముఖ్యంగా ఆ పేషెంట్ కి విడమర్చి అతనికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటుండేవారు. మరి దానివల్ల ఇమీడియట్ ఇంపాక్ట్ అనేది మనం చూడకపోయినా కూడా మనం మళ్లీ మళ్లీ ప్రయత్నం అలా చెప్తూనే ఉండాలని స్వామి మనకి సందేశం ఇచ్చారు. ఇవన్నీ కూడా మన సత్యసాయి హాస్పిటల్స్ లో ఇవన్నీ చేయటం, స్వామి యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేయటం అనేది గమనిస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాలలో ఇది సక్సెస్ కాకపోయినా చాలా సార్లు స్వామి యొక్క దయతోని పేషెంట్స్ యొక్క బిహేవియర్ లో మనం మార్పు గమనించడం జరిగింది. కొన్ని మీతో షేర్ చేసుకోవాలంటే, ఈ పుట్టపర్తి పరిసర ప్రాంతాలలో పిల్లలకు కానీ పెద్దవాళ్లకు కానీ జాండీస్ వస్తే కాల్చుకోవటము, ఫిట్స్ వస్తే మెడక మీద కాల్చుకోవడం, పొట్ట మీద కాల్చుకోవడం లాంటి మూఢనమ్మకాలు ఉండేవన్నమాట. ఇది రిపీటెడ్ గా చెప్పటం వల్ల ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు, ఇలా చేయటం అనేది మంచిది కాదు, ఇది మూఢనమ్మకము అనేది చెప్పటం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. వాలంటీర్స్ కానీ, సేవదల్స్ కానీ, డాక్టర్లు కానీ, నర్సులు కానీ. ఇప్పుడు మనం స్వామి దయతో గర్వంగా చెప్పుకోవచ్చు ఏంటంటే, చాలా వరకు ఈ కాల్చటం అనేది తగ్గింది. ముఖ్యంగా కొన్నిసార్లు వచ్చి అమాయకంగా అడుగుతారు, మా ఊర్లో కాల్చాలని అంటున్నారు సార్, కాల్చుకోవాలా వద్దా అని. కనీసం ఇప్పుడు అడగడానికైనా వస్తున్నారు. సో వాళ్ళకి మళ్ళీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయటం అనేది, అలా చేయటం కరెక్ట్ కాదని చేయటం అనేది జరుగుతుంది. అలాగే తల్లిపాలు అనేది తాగించడం కూడా బాగా ఎక్కువగా అయింది. 6 నెలలు లేదా 2 సంవత్సరాల వరకు అందరి పిల్లలకి ఇక్కడ తల్లులు వాళ్ళ బిడ్డలకు పాలు తాగించడం వల్ల ఆ బిడ్డలకి ప్రాణాంతకమైన డయేరియా, నిమోనియా, మరి వేరేటువంటి జాండీస్ లాంటి జబ్బులు చాలా వరకు స్టాటిస్టికల్ గా తగ్గిపోవడం మనమే మన హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్లో చూడటం జరుగుతుందన్నమాట. ఇదే కాకుండా క్లీన్లీనెస్, శుభ్రత అన్నట్టు, వీటి గురించి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి స్వామి గైడ్లైన్స్ ఇస్తూనే ఉన్నారు, వీరికి మళ్లీ మళ్లీ చెప్తూనే ఉండాలని. ఈ పళ్ళు తోముకోవటము, గోర్లు కత్తిరించుకోవటము, స్నానం చేయటము, ఉతికిన బట్టలు వేసుకోవటము, ఇవి చాలా వరకు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడటం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నాన్ వెజిటేరియన్ ఫుడ్, స్వామి యొక్క ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ళు, స్వామి యొక్క ప్రేమకు అనుభూతి పొందినటువంటి పేషెంట్స్ కూడా కొంతమంది, ముఖ్యంగా పిల్లలకు మీదమైన డయేరియా, నిమోనియా, మరి వేరేటువంటి జాండీస్ లాంటి జబ్బులు చాలా వరకు స్టాటిస్టికల్ గా తగ్గిపోవడం మనమే మన హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్లో చూడటం జరుగుతుందన్నమాట.

0: నేను గమనించేది ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ బంద్ చేసి వెజిటేరియన్ ఫుడ్ కి కన్వర్ట్ అవ్వటం కూడా మనము చూస్తూనే ఉన్నాం. ఇలా మనం చెప్పుకుంటే ఈ యొక్క మహిమ అనేది ఎన్నో జరుగుతున్నాయి. అలాగే కాకుండా పేషెంట్స్ కే కాకుండా డాక్టర్స్ కూడా ఈ విధంగా స్వామి చెప్పిన ఈ ప్రిన్సిపల్స్ ప్రకారము ఆయన చెప్పినటువంటి ఈ విధంగా మనం వైద్యం చేస్తే ఎన్నో విధాలుగా డాక్టర్స్ కూడా లాభాలున్నాయి. ఏది మన స్వామి హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్స్ కి ఇది బహుశా అనుభవపూర్వకంగా వారికి తెలుసుంటుంది. ముఖ్యంగా ఒక రకమైనటువంటి ఆనందం, హ్యాపీనెస్ అనేది డాక్టర్స్ కి రోజంతా కష్టపడచ్చు, మనం ఎంతో మంది పేషెంట్స్ చూడొచ్చు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఒక రకమైన ఆనందము, తృప్తి, మనశ్శాంతి, ప్రశాంతంగా వెళ్లి నిద్రపోవటము, హ్యాపీగా ఉండటం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది డాక్టర్స్ కి అది అనుభవం జరుగుతుంది. అదే కాకుండా పర్సెప్షన్ లో కూడా మనకి మార్పు వస్తుంది. అంటే పేషెంట్ ని కేవలం ఒక డబ్బు తీసుకునే ఒక డబ్బులు లాగే ఒక మెషిన్ లాగా కాకుండా వారిని ఒక వాళ్ళు కూడా ఒక మనసు బాధ ఉన్నటువంటి వ్యక్తులుగా మనము గ్రహించడం అనేది చూస్తున్నాం. ఇది హ్యూమానిటేరియన్ వాల్యూస్ అనేది మనకి మెడికల్ కాలేజెస్ లో కరికులం లో ఇక్కడ ఉండవు. ఇది ట్రీట్ చేయడం అనేది కేవలం ఎంతసేపు ఒక పేషెంట్ ని వస్తువులాగా తీసుకొని డిస్కస్ చేయడం అది జరుగుతుంది. కానీ ఇదే కాకుండా ఏ విధంగా ఒక ఆబ్జెక్టివ్ ని సబ్జెక్టివ్ గా కన్వర్ట్ చేయడం అనేది మనం స్వామి యొక్క టీచింగ్స్ లో మనం చూడడం జరుగుతుంది. మనందరికీ, డాక్టర్స్ అందరికీ తెలుసు, కేవలం మనం నిమిత్త మాత్రులమని. పేషెంట్స్ మనల్ని, వైద్యుల్ని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, కానీ అందరు వైద్యులు ఒప్పుకునేది ఏంటంటే మనం కేవలం ట్రీట్ చేయగలుగుతాం, ఆర్ వీ కెన్ కేర్, బట్ ఇట్ ఈస్ ద ఓన్లీ గాడ్ హూ క్యూర్స్. స్వామి యొక్క దయతోని వాళ్ళు క్యూర్ కావటం అనేది మనము అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నటువంటి విషయం. కనుక ఈ స్టేట్మెంట్ ని మనం డాక్టర్స్ అందరం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనము ఈ సత్యసాయి ఉద్యమంలో మనందరము చిన్న చిన్న పాత్రలను మనం సమర్థవంతంగా నిర్వర్తించాలని మనం మనసారా స్వామిని ప్రార్థిస్తూ అందరికీ జై సాయిరాం.
1: మన గోపీకృష్ణ గారు ఎంత చక్కగా చెప్పారు కదా, స్వామి చెప్పిన దాన్ని ఎలా పాటిస్తున్నారు, ఆ పాటించడం వల్ల ఆయన కలిగిన ఆనందం, అలాగే ఆయన చుట్టూతా ఉన్న సమాజంలో వస్తున్న మార్పులు అన్ని చక్కగా వివరించి చెప్పారు.
2: అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన చెప్పిన లాస్ట్ స్టేట్మెంట్, మనం కేవలం పేషెంట్స్ ని ట్రీట్ చేయగలం కానీ క్యూర్ చేసేది మాత్రం భగవంతుడు ఒక్కడే అని చెప్పారు.
1: ఒక వైద్య వృత్తిలో అంత ఎక్స్పీరియన్స్, 7 ఏళ్ల బట్టి పీడియాట్రిషియన్ గా ఆయన పనిచేస్తున్నారు, అంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన భక్తికి అలాగే మన స్వామి ప్రేమకి రెండిటికి నిదర్శనం అనిపిస్తుంది. మరి ఇంకొక ఫీల్డ్ చూద్దాం గణేష్, లా, న్యాయవాద వృత్తి. ప్రస్తుత సమకాలీన సమాజంలో బహుశా పాపం ఎవరు నమ్మని వారు అనే వృత్తి ఉందంటే అది న్యాయవాద వృత్తి అనిపిస్తుంది.
2: ఎందుకంటే స్వయంగా స్వామి లాయర్స్ ఆర్ లయర్స్ అని ఎన్నో సార్లు పాపం ప్రస్తావించారు.
1: మరి అటువంటి న్యాయవాద వృత్తిలో ఉంటూ స్వామి చెప్పిన మాటల్ని పాటించడం ద్వారా ఎటువంటి మార్పులు తీసుకురాగలుగుతున్నాను అనే విషయాన్ని చిదానంద కుమారి గారు మనతో ఒకసారి పంచుకున్నారు, మీకు గుర్తుందో లేదో, మనం ఆ విషయాన్ని మన శ్రోతలకి వినిపిద్దామా?
2: తప్పకుండా.
3: నా పేరు కేవీ చిదానంద కుమారి అండి. వృత్తి న్యాయవాద వృత్తి. నేను ప్రస్తుతం చేస్తున్న పని కౌన్సిలింగ్ అండి. స్వచ్ఛందంగా కౌన్సిలింగ్ చేస్తుంటాను. కోర్టుకి వెళ్లి జడ్జి గారు రిఫర్ చేసిన కేసెస్ చేస్తుంటాను. పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి వాళ్లు రిఫర్ చేసిన కేసెస్ చేస్తుంటాను. ఇంటి దగ్గర ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చిన వాళ్లకు కూడా కౌన్సిలింగ్స్ చేస్తుంటాను. జనరల్ గా కౌన్సిలింగ్ అంటే ఎవరికైనా చేయొచ్చండి, కానీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు మాత్రం భార్యాభర్తలు వస్తున్నారు. వాళ్లకి తెలియకుండానే చిన్న చిన్న విషయాల్లో వాళ్ల యొక్క అహం ఆర్ ఈగో ప్రాబ్లమ్స్ తోటి పెద్దవిగా చేసుకుని విడాకుల వరకు అనవసరంగా వెళ్తున్న జంటలు ఎన్నో ఉన్నాయి. వారికి వారి జీవన విధానం గురించి, భర్త ప్రాధాన్యత, భార్య ప్రాధాన్యత, లైఫ్ లో వారి బాధ్యతల గురించి వారికి వివరించి, వారి సమస్యను వారికి వివరించినప్పుడు, దానికి పరిష్కారాలు కూడా వివరించినప్పుడు వాళ్ళు ఆనందంగా ఆ పరిష్కారాలను స్వీకరిస్తూ కలిసిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనేది చాలా ప్రభావితమైంది. చెప్పడానికి చాలా తేలికగా చిన్న పదాలుగా ఉంటాయి, కానీ ఆచరిస్తుంటే దానిలోని మధురిమను, దానివల్ల మనకు జరిగే ప్రశాంతతను, మన మాట యొక్క శక్తి ఇతరుల మీద ఎలా పడుతుందనేది నాకు జీవితంలో నిరూపణ అయిందండి. చాలా విషయాల్లో నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఆ విధంగా ప్రవర్తించినప్పుడు. ఇద్దరు భార్యాభర్తలు చిన్న కారణం వల్ల విపరీతంగా వాళ్ళు

0: గొడవ పెట్టుకుని వివాహ బంధాన్ని తెంచుకునే వరకు వస్తారు. వచ్చినప్పుడు నేను చాలా ఓపిక్గా వాళ్ల మాటలు వింటున్నప్పుడు, జనరల్ గా కోర్టుకి పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి ఫెయిల్యూర్ అయినవే వస్తుంటాయి. నేను పర్సీవ్ చేసి లవాల్ సర్వాల్ అనే భావనతో నేను వాళ్లతో మాట్లాడే విధానానికే వాళ్లు చాలా సంతృప్తి పడతారు. నేను అసలు ఏ పరిష్కారం చెప్పకముందే, అమ్మ మీతో మాట్లాడితే మా మనసులో చాలా భారం దిగింది, జస్ట్ మీరు వినండి నా బాధ అని గంటలు గంటలు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనం మనుషులతో ప్రేమగా ప్రశాంతంగా ఏ ద్వేషభావం లేకుండా మాట్లాడితే వాళ్లలో ఇంత రియాక్షన్ ఉంటుందా అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది అప్పుడప్పుడు. కానీ అది నిజం, మనం చాలా సాధించగలుగుతాము. ఈ స్వామి సిద్ధాంతాలని మన జీవిత ఆచరణలో పెట్టగలిగితే మాత్రం మనం ధన్యులమే.
1: బాగుందమ్మా. ఇంకొక చిన్న విషయం అమ్మా, డైవోర్స్ దాకా వచ్చినప్పుడు కౌన్సిలింగ్ అంటూ మొదలు పెడితే మీలాంటి వారు ఉంటారు, 10 జంటలు విడిపోయే ప్లేస్ లో 9 జంటలు కలిసి ఉండొచ్చు, కలిసి ఉండే అవకాశం ఉంది, ఇంకా 1 జంటను మనం మన చేతిలో లేదు. అది అసలు ఈ కౌన్సిలింగ్ దాకా డైవోర్స్ దాకా రాకుండా ఉండాలంటే బహుశా మన ఆలోచన దృక్పథంలో ఏవో చిన్న చిన్న మార్పులు మనం చేసుకోగలిగితే జీవితం సాఫీగా సాగిపోతుందేమో. ఎందుకంటే ఎవరి జీవితంలోనూ ఒడిదొడుకులు లేకుండా అయితే ఉండో, ఇవాళ ఇది రేపు ఇంకొకటి రావచ్చు. సో అటువంటి ఆ మార్పు ఎటువంటిదై ఉండాలి, అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా స్పెసిఫిక్ చేంజ్ ఎటువంటిది రావాలి, వాళ్ల లైన్ ఆఫ్ థాట్ అంటే వాళ్ల ఆలోచనల్లో ఎలాంటి మార్పు వస్తే ఈ పరిస్థితిని మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ రోజు అబ్బాయిలు అమ్మాయిలో ఉన్నవారు రేపు భార్యాభర్తలు అవుతారు. సో వాళ్లకి మీరు చెప్పదలుచుకున్న సలహా ఏంటి?
0: చాలా బాగా అడిగారండి. మన సత్యసాయి సంస్థల ద్వారా తప్పకుండా మనం ఈ సమాజానికి ఈ సేవను ఈ జ్ఞానాన్ని అందించగలుగుతాము. ఆ జ్ఞానంతో నేను ఈ రోజు ఈ వృత్తిలో ఉన్నాను. తప్పకుండా స్కూల్స్ కి వెళ్లి కాలేజీలకు వెళ్లి పిల్లలకి ఆధ్యాత్మికత అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, దాని ధర్మం ఏంటి, జీవితంలో మనం పోషించే పాత్రల యొక్క విలువ ఏంటి, సమాజంలో మన పాత్ర ఏంటి, దాని ధర్మం ఏంటి అని చెప్పగలిగితే, ఆ పరిపక్వత ఉన్నప్పుడు ఆ విద్యార్థినులు గాని విద్యార్థులు గాని సరి అయిన నిర్ణయాలు తీసుకొని సరి అయిన పంతాలో నడుస్తారనేది నా దృఢమైన విశ్వాసం అండి. మన ఆధ్యాత్మికత పరిణతి అనేది, ప్రభావం అనేది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన వల్లనే ప్రతిబింబిస్తుంది. అయితే ఆ ప్రవర్తన పరిణతి చెందినప్పుడు ఎన్నో సమస్యలని చాలా తేలికగా పరిష్కరించుకోగలుగుతాడు, తన అపురూపమైన జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా అనుభవించగలుగుతాడు. ఈ పరిణతికి ఈ సత్యసాయి చెప్పిన సిద్ధాంతాలనేవి ఆచరణలో చేసినప్పుడు తప్పకుండా ఆ పరిణతి అనేది చెందడం అనేది జరుగుతుంది. ఇది సంకల్పంతో మనందరం చేపడితే బాబా ఆశీస్సులతోటి ఈ సమాజం అంతా ప్రేమమయంగా మారి ఎటువంటి సంఘర్షణలకు తావులేకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. సాయిరాం.
2: సో మరి ఇప్పటిదాకా చిదానంద కుమారి గారు, ఈవిడ లాయర్, ఈవిడ చెప్పిన విషయాలు విన్నాము. ఈరోజు మొత్తం మన రోజంతా ప్రారంభించుకున్నది టీచర్స్ డే ఎట్లా ఉండాలి, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక ఆచార్యుడు ఎలా ఉండాలి, ఇలాంటి డిస్కషన్స్ అన్ని నడిచాయి ఈ రోజంతా. చివరికి వీల్ కమ్ బ్యాక్ టు ది ఎండ్ ఆఫ్ ది సర్కిల్ పాయింట్స్ వచ్చి, అసలు టీచర్ ఎట్లా ఉండాలి, స్వామి వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అ టీచర్, ఉపాధ్యాయ వృత్తి నుంచి స్వామి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది స్వామి ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తున్నటువంటి శివకుమార్ సార్ అని, బృందావన్ లో లెక్చరర్ అయిన ఆయన పంచుకున్న అభిప్రాయాలు మనం ఇప్పుడు విందాము. అది ఈనాటి మన కార్యక్రమానికి చివరి అంశం అన్నమాట.
3: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి పాద పద్మములకు నా శతకోటి వందనాలు. ఈరోజు అన్ని స్కూల్స్ లో కాలేజీలో టీచర్స్ డే, విద్యార్థులు టీచర్స్ వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళందరినీ ఆరాధిస్తారు. ఎందుకు టీచర్స్కి ఈరోజు స్టూడెంట్స్ విద్యార్థులు ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థుల జీవితంలో టీచర్స్ ఒక ముఖ్యమైన భాగము వేసినారు. వాళ్ళు స్టూడెంట్స్ కి ఒక మంచి బోధనాలు చెప్పి వాళ్ళకి క్లాసెస్ బాగా తీసి వాళ్ళకి విద్యను ఇచ్చి వాళ్ళందరినీ ఉన్నత స్థాయికి తీసుకుపోయినారు. దానికోసమే టీచర్స్ కి ఒక సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఇస్తారు. కానీ స్వామి వాళ్ళకి టీచర్స్ మూడు రకంగా ఉంటారు. మొదటి రకము కంప్లైనింగ్ టీచర్స్, రెండో రకము ఎక్స్ప్లెయినింగ్ టీచర్స్, అది తర్వాత ఇన్స్పైరింగ్ టీచర్స్. కంప్లైనింగ్ టీచర్స్ వాళ్ళు ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది తప్పుగా ఉంది అని ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎక్స్ప్లెయినింగ్ టీచర్స్ క్లాస్ లో పిల్లలకి బాగా పాఠాలు నేర్పించి వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇన్స్పైరింగ్ టీచర్స్ వాళ్ళే ఒక మంచి బోధనాలు ఇచ్చి ఒక మంచి ఐడియల్ చూపి పిల్లలకి వాళ్ళ లైఫ్ లో ఒక బాగా మంచి ఎగ్జాంపుల్ గా ఉంటారు. వాళ్లే స్వామి చెప్తారు టీచర్స్ అందరూ పిల్లలకి రోల్ మోడల్ గా ఉండాలని చెప్తారు. వాళ్లే అటువంటి టీచర్స్ మంచి ఉదాహరణగా ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళకి. ఇటువంటి టీచర్సే బాబా వారికి చాలా ప్రియమైన వాళ్ళు. అటువంటి ఐడియల్ టీచర్ గా ఉండాలంటే ముఖ్యంగా టీచర్స్ వాళ్ళకి అహంకారం, ఈగో ఉండకూడదు. నేను బాబా గారు ఇన్స్టిట్యూట్ లో 30 సంవత్సరంగా టీచర్ గా బాబా నాకు ఉండడానికి ఆశీర్వాదం ఇచ్చినారు. కానీ ప్రముఖంగా ఫస్ట్ బాబా గారు నాకు ఈగో ఉండకూడదని నాకు ఒక మంచి లెసన్ నేర్పించారు. అది ఎట్లంటే ఆగస్ట్ 21 ప్రతి సంవత్సరము ప్రశాంతి నిలయంలో MBA డేని మేము సెలబ్రేట్ చేస్తాము. ఆ రోజే స్వామి MBA ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. ఆ రోజు స్వామి అన్ని MBA స్టూడెంట్స్ మరి టీచర్స్ కి స్వామి అందరిని పిలిచి మంచి పాద నమస్కారం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు. ఒక ఆగస్ట్ 21 రోజు నేను అప్పుడు టీచర్ గా ఉండేటప్పుడు పిల్లలందరూ మంచి లైన్ లో నిల్చుకుని స్వామి దగ్గర వెళ్లి మంచి పాద నమస్కారం తీసుకుని ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. నేను ఆ రోజు కొద్దిగా అహంకారంగా నేను టీచరే కదా, ఎందుకు పిల్లలతో లైన్ లో నిల్చుకోవాలి, నేను సపరేట్ గా వెళ్లి స్వామి పాద నమస్కారం తీసుకుంటానని ప్లాన్ చేసుకుని ముందు వెళ్లాను. కానీ స్వామి చెప్పారు కదా టీచర్స్ వాళ్ళకి అహంకారం ఎప్పుడూ ఉండకూడదు. నేను స్వామి దగ్గర వెళ్లేటప్పుడు స్వామి నన్ను చూసి, ఏ నీకు ఎందుకు రా స్పెషల్, నువ్వు కూడా అందరితో లైన్లో నిల్చుకుని వచ్చి పాద నమస్కారం తీసుకోమని చెప్పారు. అప్పుడే నాకు అర్థమైంది ఒక టీచర్ గా ఉండాలంటే ప్రప్రథముగా ఈగో, అహంకారం ఉండకూడదు. అప్పుడే ఆ టీచర్ మంచి ఐడియల్ టీచర్ గా, ఇన్స్పైరింగ్ టీచర్ గా ఉండొచ్చు. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా ప్రాబ్లం ఏమైనా వస్తే నేను స్వామితో మంచి ప్రార్థన చేసుకుని, స్వామి నాకు ఎప్పుడును అహంకారం రాకూడదు, ఎప్పుడును ఈగో ముందు రాకూడదని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈ 30 సంవత్సరం పైన స్వామి నాకు మంచిగా ఆశీర్వాదం చేసినారు. టీచర్ గా స్వామి ఇన్స్టిట్యూట్ లోనే ఉండడానికి మంచి ఆశీర్వాదం చేసినారు. దానికి నేను బాగా మంచి కృతజ్ఞతగా ఉన్నాను. స్వామి మీ అనుగ్రహం ఎప్పుడు ఉండాలి, ఈ జీవితం పూర్తి మీకే, మీ ఇన్స్టిట్యూట్ లోనే మీకే సేవ చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను, మీ ఆశీర్వాదం కోరుతున్నాను స్వామి. దీంతో ఈ టీచర్ డే రోజు మేము టీచర్స్ అందరూ పిల్లలకి మంచి ఉదాహరణగా, ఐడియల్ గా ఉండాలని మేము స్వామితో ప్రార్థన చేస్తున్నాము. అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు, ధన్యవాదాలు, జై సాయిరాం.
2: సో మరి ఈ మొత్తం కార్యక్రమాన్ని సార్ చక్కగా సమరైజ్ చేశారు. మనం మొట్టమొదట ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు గురు బ్రహ్మ నీవే, పరంజ్యోతి నీవే అన్న పాట నుంచి మనం ప్రారంభించుకున్నాం అంతా. దాంట్లో ఆఖరి లైన్ లో విద్యార్థులకే కాదు ఈ విశ్వమునకే ఆచార్యుడవు అని ఆ పాటలో తెలుపుతుందన్నమాట. సో ఆ ప్రోత్సాహం తీసుకుని ఈ కార్యక్రమం అంతా మనం రూపొందించుకోవడం జరిగింది.
0: అది మనకి కంటే ఎదురుగుండా కనిపిస్తోంది కూడా కదా గణేష్, విశ్వానికే ఆచార్యుడు నీవే అని పాటలో ఉన్నట్టు. ఆచార్యులంటే ఆచరించి చూపించడమే కాక ఎంతో మంది ఆచార్యులను తయారు చేశారు స్వామి. చూడండి వీళ్ళందరూ ఆచార్యులే, వీరు కూడా ఆచరించి చూపిస్తున్నవాళ్ళు. అండ్ వీళ్ళందరికీ ఐడియల్, ఎగ్జాంపుల్, ఆదర్శం ఎవరంటే మన స్వామి.
2: అప్పుడు స్వామి చెప్పినట్టు అప్పట్లో అందరినీ ఆచార్యులు అనిపించేవారట, అలా కాలం గడుస్తున్న కొద్దీ అది మారిపోయి టీచర్స్ కింద అయిపోయిందంట. సో అసలు గురువు అంటే ఎవరు, ఆచరించి ఎట్లా చూపించాలి అనేది స్వామి దగ్గర నుంచే మనం నేర్చుకోవచ్చు. మరి శ్రోతలందరికీ స్వామి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి సదా కృతజ్ఞతలు ఉంటామని భావిస్తూ స్వామికి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వామివారి పాదాల చెంత సమర్పించుకుంటూ స్వామి ఉపన్యాసం వింటూ ఆ తర్వాత ఒక చక్కని పాట మనం ముందర డిస్కస్ చేసుకున్నట్టు ఆ గురుబ్రహ్మ నీవే పరంజ్యోతి నీవేన పాట వింటూ కార్యక్రమాన్ని ముగిద్దాం. సైరం లలితక్క.
0: సైరం గణేష్. ఈ రోజున ఇన్ని మంచి విషయాల్ని మనిద్దరం కూర్చుని మాట్లాడుకోగలిగే అవకాశాన్ని స్వామి మనకి ఇచ్చినందుకు మన స్వామికి, ఆ ఆచార్యుడి నుంచి నేర్చుకుని ఆచరిస్తున్న ఎందరో మహానుభావులకి, వారిని అలా తయారు చేసిన వారి గురువులకి అందరికీ కూడా మనం కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటూ మన శ్రోతల దగ్గర సెలవు తీసుకుందామా.
2: సైరాం.
0: సైరాం.
4: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి. కనుక నీవు నువ్వు చెప్పి నీ నాలుగు నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించడం లోపల నీ జన్మను సార్థకం గావించుకోవాలి. ఆధ్యాత్మికం యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్. అలాంటి కేవలము భాషను జరపటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి. మన దేశం నుండి కాని ఇతర దేశం నుండి కాని నాయకులు లేకపోలేదు, గ్రంథములు లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటికి కూడా మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పడమే కాని దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడా సంసిద్ధంగా ఉండటం లేదు. ఎవరు చూసినా ఉపన్యాసములు ఇచ్చేటువంటి వారే, ఎవరు చూసినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూసినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే. కానీ ఎవరికి నాయకులో, ఎవరికి గురువులో, ఎవరికి లీడర్సో చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటిదే గురుస్థానంలో అలంకరించుకుంటుంటాడు. అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వం క్షీణించిపోయింది.

ఇంతవరకు మీరు 2017 సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆచార్య దేవోభవ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

Olha!